أَمْ تُوَلِّيَنَّ

దివ్యాత్మ స్వరూపులారా, మన భారతీయ సంస్కృతి యందు మానవత్వమును ధన్యము చేసుకునే నిమిత్తమై జన్మ సార్థకమనియు లేక జన్మము యొక్క విమోచన అనియు మనము భావించి అందులోకు తగినటువంటి అనేక రకములైనటువంటి సాధనలు మనకు సలపటం, మన జన్మము యొక్క నివృత్తిని కొంతవరకును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటము భారతీయ సాంప్రదాయమైన ఉన్నటువంటి విషయము మీకందరికీ తెలిసినటువంటిదే. సాధకులైనటువంటి ప్రతి భారతీయుడు కూడాను జన్మ రాహిత్యం అనేటువంటి దానిని కోరటం, ఇది రాహిత్యమన్న ఏమిటో తాను అర్థమును గుర్తించి కోరుతున్నాడో లేక రాహిత్యం అనేటువంటి దానికి వేరే అర్థమని ఏమైనా తాను భావించి తాను కోరుతున్నాడో నాకు అర్థం కావటం లేదు. అయితే జన్మ రాహిత్యము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం. దైవాత్మ చేత మానవ జన్మము లభించుతున్నటువంటి విషయము కరువులకు విదితమే. దైవ కారణము చేతనే జన్మములు కలగటం, తద్వారా ఈ యొక్క ప్రపంచమునందు మన యొక్క నిత్యకృత్య కర్మ జీవితంతో కూడాను గడుపుకోవటము, ఈ విధమైనటువంటివన్నీ కూడాను దైవాత్మ సంకల్పం వల్లనే దైవ కారణం వల్లనే జరుగుతున్నటువంటి సత్యం కూడాను మనకు వ్యక్తమయ్యేటువంటి విషయం. పరమాత్మ అంశమే మానవాత్మగా రూపొంది, తద్వారా ఈ యొక్క ప్రపంచమునందు తమ యొక్క దివ్యత్వమును తెలుసుకునే నిమిత్తమై ఈ మానవాత్మ అనేక రకములైనటువంటి సాధనలు సలపటం, ఇది మన భారతీయుల యొక్క సాంప్రదాయం. దైవ సంకల్పంతో ఏర్పడినటువంటి యొక్క మానవ జన్మను మనము ఒక విధమైనటువంటి యొక్క రాహిత్యాన్ని కోరటంలో దైవ సంకల్పమును మనం నిరాకరించినటువంటి వారమే అవుతున్నామే కాని దైవ సంకల్పమును మనం చక్కగా అనుసరించినటువంటి వారం కావటం లేదు. దైవం యొక్క సృష్టిని నిరాకరించి దైవం యొక్క సంకల్పమైనటువంటి ప్రకృతిని దూరము చేసుకుని జన్మ రాహిత్యము అనేటువంటి దాన్ని కోరుకోవటంలో వీరి అర్థం ఏమిటో కూడాను అది బోధపెట్టడం లేదు. దైవ సంకల్పంని నిరాకరించి ఇంకా తాను ఈ జగత్తునందు చేసే పని ఏమిటో కూడాను అర్థం కావటం లేదు. కనుక మనము రాహిత్యమును కోరుకోవటంలో మనము సంకల్పమును నిరాకరించినటువంటి వారమైపోతున్నాము. రాహిత్యమును కోరుకోవటము ఇది అర్థరహితమైనటువంటి విషయము. మనము ఐక్యతను కోరటము సత్యమైన మార్గము. సంసారో భేద దర్శనం అన్నారు, జ్ఞానము ఏకదర్శనం అద్వైత దర్శనం అన్నారు. ఈ అద్వైత దర్శనం భేద దర్శనం ఈ రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసమే ఈ పరమాత్మకు మానవాత్మకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం. అద్వైత దర్శనమైనటువంటి జ్ఞానమునకు మనం అనేక రకములైనటువంటి విచారణ సలిపి అనేక రకములైనటువంటి సాధనలు సలిపి కొన్ని రకములైనటువంటి యొక్క వేద శాస్త్రముల యొక్క ప్రమాణములు కూడాను మన వరకు గుర్తించి తద్వారా ఈ అద్వైత దర్శనమును మనం పొందడానికి వీలవుతుంది. అయితే సామాన్యమైనటువంటి జ్ఞానము మూడు రకములుగా ఈ లోకమునందు అనుభవిస్తూ వస్తున్నాం. నానాత్వములో ఏకత్వమును దర్శించి అందులో ఉన్నటువంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించి భేదరహితమైనటువంటి యొక్క ఆత్మనే జ్ఞానస్వరూపునిగా విశ్వసించి అట్టి భావములతో మనము కొన్ని రకములైనటువంటి జీవితము గడుపుకోవటము ఇది సాత్వికమైనటువంటి జ్ఞానము అని చెప్పబడుతుంది. అయితే ఇంకా రాజసికము అనేటువంటి దాని యందు కేవలము నాది నీది అతను ఇతను వృక్షము పచ్చి జంతువు ఇత్యాది రూప భేదములను కల్పించుకొని సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వములు యందు తన మనస్సును ఇమిడ్చి ఈ ద్వంద్వ భావము చేత తన యొక్క జీవితమును కొంత అర్థము చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవటం రాజసిక జ్ఞానమని కూడాను చెప్పవచ్చు. రూపనామములు యందు మాత్రమే తన యొక్క దృష్టిని ఇమిడ్చి జ్ఞానమును ఏకత్వమైనటువంటి భావములందు విశ్వసించక రూపనామములు మారునట్లుగా జ్ఞానము కూడాను మారుచుండననేటువంటి యొక్క అజ్ఞాన స్థితి లోపల తాను ప్రవేశింప చేసుకోవటము దీనిని కూడాను రాజసికమని చెప్పవచ్చు. ఇంకా తామసికం అంటే ఇది పూర్తి విరుద్ధమైనటువంటి స్థితిలో ఉంటుంటాది. ఏకత్వమును నమ్మక నానత్వమునందే తన యొక్క లక్ష్యము ఇమిడ్చి ఇమిడ్చటమే కాకుండా తను జ్ఞానశూన్యుడైపోయి కేవలము తామసికమైనటువంటి యొక్క భావముతో
ఈ ఏకత్వమును ఏమాత్రము కూడా విచారించినటువంటి యొక్క పరిస్థితి లోపల తన జీవితమును ప్రవేశింప చేసుకుంటాడు. ఇది పూర్తి తామసికమనే చెప్పవచ్చును. కరచరణ అవయవముల యొక్క విశిష్టతను పురస్కరించుకుని శిథిలమయ్యేటువంటి దేహమునే తానని భావించుకుని తద్వారా తన యొక్క జీవితమును ఈ ప్రపంచమునందు గడుపుకున్నటకు తగినటువంటి ప్రయత్నము సలపటము, ఇది సామాన్యమైనటువంటి మానవుల యొక్క లక్షణం. నిజముగా విచారించిన దేహము తాను ఏనాటికి కూడాను కానేరడు. తనది కానటువంటి ఈ దేహమును తానే అని భ్రమించి తద్వారా అనేక రకములైనటువంటి సంబంధములు కల్పించుకుని ఆ సంబంధముల ద్వారా కొన్ని రకములైనటువంటి బంధనకు కూడాను తాను గురి అయిపోతున్నాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణము. 20 సంవత్సరముల యువకుడు 60 సంవత్సరముల తల్లితో 20 సంవత్సరములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ఈ తల్లి ప్రేమను అనుభవించి ఈ 20 సంవత్సరములు కూడాను ఆ దేహమునే తల్లి తల్లి అనేటువంటి ప్రేమతో గౌరవించుచు కాలము గడుపుతూ వచ్చారు. నిజముగా ఈ విషయాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఈ 20 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఈ కుమారుడు 60 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఆ తల్లికి ఎట్టి సంబంధం అనగా కేవలము దేహ సంబంధమే కాని ఇంక ఏ విధమైనటువంటి సంబంధం కూడా అందులో మనకు కనిపించదు. కాలకర్మ కారణ వశత్తు ఈ కాయము ఈ తల్లి వీడిపోయింది. కాని ఆ దేహమును తాను ముందు ఉంచుకొని ఈ 20 సంవత్సరముల కుమారుడు, తల్లి నన్ను ఏకాకిగా చేసి వెళితివా, నాకెవరు దిక్కు, నన్ను ఎవరు చూచుకుంటారు అని అనేక రకములుగా ఈ పిల్లవాడు బాధపడటం కూడాను ఒక సహజం. నన్ను వీడి వెళ్ళితివా అని ప్రశ్నించేటువంటి ప్రశ్నలో మనం చక్కగా విచారణ సల్పాలి. అయితే ఈ పిల్లవాడిని విడిచి దేహము పోయినదా లేక ప్రాణము పోయినదా? దేహము ముందే పెట్టుకున్నాడు. దేహమే నిజ తల్లి అయితే నన్ను వదిలిపోతివా అని చెప్పటంలో అర్థం లేదు. కనుక వదిలినటువంటిది ఎవరో ఆ యొక్క పదార్థమే ఇతని యొక్క నిజమైనటువంటి తల్లి కాని ఉన్నటువంటి పదార్థం కాదని మనకు స్పష్టమవుతుంది. ఏది తనను వదిలిపోయినదో అది ఉండినంత వరకు ఈ దేహమును తాను తల్లిగా అనుభవిస్తూ వచ్చాడు. ఏది వదిలిపోయినదో అది ఈ దేహమును వదిలిపోయిన తరువాత తల్లి లేదు అని వీడు అనుకుంటున్నాడు. కాని వచ్చినటువంటిది పోయినటువంటిది ఏది అనగా ప్రాణమే. కనుక ఆ ప్రాణమనేటువంటి తల్లి ఈ దేహములో ఉన్నంత వరకును ఈ దేహం అనేటువంటి యొక్క ఆకారమును అతి శ్రద్ధగా భక్తిగా గౌరవంగా అనుభవిస్తూ వచ్చాడు. ఏ నిజమైనటువంటి యొక్క ప్రాణము అది ఈ దేహమును వదిలిపోయేనో అప్పుడు ఈ దేహమును ఏమాత్రం కూడాను లక్ష్యం చేయటం లేదు. కనుక లక్ష్యం పెట్టినటువంటిది ఎవరిపైనా? ప్రాణం పైనే లక్ష్యం పెట్టడం, దేహం పైన కాదు. ఆ ప్రాణముంటే ఈ దేహం ఒక లక్ష్యము, ఆ ప్రాణము లేకపోతే ఇది అలక్ష్యము. కనుక లక్ష్యము అలక్ష్యములకు మూల కారణము ప్రాణమే కాని దేహం కాదని మనకు స్పష్టమవుతుంది. కనుకనే మనము ఈ బాహ్యమైనటువంటి దేహములతో సంబంధం కల్పించుకొని తద్వారా అనేక రకములైనటువంటి యొక్క బంధనకు గురి కావటమే కాకుండా దీని యొక్క బంధముల చేత మన యొక్క జీవితం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేనటువంటి రీతి కింద వ్యర్థపరచుకుంటూ వస్తున్నాం. నిన్నటి దినము చెప్పినట్టుగా ఇది నా దేహము, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లాలు, ఇది నా తల్లి అని చెప్పడం అంతా కూడాను తాను లోపల నుండి చెప్తున్నాడే కాని దేహము ఇట్టి సంబంధాన్ని కల్పించుకుని చెప్పటం లేదు. కనుక తానెవడో ప్రత్యేకించి ఈ అన్నింటి నుంచి దూరమయ్యి తాను విలక్షణుడై సాక్షిభూతుడుగా కనిపిస్తున్నాడు. ఇట్టి యొక్క సత్యస్వరూపాన్ని మనము గుర్తించుకోవటము అత్యవసరము. దానిని గుర్తించుకున్న తరువాత ఈ కాయముతో ఈ కాలమును ఈ యొక్క లోకమునందు మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఆచరించినప్పటికీ ఎట్టి దోషమును కూడాను మన యొక్క ఆత్మకు అంటుకోవటానికి వీలు కానటువంటి పరిస్థితిని మనం అందుకుంటాం. అయితే మన వృత్తులు అన్నీ కూడాను కేవలం స్థూల రూపమునకు సంబంధించి ఉంటుంటాయి. ఈ స్థూల రూపము చేత అనేక రకములైనటువంటి సత్కర్మలు ఆచరించవలసినటువంటి కర్తవ్యం. దీనినే ఒక విధమైనటువంటి జీవ ప్రజ్ఞ అని చెప్పవచ్చు. ఇది స్థూల రూపమైనటువంటి వృత్తి. ఇంకా సూక్ష్మ రూపమైనటువంటి గుణముల యొక్క ఈ తత్వము దీనినే ఈశ్వర ప్రజ్ఞ అని కూడాను చెప్పవచ్చు. అనగా ఈ గుణములలో అనేక రకములైనటువంటి వెంటా కూడాను మనలో చెలరేగి మన యొక్క హృదయస్థానం నుంచి ఉద్భవించి కట్టకడప స్థూలమైనటువంటి దేహమును కూడాను బంధించడానికి పూనుకుంటాయి ఈ గుణములు. ఈ గుణములను పవిత్రమైనటువంటి గుణములుగా మనము తీర్చిదిద్దుకున్నప్పుడు మనము బంధరహితులమై స్వాతంత్రమనేటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటాం. ఈ గుణములు కొంత వక్రమైనటువంటి మార్గమును మనం నడిపినప్పుడు ఇవే కొన్ని రకములైనటువంటి యొక్క బంధనకు కారణమై
మన జీవితం అనేటువంటిది అయోమయ స్థితి లోపల మనం అవస్థల పాలైపోతాం. మనకు దుర్గుణములు తత్కాలికంగా చాలా ఆనందమును సుఖమును అందించినట్టుగా మనకు తోస్తుంది, కానీ భవిష్యత్తులో అవి మహా అపకారి మహాప్రమాదాల్ని కూడాను అందించడానికి పూనుకుంటాయి. అవి మిత్రులుగా వచ్చి చేరి శత్రువులుగా తయారైపోతాయి. అవే మనకు దొరలుగా కనిపించి దొంగలుగా మారుతాయి. కనుక ఇట్టి దుర్గుణములను మన హృదయస్థానం నుండి చేరకుండా చూసుకోవటానికి మనం ఈ వయసు లోపల తగినటువంటి ప్రయత్నం సలపాలి. ఈ సద్గుణములకు దుర్గుణములకు సంఘము కూడాను కొంత తోడ్పడుతూ ఉంటుంది. ఎట్టి వారితో చేరినప్పుడు అట్టి యొక్క ప్రవర్తన లేకుండాను మనలో అలవడుతుంటాయి. ఒక చిన్న ఉదాహరణము, ఏదైనా అడవిలో ఒక కర్రకు నిప్పంటించినప్పుడు ఆ కర్ర తాను కాలిపోవటమే కాకుండా తనకు చుట్టుముట్టు ఉన్నటువంటి యొక్క కర్రలను కాని వృక్షములను కాని భస్మం చేసేంత వరకు అది మానుకోదు. ఇది కేవలము ఒక దుర్గుణములు నిప్పుతో సమానము. కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను కాల్చి మామిళ్ల విడచిచనునా అన్నాడు. అదే విధముగానే ఈ దుర్మార్గులకు చెంత చేరినప్పుడు తమకు తాము పాడైపోవటమే కాకుండా చుట్టూ మూగినటువంటి వారిని కూడాను తన మిత్రులను తన బంధువులకు కూడాను కొన్ని రకములైనటువంటి అపకీర్తుల పాలు లేక కష్టముల పాలు కొన్ని దుఃఖముల పాలు కూడాను చేయటానికి పూనుకుంటారు. ఇంకా సత్సంగం అనగా తమకు తాము త్యాగము చేయటమే కాకుండా సర్వులకు కూడాను పవిత్రమైనటువంటి వీటిని అందించడానికి పూనుకుంటారు. అవి ఊదొత్తి వంటి వారు. ఈ ఊదొత్తి తాము కాలుతూ కాలుతూ కాలుతూ తమకు తాము నాశనమైనప్పటికీ తమ యొక్క సుగంధమును చుట్టూ చేరినటువంటి వారికి ఇంకా దూరమునందు ఉన్నటువంటి వారికి కూడాను తమ పవిత్రమైనటువంటి సుగంధమును అందించి హాయిని కల్పిస్తుంది. పరోపకార తత్వమునందు పవిత్రమైనటువంటి భావమునందు ఇతరుల యొక్క ఆనందమును కోరి మనము దేశం యొక్క సౌభాగ్యమును లోక కళ్యాణమును ఆశించి సమస్త లోక సుఖినోభవంతు అనేటువంటి యొక్క పవిత్ర భావముతో సాధన సల్పేటువంటి వాడు దినదినము కూడాను అభివృద్ధిని నొందుతుంటాడు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క గుణములు కలిగినటువంటి వాడు గోడగట్టువాడు అని దీనికి ఒక ఉపమానం. అతను దినదినములకు సారవు కట్టుకుని పైకి ఎక్కుతుంటాడు కానీ క్రిందికి దిగడు. ఇతరుల యొక్క చెడ్డను కోరువారు, ఇతరుల యొక్క మంచిని చూచి ఓర్వలేనటువంటి వారు, ఇతరును కీడు చెల్పేటువంటి దానికి ప్రయత్నం సల్పువారు, బావిని త్రవ్వేటువంటి వారు. కనుక ఈ బావి దినదినములకు లోపలికి పోతుంటాది కానీ పైకి రాదు. గోడగట్టేటువంటి వాడు దినదినములకు పైన పోతుంటాడు కానీ క్రిందికి రాడు. గోడను కట్టేటువంటి వారిగా మనం తయారు కావాలి కానీ బావిని త్రవ్వేటువంటి వారిగా మనం తయారు కాకూడదు. ఇందులో యావత్ ప్రపంచమునకును కళ్యాణమును అందించేటువంటి ఏకాత్మ స్వరూపమును చక్కగా గుర్తించి అట్టి ఆత్మనే నీవు నేను అని స్మరించినటువంటి యొక్క వ్యక్తి మహాజ్ఞాని కాగలడు. ఇంకా ఇట్టి జ్ఞాని సతతం అనగా సర్వకాలములు ఎందుకూడను ఏకధారగా దైవము యొక్క చింతననే తాను తలుపుతుంటాడు కాని అన్ని చింతలు తాను తలపడానికి పూనుకోడు. ఏ కార్యము చేసినా లేక ప్రపంచము యొక్క సంబంధమైనటువంటి వృత్తులు సరిపినప్పటికీ అది దైవ కార్యముగానే తాను విశ్వసించి ఆ కార్యములు ఎందు తాను కాలుడుతాడు కాని అన్ని కర్మలుగాని అన్ని కార్యములుగా గాని తాను భావించడానికి పూనుకోడు. దీనికి రాధాభక్తి ఇది సరి అయినటువంటి ఒక ఆదర్శంగా కనిపిస్తుంది. అయితే ఈ రాధాభక్తిని మనం అనేక రకములైనటువంటి ఆపోహలతో దీనిని భారతీయులు అనుభవించుకోవటానికి ప్రయత్నం సల్పారు. కానీ ఇట్టి ఆపోహలకు కాని ఇట్టి అపకీర్తులకు కాని ఈ రాధ తత్వాన్ని వినియోగించుకోవటంలో ఏమాత్రం కూడా అర్థం లేదు. రాధ అనగా ఒక స్త్రీ అని కాని ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క తత్వము ఒక ప్రేమ మార్గమునందు ప్రవహించినటువంటిదిగా గాని మనం భావించుకోవటం కూడాను ఒక పొరపాటు. భగవద్ దృష్టి యందు స్త్రీ పురుష భేదములకు ఏమాత్రము కూడాను స్థానము లేదు. అందువలననే నారదుడు కూడాను ఎల్లప్ ద పుమాన్ ఇచ్చాభవతి ఆత్మారామో భవతి తప్తో భవతి మత్తో భవతి అని అనేక రకములుగా తాను వర్ణించినాడు. అనగా ఇక్కడ స్త్రీ పురుషుడు అనేటువంటిది కాకుండా కేవలము జీవతత్వాన్ని మాత్రమే తాను వర్ణిస్తూ వచ్చాడు. ఈ యొక్క భేదభావములు దేహమునకు మాత్రమే సంబంధించినటువంటివి కానీ ఈ జీవతత్వమునందు ఆత్మ ప్రజ్ఞయందు ఇట్టి భేదములకు ఏమాత్రము స్థానం ఉండదు. ఆత్మ వరకు కానీ జీవం వరకు కానీ మనం పోనక్కర్లేదు. నిత్య జీవితం లోపల ఆకలి దప్పులు కోపము తాపము దుఃఖము ఇత్యాది గుణములు కూడాను వారు అనుభవిస్తున్నారు, వీరు అనుభవిస్తున్నారు.
ఈ యొక్క విషయములందు ఇరువురికి ఎట్టి వ్యత్యాసం కూడాను మనకు కనిపించటం లేదు. అయితే ఆడవారు భరించుకునలేక తక్షణమే ఒక కంటి నీరు కార్చవచ్చును, కానీ మగవారు కొంచెం భరించుకొని లోపల ఏడ్చవచ్చును, కానీ దుఃఖం లేకుండా మాత్రం పోవలేదు. కనుకనే మన ప్రవర్తనలు కొంచెం ప్రదర్శనంగాను నిదర్శనంగా కనిపించవచ్చునే కాని ఉన్నటువంటి యొక్క తత్వము లోపల యథార్థం ఇరువురికి కూడాను ఒక్కటిగానే ఉంటుండాలి. అదే విధముగానే ఈ రాధా భక్తి ఎందుకు కూడాను ఒక పవిత్రమైనటువంటి విశిష్టతను మనం గుర్తించడానికి పూనుకోవాలి, కానీ ఆమె యొక్క తత్వమును ఏదో ఒక అపార్థములో మనం వినియోగించుకొని ఆమె మార్గమును మనం కొంతవరకును దూషించడానికి కూడాను పూనుకోవటం చాలా పాపం. ఇది సర్వాత్మితమైనటువంటి యొక్క చిత్తముతో తాను కేవలం కృష్ణుని యొక్క హృదయమునందు హత్తుకొని పోయి ఉన్మత్తురాలిగా అయిపోయి తాను పవిత్రమైనటువంటి యొక్క జీవితమును అందులో అంకితం పరుచుకుంది. ఇట్టి అర్పితమైనటువంటి యొక్క చిత్తములు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనప్పటికీ రాధ అనేటువంటి పేరు ధరకు సంబంధించినటువంటిదే కాని ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు. అందులో ఈ ధర యొక్క స్వరూపమే రాధ యొక్క ఆకారం. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం తెలుగులో చెప్పినా కాని ఇంగ్లీష్ లో చెప్పినా ఎట్టి భాషల ఎందైనప్పటికీ దానికి కొన్ని శబ్దములు కూడి వస్తుంటుంటాయి. దీనికి రాధ అనేటువంటి దానికి 4 అక్షరాలుగానే మనం తీసుకుందాం. ఆర్ ఏ టిఏ ఇది పెట్టినప్పుడు రాధ అని అయిపోయింది. ఇప్పుడు ఆర్ నుంచి మనం ప్రారంభమైనప్పుడు రాధాగా మనకు అర్థమవుతుంది, ఏ నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోతుంది, డి నుంచి మనం ప్రారంభమైనప్పుడు ధార్ అవుతుంది, ఇంకొక ఏ నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆరాద్ అయిపోతుంది. కనుక రాధకు ఆధారము ధార ఆరాధనే రాధ అన్నారు. కనుక ధార ఆరాధనే రాధ యొక్క ఆధారము అన్నారు. అనగా సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం, సర్వ ప్రదేశములు ఎందు కూడను సర్వకాలములు ఎందు కూడను తాను నిరంతరము ఆరాధన సల్పుకోవటమే రాధ యొక్క లక్షణము అన్నారు. కనుక ఇట్టి ప్రయత్నానికి ఎవరు పూనుకుంటారో వారు అందరూ కూడాను రాధ యొక్క తత్వమునకు చెందినటువంటి వారే. అయితే అట్టి పవిత్రమైనటువంటి స్థితిని మనం పొందడానికి స్థూలమైనటువంటి దేహముతో సూక్ష్మమైనటువంటి మనస్సుతో కారణమైనటువంటి చిత్తముతో మనం అనేక రకములైనటువంటి సత్కర్మలలో సత్ప్రవర్తనలో సదాలోచనలో సచ్చింతనలో సత్సంగములలో దీనిని కలిపి కూర్చి తీర్చి పవిత్రమనర్చడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు అక్కడ ఒక క్లాక్ ఉంది, అందులో 3 పిన్నులు తిరుగుతూ ఉంటున్నాయి. అందులో 1 సెకండ్లదని, 2 నిమిషములని, 3 గంటలు అని. అయితే సెకండ్ ముళ్ళు చాలా త్వరగా తిరుగుతూ వస్తుంటుండాలి వేగంగా. ఈ సెకండ్ ముళ్ళు ఎంత వడిగా తిరిగినప్పటికీ ఈ యొక్క నిమిషముల ముళ్ళు కొంత స్లోగా ఒక్క స్థానానికి మాత్రమే పొందిపోతుండాలి. అనగా సెకండ్ ముళ్ళు 60 తిరిగి వచ్చినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు 1 మాత్రమే తిరుగుతా ఉంది. అయితే ఈ నిమిషముల యొక్క ముళ్ళు 60 తిరిగినప్పుడు గంటల ముళ్ళు 1 మాత్రమే చేరుతా ఉంది. అయితే సెకండ్ ముళ్ళు నిమిషముల ముళ్ళు తిరగటం మనకు కనిపిస్తుండదు, కానీ ఈ గంటల ముళ్ళు తిరగటం మనకేమాత్రమో కనిపించటం లేదు. అయితే ఏది కనిపించటం లేదో, ఏది కదలటినట్టుగా మనకు గోచరించడం లేదో, దానిని ఆధారం చేసుకుని ఈ సెకండ్ల ముళ్ళు మినిట్ ముళ్ళు మనకు ఒక అవసరమైంది, కానీ ఈ గంటల ముళ్ళే లేకపోతే ఈ నిమిషముళ్ళ ముళ్ళు సెకండ్ ముళ్ళు మనకు అనవసరం. అదే విధముగానే మన యొక్క స్థూలమైనటువంటి యొక్క దేహము అనేక రకములైనటువంటి కర్మలంతా చేస్తుండాలి. ఇది సెకండ్ ముళ్ళు వంటిది. ఇది అనేక రకములైనటువంటి యొక్క పవిత్ర కర్మలు చేసినప్పుడే ఈ యొక్క స్థూల రూపమనేటువంటి యొక్క మనసు ఒక్క పవిత్రతకు చెందిపోతుంది. ఈ సూక్ష్మమైనటువంటి యొక్క మనసు అనేక రకములైనటువంటి పవిత్ర చింతనలు చేసినప్పుడే కారణ దేహమనేటువంటి యొక్క ఆత్మ స్థితిని పొందిపోతుంది. అయితే ఈ యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క మనసు స్థూలమైనటువంటి దేహము కారణ దేహం నిమిత్తమే ఏర్పడినటువంటివే, కాని కారణ దేహమే లేకపోతే ఈ స్థూల సూక్ష్మములు మనకి ఏమాత్రం కూడా నిరుపయోగమే. కనుక మనము ఈ యొక్క కారణమును లక్ష్యమునందు ఉంచుకొని ఈ స్థూల సూక్ష్మములను పవిత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినప్పుడు మనము కారణ స్థానం అనేటువంటి యొక్క ఆత్మస్థానాన్ని మనం సులభంగా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. ఇది తన బింబము ప్రతిబింబములో లీనము కావటం అనేటువంటిది ఒక రాహిత్యమని చెప్పడానికి వీలు కాదు.
ఎక్కడి నుంచి వచ్చినదో అక్కడికి పోయి చేరటము ఇది కేవలం లీనమని చెప్పవచ్చును కాని ఇది ఒక సార్థకమని కాని లేక రాహిత్యమని కాని చెప్పడానికి వీలు కాదు. దీనికి మరొక చిన్న ఉదాహరణము, ఇప్పుడు సముద్రము చాలా విశాలమైనటువంటిదిగా మనకు తెలుస్తూ ఉంటుంటుంది. అయితే మరొక వైపున ఒక చెరువు లోపల చాలా కొన్ని నీరుగా నిండినట్టుగా కనిపిస్తుంటుంది. ఇంకొక వైపున పెద్ద ప్రవాహంగా కూడాను అయోమయమైనటువంటి స్థితిలో మనకు కనిపిస్తుంటుంది. ఇంకా మన ఇంటి లోపల కొన్ని ట్యాప్స్ లో నీళ్లు కనిపిస్తుంటాయి, ట్యాంకులో నీళ్లు కనిపిస్తుంటాయి, బావిలో నీళ్లు కనిపిస్తుంటాయి. ఈ అన్ని నీళ్లకు కూడాను ఆధారమైనటువంటిది ఏది అంటే అన్నింటికి ఆ సముద్రమే ఆధారం. అయితే ఆ యొక్క సముద్రపు నీరు ఈ ట్యాంకులకు ఈ రివర్లకు ఏ రకంగా వస్తుందాది అని మనం విచారణ చేసినప్పుడు అదే మనకు సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తుంది. ఈ సముద్రం పైన సూర్యుని రశ్మి పడి తద్వారా అది ఆవిరిగా మార్చుకొని మేఘములుగా రూపొంది తదుపరి వర్షములుగా కురిచి వంకలుగా బయలుదేరి ప్రవాహంగా వచ్చి చెరువుల్లో చేరిపోతున్నాయి. కనుక ఈ ప్రవాహములు కూడాను చాలా గొప్పగా ప్రవహించి తిరిగి సముద్రంలోనే లీనమైపోతున్నాయి. దీనిని మనం పురస్కరించుకొని ఈ సాగరమే ఈ సముద్రమే అనుగ్రహము, ఈ అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం పైన మన యొక్క బుద్ధి కిరణములు అనేటువంటి సూర్యకిరణములు చేర్చడం చేత అవి ఒక విధమైనటువంటి యొక్క భావము అనేటువంటి ఒక రూపముతో ఆవిరిగా మారుతుండాలి. ఆ యొక్క ఆవిరియే సత్యము అనేటువంటి యొక్క మేఘములుగా తయారైపోతున్నాయి. ఈ సత్యం అనేటువంటి మేఘముల నుంచి ప్రేమ అనేటువంటి బిందువులుగా వర్షిస్తుంటున్నాయి. ఈ ప్రేమ బిందువులు అనేటువంటి యొక్క వర్ష బిందువులు ఒకదానికి ఒకటి చేరి ఆనందం అనేటువంటి ప్రవాహంగా ప్రవహిస్తుండాలి. ఈ ఆనందం అనేటువంటి ప్రవాహమునకు ప్రేమ బిందువులే ఆధారము, ఈ ప్రేమ బిందువులకు ఆధారము సత్యం అనేటువంటి మేఘములే. ఈ యొక్క సత్యము అనేటువంటి మేఘములకు మన యొక్క బుద్ధి యొక్క ఆకర్షణ అనేటువంటి భావమే దీనికి ఆవిరి. ఈ ఆవిరికి ఆధారము సముద్రమే, అనుగ్రహం అనే సముద్రమే. అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం నుంచి ఈ రకంగా బయలుదేరి ఆనందం అనేటువంటి రూపము లోపల తిరిగి సముద్రంలోనే లీనమైపోతుండాలి. అయితే సముద్రపు నీరు ఉప్పుగా ఉన్నది, నది నీరు తీయగా ఉంటుండాలి. ఈ భేదం ఎక్కడ వచ్చినది? ఈ సముద్రపు నీరు మనం డైరెక్ట్ గా తెచ్చుకుని త్రాగినప్పుడు ఇది ఉప్పగా మనకు కనిపిస్తుంటుంది. దీనినే శాస్త్ర జ్ఞానము అన్నారు. కానీ ఈ నది రూపకంగా వచ్చి రూపమును రుచిని కూడాను మార్చుకొని జీవులకు ఆనందం అందించేటువంటి యొక్క స్థితిని అనుభవ జ్ఞానము అన్నారు. కనుక శాస్త్ర జ్ఞానము కంటే అనుభవ జ్ఞానము అత్యవసరం. ఈ యొక్క శాస్త్ర జ్ఞానం అనేటువంటి దానిని మనం అనుభవంలోకి మార్చుకొని మన నిత్య జీవితంలో కొంతవరకు దాన్ని ఆచరించి అనుష్ఠాన పరచి తద్వారా మన హృదయ స్థానములకు చేర్చుకోవటం చేత ఆనందము అనేటువంటి రీతి కింద మనకు రూపొందుతూ ఉంటుంటుంది. ఈ బుక్ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఎలర్జీగా మారిపోతుంటుంది, కానీ అనుభవ జ్ఞానం అనేటువంటిది ఎనర్జీగా మారిపోతుంటుంది. ఈనాడు ఆచరణ లేకపోవటం చేతనే యువకులైనటువంటి మీలో ఎక్కువ ఎలర్జీనే ఉంటుండాలి కానీ ఎనర్జీ లేదు. నిజముగా గుండుకు కొడితే గుండెనా పగిలిపోవాలి కానీ మీకు దెబ్బ తగలకూడదు, అటువంటి కఠినమైనటువంటి యొక్క స్థితిని ఈ వయసులో ఉండేటువంటిది. అలాంటి యొక్క స్థితిని ఈనాడు మీరు ఎంత బలహీనులుగా ఉంటున్నారనేది చెప్పడానికి వీలు కాదు. ఈ బలహీనత కూడా ఒక ఆదర్శాన్ని అందిస్తున్నాను. మంచి బలవంతుడుగా కనిపిస్తుంటాడు మనిషి, కానీ అతని ముక్కు పైన ఏదైనా చిన్న దోమ ఒక్కతూరి వాలినా ఒక్కతూరి అట్లంటాడు, రెండవ తూరి తిరిగి వచ్చి వాలినా రెండవ తూరి చాలా గట్టిగా అంటాడు, మూడవ తూరి అనేటప్పటికీ దాంతో ఇంకా ఫైట్ చేస్తాడు. ముక్కు పైన చిన్న దోమ వాలేటప్పటికీ తాను భరించుకోలేనంత బలహీనుడుగా తయారైపోతున్నాడు ఈనాటి యువకుడు. కానీ ఇట్టి మన దేహ బలములు కాని ఇట్టి మన ఇంద్రియ బలములు కాని నిజ బలములు కానేరవు. మనోబలమే ప్రధానమైనటువంటి బలము. ఈ మనోబలమును మనం పెంచుకోవటానికి దైవ బలము అత్యవసరం. మీకు కింగ్ కాంగ్ విషయం మీకు తెలిసే ఉండేటువంటిది. అతను ఒక చేతితో చక్కగా స్పీడ్ గా వస్తున్నటువంటి కారును కూడాను తాను నిలబెట్టేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కానీ కట్టగడపడకు ఆ కింగ్ కాంగ్ యొక్క మరణం ఎక్కడ ఏర్పడిందంటే కారు కిందనే పడి చచ్చిపోయాడు, కారు యాక్సిడెంట్ లో పోయాడు. కానీ కారును నిలబెట్టగలిగినాడు, కానీ కారు కింద మాత్రం పడి ప్రాణమును నిలబెట్టుకోలేకపోయాడు. దీనికి కింగ్ కాంగ్ దే ఇంకొక ఉదాహరణము. అతను నిత్యము అనేక రకములైనటువంటి పదార్థములు భుజించి దినమునకు 20 25 గుడ్లు కూడాను తినేటువంటి వాడట. తెల్లవారి
తాను ఒక రోడ్ లోపల ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పరిగెత్తేటువంటి వాడట. అతని పేరు ఎరగనటువంటి భారతీయుడు ఉండడు. కింగ్కాంగ్ మహాబలవంతుడు అని అందరి నోట్లో కూడా వాగుతూ పోయాడు. ఒకనాడు ఏమైపోయింది, తాను ఏదో ఒక రోడ్ లోపల తాను కొంత రన్నింగ్ రేస్ అనగా పరిగెత్తుతూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆనాడే ఒక పాలమ్మేటువంటి ఒక యువతి ఆ రోడ్ లోపల తన తలపైన పాలబుట్ట పెట్టుకుని ఎక్కడో ఒక పల్లెకి వెళుతూ ఉండేది. అప్పుడు ఇతని రూపము చూచింది, ఇతనికి బనీని గినీని ఏమి వేసుకోలేదు కనుక ఏదో ఒక పేడ ముద్దలు కనిపించినట్టుగా తన దేహము ముద్దలు ముద్దలు ముద్దలు ముద్దలుగా కనిపించింది. ఈ యొక్క రూపమును చూచి ఆమె నవ్వును భరించుకోలేకపోయింది, గట్టికి నవ్విందట. ఆమె నవ్వేటప్పటికి కింగ్కాంగ్ కోపం వచ్చింది. అప్పుడు ఆమె చెప్పిందట, అయ్యో కింగ్కాంగ్ ఎంతో బలవంతుడు అనుకున్నాను, ఒక్క ఆడదాని నవ్వును భరించుకోలేనటువంటి బలహీనుడైపోయినావా నువ్వు అనిందట. కనుక మన యొక్క బలములు ఎక్కడ కనిపిస్తుంటాయంటే ఇలాంటి దాంట్లో కనిపిస్తుంటాయి. మనం ఇంద్రియ నిగ్రహం లేనటువంటి యొక్క దేహ బలములు కేవలం ఒక పశుబలములే కాని నిజ బలములు కారు. కనుక ఈనాడు మనములు దేహమును పెంచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయకుండా మనసు యొక్క ఏకత్వమును పెంచుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి. అది ఈనాడు అత్యవసరం. ఏ కించిత్ విషయాలకు కూడాను మనం ఉద్రేకపడటమో లేక దానిని కొన్ని రకములైనటువంటి యొక్క అరాచకపరచటమో ఇలాంటి దీనికి మనం ఏమాత్రం కూడా పూనుకోకూడదు. అలాంటి విషయాలకు పూనుకోవటము మానవునికి అవమానకరమైనటువంటి యొక్క బలహీనతగా గోచరిస్తుంది. నిజముగా మనము విద్య నేర్చుకోవటమని కాని లేక నిగ్రహం చేసుకోవటం అనేటువంటి దాంట్లో కూడాను చాలా కొన్ని సూక్ష్మమైనటువంటి మార్గములో మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది. కనుక మన యొక్క నిగ్రహ శక్తి కాని మన యొక్క భావం యొక్క శుద్ధి కాని ఏ రీతిగా మనం పరీక్షించుకోవాలి అని కూడా మనం విచారణ సల్పాలి. ధర్మరాజు కథ ఇందులో ఒక చిన్న ఉదాహరణంగా చెప్తున్నాను. ధృతరాష్ట్రుడు ఈ యొక్క ద్రోణాచార్యుని దగ్గర ఈ అందరి పిల్లలను కౌరవులు పాండవులు కూడాను విద్యను గడిపేటువంటి నిమిత్తమై అక్కడ చేర్చాడు. ఈ గురువు అనేక రకములైనటువంటి విద్యలంతా కూడాను నేర్పుతూ వచ్చాడు. కాని మిగిలినటువంటి యొక్క నలుగురు పాండవులు ఈ కౌరవులు ఈ గురువు చెప్పినటువంటి విద్యలను పొద్దున చెప్పినటువంటి సాయంకాలమునకే అప్పజెప్పుతూ వచ్చారు. ఒకనాడు శాంతమును గురించి అనేక రకములుగా ఉపమానములతో బోధించుతూ ఈ శాంతము మానవునికి చాలా అవసరము అని కూడాను తాను చెప్పుతూ వచ్చాడు. అయితే ఈ ధర్మజుడు మాత్రము ఈ పాఠమును 3 దినములు 4 దినములు అయినప్పటికీ ఆ యొక్క గురువునికి అప్పచెప్పలేదు. ఒకనాడు అక్కడ ధృతరాష్ట్రుడు వచ్చి నా పిల్లలందరూ ఎట్లా ఉంటున్నారు అని విచారిస్తూ వచ్చాడు. అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు, ధర్మజుడు మాత్రము అంత చక్కగా చురుకుగా నేర్చుకోవటం లేదు అని ఈ యొక్క గురువు అతనికి కంప్లైంట్ చేశాడు. అయితే ధృతరాష్ట్రుడు చెప్పాడు, ఇతను మున్ముందుకంతా కూడా బాధ్యతలంతా వహించవలసినటువంటి వాడు, ఇలాంటి పెద్దవాడైనటువంటి ధర్మజుడే ఈ విధముగా విద్యలందు ఎనుకబడిన చాలా కష్టం ఏర్పడుతుంది, కనుక అతనికి ప్రత్యేకించినటువంటి శిక్షణనిచ్చి అతని ప్రత్యేకించినటువంటి మార్గంలో తరబీదు చేయమని చెప్పని గట్టిగా గురువుకు చెప్పి తాను వెళ్లాడు. అయితే ఈ యొక్క ధృతరాష్ట్రుడు చెప్పటం చేత ఈ గురువునుకు మరింత ధైర్యం కలిగి అతన్ని అనేక రకములుగా శిక్షించడానికి కూడా పూనుకున్నాడు. ఎంత చెప్పినప్పటికీ నీ పాదం అప్పచెప్పలేదు. ఒకనాడు ఏం చేశాడు, తాను చక్కగా పెద్ద బర్రలు తీసుకుని వచ్చి ఆ యొక్క ధర్మజుడిని అనేక రకములుగా కూడా కొట్టినాడు. ఆ కొట్టేటప్పటికి అక్కడ రక్తం కూడా వచ్చింది. ఆ రక్తం పైనే మరీ కొట్టాడు. కొట్టేటప్పటికి అబ్బా అన్నాడు, అని ఇంకా నేను నేర్చుకోలేదు అన్నాడు. అనగా ధర్మజుడు నేర్చుకునేటువంటి యొక్క శాంతం ఎలాంటిదంటే ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని రకములుగా ఉన్నప్పటికీ తాను చెలించినటువంటి మనసే శాంతమని తాను గుర్తించుకున్నాడు. కాని చెప్పిన పాఠమును అప్పజెప్పటం శాంతం కాదన్నాడు. అది కేవలము అది ఒక బాహ్యమైనటువంటి చదువు కాని నేను అంతర్ చదువును నేను అభివృద్ధి పరుచుకుంటున్నానని ధర్మజుడు తన యొక్క ప్రాక్టికల్ లోపల తాను నిరూపించాడు. మనము విద్యలనగా ఇట్టి హృదయ స్థానమునకు చేర్చేటువంటి విద్యలు విద్యలను చెప్పవచ్చును కాని ఈనాటి పిల్లలంతా కూడాను పరీక్షలు వస్తున్నాయంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయానంతా తలకు చేర్చుకుని ఆ తలనొప్పిగా పెద్దగా పెట్టుకుని కట్టగడపటికి ఆ ఎగ్జామినేషన్ హాల్ లేకి పోయేటప్పటికి తలలో ఉన్నదంతా పేపర్లో గుమ్మరించి ఎంప్టీ తలతో ఇంటికి వస్తుంటున్నారు. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఒక్క క్వశ్చన్కేమైనా ఏ పిల్లవాడైనా ఆన్సర్ చెప్పేటువంటి వాడున్నాడా? ఎవడూ చెప్పలేడు. ఇలాంటి చదువులు మన భవిష్యత్తులో ఏ కార్యములు చేయగలవు, ఏ యొక్క విషయాన్ని మనం సాధించగలము?
సాధించడానికి వీలు లేదు. చదువుకున్నటువంటి చదువు ఆ యొక్క పరీక్షల్లో మనం గుమ్మరించి వచ్చాము, మనం ఖాళీగా కూర్చుంటున్నాము. ఈ ఖాళీ తలతో మనం ఏ ఘనకార్యాలు చేయగలం? మన విద్యను తలకు చేర్చుకోకూడదు, హృదయానికి చేర్చుకోవాలి. హృదయం అనేటువంటిది కేవలం ఒక నెగిటివ్ గా తయారు చేసుకోవాలి. ఎన్ని పర్యాయములు మనం ఫోటో తీసినా నెగిటివ్ నెగిటివ్ గానే నిలిచిపోవాలి. విద్యార్థులారా, మిగిలినటువంటి మీ యొక్క విద్యల యందు మీ హృదయ స్థానం అనేటువంటి ఒక నెగిటివ్ గా తయారు చేసుకోకపోయినా ఏదో అంత తొందర ఏమి లేదు. కానీ ఈ నెల దినములు కూడాను మీరు అందుకునేటువంటి విషయాలను హృదయ స్థానానికి చేర్చుకోండి. మీ జీవితమునకే ఒక మిత్రత్వంతో పల ఒక పవిత్రమైనటువంటి యొక్క దైవ సహాయంగా మీరు జీవితాన్ని అనుభవించుకొని మీరు మున్ముందు మన భారతదేశమునకు తగినటువంటి భద్రతలను కూడాను మీరు కల్పించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు అవుతారు. ఇంకా ఈ లోకపు విద్యలను గురించి మనం చెప్పుకోవటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. కారణమేమనగా మీరు హృదయానికి కూడాను చేర్చుకున్నా ప్రయోజనం లేదు, తలకు చేర్చుకున్నా ప్రయోజనం లేదు. ఎగ్జామినేషన్ హాల్ లోపలనే టెక్స్ట్ బుక్ పెట్టుకుని కూడా చూచి రాస్తున్నారు. ఇంకా ఈ చదువులు ఎందుకు అవుతుంటాయి? కనుక ఇట్టి చదువుల లోపల నేను ఏమాత్రం కూడాను నేను జోక్యం తీసుకోను. మీరు చదవలసినటువంటి చదువు హృదయ చదువు. చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు వలయు గోవి.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఇంద్రియములతో కూడిన ఈ పాంచభౌతిక శరీరము మనసు కంటే వేరు కాదు. మనసు తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్న భవనమే ఈ శరీరము. ఈ శరీరము మనసుకు కవచము వంటిది. ప్రతి దేహమునకు ఈ మనసే ఆధారము, ఈ మనసే కారణము. నీరులేని పంట యొక్క అస్తిత్వము ఏ విధముగా మిథ్యాస్వరూపమైయుండునో అటులనే మనసులేని మానవత్వము యొక్క స్థితి మిథ్యారూపమై ఉంటుంది. మనసే లోక వ్యాపారములకు, కార్యకలాపములకు, విలాపములకు మూలాధారము. ఉపాధ్యాయుడు లేని బడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరులేని పైరు ఏ విధముగా నిరర్థకమో మనసులేని మానవుడు కూడను మరణించిన జీవితో సమానము. ఇట్టి మనసుతో కూడినట్టి మానవత్వమును దివ్యత్వముగా మార్చుకునవలనన్న మానవుని ప్రయత్నము కూడను అత్యవసరము.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి జామ్నగర్ నుంచి రాజకోట్ మీదుగా భావనగర్ను చేరారు. సాగరము వంటి ప్రజాసమూహమును కట్టుబాటులో ఉంచుటకు కార్యకర్తలకు అసాధ్యమైంది. అందుచేత తిరువీధి ఉత్సవాన్ని మాన్పించి పురమందిరంలో ఏర్పరిచిన మహాసభకు స్వామి వెళ్లారు. తఖేశ్వర్లోని అబ్దుల్లా నూర్ మహమ్మద్ గారింట్లో స్వామి విడిది చేశారు. బంగ్లా పైభాగము నుంచి ప్రజలకు దర్శనమిచ్చి సాయంత్రం 5 గంటలకు బ్రహ్మాండమైన సభలో ఇట్లు బోధించారు. ప్రాపంచిక భోగములలో మునుగకుడు. ప్రస్తుతము పత్రికలలో అన్ని ప్రాంతములనందు ఎట్టి సంఘటనలు జరుగుచున్నవో గుర్తింపుడు. అధికారమునకును ధనరాశులకును మానవులు పోటీపడుచు నీతిదూరులై ప్రవర్తించుచుండిరో గమనించండి. క్షణికములగు ఇట్టి పేరు ప్రతిష్టలకు లోనుకాక జీవిత గమ్యమును చేరుటకు ప్రపంచ సాధనమును గ్రహించి స్వార్థమును వీడి సత్యధర్మ శాంతి ప్రేమలతో పరస్పరము సహకరించుకొనవలసిందిగా స్వామి బోధించారు. భావనగర్ పట్టణంలో సాయి మందిరానికి శంకుస్థాపన చేసి 29వ తేదీకి స్వామి బొంబాయి చేరారు. 30వ తేదీ గుజరాత్లోని నవసారీ పట్టణానికి కారులో పయనించారు స్వామి. అచ్చట మహాసభాస్థలమునకు లెక్కకు మిక్కుటమైన ప్రజాసమూహముతో కిక్కిరిసి వచ్చారు జనం. కారు దిగి 1 ఫర్లాంగు దూరం స్వామి నడిచి వెళ్లుతూ ప్రజలకందరికీ దర్శనమొసగారు. అచ్చటి నుంచి బయలుదేరి బరోడా వెళ్లారు. మార్గ మధ్యంలో 1 ప్రదేశంలో 4,000 మంది భక్తులు నామసంకీర్తన 12 గంటల నుంచి నిర్విరామంగా చేస్తున్నారు. స్వామి దర్శనం కానిదే ఆ ప్రదేశాన్ని విడువమని దీక్ష వహించి భజన చేస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి స్వామి వారి మధ్యలో కొంతసేపు గడిపి నామావళులను పాడించి విభూతి సృష్టించి ఇచ్చి భక్తులను తృప్తి నొందించి తిరిగి కారులో కూర్చుని బరోడా వెళ్లారు. 31వ తేదీ సత్యసాయి సేవా సమితి సభ్యులకును, జాంబసార్ విద్యాసంఘ సభ్యులకును, ఇతర గ్రామస్తులకును దర్శనమొసగి విభూతి ప్రసాదం ఇచ్చి బొంబాయికి తిరిగి వచ్చారు స్వామి. బొంబాయి నుంచి మరుసటి దినమే ప్రయాణమై ప్రజాసమూహముల మధ్య స్వామి కారులో పయనిస్తూ మార్గ మధ్యంలో 1 పాఠశాల భవనంలో భోజనం చేసి అచ్చట గుమిగూడిన వారికి విభూతి ప్రసాదమునొసగి స్వామి వెళ్లారు. 2 ఏప్రిల్ తేదీ పూనాను చేరి అచ్చట MES కాలేజ్లో

20,000 మంది ప్రజలను ఉద్దేశించి మహోపన్యాసమొసగారు స్వామి. మరుసటి రోజు నదీతీరమందు బన్నట్వాలాగారి బంగళాలో భజనకు స్వామి దయచేసి అచ్చట సైన్యాధికారులకు ప్రత్యేక సందర్శనమొసగారు. సాయంకాలం ఆంధ్ర సంఘము వారి ఆహ్వానంపై స్వామి ఆ సభకు దయచేసి ఇలా ప్రవచించారు. పూనాయందలి ప్రధానోపాధ్యాయులతో సంప్రదించితిని. విద్యార్థులకు నీతి మత బోధనల శిక్షణ నొసగుటకై పితరులతోనూ ఉపాధ్యాయులతోనూ విద్యార్థి నాయకులతో కూడిన సంఘమునకు దానిని పూనాయందు శీఘ్రముగా స్థాపించ సంకల్పించాను. ఈ శిక్షణకై ప్రత్యేకముగా ఒక సదనమును నిర్మించి అందు యోగ ధ్యానాది శిక్షణలను ఒసగి చక్కని భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దవలసిందని ప్రధానోపాధ్యాయులకి సందేశమునొసగాను అని స్వామి సభలో ప్రకటించారు. ఏప్రిల్ 4వ తేదీ బాబా పూనాను విడిచి హైదరాబాదులో కొంతసేపాగి 7వ తేదీకి ప్రశాంతి నిలయాన్ని చేరారు. 10వ తేదీ నూతన సంవత్సరాది సందేశమును ఆశీర్వాదాలని భక్తులకు అందజేసి మహారాష్ట్ర సౌరాష్ట్ర దేశాలలో సంచార కార్యక్రమం నిరుపమానమైనదని స్వామి సెలవిచ్చారు. 20-21వ తేదీల్లో మద్రాసులో స్వామి పర్యవేక్షణలో అబిట్స్బరియందు యావత్ భారత సత్యసాయి సేవా సమితుల మహాసభ జరిగింది. 1,000 మంది ప్రతినిధులు అన్ని రాష్ట్రముల నుంచి ఖండాంతరముల నుంచి కూడా వచ్చి మహాసభలో పాల్గొన్నారు. 2 రోజులు సభలు జయప్రదంగా నిర్వహింపబడ్డాయి. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు మహాసభకు అధ్యక్షత వహించి ఆయా రాష్ట్ర ప్రతినిధులు సమర్పించిన కార్యక్రమ నివేదికలను పరిశీలించారు. భగవానుని సంకీర్తనము కొరకు భజన సంఘముల స్థాపనమును, గ్రంథాధ్యయన సంఘ స్థాపనమును, విద్వాంసుల ద్వారా సనాతన ధర్మ పద్ధతులను ప్రజలలో వ్యాపింపచేయుటకు ఈ 3 పద్ధతులను యావద్భారత సత్యసాయి సేవా సమితులు అవలంబింపవలసిన కనీస కార్యక్రమములు స్వామి అనుమతితో మహాసభ చేయ అంగీకరింపబడెను. బోధనల సాధనల చిత్ర ప్రదర్శనమును, సంచార శకటమును నిర్వహించారు. ఈ సందర్భంలో విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ తమ విషయములను చెప్పుకొనుటకు స్వామి సమయమిచ్చారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ప్రతినిధులు యోగ సాధన యందును, నామజపము యందును తమకి ఎక్కువ ప్రీతి కలదని చెప్పారు. చైనా దేశమందు భగవంతుని యందు విశ్వాసము ప్రజలకు పూర్తిగా నశించలేదనియు, స్వామి చరిత్ర, వారి బోధల యొక్క అనువాదములు చైనీయుల యొక్కయు, జపాను వారి యొక్కయు భాషలలో వెలువడుట అత్యంత ప్రధానమనియూ చెప్పారు. ఈస్ట్ ఆఫ్రికా ప్రతినిధి తమ దేశమునందు ప్రశాంతి నిలయంలో జరుగునట్లే భజన జరుగుతుంది, సామూహిక భజన ప్రార్థనలు జరుపుబడుచున్నవనియూ, స్వామి ఉపదేశ గ్రంథ పఠనము నిత్యమునూ జరుగుతున్నదనియూ చెప్పారు. సింహళ ప్రతినిధి తమ దేశములో దృశ్యమగుచున్న మహిమలను, అద్భుత దృశ్యములను చెప్పుచూ ఇతర దేశములందెట్లో అట్లే తమ దేశమందు కూడా స్వామి ప్రత్యక్షముగా భక్తులను అనుగ్రహించుచున్నారని చెప్పారు. నార్వే ప్రతినిధి వివిధ బోధనలను సాధనలను తెలుపు ప్రజల మనస్సులకు సంశయములను కలుగచేయనట్టి హిందూ బోధకుల వలన తమ దేశములో దైవమునందును మతమునందును విశ్వాసము క్రమముగా సన్నగిల్లుతోందని చెప్పారు. ఆ ప్రతినిధియే ఇలా కూడా చెప్పారు. 1965 ఫిబ్రవరి 25వ తేదీన షిరిడీబాబా సమాధి దగ్గర కూర్చుని ఉండగా నీలపు చొక్కాను ధరించిన ఒక నూతన వ్యక్తి తనను సమీపించి సత్యసాయిబాబాను చూచితివా అని అడిగారు. భూమిపై దేవుడుండినా ఆ దేవుడే సత్యసాయిబాబా అని తెలుసుకోము. ఆ దేవుడు 14వ తేదీ బొంబాయికి వచ్చును. నీవు తప్పక ఆ దేవుని దర్శింపుము. ఇదిగో ఆ దేవుని హస్త విభూతి, ఇదిగో వారి ఫొటో అని వారితో చెప్పి ఫొటోను విభూతిని ఒసగారట. ఇట్లు బాబా నన్ను తన వైపు ఆకర్షించుకున్నారు. బాబాకు కాక అన్యులకు బాబా భవిష్యత్ ప్రయాణ విషయాలు ఎలా తెలుస్తాయి? కావున నాకు షిరిడీలో దర్శనమిచ్చి ఆదేశించిన అతను స్వామియే అని విశ్వ
విశ్వసించాను. అట్లే మార్చి 14వ తేదీన బొంబాయిలోని గ్వాలియర్ బంగ్లాకు స్వామి బస చేసి ఉండగా ఎల్పీ జావా అను అతని చేత స్వామి జాబిచ్చినంతనే ఆ జావా ఇట్లు తెలిపారు. ఇంతకు పూర్వమే స్వామి విదేశీయుడొకడు వచ్చి నీ చేతికి జాబిచ్చిన తక్షణమే నాకు తెచ్చి ఇవ్వమని తెలిపారని ఆ జావా వీరితో తెలిపారు. తప్పక ఈ జాబును స్వామికి చేర్చదను అని చెప్పి వెంటనే తిరిగి వచ్చి బాబా మిమ్మల్ని రమ్మంటున్నారు అని తీసుకుని వెళ్లారు. ఆహా, భగవానుని అనుగ్రహము వర్ణనాతీతము. స్వామి రాకను సందేశమును గూర్చి ప్రపంచమునందంతటయూ వ్యాపింపచేయుటకు మనలను ఎన్నుకున్నారు కదా, ఎంతటి ధన్యులము అనుకున్నాను అని తెలిపారు ఆ నార్వే ప్రతినిధి.

నైతిక ఆధ్యాత్మికాభివృద్ధికి పాటుపడక కేవలము భౌతిక విజ్ఞానము నూతన పరిశోధన కౌశలము యొక్క సత్వరాభివృద్ధి జరుగుట వలన కలుగు దుష్పరిణామములు మానవాళి ఎదుర్కొనుచున్నారు. హిందూ దేశములో విద్యార్థికులు తమ దేశ సంస్కృతిని ఎరుంగక విదేశీయుల సాహిత్యమునకు ముగ్ధులవుతున్నారు. ఇట్టి దోషమును నివారించుటకే సత్యధర్మ శాంతి ప్రేమలను బాబా ప్రబోధించుచు దృఢానుష్ఠానమును నిర్దేశించుచున్నారు. స్వామి సందేశమును ఆలకించిన విజ్ఞులు తమ తమ దేశములందును సంఘములందును పాఠశాలలందును సంస్థల అందును ఈ చతుర్విధ సత్యధర్మ శాంతి ప్రేమలను నెలకొల్పి వృద్ధి గావించ ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ విషయమును గమనించి ఎవరికి తగినట్లు వారు విధానములను ఏర్పరచుకొనుట కంటే సమగ్రమైన సర్వసమ్మతమైన ఒకే విధానమును ఏర్పరిచి ప్రపంచ సంస్థలు ఐకమత్యముతో ఒకే విధానమును అవలంబించి విశ్వమానవ కళ్యాణమునకు దోహదము చేయగలవను సంకల్పముతో మనలందరినీ స్వామి ఇచట సమావేశపరిచి సమగ్ర విధానమును నిర్ణయింప నిశ్చయించారు. కార్యాచరణమునకు ఆవశ్యకమును ఆదర్శప్రాయము అయిన ముఖ్య పద్ధతులను నిర్ణయించి అట్టి పద్ధతులను మనము ఆచరింపవలసి ఉన్నది. స్వామి ఉపదేశములను సందేశములను మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా నమ్మి అనుష్ఠించుచు శాంతిని సుఖమును పొందినట్టి సాధకుడే తన సందేశమును పరిపూర్ణముగా ప్రకటించి ప్రచారము సలుపగలడని స్వామి అభిప్రాయము. ఈ సత్యసాయి సేవా సంఘ సభ్యులెల్లరూ తాము శాంతి జ్ఞాన ఆనంద స్వరూప స్వభావులమనియు తాము ప్రజలలో శాంతి జ్ఞాన ఆనందములను వ్యాపింపచేయుటే తమ ముఖ్య ధర్మమని మరువకూడదనే స్వామి ఆశయము అని డాక్టర్ రామకృష్ణారావు గారు మహాసభకు నివేదించారు. సత్యసాయి సేవా సమితి సభ్యుల మనములందు స్వామిని స్థాపించుకొనవలెను. ఎంత ఎక్కువగా స్వామిని భక్తుడు తన హృదయంలో స్థాపించుకొని ధ్యానించునో అంత ఎక్కువగా ఆ భక్తుడు సేవ చేయగలడు. ఈ మహాసభచే ఎన్నుకొనబడిన కమిటీలు వారి వారికి నిర్ణయింపబడిన విషయములను చక్కగా చర్చించి మహాసభకు అందజేయగా అట్టి నిర్ణీత విధానములను మహాసభకు ఆమోదించాము. ప్రతి చిన్న కార్యమునందును పాల్గొనుచు అమూల్యమైన సలహాలనొసగుచు హితుని వలె ప్రేమతో సభ్యులతో సంభాషించుచు మహాసభను స్వామి మిక్కిలి జయప్రదముగా కొనసాగింపచేశారు. ఇతరులు దుఃఖపీడితులగుచుండగా మీరెట్లు సుఖపడగలరు? ఈ కారణము చేతనే ఇతరులకు మీరు సేవ చేస్తూ మీ నిలయమును ఇతరుల నిలయములను ప్రశాంతి నిలయముగా మార్చాలి. అహంకారము లేక సహకార భావంతో నిష్కామ సేవ చేయాలి. దైవభక్తుల సాంగత్యము చేయాలి. ఏ మతము వారితోనైనను ఏ దైవారాధకులతోనైనను ఐకమత్యముతో ప్రేమతో సంచరింపుడు. మార్గములు వేరైనను గమ్యమైన దైవప్రాప్తి ఒక్కటే అని మరవకండి అని ప్రతినిధులకు స్వామి ఉద్బోధించి సెలవిచ్చారు. సర్వభూతాంతరాత్మయైన ఏకైక భగవానుని సేవకు నడుంకట్టుడని స్వామి వాక్యములు తమ చెవులయందు ప్రతిధ్వనించుచుండగా ప్రతినిధులు తమ తమ దేశములకు స్వామి ఆశీర్వాదముతో ప్రయాణమయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో మద్రాసులో ప్రశాంతి విద్వన్ మహాసభలు మిక్కిలి వైభవంగా జరిగాయి. పండితుల ఉపన్యాసములను స్వామి బోధనలను వేలాది ప్రజలు విని ఆనందించారు. డాక్టర్ వికే గోకాక్ గారు స్వామిని ప్రపంచోద్ధారకుడని సంబోధిస్తూ ప్రపంచము ప్రకృతి పురుషుల ఐక్యతను మరిచి ప్రకృతికే ప్రాధాన్యమిచ్చుచున్నది, మానవుడు నూతన విషయములను కనుగొనుట కంటే తన కృత్రిమ మానవ స్వభావమును మరిచి నిజమైన తన దైవ స్వభావమును గుర్తించుట చేతనే నిజమైన అభివృద్ధి కలుగుతుంది అని చెప్పారు. రెండవ రోజు సభలో భారత ప్రభుత్వ సైనిక శాఖ విజ్ఞాన శాస్త్ర సలహాదారు డాక్టర్ సూరి భగవంతం గారు శ్రీ సత్యసాయిబాబా గారి సన్నిధానమున
ఉపన్యసించుటకు అవకాశము లభించుట నా పూర్వపుణ్య ఫలము. విజ్ఞాన శాస్త్రములో అనేక అనుభవములను స్వామి అనుగ్రహంచేత నేను పొందాను. కొద్ది సంవత్సరముల కిందటే ప్రశాంతి నిలయమందు స్వామితో నాకు ప్రథమ పరిచయం కలిగినప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలకు దైవమునందు నమ్మకముండునే, నీకు సనాతన గ్రంథ సారాంశమునందు గౌరవమున్నదా, భగవద్గీతను విశ్వసింతువా అని స్వామి ప్రశ్నింపగా నా అహంకారము నశించింది. మన జాతి ఔన్నత్యమును ప్రకటించుటకై ఓపెన్ హేమర్ను గూర్చి మొదటి అణుబాంబు పేలినప్పుడు భగవద్గీతలో దివి సూర్య సహస్రస్య అను శ్లోకము ద్వారా తన ఆశ్చర్యమును ఆ శాస్త్రజ్ఞుడు వెలిబుచ్చినట్లు నిజమైన విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఉపనిషత్తులను గీతను గ్రహించి ఉందురనియు ఆనాడు స్వామితో నేను మనవి చేయగా, భగవద్గీత నీకు కావలెనా అనుచూ చిత్రావతి ఇసుక నుంచి భగవద్గీతను సృష్టించి ఇచ్చారు స్వామి. ఆ గ్రంథముపై అది ముద్రింపబడిన ముద్రాక్షరశాల వగైరా వివరములు లేకుండెను. ఆశ్చర్యము కలిగింది. నా ఎదుటనే కత్తి సూది బ్యాండేజీ వగైరా సృష్టించి స్వామి ఆపరేషన్ చేయిచుండగా చూసి నిర్ఘాంతపోయాను. నిన్నటి ఉపన్యాసమున స్వామి రసాయనిక పదార్థ విజ్ఞాన శాస్త్ర చట్టములను వ్యతిరేకించెదరని ప్రొఫెసర్ గోకాక్ గారు నుడివిరి. అట్లనుటకంటే ప్రకృతి శాసనములను స్వామి అధిగమించిరనుట శ్రేష్టము. బాబా సర్వమునకు అతీతుడు, కేవలం సత్యస్వరూపుడని నా భావము. విజ్ఞాన శాస్త్రజ్ఞులు ప్రస్తుతము కనిపెట్టిన వాటికంటే కనిపెట్టవలసినవెన్నీయో కలవని భావించుచుందురు. ఈ భావనయే వారి జ్ఞానమునకు నిదర్శనం. ప్రస్తుతం అతి దూరమందున్న చంద్రమండలమునకు సమీపమున 18 అంగుళముల పొడవు 9 అంగుళముల లోతు కల కందకములను త్రవ్వుచున్నారని వార్తాపత్రికల ద్వారా గ్రహించుచున్నాము. అట్టి సాహస కృత్యములకు వలయు తెలివిని శాస్త్రజ్ఞానమును సంపాదించిదిరేగాని ప్రజ్ఞానమును ఇంకనూ బడయలేదు. స్వామి వలన అట్టి ఆత్మజ్ఞానమును గ్రహింపవలెను. భగవానుడు మనకిప్పుడు సన్నిహితముగా ఉన్నందున శాశ్వత సందేశము కొరకు వారినే ఆశ్రయింతుము. ఇందు మూలముననే మన జీవితములు ధన్యము కాగలవు అని సూరి భగవంతంగారు సెలవిచ్చారు.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: 38. ఓం శ్రీ సాయి ఆర్తత్రాణ పరాయణాయ నమః. ఆర్తత్రాణ పరాయణుడు. ఈ ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు అని మూడు రకాల భగవంతుణ్ణి కోరుకునే వాళ్ళు ఉంటారు. ఆర్తత్రాణ పరాయణుడు అంటే కేవలం కష్టాల్లో ఉన్నవాడిని రక్షించేవాడని మనం గుర్తు చేసుకోకర్లేదు. ఈ మూడు రకాల వాళ్ళని రక్షిస్తున్నటువంటి ఆ పరమాత్మ స్వామివారు. ఏ మూడు రకాలు? బాధలో ఉన్న ఆర్తులు, ధన సంబంధమైన బాధల్లో ఉండేటువంటి అర్ధార్థులు, ఏవేవో పుస్తకాలు చదివి, ఉపనిషత్తులు చదివి తలంతా నెరిసిపోయి బాధపడిపోతూ ఇంకా ఏంటో స్వామి వెల్తిగా ఉంది అనే జిజ్ఞాసువులు, ఈ ముగ్గురు కూడా ఆ ఆర్తత్రాణ పరాయణుడిని ఆశ్రయించి వారిచ్చేటటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించే అర్హతని కోరుకుంటూ ఉంటారు. ఇందులో భక్తులు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు అన్నవి మూడు స్టేజెస్ అని కూడా అనుకోవచ్చు. మొట్టమొదట మా జీవితంలో మేము, మా నాన్నగారు ఎక్కడో ఉండారు, కనిపించలేదు, రావడం లేదు, స్వామి వారిని తీసుకురావా అని ఆర్తిగా మొట్టమొదట మా బంధుత్వం స్వామితోటి వచ్చింది. ఆ బంధుత్వం తర్వాత పిహెచ్డీ అయ్యవా స్వామి, అలా ఉద్యోగం అయ్యవా స్వామి, అర్ధార్థిగా మారింది. ఆ తర్వాత వారి కృపా కటాక్షాలతో చాలు స్వామి, ఇక చాలు, ఇక చాలు అనే స్థితి కూడా వారే తీసుకొచ్చారు. ఎవరైనా సరే ఆ బంగారు తండ్రిని నమ్ముకుంటే వారు ఆర్తిగా వచ్చినా, అర్ధార్థిగా వచ్చినా, జిజ్ఞాసులుగా వచ్చినా దీంట్లో ఏ విధమైనటువంటి సంకోచం అక్కర్లేదు. వారి కృపా కటాక్ష వీక్షణాల కోసం వస్తున్నారు. ఆ కృపతోటే వాళ్ళు చాలా చాలా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆర్తత్రాణ పరాయణుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి ఈ రూపంలో వచ్చి చాలా మంది అంటారు ప్రపంచంలో మంచి కోసం వచ్చారు, కేవలం ఒక్క భక్తుడి కోసం రాలేదని. ఈ ప్రపంచంలో మంచి చేయడం కోసం వచ్చిన స్వామి చాలా మంది అంటుంటారు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ అని. అది కాదు, దుష్ట శిక్షణ కాదు, దుష్ట పరివర్తన, శిష్ట పరిరక్షణ. పరి అన్న పదానికి భగవత్ సంబంధమైనది అని అర్థం కనుక దుష్టుడు స్వామివారు చెప్పినట్టు ఒక్క రావణుడు కాదు, కలికాలంలో అందరూ రావణులే, కొంచెం కొంచెం పాళ్ళు తేడా. అంచేత దుష్ట పరివర్తన చేయడం కోసం వచ్చారు. లోపల నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తాపిగా పనిచేస్తూ ఏ చికాకు లేకుండా మనుషుల్ని మార్చేటటువంటి ఆ కార్యక్రమంతో వచ్చారు. ఇది దుష్ట పరివర్తన. నా అనుభవంలో జరిగింది ఏంటంటే మనసులో చెడు ఉన్నా సరే ఆ పరమేశ్వరుడితోటి, ఆ స్వామితోటి కొంచెం కాంటాక్ట్, ఆ లింక్, ఆ బంధం ఉంటే, తాడు తెగకుండా ఉంటే లోపల నుంచి ఏదైతే మనం చెడు అనుకుంటున్నామో అది మెల్లిగా మన నుంచి పోయేటట్టుగా చేస్తారు. అది దుష్ట పరివర్తన కార్యక్రమం. ప్రేమతో, అప్పుడప్పుడు ప్రేమతో నిండిన చిన్న దండనతో, చిన్న కోపంతో ఎన్నెన్నైనా బాధలు పడతారు నా స్వామి నన్ను మార్చడం కోసం. అది నిజమైనటువంటి అవతార కార్యక్రమం, దుష్ట పరివర్తన. పరివర్తన అంటే భగవంతుడితో ఆ బంధుత్వం పెట్టుకుని వర్తించడం. వాడు దుష్టుడైనా పర్వాలేదు, భగవంతుడితో ఉంది కదా ఆ బంధము. దుష్ట పరివర్తన, శిష్ట పరిరక్షణ. ఈ ప్రపంచంలో ప్రతి దుష్టుడు ఒక్కొక్క రోజునైనా, ఒక్కొక్క గంటైనా చాలా మంచివాడుగా కూడా ఉంటాడు. పూర్తిగా మంచివాడు లేడు, పూర్తిగా చెడ్డవాడు లేడు. పాళ్ళు తేడా, రోజుల్ని బట్టి తేడా. ఒక్కొక్కరోజు మహాశాంతమూర్తి బ్రహ్మాండమైన కర్ణకటోరుడు అయిపోతాడు. అంచేత వాడు శిష్యుడుగా ఉన్నప్పుడు భగవంతుడే ఎలా రక్షించాలో చూసి పరిరక్షించడం. శిష్ట పరిరక్షణ, దుష్ట పరివర్తన, ఇది నిజమైన ఆర్తత్రాణ పరాయణత్వంలో ఉన్నటువంటి గుణం. ఆ గుణం కలిగిన స్వామి నీకు నమస్కారం. 39. ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః. ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు పాపం, వాళ్ళకి దిక్కులేదు అనుకుంటారు. ఇందులో కూడా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు దిక్కు తోచక దిక్కులేని వాళ్ళు అవుతారు. రైలుకి టికెట్ కొనుక్కున్నాం, రిజర్వేషన్ లేదు, నిలబడ్డాం, ఆ రైలు నిండా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లేను, రిజర్వేషన్ లేని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అంత వెళ్ళి రైలు ఇంకా బయలుదేరే టైంలో ఏంటి స్వామి ఇవాళ ఎలాగైనా వెళ్ళాలనుకున్నాను అయ్యయ్యో అని అనే టైంకి ఎవరో తలుపు తీసి మీరు వెళ్ళాలా సార్, రండి, మరి ఎలా నిలబడతారేంటి అని పిలుస్తారు. ఇది నేను కథ చెప్పడం లేదు, నాకు జరిగింది చెప్తున్నాను. ఎవరు చేసినది? ఆ తలుపు తీసిన ఆ స్వామిలో ఉన్న నా స్వామి ఆ క్షణానికి ఈ దిక్కుతోచని వాడికి రక్షణ కల్పించారు. ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, అనాథనాథుడంటే కేవలం అనాథులకే నాథుడు కాదు, మనందరం కూడా ఒక్కొక్క టైంలో అనాథలవుతుంటాం. ఏదో పని చెరగక అనాథలవుతుంటాం. ఆ టైంలో నాథుడుగా కనిపించేది నా స్వామి. పూర్తిగా అనాథలకి ఎలాగా చేస్తూనే ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి పని జరుగుతోంది, పిల్లలకి చదువులు చెప్పిస్తున్నారు, తల్లిదండ్రులు లేకుండా ఉన్నవా పిల్లలు, తల్లిదండ్రులు ఉండి చెయ్యలేనటువంటి దిక్కు తెలిసినటువంటి పిల్లలు వాళ్ళందరినీ తెచ్చుకుని పాఠశాలలో చేర్చి పెద్దవాళ్ళని చేస్తున్నారు. అది ఎలాగా ఉంది? మనం కూడా మామూలుగా నాథుడు ఉన్నవాళ్లు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క టైంలో దిక్కు తోచకున్నప్పుడు తాను వచ్చి చేపట్టుకుని నడిపించేటటువంటి ఆ స్వామికి నా నమస్కారము. 40. ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః. అసహాయ సహాయాయ నమః. స్వామి నాకెవరు సాయం చేస్తారు? నేనున్నాను. జ్ఞాపకం పెట్టుకోండి, ఇంట, వెంట, జంట, కంట, ఈ ముందు, వెనక, మీదన, కిందన, ఈ పక్క, ఆ పక్క, ప్రతి చోట నేనున్నాను అని 1977 ఒకసారి నాకు ఒక ఆయన్ని పిలిచి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు స్వామి. ఏదో వరుస బాగా కుదిరింది కదా అని చెప్పుంటారు స్వామి అనుకున్నాం అజ్ఞానంలో. ఎందుకంటే ఇంట, జంట, వెంట, కంట ఎంత బాగుంది చూడండి, వరుస బాగుంది కదా, కింద, మీద, ఈ పక్క, ఆ పక్క, అది కూడా వరుస బాగుంది, టకటకా చెప్పేశారు స్వామి అనుకున్నాం. ఆ తర్వాత ప్రతిరోజు, అరే ఇది ఎలా జరిగింది, స్వామి చేయించుంటారు అని నా చుట్టూ ఉండే ప్రతి మనిషి, నా చుట్టూ ఉండే వాతావరణంలో స్వామి నువ్వే అంతర్గతంగా ఉన్నావు అనేటటువంటి ఆ పరిజ్ఞానం వచ్చేటట్టుగా శ్రీవారు చేస్తుంటారు. వారన్న మాటకి తిరుగులేదు, వారు ఊరికినే ఏది అనరు. అయితే రైలు కదిలే, ఇందాక తమతో చెప్పాను, రైలు కదులుతూ ఉంటే కళ్ళంట నీళ్ళ చెక్కు వస్తూ ఉంటే నేను ఎలా వెళ్తాను అనుకునేసరికి ఒక ఆయన తలుపు తీస్తాడు, సాయిరాం రండంటాడు. అదే ఒకటే కాదు, ఓసారి హైదరాబాద్ విమానాశ్రయంలో చిన్న విమానం. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే విమానాల్లో ఎక్కువ సీట్లు ఉండవు, ఉండేవే 30 సీట్లు అయినా ఉంటాయి. దాంట్లో వెయిటింగ్ లిస్ట్ 13వ నెంబరు మీ భానుజీరావుది. స్వామి దర్శనం చేసుకుని స్వామికి ఏదో ఉత్తరాలు ఇచ్చి ఏదో చిన్న మాట మాట్లాడి ఆ ఆనందంతో హైదరాబాద్ వెళ్తే అక్కడ పరిస్థితి, బాబు నీకు 13వ నెంబర్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది కూర్చో. నమ్మినా నమ్మకపోయినా నిజమేమంటే నాకు ఏ విధమైనటువంటి బాధ గాని భయం గాని సంకోచం గాని ఏం కలగలేదు. అక్కడ కూర్చుని, స్వామి నీకిష్టం ఉంటే ఇవాళ నన్ను పంపిస్తావు, నీకిష్టం లేకపోతే ఇవాళ నన్ను ఇక్కడే ఉంచుతావు, ఏం పర్వాలేదు స్వామి, నీకేది ఇష్టమో చెయ్యి, 13 వెయిటింగ్ లిస్ట్ అయినా నన్ను పంపించగలవు, లేకపోయినా ఇక్కడ ఉంచుకుంటావు, నాకేం బాధ లేదు. కాని ఒకటి, అది కావాలి అదే కావాలి నేను అడగడం లేదు. శ్రీవారికి ఏది సమ్మతమో అది జరగచ్చు అని హాయిగా కూర్చున్నాను. నా పేరు పిలిచి సీటున్నది అన్నప్పుడు మళ్లీ కళ్ళండి నీళ్లు వచ్చాయి. స్వామి విశాఖపట్నం వెళ్ళమన్నావా? సరే స్వామి, ఎందుకంటే ఇంటా వెంట జంట కంటా ఉంటాను, నీ ఇరుపక్కలా ఉంటాను, నీ చుట్టూ ఉంటాను అన్న స్వామి, ఆ శక్తి లేకపోతే ఏ అసహాయుడికి సహాయం చేయలేరు. ప్రతి అసహాయుడికి సహాయం చేసే స్వామికి ఉన్న మహత్తర శక్తి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం. పుస్తకాల్లో, చాలా పుస్తకాల్లో చాలా మంది అనుభవాలు భక్తులు చదువుతారు. అన్ని అనుభవాల్లో సారాంశం, ఎక్కడ ఏ భక్తుడు కంట తడిపెట్టి స్వామీ అన్న వెంటనే అక్కడే పని చెయ్యగల మహాశక్తి ఆ స్వామిది. అందుకే శ్రీవారిని అసహాయ సహాయాయ నమః అని నమస్కరించుకుంటున్నాను. 41వ నామం. ఓం శ్రీ సాయి లోక బాంధవాయ నమః. శ్రోతలందరితో ముఖ్యంగా ఈ నామం తాలూకా వెనకాల ఉన్న అనుభవాల్ని చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బంధువు, నిజమైన బంధువు, ఆ నిజమైన బంధువుకు ఉండేది ప్రేమ బంధం. అందరూ బంధువులే, పాపం కొందరు కొందరు దురదృష్టవంతులకి రకరకాల బంధాల్లో ఇమిడ్చేటటువంటి బంధువులు కూడా ఉంటారు. కానీ స్వామి బంధుత్వానికి కారణం ప్రేమ. స్వామితో ఉండే బంధము ప్రేమ బంధం. లోకము మీద ప్రేమతో లోకబాంధవుడుగా అవతరించాడు స్వామి. ఈ లోకాలు ఏమిటి? 3 లోకాలు. ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి శక్తి ప్రేమశక్తి. ఆ ప్రేమశక్తి శ్రీవారిగా అవతరించింది. శ్రావణ పౌర్ణమి, దంజాల పౌర్ణమి అని కూడా అంటాం. యజ్ఞోపవీత ధారణం చేసుకుంటాం, గాయత్రీ మంత్రం చదువుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. ఒకసారి స్వామి చెప్పారు, ఈ 3 లోకాల్లోనూ ఉండే సవితాశక్తికి అమ్మా రక్షించు అని గాయత్రీ మంత్రం జపించుకుంటున్నాం. గాయంతి త్రయతి గాయత్రి. ఎవరైతే భజిస్తారో ఆ భజించిన వాడిని, ఆ కొల్చుకున్న వాడిని రక్షించేది గాయత్రీదేవి. ఆ రక్షించేది మనం ఏదో 5 ముఖాలు అవి ఇవన్నీ పెట్టుకుంటాం, విగ్రహ రూపంలో కొల్చుకుంటాం. ముఖ్యంగా సవితాశక్తి, రూపనామరహితమైనటువంటి ప్రేమశక్తి. ఆ ప్రేమశక్తి అని ఎలా అంటున్నారు? ఎందుకంటే రక్షిస్తుంది కనుక. మనని రక్షించే వాళ్ళందరూ మనని ప్రేమించేవాళ్లే. ఆ శక్తియే ఈ లోకబాంధవుడైనటువంటి నా స్వామి అని ఇవాళ అనుకోవడం చాలా పవిత్రమైనటువంటి విషయం. ఈరోజు శ్రావణ పౌర్ణిమ కనుక ఈ రోజున అందరూ గాయత్రీ మాతని కొలుచుకుంటారు కనుక ఈ నామంలో ఉన్న ఆనందం ఇంత అంతా కాదు. త్రిలోకాలకి బంధుత్వం ఉన్న స్వామి అంటే త్రిలోకాలని ప్రేమించే స్వామి అంటే త్రిలోకాలలోనూ ఉన్నటువంటి ఆ సవితాశక్తి అయినటువంటి గాయత్రీ మాత రూపంలో ఎవరైతే ఉన్నారనుకుంటున్నామో ఆ గాయత్రీదేవే నా స్వామి. ఇక్కడ కూడా చూడండి, గాయంతి త్రయతి గాయత్రి, భజించుకో రక్షిస్తుంది అమ్మ. స్వామి ఏం చెప్పారు, నామస్మరణ కలియుగంలో అదే జీవనోపాధి, అదే జీవన మార్గం, అదే ముక్తి మార్గం అన్నారు. ఎవరి నామం స్మరిస్తారు స్వామి, నీ ఇష్టం వచ్చిన నామం స్మరించుకో. ఎంచేత అంత చక్కగా చెప్పగలిగారు, నేను దేవుణ్ణే నువ్వు దేవుడే అనే స్వామి, ఎవరిని భజించుకో అన్న దానికి ఏ విధమైనటువంటి తేడాలు స్వామి అందివ్వరు. ఎందుచేత స్వామి అల్లాతుమహో ఈసూతిమహో జోరాశ్చర్తుమహో ఎలా అనిపిస్తున్నారు, ఎందుకలా అనిపిస్తున్నారు? ఎందుకంటే ఆ ప్రేమమూర్తుల తాలూకా ప్రేమ అన్న శక్తికి స్వామి నిదర్శనం కనుక. చూడండి, మనం ఒక తీపి నచ్చుతుంది ఇంకో తీపి నచ్చదు అనుకుంటాం. కొందరికి రసగుల్లా చాలా ఇష్టం, కొందరికి గులాబ్జామ్ చాలా ఇష్టం. కాని పంచదారని అడగండి, ఏ పంచదార గారు మీకు గులాబ్జామ్ ఇష్టమా, మీకు రసగుల్లా ఇష్టమా, నా మొహం నాకు ఇష్టమేంటి, అన్నిట్లోనూ నేనే ఉన్నాను కదా. అదేవిధంగా ఏ నామమైనా పర్వాలేదు, ఎందుకంటే అది నాకే వస్తుంది, నేను లోకబాంధవుణ్ణి, నేను ప్రేమస్వరూపుణ్ణి, త్రిలోకాలలోనూ ఇమిడి ఉన్నటువంటి ప్రేమశక్తి అయిన ఆ సవితాశక్తి, ఆ గాయత్రీమాత శక్తి, ఆ శక్తే శ్రీవారి తాలూకా శక్తి, అదే ప్రేమశక్తి. ఈరోజు ఈ నామం చదువుకోవడం గొప్ప విశేషం. లోకాలన్నిటికీ, మూడు లోకాలకి ప్రేమబంధంతో వచ్చినటువంటి నా స్వామి, నీకు నమస్కారం చెప్పుకుంటున్నాను. ఓం శ్రీ సాయి లోక రక్షాపరాయణాయ నమః. ఎప్పుడో నాకు ఆరేళ్లప్పుడో ఏడేళ్లప్పుడో మా అమ్మతో నేను అనుకున్న మాట ఇప్పటికి నేను మర్చిపోను. ఎవరో చాలా అన్యాయమైన స్థితిలో అమ్మా అని ఇంటి ముందు నిలబడి, అమ్మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా అన్నాడు. మా అమ్మగారు వెంటనే వెనక్కి వెళ్ళి లోపలికెళ్ళి, చాలా మాకు కూడా ఆ రోజుల్లో ఎక్కువ చెప్పుకునేంత ఏం లేదు, ఏదో కొంచెం అన్నం తీసుకొచ్చి వేసింది. నేను అమ్మతో అన్నాను, అమ్మా వాడి మీద జాలి నాకు, వాడి మీద ప్రేమ నాకు, వాడంటే నాకు చాలా బాధగా ఉంది, అంటే ఏమీ లాభం లేదమ్మా, ప్రేమను చూపెట్టాలి, నన్ను దగ్గర తీసుకుని, అదే నాన్న ప్రేమ ఉన్నది, ప్రేమ ఉన్నది అని అనుకుంటే లాభం లేదు, ఆ ప్రేమ కనిపించాలి, ఆ కనిపించడంలోనే అవతల వాడికి ఉపయోగం జరగాలి అని మేము అనుకున్నాం. చాలా చిన్నప్పుడు జరిగిన విషయం ఇది. ఇందాకల 41వ నామంలో లోకాలన్నిటి మీద ప్రేమతో వచ్చినటువంటి లోకబాంధవా అనుకున్నాం. కానీ ఆ ప్రేమ అక్కడుంది అంటే కుదరదు కదా, ఆ ప్రేమకి దండం పెట్టుకో అంటే కుదరదు కదా, ప్రేమ అందరి మీద జల్లాలి. అందుకే 42వ నామంలో చెప్పుకుంటున్నాము, శ్రీ సాయి లోక రక్షాపరాయణాయ నమః. లోకాల మీద ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమని ఉపయోగించి, ఆ ప్రేమని వెదజల్లి మూడు లోకాల్ని రక్షించేటటువంటి నా బంగారు తండ్రికి నేను నమస్కరించుకుంటున్నాను. ప్రేమబంధంతో ఎవరు చూస్తూ కూర్చోకూడదు. శ్రీవారిచ్చిన మహామంత్రం లవాల్ సర్వాల్, ప్రేమని నిండా గుండెల్లో పెట్టుకో, ఆ ప్రేమని బయటికి వెదజల్లు. ఎలా వెదజల్లుతాను, సాయిరాం సాయిరాం సాయిరాం అంటూ సేవ చేయడమే ఆ ప్రేమని వెదజల్లడం. వారు మన మీద చూపెట్టి మన్ని 10 మందికి పంచమంటున్నారు. ఆ బంగారు తండ్రి నిజంగా సంతోషించాలంటే ఎవరికి ఏమాత్రం ఏ విధమైనటువంటి సేవ చేయగలరో, ఆ సేవ ద్వారా ఎవరికన్నా సంతోషం పంచగలిగితే వారు సంతోషిస్తారు. శ్రీవారు ఎప్పుడు రక్షించడం, ప్రపంచాన్ని రక్షించడం అనేటటువంటి ధ్యేయాన్ని పెట్టుకుని అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక వారిని శ్రీ సాయి లోకరక్షాపరాయణాయ నమః అని తలుచుకుని నమస్కరిస్తున్నాము. 43వ నామం. ఇంకా ఈ లోక బాంధవ్యుణ్ణే కొలుచుకుంటున్నాము. ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః. అటు ప్రేమ ఉంది, ఎందుకంటే ప్రేమగా లోక కళ్యాణం కోసం వచ్చావు. లోకరక్షాపరాయణుడివి స్వామి, ఎక్కడో ప్రేమగా అవతరించావని, లోకమంతటికి ఏవో చేయిస్తున్నావని, దాంతో నాకు తృప్తి కలగదు కదా స్వామి, అంచేత ఈ లోకానికి నువ్వే నాథుడివి అని జ్ఞాపకం పెట్టుకుంటే ఆ లోకంలో ఉన్న నాకు కూడా నువ్వే నాథుడివి అవుతావు కదా, ఆ నాథుడైన నా స్వామికి నమస్కరించుకుంటాను. 41వ నామము, 42వ నామము చాలవా? మళ్లీ మరో మాటు, కవితాలూక సంతోషం కోసం లోకనాథాయాన్ని రాశాడా? కాదు. ఎందుకయ్యాడు లోకనాథుడు, ఎందుకయ్యాడు లోకరక్షాపరాయణుడు? ఎందుకంటే లోకానికి నాథుడు కనుక. చూడండి, ప్రేమమూర్తి అమ్మ, ఆ ప్రేమను చూపెట్టడం, మనందరికీ అన్నం పెట్టడం, ఈ రెండూ ఉంటే చాలదా? కాదు. ఆ ప్రేమమూర్తి ఎలా అయ్యారో, అందరినీ సృష్టించుకున్న నాథుడు తనే కనుక. ఇందులో ఎందుకు ఆ ప్రేమ ఉన్నది, ఆ ప్రేమను మన మీద ఎందుకు చూపెడుతున్నారు, దీనికి అంతరార్థం ఏంటంటే ఈ లోకాలకి నాథుడు తనే కనుక. మామూలుగా మన మాటల్లో చెప్పుకోవాలంటే, వారి తాలూకా ఆనందం కోసం సృష్టించిన ఈ లోకాలని ప్రేమించడం వారి తాలూకా సహజం, ప్రేమించడం వల్ల వాటిని రక్షించడం వారి తాలూకా సహజం. ఈ మూడు నామాల్లో వారి తాలూకా అవతారతత్వం పూర్తిగా ఇమిడి ఉంది. లోకనాథుడు, లోకబాంధవుడు, లోకరక్షాపరాయణుడు అయినటువంటి నా స్వామికి నేను నమస్కరించుకుంటున్నాను. ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమః. భక్తుడైన ప్రతివాడికి, పుట్టపర్తి బాగా తెలిసిన ప్రతివాడికి ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమః అనగానే వెంటనే చెవిలో వినపడుతుంది దీనజనోద్ధరణ పథకం. అయితే ఈ దీనజన పోషణాయ నమః అని తను ఇక్కడ ఒక 10 మంది పిల్లల్ని పెట్టుకుని దీనజనోద్ధరణ పథకము అంటే ఈ నామానికి పెద్ద సార్థకత లేదు. చాలా మంది ఉన్నారు ప్రపంచంలో అలా చేస్తున్న వాళ్ళు. అది కాదు, దీనజనులను పోషించడానికి ఏ ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లన్నీ చేసినటువంటి నా స్వామికి నమస్కారం. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ పుట్టపర్తిలో దీనజనోద్ధరణ పథకం అనగానే ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో సత్యసాయి సేవా సంస్థ మళ్ళా చేయవలసిన కార్యక్రమం ఏమిటి, దీనజనోద్ధరణ పథకం అమలు చేసుకోవడం. చూడండి ఎంత బంగారు తండ్రో, ఎప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, చేసి చూపెట్టే. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ యజ్ఞం జరిగాక, అతిరుద్ర మహాయజ్ఞం జరిగాక ప్రతి వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు స్వామికి చెప్పుకుని, స్వామి తాలూకా అనుమతితో మన జిల్లాలో కూడా చేయాలి. మంచి స్వామి చేశారు కనుక మనం దాన్ని అవలంబించాలి, మనం దాన్ని అనుసరించాలి. అది నిజమైన భగవత్తత్వం. ఏదో నా గ్రామంలో మా అమ్మ పేర ఓ ఫ్యాన్ వేయించి, ఒక రెక్క మీద మా అమ్మగారి పేరు, ఇంకో రెక్క మీద మా నాన్నగారి పేరు వేయించి ఆ రెండు రెక్కలు తిరుగుతూ ఉంటే ఆహా నాన్న అమ్మ తిరుగుతున్నారు అనుకోవడం అందరూ చేయగలరు. అది కాదు, శ్రీవారి తారుక అవతార కార్యక్రమంలో సంస్థని స్థాపించి ఆ సంస్థల్లో ఉండే వాళ్ల ప్రేమని ఆ చుట్టూ ఉండే వాళ్ల మీద వెదజల్లమని చెప్తున్నారు. వారి ప్రేమ ఎట్లాగైతే ఒక ఆసుపత్రి, ఒక విశ్వవిద్యాలయం కట్టిందో, వారు ఎప్పుడు ఆ అంటే అలాంటి ఆసుపత్రులు, అలాంటి విశ్వవిద్యాలయాలు స్థాపించడానికి ఎందరో భక్తులు తయారుగా ఉన్నారు. అయితే వారు వెంటనే అనరు, ఎందుకంటే చాలా ముందు చూపు చూసి సంస్థలు పెట్టగానే సరికాదు కదా, అవి చాలా బాగా ఉండాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, సత్యసాయి సంస్థ, సత్యసాయి మందిరం, సత్యసాయి కళ్యాణ వేదిక, సత్యసాయి విద్యా విహార్ అన్నవి వాటి అందమే వేరు, వాటి అందం వేరు, అందులో ఉండే పిల్లల తీరు వేరు, అందులో ఉండే ఉపాధ్యాయుల తాలూకా టీవీ వేరు. అలా ఎవరు చేయగలరో వారికి తెలుసు, మనకి తెలియదు. అందుకే వెళ్ళి ఒక్కప్పుడు నేను ఇది చేసేస్తానంటే ఉండు ఉండు అంటారు. ఎందుకంటే ఆ జరిగే విధానం కూడా వారికి నచ్చాలి, ఆ కట్టిన కట్టడం కూడా ఇది స్వామిదై ఉంటుంది. ఎందుకంటే ఇంత అందం ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి, శ్రీ సత్యసాయి సేవా సమితి అని ఎవరన్నా ఒక బస్సు ఆగడానికి షెల్టర్ నిర్మిస్తే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అల్లంత దూరం నుంచి తెలిసిపోతుంది ఇది సత్యసాయి సేవా సమితి వాళ్ళు చేసుంటారు అని. అలా ఎవరు చేయగలరో వాళ్లకి ఎంతో కష్టం మీద అనుమతి లభిస్తుంది స్వామి దగ్గర నుంచి. స్వామికి ఏదో రకమైన సేవ చేయడానికి ఎప్పుడు సమ్మతులు ఇవ్వరు. మనస్ఫూర్తిగా ప్రేమపూర్తిగా ఆ ప్రేమమూర్తి తాలూకా సంస్థ ఇది అని తెలిసేటట్టుగా ఉండేవాళ్లు ఎవరైతే చేయగలరో వాళ్లకి అనుమతిస్తుంటారని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే ఈ దీనజన పోషణ అన్నది వారి కార్యక్రమం ఒకటే కాదు, వారి భక్తుల అందరి తాలూకా కార్యక్రమం అది. 45వ నామం. ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమః. ఈ మూర్తిత్రయ స్వరూపం అంటే అందరికీ తెలుసు దత్తాత్రేయ స్వరూపం అని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నటువంటి ఒకే ఒక్క రూపం అని అందరికీ తెలిసింది. కానీ శ్రీవారి ప్రేమని చవి చూశాక శ్రీవారి తాలూకా శివశక్తి స్వరూపాన్ని అర్థం చేసుకున్నాక మీరంటారు ఎలా అర్థం చేసుకున్నావురా అని, అమ్మ కోట్ల కోట్ల అమ్మల ప్రేమని వెదజల్లే స్వామి కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైన దత్తాత్రేయుడు అంటే చాలదు, నా గుండెల నిండా ఆనందం ఉండదు అప్పుడు, ఏదో వెలితి కనపడుతుంది. అంచేత అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఆవిడెవరంటే ఇటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తాలూకా అంతర్గతమైనటువంటి ఆ ఆత్మతత్వము ఒక పక్కన, ఆ విధంగా కూడా మూర్తిత్రయ స్వరూపుడే. ఇంకా నాకిష్టమైనది మీతో చెప్తున్నాను, దుర్గాలక్ష్మి సరస్వతుల ఆ ముగ్గురు అమ్మల తాలూకా అవతారం కూడా నా స్వామి. దీంట్లో అంతరార్థం ఏంటంటే బ్రహ్మ సృష్టి, విద్యావేత్తలు చేసే సృష్టి, కొంచెం చిన్న బంధం అన్నమాట. బ్రహ్మ చేసే సృష్టి, మహాసృష్టి, బాగా చదువుకుని ఎంతో ఆలోచించి ఒక చిన్న విషయం కనుక్కోవడం అది కూడా సృష్టి, దాంట్లో కూడా తప్పేం లేదు. అయితే అది బ్రహ్మ సృష్టిలో ఉన్నదే కనుక్కుంటూ ఉండడం అని, అందుకే మేమందరం అంటాం రీసెర్చ్ అంటాం, ఇన్వెన్షన్ అనం. ఎందుకు రీసెర్చ్ అంటాం అంటే అది ఉంది, ప్రకృతిలో ఉన్నది, శ్రీవారి తాలూకా సృష్టిలో ఉన్నది, మాకు తెలియలేదు ఇన్నాళ్ళు. మనందరికీ తెలుసు భూమికి ఆకర్షణ శక్తి ఉందని, అది న్యూటన్ గారు చెప్పే వరకు ఆకర్షణ శక్తి లేదా, ఉంది ఆకర్షణ శక్తి, ఎప్పుడూ ఉంది, ఆయన కనుక్కున్నాక మనకు తెలిసింది. శ్రీవారు అపారమైన కరుణతో ఆ న్యూటన్ చేత ఈ మాత్రం తన శక్తిలో చిన్న ముక్కని కనుక్కునేటట్టు చేశారు. ఈ విద్యాశక్తి మనందరికీ కటాక్షించేటటువంటిది సరస్వతీమాత. అటు సృష్టిలో ఉండేటటువంటి రహస్యాలని మనకు తెలుసుకునేటట్టుగా చేయగలిగింది, కొంచెం ప్రేమతో సీక్రెట్లు మనకి చెప్పేది సరస్వతీమాత. మహావిష్ణువు దగ్గర లేని సంపత్తి ఎక్కడా లేదు, కానీ అమ్మ లక్ష్మీదేవి మనకు కొంచెం ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ విభూతి సుందరుడైనటువంటి ఈశ్వరుడు, ఆ శంకరుడు భవరోగాలు ఇహరోగాలు అన్ని రోగాలకి మందులిచ్చేటువంటి మహనీయుడు, ఆ విభూతి ఇచ్చేటువంటి ఆ శివుడు, ఆ శివుడి దగ్గర కొంచెం ఒకసారి పక్కకు వచ్చి నాన్న ఇది తీసుకో అనేది పార్వతీదేవి. భక్తులు ఆదరంతో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. కేవలం దత్తాత్రేయుడిగా నా స్వామి అక్కడ కూర్చుంటే మనకి ఏ విధమైనటువంటి ఆనందము లభించేది కాదు. ఆ దత్తాత్రేయ స్వరూపంలో ఉన్న బ్రహ్మ, బ్రహ్మశక్తి అయినటువంటి సరస్వతి మనకి చదువు చెప్పిస్తోంది. ఆ దత్తాత్రేయ రూపంలో ఉన్న మహావిష్ణువు, ఆ విష్ణువు శక్తి అయినటువంటి లక్ష్మీదేవి మనందరికీ అన్నం పెడుతోంది, ఆలించి పాలిస్తోంది. ఆ శివుడి శక్తి అయినటువంటి దుర్గమ్మ, ఆ పార్వతీదేవి మనందరికీ విభూతి ప్రసాదం ప్రసాదించి ఇచ్చి మనందరినీ ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు చేస్తోంది. అందుకే శ్రీవారిని మూర్తిత్రయ స్వరూపుడు అంటే ఆ మూడు మూర్తులే కాకుండా ఈ మూడు మూర్తులు కూడా జ్ఞాపకం పెట్టుకుని శివశక్తి స్వరూపుడుగా ఆరాధించి నేర్చుకోవాలి. ఒక్కసారి భగవంతుడైనటువంటి నా ప్రేమ స్వరూపుడైన నా తండ్రి ఓ మారు మొట్టమొదటి దర్శనానికి వచ్చారు,

మర్చిపోకు. కేవలం ఈ శివలింగం వస్తోంది, శివరాత్రి బాగా చేసుకుంటున్నారు అని శివుడే శివుడే అనేసుకోకు. శివుడే కాదు నేను శక్తి కూడా. ఈ 45వ నామంలో నా స్వామిని ఎలా కొలుచుకుంటున్నానంటే, స్వామి నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడివే కాకుండా దుర్గా లక్ష్మి సరస్వతి రూపుడు కూడా, అందుకే నీవు మూర్తిత్రయుడవైనావు. ఆ మూర్తిత్రయుడమైన నా బంగారు తండ్రికి నమస్కరించుకుంటున్నాను.

ఓం శ్రీ సాయిరామ్. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 8న కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి స్వర్ణోత్సవ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనాటి కార్యక్రమాల వివరాలను, వచ్చిన వారి ఆనంద అనుభవాలను, నిర్వాహకుల మనోభావాలను ఆత్మీయ కలయిక అనే శీర్షికపై జూలై 20వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: విద్యార్థినుల ఆత్మీయ కలయికపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని చెప్పాం, గుర్తుంది కదా? మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?
1: తప్పకుండా లలిత. ఈ ఏడాది అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల అంటే జూలై 8వ తేదీ నాడు ప్రస్తుతం అక్కడ విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులు కళాశాల పూర్వ విద్యార్థినులు అధ్యాపకులను ఆహ్వానించి ప్రేమగా పలకరించి సన్మానించి వేడుకలు జరిపారు.
0: ఆ రోజు అంటే జూలై 8 ఆదివారం ఉదయాన్నుంచే అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణం కోలాహలంగా ఉంది. స్వాగత తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రాంగణమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా కాలం తరువాత స్వంత ఇంటికి వస్తున్న అక్కల పట్ల చెల్లెళ్ల ప్రేమను ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థినులు ఆనందంతో వెలిగిపోతున్న ముఖాలతో నవ్వులు పూయిస్తూ సుపరిచితమైన తమ కళాశాల ప్రాంగణంలో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సందడి చేస్తున్నారు చూడు.

స్వప్న, సాయి కుల్వంత్ హాల్ నుంచి లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయడానికి ముందు మనం శ్రోతలకి అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థులు

0: స్వర్ణోత్సవ వేడుకలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థినులు మంగళ వాద్యాలతో బ్యాండ్తో కలశాన్ని స్వాగతించారు. భగవాన్ బాబావారి విశ్రాంతి గది నుండి విద్యార్థినులు కలశాన్ని జ్యోతులని తీసుకునిరాగా కళాశాల నుండి ఆడిటోరియం వరకు వేద పఠనంతో శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో కాలేజ్ అధ్యాపక బృందం పూర్వ విద్యార్థినులు పాలు పంచుకున్నారు.
1: ఆ తర్వాత కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుతం కాలేజ్ డైరెక్టరు అయిన ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు, వారితో పాటు హాస్టల్ వార్డెన్ టిఆర్ రాజేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. భగవాన్ బాబావారు విద్యార్థినులను ఉద్దేశించి అత్యంత వాత్సల్యంతో రాసిన ఒక లేఖ ఆడియో విజువల్ ప్రజెంటేషన్ జరిగింది. స్వప్న, స్వామి తమ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంలో రాసిన ఆ లేఖ కనుమరుగై తిరిగి కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సమయంలో బయటపడటం స్వామి ప్రదర్శించిన దైవలీల కాక మరేమిటి చెప్పండి?
0: నిస్సంకోచంగా అది స్వామి లీలే.
1: ఆ తరువాత కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజ్ నెలకొల్పడంలో స్వామి ఉద్దేశాన్ని వివరించారు. ఆ సభా కార్యక్రమం ముగిశాక ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
0: లలిత, అదే రోజు కార్యక్రమాల అనంతరం నాటి నేటి అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది మన రేడియో సాయితో తమ జ్ఞాపకాలను, అనుభవాల్ని పంచుకున్నారు. ముందుగా ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలి అనే సంకల్పానికి ప్రేరణ ఏంటి, అది ఎలా కార్యరూపం ధరించింది అన్నది వివరించారు.
2: యాక్చువల్లీ నేను జూన్ 1 లాస్ట్ ఇయర్ నేను చార్జ్ తీసుకున్నాను యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దానికంటే ఒక నెల ముందు నాకు అట్లా ఒకసారి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాము 50th ఇయర్ లో, కానీ మళ్ళీ ఆ థాట్ మళ్ళీ వెళ్ళిపోయింది నా మనసు నుంచి. కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ నేను అక్కడ నా డైరెక్టర్ ఆఫీస్లోనే కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ స్వామినే గుర్తు చేస్తున్నారని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి ఈ సెలబ్రేషన్స్ కావాలా? ఎవరు గుర్తు చేయాలా? నేనే కదా. ఎందుకంటే నేను 50 ఇయర్స్ నుంచి, నేను 50 ఇయర్స్ లో 46 ఇయర్స్ నేను స్వామి దగ్గర ఈ క్యాంపస్ లో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ హై స్కూల్ డేస్ టు ఇప్పుడు డైరెక్టర్షిప్. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం నేనే ఉన్నాను కదా ఇక్కడ ఈ క్యాంపస్ లో. సో స్వామి నాకు ఆ థాట్ ఇచ్చినారు, ఓ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము, 2018 నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందని. సరే అయితే ఇంకా మేము ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని నేను ఆడిటోరియంలో అనౌన్స్ చేస్తున్నాను అందరి ముందు ప్రేయర్ టైంలో నెక్స్ట్ డే, ఇట్లా మేము సెలబ్రేట్ చేయాలా అని. సో మీరందరూ మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము చేస్తాము. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ స్వామి ఓపెన్ చేస్తున్నారు. సో స్వామి కూడా మాకే థాట్ ఇచ్చినారు కదా, వేరే వాళ్ళు ఎవరు మాకు గుర్తు చేయలేదు. సో స్వామికి ఇష్టం ఉంటుంది, మేము చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది పెద్ద కార్యం, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మిషన్ చాలా పెద్ద కార్యం స్వామి టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ యూత్ కి మేము బాగా చేస్తే ఫుల్ దేశం కూడా బాగా అయిపోతుంది. సో ఆ భావంతో స్వామి స్టార్ట్ చేసినది, మేము సెలబ్రేట్ చేయాలా. ఎందుకంటే అది మాకే తెలుసు, దోస్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపస్, మాకు తెలుసు ఎంత స్వామి మాకు ఇచ్చారు. మన జీవితం ఫుల్లీ చేంజ్ అయిపోయింది స్వామి వల్లనే ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత. సో ఎనీవే, తర్వాత నేను నా రూమ్ కి వాపస్ వచ్చిన తర్వాత నేను అట్లా ఆలోచిస్తున్నాను ఎట్లా చేయాలా ఏం చేయాలని. అప్పుడే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు వేరే ఇన్విటేషన్ ఇచ్చేకి వచ్చినారు. అప్పుడు నేను మెన్షన్ చేశాను, సార్ ఇట్లా మాకు 50 ఇయర్స్ అవును కదా, 50 ఇయర్స్ అవుతా ఉంది అని, మాకేమైనా వర్క్ ఇస్తే మేము చేస్తాము అని. సో నేనేమనుకున్నాను, స్వామి అట్లా వాళ్ళకి ఎందుకు పంపించినారు? వాళ్ళు కూడా అనంతపూర్ టౌన్ నుంచే కదా వచ్చేది. స్వామి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు టౌన్ లోనే ఉండేది ఫస్ట్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయినారు, చాలా బాగుంది, మంచి అవసరం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. సరే చెప్పండి, ఏమైనా కావాలంటే మేము చేయాలి. తర్వాత నేను మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టాను, అందరూ వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇచ్చినారు. కానీ ఏమి చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రార్కి ఎవరికైనా చెప్పాలి కదా, పెద్దవాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్. సో నేను రిజిస్ట్రార్కి ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా సార్ ఇప్పుడు 50th ఇయర్ మేము ఎంటర్ అవుతున్నాము, జూన్లో 22nd జులై మేము ఒక చిన్న ఫంక్షన్ పెడతాము ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద 50th ఇయర్ అని. సరే మేడం మీ ఇష్టం అని. కానీ నేను చెప్పినాను యాక్చువల్లీ ఇది చాలా పెద్ద హిస్టారిక్ ఒకేజన్, సో పెద్దగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలా, తర్వాత ఒకసారి ఇంకా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు. కానీ నేను చెప్పినాను ఫస్ట్ ఇక్కడ క్యాంపస్ లో మేము ఇన్ఫార్మల్ గా స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎంత వరకు చేస్తాము తెలీదు, కానీ స్వామి ఇప్పుడు థాట్ ఇచ్చినారు సో ఆ స్వామికి కావాలా అని థాట్ ఇచ్చినారని అనుకున్నాను. దెన్ ఐ థింక్ జూలై ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, కానీ అప్పుడు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్ లో నేను కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మెంబర్. సో అప్పుడు ఎస్ఎస్ నాగానంద్ గారు వచ్చినారు ట్రస్ట్ మెంబర్ ఒక రిప్రజెంటేషన్. సో అప్పుడు నేను రిజిస్ట్రార్కి చెప్పినాను, సార్ కెన్ ఐ మెన్షన్ దిస్ పాయింట్ మీటింగ్ అయిన తర్వాత? అయితే హీ వాజ్ సో హ్యాపీ, హీ సెడ్ ఎస్ ఎస్ మేడం, నేను వీసీ చైర్మన్ గా ఉండి మీరు మీటింగ్ పెట్టండి, అది బాగా సెలబ్రేట్ చేయొచ్చు అని. కానీ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు, నిజం చెప్తే ఏమీ జరగలేదు. వీసీ కూడా చాలా బిజీగా ఉన్నారు సో ఏం చేయలేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆనే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరికీ పోతుంది, ఫుల్ వరల్డ్ వైడ్ అది అందరికీ అది ఇన్ఫర్మేషన్ పోవాలి స్వామి 50th ఇయర్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మిషన్. ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఆన్, మీరు చేయండి అని. తర్వాత నేను మళ్ళీ వీసీకి లెటర్ రాశాను, సార్ మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము షెడ్యూల్ తయారు చేస్తాము, మీటింగ్ పెట్టకపోతే పర్వాలేదు మేమే చేసుకోవచ్చు అని. సరే మీరు అలుమ్నాయ్తో డిస్కస్ చేసి, సో అందరికీ అడిగి నేను ఒక షెడ్యూల్ టెంటేటివ్ గా పెట్టాను. సో సార్ అప్రూవ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తర్వాత ఇన్వాల్వ్ అయినారు, ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నిలయంలో జరుగుతుంది అని. కానీ ఈ క్యాంపస్ ప్రోగ్రామ్ కి ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు, మేమే స్టూడెంట్స్ టీచర్స్. అండ్ దెన్ మళ్ళీ నేను వీసీ అండ్ రిజిస్ట్రార్కి చెప్పినాను, ఎవరికి మేము ఇన్వైట్ చేయటం, మీకు కూడా ఇన్వైట్ చేయటం లేదు, ఎందుకంటే మాకు 500 పైన స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ క్యాంపస్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, సో వాళ్ళు ఫ్రీగా అన్ని క్యాంపస్ తిరగచ్చు అని. ఆడిటోరియంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండేది. సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తాము, మేము అనుకున్నాం స్వామి మా పెద్ద పిల్లలకి డాన్స్ అక్కడ పుట్టుకర్తిలో చేసేకి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్వామికి అది ఇష్టం లేదు, పెద్ద గర్ల్స్ డాన్స్ చేస్తే స్వామికి ఇష్టం లేదు, అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ స్వామి ఎప్పుడైనా అనంతపురం వస్తే అప్పుడు స్వామి డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఇంకా డ్రామా కూడా చూస్తున్నారు. తర్వాత మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఎక్స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైంకో కూడా అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేము డ్రామా చేసినాము. స్వామి ఒకసారి స్వామి అడిగినారు, మీరు వేరే వాళ్ళకి తీసుకుని వస్తున్నారు స్లమ్ చిల్డ్రన్ కి, ఈ పిల్లలకి ఆ పిల్లలకి, మీరేం చేస్తున్నారు? నేను చెప్పినాను స్వామి మీరు మాకు పర్మిషన్ ఇస్తే కదా మేము చేస్తాం, లేకపోతే ఎట్లా, మేము అనంతపురంలో చేస్తాం కానీ ఇక్కడ. సరే కానీ చేస్తే మీరు ఏం చేస్తారు? స్వామి మీరు దా డ్రామా చేయొచ్చు. స్వామికి ఆ డ్రామా చాలా నచ్చింది. ఇక్కడ ఒకసారి మేము అనంతపురంలోనే 89లో ఎనాక్ట్ చేసినాం, నేనే అని స్క్రిప్ట్ రాశాను. తర్వాత వారం తర్వాత అక్కడ ప్రశాంత్ నీలంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు స్వామి, కాలేజ్ ఆడిటోరియంలో యూజీసీ టీమ్ వస్తా ఉంది, మీరు ఆ ప్లే చేయాలని. ఎందుకంటే ఆ ప్లేలో మోస్ట్లీ యూ కెన్ సే 95% క్యారెక్టర్స్ మెన్, అండ్ అది కూడా మంక్స్. మంక్స్ అంటే అది క్రిస్టియన్ రోబ్సే వేసుకోవాలి. సో స్వామికి అది నచ్చింది, ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. సో ఆ ప్లేతో స్టార్ట్ చేసినాం పూర్ణచంద్ర ఆడిటోరియం. తర్వాత మళ్ళీ చాలా ప్లేస్ మేము ఎనాక్ట్ చేసినాం, కానీ ఎప్పుడూ కుల్వంత్ హాల్లో చేయలేదు. సో అందుకే రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పినారంటే, స్వామి మీకు అక్కడ పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా, సో సరే అయితే మేము ఇక్కడ కూడా ప్లే చేస్తాము. సో డాన్సెస్ అండ్ కవాలీ సాంగ్స్ మేము అక్కడ డ్రెస్ వేసుకుని చేసేకలేదు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడు మేము స్వామి దగ్గర చేయలేదు. స్వామి చాలా గర్ల్స్ కి కొంచెం తక్కువే అట్లాంటివి ఛాన్స్ ఇచ్చేది. సో మేము అది యాక్సెప్ట్ కూడా చేసినాం హ్యాపీలీ, ఎందుకంటే స్వామికి తెలుసు మా ఆడపిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాలి, అందరు ముందు పోకూడదు అని మాకు కూడా తెలుసు. సో ఇక్కడ మేము డ్రామా చేసినాము. తర్వాత ఓకే, సో మేము ప్రోగ్రామ్ చేస్తే కూడా చాలా పాత టీచర్స్ కూడా ఉన్నారు, 68 నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ టిల్ 80 మేము చూసినాం. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇంకా మేము కూడా దాంట్లోనే లిస్ట్ లో ఉంటాం. సో 1968 to 80 ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మేమందరూ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసినాం, వేరే వేరే కాంటాక్ట్స్ తో ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రావాలా అని. అట్లా చాలా మంది వచ్చినారు నిన్న. అండ్ మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా మేము అట్లా పిలిచినాము, పాత చాలా పాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి పిలిచినాము. అండ్ ఒక 2-3 టీచర్స్ కి నేను వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి అందరికీ అట్లా. ఒక స్టూడెంట్ కి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ బ్యాచ్ కి అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పినారు అట్లా. సో అందుకే 500 పైన పాత పిల్లలు ఇక్కడ వచ్చినారు. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 25 ఇయర్స్ తర్వాత వచ్చినాము. కొంతమంది చెప్పినారు 35 ఇయర్స్ తర్వాత మేము ఈ క్యాంపస్ కి వచ్చినాం. మేము అనుకున్నాం అయ్యో ఎట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరం తర్వాత, కానీ మాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారు మాకు అనిపించలేదు. మేము నిన్ననే వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చినాము అట్లా అనిపించింది. అంత ప్రేమంతో ఆ ప్రెజెంట్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. క్యాంపస్ అట్లనే ఉంది, ఎట్లా ముందు ఉండింది అట్లా వాళ్ళకి అనిపించింది.
0: మరి భౌతికంగా మన మధ్యలో ఏర్నప్పుడు ఈ టైంలో మీకు స్వామి యొక్క గైడెన్స్ ఎలాగా దొరుకుతున్నది?
2: నాకు ఎప్పుడైనా ఏమైనా ఏం చేయాలా, ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని అనుకుంటేనే సమ్హౌ ఫ్రమ్ సమ్వేర్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నేను ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తూనే ఉంటాను, స్వామి దారి చూపిస్తారు, స్వామి దారి చూపిస్తారు. మేడం మీరు అప్పుడు నాకు తెలుసు స్వామినే దారి చూపిస్తారు, కానీ ఎట్లయినా అది డోర్స్ ఓపెన్ అవుతుంది. ఏమైనా ఇప్పుడు గోల్డెన్ జూబిలీకి కూడా మేము యాక్చువల్ చూస్తే, మీరు నిన్న ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ చూస్తే ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది, అన్ని బాగుంది, కానీ స్వామి అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు అట్లా అనిపించడం లేదు మేము చేస్తామని, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీగా మేము ఇక్కడ క్యాంపస్ లో వీఆర్ వర్కింగ్ అండ్ లైక్ అ టీమ్ వీఆర్ వర్కింగ్, వర్కర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ మేము ఒక ఫ్యామిలీ అని నేను అట్లా ఆ భావంతోనే ఇట్లా రన్ చేస్తున్నాను క్యాంపస్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో స్వామి నాకు సెక్రటరీ ఆఫ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఉన్నప్పుడు చెప్పినారు, గాడ్స్ వర్క్ ఇస్ గుడ్ వర్క్, డబ్బు విషయం మీరు టెన్షన్ పెట్టొద్దు, ఎట్లయినా డబ్బు వస్తుంది. సో నేను వాళ్ళు కూడా ఇది ఖర్చు ఇంత అవుతుంది అది డోంట్ థింక్, అది స్వామి వర్క్ స్వామియే చూసుకుంటారని ఎట్లయినా అందరూ ఓకే మేము ఇస్తాము మేమే సెటిల్ చేస్తామని అట్లా అందరూ షేర్ చేసి మేము అంత ఫంక్షన్ అయిపోయింది. మాకు అట్లా అనిపించలేదు భారం అని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి నాకు వేరే అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తే కూడా ఏమైనా ఏ విషయంలోనే కూడా ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది చాలా పెద్ద ఇష్యూ ఎట్లా సాల్వ్ అవుతాను చేస్తానని, కానీ నెక్స్ట్ డే చూస్తే స్వామి హెస్ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్ పార్ట్లీ, నాకు దారి చూపిస్తున్నారు. సో డ్రీమ్ కూడా కాదు కానీ స్వామినే వేరే వాళ్ళకి పంపించి అది సాల్వ్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా మెయిన్ బిల్డింగ్ది ఒక క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ ఉంది, అది క్లాక్ చాలా సంవత్సరం నుంచి వర్క్ చేయటం లేదు. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఈ క్లాక్ కి ఏమైనా చేయాలా, లేకపోతే ఐ థింక్ బికాస్ ఆఫ్ వెదర్ ఎక్కువ గాలితోనే అది ఏదో అయింది. సో నేను ఆఫీస్ ఒక అబ్బాయి ప్రసాద్ అని వర్క్ చేస్తారు, సో పిలిచి ప్రసాద్ నువ్వు పైన వెళ్ళి ఏమైనా చూస్తావా, ఏమైనా ఎవరైనా ఏమైనా ఫోన్ నంబర్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ చేయొచ్చు, చాలా సంవత్సరం ముందు ఏమైనా రిపేర్ చేయించినారు ఏమో. తను కూడా చెప్పినాను మేడం అవును ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం ముందు ఎవరో వచ్చి రిపేర్ చేసుకుని వెళ్ళినారు కానీ మళ్ళీ అట్లా అయిపోయింది, సరే అయితే వెళ్ళిరా. అక్కడ వాల్ పైన ఒక మొబైల్ నంబర్ ఉన్నింది, ఫోన్ నంబర్ ఉన్నింది, వాల్ అక్కడ టవర్ లో, అక్కడ క్లాక్ ఎక్కడ ఉంది, గడియారం ఎక్కడ ఉంది, ఆ రూమ్ లోనే వాల్ పైన ఉంది రాసినది. సో నేను చేస్తాను చెప్తున్నాను, ఓకే సరే మేము ఫోన్ చేసి చూస్తాము. ల్యాండ్ లైన్ నుంచి నేను ఫోన్ చేశాను, ఆ ఫోన్ నంబర్ మహారాష్ట్ర పూణే. నేను ఫోన్ చెప్తే మీరు క్లాక్ రిపేర్ చేస్తారా ఏమైనా అని. అవును నా ఫాదర్ చేసేది. సో నేను చెప్పినాను ఇప్పుడు ఎవరైనా రిపేర్ చేయగలుగుతారంటే, లేదు నేను కూడా నేను నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పినాను ఇట్లా మాకు క్లాక్ పని చేయటం లేదు, మీరు వస్తారంటే సరేగా డెఫినెట్లీ వస్తాను, నేను పుట్టపర్తి నెక్స్ట్ మంత్ వస్తున్నాను, అప్పుడు నేను వచ్చి మీ క్లాక్ కూడా రిపేర్ చేస్తాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, నాకు టెన్షన్ అయిపోయింది, అయ్యో దొరికింది నంబర్ మళ్ళీ ఏమైనా చేంజ్ అయిపోయిందా నంబర్ అని. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక స్టూడెంట్ ఫాదర్ కి చెప్పి ఫోన్ చేసేస్తే, ఎస్ నేను వెళ్తాను కానీ నాకు వేరే పని ఉంది మళ్ళీ వెళ్తా. కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10, అది 10,000 రూపీస్ ఖర్చు చేసినాం మేము ఫుల్ రిపేర్. అది ఎందుకు అంటే అది గ్లాస్ పర్సన్ కి మేము ఇచ్చినాం డబ్బు, కానీ ఆయన తీసుకోలేదు. అది నా సేవ, స్వామికి సేవ. క్లాక్ ఇప్పుడు పని చేస్తా ఉంది. అట్లా స్వామి దారి చూపిస్తున్నారు. ఏమంటే ఇంకా స్వామికి ఆ పని కావాలని నాకు ఎట్లయినా ఆ థాట్ వస్తుంది, చేయాలా అని ఎట్లా చేయాలని అది కూడా స్వామినే చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు, కానీ నాకు అట్లా థాట్ ఇచ్చి మళ్ళీ చేయిస్తున్నారు అంతే. సో నాకు ఎంత హ్యాపీనెస్ కి స్వామి క్లాక్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత 12:00, 1:00 ఇప్పుడు కొడతా ఉంది. ఇక్కడ పెద్ద దూరం విలేజెస్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది, అందుకే అందరికీ చాలా ఇష్టం ఉండింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు పైన లోటస్ పైన కూడా ఒక లైట్ ఉండింది మేము స్టూడెంట్స్ టైంలో. తర్వాత ఎప్పుడు పోయింది నాకు తెలియదు, కానీ చాలా కొన్ని డికేడ్స్ నుంచి ఆ లైట్స్ నేను చూడలేదు అట్లీస్ట్ క్యాంపస్ లో. కానీ ఈ గోల్డెన్ జూబిలీ వస్తా ఉంది అని స్వామి ఎట్లా మాకు ఇచ్చినారు కాలేజ్, అట్లా నేను తయారు చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశాను, మీరు పైన ఎక్కాలంటే ఎలక్ట్రీషియన్ కి అంత ధైర్యం లేదు, అందరికీ అడిగితే సరే మేడం మేము పోదాం. మళ్ళీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ ఏమైనా బల్బ్ వేరే టైప్ బల్బ్ ఉంటే మేము బెంగళూరు నుంచి తెప్పించాలా, సో మీరు ఎక్కాలా లేకపోతే ఎట్లా అని. ఎక్కినారు, నేను స్వామికి ప్రేయర్ చేశాను, స్వామి ఏమి అవ్వకూడదు ఎందుకంటే లోటస్ బడ్ పైన పోవాలా, మళ్ళీ దానిపైన లైట్ ఉంది, ఏమి జరుగుతుంది ఏమో కానీ మీరే చూసుకోవాలని. ఏమీ జరగలేదు, వాళ్ళ కింద తీసుకుని వచ్చినారు, అది బ్రేక్ అయిపోయింది. ట్రై చేస్తే ఆ బల్బ్ బానే ఉంది, కానీ పెద్ద కవర్ బయటది అది బ్రేక్ అయింది, బల్బ్ లోపల బాగుంది కానీ ఇప్పుడు అది సరిపోద్ది ఇప్పుడు. సో ఓకే సరే, ఇంకా వాళ్ళు కనెక్షన్ చేసుకుని ట్రై చేస్తే ఆ వైర్ లోనే ఏదో ఉంది, తెలీదు ఎక్కడ అని. కానీ నేను చెప్పినాను మీరు వైర్ మార్చుకోండి. బల్బ్ అక్కడ టౌన్ నుంచి 2-3 మోడల్స్ చూపించినారు, ఒకది నాకు నచ్చింది అది పెట్టినారు. సో మళ్ళీ ఇప్పుడు 5-6 డేస్ నుంచి ఆ లైట్ ఉంది, ఇన్ని డీకేడ్స్ తర్వాత ఆ లైట్ వచ్చింది. సో స్వామి ఎప్పుడు చెప్పేది, ఈ అనంతపుర్ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. యునో బీకన్ ఆఫ్ లైట్ ఇస్ వాట్, దర్యాలో ఓషన్ లో లైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆ లైట్ ఏమి అన్ని చోట డార్క్నెస్ కి లైట్ చూపిస్తుంది. సో హీస్ టు సే అర్లియర్ ఈ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్, అని ఇప్పుడు బీకన్ ఆఫ్ లైటే కనిపిస్తుంది రాత్రి చూస్తే, ఇట్ లుక్స్ లైక్ బీకన్ ఆఫ్ లైట్. సో అట్లా స్వామి ఒక ఐడియా ఇస్తారు, తర్వాత సమ్హౌ ఆ పని జరగాలని స్వామినే చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు డ్రీమ్ లో రాలేదు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది స్వామికి పని ఇష్టం ఉంటే ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తారు. సో మనుషులు వచ్చేస్తారు అట్లా. ఆ క్లాక్ రిపేరర్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం నేను ఇంకొక నంబర్ రాస్తాను, ఏమైనా చేంజ్ అవుతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇప్పుడు 5-10 ఇయర్స్ తర్వాత కూడా నేను రావచ్చు అని రిప్లై చేసుకుంటాను. ఎట్లా ఇన్ని సంవత్సరం తర్వాత ఆ నంబర్ సేమ్ ఉంది, తన ఫాదర్ నంబర్ అట్లీస్ట్, కానీ అట్లా రిపేర్ అయిందా లేదా. సో అది స్వామి పని, స్వామియే చేస్తున్నాడని అనుకుంటున్నాను. నాకు నేను చేశానని అట్లా నాకు భావమే లేదు.
0: చాలా బాగుంది మ్యామ్. మరి ఇలాగే స్వామి ప్రెజెన్స్ ని తెలియజేసే ఇన్సిడెంట్ కానీ సంఘటన కానీ ఏదైనా జరిగిందా? ఈ ప్రిపరేషన్ టైంలోని దీనికి రిలేటెడ్ గా?
2: ప్రెజెన్స్ అంటే మీరు నిన్న విన్నారు కదా, నేను ఒక టీచర్ కి చెప్పినాను. అది ముందు ఎప్పుడో మేము స్టూడెంట్స్ టైంలో స్వామి మాకు కొన్ని లెటర్స్ రాస్తున్నారు, సో అట్లీస్ట్ ఒక లెటర్ కూడా మా దగ్గర లేదు. అప్పుడు వార్డెన్ జయలక్ష్మి గోపినాథ్ మేడం దగ్గర ఉండింది, లేకపోతే సుబ్బమ్మ మేడం దగ్గర ఉండింది. ఫస్ట్ వార్డెన్ సుబ్బమ్మ మేడం, తర్వాత జయలక్ష్మి మేడం, గోపినాథ్ మేడం. నాకు మేడం ఒక ఫోటో ఉంది, అది ఫోటో ఫ్రేమ్ లోనే ఒక లెటర్ ఉంది హాస్టల్లోని. ఎక్కడ ఉంది నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ టైంలో మేడం ఏం చేసేది, వార్డెన్ ఏం చేసేది, స్వామి లెటర్ రాసిన లెటర్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మేము ఆ లెటర్స్ అన్ని రాసుకున్నాం, మా డైరీలో ఉంది ట్రాన్స్లేషన్, కానీ ఒరిజినల్ లెటర్ మా దగ్గర లేదు. సడన్ గా నాకు ఎట్లా ఎందుకు ఆ థాట్ వచ్చింది, అట్లీస్ట్ ఒక లెటర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది అని ఎందుకో. అందుకే నేను చెప్తున్నాను, ఆ థాట్ కూడా స్వామినే తీసుకుని వస్తున్నా. సో రాణికి చెప్పినాను, నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నా బదులు తనే హెచ్ఓడి. తర్వాత తనకి దొరికింది, అది కూడా ఒక పెద్ద స్టోరీ, కానీ దొరికింది. 2 డేస్ తర్వాత నాకు చెప్పింది, మేడం నేను పంపిస్తున్నాను మీకు ఈమెయిల్తో, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమని, పైన 1976 స్వామి ఆ లెటర్ రాస్తున్నారు అనంతపూర్ గర్ల్స్ కి, పర్సనల్ లెటర్ ఫ్రమ్ స్వామి టు స్టూడెంట్స్. దానిపైన గోల్డెన్ జూబిలీ అని టైప్డ్ ఉంది, లెటర్ హెడ్ ఉంది. సో గోల్డెన్ జూబిలీ అక్కడ టైప్డ్ ఉంది, సో లెటర్ హెడ్ కూడా స్వామి అప్పుడు తయారు చేసినారు గోల్డెన్ జూబిలీ. దట్ మీన్స్ కి స్వామి 50th ఇయర్ హీ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబిలీ. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషనల్ మిషన్ కి స్వామికి అది 50th ఇయర్ సెలబ్రేషన్ కావాలని మేము అనుకున్నాం. సో స్వామికి కావాలి, ఎందుకంటే స్వామి చెప్పరు నా 50th బర్త్డే సెలబ్రేట్ చేయం. మేమే భక్తులు చెప్పాలా, స్వామి మీ 50th ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాం కదా, అమ్మా నీ బర్త్డే ఈరోజు, చలో మేము ఏమైనా సెలబ్రేట్ చేస్తాం. అట్లా స్వామి మాకు ఎందుకు థాట్ ఇస్తారు, ఎందుకంటే స్వామి ఎట్లా చెప్తారు నా బర్త్డే సెలబ్రేట్ చేయండి, లేకపోతే 50 ఇయర్స్ మా ఎడ్యుకేషనల్ మిషన్. లేదు, మేమే చేయాలా, మేమే గుర్తు చేసి స్వామికి చెప్పాలా, స్వామి చేస్తామని సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆ థాట్ ఇప్పుడు ఇస్తున్నారండి, అది స్వామి అట్లా. నాకు ఆ ప్రెజెన్స్ ఆఫ్ స్వామి, వీ కెన్ ఫీల్ ఇట్ ఆల్ త్రూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో 29th జూన్ నుంచి 6th జులై వరకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంది. సో నేను అనుకున్నాను ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ రిహర్సల్ చేయాలా, ఈ పక్క వాళ్ళ స్టడీస్ సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. స్వామి నేను పిల్లలకి చెప్పినాను, కల్చరల్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ కి చెప్పినాను, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయాలా, ఎందుకంటే స్వామికి కూడా మంచి మార్క్స్ తెప్పిస్తేనే స్వామికి ఖుషి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ కూడా జరగాల, ఏం చేస్తాము. నా ఐడియా ఉంది, మీరు ఏ టైంలో గ్రౌండ్కి వెళ్తారు, ప్రేయర్ ముందు 4:30 to 6 ప్రాక్టీస్ చేస్తామా, మీరు శ్రద్ధగా చేస్తారంటే ఎస్ మేడం అని చెప్పినారు. సో ఓన్లీ దట్ 1.5 hours ఇన్ ద డే వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. హౌ మెనీ డేస్? నాట్ ఈవెన్ 10 డేస్ ఓన్లీ. నో వన్ విల్ ప్రాక్టీస్ ఇన్ ద స్టడీ టైమ్. వెన్ యూ గో టు హాస్టల్ ఆఫ్టర్ ప్రేయర్ డిన్నర్ దెన్ స్టడీస్. ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, లేకపోతే స్వామికి కోపం వస్తుంది. నా పిల్లలు దీంట్లో కూడా బాగా మంచి మార్క్స్ తెప్పించాలి, ప్రోగ్రామ్ కూడా బాగా జరగాలి. కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్తోనే ఇట్లా 1.5 hours శ్రద్ధగా చేస్తే చాలు అని అనుకున్నా. సో నాకు ఏం టెన్షన్ లేదు మైండ్లో, ఎట్లా జరుగుతుంది ఏం అవుతుంది అని. కానీ 6th ఈవినింగ్ నుంచి మళ్ళీ మేము చాలా వరకు ప్రాక్టీస్ చేసినాం. దట్ ఆల్సో 2 practice 3 practices, దట్స్ ఫైనల్ అయిపోయింది. అండ్ నేను పిల్లలకి చెప్పినాను, స్టూడెంట్స్కి, మీరు డివోషన్తో భక్తితో చేస్తే ఇంపర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, కానీ డివోషన్ లేకుండా చేస్తే పర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామికి ఇష్టం ఉండదు. సో మీరు అది పర్ఫెక్ట్ రావాలా, కానీ ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ స్వామి పైనే ఉండాలా. సో మీరు ఆ భక్తితో చేస్తే స్వామి తప్పగా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్లో స్వామి మీకు చెప్పాలా, చాలా సంతోషం, అప్పుడు నాకు సంతోషం వస్తుంది. సరే ఇప్పుడు స్వామికి మీరు సంతోషం పెట్టినారని అంతే నేను లాస్ట్లో చెప్పి వెళ్ళినాను. తర్వాత వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళు మాట్లాడి ఇట్లా స్వామి డిస్కోర్స్ నుంచి చాలా సంతోషం అది చిన్న వాయిస్ తో ప్లే చేస్తున్నారు లాస్ట్ లో. ఎందుకంటే నేను అట్లా చెప్పినాను కదా, పిల్లలు ఏమైనా అనుకుంటారని వాళ్ళకి నిరాశ ఉంటుంది, స్వామి ఏం చెప్పలేదని వాళ్ళు అందుకే ప్లే చేస్తారు. సో అట్లా మేము కూడా స్వామి ప్రెజెన్స్ పిల్లలకి, ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి ఆ ఫీల్ అవ్వాలా, వాళ్ళు కూడా స్వామి మిషన్ కంటిన్యూ చేయాలా. మేము ఎన్ని సంవత్సరం ఉంటాం, తర్వాత వాళ్ళే కదా టార్చ్ బేరర్స్. సో మేము పాస్ ఆన్ చేయాలా వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ తర్వాత ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది క్యాంపస్ లో. ఎందుకంటే నాకు తెలుసు అది జరుగుతుంది, స్వామి పని కదా. స్వామికి మేము పాత పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత పార్టిసిపెంట్స్ కి కూడా ఒక వేరే భావం ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పినాను మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ మీరు ఆఫర్ చేయండి, ఏదైనా చేస్తే స్వామికి.
3: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: కళాశాల ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారని, సమంజసమైన మార్పులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఇలా చెప్పారు.
2: మేము స్టూడెంట్స్ టైమ్ లో స్వామి మా పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఎట్లా డ్రెస్సింగ్ చేయాలా, ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోవాలంటే నిజంగా నడుచుకోవాలంటే వాకింగ్, ఫిజికలీ ఎట్లా వాకింగ్. ఒకసారి నాకు గుర్తుంది ఆడపిల్లలు ఎట్లా నడుచుకోవాలని స్వామి చూపించినారు కూడా. అట్లా ఎక్కువ బాడీ షేక్ చేయకూడదు, మళ్ళీ జుట్టు ఎట్లా చేయాలా, బింది పెట్టాలా, అన్ని మా భారతీయ సంస్కృతి ఎట్లా మీరు పైకి తీసుకొని రావాలా, అది అన్ని మాకు అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది, మోడర్నైజేషన్ తో కొంచెం మార్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా టైంలో ఎట్లా ఉండింది అట్లా ఇప్పుడు చేసేకి లేదు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేం అబ్జర్వ్ చేశాను, మేము ఎల్డర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా, కానీ స్వామి చాలా ప్రోగ్రెసివ్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మాకు స్పోర్ట్స్ మీట్ టైంలో కూడా సల్వార్ కమీజ్ పెట్టే స్వామి పర్మిషన్ ఇచ్చినారు. సల్వార్ కమీజ్ వేసుకోండి, మా టైంలో మేము సారీస్ వేసుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చినారు సల్వార్ కమీజ్ దుప్పట్టా వేసి బాగా నీట్ గా మీరు చేయొచ్చు అని. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్, మాకంటే ఎక్కువ. సో నాకు అట్లా అనిపిస్తుంది, స్వామి ఇస్ అ ప్రోగ్రెసివ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. ఆడపిల్లలు వాళ్ళ డిసిప్లిన్ ఉండాలా, మర్యాద ఉండాలా, మోడెస్టీ అన్ని ఉండాలా, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉండాలా. కానీ బెటర్ వరల్డ్ కంపేర్ చేస్తే మా పిల్లలు ఒక 2 స్టెప్స్ వెనకాల రాకూడదు. మేము కూడా ఈక్వలీ కాంపిటెంట్, ఈక్వలీ మేము వేరే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు అని అట్లా కూడా ఉండాలా. సో స్వామి హెస్ వాట్ హీ హెస్ డన్ ఇస్ ట్రెడిషన్ ప్లస్ మోడర్నిటీ, ఇది బ్లెండ్ చేసి మాకు కొన్ని స్వామిని స్లోలీ అలౌ చేస్తా. మధ్యలో కొన్ని ఐ థింక్ కొన్ని సంవత్సరం మేము స్టూడెంట్స్ టైంలో అప్పుడు సల్వా కమీజ్ అలౌ చేస్తారు, కానీ అప్పుడు సరిగా దుప్పట్టా పెట్టలేదు ఇది అది అని మేమే మా ఎల్డర్సే చెప్పి స్వామికి చెప్పినారు, స్వామి వాళ్ళు సరిగా దుప్పట్టా పెట్టడం లేదని, సరే ఇప్పుడు పూర్తిగా చీరనే కట్టుకోవాలని చెప్పినారు. కానీ తర్వాత చూడండి 80స్లో స్వామి యాక్సెప్ట్ చేస్తున్నారు, నూను వాళ్ళకి అట్లా పర్మిషన్ ఇవ్వాలా, ఫ్రీగా కొంచెం వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమైనా స్పోర్ట్స్ దీంట్లో. 86లో మేము వాళ్ళ సల్వార్ కమీజ్ వేసుకునే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్ చెప్పచ్చు. అది ట్రెడిషన్ ఒక పక్క ఉండాలా, కానీ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, లేకపోతే మేము వీ విల్ బికమ్ వాట్ యూ కాల్ అవుట్డేటెడ్. సో స్వామి అట్లా చేయలేదు. ఈ క్యాంపస్ ఈ కాలేజ్ లో కూడా అన్ని ట్రెడిషన్ ఉండాలా, కానీ మళ్ళీ ఎక్విప్మెంట్ చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, మా మల్టీమీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అన్ని మోడర్నైజేషన్ కూడా జరిగింది. సో స్వామికి అట్లనే ఇష్టం ఆడపిల్లలకి, కాలేజ్కి కూడా. సో ఆడపిల్లలు కూడా, సో అందుకే నాకు అట్లా ఓ నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ అని ట్రెడిషనల్ అట్లా నాకు అనిపించదు. నేను కూడా మోడర్న్ లేడీనే, కానీ మై రూట్స్ ఆర్ ఇన్ ట్రెడిషన్. సో నాట్ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్. స్వామికి ఆ వెస్టర్నైజేషన్ ఇష్టం లేదు, కానీ మోడర్నైజేషన్. సో ఐ థింక్ స్వామీస్ మెసేజ్ ఈజ్ ద సేమ్, మేమే అర్థం చేసుకోలేదు. ఊరికే అట్లా ఎగ్జాక్ట్లీ 68 ఎట్లా ఉన్నారు అట్లా ఇప్పుడు పిల్లలకి మేము చెప్తే అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో. వాళ్ళు కూడా ఎట్లా ఫాలో చేస్తారు, ఎప్పుడు ఫాలో చేస్తారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో చేస్తారు. కానీ స్వామి అట్లా, స్వామి హెస్ బిన్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ హోల్ వే హీ హెస్ రన్ దిస్ కాలేజ్.
0: ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజీ పూర్వ విద్యార్థిని కూడా. తను చదివిన కాలేజీకే డైరెక్టర్ కావడం తనకెంతో ఆనందం కలిగిస్తున్నది అన్నారు. మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసి ఇప్పుడు కూడా ఈ స్వర్ణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
2: నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఎట్ ఏజ్ ఆఫ్ 13 నేను ఇక్కడ వచ్చాను. మళ్ళీ 2 హై స్కూలింగ్ చేశాను, ఎందుకంటే స్వామి నాకు పిలిచినారు. అప్పుడు స్వామి స్కూల్ లేదు ఇక్కడ పుట్టపర్తిలో. సో స్వామి నాకు ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామినే అనిమ ముఖర్జీ మేడం ఆ రోజుల్లో ప్రిన్సిపల్ ఇక్కడ ఈ క్యాంపస్ కి. స్వామి టోల్డ్ హర్ టు గో. ఆ రోజుల్లో ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నింది ఇక్కడ అనంతపురం టౌన్ లో, ఎల్ఆర్జీ స్కూల్. అక్కడ ఆ మేడమే వెళ్లి నాది, నా సిస్టర్, నా అక్కది అడ్మిషన్ చేసుకుని వచ్చింది. సో మేము అట్లా వెళ్ళినాము హైగా విఐపీ లాగా. అని మళ్ళీ 2 నేను, నా సిస్టర్ 1, మేము హై స్కూల్ ఫినిష్ చేసిన తర్వాత మేము కాలేజ్కి జాయిన్ అయినాం. కానీ తర్వాత నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను. అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా క్యాంపస్లో ఎంఏ ఇంగ్లీష్ లేదు. సో నేను పక్కన యూనివర్సిటీలో పీజీ సెంటర్, ఆటోనమస్ పీజీ సెంటర్, తర్వాత అది సేమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయిపోయింది. కానీ అప్పుడు నేను పీజీ కోర్స్ చేస్తున్నాను. స్వామినే చెప్పినారు ఇక్కడ హాస్టల్లో ఉండి నేను అక్కడ చేయాలి. సో రోజు నేను బస్సులో వెళ్లి వస్తున్నాను. అప్పుడు ఒకసారి స్వామి బర్త్డే టైం, ఎందుకంటే పిల్లలతోనే నేను హాస్టల్లోనే ఉంటున్నాను, నేను వాళ్ళతోనే కూర్చుంటాను అక్కడ దర్శనానికి. సో స్వామి చీర ఇచ్చేటప్పుడు, ఏమి పటేల్ నువ్వు ఎన్ని రోజులు ఇట్లే ఉంటావు, ఎప్పుడు టీచర్ అవుతావు మా కాలేజ్లో అని. సో నేను చెప్పినాను, స్వామి ఇంకా చదువుకుంటున్నానంటే సరే వెంట తొందరగా వచ్చేసాయి టీచర్గా అని. సో నాకు అట్లా ఎక్స్టెన్షనే అనిపించింది. తర్వాత ఎంత హ్యాపీగా స్వామి ఇంకా తొందరగా వచ్చేసాయి అని చెప్తే, నేను కూడా మళ్ళీ నా కోర్స్ అయిన తర్వాత ఒక 2-3 ఇక్కడ వర్క్ చేశాను. ఎందుకంటే ఒక మేడం లీవ్లో ఉంది అని మళ్ళీ స్వామికి అడిగితే, ఫుల్ టైం పిహెచ్డీ చేస్తాను స్వామి అంటే సరే చెయ్యని. అప్పుడు నేను అదే బయటనే చేస్తాను. అప్పుడు ఇక్కడ లేదు కదా ఏమో ఇంగ్లీష్ అని, మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు. సో బయట చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావు టీచర్గా నా కాలేజ్కి అని. నా పిహెచ్డీ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతా ఉంది 85. అప్పుడు కూడా ఒకసారి స్వామి చెప్తున్నారు, నువ్వు రా తొందరగా రా అని. నేను సరే అని చెప్తున్నాను, కానీ నేను రాలేదు ఎందుకంటే ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు, అది ఫినిష్ అవుతే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏమైంది, ఐ థింక్ యాడ్ బ్లాక్ లో నుంచి నాకు వేరే వాళ్ళు టీచర్ ఇక్కడ క్యాంపస్ లో టీచర్ ఐ థింక్ హెచ్ఓడి చెప్తున్నారు, నాకు పిలిచి చెప్తున్నారు, మేము అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కి, నువ్వు ఎందుకు అప్లై చేయలేదు? నేను చెప్పినాను, లేదు మేడం నేను ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు కదా అందుకే. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము, ఈసారి కూడా మేము పెట్టినాము, నువ్వు అప్లై చేయటం లేదు, మేము నీకోసమే అది అడ్వర్టైజ్మెంట్ పెట్టమన్నారు స్వామి. కానీ దాని తర్వాత నేను వెంటనే కుటుంబరావు, అప్పుడు హీ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ్, నేను అంకుల్ దగ్గర వెళ్ళి అడిగినాను స్వామికి ఒకసారి మెసేజ్ పంపిస్తారా అని. అంకుల్, నాకు అర్థం అవటం లేదు ఏం చేయాలా అని. సరే స్వామి సెంట్ మెసేజ్ బ్యాక్, జాయిన్ చేయమను. సో నాకు చెప్పినారు జాయిన్ చేయి అని చెప్తున్నారు స్వామి. సో దెన్ నేను అప్లై చేశాను. అప్పుడు నేను ఇంకా థీసిస్ కూడా సబ్మిట్ చేయలేదు, కానీ జాయిన్ చేశాను. అందుకే నాకు ఎక్స్టెన్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ కంటిన్యూస్లీ వేరే వేరే రోల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. అది జాయిన్ చేసిన తర్వాత 86 జనవరిలో నాకు డిగ్రీ వచ్చింది, ఎందుకంటే స్వామి బర్త్డే 60th బర్త్డేనే నేను సబ్మిట్ చేయాలని నా పిహెచ్డి థీసిస్ అని నేను అనుకున్నాను. సో అట్లా హార్డ్ వర్క్ చేసి సబ్మిట్ చేసేసాను. ఇక్కడ వర్క్ చేస్తూ చేస్తూ 2 o'clock వరకు కూర్చొని టైప్ చేసేది నేనే, సొంతంగా నా థీసిస్ నేనే టైప్ చేశాను, ఎందుకంటే నాకు మిస్టేక్స్ వస్తే లేట్ అవుతుంది, నేనే మాన్యువల్ గా అన్ని టైప్ చేశాను. అప్పుడు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నాకు రికార్డ్ టైంలో డిగ్రీ కూడా వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయ్యి స్లోలీ మళ్ళీ ఐ థింక్ 2010-11 అప్పట్లోనే స్వామి ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉన్నింది, ఐ థింక్ అప్పుడు హెచ్ఓడి నాకు చేస్తున్నారు స్వామి. కానీ తర్వాత నాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది, అప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ లో లేరు. సో అది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోస్ట్ కి వచ్చినాను 2017. సో నాకు అట్లా ఏం అనిపించదు వేరేగా అని, ఓకే ఫస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్ తర్వాత టీచర్ ఇప్పుడు డైరెక్టర్ అని నాకు అట్లా అనిపించదు. నాకు ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వామీస్ వర్క్ అని అనిపిస్తుంది నాకు. హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్లా ఏమి లేదు. స్వామి వర్క్ చేస్తూనే ఉన్నాను, వేరే వేరే రోల్స్ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్టూడెంట్ రోల్, ఇప్పుడు తర్వాత టీచర్, తర్వాత హెచ్ఓడి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినారు, ఇప్పుడు నాకు డైరెక్టర్గా పెట్టినారు. ఓకే స్వామి వర్క్ కంటిన్యూ చేయాలని స్వామి ఇట్లా నాకు వేరే వేరే, అది కూడా ఒక డ్రామానే స్వామిది. నేను యాక్టర్, ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్, కానీ డ్రామా ఒకటే, అది స్వామి డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ కాదు, స్వామి డైరెక్టర్.
0: మరి నిన్నను వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయాలు చెప్తారా?
2: వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు నాకు చెప్పినారు ఆ డ్రామా, ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే బాబా అక్కడే ఉన్నారు, అది యాక్షన్ ఏం కాదు డ్రామా ఏం కాదు, స్వామి మాకు మంచి మెసేజెస్ కూడా ఇచ్చినారు ఆ ప్లే ద్వారా. ఇంకొకటి వాళ్ళకి క్యాంపస్లో చాలా స్వామి ప్రెజెన్స్ అనిపించింది, ఎందుకంటే మేము నేనే మీటింగ్ పెట్టి కొంతమంది మీటింగ్ పెట్టి నేను చెప్తున్నాను స్వామి క్యాంపస్కి తప్పగా వస్తారు, సో సాటర్డే ఈవినింగ్ స్వామి రూమ్లో దీపం లైట్ చేయాలి, తర్వాత సండే మార్నింగ్ అక్కడ సుప్రభాతం కూడా చేయాలి, ఎందుకంటే స్వామి వచ్చినారు క్యాంపస్కి, మేము ఆ భావంతోనే చేస్తున్నాము. సో ప్రొసెషన్ కూడా మార్బుల్ ఫ్లోర్ నుంచి కాదు, ఇక్కడ కామన్ రూమ్ నుంచి కాదు, స్వామి రూమ్ నుంచి కలశం తీసుకుని వస్తాం కిందకి, ఎందుకంటే స్వామికి అక్కడి నుంచి మేము తీసుకుని మళ్ళీ ఆడిటోరియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము దిగి వస్తాము. అది ఆ ఎక్స్టూడెంట్స్ కి చాలా హార్ట్ టచ్ అయింది, ఎందుకంటే ముందు ఎట్లా స్వామి వచ్చేది అట్లానే మీరు అన్ని ప్రొసెషన్ అరేంజ్ చేసినారని మాకు చాలా హ్యాపీ అని వాళ్ళకి అట్లా ఫీలింగ్. ఫుల్ ఈవెన్ ఈవినింగ్ టైం కూడా వాళ్ళు అదే స్వామి క్యాంపస్ లో ఉన్నారని అట్లా వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళకి అనుభవం అయింది. మేము ఇక్కడ ఉన్నాం మాకు అనిపిస్తుంది అది వేరే, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా క్యాంపస్ చాలా మార్పు ఉంది, ఇప్పుడు స్వామి ఉన్నారని మాకు పూర్తి 100% విశ్వాసం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్తో పని చేయాలా స్వామి పని చేయాలని వాళ్ళు అందరూ వెళ్ళినారు. అని ఇప్పుడు 21st మేము తప్పగా రావాలి. కానీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పినారంటే అది 21st పుట్టపర్తి మేము వస్తే అది డెఫినెట్లీ అది మా ఫంక్షన్ మేము రావాలా, కానీ క్యాంపస్లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ కమింగ్ హోమ్, మా అమ్మాయి ఇంటికి మేము వచ్చినామని అట్లా అనిపించింది, ఎందుకంటే స్వామి మాకు అట్లే చూసుకున్నారు, బాగా ప్రేమం ఇచ్చి మాకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. క్యాంపస్ వచ్చినాం అది వేరే ఎక్స్పీరియన్స్, అది దానికి కంపేర్ చేసేకే లేదు. సో వాళ్ళు చాలా వాళ్ళ హార్ట్స్ ఫిల్డ్ విత్ స్వామీస్ ప్రేమ అండ్ వాళ్ళు వెళ్ళినారు.
1: అనంతపురం మహిళా కళాశాలలో కొంతకాలం పనిచేసిన అధ్యాపకుల అనుభవాలు ఇప్పుడు మీకోసం. ముందుగా బాటనీ లెక్చరర్ శ్రీమతి ధనలక్ష్మి గారి అనుభవం.
4: నా పేరు ధనలక్ష్మి, నేను బాటనీ లెక్చరర్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ విమెన్. నేను ఇక్కడ 1984లో నేను ఈ కాలేజ్ లో జాయిన్ అయినా, నవంబర్ 26th సూన్ ఆఫ్టర్ స్వామీస్ బర్త్డే. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాం, బాటనీ ఇంటర్వ్యూకి. నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత అమ్మాయి సెలెక్ట్ అయింది, కానీ అకామిడేషన్ ఇక్కడ లేదన్న రీజన్ తో అమ్మాయి వెళ్లిపోవడం, నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకనే అది స్వామి ఎక్కడున్నా కూడా నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని, నెల్లూరులో 2 ఇయర్స్ చేసి ఇక్కడికి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టుగా నన్ను లాగారు నేను అనుకుంటున్నాను. తర్వాత 84లో నేను నవంబర్ జాయిన్ అయితే 85 ఆగస్ట్ లో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ కార్డు స్వామికి ఇవ్వాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని, అప్పటికి ఇంకా హేమలత మేడం గారు ప్రిన్సిపల్ గా ఉన్నారు, స్వాతి సహా నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు అక్కడేం తెలియదు అని తీసుకెళ్లింది. కూర్చున్నాం జయమా మేడం పక్కన, కూర్చోబెట్టుకున్నారు నన్ను యాక్చువల్ గా. ఆ తర్వాత స్వామికి జయమా మేడం చెప్తున్నారు, స్వామి మన కాలేజీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది అని ఇంకా చెప్తున్నారు. నేను కార్డు ఇంకా బయటికి తీయలేదు, నా వెడ్డింగ్ కార్డు స్వామికి ఫస్ట్ కార్డు ఇవ్వాలని ఇంకా బయటికి తీయలేదు. స్వామి పెళ్ళా అని అడిగాను నేను. అసలు అప్పుడు గబగబా కార్డు తీసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. తర్వాత 1990 ఐ వాజ్ బ్లెస్డ్ విత్ చైల్డ్ అండ్ దెన్ 1991లో మేము ఇక్కడే స్వామి కాలేజీకి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాం. 1991లో మళ్ళీ అగైన్ స్వామి గృహప్రవేశానికి ఇవ్వాలి కార్డ్ అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళా. ఫస్ట్ వైపు కూడా రాలేదు స్వామి ఈవినింగ్. అందరూ నన్ను అన్నారు, నువ్వు యు ఆర్ బ్లెస్డ్ చైల్డ్ వాడు, స్వామి దగ్గర వచ్చాక పుట్టాడు కాబట్టి నువ్వు బాబుని తీసుకురా అన్నారు. అదే ఇమ్మీడియట్ నైట్ ఇంటికి వెళ్లి మళ్ళీ ఇమ్మీడియట్ మార్నింగ్ దర్శనంకి వచ్చేసా. అప్పట్లో 5 గంటలకు దర్శనం ఉండేది. ఆ టైంలో చిన్నవాడు బాబుకి ఇంకా 11th మంత్, ఇట్లా అప్పటికి అలవ్ చేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ కార్డు అన్ని తీసుకొని ఇట్లా బాబుతో తీసుకున్నప్పుడు స్వామి కార్డు తీసుకొని బాబుని అక్షింతలు వేసి బ్లెస్ చేసి, నేను అనుకుంటాను ఇవన్నీ నేను ఇక్కడికి రావడానికి స్వామి నన్ను లాక్కున్నారంతే. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అసలు నాకు ఇంత ఇన్విటేషన్ ఇచ్చిన రాజశ్రీ పటేల్ మేడంకి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను. అసలు ఎందుకంటే ఇంతమందిని, నా ఓల్డ్ స్టూడెంట్స్ ని చూడడమే కాదు నా సీనియర్ టీచర్స్ ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి హియర్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సాయిరామ్.
0: జువాల్జీ లెక్చరర్ శ్రీమతి రమాసుందరి ఏం చెప్పారో వినండి.
2: నా పేరు రమాసుందరి అండి. నేను 1972లో స్వామి దయతో జాయిన్ అయ్యాను. తర్వాత నియర్లీ 40 ఇయర్స్ సర్వీస్ అనమాట. ఇక్కడ నేను జువాలజీ డిపార్ట్మెంట్ లెక్చరర్ గా జాయిన్, జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయినా. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత కూడా కొన్నాళ్ళు వాలంటరీగా సేవ చేశాను. అలాగా నాకు నియర్లీ 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్వామి అనుగ్రహించారు ఆయన సన్నిధానంలో. ఇకపోతే మా పేరెంట్స్ కూడాను, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా సాయిడి ఓటీస్ అనమాట. స్వామితోటి అనుభవాలంటేను స్వామితో చాలా ఇప్పుడు మాట్లాడగలిగేదాన్ని అనమాట. చాలా ధైర్యంగాను స్వామి నాకు తల్లి తండ్రి దైవం అన్ని ఆయనే అనుకున్నట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేసేవారు అనమాట. స్వామి ఒకసారి స్వామి కాలేజ్ డే జరుగుతుండింది. మామూలుగా ఆ రోజుల్లో కాలేజ్ డే జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్, మా నాన్నగారు, అమ్మగారు, అమ్మగారు వచ్చారనమాట. మా చెల్లెలు కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ బయటే ఉన్నారు. సరే మేము స్టాఫ్ లోపల ఉన్నాము. ఇక్కడ మీటింగ్ అయిపోయి స్వామి ఇటువంటి లోపలికి వచ్చారు. వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ నుండి స్టాఫ్ రూమ్ లోకి, దీంట్లోకి వచ్చారు, ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్లోకి వచ్చారు. అక్కడ నిలుచుకున్నప్పుడు స్వామి దిగినప్పుడు స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు. స్వామి అంటే ఎక్కడున్నారు అన్నారు. గేట్ బయట ఉన్నారు స్వామి. పిలుచుకురాపో పిలుచుకురాపో అన్నారనమాట. సరే వాళ్ళని పిలుచుకొచ్చాక స్వామి వాళ్ళని లోపల కామన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. నేను లోపలికి వెళ్తే నువ్వెందుకు అన్నారు. స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు కదా స్వామి అంటే నువ్వు నా దానివే కదా అన్నారు. మా చెల్లెలు, మా నాన్నగారు, మా అమ్మగారు లోపలికి వెళ్లారు. వెళ్ళాక మా చెల్లె సిక్నెస్ ఉండింది అనుకుంటాను. స్వామి వాళ్ళకి చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చి మిగతా పిల్లలందరినీ మీకు పెళ్లిళ్ళు అవన్నీ మీరు చేసుకోండి, ఈ అమ్మాయి నా అమ్మాయి నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే అప్పటికి నేను ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుని డిటర్మినేషన్ అనమాట. అది మా నాన్నకు బాధాకరం. అందుకని స్వామికి బృందం ఎంచుకున్నాను అనుకుంటాను వాళ్ళు. నేను పోలే లోపలికి, నన్ను రానివ్వలేదు స్వామి నువ్వెందుకు అన్నారు. అందుకని నేను బయటే ఉండిపోయాను. తర్వాత మా చెల్లెలు స్వామి దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు అమ్మ ఏమైంది ఏమని తెలియదు, నాకు తెలియదు, స్వామి ఊళ్ళో పడుకుంది. స్వామి మా అమ్మతో నాన్నగారితో మాట్లాడిన సరికి దాదాపు 30 నిమిషాల పైనే ఉండి ఉంటుంది. ఆ అమ్మాయి స్వామి ముడిలో తల పెట్టుకుని పడుకొని ఉండింది అనమాట. మా నాన్నగారు లేకపోతే అయ్యో అంటే లేకపోతే వద్దు పండుకొని ఉండి అన్నారంట. అంత అయినా నిద్ర లేపితే బాగా స్వామి అమ్మాయిని బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి. అఫ్కోర్స్ షీఈస్ నో మోర్ నౌ అనమాట. అట్లాగా అది అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి నాకు ఎలా చెప్పాలో ఆరాధనతో నాకు తెలియటం లేదు. నేను దాగనైనా లేను అనుకున్నాను, నాకు మోకాళ్ళ నొప్పి ఎక్కువ అనమాట. సరే ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి రెండు బస్సులు ఫెయిల్ అయినాయి, టైం చూసుకున్నాను, స్టార్టింగ్ ప్రోగ్రామ్ చూడలేదు కదా అనుకున్నాను. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి పాత జ్ఞాపకాలన్నీ చాలా బాగా గుర్తుకొచ్చాయి. స్వామి వారు స్టేజ్ పైన ఎక్కడము స్పీచెస్ ఇవ్వడము, మేమంతా ఆయన వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయాము, స్వామి స్పీడ్ గా నడుస్తుంటే ఆయన వెంట నడుచుకుంటూ వెళ్లిపోయేవాడము, అవన్నీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చాయి. తర్వాత మా అందరినీ గుర్తుపెట్టుకుని వీళ్ళు ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు, సాయి స్టూడెంట్స్ అంటే ఎగ్జాంపులరీ అండ్ ఎగ్జెంప్షనల్ స్టూడెంట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ కూడా చేసుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే ట్రెండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. స్వామి వాళ్ళ చేత చేయిస్తారు, ఆయనే వాళ్ళ దగ్గర నుండి నడిపిస్తారు. అంతేనమ్మా.
1: లెక్చరర్ శ్రీమతి పి ఝాన్సీరాణి ఇలా చెప్పారు.
5: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పి ఝాన్సీరాణి. నేను ఇక్కడ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. 77 లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేది. అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ నుంచి అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్వామి ఎంటర్ అయినారు ఇంటర్వ్యూ రూమ్ లోకి. కరెక్ట్ గా నా ఎదురుగా బాలకృష్ణ వాళ్ళు ఉండ్రి, అప్పుడు భగవంతం గారు బాలకృష్ణ అని, వాళ్ల వెనుక నిల్చుకున్నారు స్వామి. నిల్చుకొని నాకు ఇట్లా రెండు చేతులు ఇట్లా బ్లెస్ చేస్తే, నేను ఇలా చూస్తే నాకు స్వామి హెయిర్ చుట్టూ కూడా మనకు భగవంతుని చుట్టూ ఏ రకంగా వెలుగు కనిపిస్తుందో ఆ రకంగా వెలుగు కనిపించింది. నాకు ఇంతకు ముందు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు స్వామితో. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వెళ్ళి అందరు డివోటీస్తో పాటు బయట కూర్చున్నాను. అప్పుడు స్వామి మళ్ళా నేరుగా నా దగ్గరికి వచ్చి, మీరు కర్నూలు నుంచి వస్తున్నారు కదా అన్నారు. అవును అన్నాను. మీరు వెంటనే సెలెక్ట్ అయినారు, వెంటనే వచ్చి జాయిన్ అయిపోయింది అని చెప్పారు. తర్వాత మేము వెహికల్లో పోయేటప్పుడు మాకు కొన్ని కష్టాలు ఉండేవి. పిల్లలు, చిన్న పిల్లల్ని తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను, వాళ్ళని ఎవరింట్లో వదిలి. వాళ్ళని తీసుకొని వెహికల్లో పోయేటప్పుడు వ్యాన్ పక్కనే నాతోనే స్వామి ఎప్పుడు నాతోనే వచ్చినట్టు, ఇల్లు చేరే వరకు నాతోనే ఉన్నారు కర్నూలులో. చేరుతూనే మాకున్న ఒక కష్టం తొలగిపోయింది. అది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. 24 సంవత్సరాలు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన 1 ఇయర్ తర్వాతనే నేను చేరాను హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో. అప్పటి నుంచి చాలా నేను మానసికంగా చాలా వృద్ధి పొందినాను. నాకు స్వామి కంట ఇంట వెంట జంట ఉన్నారు. తర్వాత నేను మళ్ళీ బీఎస్సీ హోమ్ సైన్స్, తర్వాత ఎంఎస్సీ న్యూట్రిషన్ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా ఉన్నాను. ఆ రకంగా నాది నేను అన్ని విధాలా డెవలప్ అయినాను, మా ఫ్యామిలీ కూడా అన్ని విధాలా డెవలప్ అయింది. ఇప్పుడు కూడా నేను స్వామిని నా హృదయంలోనే. నేను రిటైర్ అయినప్పుడు నాకు మా వాళ్ళు ఏదో రింగ్ చేపిస్తాము, మెజర్మెంట్ ఇవ్వమంటే కాలేజీ వాళ్ళు వద్దు, నాకు రింగ్ అయితే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాను, అందుకని చిన్న డాలరు చేయిస్తే నేను తల్లి తాలిపొట్టులాగా నా మంగళసూత్రానికి వేసుకుంటానని చెప్పినాను. అదే విధంగా వాళ్ళు చేయించిచ్చారు. ఇప్పటికి కూడా అది నాతోనే ఉన్నది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేను అటెండ్ అవుతున్నాను అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ స్థితిలో ఉన్నాను, స్వామి నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరాం.
0: ఇక ఇంగ్లీష్ లెక్చరర్ రమా పంచుకున్న అనుభవాలను విందాం.
6: ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవంలోని మీరు పాల్గొని ఈ సంవత్సరం ఇక్కడ కళాశాలలో ఉండి మీరు పొందుతున్న ఆనందం ఎలాంటిది?
7: నా పేరు రమాదేవి. ఎంత ఆనందం అంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి ఉన్న స్పానింగ్ 40 ఇయర్స్ ఆ పిల్లలందరూ వస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత అందరు, రమక్క ఎలా ఉన్నారు ఏంటి, నేను గుర్తున్నానా, నా పేరు విజయలక్ష్మి, లేకపోతే నా పేరు సుజాత అని నాకు చెప్తారు అందరూ. నాకు బాగా గుర్తు, కొంతమంది గుర్తు, మరికొంతమంది కొంచెం ఆలోచిస్తే ఏ బ్యాచ్ అమ్మా అంట. అలాగే ఎంత ఎంత ఆనందం అంటే నిజంగా నేను అనుకున్నాను, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత అయిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్. మన ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం కూడా ఇంత అదృష్టం, నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. స్వామిది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి ఇక్కడే ఉన్నారు అది మాత్రం నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇలా ఉండి స్వామి దగ్గరే ఉండడానికి. నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది నా లైఫ్, నాకు చాలు, ఎక్కడికి వెళ్లాలనేది నాకు ఏ లోటు లేదు, నాకు కావాల్సినవన్నీ నాకున్నాయి అంతే.
1: ఇప్పుడు మరొక లెక్చరర్ వెంకటలక్ష్మి గారు ఏం చెప్తారో విందాం.
8: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు వెంకటలక్ష్మి. నేను 1981 నుంచి 86 వరకు స్టూడెంట్ గా పనిచేశాను. తర్వాత 2 ఇయర్స్ అడ్హాక్ పోస్ట్ లో పనిచేశాను. స్వామి ఆ రోజు నేను చదివినప్పుడు ప్రతి సంవత్సరం స్వామి వచ్చేవారు. నాకు స్వామి దగ్గర డాన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. మొత్తం నాకు అవకాశం రాలేదు. నేను కొన్ని డాన్స్ తెలుసుకోవడం మాకు టీచర్ మాకు సెలెక్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. మాత్రం ఒకసారి ఏమైందంటే స్వామి అనుకోకుండా నేను క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్ లో నేను పాల్గొన్నాను. నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఉన్న హేమలత మేడం ఈ అమ్మాయికి స్వామి వచ్చినప్పుడు డాన్స్ సెలెక్ట్ చేయలేదు చెప్పారు అన్నమాట. అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నాతక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి 6th బర్త్డేకి పుట్టపర్తిలో జంతువునాం నరజన్మ దుర్లభం అని ఒక నాటక ప్రదర్శించి అయింది. అప్పుడు ఏంటంటే నాకు కూడా మంచి రోల్ వచ్చింది. అప్పుడు స్వామి వెనక్కి వచ్చి మాకందరూ చూసి బ్లెస్ చేశారు. స్వామి ప్రతి సంవత్సరం ఆంధ్రపూచినప్పుడు ఒక చెప్పలేని అనుభూతి, అది మర్చిపోలేము ఈజీగా. ఏమైందంటే ఒకసారి అత్తక హాస్టల్ కిచెన్ వెన్ వైపు రోడ్ సమూహం లేకున్నా నేను క్లినిక్ కౌంటర్ లో ఉన్నాను అనమాట. నేను చెప్పాను మేడంకి, మేడం రోడ్ సమూహం లేదు, స్వామి గారిని వెనక నుంచి వస్తే స్వామికి ఇబ్బంది అవుతుంది అని చెప్పాను అనమాట. తర్వాత మేడం చెప్పారు, జయ మేడం చెప్పారు ఏంటంటే, ఏ స్వామికి నేను ముందు నుంచి ముందు తీసుకుని వస్తాం, ముందు గేట్ పండి వస్తాము, ఎందుకు స్వామికి వెనక నుంచి తాడడానికి ఛాన్సే లేదు, వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అమ్మా అని చెప్పారు అనమాట. సో ఐ సో నో నో మేడం, సపోజ్ స్వామి కమ్స్ బియన్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ వే స్వామి విల్ కమ్, డోంట్ వరీ వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ షీ సెడ్ లైక్ దాట్. బట్ వాట్ హ్యాపెన్ వాజ్ బట్ ఐ టుక్ మై స్టూడెంట్స్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్. ఒక రిపేర్ చేస్తాం అన్నమాట, ఏదో చిన్నగా విసికేసి రాలేసి ఏదో ఒక రిపేర్ చేస్తాం. స్వామి ఒక ఆడగాని వెనక నుంచి వస్తే స్వామికి బాధ కలగకూడదు అని. తది ఏమైందంటే అనుకోకుండా స్వామి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నుంచి వెన్న గేట్ నుంచి వచ్చారన్నమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఎక్కువ ఉన్న ఎక్కువ వచ్చిన ఒక భావం ఉంటే స్వామి కష్టం అవుతుందేమో, స్వామి వస్తారేమో అనుకుని అది రోడ్ రిపేర్ చేశాం కదా స్వామికి. దానికి ఒక ఫలితంగా నేను ఉన్నాను, నేను గమనించాను మీకు ఫీలింగ్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఫ్రంట్ లో కూడా బాగా క్లీన్ చేశారన్నమాట. పొద్దున్నేగాన ఎక్కడ సమంగా ఉందా లేదా అని చూసానమాట. చూస్తే ఒక ఎక్కడో ఒక కాగితం పడి ఉంది. అయ్యో ఒక స్వామికి వస్తే బాగోదు కదని పరిగెత్తే కాగితం తీశాను. అంత క్లీన్ గా ఉంది. వెళ్ళినప్పుడు స్వామి ముందుకు ఎట్లా వచ్చారు చూసి అంతా చూసి, అబ్బా ఎక్కడ కూడా అటుకెళ్ళదు, అంతా చాలా క్లీన్ గా ఉందని చెప్పారు అనమాట. నాకు అనిపింది ఏంటంటే స్వామి అంతక హృదయ నివాసి, మనకి రిఫ్లెక్షన్ సౌండ్ రియాక్షన్ గా ఎప్పుడు స్వామి ఉంటారు. తర్వాత ఇంకోసారి కూడా స్వామి 6th సెలబ్రేషన్ ఇక్కడ క్యాంప్ లో చేసాము. ఏదో మాసం బాధ అనమాట. తాతము స్వామి ఇంత క్రౌడ్ లా చూస్తారో లేదని. మాత్రం స్వామి ఇలాగనే తల ఉంచుకొని దాన పెట్టుకున్నారు. స్వామి ఇలాగా ప్రశ్నకు తెచ్చామట, స్వామి బండి మీద ఉన్నారు అలాగా. అప్పుడము స్వామి నాకు తీవ్రంగా నవ్వి చూసారన్నమాట. నేను తల ఉంచుకున్న స్టూడెంట్ పక్కన చెప్పారు, వెంకట్ స్వామి నిన్ను నీ వైపు చూస్తున్నారు, బ్లెస్డ్ చూడు చూడు అని అనమాట. అప్పుడు నాకు అనిపిస్తుంది మన మనసులో ఎంత ఫీల్ అవుతాం, స్వామి కూడా అలాగే రియాక్ట్ అవుతారు మనకి. ఇంకోసారి ఏమిటంటే స్వామి కొత్త హాస్టల్ కొత్త డైనింగ్ హాల్ ఇంటాగ్రేషన్కి వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాము. అదే వైకుంఠ కదా స్వామి వచ్చారన్నమాట. వచ్చి స్వామి అని చెప్పారంటే, ఇంకే వైకుంఠము, నేనున్నప్పుడు మీరు అందరికీ భోంచేస్తున్న ఇదే వైకుంఠము, ఇంక వైకుంఠం ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజున నేనున్నాను, మీరున్నారు, మీరు అందరు కలిసి భోంచేస్తున్న అతని ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారన్నమాట. అది చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామిలో చెప్తే అదక అవును కదా, మనకి తెలియదు అసలు స్వామి మందుకున్నట్టు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మాత్రం ఇది చెప్పలేని అనుభూతి ఒక మనసులో అలాగే తీవ్రంగా ఉండిపోయింది. తర్వాత ఇవాళ మాకు అనిపించారు, ఇవాళ గోల్డెన్ జూబ్లీకి స్వామి వచ్చినప్పుడు మేము ఇలాగే చాలా హడబడి పడి పనిచేసేవారు అనమాట. కల్చరల్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్, అందరూ చాలా నేను చాలా హడబడి పనిచేసేవారు అనమాట. ఈసారి కూడా స్వామి నిజం వచ్చినట్టే, స్వామి వచ్చి ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ అస్ అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ పుట్ అప్ కల్చరల్ ప్రోగ్రామ్ వైకుంఠ ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజున నేనున్నాను, మీరున్నారు, మీరు అందరు కలిసి భోంచేస్తున్నారు అతని ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారు అనమాట. అది చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామి

0: అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ పుట్టప్ కల్చరల్ ప్రోగ్రామ్ గాని క్లీనింగ్ గాని డెకరేషన్ గాని అందరూ వాళ్ళ వాళ్ళ ఏరియాలో చాలా కష్టపడి పనిచేసేది. స్వామి వచ్చినట్టు అనిపిస్తుంది, స్వామి స్వయం గా వచ్చినట్టు ఆ ఫీల్ మాకు వచ్చింది. వాళ్ళ సాయిరాం
1: కళాశాలలో చదువు పూర్తయిన నాటి నుండి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భవానీదేవి సాయి ప్రియల్ని పలకరిద్దాం.
2: ఓం శ్రీ సాయిరాం. నేను భవానీదేవి. నేను 1980లో స్వామి కాలేజ్ కి వచ్చాను. అక్కడ బిఏ ఎంఏ రెండు చేశాను. నేను ఆ 5 సంవత్సరాలు మాత్రం నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే స్వామి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు, ఇచ్చి నాకు హాస్టల్ ఫీజు స్వామే కట్టేవారు, ఇంకా కాలేజ్ ఫీజు కూడా స్వామే కట్టేవారు. అప్పుడు నేను వేరే మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ అంతగా రాలేదు. అప్పుడు స్వామి దయతో నేను స్వామికి లెటర్స్ ఇచ్చేదాన్ని, స్వామి నాకు అంతగా ఇంగ్లీష్ రాదు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నుంచి చదువుకోలేదు స్వామి అని నేను అలాగా స్వామికి ఉత్తరాలు రాసేదాన్ని. కానీ స్వామి అట్లాగా సైలెంట్ గా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ నేను బాగా కోపాప్ అయిపోయాను. ఇంకా స్వామి దయమూలన నేను బాగా మంచి మార్కులతో మంచి గ్రేట్ ఓ గ్రేడ్ కూడా తెచ్చుకొని నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నేను స్వామి ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా కృతజ్ఞత స్వామికి అర్పించడానికి. స్వామి నువ్వు మాకు ఎంత చేశారు, మీరు మాకు ఎప్పుడు మేము మర్చిపోలేము స్వామి. ఎవరి ప్రేమైనా మర్చిపోతాం కానీ మీ ప్రేమ మాత్రం మర్చిపోలేము స్వామి. ఏ జన్మ అయినా సరే మీ కాలేజీలో వచ్చి చదువుకోవాలని కోరుతున్నాను స్వామి. సాయిరాం.
3: సాయిరాం, నా పేరు సాయి ప్రియ. నేను 1975-78 బ్యాచ్లో స్వామి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు స్వామికి. అంతేకాకుండా స్వామి తన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు అనే సత్యము తను ప్రకటించడము నా జీవితంలో సత్యమైందని మీకు చెప్పే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి స్వామి కాలేజ్కి వచ్చారండి. అప్పుడు స్వామి ఫుడ్ కమిటీలో మ్యామ్స్ కి సహాయం చేయడానికి మేమందరం ఏదో మెంబర్స్ గా ఉన్నాము. అంత చేసిన తర్వాత ఈ మెంబర్స్ కూడా స్వామి నమస్కారం ఇస్తున్నారు. ఆ సమయంలో మా కుటుంబం గురించి, అన్నయ్య గురించి, తమ్ముడు గురించి, అందరి గురించి స్వామి, అప్పుడే నాకు స్వామితో పరిచయం ముఖాముఖిగా. తర్వాత అంటే నాన్నగారు భక్తులైనా కూడా వస్తూ ఉండేవాళ్లం, కానీ స్వామి నాతో మాట్లాడటం, నేను స్వామిని అడగటం అది ఫస్ట్ టైం కనుక చాలా అద్భుతంగా తోచింది. స్వామి తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు కదా, అన్నయ్య వస్తాడు, అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి అన్ని చెప్పారు. అట్లాగే ఇంకొకసారి పర్తిలో ఇల్లు కొనుక్కొని ఉన్నప్పుడు గృహప్రవేశం సమయంలో నాన్నగారు తమ్ముడు వాళ్ళందరూ స్వామి రావాలి, స్వామి ఇంటికి రావాలి స్వామి అంటే ఆ తెలుసు, బస్ స్టాండ్ వెనకాల కొన్నారు కదా నాకు తెలుసు అని చెప్పి ఆశీర్వదించారు. అట్లాగే మేము ఆ సమయంలో భజన చేస్తుంటే ఇంట్లో అఖండంగా షిరిడీబాబా ఫోటోలోంచి విభూతి వర్షించింది. ఈ రకంగా స్వామి సదా మాతోటి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. అదే అందరికీ కూడా వర్తిస్తుంది. స్వామి భగవంతుడు మనందరినీ తలుచుకుంటే సాయి అంటే ఓయి అని పలికేటువంటి స్వామి మనతో ఉన్నారు. సాయిరాం, నేను ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా కాలేజీలోకి అడుగుపెట్టడం, ఇదంతా ఆ మధుర స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రేడియో సాయి వారందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరాం అండి.
4: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
5: హైదరాబాద్ లో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరొక ఓల్డ్ స్టూడెంట్ శ్రీమతి కస్తూరి పద్మజ గారు.
6: ఓం శ్రీ సాయిరాం. నా పేరు కస్తూరి పద్మజ. నేను 89-92 బీకాం చదువుకున్న అనంతపూర్ క్యాంపస్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. నేను 92లో పాస్ అవుట్ అయినప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్ గా ఉండేదాన్ని. స్వామి నన్ను పాస్ అవుట్ అయ్యాక దర్శన్ గ్రౌండ్ లో ఒకరోజు మాట్లాడుతూ వేరే టీచర్స్ తో మన అమ్మాయి డాక్టర్ డాక్టర్ అన్నారు. నాకు చాలా బాధపడ్డాను, ఇంత యావరేజ్ స్టూడెంట్ స్వామిలా అన్నారేంటి అని. బట్ 20 ఇయర్స్ లేటర్ టుడే ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టాట్ 18 ఇయర్స్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ స్వామీస్ గ్రేస్. నేను పీహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఆర్

0: చెప్పియాలో చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ బీన్ స్వామీస్ గ్రేస్. ఆయన లేకుండా ఏ క్షణం లేము. ఈ రోజు క్యాంపస్ కు వస్తే చాలా హ్యాపీగా ఉంది. Golden Jubilee celebrations to all my sisters who have come and those who have not come also. ఇది చాలా వండర్ఫుల్ మెమరీ మనకి, ఎందుకంటే స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకునే ఎంత అదృష్టం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సాయిరామ్.
1: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన శ్రీమతి సరస్వతి స్వామి ఆదర్శాలను తమ స్కూల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
2: నా పేరు సరస్వతి. నేను 1983-88 బ్యాచ్, 5 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఇక్కడికి చాలా కోరికతోనే వచ్చాను. ఎంత కోరిక అంటే ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయేదాన్ని. అందరూ హోమ్ సిక్ ఫీల్ అయ్యేవారు, కానీ నేనే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి ఒక అక్కలాగా అట్లా ఉండేది. అయితే జూనియర్ ఇంటర్లో మా సీనియర్స్ కూడా అలాగే ఒక సొంత చెల్లెలాగా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ అంతా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంటర్లో ప్రతిసారి పత్తికి వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతి, ఎప్పుడు వెళ్దాము అన్నట్టుండేది. ఇంకా డిగ్రీలో వస్తానో రానో అనుకొని చాలా బాధపడుతూ వెళ్ళాను. అయితే 3 డేస్ అన్నం తినకుండా ఉండి, ఎందుకంటే నాన్న లేరు, అమ్మ నేను చదివించాను అని చెప్తే మా పెద్దనాన్న, మా మామయ్య వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళే 5 ఇయర్స్ చదివించారు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అయితే స్వామి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి, ఎలా చేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను బంగారు అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హై స్కూల్కి హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ జాబ్, కానీ ఇదంతా స్వామి వల్లనే అనిపిస్తుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నదాని కాదు, నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, నాకు మ్యారేజ్ సెట్ అయింది, పట్టు వస్త్రాలు అన్ని తీసుకొని వచ్చాము నేను మా పెద్దమ్మ. స్వామి ఆశీర్వదించి బ్లెస్ చేసి మంచిది బంగారు అని వెడ్డింగ్ కార్డు తీసుకున్నారు. అయితే ఒక 3 డేస్ తర్వాత నా వెడ్డింగ్ ఉండింది 2000లో. అది ఎంత వర్షాలంటే మొత్తం అన్ని నా ఫంక్షన్ హాల్ కూడా మునిగిపోయింది, సగం మునిగిపోయింది. పెళ్లి అవుతుందో కాదో అనుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ అవ్వాల్సిన పెళ్లి సాయంత్రం 7:00 అయింది. అది కూడా చిన్న ఫంక్షన్ హాల్ వేరే దొరికింది, దాంట్లో కూడా చాలా అతి కష్టం మీద అయింది. అయితే అది ఒక మిరకిల్ నా జీవితంలో. పెళ్లి ఎక్కడ అయిపోతుందో అనుకున్నాను. స్వామి బ్లెస్ చేశారు కాబట్టి, వెడ్డింగ్ కార్డు తీసుకుని మంచిది బంగారు అన్నారు కాబట్టి నా పెళ్లి సక్సెస్ఫుల్ గా అయింది. అది ఇంకా నాకు మా అమ్మ లేదు కాబట్టి, అంటే నా పెళ్ళప్పటికి అమ్మ లేదు, కానీ ఇప్పుడు మా అత్తయ్య మా అమ్మ కన్నా ఎక్కువ, మా అమ్మ ఉన్నా కానీ చేసేది కాదేమో, అంత మంచి అత్తయ్య దొరికింది. మా హస్బెండ్, మా ఆడబిడ్డలు అందరు కూడా ఒక స్వామి డివోటీస్ కాకున్నా గాని వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇంకొక అమ్మలేని లోటు తీర్చారు. అది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే స్వామి నేను చూసుకుంటాను బంగారు నీ పిల్లల్ని అన్నారు. మా అమ్మకి ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుతుందా, అప్పుడే మా అమ్మ చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా నేను ఇలా ఉన్నాను అంటే స్వామి నా ప్రతి నిమిషం నా ఇట్లా నేను మర్చిపోలేను. కళ్ళు తెరిస్తే స్వామి, నేను ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చేయట్లేదు, కానీ నా స్కూల్లో, హై స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో నేను గ్రూప్స్ తయారు చేసి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, మా గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అలా చేసి మార్చ్ పాస్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని మనసులో స్వామిని ఉంచుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ గా నేను చేస్తున్నాను. నేను సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఏం చేయట్లేదు, కాకపోతే ప్రతి యాక్టివిటీ అందులో స్వామి వాల్యూస్ ఉంటాయి, హ్యూమన్ వాల్యూస్, అదొక్కటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకేమన్నా యాక్టివ్, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఈ ఆర్గనైజేషన్ కి 50 ఇయర్స్, అది కోయిన్సిడెన్స్ గా అయింది. ఇంకా మన ఆశయాలన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇవన్నీ కూడా ఆశయాలన్నీ మా స్కూల్ పిల్లల ద్వారా అందరికి తెలియజేస్తాను అనుకుంటున్నాను. అందరికి గోల్డెన్ జూబ్లీ గ్రీటింగ్స్. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మా అమ్మవారింటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందరినీ కలుసుకోవడం, స్వామి ఫోటో చూడగానే కళ్ళెంబ నీళ్లు తిరుగుతున్నాయి. మా డైనింగ్ హాల్, మా రూమ్స్ ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి దొరకదేమో ప్రపంచంలో కూడా అనుకుంటున్నాను నేను. చాలా అందరికి బెస్ట్ విషెస్.
1: శ్రీమతి పల్లవి గారు.
3: సాయిరామ్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. యూ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్. మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది, బట్ ఓన్లీ వన్ of us want to join here. Because somebody has to be with mother. My Swami came to my mother's room and had given two sweet boxes ichar amma ki kallo. So both of us joined there. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే మూడేళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది, సో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు, వాళ్లే చూసుకున్నారు కూడా. కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను జయమామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, అక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్ట్ గా రమా అక్క కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ టు మీ వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్క మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటే స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమా కదా. సో అక్కడ స్వామి హ్యాస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపుతూపుటి ప్రతికి అవి నైన్ డి ఫోర్ డి టూ అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి, వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారని. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావనలో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, ఆ అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వీ హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వీ వెంట్ అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామికి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదేవి లేదు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీవర్ బోత్ అంటే స్కార్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూశారు. ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్ ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్. అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్లు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ ఐమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ ఎ థింగ్. సాయిరామ్.
1: శ్రీమతి ఉషా చెరువురి.
4: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అయ్యల సోమయాజుల. ఇప్పుడు నేను ఉషా చెరువురి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను 1996 నుంచి 1999 దాకా అనంతపూర్లో బీఎస్సీ జువాలజీ ఆనర్స్ చదివాను. నాకు స్వామితో ఉన్న బోల్డ్ అన్ని అనుభవాలు ఉన్నాయి. మొదలు పెడితే నా అడ్మిట్ కార్డ్ పోయిన దగ్గర నుంచి స్వామి నన్ను అది దొరకకుండా సీట్ రావడం దాకా, అక్కడి నుంచి స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకున్న దాకా అన్ని మధురమైన అనుభవాలే. స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకోవడం అందరికన్నా మధురమైన అనుభవం నాది. ఇంకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఒక పజిల్. స్వామి అన్ని చక్కగా ఫిట్ చేశారు. వెనక చూసి అనిపిస్తుంది చాలా సార్లు, అయ్యో స్వామి ఇవి హార్డ్ టైమ్స్, ఇవి చాలా హార్డ్ టైమ్స్. బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ అనిపిస్తాయి. స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. కానీ అనిపించట్లేదు నేను అన్ని ఏళ్ళ తర్వాత వచ్చాను అని. ఎలా అనిపించిందంటే నాకు నా రూమ్ 33 నుంచి నేను ఆడిటోరియంకి ఇవాళే ఇప్పుడే వచ్చానని ఫీలింగ్ వచ్చింది. టీచర్స్ మారలేదు, ప్రొఫెసర్స్ ఎవ్వరు మారలేదు, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. ఐ థింక్ అదే ఒక ఫీలింగ్ అనంతపూర్ లో, ఏంటంటే ఏమీ మారదు, ఎప్పుడు ఏమి మారదు, ఇట్స్ ఎవర్ గ్రీన్ అన్ని అనమాట. సాయిరామ్.
1: హుబ్లీకి చెందిన పూర్వ విద్యార్థిని శ్రీమతి సంధ్యా ప్రేమశంకర్ స్వామి మాతృభాషలోనే మాట్లాడాలనే పట్టుదలతో తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విందామా.
5: సారామ్, మీ పేరు సంధ్యా ప్రేమశంకర్. నేను హుబ్లీ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఈ ఫంక్షన్ కి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1990-93 బ్యాచ్ నల్లి నేను చదువునేను. ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తున్నాను. అంత హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేసలికే మాకు వర్డ్స్ లేదు, మాకు తెలుగును అట్లా వస్తులేదు. అందుకే నేను బట్లర్ తెలుగు మాట్లాడుతున్నారు. మళ్ళీ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ కాలేజ్ నల్లి అడ్మిషన్ గాట్ ఇట్ అంతే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మళ్ళీ నేను ఫ్రెండ్ మాలిని అంత చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్వామి దగ్గర వెళ్ళినారు. అప్పుడు స్వామి అత్ర లెటర్ ఇచ్చి నేను, సో నేను రాసినదు ననుగు మళ్ళీ మాలినికు కావాలి, సీట్ కావాలి అంతే. నేను వాళ్ళ దగ్గర చెప్పలేదు, వాళ్ళు అట్లే రాసినారు ననుగు మళ్ళీ సంధ్యకు కావాలి అంతే. మళ్ళీ స్వామి తీసుకున్నారు ఇద్దరు లెటరు. మళ్ళీ రిజల్ట్ వచ్చినారు, నేను ఎంపీసీ రాసిన, నేను వాళ్ళు ఎంపీసీ. 10:00 రిజల్ట్ వచ్చింది. అప్పుడు చూడాలి, ఎందుకంటే నా పేరు లేదు అక్కడ. అంతా క్రై చేసాను నేను, ఎందుకంటే మా పేరే లేదు, మాలిని పేరు వచ్చింది. మాలిని ఎందుకంటే సంధ్యకి రాలేదు కదా, అందుకే వాళ్ళు క్రై చేశారు. అప్పుడు ఎవరో స్వామి పంపించిన తర ఒక వాలంటీర్ వచ్చినారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అంత. అప్పుడు నేను చెప్పిన లేదు, నేను రాసినాలి మళ్ళీ నన్ను రాలేదు అంత చెప్పి నేను. తర్వాత వాళ్ళు చెప్పిన ఎందుకే రాసిన, ఎంపీసీ రాసిన. లేదమ్మా అక్కడే రిజల్ట్స్ ఉంది, అక్కడ వెళ్లి చూడండి అంత. మళ్ళీ నేను వేరే అక్కడ వెళ్లి చూసినది బీసీజీ నేను పేరు లాస్ట్ ఉంది. మళ్ళీ మాకి బాగా ఖుషి అయిపోయింది, ఎక్కడెప్పుడు అట్లా ఇద్దరులకే సిక్త్ అంతే అడ్మిషన్ అయిపోయింది కదా, అంతే బాగా ఖుషి అయిపోయింది. తర్వాత స్కూల్ అడ్మిషన్ అయిపోయింది, మళ్ళీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయిగీత వాళ్ళ కూతురు వాళ్ళు ఓకే చెప్పినారు. స్వామి లాట్స్ తీసుకున్నారు కదా, అప్పుడు నన్ను పేరు చూసి బీజెడ్సీ లాస్ట్ స్వామి సెలెక్ట్ చేసి రాసినారు అంతే. అది చెప్పిన తర్వాత మాకు అంత ఖుషి, అంతే ఖుషి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో దాట్ మచ్ హ్యాపీనెస్ ఐ ఫెల్ట్. సో దిస్ ఇస్ మై, ఐ కెన్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంతే అందరూ బాగా ఖుషిగా ఉన్నారు, మా క్లాస్మేట్స్ మా బ్యాచ్ మేట్స్ అందరూ వచ్చినారు. ఖుషి అంటే ఖుషి, కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సాయిరామ్, థ్యాంక్ యూ.
1: స్వామి ఆధ్వర్యంలో వివాహం జరిగిన శ్రీమతి ప్రశాంతి బుడ్డిగా ఇలా అన్నారు.
6: సాయిరామ్ సిస్టర్స్, నా పేరు ప్రశాంతి బుడ్డిగా, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను స్వామి అనంతపూర్ క్యాంపస్ లో 1995 నుంచి 2000 వరకు చదివాను. బీఎస్సీ హోమ్ సైన్స్, ఇంకా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే, స్వామి అప్పుడు మాస్ మ్యారేజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ మాస్ మ్యారేజెస్ స్వామి 2000 లో మన అలుమ్నై పిల్లలే కండక్ట్ చేశారు. అప్పుడు సాయిలా మ్యామ్ ఇన్ఛార్జ్ అండ్ రాజేశ్వరి పటేల్ మేడం, వాళ్ళు అడిగారు స్వామి ఇన్ కేస్ ఎవరన్నా పెళ్లి నిశ్చయమై ఉంటే మీ దగ్గర చేయించుకోవచ్చా అంటే స్వామి తప్పకుండా అన్నారు. అప్పుడు అది ఒక నా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మా పేరెంట్స్ తో నేను మాట్లాడి మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో నేను 4 స్టూడెంట్స్ కి స్వామి ముందు పెళ్లి అయింది ఆ మాస్ మ్యారేజెస్ లో. నాకు ఆ టైంలో చాలా తో థీసిస్ అవన్నీ ఉన్నా స్వామి ఎట్లా ప్లాన్ చేశారంటే, నేను అన్ని ముందే సబ్మిట్ చేసి ఆ టైంకి అంతా రెడీగా ఉండేలాగా స్వామి నన్ను రెడీగా చేశారు. అండ్ ఆ మాస్ మ్యారేజెస్ లో పెళ్లి అవడం అనేది అది నాకు లైఫ్ లాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మా అత్తగారికి పెరాలసిస్ ఉండింది నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎప్పుడు నేను ముందు పెళ్లికి ముందు చదివేటప్పుడు స్వామికి లెటర్ ఇస్తున్నప్పుడు స్వామి అనేవాళ్ళు లెటర్ నహి ఇన్విటేషన్ దో అని హిందీలో. ఎన్ని 3 సార్లు అట్లా ప్రయత్నించినా ప్రతిసారి స్వామి అదే మాట, లెటర్ నహి ఇన్విటేషన్ దో అని. అది నాకు అర్థం కాలేదు అప్పుడు, మేబీ అదేమో ఇండికేషన్ ఏమో స్వామి నాకు పెళ్లి చేస్తారని. ఇంకొకటి పెళ్లి రోజు మా మదరిన్లో అసలు నడిచే పరిస్థితే లేదు, వాకర్తో నడిచేవాళ్ళు. కానీ స్వామి వచ్చే టైంకి మేము ఆమెను కింద కూర్చోపెట్టేస్తాము, ఎందుకంటే మనకి మళ్లీ చేయర్ అంతా ఎందుకని. కానీ స్వామి పర్టికులర్ గా నన్ను అడిగారు కింద కూర్చోగలుగుతుందా అని. అప్పుడు అడిగితే ఆవిడ కూడా నేను కూర్చోలేనని స్వామి ముందే చెప్పారు కుల్వంత్ హాల్లో. వెంటనే స్వామి చైర్ తప్పించి నేను ఆవిడని కూర్చోబెట్టి కొంగు కప్పితే మళ్ళీ బ్లెస్ చేశారు స్టేజ్ పై నుంచి. ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో, కొంచెం ముందు టైంలోనే స్వామి మా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆవిడకి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే స్వామి ఎప్పుడైనా విభూతి ఇస్తే అది ఆ మనిషికి అని అర్థం, ఎవరికైతే ఇస్తారో. ఇంకోటి నాకు తర్వాత లేట్ గా తెలిసింది ఏంటంటే ఆవిడ యాక్చువల్ గా ఆ ఇయర్ లోనే చనిపోవాలి, అంత తీవ్రంగా ఉంది ఆవిడ డిసీజ్ అనేది. కానీ స్వామి 2000 February 29th ఆవిడకు విభూతి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 7 years తర్వాత ఆవిడ చనిపోయారు. సో విభూతి ఇచ్చినప్పుడు ఆ స్వామి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మేబీ తన పిల్ల ఇంటికి రాగానే ఒక అత్తగారిని పోయిందన్న మాట తన అమ్మాయికి రాకూడదని కూడా ఇచ్చారని, ప్లస్ ఆమెకున్న కష్టం కూడా పోవాలని కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది యాక్చువల్ గా. ప్లస్ పెళ్లి అప్పుడు కూడా మనకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు, అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మాకు. సో స్వామి నా దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇమీడియట్ గా అమ్ము అంతొద్దు, చాలా కొంచెం తీసుకొని చూపించారు చేత్తు ఎంత చిన్న గోళిక ఎంత అంత సైజ్ చాలు, అందరికీ అదే చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరకు వచ్చి చెప్పారు. తర్వాత గర్ల్స్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇంకోటి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను అనంతపూర్ క్యాంపస్ వాళ్ళతో కూర్చున్నాను జయమా మేడం పక్కన. స్వామి రాగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు జయమా మేడం అన్నారు స్వామి ఈ అమ్మాయికి పొద్దున పెళ్లి అయింది అని. స్వామి అడిగారు మీ భర్త పేరు ఏమిటి అని. నేను రాధాకృష్ణ అంటే స్వామి తెలుసు, స్వామికి వినిపించింది కావాలని నవ్వుతూ ఏంటి అని మరి రెండోసారి అడిగారు. మళ్ళీ చెప్పాను స్వామి రాధాకృష్ణ అని. స్వామి అందరి వైపు చూస్తూ నవ్వుతూ, విఐపీస్ ఎస్పెషల్లీ వైపు చూస్తూ, ఏంటి పొద్దున పెళ్లి అయిపోతే భర్త అయిపోతాడా అని గట్టిగా నవ్వారు. అది కూడా నాకు చాలా చాలా లైఫ్ లాంగ్ ఇన్ఫాక్ట్ గుర్తుంటుంది ఈ విషయము. సో ఇది ఆ తర్వాత నుంచి ప్రతిసారి స్వామి ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ తర్వాత కూడా నాకు నేను ఏమి స్వామితో మాట్లాడినా ఒక స్వామి కాకుండా ఒక అమ్మతో మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడతాను అని నేను అడిగిన దానికి నాకు సమాధానం కరెక్ట్ గా స్వామి ఇస్తారు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అది స్వామి ద్వారా నాకు ప్రతిరోజు లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడికి అనంతపూర్ క్యాంపస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మళ్ళీ ఇంకోసారి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇంకో కోర్స్ చేయాలి అంత ఆనందంగా ఉంది. ప్లస్ ఇది ఒక మాకు మంచి ఆపర్చునిటీ. సో నేను మళ్ళీ 21st కూడా అప్పుడు పుట్టపర్తిలోకి వచ్చి అక్కడ కూడా చాలా రోజు అదే 2 days ఉందామని అనుకుంటున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ.
7: వీళ్ళందరి అనుభవాలు అనుభూతులు వింటూ ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా స్వప్న.
8: నిజం లలిత.
7: సరే, ఇప్పుడు మళ్లీ మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. పూర్వ ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన కొన్ని విశేషాలున్నాయి స్వప్న. ముందుగా ఆనాడు ప్రదర్శించిన ఆర్ బిలవ్డ్ సద్గురు సాయి నాటకం గురించి తెలుసుకుందాం. నీకు ఒక విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 ఏళ్ల క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు. కాని ఎందుకో అది ప్రదర్శనకు నోచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటక రచయిత ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఏమన్నారో విందామా?
8: తప్పకుండా.
9: డ్రామా చేసి డాన్స్ చేసి మేము మళ్ళీ వేరే ఐటమ్స్ వేరే ప్రోగ్రామ్స్ 22nd July ప్రశాంత్ నిలయంలో చేస్తాం. అప్పుడు ఈ డ్రామా నేను అనుకున్నాను, ఎందుకంటే 15 years back more than 15 years back ఈ స్క్రిప్ట్ నేను రాశాను అని. షిర్డీ సాయిబాబా గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి స్వామికి ఆ స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చాను. స్వామికి తెలుసు మేము రెడీ, యాక్చువల్లీ ఎప్పుడైనా స్వామి చెప్పుంటే మేము వెంటనే ఆ డ్రామా ఎనాక్ట్ చేయొచ్చు, అంతవరకు మాకు ప్రిపరేషన్ ఉండేది. కానీ సడన్ గా స్వామి ఆ 25 December ప్రోగ్రామ్ వద్దు అని, కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వద్దు అని, మేము అట్లా చాలా నిరాశ అయిపోయింది అప్పుడు. సో ఒక పక్క పెట్టేశాను ఆ స్క్రిప్ట్, ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేసుకోవచ్చంటే ఒక నిరంజన మేడం చెప్పినారు మంచి డ్రామా చేయొచ్చు కదా, మీరు బాగా ముందు చేసినారు కదా. అప్పుడు నా సిస్టర్ నాకు గుర్తు చేసింది, అప్పుడు నువ్వు 15 years back ముందు కూడా నువ్వు ఆ స్క్రిప్ట్ రాసినావు కదా, ఎక్కడుంది అది? సో నాకు తెలియదు ఎక్కడుంది, నేను ఎక్కడ పెట్టానని నేను నా ఫైల్లో చూస్తే దొరకలేదు. మళ్ళీ తర్వాత నేను ఆ మెయిన్ క్యారెక్టర్ షిడి బాబా క్యారెక్టర్ అమ్మాయికి కాంటాక్ట్ చేశాను వేరే వాళ్ళ ద్వారా, అట్లా ఫోన్ నంబర్ తీసి. తన దగ్గర రఫ్ స్క్రిప్ట్ ఉండింది, అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ అట్లా ఉండింది. కానీ అది చూస్తే నాకు జెరాక్స్ కాపీ చేసి నాకు పంపించింది, కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే అది ఫుల్ డీటెయిల్స్ లేదు, కొన్ని తనకి రిలేటెడే స్క్రిప్ట్ ఉంది. సరే, దెన్ మళ్ళీ మేము పుట్పర్తి వెళ్తే అప్పుడు బై ఛాన్స్ అక్కడ ఒక కబర్డ్ లో మేము చూస్తూ అక్కడ ఒక సెల్ఫిన్ కవర్ లో స్వామికి ఇచ్చేది గ్రీన్ ఇంక్ తో నేను ప్రింట్ చేసుకుని అది రెడీ చేశాను స్వామికి ఆఫర్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఒక కాపీ స్వామికి ఇచ్చేసాను స్వామి చేతిలోనే, కానీ ఇది మళ్ళీ ఆ ఒకేజన్ లో డ్రామా చేసినప్పుడు మీరు ఇంకొక కాపీ కూడా గ్రీన్ ఇంక్ తో ప్రింట్ చేసి పెట్టాను, ఆ స్క్రిప్ట్ దొరికింది. సో దెన్ నేను అనుకున్నాను ఓకే స్వామికి ఆ ప్లే కావాలా, ఈ అవసరం కోసమే స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ 50th ఇయర్ సెలబ్రేషన్స్ కి. సో ఎందుకంటే ఆ ప్లే ఎండింగ్ లోనే షిడి బాబా సమాధి గురించి మెన్షన్ ఉంది. సో ఓకే స్వామికి ఇది ఈ ప్లే ఇష్టమని, అప్పుడు కూడా స్వామికి ఇష్టమే కానీ ఇనాక్ట్ చేయండి అని మాకు క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసినాం.
8: లలిత, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే అప్పుడు షిర్డీ బాబా నాటకం వేయాలనుకున్నప్పుడు బాబా పాత్రకు ఎంపికైన లతా శర్మ ఆ రోజుల్లో అనంతపురం కళాశాలలో చదువుకునేవారు. ఇప్పుడు ఆమె పూర్వ విద్యార్థిని. చిత్రంగా ఆవిడే మళ్ళా ఇన్నాళ్లకు లతా శర్మ గారే అదే పాత్రను పోషించడం విశేషం.
7: అవునా?
8: అందుకోసం ఆమె డార్జిలింగ్ నుంచి 2 వారాల ముందుగానే అనంతపురం వచ్చి శ్రద్దగా రిహార్సల్స్ లోని పార్టిసిపేట్ చేశారు. నాటక ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆవిడ ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆవిడ తెలుగు మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చెప్పిన విషయం యొక్క అనువాదాన్ని మనం విందాం.
10: సాయిరామ్, మై నేమ్ ఇస్ లతా శర్మ ఫ్రమ్ డార్జిలింగ్. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అనంతపూర్ కాలేజ్, పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1993, అండ్ టుడే ఫర్ గోల్డెన్ జూబ్లీ We've enacted a play, Sadhguru Sai. So there I had enacted as a role of Shirdi Baba. And actually this program was composed by our madam, the director ma'am, Rajeshwari Patel ma'am. And we were supposed to have this drama 10 years back before as a messenger, but we could not put it. But Swami had already blessed it. So maybe Swami had kept this drama for this day, for this special day. So today we were all like very, we felt the presence of Bhagwan in our college. And I was supposed to be the same character earlier 10 years before. So today the drama got over and we are all excited because we all felt Swami's presence here. I'm really happy to have all my sisters present here today.
11: Om Shri Sai Ram. Sadhguru Sai Natakanni Ma Rajeshwari Madam Gare Rasi Direct Chesaru. అసలు ఈ నాటకాన్ని 10 ఏళ్ల కిందటే ప్రదర్శించాల్సింది. అప్పుడు వేయలేకపోయినా నాటకానికి స్వామి ఆశీస్సులు లభించాయి. బహుశా మా అందరికీ ప్రత్యేకమైన ఈ రోజునే ప్రదర్శించాలని స్వామి ఆపి ఉండొచ్చు. ఏమైనా ఈరోజు నాటకం వేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకందరికీ స్వామి మాతోనే ఉన్నట్టు అనుభవమై ఆనందించాం. ఇంతకుముందు నేను బృందావనం క్యాంపస్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గౌతమ బుద్ధ నాటకంలో కూడా వేశాను. అందులో వృద్ధుడు, రోగి, బైరాగి లాంటి 4-5 చిన్న చిన్న వేషాలు వేశాను. నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు స్వామితో ఉన్న ఫోటో కావాలనిపించింది, కానీ రిహార్సల్స్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ప్రదర్శన రోజున చివరి క్షణం వరకు అనుమతి తెలపని స్వామి తన ఉపన్యాసం చివర నా పిల్లలు ఇప్పుడు గౌతమ బుద్ధ డ్రామా ప్రదర్శిస్తారని ప్రకటించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా అంటారు కాబట్టి మేము రెడీగానే ఉన్నాం. స్వామి స్టేజ్ వెనక్కి వచ్చి ఏం రెడీయేనా అని అడిగారు. మేం రెడీ అన్నాం. ప్రోగ్రాం అయిపోయాక బాబా స్టేజ్ వెనక్కి వచ్చి ఒక్కొక్కరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. తర్వాత స్వామి వచ్చి ప్రధాన పాత్ర వేసిన వారి పక్కన కాక నా పక్కన నించున్నారు. 15 రోజుల కిందటి నా కళ అలా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి కదా. ఆనందంలో తేలిపోతూ ఆయన్నే చూస్తూ నిలబడిపోయాను. స్వామి నన్ను పాదనమస్కారం చేసుకోమన్నారు. చేసుకున్నాక ఇతరులకు అవకాశమిచ్చేందుకు పక్కకు తప్పుకున్నాను. హారతి సమయంలో స్వామి కర్పూరం వెలిగించి అగ్గిపెట్ట అందుకునేవారి కోసం చూస్తున్నారు. నేను స్వామి వెనకనే ఉన్నాను. వారు నా కేసి చూసి అగ్గిపెట్టే అందుకోమని కళ్లతోనే సైగ చేశారు. స్వామి చేతుల మీదుగా అందుకున్న అగ్గిపెట్టెను జ్ఞాపికగా అట్టిపెట్టుకోవాలని నా కోరిక. వెళ్లి మేడంని అడిగాను, ఆ సంగతి ఆలోచిద్దాం, స్వామి మిమ్మల్ని మెచ్చుకున్నారు, పోయి ఎంజాయ్ చేయి అన్నారు మేడం. ఆ రాత్రి మేడం ఇంట్లో మా అందరికీ తలో రెండు అగ్గిపుల్లలు ఇచ్చారు. ఒకటి నా వివాహ సమయంలో మా ఇంట్లో జ్యోతి వెలిగించడానికి, మరోటి మా అత్తగారింట్లో జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాను. ఇలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామికి మా కృతజ్ఞతలు. సాయిరాం.
12: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
8: షిరిడీ సాయి నాటకంలో లతా శర్మ తప్ప మిగిలిన పాత్రధారులందరూ ప్రస్తుత విద్యార్థులే. వారిలో ఒకరైన కుమారి లక్ష్మీ ప్రత్యూష ఇలా అన్నారు.
13: సాయిరాం, నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఈరోజు డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం 3rd BCOM హానర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు చాలా డ్రామాల్లో చేశాను, కానీ ఈ డ్రామా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది స్వామి బ్లెస్ చేసిన డ్రామా. ఇది షిరిడి సాయిబాబా జీవిత కథ పైన ఈ డ్రామా చేశాం మేము. ఇంతకుముందు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, కానీ స్వామి బ్లెస్ చేశారు. ఆ డ్రామాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జామ్స్ టైంలో, సిఐఈ టైంలో మేము ఒక 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సిఐఈ టైంలో కూడా ఎవ్వరూ ఎందుకు ఇది చెయ్యాలి అని అనుకోకుండా అందరూ ముందుకొచ్చి ఇది చెయ్యాలి, ఇది మనం స్వామి కోసం చేస్తున్నాము. ఎంత నాది చాలా చిన్న రోల్ అయినా కూడా నేను 5 నిమిషాలే ఉన్న స్టేజ్ పైన నేను ఎందుకు రోజు రావాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఈ షిరిడి సాయిబాబాగా చేసిన ఎక్స్ స్టూడెంట్ నిన్నటి వరకు ఇదైతే నాకు కలిగిన ఫీలింగ్, నిన్నటి వరకు నార్మల్ లతా మ్యామ్ లా అనిపించారు, కానీ ఇవాళ ఎప్పుడైతే నిజంగా స్టేజ్ పైన ఎక్కారో నిజంగా నేను షిరిడి సాయిబాబా దగ్గరే ఉన్నట్టు, అక్కడే నిజంగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సాయిరాం, ఇంకా ఏంటంటే నేను ఇది మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా అనలైజ్ చేశాను. నేను యాక్చువల్గా ప్రతిసారి వేదాల్లో పార్టిసిపేట్ చేస్తాను. ఈసారి సడన్ గా డ్రామా అని చెప్పేసరికి వేద కన్నా ముందు డ్రామా ఆడిషన్స్ అయ్యేసరికి నేను డ్రామాకి వెళ్ళాను. తర్వాత ఒకవేళ నేను వేదాల్లో ఉండుంటే యాజ్ అ ఫైనల్ ఇయర్ గా నాకు కలిసం పట్టుకునే ఛాన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి. దాని తర్వాత నేను ఏమంటున్నానంటే స్వామి నాకు చిన్న రిగ్రెట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఇవాళ పొద్దున్న స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చేది. నేను ఇప్పుడు వేదాల్లో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు, కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు లేదు, చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని చెప్పినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇలా కలసం పట్టుకుని వెళ్లేలాగా కాకుండా డ్రామాలో పార్టిసిపెంట్ గా నేను స్వామికి బొకే ఆఫర్ చేశాను, అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాలో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే చిన్న థాట్ కూడా నాకు రానివ్వకుండా ముందే ఇది చేసి పెట్టేశారు. ఇంకా డ్రామా దగ్గరకు వచ్చేసరికి అందరూ లాస్ట్ లో ఎప్పుడైతే కూర్చున్నామో అంత గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అయ్యి, ప్రతి చిన్న పార్టిసిపెంట్ దగ్గర నుండి షిరిడి బాబా వరకు అందరూ అది ఫీల్ అయ్యి అందరి కళ్ళంపడా నీళ్ళు వచ్చాయి. అంత హ్యాపీగా అంత రియల్ గా స్వామి ప్రెజెన్స్ ని మేము ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ఆ ప్రొసెషన్ వచ్చిందో అప్పుడు కూడా అసలు టీచర్లైనా మీరు కనిపించకూడదు ముందు ఏం కనిపించకూడదు, అక్కడ స్వామి వస్తున్నారు, ఎప్పుడైతే ఆ బ్యాండ్ నాదస్వరం అవన్నీ వస్తున్నాయి, నిజంగా ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేసాయి. స్వామి వస్తున్నారు, స్వామి అంటే ఆ స్టార్టింగ్ నుంచి వెనకాలే ఉన్న ప్రతి ప్రోగ్రామ్, ప్రతి పాట, ప్రతి డాన్స్ ని ఫీల్ అవుతూ స్వామి చూస్తున్నారు అని ఎండ్ వరకు ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే లాస్ట్ లో మళ్ళీ ఓ మా పాట పాడారో దానికి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యామంటే స్వామి ఉన్నారు, అక్కడుండి మొత్తం ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ నుంచి కూడా మాకు డైరెక్టర్ మ్యామ్ అదే చెప్తొచ్చారు, మీరు ఎవరి కోసం చేయట్లేదు, స్వామి కోసం చేస్తున్నారు, ఎట్ లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేశాక స్వామి చాలా సంతోషం అని చెప్పాలి ఎప్పటిలాగా, అది చెప్పినట్టు అనిపించింది మా అందరికీ కూడాను. ఇంకా ఈ అవకాశం నాకు నా ఫైనల్ ఇయర్ లో రావడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డ్రామా గురించి కాకుండా హాస్టల్ ప్రిపరేషన్ గురించి, ఎక్స్ స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం గురించి చూస్తుంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకి ఏమేం చేయాలి అని చాలా వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండడం హాస్టల్. ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసి వచ్చి హాస్టల్ డెకరేషన్ చేయడం, కాలేజ్ డెకరేషన్ చేయడము, అందరూ చాలా ఆనందంగా స్పోర్టివ్ గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సారా,
8: ఇంత చరిత్ర ఉన్న ఈ నాటకంలోని చిన్న భాగాన్ని రేడియో సాయి శ్రోతల కోసం అందిస్తున్నాం.
14: బట్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇస్ ఎ హోలీ మ్యాన్ గ్రైండింగ్ ఎట్ ద పుల్ టు దిస్ వర్క్ వెన్ వి విమెన్ ఆర్ హియర్. ప్లీజ్ బాబా, కమ్ ఆన్ లేడీస్. Baba prepares no wheat bread for himself. He subsists on alms. What will he do with all this flour?
15: సాంస్కృతిక కార్యక్రమాలలో ఇతర అంశాలు ప్రదర్శించిన విద్యార్థినుల అనుభూతులు కూడా ఇప్పుడు విందాం. కుమారి హర్షిణి.

0: నా పేరు హర్షిణి. నేను సెకండ్ బీకామ్ ఆనర్స్ చదువుకుంటున్నాను. మేము ఇవాళ 8 జూలై గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ఇవాళ కవాలి పాడాము. స్వామికి కవాలి చాలా ఇష్టము. శైల శ్రీవాస్తవ సార్ అక్కడ పర్తి క్యాంపస్ లో ఆయన కంపోజ్ చేసిన కవాలి ఇది. ఒకరోజు మేము మ్యూజిక్ గ్రూప్ వాళ్ళందరం కూర్చుని ఏం పాడాలి ఒక డిసైడ్ చేస్తుంటే మా సీనియర్ ఒక అమ్మాయికి థాట్ వచ్చింది మనం ఇలాగా కవాలి పాడదామని. వెళ్ళి మా టీచర్ ని అడిగితే ఆవిడకి చాలా నచ్చింది. చాలా రెలవెంట్ ఈ సాంగ్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ లిరిక్స్ కూడా సేమ్, తేరే దర్బార్ మే ఐ హే ఆజ్ అది. సో చాలా రెలవెంట్ అది. మాకి వెంటనే నచ్చి సో మేము అప్పటి నుంచి మొదలు పెట్టేశాము. సో 20 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 22 మంది పాడాము. చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేశాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఒక్కొక్క లీడ్ సింగరు, కోరస్ అందరికి ఈక్వల్ గా ఛాన్స్ దొరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు మేము వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక పార్ట్ అయినందుకు. ఇంకా మాకు అంటే లాస్ట్ ప్రాక్టీస్ వరకు లిటరీ మేము ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. మేము అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు మాకు, మేము ఎలా పాడాలి ఏంటి, ఎక్కడి నుంచైనా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. మేము ఇంకా లాస్ట్ లిటరలీ స్వామి ప్రే చేస్తాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి మా, ఇంకా ఇంతమంది దగ్గర మేము మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకి రిగ్రెట్ ఉండిపోతుంది 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యో ఇంత చిన్న మిస్టేక్ అయిపోయింది అని. సో మేము అందరూ గట్టిగా స్వామికి ప్రే చేసుకున్నాము, స్వామి ప్లీజ్ మీరే పాడండి, జస్ట్ సింగ్ త్రూ అస్ అని. స్టేజ్ కి వచ్చే ముందర ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇంకా మేము వదిలేసాము సరే అని. మేము స్టేజ్ కి వెళ్లిన తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత చూస్తే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం స్వామికి, మీరే పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని.
1: కుమారి నైనా,

0: సాయనం నా పేరు నాయన. ఈరోజు జూలై 5 ప్రోగ్రామ్ లో డాన్స్ చేశాము, క్లాసికల్ డాన్స్ చేశాము. ఈరోజు మొత్తం డాన్సెస్ 3 ఉన్నాయి, దాంట్లో ఒకటి క్లాసికల్, ఒకటి సెమీ క్లాసికల్, ఇంకా గిద్దా నేపాలి డాన్స్, 4 డాన్సెస్ ఉన్నాయి. అందరిలోనూ యూనిటీ రావడం ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందరూ లాస్ట్ మూమెంట్ లో నేర్చుకున్నారు అనమాట. మేము మా క్లాసికల్ డాన్స్ కి వచ్చినట్లయితే మేము ఈ క్లాసికల్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం, డాన్స్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం. సో మేము చాలా డాన్సెస్ నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మాకు అసలు ఒక ఆపర్చునిటీ రావట్లేదు పర్ఫామ్ చేయడానికి. సో వీ హావ్ బీన్ వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి స్వామి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. నేను ఫస్ట్ లో ఈ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను నా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, మళ్ళీ ఆపేసి అనుకునే రోజులు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు అట్లా స్కిప్ చేయకూడదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించలేదు. సో నేను ఉండనని చెప్పాను, కానీ వాళ్ళు ఫోర్స్ చేసి నా పేరు ఆ దాంట్లో రాశారు. నేను స్వామి నువ్వు నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, నేను ఉండాలనుకోవట్లేదు ఈ సెల్ఫ్ లెన్స్ లో ఇప్పుడు అనుకున్నాను. కానీ వాళ్ళు నా పేరు అప్పుడు ఎందుకు రాశారు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఎంత ఇష్టమైన సాంగ్ ఇది, మేమందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకున్న సాంగ్, ఈరోజు చేసిన సాంగ్. సో ఆ సాంగ్ ని ఈరోజు మేము స్వామి ముందర ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా 50th బ్యాచ్ గా మేము రిప్రజెంట్ అయ్యాం ఆ డాన్స్ లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత మందికి అయితే ఛాన్స్ రాలేదో వాళ్ళందరూ ఛాన్స్ మేము తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా గిద్దా డాన్స్ వాళ్ళు, నేపాలీ డాన్స్ వాళ్ళు, ప్రతిసారి వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్, మాకు కూడా ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ లో, కానీ అన్ని విషయాల్లో చాలా కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మూమెంట్ నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ వరకు మాకు ఒక చిన్న కరెక్షన్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఈరోజు కంప్లీట్ గా హ్యాపీగా ప్లెసెంట్ గా పర్ఫామ్ చేసాం అనిపించింది. నేను అనుకున్న స్వామి ఈ ఫీల్ రావాలి మాకు, ఇన్ని రోజుల వరకు ఫీల్ ఉంది 50th బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ అనే ఫీల్ ఉంది. కానీ నేను అనుకున్న స్వామి ఇది ప్రౌడ్ ఏమో, ఇలా చేయకూడదు, నువ్వు చేయాలి స్వామి, నువ్వే మా నుంచి కోఆర్డినేట్ చేసి ఆ ఫీల్ వచ్చేలా చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళామో కంప్లీట్లీ ఆ ఫీల్ ఉండింది, ఫుల్ పర్ఫార్మెన్స్ అందరిలోనూ ఉండింది, ఆడియన్స్ లో, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో అందరిలోనూ స్వామి నువ్వే మమ్మల్ని సోర్స్, నువ్వే పుష్ చేస్తున్నావు అనే కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అందరికి వచ్చింది. ఒక్కరు ఈగోతో చేయలేదు, అందరూ డివోషన్ తో చేశారు. ఆ డివోషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని స్వామి మాత్రమే చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, అండ్ బీయింగ్ ఏ 50th బ్యాచ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సాయిరామ్.
1: కుమారి అలేఖ్య.
2: ఓం శ్రీ సారామ్. నా పేరు అలేఖ్య, నేను 3rd బీకామ్ ఆనర్స్ అవుతున్నాను. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ విషయంకి వస్తే నేను ఆడిటోరియం సెల్ఫ్ ఫ్రెండ్స్ లో ఉన్నాను. సో ఆడిటోరియం క్లీనింగ్ దగ్గర నుంచి స్వామి గార్లాండ్ మేకింగ్ వరకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆడిటోరియంలోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పిక్ అండ్ స్పాన్ గా ఉండాలి. చైర్ డౌన్ పార్ట్ నుంచి చైర్ హ్యాండిల్ వరకు మొత్తం మేము ప్రతి చైర్ ఇన్ ద ఆడిటోరియం మేము క్లీన్ చేశాము. అండ్ సో నేను ఎట్ ద సేమ్ టైం నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ కూడా వచ్చింది. సో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి రెండు అని చెప్పి చాలా ఆలోచించాను, కానీ స్వామి నాకు రెండు మేనేజ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇచ్చారు. యాక్చువల్ గా స్వామి రూమ్ గార్డింగ్ గురించి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు స్వామి రూమ్ గార్డ్ చేశారు, స్వామి రూమ్ డోర్. మా డాడీ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో ఇలా చెప్పారనమాట, నాకు స్వామి రూమ్ గార్డ్ చేసే అదృష్టం వచ్చింది, నీకు అలాంటి అదృష్టం వస్తుందో రాదు, ఎందుకంటే గర్ల్స్ కి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మ్యామ్ మాకు పిలిచి ఇలాగ స్వామి రూమ్ గార్డ్ చేయాలి, మీరు ఈచ్ ఆర్ 1-1 అక్కడ కూర్చొని ఉండాలి, ఎందుకంటే స్వామి ఉంటే మనం గార్డ్ వేసుకొని మనం వచ్చేయలేం కదా, సో మీరు అక్కడ ఉండి గార్డ్ చేయాలి స్వామి రూమ్. సో నాకు అన్ని సంవత్సరాల క్రితం మా డాడీ చేసిన ప్రేయర్ ఇప్పుడు స్వామి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వామి బ్లెస్ చేశారనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్వామి మనం చిన్న చిన్న ప్రేయర్స్ కూడా స్వామి వింటారనడానికి ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను, మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ స్వామి రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం కలశం పెట్టే వరకు అన్ని మేమే చేశాము. సో నేను 8 to 9:30 ఆడిటోరియం లో వర్క్ చేశాను. ఆడిటోరియం వర్క్ 9:30 వదిలిపెట్టి 9:30 నుంచి 10:30 వరకు స్వామి రూమ్ గార్డ్ చేశాం. సో నేను అనుకున్నాను, స్వామి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, చాలా చాలా థ్యాంక్ యూ స్వామి అని నేను ప్రే చేసుకుంటుంటే, అప్పుడు కలశం ముందు మ్యామ్ నా చేతిలో పెట్టిన తర్వాతే వేద గర్ల్స్ కి వెళ్ళింది కలశం. సో స్వామి అంటే నేను వేద అంత ప్రాపర్ గా చాన్ చేయలేను. సో నేను అనుకున్నాను, ఓ స్వామి ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఫైనల్ ఇయర్, అంటే నేను ఫైనల్ ఇయర్ గా ఏదో ఒకటి చేయాలి. కానీ స్వామి నీకు వేద హాఫ్ అయినా పర్వాలేదు, కలశం మాత్రం నా చేతికి వచ్చేలా చేశారు. నా చేతికి వెళ్ళిన తర్వాతే తను వేద గర్ల్స్ కి ఇచ్చాము మేము కలశం, దియాస్ కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వేద మొత్తం అయిపోయిన తర్వాత ఆడిటోరియం కి వచ్చిన తర్వాత కూడా కలశం రిసీవ్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమన్నారు మా అమ్మ. సో నేను కలశం కూడా రిసీవ్ చేసుకుని స్వామి దగ్గర పెట్టడం కూడా నేనే చేశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకే రోజు ఇన్ని ఆపర్చునిటీస్, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ నాకు ఇన్ని స్వామి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకుండే నాకు స్వామి స్కూల్లో కాలేజ్లో, కానీ నాకు స్వామి ఓన్లీ డిగ్రీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, స్వామి ఎంత ఆపర్చునిటీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ నేను ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే రోజులో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్స్ స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం విషయానికి వస్తే, అందరు ప్రతి ఒక్క ఎక్స్ స్టూడెంట్ ఫేస్ లో హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, మేము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అని వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము మా ఫ్యూచర్ ఊహించుకున్నాం, ఒకవేళ మనం 75th సెలబ్రేషన్స్ కి వస్తే మనము ఇలాగే మన సిస్టర్స్ తో చెప్తాము మేము ఇక్కడ కూర్చున్నాము అలా కూర్చున్నాము ఇలా చేసాము అని చెప్పి. సో వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మాకు కూడా ఆ ఎంతుజియాజం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ జయ సారం.
1: కుమారి దివ్య.
3: ఓం శ్రీ సారం, నా పేరు దివ్య, నేను 3rd BSc ఎంపీసీ చదువుతున్నాను. ఇక్కడ నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అన్ని చూసుకుంటారు, మైక్స్ లైట్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అయితే మొన్న 3 డేస్ నుంచి స్వామి ఫొటోస్ పెట్టడం, డెకరేషన్ జరుగుతూ ఉంటే అనిపించేది, ఏంటి స్వామి మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 50 ఇయర్స్ అయ్యింది, ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళుంటారు, ఎంతో మంది మారుంటారు, మీ మిషన్ 50 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది, సో మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు వస్తారని మాకు తెలుసు, బట్ మీరు వచ్చారని మాకు తెలిసేలా రండి అని అనుకున్నాను. అయితే నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే బాగుండేది, బాగా ఎక్కువైపోయింది. అన్ని ఫొటోస్ చూసి స్వామి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ అన్నింటినీ పెట్టారు. సో మాకు అనిపించింది, నాకు అనిపించింది అన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, స్వామి వస్తే బాగుండేది అనిపించింది. అయితే నాకు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి షేర్ చేసుకునింది అనమాట తన ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామి తనకి కళలో కనిపించారంట. స్వామిని అడిగిందంట, స్వామి ఇక్కడ ఉండొచ్చు కదా మీరు అని. అయితే స్వామి అన్నారంటే, పిచ్చిమహందానా, నేను ఇక్కడే ఉన్నాను, మీ రూమ్స్ ప్రతిదానికి వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, బట్ మీరే నన్ను గుర్తించట్లేదు అన్నారంట. సో అప్పుడు అనిపించింది, ఓకే స్వామి ఇక్కడే ఉన్నారనమాట, బట్ మనం చూడలేకపోతున్నాం కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా అనిపించింది. అయితే ఇవాళ ప్రోగ్రామ్ లో ప్రతిసారి ప్రతిదానికి ఎన్ని అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ కాలేజ్ కాబట్టి, సో ప్రతి ప్రోగ్రామ్ లోని అన్ని చేస్తాం, బట్ ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు, స్వామి కోసం చేస్తున్నాము, ఓన్లీ స్వామి కోసం. ఇప్పుడు డ్యూటీ కింద చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, బట్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక చాలా సాటిస్ఫాక్షన్ అయింది, స్వామి కోసమే చేసాము అని. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే అనిపించలేదు ఇవాళ వర్క్ చేసామని. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే మేము ముందర రోజు వస్తాము, చూసుకుంటాం, దాని తర్వాత రోజు చేసేస్తాం. ఈసారి మేము 1 వీక్ నుంచి మేము కష్టపడ్డాం, బట్ ఆ ఫీలింగ్ రాలేదు, ఎస్ స్వామి కోసమే చేసాం అని అనిపించింది. ఇంకా ఆయన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఆడియోవిజువల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్ చేసాం ఓన్లీ స్వామి కోసం అనిపించింది, ఎప్పుడు డ్యూటీ కిందే ఉండేది అది. సారీ.
1: కుమారి చిన్మయి.
4: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము, వాళ్ళు స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాశనం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సారాం,
5: స్వామి కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు చెప్పే సాంప్రదాయం లేదు. అనంతపురం మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన హేమలత గారు చెప్పినట్టు స్వామి విద్యార్థులు ఎప్పటికీ స్వామి విద్యార్థులే.
6: ఏమైనా స్వర్ణోత్సవ సందర్భంగా స్వామి ఆశీస్సులతో కళాశాలతో అనుబంధం ఉన్న అన్ని తరాల విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తిరిగి కలుసుకునే అవకాశాన్ని కల్పించిన అనంతపురం మహిళా కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, విద్యార్థులు అందరూ అభినందనీయులే కదా స్వప్న.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో రెండవ భాగం ఆత్మీయ కలయిక విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకునున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజనలోని మొదటి పంక్తి

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: శ్రీరఘునందన రామాహరే, హే యదునందన కృష్ణాహరే, వైదేహీ ప్రియ రామాహరే, రాధారమణ శ్యామాహరే.
0: ఈ భజనలో చారుకేసి సరసాంగి రాగ ఛాయలు ఉన్నట్లు చెప్పవచ్చు. అయితే ఈ భజన అంతా 5 స్వరాలతో కూడి ఉంది. ఇందులో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, అంతర గాంధారం. ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
2: 1, 2, 3, 4. 1, 2, 3.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి

ఈ భజన భావయుక్తంగా పాడుకోవటానికి అనువుగా ఉంటుంది. రామనామం వేదసారం అంటారు స్వామి. రామాయణం క్షీరసాగరం వలె స్వచ్ఛమైనది. ప్రపంచవ్యాప్తంగా రామాయణం అన్ని భాషలలో శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన

అంటారు స్వామి. రామాయణం క్షీరసాగరం వలె స్వచ్ఛమైనది. ప్రపంచవ్యాప్తంగా రామాయణం అన్ని భాషలలోని కవులను ప్రభావితం చేసి వారివారి భాషలలోనికి అనువదించుకోవాలన్న ప్రేరణ కలిగించింది. ఈ భారతదేశంలోని ప్రతి వ్యక్తి రామాయణ కావ్యాన్ని అపురూపమైన సంపదగా పరిరక్షించుకోవలసిన అవసరముంది. భగవంతుడు మానవ రూపం ధరించి సామాన్య మానవునిగా ప్రవర్తించిన తీరు రామాయణం వర్ణిస్తుంది. శ్రీరామచంద్రుడు ఒక్క మానవులనే కాక వానరులను, భల్లూకాలను, ఇతర జంతుజాతులను, పక్షులను కూడా తన చెంత చేర్చుకొని తాను అనుసరించిన ఆదర్శాలను సృష్టిలోని సమస్త జీవులు అనుసరించేటట్లు చేశాడు. శ్రీరాముడు రఘువంశంలో జన్మించాడు. దశరథుడు సూర్యవంశపు రాజు. ఆయన శక్తి సామర్థ్యాలను, ధర్మబద్ధమైన, ప్రజారంజకమైన పరిపాలనను గూర్చి విని ఈర్ష చెంది కోసల రాజ్యాన్ని, దశరథుణ్ణి జయించాలని సంకల్పించుకుని రావణుడు దూతను పంపించాడు. నాకు కప్పం చెల్లించి సామంతరాజుగానైనా ఉండాలి, లేక యుద్ధరంగంలో నన్ను ఎదుర్కోవాలి అని సందేశం పంపించాడు. యథార్థానికి ఈ ప్రతిపాదన ధర్మవిరుద్ధం. రాక్షస ప్రవృత్తి కలవారికి ధర్మాధర్మ విచక్షణ ఉండదు. దూత తెచ్చిన సందేశాన్ని విన్న దశరథుడు చిరునవ్వుతో ధనస్సును చేతబూని బాణాలు సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టాడు. ఆ బాణాలు నేరుగా లంకను చేరి లంకా ద్వారాలను బంధించాయి. అప్పుడు దశరథుడు, మీ నగర ద్వారాలను బంధించాను, మీ రాజు ఎంత ప్రయత్నించినా వాటిని తెరవలేడు, ఇదే నేను మీ రాజుకిచ్చే కప్పం అన్నాడు. ఈ దూత లంకను చేరి రాజునికీ వార్త తెలియజేశాడు. రావణుడు అవాక్కయ్యాడు. తాను తన పరివారం ఎంత ప్రయత్నించినా ద్వారాలు తెరుచుకోలేదు. రావణుడు అవమాన భారంతో తలదించుకున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న రావణుని చూసి దశరథుడు సంధించిన శరాలు వెనుదిరిగి అయోధ్యను చేరాయి. ఈ సంఘటన తరువాత తాను విశ్వవిజేతను కావాలంటే దైవానుగ్రహం పొందడం తక్షణ కర్తవ్యమని భావించి రావణుడు ఘోరారణ్యంలో తపస్సు ప్రారంభించాడు. రావణుని తపోదీక్షకు ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై, నీ మనోభీష్టాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీకేమి కావాలో కోరుకోమన్నాడు. దశరథుని చేతిలో తాను పొందిన పరాభవం రావణుని అంతరంగాన్ని దహించివేస్తోంది. అందుకే దశరథునికి సంతానప్రాప్తి కలుగకుండా ఉండేవరాన్ని ప్రసాదించమని కోరాడు. దశరథుడే ఇంత బలవంతుడైతే అతనికి కలిగే సంతానం అతనిని మించిన పరాక్రమవంతులవుతారని రావణుని భయం. బ్రహ్మ రావణుడు కోరిన వరాన్ని ప్రసాదించి అంతర్హితుడైనాడు. రావణుడు సంతోషంగా లంకానగరానికి తిరిగి వచ్చాడు. తన సార్వభౌమత్వానికి ఇక ఎదురులేదని విర్రవీగసాగాడు. కొంతకాలానికి రావణుని మస్తిష్కంలో మరో కొత్త ఆలోచన మొలకెత్తింది. దశరథునికి వివాహయోగ్యమైన వయస్సు వచ్చింది. అసలు అతనికి వివాహమే కాకుండా అడ్డుకోగలిగితే తనకు రెండు విధాల రక్షణ కలుగుతుందని భావించాడు. కోసల రాజకుమారి కౌసల్యను దశరథుడు వివాహమాడబోతున్నాడని రావణునికి తెలిసింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రావణుడు కౌసల్యను అపహరించి ఒక చెక్కపెట్టెలో ఆమెను బంధించి సముద్రంలో పడవేశాడు. దైవ సంకల్పానికి విరుద్ధంగా ఏమీ జరుగదని ఆ మూర్ఖునికి తెలియదు. ఆ చెక్కపెట్టె అలలమీద తేలుతూ వచ్చి ఒకచోట గట్టుకు చేరింది. అక్కడ ఒక ఉద్యానవనమున్నది. దశరథుని మంత్రి సుమంతుడు ఆ వనానికి రావడం తటస్థించింది. అతడా పేటికను చూచి ఆశ్చర్యంతో దాన్ని తెరిచి చూశాడు. అందులోనున్న యువతి దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. ఆమెని చూచి జాలిపడి సుమంతుడు, అమ్మా, ఈ పేటికలోనికి నీవెలా వచ్చావు, తెలుపమని కోరాడు. అందుకామె, నేను కోసల రాజకుమారి కౌసల్యను. నేను చెలులతో ఉద్యానవనంలో ఆటలాడుకుంటుండగా నాకేదో జరిగింది, నేనీ పెట్టెలోనికెలా వచ్చానో నాకు తెలియదు అన్నది. సుమంత్రునికి అర్థమైంది. ఇటువంటి కార్యాలు చేయడం రాక్షసులకే చెల్లింది. అందుచేత అతడామెను కోసల రాజ్యానికి చేర్చాడు. కౌసల్య తండ్రి ఎంతో సంతోషించి

సుమంత్రుని వివరాలు అడిగాడు. దశరథుని మంత్రినని సుమంత్రుడు చెప్పగానే కోసలేశుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నీవు నా కుమార్తెను ప్రాణాపాయం నుండి రక్షించావు, కనుక నేను నా కుమార్తెను నీ ప్రభువైన దశరథునికిచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మీ రాజుకు తెలియజేయమని కోరాడు కోసలేంద్రుడు. సుమంత్రుడు తన ప్రభువైన దశరథునికి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. కోసలేంద్రుని మనోభీష్టాన్ని కూడా ఎరుకపరిచాడు. దశరథుడు అందుకు సంతోషించి తన పురోహితునితో కోసలరాజుకు ఎన్నో కానుకలు పంపించాడు. కౌసల్యా దశరథుల వివాహానికి ముహూర్తం నిర్ణయించబడింది. దశరథుడు చతురంగబల సమేతుడై కోసలరాజ్యాన్ని చేరుకున్నాడు. వివాహం అంగరంగ వైభవంగా 3 రోజులు జరిగింది. 4వ రోజు దశరథుడు సతీసమేతుడై అయోధ్యానగరానికి చేరుకున్నాడు. పౌరులు జయజయధ్వానాలతో వారికి స్వాగతం పలికారు. ప్రజారంజకంగా సాగింది దశరథుని పాలన. కాలం గడుస్తోంది. దశరథునికి సంతానం లేదన్న చింత అధికం కాసాగింది. రాజ పురోహితులను గురువులను సంప్రదించి కౌసల్య కోరిక మేరకు అతడు సుమిత్రను వివాహం చేసుకున్నాడు. కౌసల్య సుమిత్రలు అన్యోన్యంగా తల్లి బిడ్డల వలె పరస్పర ప్రేమాభిమానాలతో జీవనం సాగించారు. కొంతకాలం గడిచింది. ఇంకా దశరథునికి సంతానప్రాప్తి కలుగలేదు. కేకయరాజు పుత్రి కైకయను 3వ భార్యగా చేసుకోవాలని దశరథుడు కోరుకున్నాడు. అయితే ఆ కాశ్మీరరాజు తన కుమార్తెకు కలిగే సంతానానికే రాజ్యార్హత ఉండాలని షరతు పెట్టాడు. దశరథుడు ఎటూ తేల్చుకోలేకపోయాడు. కౌసల్య సుమిత్రులు ఆ షరతుకు అంగీకరించమని, ధర్మవిరుద్ధమైన సంతానం మన వంశంలో జన్మించరని మీరు వాగ్దానం చేసినా కైకకు కలుగబోయే కుమారుడు అధర్మంగా రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించడని దశరథునికి నచ్చజెప్పారు. తర్వాత కైకకు దశరథునికి వివాహం జరిగింది. కేకయ రాజ్యం నుండి అయోధ్యకు తిరిగి వచ్చాడు దశరథుడు. 3 రాణులు అన్యోన్యంగా పరస్పర ఆదరాభిమానాలతో దేహాలు వేరు ప్రాణం ఒక్కటే అన్నట్లుగా జీవించసాగారు. కాలం ఎవ్వరికోసమూ ఆగదు. రాజురాణులు యవ్వనం దాటి మధ్యవయస్కులయ్యారు. క్రమక్రమంగా వృద్ధాప్యం కూడా సమీపించసాగింది. కాని వారికి సంతానం కలుగలేదు. చిట్ట చివరకు తమ గురుదేవులు వశిష్ఠుల వారి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు దశరథుడు. మరునాడు వశిష్ఠుల వారిని రాజభవనానికి రావలసిందిగా ప్రార్థించాడు. రాజు అభ్యర్థనను ఆలకించిన గురుదేవులు ధ్యానమగ్నులై కొంతసేపటికి కన్నులు తెరిచి, "రాజా, నీవు చింతించనవసరం లేదు. అయోధ్య ఎప్పటికీ అన్యాక్రాంతం కాదు. అన్యవంశీయుడు ఈ సింహాసనాన్ని ఆక్రమించడానికి నేను అంగీకరించను. నీ ధర్మవర్తనయే నిన్ను పరిరక్షిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్టిని నిర్వహించు. భావి అయోధ్యా పాలకుడు ఉదయిస్తాడు" అని పలికాడు. అడుగంటుతున్న ఆశ చిగురించింది. రాజు రాణుల ముఖాలలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. వెనువెంటనే ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించడానికి తగిన పరివారాన్ని పంపించాడు దశరథుడు. తన బాల్యమిత్రుడు అంగదేశాధీశుడైన రోమపాదునికి ఋష్యశృంగుని కొనివచ్చే బాధ్యతను అప్పగించాడు. సరయూ నది తీరంలో యాగానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఋష్యశృంగుడు తన భార్య శాంతితో కలిసి అయోధ్యకు తరలివచ్చాడు. ద్వారం వద్దనే దశరథుడు వారికి ఎదురేగి స్వాగతం పలికాడు. మరునాడు ఉదయం 7 గంటలకు యాగం ప్రారంభమవుతుందని పలికి ఋష్యశృంగుడు ఋత్విజులకు తగిన సూచనలిచ్చాడు. నిర్ణయించిన ముహూర్తానికి దశరథుడు, 3 రాణులు, శాంతసమేతుడైన ఋష్యశృంగుడు యాగ మంటపంలో అడుగుపెట్టారు. యాగం ప్రారంభమైంది. వేదమంత్రోచ్చాటనలు మిన్నుముట్టుతుండగా
యాగాగ్నిలో ఋత్విక్కులు ఆహుతులను వ్రేల్చుతున్నారు. ఆ యజ్ఞగుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. చేరిన జనసమూహం ఆశ్చర్యానందోత్సాహాలతో జయజయ ధ్వానాలు సలుపుతుండగా రాజకుటుంబీకుల కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. "మహారాజా, ఈ పాత్రను స్వీకరించు. ఇందులోని పాయసం నీ మువ్వురు రాణులకు పంచిపెట్టు. నీ మనోభీష్టం నెరవేరుతుంది" అన్న ఆకాశవాణి మాటలు వినిపించాయి. ఆ దివ్య పురుషుడు పాయస పాత్రను దశరథునికి అందించి అంతర్ధానం చెందాడు. కట్ట కడపటికి దేవతలు తన ప్రార్థన ఆలకించినందుకు దశరథుని హృదయం పరవశించిపోయింది. అశరీరవాణి పలికినట్లుగా పాయసం తన పత్నుల మొవ్వురికి పంచిపెట్టాడు. ఆ పాయస ప్రభావం చేత శ్రీ మహావిష్ణువు రఘువంశంలో దశరథ తనయుడై అవతరించాడు అని రామకథారసవాహినిలో స్వామి వర్ణించారు. హరే అంటే విష్ణువుకు మరో పేరు. సాధకుని సాధనా మార్గంలో కలిగే అవరోధాలను నిర్మూలించువాడు హరి. హరి దశరథ తనయుడుగా జన్మించి రావణుని అతని అనుయాయులను హతమార్చనున్నాడు.

0: శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించాడు. ధర్మగ్లాని సంభవించి అన్యాయ అక్రమ అనాచారాలు పెచ్చు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమై మానవ మనుగడకు ప్రమాదం సంభవించినప్పుడు భగవానుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సలుపుతాడు. భగవంతుడు తానే ఎందుకు అవతరించాలి? తన పరివారాన్ని పంపవచ్చు కదా అన్న సందేహానికి సమాధానంగా స్వామి ఇలా చెప్పారు. ఇద్దరు వ్యక్తులు బజారులో పోట్లాడుకుంటున్నప్పుడు వారిని అదుపులో పెట్టడానికి పోలీసు కానిస్టేబుల్ ఒక్కడు చాలు. అదే ఒక గుంపు అదుపు లేకుండా ప్రవర్తిస్తుంటే సబ్ ఇన్స్పెక్టర్ రావాలి. అదే పెద్ద తిరుగుబాటు సంభవించినప్పుడు దానిని అణిచివేయడానికి ఐజీపీ స్వయంగా రంగంలోకి దిగాలి. పరిస్థితిని అదుపులోకి తేవాలి. ద్వాపరయుగంలో కంస భూపాలుని పరిపాలనలో ప్రజలంతా అగ్ని జ్వాలల నడుమ ఉన్నట్లుగా ఎంతో బాధలు అనుభవిస్తున్నారు. స్వార్థపరుడు దుర్మార్గుడైన కంసుని అంతమొందించి ప్రజలను కాపాడే నిమిత్తం మహావిష్ణువు స్వయంగా అవతరించాలని నిర్ణయించుకున్నాడు. వసుదేవుని పత్ని దేవకి సప్తమ గర్భం ధరించింది. అతని పెద్ద భార్య రోహిణి కంసునికి భయపడి నందుని ఇంట నివసిస్తోంది. విష్ణుదేవుడు యోగమాయను పిలిచి దేవకి సప్తమ గర్భంగా రోహిణి గర్భంలో ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ యోగమాయయే నందుని ఇల్లాలు యశోద గర్భంలో ప్రవేశించింది. రోహిణి గర్భంలో ప్రవేశించినది ఆదిశేషుని అవతారమైన బలరాముడు. అందుకే బలరామునికి సంకర్షణుడని కూడా మరో పేరుంది. అనగా మార్చబడినవాడని అర్థం. నేను దేవకి అష్టమ గర్భంలో ప్రవేశిస్తాను అని మహావిష్ణువు తెలిపాడు. ఆ విధంగా మహావిష్ణువు దేవకి గర్భంలో జన్మించాలని నిర్ణయం చేసుకున్నాడు. శ్రీకృష్ణ జననానికి ముందు రోజు రాత్రి దేవకీ వసుదేవుల స్వప్నంలో విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను రేపటి ఉదయం మీ కుమారుడుగా జన్మించబోతున్నానని ప్రకటించాడు. అందుచేత దేవకీ వసుదేవులకు ముందుగానే తెలుసు మహావిష్ణువు అవతరించబోతున్నాడని. అయితే కంసుని క్రూరత్వానికి తమ బిడ్డ బలి అవుతాడేమోనని వారికి భయం. అందుకే భగవాన్ అంటారు, ఆ బిడ్డ దైవమే అయినప్పుడు అతనిని మానవ మాత్రులు రక్షించగలరా? ఇదే మాయ అంటే అని. దైవానికి మాతాపితరులైనా వారి మనస్సంతా భయాందోళనలతో నిండిపోయింది. మనం కూడా అంతే. ఒక సందర్భంలో స్వామి అంతా నీదే భారం అంటాము, మరుక్షణంలో అంతా మన చేతిలో ఉందని మాయకు లోనవుతాము. దేవకి వసుదేవులు సంకెళ్లతో బంధించబడి చెరసాలలో ఉన్నారు. తనయుని రక్షించేది ఎలా అని వారు అనుకుంటుండగా చెరసాల ద్వారాలు వాటంతట అవే తెరచుకున్నాయి. వసుదేవుడు శిశువును ఒక చిన్న తట్టలో పెట్టుకుని జైలు నుండి వెలుపలికి వచ్చాడు. ఆయన చేతి సంకెళ్లు జారిపోయాయి. కాపలావారు నిద్రలోకి జారుకున్నారు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. బయట కుంభవృష్టి కురుస్తోంది. మేఘాలు కూడా ఆనందంతో వర్షిస్తున్నాయి. అవతార పురుషుని ఆగమనానికి తట్టను తలపై పెట్టుకుని దేవదేవుని ఆజ్ఞను శిరసావహించి గోకులానికి బయలుదేరాడు వసుదేవుడు. మార్గమధ్యంలో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఆయనకు దారి ఇచ్చింది. ఆదిశేషుడు శిశువు రూపంలో ఉన్న తన ప్రభువుకు పడగనీడ పట్టి వర్షం నుండి రక్షించాడు. అప్పుడే యశోద గర్భాన యోగమాయ స్త్రీ శిశువు రూపంలో జన్మించింది. గోకులంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా వసుదేవుడు తన కుమారుణ్ణి యశోద ప్రక్కన ఉంచి ఆమె జన్మనిచ్చిన స్త్రీ శిశువుతో కారాగారం చేరుకున్నాడు. దైవలీలలు దైవానికే ఎరుక. ఆ దేవదేవుడు నిర్ణయించిన విధంగా అంతా జరిగిపోయింది. ఎవ్వరూ ఆ నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. హే యదునందన కృష్ణ హరే అని మనం గానం చేస్తున్నాము.
1: వైదేహీ ప్రియ రామహరే.
0: వైదేహి అనగా విదేహ రాజపుత్రి సీత. సీత శ్రీరాముని పత్ని. శ్రీరాముడు జీవులలోని ఆత్మస్వరూపుడు. రామాయణం ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తుంది. ఒకటి వైరాగ్యం, రెండవది దైవ విశ్వాసం. మోక్ష మార్గాలైన ఈ రెండు సూత్రాలను రామాయణం మానవాళికి అందించింది. రాజభోగాలను త్యాగంచేసి శ్రీరాముని వెంట అరణ్యాలకు పయనమైంది సీత. కనుకనే రాముని సన్నిధి లభించింది. ఆమె హృదయంలో ఎప్పుడైతే బంగారులేడిపై కోరిక జనించిందో తక్షణమే రామునికి దూరమైంది. వైరాగ్యం ఆనందాన్నిస్తుంది, కోరిక దుఃఖకారకమవుతుంది. మనం సంసారంలో ఉండాలి, కాని సంసారాన్ని మనలో చేరనీయకూడదు. కోరికలను అదుపులో ఉంచుకుంటే దుఃఖం మన సమీపానికి కూడా రాదు. మన మనస్సు నిరంతరం రామునిపైనే లగ్నం కావాలి. ఈ ప్రబోధయే సీతామాత లోకానికి అందించింది.
1: రాధారమణ శ్యామహరే.
0: దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో రాధాదేవి మానవులకు ప్రబోధించింది. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునికి ఎన్నో ప్రలోభాలు, ఎన్నో బాధ్యతలు, నిర్వర్తించవలసిన కర్తవ్య కర్మలు ఉంటుంటాయి. లోకాన్ని ఆశ్రయించకుండా మానవుడు లోకేశుని ఆశ్రయించాలి. భగవంతునికి ఎంత దగ్గరవుతామో ప్రపంచం మన నుండి అంత దూరం జరిగిపోతుంది. దేహమున్నంత వరకు కర్తవ్య కర్మలు ఆచరించక తప్పదు. రాధాదేవి, మీరాబాయి వంటి పరమ భక్తుల జీవితాల నుండి మనం గ్రహించవలసినదెంతో ఉంది. రాధాదేవి దేహభ్రాంతిని వీడి కృష్ణనామ స్మరణతో వేణుగాన మాధుర్యాన్ని ఆలకిస్తూ అందులోనే లీనమైపోయింది. మీరాబాయి బృందావనం చేరుకొని శ్రీకృష్ణ పరమాత్మ మందిరంలో ఆయన పాద పద్మాల చెంత తనువు చాలించింది. కృష్ణునికి వీరి పట్ల ఉన్న ప్రేమ కంటే రాధాదేవి మీరాబాయిల భక్తి ఎన్నో రెట్లు గొప్పది. కనుకనే భగవన్ నామానికి అంటే కృష్ణనామానికి ముందుగా రాధాదేవి నామం ఉచ్చరిస్తాము. రాధాకృష్ణులు అంటాము కాని కృష్ణారాధలు అని ఎవ్వరూ పలుకరు. శ్యామ అనగా నీలివర్ణపు దేహఛాయ కలవాడని అర్థం. అనగా సముద్రము వలె అగాధమైనవాడు, ఆకాశం వలె అనంతంగా వ్యాపించినవాడని శ్యామ అన్న నామానికి అర్థం చెప్పుకోవాలి. నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే భక్తుడు నామిగా పరిణామం చెందుతాడు. ఇంత చక్కని భావంతో మనం మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందడానికి విద్యార్థులు సాయి కులవంత్ సభా మండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా శ్రీరఘునందన రామహరే అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు 2009 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో సాయి కులవన్ సభామండపంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ షిరిడీ సాయి వింటారు.

0: తరి గిట్ట జుంతరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: ఇప్పుడే మనము ఆ విఘ్న వినాశకుని గురించి ప్రార్థించుకున్నాము.
2: ఆహా,
1: ఇప్పుడు మనందరికీ తల్లి అయిన మన సాయి మాత గురించి, మన స్వామి గురించి ఒక కమ్మని పాట పాడుకుందాంరా.

0: అష్టపదుల వయస్సులో ఇష్టపదులు మాకు చూపించిన నిష్ఠాగరిష్ఠుడు నిత్య సత్య వ్రతుడు అయిన సాయిషుడు మన సత్య సాయిషుడు.
1: అవునురా,
0: అటువంటి తల్లి తండ్రి గురువు దైవం సర్వం పర్వం మనందరికీ గర్వమైన ఆ తండ్రి పాద పద్మాల చెంత ప్రణమిల్లుతూ ఈనాడు మనం దేవుడు చెప్పిన కథ షిరిడీ సాయి కథను బుర్రకథగా చెప్పుకుందాం రా.
1: మధురంగా పాడుకుందాం పదా మరి.
0: కానీ మరి

0: అయితే చిన్నాడా
1: చెప్పరా,
0: కథ చెబుతా వినరయ్యా అంటూ సత్య సాయి చెప్పిన షిరిడి సాయి కథను చక్కగా పాడాడరా మన పెద్దన్నయ్య.
1: చాలా చక్కగా పాడాడరా.
0: పెద్దల మాట సద్ది మూట అన్నారా.
1: ఆహా, ఎంత బాగా చెప్పారా.
0: ఆ తరువాత కదేంటో తెలుసుకుందాం పదా. మరి
1: చెప్పరా పెద్దన్నయ్య.
2: అయ్యా షిరిడి సా

0: పిల్లలు లేకపోతే పున్నామనరకం తప్పదని అన్నారు ఆర్యులు.
1: అవునురా.
0: అందుకని సంతానం కోసం గంగా భవాజుడు, దేవగిరెమ్మలు శ్రద్ధతో నిష్ఠతో అహర్నిశలు ఆ శివ పార్వతులను కొలవసాగారా.
1: మేము కూడా మా ఊళ్ళో రావి చెట్టు కిందున్న గుండ్రాయి చుట్టూ ప్రదక్షిణ చేయగా గుమ్మడికాయ లాంటి కొడుకోడు పుట్టాడురా.
0: ఓహో, గుమ్మడికాయ పుట్టాడన్నమాట.
1: లేకలేక పుట్టాడు కదా అని వాణ్ణి చాలా గారాభంగా పెంచడం మొదలు పెట్టాం.
0: చాలా గారాభంగా అంటే ఎలా పెంచారా?
1: ఏముందిరా, వాడు అమ్మని నాన్న అని, నాన్నను అమ్మ అని పిలవడం మొదలు పెట్టాడన్నమాట.
0: ఓహో, అయితే నీ లైఫ్ అంతా రివర్స్ గేర్ లో ఉందన్నమాట.
1: అవునురా.
0: కథలోకి వెళ్ళాం పద.
1: పదరా.
0: గంగా భవాజ్యుడు నావ నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకనాడు యథావిధిగా నావ నడపడానికై నదికి వెడుతూ తాను మరునాడు వస్తానని చెప్పి భార్యతో వెళ్లిపోయాడు.
1: ఓహో.
0: అదే సమయంలో పరమశివుడు ఒంటరిగా దేవగిరమ్మని పరీక్షించి అనుగ్రహించడానికి కైలాసగిరి నుండి ఏ విధంగా కదిలి వస్తున్నాడో వినరా.

0: చరిత.
1: దేదగిరమ్మ అర్ధరాత్రి వచ్చిన అగంతకునికి వీధి వరండాలో పరుపు దుప్పటి పరిచి తాను లోపలికెళ్లి తలుపేసుకుంది.
2: ఆహా,
1: మరో క్షణంలో మళ్లీ తలుపు తట్టాడు ఆ ముదిసలి.
2: ఈ సమయం వచ్చిందిరా
1: అమ్మా? ఒక మూల చలి, మరో మూల ఆకలి, భరించలేకపోతున్నాను, కాస్త అన్నం పెట్టి ఆదుకో తల్లి అని ప్రాధాయపడ్డాడురా.
2: ఆహా, అన్నం అంటే గుర్తుకొచ్చిందిరా.
1: ఏమిట్రోయ్?
2: మనకి మన స్వామి ఉన్నారా?
1: అవును,
2: స్వామి ఇచ్చిన సీనియర్ బాయ్స్ హాస్టల్లో వెంకటాచలం గారి మేనేజ్మెంట్ లో చక్కగా ప్రతి వారం ఐడిపిఎల్ పడుతూనే ఉంది కదరా.
1: ఐడిపిఎల్ అంటే హైదరాబాద్ లో ఉన్న మందుల కంపెనీ, అదే టాబ్లెట్స్ కంపెనీ కదరా.
2: అది మందుల కంపెనీ, ఇది విందుల కంపెనీ.
1: ఇదేదో భలేగా ఉందే, అయినా అసలు ఇంతకీ ఐడిపిఎల్ అంటే చెప్పరా, అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ.
2: ఐడిపిఎల్ అంటే ఇడ్లీ, దోశ, పూరి, లడ్డు అన్నమాట.
1: అయితే ఇంకే కడుపులో బాగా పడుతున్నాయి, అందుకే బొద్దుగా ముద్దుగా పకోడీలా తయారవుతున్నా అన్నమాట.
2: అంత స్వామి దయ.
1: కథలోకెళ్ళాం పద. చివరికి ఇంట్లో ఏమీ లేకపోగా పిండిలో కాస్త పెరుగు కలిపి పెట్టింది దేవగిరమ్మ. అమ్మా, పండు ముసలిని, కాళ్లు తీపులు భరించలేకపోతున్నాను, కాస్త నా కాళ్లు పట్టి తల్లి అని ప్రాధాయపడ్డాడు. దేవగిరమ్మ పరిస్థితి అయోమయం.
2: అంతే కదా,
1: ఇంట భర్త లేడు, బయట వర్షం, హోరుగాలి, కారు చీకటి. ఆ వృద్ధిని పాదసేవ చేసే మనిషి కోసం ఇంటింటికి వెళ్ళింది దేవగిరమ్మ.
2: ఎవరైనా దొరికారా?
1: కాని ఫలితం శూన్యం.
2: అయ్యయ్యో,
1: చివరికి చేసేదేదీ లేక అమ్మని, ఆది పరాత్పరుని ప్రార్థించింది ఈ గండం గట్టెక్కించమని. దేవగిరమ్మ భక్తికి మెచ్చి స్వయాన పార్వతీదేవియే దాసి రూపంలో వచ్చి వృద్ధుని వేషంలో ఉన్న పరమశివుని పాదసేవ చేసిందిరా.
2: అదిరా నిజమైన ఫెయిత్ అంటే.
1: అవునరా,
2: పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కరించారు దేవగిరమ్మకు.
1: ఓహో,
2: అమ్మాయిని అబ్బాయిని ఇస్తానని పార్వతి అంటే, ఏకంగా శివుడే ఆమె మూడో గర్భాన జన్మిస్తానని పరమేశ్వరుడు వరాలిచ్చేసరికి దేవగిరమ్మ ఆనందానికి అవధులు అడ్డంకులు లేవురా.
1: నిజమేరా మరి.
2: కండులు మూసుకొని తెచ్చే లోపల అంతర్ధానమయ్యారు ఆ ఆది దంపతులు.
1: భర్త రాక కోసం ఎదురు చూసిన దేవగిరమ్మ భర్త వచ్చిన వెంటనే జరిగిందంతా చెప్పింది.
2: దానికి ఆయన ఏమన్నాడురా?
1: కాని గంగా భావాజుడు తన భార్య మాట నమ్మలేదురా, పిల్లలు లేక మతి భ్రమించి మాట్లాడుతుందని. తాను భ్రమించాడు పాపం.
2: పాపం,
1: కాని కాలగమనం ఆగదు కదా.
2: అంతే కదా,
1: దేవగిరమ్మ నెల తప్పింది.
2: ఆహా,
1: ఆమె గర్భం దాల్చింది. శివుని ప్రార్థిస్తున్నాడు గంగా భవాజ్యుడు అత్యంత భక్తి ప్రపత్తులతో.

0: చరిత.
1: ఇప్పుడే మనము గంగా భవాజుడు ఆర్తితో ముక్తి కోసం ఆ పరమేశ్వరుని ఎలా ప్రార్థించాడో విన్నాము.
2: అవునరా.
1: అదే విధంగా దేవగిరమ్మ కూడా పిల్లల కోసం ఆ శివుని ఏ విధంగా ప్రార్థిస్తుందో విందాం. పదరా
2: పదరా.

0: దేవగిరి అమ్మకు నెలలు నిండుతున్నాయిరా.
1: ఓహో,
0: మరి ఆమె కన్న కలలు పండబోతున్నాయి.
1: ఆహా,
0: పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన వరాలు తూజా తప్పకుండా జరుగుతున్నాయిరా.
1: అంతా దైవలీలలు.
0: దేవగిరి అమ్మకు అబ్బాయి అమ్మాయి పుట్టారు.
1: ఓహో,
0: ఇప్పుడు ఆమె మూడో గర్భం దాల్చింది.
1: అంతా మంచిదిరా.
0: గంగా భవాడ్యంలో అంతర్మదనం మొదలైందిరా.
1: ఆహా,
0: ఆమె జన్మ తరించిందిరా.
1: నిజమేరా. గంగా భవాడ్యుడు మనస్సుని శివునిపై లగ్నం చేసి శివ సాక్షాత్కారానికై అడవికి వెళుతూ భార్యతో చెప్పి వెళ్లాడు. సర్వసంగ పరిత్యాగ అయ్యాడురా. గంగా భవాడ్యుడు అలా అడవికి వెళ్తూనే దేవగిరమ్మ కూడా తన భర్తను అనుసరించింది.
0: ఓహో,
1: నిండు గర్భిణి ఆమె. భారంతో కడు పీడ్చుకుంటూ భర్త వెంట ప్రయాణం సాగించలేక ఆ అడవిలోనే ఒక మగ శిశువుకి జన్మనిచ్చి ఆ పుట్టుగుడ్డని తన చీర కొంగి చుట్టి అక్కడే వదిలేసి భర్త వెంబడి దారి తీసిందిరా.
0: విధి బలీయం సాయిలీలలు అమోఘమరా.
1: అవునరా, అది 1835 సంవత్సరం సెప్టెంబర్ 28 తేదీన షిరిడి బాబా వారు జన్మించిన రోజురా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: పిల్లలు లేని తమకి అల్లాయే అడవిలో ఈ బిడ్డని ప్రసాదించాడని కడు గారాభంగా పెంచుతూ వచ్చారు ఆ సూఫీ మత దంపతులు. ఆ బాలునికి 4 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ ఫకీరు పరమపదించాడురా.
1: అయ్యో పాపం.
0: బాబావారు తన బాల్యంలో ఒకనాడు తన తోటి వారితో గోళీలాడుతూ ఉండగా అందులో ఒక అబ్బాయి తన దగ్గర ఇంకా పెద్ద గోళీ ఉందని చెప్పి ఇంటిలోని పూజా గదికి వెళ్లి అక్కడున్న శివలింగాన్ని తీసుకొచ్చి దాంతో ఆడటం మొదలు పెట్టాడు.
1: ఓహో.
0: ఆ శివలింగాన్ని బాబావారు మింగేశారు. అప్పుడు ఆ బాబు యొక్క అమ్మగారు వచ్చి స్వామిని శివలింగాన్ని అడగ్గా ఇప్పుడు కాదు వచ్చే అవతారంలో తీస్తానని చెప్పి చెప్పారు.
1: ఓహో.
0: అందుకుగాను ఈ అవతారంలో సత్యసాయి అవతారంలో ప్రతి ఏటా శివరాత్రిన లింగోద్భవం చేస్తారా మన స్వామి.
1: అవునురా. ఆ బాలుడు హిందూ దేవాలయానికి వెళ్లి అల్లా మాలిక్ అని,
0: ఓహో
1: ముస్లింల మసీదుకి వెళ్లి రామ్ రహీమ్ అని ఇలా వింత వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.
0: ఓహో.
1: ఇది తెలిసిన ఇరు మతాల వారు ఆ బాలుని పైన ఫకీర్ భార్యకు ఫిర్యాదు చేశారు.
0: అంతే కదరా.
1: ఈ బాధలు తట్టుకోలేక ఫకీర్ భార్య తనకు తెలిసిన పండితుడైన వెంకుసా వారికి ఈ బాలుని అప్పచెప్పిందిరా.
0: అంటే షిడీ బాబా వారు తన బాల్యంలో వెంకుసవారి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారన్నమాట.
1: అవునరా. నన్ను కూడా విద్యాభ్యాసానికై స్కూల్లో వేశారా.
0: ఓహో, నువ్వు స్కూల్కి వెళ్ళావా?
1: ఇలా ఒకరోజు స్కూల్కి వెళ్ళగా మా మాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, ఏరా అబ్బాయి ముద్దుగా బొద్దుగా లడ్డూలాగా ఉన్నావు, నిన్ను ఒక ప్రశ్న ఇస్తాను జవాబు చెప్పరా అన్నారు.
0: ప్రశ్నే క్వశ్చన్ అన్నమాట. ఏమడిగారు? ఎందుకైనా
1: నువ్వు నా దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకున్నావు అనుకో, అందులో 30 రూపాయలు బాకీ తీర్చేసావే అనుకో, ఇంకా నువ్వు నాకు ఎంత ఇవ్వాలరా అని అడిగారా.
0: క్వశ్చన్ చాలా ఈజీరా. అయినా నువ్వేం చెప్పారా ఆయనకి?
1: సార్, యువర్ సమ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్ అన్నాను రా.
0: అయ్యో, సార్ అంత ప్రేమతో వచ్చి క్వశ్చన్ అడిగితే సార్ క్వశ్చన్ రాంగ్ అంటావేంట్రా?
1: అవునురా, నేనెప్పుడైనా అప్పు తీసుకోవడమే గాని తిరిగిచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి
0: బాగుందిరా, ఇది కథలోకి వెళ్దాం. పద
1: పద
0: వెంకుసా వారి ఆశ్రమంలో బాలబాబ వారు చక్కగా పాటలు నేర్చుకుని ఏక సంతాగ్రహి అయ్యి గురువు తలలు 4 అయ్యాడు.
1: ఆయన మరి జగద్గురువురా.
0: అవునురా. అయితే అది కిట్టని తోటి విద్యార్థులు బాలబాబాని నాలా చిత్ర హింసల పాలు చేసేవారురా.
1: అయ్యయ్యో.
0: ఆ అసూయలు బాధలు పడలేక బాబా వారు ఎవరికీ చెప్పకుండా వెంకుసా వారి ఆశ్రమం వదిలేసి షిరిడి చేరుకున్నారు.
1: ఓహో.
0: అక్కడ 2 మాసాలు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత దేశాటనకే బయలుదేరారా.
1: దేశాటన ఎక్కడికి వెళ్లారా బాబా వారు?
0: బాబా వారు దేశాటనలో భాగంగా దూప్ఖేడా అనే గ్రామాన్ని చేరుకున్నారు.
1: ఓహో.
0: అక్కడి గ్రామస్తులంతా బాబా వారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారు వినరా.
2: బాబా వచ్చాడు షిరిడి.

దూప్ఖేడా గ్రామంలో షిరిడి బాబా వారి కోసం ఏ విధంగా ఎదురు చూసేవారో అదే విధంగా సత్యసాయి బాబా వారి రాక కోసం బృందావనం నుండి స్వామి వచ్చేటప్పుడు పర్తిలో భక్తులంతా గ్రీష్మ ఋతువు తర్వాత వసంతపు తొలకరి చల్లులా స్వామి మా దోసిడి నిండా మీ ప్రేమ గుబాళించే గులాబీలతో మీ వాకిట నిలబడి ఉన్నామయ్యా అంటూ ప్రేమతో భక్తితో అందరూ ఎలా పాడుకుంటున్నారో వినరా.

0: చందమామ చల్లగా ఉందని రాత్రి మవళ్ళు రమ్మంటే వస్తాడా రాగలడా?
1: ఎందుకు వస్తాడరా?
0: అదే విధంగా బాబా వారికి డేట్ టైం ఇచ్చి రమ్మంటే వస్తారా?
1: నెవర్ ఎవర్.
0: దూఖేడ గ్రామంలో చాంద్ భాయ్ పటేల్ అనే ఆసామి ఉండేవాడు.
1: ఆహా.
0: ఆయన బావమారిది కుమారుని పెళ్లి అత్యంత ఘనంగా వైభవంగా జరిగిందిరా.
1: ఓహోహో.
0: ఆ పెళ్లివారి బృందం అంతా షిడి చేరుకుంటున్నారు. ఆ బృందంతో పాటు షిడి బాబా గారు కలిసిపోయి షిడి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడే స్థిరపడిపోయారా.
1: అంటే షిడి బాబా గారు 1853 నుంచి 1918 వరకు షిడిలోనే ఉన్నారన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పారా.
1: అంటే బాబా జీవితకాలం 83 సంవత్సరాలు.
0: అంటే షిడి బాబా వారి లైఫ్ స్పాన్ 83 ఇయర్స్ అన్నమాట.
1: ఆహా.
0: శివావతారుడు రా సాక్షాత్ షిడి బాబా వారు.

0: చుంకరిత
1: తడి యారిన ఎడారి వంటి జీవితాల్లోకి తొలకరి జల్లు నీ దర్శనం స్వామి.
2: అవును స్వామి.
1: మురాలకించి వరాలనసకే దేవదేవుడు మన సత్యసాయి.
2: ఆహా,
1: విభూతి స్వామి ప్రసాదం, అనుభూతి స్వామి ఆశీర్వాదం. స్వామి, మీ దివ్య సూక్తులు మాకు అమృతోక్తులు.
2: ఇదంతా బాగానే ఉంది, కానీ మనం మన ధర్మాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నామన్నది ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలరా.
1: అదెలారా?
2: మనము పాము నోటులోని కప్పల్లాంటి వాళ్ళం.
1: ఏంటి, మనము పాము నోటులోని కప్పలమా? అంటే ఏమిట్రా?
2: ఏముందిరా, మూడొంతుల కప్పను పాము మింగేస్తుంది, మిగిలిన ఒక్క వంతు కప్ప తన ముందుగా వెళ్లే పురుగును మింగుదామని నాలుక తాటిస్తుందిరా.
1: ఓహో,
2: ఆశకు హద్దు లేదురా.
1: అందుకే అంటారా, బ్రతుకు స్వర్గాన్ని కోరుతుంది, బాధ్యత నరకాన్ని చూపిస్తుంది అని.
2: ఇంతెందుకు డైరెక్ట్ గా చెప్పాలంటే, బుద్ధి బూరలు తినమంటే మనస్సు గాడిదలు కాయమందంట.
1: అవునరా, ఆశ భవిష్యత్తుపై పరుగులు తీస్తుంటే, నిరాశ గతంలోకి కూలదోస్తుంటే, వర్తమానం దిక్కుతోచక ఆకాశం కలిసి చూస్తోందిరా.
2: చక్కగా చెప్పేవారు.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: మన ముందున్నదిరా బంగారు గని.
2: ఆహా,
1: త్రికాలవేత్త, త్రివేద సూక్త, త్రిలోక వందిత, శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి మాతరా,
2: సాక్షాత్ దైవం సాయేరా.

1918 సంవత్సరంలో 1918 లో షిరిడి బాబా వారు సిద్ధి సమాధి యోగాన్ని పొందే ముందర లక్ష్మి అనే భక్తారాన్ని పిలిచి తాను తిరిగి 8 సంవత్సరాల తర్వాత ఆంధ్రదేశంలో అవతరిస్తారని చెప్పారు. అయితే షిరిడి నుండియే కాక యావత్ ప్రపంచమంతా తమ దేవుడు పరిధిలోనే ఉన్నాడని పరిధికి తరలి వస్తున్నారు ఆ తండ్రి ఉపతండాలుగా. అలాగే ఆంధ్రదేశంలో ఓ మారుమూల గ్రామం నుండి ఒక భక్తుడు తన స్వామిని వెతుక్కుంటూ వచ్చి పరిధి చేరి తన స్వామిని దర్శించిన ఆనందంలో ఏ విధంగా పాడుకుంటున్నారో వినరా.

ఇంతవరకు మీరు 2009 సాయి కులవన్ సభామండపంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ షిరిడీ సాయి విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాము.
1: వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతు

0: స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజనరుని రూపం. వెతుకుచునేయున్నాను నే వెతుకుచున్నాను, నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: దేవ అంటే ఆట, దేవుడే దేవులా, దేవుడిదే దేవులాట అంటే వెతుకులాట. ఆ ఆటంతా ఒక్క నిజమానవుడి కోసం. 400 కోట్ల పైబడిన మానవ జాతిలో అటువంటి వాడు ఒక్కడూ దొరకడే అంటున్నారు స్వామి. నాటి నుంచి నేటి వరకు అంటే అనాదిగా యుగాలుగా మారుతున్న కాలం కదిలిపోతున్న మానవుడిలో పరిణామం జరగడం లేదే అని అంటున్న స్వామి భావన మానవ జాతికి జాగృతి, ఒక హెచ్చరిక. భగవంతునితో సంభాషించాలని ఎవరికుండదు, కాని ఆ అదృష్టం దొక్కేది కొందరికే. మన పూర్వ పుణ్య సుకృతం వల్ల భగవంతుడు శ్రీ సత్యసాయిగా అవతరించి దర్శన స్పర్శన సంభాషణ అవకాశాన్ని ప్రసాదించాడు. భగవంతునితో సంభాషించే అపూర్వమైన అవకాశం లభించిన కొందరు హైదరాబాద్ యువత తమ అనుభూతుల్ని రేడియో సాయి శ్రోతలతో పంచుకోపుతున్నారు.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు చేస్తూ భగవంతునితో సంభాషణం అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అసలు హైదరాబాద్ యువతతో స్వామికున్న ఆ ప్రేమానుబంధాన్ని ఒక అద్వితీయమైన ప్రేమగాథగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే స్వామి తన అవతార క్రమంలో ఎన్నో మధుర ఘట్టాలను హైదరాబాద్ యువతకి ప్రసాదించడం జరిగింది. అసలు ఈ హైదరాబాద్ యువత ప్రారంభమైన తీరు, ఆ గ్రూప్ ఫామ్ అయిన తీరు కూడా అంతా స్వామి సంకల్పం ప్రకారం స్వామి ఏర్చి కూర్చి సమకూర్చినట్టే ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ హైదరాబాద్ యువత ఏ విధంగా ప్రారంభమైంది అంటే, సుమారు 1990 ప్రాంతంలో కొంతమంది యువకులు, అరే మనం ఏదో ఒకటి చేయాలి, స్వామిని ప్లీజ్ చేయాలి, స్వామి దగ్గరికి వెళ్లాలి అని హైదరాబాద్ నుంచి స్వామి ఎక్కడుంటే అక్కడికి, అంటే స్వామి బృందావనంలో ఉంటే బృందావనానికి, లేకపోతే ప్రశాంత నిలయంలో ఉంటే ప్రశాంత నిలయానికి, సైకిల్స్ మీద ఒక 20-30 మంది బాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సైకిల్స్ మీద, అంటే ఒక వారం రోజుల పాటు శ్రమించి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగేదన్నమాట. అయితే అలా వచ్చినప్పుడల్లా స్వామి చాలా స్పందించి వాళ్ళని ఎంతో హృదయంగా వాళ్ళని ఆహ్వానించి ప్రేమను కురిపించి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా బాగా స్వామిని వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. సో అలా అసలు గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. స్వామి దగ్గరికి వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మొదలైంది. వేణు, సైకిల్ గ్రూప్స్ కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి, మనం అన్ని ఇవాళ పంచుకోలేము. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ స్వామితో ఎన్నోసార్లు సంభాషించిన హైదరాబాద్ యూత్ గ్రూప్ లోని సీనియర్ బ్రదర్స్ వేరే సేవా కార్యక్రమాలు ఇవాళ అన్ని చాలా చోట్ల ఉండడం వల్ల అక్కడికి వెళ్లి వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. సో అప్పుడు ఈ సైకిల్ గ్రూప్ కి సంబంధించిన విషయాల్ని ఏమన్నా ఒకటి మనం ఇవాళ శ్రోతలతో పంచుకుందామా?
3: తప్పకుండా. సైకిల్ గ్రూప్ దాదాపు ఒక 6-7 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం సైకిల్ బృందం వచ్చేది. అప్పట్లో స్వామి కూడా చాలా ఎదురు చూస్తే వచ్చి చూస్తూ ఉండేవారు, చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవారు, సైకిల్స్ తో ఫోటోలు దిగేవారు, ఇలాంటి ఎన్నో మధుర అనుభూతులు పొందారు. అయితే వాటిల్లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఒక అనుభూతి నేను షేర్ చేస్తాను. ఒకసారి ఇలాగే బృందావన్కి సైకిల్ బృందం అంతా హైదరాబాద్ నుంచి వీళ్ళంతా వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పట్లో దాదాపు 4 రోజులు కూడా స్వామి ఇంటర్వ్యూకి పిలిచేవారు. రోజు ఇంటర్వ్యూకి పిలిచి ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. సేవ ఎలా చేసుకుంటూ రావాలి, మీరు సైకిల్స్ మీద వచ్చినప్పుడు కూడా, వస్తున్నప్పుడు ఊరికే సైకిల్స్ మీద రావడం కాదు, వస్తున్నప్పుడు దారిలో ఆ గ్రామాలలో బట్టలు పంచడం కానీ, ఏమైనా వాళ్ళకి బియ్యం కానీ పప్పు కానీ ఏమైనా సేవ చేసుకుంటూ రండి అని అప్పటి నుంచే కూడా స్వామి చెప్తూ ఉండేవారు. అయితే ఇలా ఒకసారి బృందావన్కి వచ్చినప్పుడు ఒకరోజు స్వామి వీళ్ళని ఇంటర్వ్యూకి పిలిచాక ఇంటర్వ్యూ అయిపోయి బృందావనంలో స్వామి రెసిడెన్స్ లోనే ఇంటర్వ్యూ రూమ్ ఉంటుంది. అయితే స్వామి త్రై బృందావనంలో దాని చుట్టూ లాన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిపోయాక అందరూ ఇలా స్వామి బయటికి అందరినీ పంపించినప్పుడు అందరూ బయటకు వచ్చి లాన్స్ లోకి వచ్చేసాక మళ్ళీ స్వామి బయటకు వచ్చి బంగారు ఒక్క నిమిషం మీరంతా మళ్ళీ లోపలికి రండి అని పిలిచారు.
2: మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారేమో.
3: చాలా రేర్, ఇలాంటిది సాధారణంగా జరగదు. ఇలాగా ఒకసారి స్వామి టైం అయిపోయింది అంటే జనరల్ గా అయిపోయింది అని ఉంటుంది. అయితే స్వామి మళ్ళీ వాళ్ళని అందరినీ లోపలికి పిలిచారు. అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఏమో అని అందరూ చాలా ఎక్సైటెడ్ గా మళ్ళీ లోపలికి వెళ్ళారు. వెళ్లిన వెంటనే స్వామి అన్నారు, బంగారు ఒక్క చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నేను మీకు, చాలా ముఖ్యమైన విషయం. ఏంటి అంటే మీకు ఎప్పుడైనా కనుక మంచి పని చేయాలి అనే సంకల్పం వస్తే వెంటనే చేసేయండి, చెడ్డ పని చేయాలి అనే సంకల్పం వస్తే దాన్ని వాయిదా వేస్తూ ఉండండి అని. అంటే అప్పట్లో ఇలా ఎందుకు చేశారు అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నిజంగా ఆ గ్రూప్ లో ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో స్వామి ఇంకేమేం చెప్పారు అనేది గుర్తున్నా ఉండకపోయినా ఇది మాత్రం తప్పనిసరిగా మైండ్ లో గుర్తుండిపోయేటట్టు అలా అలాంటి ఈవెంట్ క్రియేట్ చేసి
2: స్వామి కావాలని అలా వెనక్కి పిలిచి చెప్పడం వల్ల జీవితాంతం ఈ విషయం గుర్తుంటుందని అలా చెప్పుంటారు. అసలు ఈ సైకిల్ గ్రూప్స్ లో వచ్చినప్పుడు కూడా స్వామి ఫస్ట్ ఇనీషియల్ గా ఒక 4-5 ఏళ్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి తర్వాత స్వామి వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకు మీ ఎనర్జీ అంతా మీ శక్తినంతా ఇలా కన్నా మీరు ఏదన్నా సేవలు చేస్తూ రండి, గ్రామాలకి వెళ్లి సేవలు చేస్తూ రండి అని స్వామి మెల్లమెల్లగా ఈ సైకిల్ యాత్రల్ని ఆపేసి గ్రామ సేవల్ని స్వామి మనందరితో చేయించే ఉద్దేశంతో ఆ విధంగా ఛానలైజ్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది.
3: ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిజంగా ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు, దాని ప్రకారంగా చేసినట్టు, ముందు టీం ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ టీం ఫామ్ అయ్యాక ఆ టీంకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ఎంతో. ఇప్పుడు వెనక్కి చూస్తే నిజంగా అప్పట్లో ఏదో అయిపోయింది అనుకున్నాం గానీ ఇప్పుడు వెనక్కి చూస్తే ప్లాన్ ప్రకారం అయినట్టు. అయితే అప్పుడు గ్రామ సేవ చేసుకుంటూ రండి, మీరు ఇలా సైకిల్ మీద వస్తేనే నేను పిలిచి మాట్లాడతానని ఏం లేదు, గ్రామ సేవలు చేసుకుంటూ రండి, నేను తప్పకుండా మాట్లాడుతూనే ఉంటా. ఇలా మీకు
2: ఏంటంటే మనం ఏది చేసినా చివరికి మనల్ని ఆ సేవలో భాగస్థులుగా చేయడమే స్వామి ఉద్దేశం.
4: 1996 లో కలర్ మీరు చెప్పాలి ఒకటి మెగా విలేజ్ గ్రామ సేవ చేసి వచ్చాక కులంతలో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటుందని మన బ్రదర్స్ అందరూ చెప్తుంటారు. ఒకసారి
2: ఇన్సిడెంట్ కాదు సత్యేందర్, గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు స్వామి మనకి. యాక్చువల్లీ 96 సెప్టెంబర్ నెలాఖరులో ఇలాగే ఒక 5-6 గ్రామాల్లో సేవలు చేసుకుంటూ స్వామి చెప్పిన విధంగా మెడికల్ క్యాంప్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఆ గ్రామంలో అవసరం ఉన్నది వెటర్నరీ క్యాంప్స్ చేసి ఈవినింగ్ పల్లకి చేసేవాళ్ళం గ్రామంలో. అది ఆ పల్లకి అంతే మైమర్చిపోయి డాన్స్ చేసుకుంటూ దేవుడు వస్తున్నాడు రామంభజీ అనే పాట పాడుకుంటూ చాలా తిరుగుతూ వచ్చేవాళ్ళం. అసలు ఆ పల్లకి యాత్ర అనేది జీవితంలో మర్చిపోలేమాట, మైమర్చిపోయి డాన్స్ చేసి వచ్చేవాళ్ళం. సో అలా అన్ని చేసుకుని స్వామి దగ్గరికి వచ్చామట. చివరికి స్వామి దర్శనంతో ఆ గ్రామ సేవ యాత్ర ముగింపు పలుకుదామని ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి చాలా బాగా స్పందించి పిలిచి మాట్లాడారు. దర్శనంలోనే కులవంత హాల్లో మాట్లాడారు, పాద నమస్కారం అది ఇచ్చారు. మాట్లాడినప్పుడు స్వామిని మేము అందరం స్వామి ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అని అడిగితే స్వామి ఆ పక్కనే అనిల్ కుమార్ గారు కూడా, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు కూడా కూర్చోవడం జరిగింది. ఆయన అన్నారు, స్వామి వీళ్ళు చేసింది గ్రామాలు గ్రామ సేవలు చేసుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు చేసింది అందరికీ తెలియాలి అన్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే మీకు పబ్లిక్ లో కావాలా ప్రైవేట్ గా కావాలా అన్నారు. అప్పుడు అనిల్ కుమార్ గారే మాకేంటంటే ప్రైవేట్ గా అయితే స్వామితో బాగా మాట్లాడచ్చు, చాలా దగ్గరగా గడపచ్చు కదా అనుకున్నాం. సరే ఆయనే ఉన్నారు, అనిల్ కుమార్ గారు కూడా స్వామితో అన్నారన్నమాట, స్వామి అందరికీ తెలియాలి వీళ్ళు చెప్పేవి అని. సో అప్పుడు స్వామి అయితే సరేనని మధ్యాహ్నానికి ఒక సైకిల్ వన్ సభా మండపంలో ఒక సభలాగా ఏర్పాటు చేసి మా ఆ గ్రామ సేవలో సీనియర్ బ్రదర్ అయిన వై శ్రీనివాస్ ని మాట్లాడమన్నారు, తర్వాత నేను మాట్లాడతానని స్వామి చెప్పి. సో అప్పుడే ఈ గ్రామ సేవ అన్న రామసేవేసుమి, రామరాజ్యం అన్న ప్రేమమయమి అనే పద్యం పాడి సో అప్పటి నుంచి ఆ పద్యానికి బహుళ ప్రాచుర్యం కూడా స్వామి దానికి అందించారు. సో అప్పుడు గ్రామ సేవలు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఇవన్నీ కూడా చాలా పూసగుచ్చినట్లు చెప్పి అవన్నీ చాలా. అప్పుడు ఇంకోటి ఏంటంటే మా అందరినీ అటు స్వామి ఏంటంటే మనం ఇంత చేస్తే మనల్కి ఎంతగా బ్లెస్ చేస్తారు అంటే సేవా కార్యక్రమాలకి మన అందరినీ కూడా స్వామి పోడియం పక్కన అందరినీ కూర్చోబెట్టుకుని విఐపీస్ లాగా 4-5 స్టేజ్ మీద మన మా టీమ్ ని ఓన్లీ మీరు ఇక్కడ కూర్చోండి నా పక్కన కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు అలా చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు మన నెక్స్ట్ తరాలు కూడా ఎంతో చెప్పుకుంటారని చెప్పారు కూడా, అది ఒకసారి కూడా చెప్పారు
3: స్వామి. ఆ రోజు డిస్కోర్స్ ఇచ్చారు, డిస్కోర్స్ లో స్వామి చెప్పిన అంటే చాలా పొగిడేసి ఈ పిల్లలు పాపం ఈ పిల్లలేమో ఇంట్లో ఉంటే అసలు మంచాలే దిగరు అలాంటిది వీళ్ళు 5 రోజులుగా రాత్రింపగళ్ళు కష్టపడి అంటే మనం చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే చెప్పారు స్వామి. అయితే స్వామి చాలా ముఖ్యమైన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పింది ఏంటంటే స్వామి స్వామి అన్నారు ఆ రోజు ఈ రోజు ఈ గ్రామ సేవలు చేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ల తరాల వాళ్ళు వాళ్ల మనవాళ్ళు ముని మనవాళ్ళు మా తాతలు మా ముత్తాతలు ఇలా గ్రామ సేవల్లో స్వామి సత్యసాయి వాళ్ళ సత్యసాయి పాల్గొన్నారు అని చెప్పుకుంటారు అని చెప్పి స్వామి ఎంతగానో గొప్పగా చెప్పారు. అంటే సేవ చేసి వచ్చిన వాళ్ళకి స్వామి అంత స్థాయి అంత ప్రాముఖ్యత ఇచ్చి అంటే సేవని ఎలా ఎంకరేజ్ చేసి స్వామి సేవ అనేది ఎంత ముఖ్యం అనేది చూపించడానికి
2: ఇంకా
3: హైదరాబాద్ యువతకు అవకాశం ఇచ్చారు.
2: ఆ సమయంలో స్వామి మనతో సంభాషిస్తూ కూడా అసలు గ్రామ సేవ ఎలా చేయాలి అక్కడ ఎలా మనం మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా అవి చెప్పారు కదా
3: స్వామి. తర్వాత కూడా తరచూ పిలిచి చాలా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. చాలా సార్లు గ్రామాలలో ఏం చేయాలి ఎలా చేయాలి అసలు గ్రామాలకు వెళ్లి కల్చరల్ యాక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది అని ఇలాంటివన్నీ స్వామి అంటే చూడడానికి వీళ్ళు చేస్తున్నారని అనిపించేది కానీ నిజానికి స్వామి
2: మలుపులోనూ స్వామి సూచనలు
3: దాని మీద అయింది. అయితే స్వామి అప్పట్లో చెప్పిన కొన్ని ఇప్పుడు సమయ అభావం వల్ల కొన్ని ముఖ్యమైనవి షేర్ చేసుకుందాం. స్వామి పర్టికులర్ గా యువతకి చెప్పిన యువతకి ఇచ్చిన సందేశంలో స్వామి అన్నారు గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామ సేవలకి యువకులు వెళ్ళినప్పుడు యువకులు యువతులు కలిసి ఎప్పుడు వెళ్ళకూడదు అన్నారు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్ళద్దు కలిసి గ్రామాలు. స్వామి ఏమన్నారంటే అక్కడ బస్సు నుంచి ఇలా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దిగితే గ్రామస్తులు తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది అందుకని ఇది ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అన్నారు. అది ఒకటి. రెండోది ఏమన్నారంటే మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు స్వామికి ప్రతినిధులు లాంటి వాళ్ళు స్వామిని మిమ్మల్ని చూసి అంచనా వేస్తారు అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుని మీ ప్రవర్తన సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఆడవాళ్ళకేసి అనవసరంగా వెళ్లి మాట్లాడడం చూడడం అవి చేయొద్దు అని. ఇంకోటి ఏం చెప్పారంటే గ్రామ సేవలప్పుడు గ్రామస్తులకే చాలా సార్లు వాళ్ళకేం అవసరాలు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో జీవించేస్తూ ఉంటారు అలా మీరు వెళ్లి అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలు ఏమిటో మీరే తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని. సో ఇలాగ స్వామి ఎన్నో సూచనలు అవి ఇచ్చారు.
2: ఇవే కాదు యాక్చువల్లీ మనందరం హైదరాబాద్ నుంచి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఆ గ్రామస్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు భోజనంకి అరేంజ్ చేయాల్సి వచ్చేది. స్వామి చెప్పారు మీరు వెళ్ళింది సేవలు అందించడానికి వాళ్ల సేవలు మీరు పొందడానికి కాదు వాళ్ళకి భారం అవ్వకుండా మీరు ఫుడ్ని మీరే తీసుకెళ్ళండి లేకపోతే మీరు అక్కడ వండుకోండి లేకపోతే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. స్వామి ఎంత మెటిక్యులస్ గా అంటే మనం లేదు మనం ఏదో అక్కడ చేసేసి ఫోటోలు తీసేసి ఏదో వాళ్ళని ఉద్ధరించాం అనుకుంటాం కానీ మనం వాళ్ళకి భారమవుతున్నామేమో అన్నది స్వామి గుర్తించి మీరు భోజనం అది మీరే తీసుకుని వెళ్ళండి కానీ అలా అంత నిస్వార్థంగా మీరు చేయాలి వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి భారం అవ్వకుండా అని కూడా చెప్పేవారు.
3: అదే కాకుండా స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే మీరు గ్రామానికి వెళ్లి మీరు పనిచేయడం కాదు అక్కడ వాళ్ళు అక్కడున్న యువకుల్ని కూడా మీరు పిలిచి వాళ్ళ చేతి కూడా పనిచేయించాలి ఎందుకంటే మీరు ఒకరోజు వచ్చి వెళ్లిపోతారు కానీ వాళ్ళకి అది కలగాలి ఆ థాట్ కలగాలి మేము మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేయగలము అని
2: అవేర్నెస్ కూడా వాళ్ళలో క్రియేట్ చేయగలం. ఇంకా అసలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంత సమయం ఉన్నా చాలు. ఇలాగే ఇదివరకు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని కూడా స్వామి దగ్గరికి తీసుకురావడం జరిగేది. స్వామి అప్పుడు ప్రతిసారి బాగా స్పందించి అందరికి చాలా సార్లు వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడేవారు ఆ పిల్లలందరితో కదా. సో సత్యేందర్ నువ్వు కూడా ఆ ట్రిప్స్ లో చాలా ట్రిప్స్ కి వచ్చిన వాడివే. సో అందులో ఏమన్నా నువ్వు మర్చిపోలేని
4: బాగా గుర్తు 1997 జూన్ లో స్వామి ఒకసారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని మా అందరు పిలిచారు. అప్పుడు యాక్చువల్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు కొంతమంది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూకి పిలిచాక స్వామి ఒక అబ్బాయిని చూసి ఏం చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే అబ్బాయి బీఏ చదువుతున్నాను అన్నారు.
2: బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.
4: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. అయితే ఎన్నేళ్ల నుంచి చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను స్వామి అన్నారు.
2: బీఏ 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను.
4: మాకు తెలియదు యాక్చువల్లీ అప్పుడే ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే స్వామి అన్నారు చాలా ఎంత సింప్లిఫైడ్ గా చెప్పారు చూడండి 2 అక్షరాల బీఏకే నువ్వు అంత కష్టపడితే 4 అక్షరాల బీఏబీఏ అంటే బాబాకి ఎంత కష్టపడాలరా నువ్వు
2: అంటే స్వామిని అర్థం చేసుకుని
4: మేము అప్పుడు కొత్తగా గ్రూప్ లోకి వచ్చాము. అంటే అంత స్వామి ఎంత సింప్లిఫైడ్ గా చెప్తారా అని చూసి చాలా ఆశ్చర్యపోయాం మేము.
2: సరే అసలు ప్రతి ఇంటర్వ్యూలో ఎన్నో కష్టమైన ఏవో ప్రశ్నలు వేసేవాళ్ళం స్వామి చాలా సింపుల్ గా ఆన్సర్స్ చేసేవారు. అలాంటి మనం ఎన్నో మనం ఇవాళ మనం పంచుకుందాం. వేణు నువ్వు కొంతకాలం హైదరాబాద్ యూత్ లో ఉన్నావు, తర్వాత ఇక్కడ స్టూడెంట్ గా కూడా జాయిన్ అయ్యావు. నువ్వు ఇక్కడ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాక కూడా స్వామి తరచు ఏదైనా పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడు హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా అని కూడా అడుగుతుండేవారు కదా నిన్ను?
3: అవును, అయితే 2002 నుంచి 2004 స్వామి నాకు ఇక్కడ ఎంబీఏ చదివే అవకాశం ఇచ్చారు. ఆ పీరియడ్ లో దాదాపు ప్రతి పండగ ముందు స్వామి ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు, ఏ డేట్ కి వస్తున్నారు, ఇవన్నీ అడుగుతూ ఉండేవారు. క్యాంటీన్ లో పనిచేసి నాకు వచ్చి చెప్తూ ఉండేవారు కూడా. ఫెస్టివల్ డే నాడు కూడా స్వామి వచ్చి క్యాంటీన్ లో మీ వాళ్ళంతా పనిచేస్తున్నారు, నేను వెళ్లి చూసి వచ్చాను అనేవారు. అంటే అంత అంత ఆంతరికంగా అంత స్వామి చాలా ఎంతో ఎంతో ప్రేమగా, అంటే టీమ్ ఈ గ్రూప్ మీద స్వామికి ఉన్న ప్రేమ అనేది నాకు నిజంగా స్టూడెంట్ అయ్యాక ఇంకా ఎక్కువ తెలిసింది కూడా. సో ఇలాగ చాలా సార్లు
2: స్వామిని అడగంగానే నువ్వు మాకు ఫోన్ చేసి అడిగేవారు ఎంతమంది వస్తున్నారు స్వామి అడుగుతున్నారు.
3: నేను కనుక్కోవాల్సి వచ్చేది ఎందుకంటే నాకు కూడా తెలియదు చాలా సార్లు. ఇంకా అదే కాకుండా స్వామి అనేక మార్లు పేరు పేరున కూడా అడిగేవారు, ఇతను ఏం చేస్తున్నాడు, ఫలానా మనిషి ఏం చేస్తున్నాడు, ఇలాగ స్వామి చాలా చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతుండేవారు యాక్టివిటీస్ గురించి. ఇంకా రెండు మూడు సార్లు అయితే డైరెక్షన్స్ కూడా పంపించారు విక్టోరియా మెమోరియల్ సేవా కార్యక్రమానికి. సో నేను ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడిని మన సీనియర్ బ్రదర్స్ కి.
2: ఇంకా అసలు ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయ్యాక అంటే ఎస్పెషల్లీ నీకు నాకు ఒక మర్చిపోలేని అనుభవాన్ని స్వామి తన సర్వాంతర్యం తత్వాన్ని చాలా చాలా హాస్యమైన పద్ధతిలో మనకి అందించడం జరిగింది కదా. అదొకసారి మేము ఒకసారి 2002 సెప్టెంబర్ లో వచ్చినప్పుడు నీతో మాట్లాడిన ఆ సన్నివేశం ఒకసారి ఇవాళ
3: 2002 సెప్టెంబర్ లో మన బ్రదర్స్ అంతా మీరు కూడా వచ్చారు అప్పుడు. అప్పుడు అందరూ వచ్చినప్పుడు మామూలుగా మన గ్రూప్ వచ్చింది కదా. అసలు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే స్వామి గ్రూప్ వచ్చినప్పుడల్లా వెళ్లి కలిసి రా అనేవారు నన్ను. ఇది నేను చాలాసార్లు పర్మిషన్
2: తీసుకున్నాను.
3: సో అలాగే వెళ్లి దాన్ని అయితే వెనకాల ఎక్కడో మన కుల్వంత్ హాల్ లో కూర్చుని ఉంటే స్వామి ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ టైంలో నేను వెనక్కి వచ్చి అప్పుడు కళాధర్ మీతోనే నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఏమిటి ఏం జరుగుతున్నాయి యాక్టివిటీస్ అని. అప్పుడు ఇప్పుడు కళాధర్ అడిగారు నన్ను, స్వామిని నీతో మాట్లాడుతున్నారా, చూస్తున్నారా, అసలు ఏమైనా ఈ మధ్య ఏమైనా మాట్లాడుతున్నారా. అయితే మొదట్లో మాట్లాడేవారు, ఫస్ట్ వన్ మంత్ లో మాట్లాడేవారు రెగ్యులర్ గా. ఈ మధ్య కొంచెం స్వామి చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు నన్ను అన్నాను. అన్నాక ఇది అయిపోయింది, దాని తర్వాత వేరే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో అంతా కనుక్కుని మన గ్రూప్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఈ సంభాషణ జరిగిన 4 రోజుల తర్వాత స్వామి సడన్ గా వెనకాల నుంచి నన్ను ఒకరు బయట కూర్చున్నప్పుడు కుల్వంత్ హాల్ లో వెనకాల నుంచి హైదరాబాద్ బాయ్ ఇలా రా అని చెప్పి పిలిచారు. పిలిచినప్పుడు మొన్న మీ వాళ్ళంతా వచ్చారు కదా, ఏమంటున్నారు వాళ్ళు అన్న. అంటే నేను మామూలుగా యాక్టివిటీస్ గురించి చెప్పారు స్వామి, ఇలా ఏదో ఆర్ఫనేజ్కి వెళ్తున్నాను ఇవి చెప్పారు. అదంతా సరే, అది కాదు, ఇంకొక అబ్బాయి ఏదో అన్నాడు కదా, ఏమన్నాడు అన్నారు. నాకేమో గుర్తు రాలేదు ఆ మూమెంట్ లో. అయితే స్వామి ఏమో హాయ్ నిన్ను చూస్తున్నారా మాట్లాడుతున్నారా అని అడిగాడు కదా అన్నారు. అంటే ఎగ్జాక్ట్ గా మనకు కాన్వర్సేషన్ ఎలా ఉండిందో అలా చెప్పడం మొదలెట్టారు. అప్పుడు స్వామి అడిగారు, స్వామి అంటే ఏం చెప్పావు నువ్వు అన్నారు. చూస్తున్నారని చెప్పాను స్వామి. హాయ్ అబద్ధం ఆడద్దు అన్నారు. అబద్ధం ఆడద్దు, చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు అన్నావు అవునా కదా అన్నారు. అంటే అప్పుడు అవును స్వామి అన్నాను. అన్నప్పుడు స్వామి ఇప్పుడు వెంటనే స్వామి ఏమో మర్చిపోయారంటావా, ఎంత ఎంత మాట అన్నావు నువ్వు, అయినా రోజు మాట్లాడడానికి ఎలా కుదురుతుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, అందరితో రోజు మాట్లాడడం కుదురుతుందా నాకు, చూస్తూనే ఉన్నారని చెప్పచ్చు కదా, అలా మర్చిపో, నువ్వు ఒకటి గుర్తుంచుకో, నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను ఎప్పుడు నిన్ను అన్నారు స్వామి. సో అది అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చాలా స్వామి సర్వాంతర్యామి, ఆయనకు అన్ని తెలుసు అన్న విషయం మనకు తెలిసినా స్వామి ఏనాడు ఎవరిని కూడా మర్చిపోరు. పర్సనల్ గా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆల్ ద టైం చూస్తుంటారు అనేది.
2: పైగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి ఏదో ఎవరో గ్రూప్ ని తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. పైగా నువ్వు ఇంకో విషయం మర్చిపోయినట్టు అప్పుడు స్వామి నువ్వు చెప్పావు మాకు, మీరు ఆ పిల్లల దగ్గర కూర్చొని మీరు మాట్లాడుకున్నారు
3: చెప్పారు కూడా.
2: అదే స్వామి మర్చిపోరు ఎవరిని అని చెప్పినప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది బ్రదర్. స్వామి నువ్వు మన ఇంటర్వ్యూలోనే ఒకసారి మనం అడగడం జరిగింది స్వామిని, స్వామి మీరు అందరినీ ఒకేలాగా అంత నిస్వార్థంగా ఎలా ప్రేమించగలుగుతారు అని అడిగాం కదా స్వామిని. స్వామి చెప్పిన ఆన్సర్ కూడా ఒకసారి వాళ్ళు మనం పంచుకున్నాం.
3: అయితే అప్పుడు అడిగినప్పుడు స్వామి ఎలా అంటే మీరు లవ్ ఆల్ అంటారు, అది జీవిస్తారు కూడా,
2: అందరినీ
3: ప్రేమిస్తారు మీరు, ఎలా మీకు అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు స్వామి చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. స్వామి అడిగారు, మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగారు. అడిగితే ప్రేమిస్తున్నారు, సో ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను స్వామి అన్నాం. అంటే స్వామి అన్నారు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా అన్నారు. ఇంత అనాలిసిస్ మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎందుకంటే నువ్వు మీ నాన్న అనుకుంటున్నాడు నువ్వు తన అంచం నుంచి పుట్టావని అనుకుంటున్నాడు, అందుకే ప్రేమిస్తున్నాడు అని. మీ నాన్న అలా అనుకుంటున్నాడనే అంత ప్రేమిస్తే మీరంతా నా అంశం నుంచే పుట్టారని నాకు తెలుసురా, నేను ఇంకా ఎంత ప్రేమించాలి
2: అని.
3: మమ్మయ్య వంశో జీవలోకే జీవభూత సనాతన అని స్వామి స్వామి అంశం నుంచే అందరూ పుట్టారు అన్నది స్వామి ఇస్ ఆల్వేస్ ఇన్ దట్ కాన్షియస్నెస్. కాబట్టి
2: విషయాలను అడిగినా స్వామి ఎంత సరళంగా. ఇలాగే ఇంకో విషయం కూడా మనం సమయాభావం వల్ల త్వర త్వరగా మనం ఇవన్నీ శ్రోతలకి చెప్దాం. ఇంకోసారి ఒకసారి ఇలాగే మన ఇంటర్వ్యూలో స్వామి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటే ఏంటి, ఎలా మేము పెంపొందించుకోవాలని కూడా చెప్పారు కదా, దానికి కూడా స్వామి అద్భుతమైన రీతిలో సమాధానం ఇచ్చారు. అది కూడా ఒకసారి
3: స్వామి స్వామి చాలా కాంప్లెక్స్ విషయాలు కూడా చాలా చక్కటి ఉదాహరణలతో సింపుల్ గా చెప్పేవారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇలా అడిగినప్పుడు స్వామి పక్కనే స్వామి ఇంటర్వ్యూ చేయర్ పక్కనే ఇంకో టేబుల్ మీద లెటర్స్ అవి పెట్టున్నాయి,
2: స్వామి
3: భక్తుల దగ్గర తీసుకున్న లెటర్స్. అయితే స్వామి ఒక లెటర్ తీసుకుని ఈ లెటర్ ఒక భక్తుడు ఇందాక ఇచ్చాడు నాకు దర్శనంలో. అయితే ఆ భక్తుడు దర్శన్ స్టార్ట్ అవ్వక ముందు అంటే మ్యూజిక్ దర్శన్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవ్వక ముందు స్వామి రాకముందు కూర్చుని ఆ లెటర్ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఒకటే ఆలోచన అతనికి, స్వామికి నేనేం చెప్పాలి ఏం రాయాలి అనే ఆలోచనతో అదే రాస్తున్నాడు. అదే కాన్సన్ట్రేషన్ అన్నారు.
2: అంటే ఆర్ద్రతతో స్వామిని ఊహించుకుంటూ ఆ లెటర్ రాయడమే ఏకాగ్రత
3: అని చెప్పి దాని తర్వాత దర్శన్ మ్యూజిక్ మొదలైంది. అతను ఎన్వలప్ లో లెటర్ పెట్టాడు, ఇలా రెండు దోసిట్లో పట్టుకుని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఒకటే ఆలోచనతో కూర్చున్నాడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు. అయితే అది అంటే అతని ఆలోచనలంతా ఒకటే ఆలోచనకు వచ్చేసింది ఇప్పుడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు అని. అదే కాంటెంప్లేషన్ అన్నారు.
2: కాన్సన్ట్రేషన్ అండ్ కాంటెంప్లేషన్.
3: తర్వాత స్వామి దర్శన్ మ్యూజిక్ మొదలయ్యాక స్వామి వచ్చి భక్తుల దగ్గర లెటర్లు తీసుకుంటూ ఈ భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి చేయి ఆ లెటర్ మీద పడినప్పుడు అతని చేతిలో లెటర్ ఉంది, స్వామి చేతిలోనూ లెటర్ ఉంది. ఆ మొమెంట్ లో అతని ప్రేయర్ తీరిపోయింది, అతనికి ఇంకే డిజైర్ లేదు, అతను ఓన్లీ ఆనందంగా ఉన్నాడు స్వామి తీసుకున్నారు అని. ఆ మొమెంట్ అదే మెడిటేషన్ అన్న. సో అంత చక్కగా ఇంత ఇంత బ్యూటిఫుల్ గా సింపుల్ గా
2: సింపుల్ గా దర్శనాన్ని డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం. అసలు ఇప్పుడు చెప్తుంటే కూడా లెటర్ రాయడం, స్వామి కోసం వెయిట్ చేయడం, స్వామి ఎంతో అందంగా నడిచొస్తుంటే ఆ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది నిజంగా ఒక మధుర ఘట్టంగా మనం భావించాలి. చాలా ఈవెన్ తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు పడుతుంది.
4: ఇంకోసారి ఈవెను అంటే మా బ్రదర్స్ చెప్తా ఉంటారు యూత్ పర్స్పెక్టివ్ లో స్వామి కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్ గురించి స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారని చెప్తా ఉంటారు. ఒకసారి
3: స్వామి చాలా సార్లు అంటే మనమంతా జనరల్ గా యూత్ గ్రూప్ కాబట్టి స్వామి చాలా సార్లు ఈ విషయం మీద చెప్పేవారు. ఏంటంటే స్వామి అనేవారు నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్, నిగ్రహం ఉంటే అనుగ్రహం ఉంటుంది అనేవారు. అయితే స్వామి ఏమన్నారంటే యూత్ అనే దశ ఎలాంటిదంటే ఈ ఏజ్ స్వామి ఇన్ఫాక్ట్ ఏజ్ గ్రూప్ కూడా 16 to 35 ఇయర్స్ అన్నారు. అప్పుడు ఈ ఏజ్ గ్రూప్ లో ఫిజికలీ మెంటలీ ఇమోషనలీ ఇంటెలెక్చువలీ అండ్ స్పిరిచువలీ యు ఆర్ స్ట్రాంగెస్ట్ అన్నారు. అంటే చాలా మంది జనరల్ గా ఏమనుకుంటారంటే ఫిజికల్ గా బలం ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటారు కానీ ఈ మిగతా యాంగిల్స్ లో ఆలోచించారు. కానీ స్వామి చెప్పింది ఏంటంటే ఈ దశలో స్వామి అప్పుడు ఏమన్నారంటే ఈ స్టేజ్ లో గనుక మీరు మీ సెల్ఫ్ కంట్రోల్ కనుక పెంచుకోగలిగితే ఈ స్టేజ్ లో కనుక రాగలిగితే జీవితాంతం ఉంటుంది. ఈ స్టేజ్ లో కనుక మీరు ఇంద్రియాలు నిగ్రహం చేయలేకపోతే ఏ స్టేజ్ లో కూడా చేయలేరు అనేవారు. సో అందుకని యూత్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ లైఫ్ అండ్ అందుకే స్వామి ఇంత టైం యూత్ కి ఇచ్చేవారు. ఒక హైదరాబాద్ కాదు ఎక్కడైనా యూత్ కాన్ఫరెన్స్ అని కానీ లేకపోతే ఎంతమంది యువకులతో
2: స్వామి ఇప్పుడు
3: స్టూడెంట్స్ తోనే టైం గడిపారు. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది వేర్ ఇట్ ఇస్ వెరీ కీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్.
2: అది ఇంకోటి ఈ యూత్ గ్రూప్ అంటే మనం 2010 చేసాం యూత్ కాన్ఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూ నుంచి సుమారు 1000 విద్యార్థుల్ని పైగా ఆ సమయం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఉద్యమం పీక్ లెవెల్లో ఉన్నప్పుడు 1000 విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అసలు అది కూడా అంటే స్వామి భౌతికంగా ఉన్నప్పుడు మనం చేసిన ఆఖరి కార్యక్రమం కూడా అంటే మనం చేశాను అనడం నాకు చాలా తప్పది, స్వామే చేయించారు. అది మన అజ్ఞానం బయటపెట్టా నేను మనం అని, అంతా స్వామే చేయించారు అది. ఎందుకంటే మొత్తం దాని ప్లానింగ్ నుంచి కూడా ఫస్ట్ మనం ఏదో కొంతమందితో అనుకుంటే స్వామి చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు మీరు యూనివర్సిటీస్కి వెళ్లి వైస్ ఛాన్సలర్ ని అనేక కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ ని కలిశారు కదా, ఆ అభిప్రాయాలు కొంత సమయం మించిపోతుంది.
4: తప్పకుండా మీరు అన్నట్టు మనం ఏదో 200-300 బాయ్స్ తోని కాన్ఫరెన్స్ పుట్టబడిలో చేద్దాం అనుకున్నాము. మధ్యలో ఒకసారి వచ్చి స్వామికి చిన్న బ్రోచర్ ఇచ్చేసి చిన్న రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చాము. ఒక సుమారు 10 కాలేజ్ తిరుగుంటాం అప్పటికి. స్వామి దర్శనంలో ఆ బ్రోచర్ చూస్తూ ఇది సరిపోదు బంగారు, ఇంకా చాలా మీరు తిరగాలి, చాలా కాలేజ్ కవర్ చేయాలి అన్నారు. అక్కడ స్వామి ఆ యూత్ కాన్ఫరెన్స్ కి విత్తనం నాటినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఏదో చిన్న యాక్టివిటీ అనుకోని వచ్చిందని స్వామి హౌ డిడ్ హి మ్యాగ్నిఫై అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం ఇది. సో మీరన్నట్టు అప్పుడు అజిటేషన్ చాలా పీక్ లో ఉండే, యాక్చువల్ మనకే కాన్ఫిడెన్స్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది వైస్ ఛాన్సలర్స్ వస్తారు, అందరినీ కలుస్తున్నాం, అన్ని కాలేజ్కి వెళ్తున్నామని. బట్ స్వామి ఒక హోస్ట్ ఎలా ఉండాలి, ఐడియల్ హోస్ట్ అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఒక ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలన్నది మనకి యాక్చువల్ చూపెట్టారు మనకి. అంటే రైట్ ఫ్రమ్ ది మెను, అంటే పిల్లలు వస్తున్నారు, సో వాళ్ళకి
2: మంది పిల్లలు క్యాంటీన్ లో
4: వాళ్ళకి ఏమేమి మెను కావాలనేది స్వామి డిసైడ్ చేసి స్పెషల్ మెను ప్రిపేర్ చేయించారు. అకామిడేషన్ స్వామి లోపల ప్రశాంత నిలయంలో సపరేట్ స్పెషల్ అకామిడేషన్ ఇప్పించారు. అండ్ మన
2: అండ్ ఈవెన్ ఆశ్రమ అథారిటీస్ డిడి షెడ్స్ లో ఈ కార్యక్రమం చేసుకుంటే స్వామి
4: చేయాలి అని
2: స్పీకర్స్
4: కూడా స్వామి స్వయాన డిసైడ్ చేసి స్వామి అందరు నామినేట్ చేసి ఆరు
3: బృందావన్ ప్రిన్సిపల్
4: సంజయ్ గారు
2: చివరికి ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ టైంలో స్వామి ఉపన్యాసాలు ఇవ్వడం కొంచెం తగ్గించారు. ఆ రోజు ఆ పిల్లల్ని ఉద్దేశించి 1.5 hours
4: మాట్లాడి
2: ఆ ఉపన్యాసంలో స్వామి పొన్నుచంద్రాలో నాకు మీకు ఏమీ తేడా లేదు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను, మీరు కింద కూర్చున్నారు, అంతేగాని ఏమి తేడా లేదు, మనందరం ఒకటే, ఒకే ఆత్మ మనందు. యాక్చువల్లీ ఆ తర్వాత రోజు నేను చాలా మంది పిల్లల్ని వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అదే అన్నారు, బాబా గారంటే మేము ఏదో ఎక్కడో ఉండి ఏదో చెప్తారనుకున్నామండి, ఇంత సింపుల్ గా వచ్చి ఇలా మాట్లాడతారా అని అనుకున్నామని వాళ్ళు చాలా ఆనందానికి లోనయ్యారు. సరే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత సమయం అని సరిపోదు, స్వామి అనుభవాలని మనం చెప్తుంటే. సరే నిజంగా చెప్పాలి అంటే ఇదంతా హైదరాబాద్ యువతతో స్వామి భాషణం అంటే ఇదంతా కూడా మనందరికీ స్వామి ప్రసాదించిన మధుర ఘట్టాలు. ఇవన్నీ మనకి స్వామి ఎంతో ప్రేమతో అనుగ్రహించినవే గాని అంతకన్నా వేరేదేమీ కాదు. మనం ఎప్పటికీ ఇవన్నీ మనం ఆస్వాదించి మన మనసులో నిలుపుకొని నిజంగా స్వామి సందేశ జ్యోతులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని మనం
3: ఒకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ యువతకి ఇచ్చిన అవకాశాలు కానీ స్వామి ఇన్నిసార్లు ఇచ్చిన ఒకటి అర్థమైంది ఏంటంటే చేయించేది చేసేది అంతా స్వామి, పేరు మాత్రం మనకిచ్చారు.
2: అదే అదే కదా స్వామి ఒకసారి భగవంతునికి మనిషి మానవుడికి తేడా ఏంటంటే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుండేవాడు భగవంతుడు, ఏమీ తెలియకుండా అన్ని తెలిసినట్టుండేవాడు మానవుడు అని చెప్పారు స్వామి. సో ఈ అవకాశాన్ని చివరికి మళ్ళీ మనం ఒకసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకోగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు స్వామికి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు మన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం మేడం, జై సాయిరాం.
5: భగవంతు సంభాషణ కార్యక్రమంలో హైదరాబాద్ యువత అనుభూతులను విన్నారు. ఇది హైదరాబాద్ రేడియో సాయి బృందం సమర్పణ. రేడియో సాయి భగవాన్ దివ్యానుగ్రహ భాషణలను, ప్రముఖుల ప్రసంగాలను, సాయి భక్తులతో ఇంటర్వ్యూలు, ఇంకా ఎన్నో ఆహ్లాదకరమైన వినోదభరితమైన కార్యక్రమాలను మీకు అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత సమర్పిస్తున్న అంత్యాక్షరి కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం హార్మోనియం సాయిప్రకాష్, తబలా అభిషేక్ ఆచార్య. విని ఆనందించండి.

సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి ఎంతో మంది యువతులు ఉత్సాహంగా మన రేడియో సాయి డిజిటల్ స్టూడియో పుట్టపర్తి కేంద్రానికి వచ్చారు. సాయిరాం సిస్టర్స్, ముందుగా ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమాన్ని స్వామికి స్వాగతం పలుకుతూ మనందరం ప్రారంభిద్దాం.

0: ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో రెండు టీంలు పాల్గొంటున్నాయి, సత్య టీం మరియు ప్రేమ టీం. సత్య టీంలోని పార్టిసిపెంట్స్ ని ముందుగా మీకు పరిచయం చేస్తాను. సాయి చంద్రిక, సాయి అన్నపూర్ణ, సాయి దీపిక. మరియు ప్రేమ టీంలో సాయి ప్రసన్న, ప్రశాంతి, అనామిక. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో మూడు రౌండ్లు ఉంటాయి. ముందుగా మీకు మొదటి రౌండ్ వివరాలు చెప్తాను. ఈ మొదటి రౌండ్ లో నేను ముందుగా ఒక భజన పాడతాను. నేను ఆ భజనని ఎక్కడైతే ఆపుతానో ఆ ఆఖరి పదం నుండి సత్య టీం ఒక భజన ప్రారంభించాలి. సత్య టీంని నేను ఏదో ఒక చోట స్టాప్ చేస్తాను. వారు ఎక్కడైతే ఆపేస్తారో ఆ ఆఖరి పదం నుంచి ప్రేమ టీం మరొక భజన పాడాలి. ఈ విధంగా ప్రతి టీంకి 5 ఛాన్సెస్ ఇవ్వబడతాయి. మీ ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్ వస్తాయి. మీ ఛాన్స్ వచ్చినప్పుడు 10 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ గెస్ చేసి పాడాలి. రూల్స్ అని అర్థమయ్యాయి కదా? ఇక మన ఫస్ట్ రౌండ్ ప్రారంభిద్దామా?
1: అలాగే.

0: వెరీ గుడ్. సత్య టీమ్ మహేశ్వర అనే పదంతో ప్రారంభమయ్యే భజన పాడగలరా?
1: మహేశ్వరతోనే పాడుమా? మహాదేవా
0: మహేశ్వర ట్రై చేయండి, పాడగలరా? పర్వాలేదు, సెకండ్ వర్డ్ అయినా యాక్సెప్ట్ చేస్తాం, పాడండి.
1: సెకండ్ వర్డ్ అంటే ఏది?
0: అది ఫస్ట్ లైన్ లో ఎక్కడొచ్చినా ఓకే.

0: సత్య టీమ్ రామ్ అనే పదం.
1: రామ్ రామ్ రామ్ పరమ సుమంగళ రామ్ రామ్ రామ్ జననీ జానకి జీవన రామ్.
0: రైట్, ప్రేమ టీమ్ రామ్ మళ్ళీ.

0: వెరీ గుడ్. ఇది ఈ రౌండ్ చాలా టఫ్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా పాడేశారు టూ టీమ్స్ కూడా. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీమ్ మరియు ప్రేమ టీమ్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీమ్ 50 పాయింట్స్ మరియు ప్రేమ టీమ్ కూడా 50 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇక మనం మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రెండో రౌండ్ లోని వివరాలు చెప్తాను. ఈ రెండో రౌండ్ లో నేను ఏదైనా భజనలోని ఒక మధ్యలో లైన్ ని చెప్తాను, చదువుతాను. అది ఆ లైన్ ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు పాడాలి.
1: అంటే మీరు ట్యూన్ లో పాడతారా?
0: నేను ట్యూన్ లో పాడను, జస్ట్ చదువుతాను. అది ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు కరెక్ట్ గా గెస్ చేసి పాడాలి. ఇదేమో బజర్ రౌండ్. ఓకే, సో ఆడియన్స్ కి కూడా తెలియడానికి, ఏ టీం సరిగ్గా బజర్ ప్రెస్ చేశారో తెలియడానికి మీకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాము. సత్య టీం కంజీరా, ప్రేమ టీం తాళం. ఓకే, మీరు తాళం గాని మీ బజర్ ప్రెస్ చేసిన 10 సెకండ్స్ లోపు రైట్ ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే, ఇందులో కూడా ఈ సెకండ్ రౌండ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు మాక్సిమం స్కోర్ చేస్తారో చూద్దాం.
1: ఒకవేళ తప్పు పాడితే పాస్ అవుతుందా నెక్స్ట్ టీం?
0: తప్పు పాడితే, ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, తప్పు పాడితే 5 మార్క్స్ కట్ అయిపోతాయి. ఓకే, సో అందుకని జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి.
2: అలాగే
0: నేను లైన్ పూర్తిగా చదివే వరకు ఆగి అప్పుడు బజర్ ప్రెస్ చేయండి.
2: అలాగే.
0: ఓకే, రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా?
3: అర్థమయ్యాయి.
0: సో ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మధురానాథ్ హరే కృష్ణ గోపాల. సత్య టీం ముందుగా కంజీరా ప్రెస్ చేశారు, సో ఛాన్స్ గోస్ టు సత్య టీం.

0: వెరీ గుడ్ సత్య టీమ్. సో ప్రేమ టీమ్ మీరు అలర్ట్ అయిపోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ సత్య టీమ్ చెప్పేశారు. సో సెకండ్ క్వశ్చన్, మంగళకర కరుణాంతరంగ. ముందుగా సత్య టీమే మళ్ళీ బజర్ ప్రెస్ చేశారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.
1: మంగళకర కరుణ.
0: 5 seconds, టైమ్ అప్. సారీ సత్య టీమ్, మీరు టైం లోపల పాడలేకపోయారు. సో ఈ క్వశ్చన్ ప్రేమ టీమ్ కి పాస్ అవుతోంది. మీరు గెస్ చేయలేకపోయినందుకు 5 points కట్ అవుతున్నాయి. సో ప్రేమ టీమ్ మీరు పాడగలరా?
2: ఓకే,
0: స్టార్ట్.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్. మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లేట్ గా బజర్ ప్రెస్ చేసినా ఛాన్స్ కొట్టేశారు. రైట్, మన థర్డ్ క్లూ, దీనబంధు కరుణాకర్ శరణ తుమ్హారి. ఈసారి ప్రేమ టీం ఇంకా ఫాస్ట్ గా ఉన్నారు, సో ప్రేమ టీం ఛాన్స్ గోస్ టు యూ.
1: జయ.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: సో సత్య టీమ్ మీరు అలర్ట్ గా ఉండండి. ఇప్పుడు ద ఫోర్త్ క్వశ్చన్, తప్పకుండా అన్ని చాలా ఈజీవే. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, జై జై జనని సాయి జనని పరితి నివాసినిమా. ప్రేమ టీమే ముందుగా బజర్ ప్రెస్ చేశారు.

0: వెరీ గుడ్ సత్య టీమ్. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ మాధవ మధుసూదన. సత్య టీమ్ మళ్ళీ ప్రెస్ చేశారు బజర్. సో సత్య టీమ్ పాడండి.
1: మాధవ.
0: కేశవ మాధవ మధుసూదన.
1: కేశవ కేశవ మాధవ.
0: టైం అవుతుంది.
1: కేశవ కేశవ.
0: టైమ్ అప్. సో ప్రేమ టీమ్ మీరు కూడా బజర్ ప్రెస్ చేశారు, సో మీరు పాడగలరా?
2: లేదండి, కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాం. భజన్ భజనలో కూర్చున్నప్పుడు వచ్చేస్తున్నాయి, ఇక్కడ కూర్చున్నప్పుడు సడన్లీగా తట్టట్లేదు, బ్లాంక్ అయిపోయాం సడన్లీ.
0: పాడలేరా?
2: వి గివ్ అప్. లేదండి,
3: జడ్జికే.
0: ఓకే,
2: జడ్జికి పాయింట్స్.
0: సరే, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు, కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు మళ్ళీ 5 పాయింట్స్ కట్ అవుతున్నాయి సత్య టీమ్, సారీ. సో రైట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను.
2: చెప్పండి.
0: రాఘవ రామ రఘు.
2: నేను లాస్ట్ లైన్ పాడాను అదే పాట.
1: గోపీయలోలా గోపాల రాఘవ రామ.
0: కానీ మీరు కంటిన్యూ చేయలేకపోయారు.
2: నేను చేస్తుంటే రాంగ్ అన్నారు.
0: ఓకే, సరే, మీకు ఛాన్స్ ఇస్తున్నాం. మీరు కంటిన్యూ చేసి ఉండాల్సింది.
2: నేను అక్కడి నుంచి స్టార్ట్ చేయలేకపోయాను, బట్ స్టిల్ నేను లాస్ట్ లైన్ క్యాచ్ చేయగలిగాను.
0: ఓకే ఫైన్, సరే, ఛాన్స్ ఇస్తున్నాం, ట్రై చేయండి. స్టార్ట్.

వెరీ గుడ్ సత్య టీమ్. మీరు పాడలేరు అనుకున్నాను, 5 పాయింట్స్ కట్ చేసేసాక కూడా మళ్ళీ మీరు పాయింట్స్ వెనక్కి తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, యోగీశ్వర సాయి మురారి, యోగీశ్వర హేత్రిపురారి. సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీమ్.

0: Baba.
1: Very good. Very good, Prema team.
2: Thank you.
1: Next question. Tuma ho mere Atma Ram Baba. ఇప్పుడు కూడా ముందుగా ప్రేమ టీం బజర్ ప్రెస్ చేశారు, సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీం.

Very good, Prema team. Next question. Shyama Sundara, Madana Gopala. ఇద్దరు ఒకేసారి ప్రెస్ చేశారు అనిపిస్తోంది, కానీ ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సత్య టీమే చెప్పారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్. సత్య టీమ్ పాడండి.

వెరీ గుడ్ సత్య టీం. ఈ రౌండ్ లోని లాస్ట్ క్వశ్చన్. సో సత్య టీం మరియు ప్రేమ టీం అలర్ట్ గా ఉండండి. జప ధ్యాన బిన సంయోగ నహి. ఈసారి కూడా సత్య టీం ప్రెస్ చేశారు. సో ఛాన్స్ గోస్ టు సత్య టీం.

0: చాలా బాగా గడిచింది ఈ రౌండ్. సత్య టీం మరియు ప్రేమ టీం చాలా పోటా పోటీగా పాడేశారు పాటలన్నీ. సో ఈ రౌండ్ అయ్యాక స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 45 పాయింట్స్,
1: నాట్ బ్యాడ్.
0: మరియు ప్రేమ టీం 50 పాయింట్స్. ఒక్క 5 పాయింట్స్ డిఫరెన్స్ తో నడుస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ లో స్కోర్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ముందుగా ఈ రౌండ్ వివరాలు చెప్తాను. ఈ రౌండ్ లో నేను మీ దగ్గరికి కొన్ని చిట్స్ తీసుకొస్తాను. ఆ చిట్స్ లో ఏదో ఒక స్వామి నామం రాసుంటుంది, ఏదో ఒక దేవుని నామం. ఆ నామంతో మీరు 2 నిమిషాల్లో ఎన్ని మాక్సిమం భజన్స్ పాడగలరో పాడాలి. అంటే ఆ నామం ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ లైన్ లోనే ఉండాలి, రూల్ లేదు. ఆ భజన్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో 2 మినిట్స్ లో మాక్సిమం ఎన్ని భజన్స్ పాడగలరో అని పాడాలి. ఓకే, సో ముందుగా సత్య టీమ్ తో స్టార్ట్ చేద్దామా?
2: అలాగే.
0: సత్య టీమ్, మీరు ఒక చిట్ తీసుకోండి వీటిల్లోంచి. మీకే పదం వచ్చింది
3: రామ.
0: రామ, ఓకే.
4: రామ శ్రీరామ.
0: వన్స్ అగైన్ నేను టైం చెప్తాను, అప్పుడు మీరు స్టార్ట్ చేద్దరు గాని.
3: ఓకే,
0: 2 మినిట్స్ గుర్తుంది కదా. 2 మినిట్స్ లో మీరు మాక్సిమం ఎన్ని పాడాలో అని పాడగలగాలి.
3: ఓకే,
0: యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: ఘనశ్యామ రా శ్రీరామచరణం శ్రీరామచరణ సుఖాయి భజ.
1: టైమ్ అప్. వెరీ గుడ్ సత్య టీమ్, ఆపకుండా 2 మినిట్స్ కంటిన్యూస్ గా పాడుతూనే ఉన్నారు. సో మీరు మొత్తం ఈ రౌండ్ లో ఎన్ని పాటలు పాడారో చూద్దాం. 1, 2, 3, 4 మొత్తం సత్య టీమ్ 22 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్,
2: థ్యాంక్ యూ.
1: వెరీ గుడ్ సత్య టీమ్, గ్రేట్ జాబ్. సో ప్రేమ టీమ్, ఇప్పుడు మీ టర్న్. మీ టార్గెట్ 23 ఉండాలి, చూద్దాం ఎలా పాడతారు. సో మీరు ఒక చిట్ తీసుకోండి. ఏ పదం వచ్చింది మీకు?
2: శివ.
1: శివ, ఓ దీంతో కూడా చాలా పాటలు ఉంటాయి. సో గివ్ యూర్ బెస్ట్, యువర్ టైమ్ స్టార్ట్స్. పాడుతూనే ఉన్నారు. సో మీరు మొత్తం ఈ రౌండ్ లో ఎన్ని పాటలు పాడారో చూద్దాం.

0: ಹರಿ ಓಂ ನಮೋ ಶಿವ ಶಕ್ತಿ ನಮ
1: ಶಿವಾಯ.
2: ಟೈಮ್ ಅಪ್. ವೆರಿ ಗುಡ್ ಪ್ರೀಮಾ ಟೀಮ್. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ భయపడిపోతూ పాడారు. అసలు చాలా బాగా పాడి సింగర్స్ మీ అందరూ కూడా. కొంచెం ఎందుకో టెన్షన్ పడిపోయారు అనిపించింది నాకు.
3: కొంచెం వెంటనే తట్టలేదు, సో పాడగలమో లేదో అని టెన్షన్, ఎందుకంటే టార్గెట్ 23 ఉండింది కాబట్టి కొంచెం టెన్షన్ లో ఉన్నాము.
2: ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తం ప్రేమ టీమ్ ఎన్ని భజన్స్ పాడారు చూద్దాం. ప్రేమ టీమ్ 19 భజన్స్ పాడారు. నో ప్రాబ్లం,
3: నో ప్రాబ్లం.
2: ఇది ఇంకొక రౌండ్ కూడా ఉంది కాబట్టి మనకి.
3: అలాగే
2: అందులో స్కోర్ చేద్దరు గాని. గుడ్ జాబ్. ఇప్పుడు ప్రేమ టీం, సారీ సత్య టీం, మీ ఛాన్స్. ఒక చిట్ తీసుకోండి.
4: కృష్ణ
2: కృష్ణ.
3: ఓకే,
2: సో కృష్ణ అనే పదంతో 2 మినిట్స్ లో ఎన్ని భజన్స్ పాడగలరో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4: కృష్ణ.

0: క్రీ టైమ్ అప్. వెరీ గుడ్ సత్య టీమ్, ఈసారి కూడా చాలా బాగా పాడారు. సో మొత్తం ఎన్ని పాటలు పాడారు చూద్దాం. 1, 2, 3 ఒక్కటి రెండు సాంగ్స్ రిపీట్ అయ్యాయి మీవి. సో మొత్తం కలిపి 18 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమంలో లాస్ట్ రౌండ్ లో లాస్ట్ ఛాన్స్ ప్రేమ టీమ్. ఓకే
1: సైరా,
0: ఓకే మీ చిట్ తీసుకోండి. ప్రేమ టీమ్ ఏ పదం వచ్చింది?
1: సాయి.
0: ఓ ఓకే, వెరీ గుడ్. సో ఈ రౌండ్ ని సాయి భజన్స్ తో మనం స్టాప్ చేస్తున్నాం. గుడ్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: Time up.
1: Time up.
0: So, Prema team, ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత ముందు కంటే మాత్రం చాలా బాగా ఎక్కువ పాటలే పాడారు. సో చూద్దాం ఎన్ని పాటలు పాడారో, ఎన్ని రిపీట్ అయ్యాయో. సో ప్రేమ టీమ్ టోటల్ గా 20 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమం అప్పుడే ఎండింగ్ వచ్చేసింది. అసలు పాడుతున్నట్టే తెలియలేదు, అరగంట సేపు ఇదిలాగే గడిచిపోయింది. సో మన ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్కోర్స్ చూసే లోపు కూడా చూస్తుంటే ఇదేదో కాంపిటీషన్ లా అనిపించలేదు నాకు అసలు ఏమాత్రం.
1: అవునవును,
0: ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా చాలా బాగా పాడారు సత్య టీం మరియు ప్రేమ టీం. మీ స్పిరిట్ చాలా బాగుంది.
1: థ్యాంక్ యూ
0: స్వామి. నిజంగా
1: మందిరంలో కూర్చున్నప్పుడు చక్కగా పాడతాం, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు తట్టట్లేదు, వెంట వెంటనే టెన్షన్ గా ఉండింది.
0: స్వామి నిజంగా ఇదే చూస్తారు మనందరిలో. మనం ఎంత అక్కడ ఉండేది కాంపిటీషన్ కాదు, మనం ఎంత మంచి హార్ట్ తో పాడుతున్నాము. పక్క వారికి హెల్ప్ చేయాలనుకున్నారు, ఇది కాంపిటీషన్ తెలిసినా కూడా వాళ్ళకి అందు రాకపోతూ ఉంటే భజన మీరు అందిస్తున్నారు. వెరీ నైస్, చాలా బాగుంది.
1: భజన ఏమైనా పాడుతున్నట్టు అంటే వాళ్ళు కాంపిటీటర్ కానివ్వండి కానీ శత్రువులు కానివ్వండి కానీ తెలిసిన భజన పాడుతుంటే ఊరుకోలేము.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. భజనలోని మాధుర్యం అది చాలా బాగుంది. సో ఫైనల్ స్కోర్స్ ఇంకా ఒక్క నిమిషంలో మనకు తెలిసిపోతాయి. మన స్కోర్స్ తెలిసేలోపు ఒక భజన పాడుకుందాం మనందరం.
1: అలాగే అలాగే,
2: ఓకే
0: ఓకే, మంచి ఐడియా కదా. ప్రేమ ముదితే మన సెహక, వెరీ గుడ్ భజన్, బాగుంది. అది స్టార్ట్ చేయండి.

0: చాలా బాగా పాడారు. ఇప్పుడు మరి మన ఫైనల్ స్కోర్స్ చూద్దాం.
1: టెన్షన్ టెన్షన్.
0: సత్య టీమ్ 400 points. ప్రేమ టీమ్ 390 points.
1: ఓ నాట్ బ్యాడ్.
0: 10 points డిఫరెన్స్ తో సత్య టీమ్ గెలిచారు. ఇందులో అసలు గెలుపు ఓటములకి సంబంధమే లేదు. మనందరం చాలా సంతోషంగా సాంగ్ భజన్స్ ని ఒక అరగంట సేపు హ్యాపీగా పాడుకోగలిగాం.
1: అవును, చాలా ఆనందంగా చాలా ఆనందంగా ఉంది.
0: వెరీ నైస్. ఈ భజన అంత్యాక్షరి కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. ఇది ఒక కాంపిటీషన్ లా కాకుండా మీ అందరూ కోఆపరేట్ చేసుకుని పాడుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమం ద్వారా మా ఈ హైదరాబాద్ యువతులు స్వామి నామంలోని మాధుర్యాన్ని తాము అనుభవిస్తూ మీ అందరికీ ఆ ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మరియు రేడియో సాయి బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
1: సాయిరాం.
0: జై సాయిరాం.
2: జై సాయిరాం. మీరింతవరకు అంత్యాక్షరి కార్యక్రమం విన్నారు. సమర్పణ హైదరాబాద్ యువత. అందించే సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి వినిపించబోతున్నాం. ఇందులో శ్రీయుతులు కోటా శివకుమార్, శ్రీ ఎంఎల్ఎన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భాను పాల్గొంటున్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.

0: హలో రాజేష్.
1: ఎస్ రాజేష్ హియర్. ఎవరిది?
0: రాజేష్, నేనురా సుదర్శన్.
1: హరే నువ్వా? ఏంట్రా సంగతి? జైలు పక్షి పొద్దునే కూసింది.
0: రే, జైలు పక్షి ఏమిట్రా? పరువు తీయకరా, నేను జైలర్ని రా బాబు, అక్కడ ఖైదీని కాదు.
1: అయ్యో, ఆయన ఎప్పుడు జైల్లోనే ఉంటావు కదరా, అందుకే అలా జోక్ చేశాను. సరే సంగతి ఏంటో చెప్పు.
0: మరేం లేదు రాజేష్, ఆగస్టు 15కి ఇంకా వారం రోజులే కదా ఉంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మా జైల్లో సాయంత్రం మీటింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడిస్తూ ఉంటాం.
1: ఆగాగు, మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నావా? చూడ్డానికైతే వస్తాను, మాట్లాడమంటే మాత్రం నా వల్ల కాదురా.
0: అంత సాహసం చేయడం లేదులేరా. అయినా ఎంత లెక్చరర్ అయినా నువ్వు ఇంకా కుర్రాడివే కదా, కాస్త వయసులో పెద్దవారైతే బాగుంటుంది. ఎవరిని పిలవాలా అన్న ఆలోచనతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదురా. చివరికి నిన్ను అడిగితే నువ్వే ఎవరి పేరన్నా చెప్తావు కదా అని నీకు ఫోన్ చేశాను.
1: అలా అన్నా బాగుంది. ఎవరున్నారబ్బా? రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు. కానీ పెద్దవారైపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే. కానీ ఆయన ఎక్కువగా సాహిత్యం మీద మాట్లాడతాడు, ఈ సందర్భానికి తగినట్టు మాట్లాడలేడు. ఇంకెవరున్నారబ్బా?
0: ఎవరే రాజేష్, నీ మీదే ఆశ పెట్టుకున్నాను రా. సాయంకాలంలోగా చెప్పినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని చూడరా.
1: ఆగాగు, అక్కర్లేదు. గుర్తొచ్చింది, చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికాట నారాటోడే. మా కాలేజీలోని లెక్చరర్ ఒక ఆయన చాలా బాగా మాట్లాడతారు. పైగా ఆయన సాయిభక్తులు, ఖైదీలకు చక్కని సందేశం ఇచ్చేలా మాట్లాడగలరు.
0: బతికించవరా బాబు, ఇంతకీ ఎవరైనా పేరు అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాను.
1: ఆయన పేరు ప్రొఫెసర్ జిఎన్ మూర్తి. 10 గంటలకల్లా మా కాలేజీకి వస్తే అక్కడే మాట్లాడచ్చు.
0: కాలేజీకి వచ్చి పిలిస్తే ఏం బాగుంటుందిరా, బాగుండదేమో.
1: అబ్బెబ్బే, అలాంటిది ఏం లేదు. ఆయనకి ఇంటికి వచ్చి పిలవాలనేది పట్టింపులేం లేవు, తప్పకుండా వస్తారు. నీకెందుకు, నువ్వు మా కాలేజీకి వచ్చే.
0: వెరీ గుడ్, అయితే కాలేజీకి వచ్చి కలుస్తాను రా. థ్యాంక్ యూ.
1: నమస్కారం మూర్తి గారు.
2: ఓ రాజేష్, రారా, ఏమిటిలో వచ్చావు?
1: సార్, ఈయన నా ఫ్రెండ్ సుదర్శన్ అని, జైలర్ గా పనిచేస్తున్నాడు. మీతో కాస్త పనుందంటే తీసుకొచ్చాను.
0: నమస్కారం మూర్తి గారు.
2: సాయిరామ్. నమస్కారం సుదర్శన్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి.
0: మరేం లేదు సార్, ఇండిపెండెన్స్ డే నాడు మన గుంటూరు జైల్లో ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడే వక్త కోసం వెతుకుతూ ఉంటే మా రాజేష్ మీ గురించి చెప్పాడు.
2: రాజేష్ చెప్పాడా? నా మీద ఉన్న అభిమానం కొద్ది చెప్పుంటాళ్లే. ఇంతకీ ఆ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఏంటో చెప్తారా?
0: మరీ అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదులండి. సాయంత్రం జైలు ఆవరణలోనే సభ ఉంటుంది. సభ కార్యక్రమం తర్వాత ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమరు మా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఖైదీలకి 4 మంచి ముక్కలు చెప్పాలని కోరుతున్నాను.
2: చాలా బాగుంది. కానీ నేను భగవాన్ శ్రీ సత్సాయిబాబా సేవలో ఉన్నవాణ్ణి, వారి బోధనలు ఆధ్యాత్మిక విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. మరి మీకు అభ్యంతరం ఉండదు కదా? అఫ్కోర్స్, మాదంతా లౌకికవాదమేలేండి. అన్ని మతాలు గౌరవిస్తాం, అన్ని మతాలు ప్రోత్సహిస్తాం. ప్రత్యేకంగా ఏ మతం గురించి మాట్లాడం మేము?
0: మాకు కావాల్సింది కూడా అదేనండి. మానవతను పెంపొందించే విషయాలను మీ వంటి పెద్దలు చెప్తే ఖైదీల ప్రవర్తనలో కాస్తైనా మార్పు రావచ్చు కదా.
2: మీ ఉద్దేశం చాలా మంచిది. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. తప్పకుండా నేను వస్తాను. సాయంత్రం 8 గంటలకన్నారు?
0: సార్, సాయంత్రం 6 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందండి. మీరు దయచేసి 5:30కల్లా రండి, నేను జీప్ కూడా పంపుతానండి.
2: అబ్బబ్బే, జీప్ అటువంటి ఫార్మాలిటీస్ ఏమి పెట్టుకోకండి, అలాంటివి ఏమీ అక్కర్లేదు. నేను వస్తాను కదా, 5:30కి అక్కడ ఉంటాను, సరేనా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నాకు సెలవా, ఆ రోజు కలుద్దామండి.
2: మంచిది, వెళ్ళిరండి. సాయిరామ్.

0: సోదర సోదరీమణులారా, ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మనమంతా మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం స్వతంత్రం కావాలని ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేటి కార్యక్రమానికి మన గుంటూరు హిందూ కాలేజీలో ప్రొఫెసర్ అయిన జిఎన్ మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి ఐదుగురు తల్లుల గురించి చెప్పారు. దేహమాత అంటే జన్మనిచ్చిన తల్లి, గోమాత, భూమాత, వేదమాత అంటే వేదాలకు తల్లి, ఇంకా దేశమాత. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే పుట్టిన గడ్డను మించిన స్వర్గం లేదని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు మనకి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలని స్వామి మనకి చెప్పారు. దేశానికి అంటే దేశ ప్రజలకు సేవ చేయాలని కూడా చెప్పారు. సమాజం లేకుండా మనిషి లేడు. మనిషికి కావలసినవన్నీ ఈ సమాజం నుంచే వచ్చాయి. తిండి, బట్ట వంటివన్నీ కూడా ఏది ఎవరికి వారు తయారు చేసుకోలేరు కదా. సమాజంలో అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవారమే. సమాజం తోడ్పాటు లేకుండా మనం కూడా కష్టం. కనుక మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది సేవ ద్వారా వ్యక్తం కావాలి. సేవ చేసేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి. పుట్టి పెరిగిన సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యమని స్వామి మనకి బోధిస్తున్నారు. జీవితమంటే ఒక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదు. పక్కదారులు అసలే పట్టకూడదు. ప్రపంచంలో ఏది లేకపోయినా ప్రేమకు ఎవ్వరూ బీద కాదు. ప్రేమ భగవంతుడి ఇచ్చిన వరము, ప్రేమను పంచండి అని సత్యసాయిబాబా మనకు చెప్తున్నారు. అలాగే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేయాల్సిన అవసరం రాదు కదా. జీవితం మరింత మెరుగ్గా గడపడానికి వీలవుతుంది. స్వామి చెప్పిన ఈ మాటలు అందరం పాటిస్తే ఇక నేరాలకు మోసాలకు తావుండదు. అంతా ఆనందమే. సాయిరాం.

0: హలో మూర్తి గారు.
1: ఎవరు? ఎక్కడ
0: ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఏమిటి, మీరు ఈ రైల్లోనే వచ్చారా?
1: అవును, సుబ్బారావు గారు. అవునండి, కాస్త పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాను. మీరు అక్కడి నుంచేనా?
0: అవునండి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం. మీరు ఈ ట్రైన్కే వస్తున్నారని తెలిస్తే హాయిగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వెళ్లారేంటి?
1: అక్కడ స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాలు శివంలో జరుగుతున్నాయండి. నన్ను అక్కడ మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మాట్లాడి వస్తున్నాను.
0: అరేరే, నాకు తెలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. సర్లేండి, అయినా ఆగస్టు 15 నాడు మన గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాను. చాలా బాగా మాట్లాడారు.
1: థ్యాంక్స్ అండి.
0: ఇంతకీ హైదరాబాద్ మీరు ఏ విషయం గురించి మాట్లాడారు?
1: నేనుండ భయమేలా అన్న స్వామి దివ్య ప్రబోధం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఆ విషయమే మాట్లాడాను. తర్వాత ఒక చక్కని చర్చ కూడా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఆ మాటల్లోనే మనం స్టేషన్ దాటి వచ్చేసినట్టున్నాము. మరి నేను వెళ్ళొస్తానండి. సాయిరాం.
0: మంచిది సార్, పోయిరండి సాయిరాం.
1: ఆటో బాబు, ఆటో.
2: ఎక్కడ పోవాలి సార్?
1: బ్రాడీపేట పోవాలి బాబు. వస్తావా?
2: వస్తా సార్. 50 రూపాయలు అవుతుంది.
1: 50 రూపాయలా? అదేనాయనా, మరి ఎక్కువగా అడుగుతున్నావే.
2: అర్ధరాత్రి దాటింది కదా సార్, పోనీ 40 రూపాయలు ఇవ్వండి.
1: సరేలే, పద.
2: ఎక్కండి సార్.
1: అదేమిటి నాయనా, ఆటో ఆపుతున్నావేమిటి?
2: ఎవరో దారికి అడ్డంగా నిలబడ్డారు సార్.
3: ఏయ్, ఆటో ఆపు, ఆపరా, ఆపు.
2: ఏందన్నా, లోన ప్యాసింజర్లు ఉన్నారు, అర్ధరాత్రి వేళ నీ గోలేంటి?
4: అరే నోరు మూసుకోబే, మాట్లాడేమంటే పొడిచి పారేస్తా. త్వరగా జేబులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పరిగెత్తు.
1: నైనా, ఎవరు మీరు? ఆటో ఎందుకు ఆపుతున్నారు?
3: అవన్నీ చెప్పడానికి టైం లేదులే గాని, దిగవయా, దిగు, ఆటో దిగు.
4: ఒరే, ఆడుతూ మాట్లాడి కింద గడిచి పారే.
1: అరే కాస్త ఉండు నైనా, ఎందుకు అలా లావుతావు? నేనే దిగుతాగా.
3: ఒరే ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకో. ఏ పెద్దాయన, మర్యాదగా నీ పర్సు వాచి ఉంగరాలన్నీ ఇచ్చేసేయి, లేదంటే పొడిచి పారేస్తాం. జాగ్రత్త.
1: అంత పని చేయక్కర్లేదులే నాయన. సాయిరాం, నేనే ఇస్తాను. ఇదిగో తీసుకో.
4: ఇగో పెద్దనా, చొక్కా కూడా ఒప్పించేయి.
1: అలాగే సాయిరాం, విప్పిస్తాను. ఇగో సాయిరాం,
4: సాయిరాం,
1: సాయిరాం, సాయిరాం.
3: ఒరే ఆగాగు, ఆ టార్చ్ లైట్ ఇలాగి
4: ఎందుకు రా? ఏమైంది?
3: ఒరే ఈయన మొహం చూడు, ఆ రోజు ఆగస్టు 15 నాడు జైల్లో మాట్లాడింది ఈయనే కదా.
4: అవును రోయ్, చూడడానికి ఆయనలాగే ఉన్నాడు. అయితే ఏంటంటావు?
3: అరే నువ్వు ఉండరా సార్, తప్పైపోయింది, క్షమించండి సార్.
1: నువ్వు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాయన. ఇంతకీ ఎవరు మీరిద్దరు?
3: సార్ మేమిద్దరం దొంగలం సార్. మేం జైల్లో ఉన్నప్పుడు మీరోసారి జైలుకు వచ్చి మాట్లాడారు, అదేనండి జెండా పండగ నాడు. అయాళ దేశభక్తి గురించి, బాబా గారి గురించి మాట్లాడారు సార్. ఇదిగో మీ వస్తువులు మాకొద్దు, మీరే తీసుకోండి.
4: అదేట్రా, దొంగతనం చేసిన వాడిని వెనక్కిచ్చేస్తానంటావేంటి?
3: ఒరే నువ్వు కాస్త ఆగరా, తర్వాత చెప్తాను. సార్ మీ వస్తువులు తీసుకుని మీరు వెళ్ళండి సార్.
1: నాయనారా, మీరు చూస్తే మంచివాళ్ళనే కనిపిస్తున్నారు, మరి జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలేమిటి?
3: సార్ జైల్లో మీరు చెప్పిన మంచి ముక్కలు విన్నాక నిజంగానే దొంగతనాలు మానేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడా పని దొరక్క మళ్లీ పాడు పని మొదలెట్టాం. ఒరే చూస్తావేంటి, సార్ని క్షమించమని అడుగు.
4: సారు అది చెప్పిందంతా నిజమేనండి, పొరపాటైంది, క్షమించండి.
1: పర్లేదు బాబు, పర్లేదు.
3: సార్ సాయిబాబా ప్రేమ గురించి చెప్పి ఆయన ప్రేమను మాకు పంచిపెట్టినోరు, మీకు ద్రోహం చేయలేం, పొట్ట కోసం ఈ పని చేయక తప్పలేదు. ఇక నిజంగా మానేస్తాం సార్, నిజంగా మానేస్తాం, మమ్మల్ని క్షమించండి. సార్ ఏదో ఆటో వస్తోంది, ఆపుతాం, మీరు అందులో వెళ్ళిపోండి. రే ఆటో ఆపరా.
4: ఆటో ఆపు, ఆపు. సార్ సార్ ఎక్కడికెళ్తారు సార్ మీరు?
1: బ్రాడీపేట పోవాలి నేను.
3: అలాగే సార్, రండి ఆటో ఎక్కండి. ఒరే సార్ సామాన్ ఆటోలో పెట్టు. ఇదిగో ఆటో అయినా, అర్ధరాత్రి దాటింది, సార్ని బ్రాడీపేటలో భద్రంగా దించు.
1: బాబు ఆటో బాయ్, ఒక్క క్షణం ఆగమ్మా. నాయలరా మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తాను, విని వెళ్ళండి. భక్తులకు సేవ చేస్తే సేవ్ అవుతావు అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మనని రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంటా వెంటా జంటా ఉండి కంటికి రెప్పలా కాపాడతానని కూడా మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఇలా నన్ను రక్షించి బాబా తమ మాట నిలబెట్టుకున్నారు సుమ. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలకు అనుగుణంగా నడుచుకుంటే మన బాగోగులు ఆయనే చూసుకుంటారు. మరి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంతా మంచి జరగాలని ఆ బాబావాన్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానే. మరి ఉంటాను సాయిరాం, ఆనందంగా ఉండండి.
3: సాయిరాం సార్, సాయిరాం.

0: సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి విన్నారు. ఇందులో శ్రీయుతులు కోట శివకుమార్, శ్రీ ఎమ్మెల్యన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భానుగారు పాల్గొన్నారు. సమర్పణ రేడియో సాయి బృందం, హైదరాబాద్.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2015 జూన్ 15వ తేదీనాడు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠి సమితి వారు ఓం శ్రీ సాయిరాం నామజపాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా స్వామి పూర్వ విద్యార్థి అయిన శ్రీ సాయి ప్రభాకర్, సాయి అవతారం యువతరానికి ఆదర్శం అన్న అద్భుతమైన అంశంపై యువతరానికి ఆదర్శాన్ని అందించే విధంగా స్వామి తమకు ప్రసాదించిన అనుభవాలను వివరిస్తూ ఇచ్చిన ఉపన్యాసంలోని మొదటి భాగాన్ని ఇప్పుడు వింటారు.
1: స్వామి పాదపద్మములకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు పిన్నలకు నమస్కారం, సభకు నమస్కారం. ఇది నేను ఇక్కడికి రెండోసారి రావడం. ఈరోజు జూన్ 14, కరెక్ట్గా జూన్ ఎస్టర్డే అనమాట, నిన్న జూన్ 13 రోజు 2009లో స్వామి దగ్గర బుర్రకథ చేయడం జరిగింది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఆ దగ్గర డేట్లోనే స్వామితో ఏవో అనుభవాలు ఉండడం అది చాలా యాదృచ్ఛికం, కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఈ ప్లేస్లో ఎంత బాగా చేశారు నామజపం, స్వామి ఇక్కడ ఉన్నారు అది నా గొప్ప నమ్మకం. స్వామి పక్కనే చేరి నాకు కొంచెం భయంగా ఉంది ఈరోజు ఇట్లా, ఎందుకంటే ఎప్పుడు ఆ స్వామి పక్కనుంటే ఒక రకమైన భక్తి భయం రెండు కలిసిన అదొక ఫీలింగ్ అన్నమాట. స్వామి దగ్గరికి వెళ్ళామంటే మా తల్లిదండ్రులు వాళ్ళు తీసుకెళ్లారు నన్ను స్వామి దగ్గరికి. సో మా తల్లిదండ్రుల్ని ప్రభావితం చేసిన మా బామ్మగారు వచ్చారు ఈరోజు. 70 నుంచి స్వామి దగ్గర స్వామి సేవ చేస్తూ ఆవిడ చేసిన పుణ్యమేమో మేము స్వామి దగ్గరికి వెళ్ళగలిగాము. మా బామ్మ, మా తాతగారు స్వామి శివంలో ఆ రోజులో ఆవిడ సేవ చేసేటప్పుడు స్వామి వాళ్ళందరినీ దగ్గర తీసి సత్యమూర్తి గారింట్లో ఆ రోజుల్లో స్వామి లడ్డూలు ఇచ్చి ప్రసాదం ఇచ్చి వాళ్ళందరినీ ఎంతో ప్రోత్సహించేవారు. ఆ విధంగా ఆ సేవ దృక్పథంలో వాళ్ళందరూ చేరడంతో మేము కూడా మాకు ఛాన్స్ వచ్చింది స్వామి దగ్గరికి వెళ్ళడానికి. నేను స్వామి దగ్గరికి ఇంకో వ్యక్తి మా నాన్నగారు, మొట్టమొదటి నన్ను 11th క్లాస్లో చేర్పించారు మా నాన్నగారు. నాకు అంత తెలియదు స్వామి గురించి, స్వామి ఫోల్డ్లో నన్ను తీసుకెళ్ళింది మా నాన్న మా అమ్మ. నన్ను మొట్టమొదటిగా ప్రభావితం చేసింది ఏంటంటే స్వామి దగ్గర స్వామి గానప్రియులు. స్వామికి పాట చాలా ఇష్టం. స్వామి అంటూ ఉండేవారు ఎప్పుడు ప్రార్థన ఎలా ఉండాలంటే ఒక పాట పాడితే వెంటనే వినబడుతుంది దేవుడికి. ఒక స్వామి చెప్తుంటారు డిస్కోర్స్లో, ఒక సమయంలో చెప్పారనమాట, రామ నన్ను కాపాడు అంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు ఆ ప్రార్థన. రామ నన్ను కాపాడు అట్లా అంటే ఇవి స్వామి మాటలు అనమాట. స్వామి చెప్పారు వెంటనే స్వామి కరిగిపోతారు, వెంటనే భగవంతుడు కరిగిపోతాడు. ఆ భగవంతుడికి చేరాలంటే ఆ పాట పాడాలి. ఆ పాట ఎలా పాడాలంటే భావంతో పాడాలి, భావంతో పాడితే నాకు చేరుతుంది అంటారు స్వామి. సో ఈ పాటే నన్ను చాలా ప్రభావితం చేసింది స్వామి దగ్గరికి వెళ్ళడానికి, స్వామి ఆ స్వామి ప్రేమను కూడా పొందడానికి. ముఖ్యంగా స్వామి దగ్గర మేం పాడిన ఎక్కువగా పద్యాలు స్వామికి ఇష్టమైన చాలా అవి, అంటే ఎప్పుడు స్వామి పాడించుకుంటూ ఉండేవారు. ఇక్కడ అంకుల్ కూడా ఉన్నారు, సత్యనారాయణ అంకుల్ మాకెంతో ప్రోత్సహించారు. ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. మేమంతా ముగ్గురం ఒక టీం, మేము బుర్రక చేస్తుండేవాళ్ళం స్వామి దగ్గర, నేను, అరవింద్ సాయి, రఘురామని. మేము ముగ్గురం కలిసి స్వామి దగ్గర ఎన్నో కథలు చెప్పడం, స్వామి అత్యంత కృపతో మాకేమీ రాదు అంత స్వామి మా చేతి చేయించేవారు. స్వామి ప్రేమ ఎట్లా అంటే నేను వర్ణనాతీతం, ఎంతో ఆ చవి చూశాం కాబట్టి నేను అంటే మాటల్లో చెప్పుకోలేము. చిన్న చిన్న స్వీట్లలాగా స్వామి మాకు తినిపించారండి. ముఖ్యంగా నాకు కరుణశ్రీ పద్యాలంటే చాలా పిచ్చ ప్రాణం నాకు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఆయన పుష్ప విలాపం రాశారు, కుంతి కుమారి అట్లాంటి అద్భుతమైన కావ్యాలు రాసి స్వామి మీద కూడా ఒక అద్భుతమైన పద్యాలన్నీ రాశారన్నమాట ఆయన. అందులో పద్యం

అని ఇట్లాంటి పద్యాలు ఎన్నో స్వామి మీద రాశారనమాట. ఆ పద్యాలు పాడుతుంటే స్వామి ఎంతో ఆనందించేవారు. ఇట్లాంటి పద్యాలు పాడే ఛాన్స్ కూడా మాకు వచ్చింది. అదేవిధంగా ఇంకో పద్యం, అద్భుతమైన పద్యం, విశ్వప్రేమ మీద కరుణశ్రీ గారు రాశారనమాట.

సృష్టియంతయు సాయిమయము. ఈరోజు సృష్టి అంతా స్వామి ప్రేమతో నిండి ఉన్నది. మొన్ననే ఒకరోజు నాకు నా సోదరుడు ఒక అబ్బాయి కాల్ చేశాడు. పొద్దునే కాల్ చేసి ఆ అబ్బాయి కళలో వచ్చారట. స్వామి కళ్ళలోకి వచ్చి స్వామి ఒక డిస్కోర్స్ ఇస్తున్నారట. డిస్కోర్స్ ఇస్తూ సడన్ గా చెప్పారట, స్వామి ప్రతి చోట ఉన్నారు, ప్రతి ఇంచి ఇంచిన ఉన్నారు, మీరేమి అక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు నన్ను ఇట్లా పరిమితం చేయొద్దు, నేను ప్రతి చోట ఉన్నానని స్వామి ఆ కళ్ళలోకి వచ్చి ఆ కళ్ళో ఆ డిస్కోర్స్ లో అందరికీ చెప్పి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయారట. సో మన స్వామి మనతోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు, ఎక్కడికే వెళ్ళలేదు. మన ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఎక్కడైతే స్వామి గానం జరుగుతుందో అక్కడ ఉన్నారు. ఎంత అద్భుతంగా వాళ్ళు పాడారో ఈరోజు చాలా. శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలన్నీ ఓం శ్రీ సాయిరాం అది పాడడం చాలా కష్టం, అంత సులువు కాదు. కానీ ఎంత భక్తితో పాడారు అసలు అన్ని పాటలు. నిజంగా తిరుపతే ఇక్కడ ఉంది, పుట్టపర్తి కూడా ఇక్కడే ఉంది. ఈరోజు ఆ విధంగా నాకు అనిపించింది. ఈరోజు స్వామి కొన్ని ఇష్టమైన పాటలు ఉన్నాయి. ఈరోజు మాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి, ఇది సంగీత విభావర్ అన్నారు కాబట్టి మాటే కాకుండా పాట 80% ఉండాలి, మాట 20% ఉండాలి. సో ఆ విధంగా నేను నా ఈ ప్రోగ్రాంని కొనసాగిస్తాను. స్వామికి ఇష్టమైన పాటలు కొన్ని ఉన్నాయి, అవి అందరం కలిసి పాడుకోవచ్చు. మధురమోహన ఘనశ్యామ సుందర స్వామి అని స్వామి పిల్లలు ఎప్పుడూ పాడుతూ ఉంటారు ఈ పాటని. మధురమోహన ఘనశ్యామ సుందర సాయి అని పాడుతుంటే ఒకరోజు కొడైకెనాల్లో స్వామి చుట్టూ పిల్లలు కూర్చున్నారు. స్వామి అన్నారు, సాయి వద్దు స్వామి అనండి అన్నారు. అంటే స్వామి అంటే ఇంకా ఆ దగ్గర స్వామికి.

ఈ రోజు కొన్ని పుస్తకాలు చదువుతుంటే కొన్ని మా అద్భుతమైన అనుభవాలు కొన్ని వెల్లడించుకోవాలని అనుకున్నాను. ఇక్కడ స్వామి భక్తుల మీద ఎంత ప్రేమ కురిపిస్తారు, వారి మీద ఎంత దయా, ఎంత ఆ కరుణా వృష్టి కురిపిస్తారో ఈ దృష్టాంతం ద్వారా తెలుస్తుంది మనకి. ఆ రోజుల్లో పుట్టపర్తిలో మోహన్ రావు గారు అని ఉండేవారు, భజన్న గ్రూప్ లో మోహన్ రావు గారని, ఆయన చాలా పెద్ద ఆయన. ఆయన స్వామి దగ్గర భజనలు చేస్తూ ఉండేవారు అనమాట. ఆ రోజుల్లో స్వామి ఎంతో చకచకా నడుస్తూ, ఆ రోజుల్లో ఆ భజనకి ఒక గంట సేపు కూర్చుని అందరికీ యూనో ఆశీర్వదిస్తూ ఉంటుంటే, ఈయన స్వామి గురించి మోహన్ రావు ఎలా వచ్చారంటే, మోహన్ రావు గారు చెప్తాను, ఆయన షిరిడీకి వెళ్తుండేవారట. బాగా షిరిడీ బాబా గారి మీద బాగా భక్తి ఆయనకి. సత్యసాయి బాబా గారు ఎవరో తెలియదు. సో మోహన్ రావు గారు పుట్టపర్తి రావడం జరిగింది ఒకనొక సమయంలో. ఎవరో బాబా గారు ఉన్నారు చూడ్డానికి వచ్చారనమాట ఆయన. మోహన్ రావు గారు వచ్చినప్పుడు స్వామి పైనుంచి దిగుతూ కిందికి వచ్చి, ఓ వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, షిరిడీ నుంచి వస్తున్నావు కదా, నాకంతా తెలుసు, రా బంగారు అని స్వామి ఆ విధంగా ఆయన. మోహన్ రావు గారు ఏమీ చెప్పలేదు స్వామికి, స్వామికి అన్నీ తెలుసు కాబట్టి స్వామి ఆ విధంగా ఆయన్ని వెల్కమ్ చేశారనమాట. ఆయనకి అద్భుతమైన అనుభవాలు జరిగాయి స్వామితో. ఒకనొక సమయంలో ఆయన ఎట్లా అంటే, రైల్వేస్ లో పనిచేస్తుండేవారు మోహన్ రావు గారు. ఆయన భజనలు కూడా ఎన్నో కంపోజ్ చేశారు స్వామి దగ్గర. స్వామికి రాకముందు రైల్వేస్ దగ్గర పనిచేస్తుంటే ప్రతి నెల ఆయనకు ఒక పాస్ ఉండేది, రైల్వే పాస్. ఆ ఒక్క పాస్తో స్వామి దగ్గర పుట్టపర్తికి వచ్చేవారు. సో ఆ ఒక సమయంలో ఒక పండగ వచ్చినప్పుడు ఆయన దగ్గర ఒకే పాస్ ఉంది, ఆ నెలలో రెండోసారి రావాలనిపించింది ఆయనకి. సో స్వామిని ఎలాగైనా చూడాలని చెప్పి అదే టికెట్ ని మళ్ళీ ఆయన ఆ టీటీ సిగ్నేచర్ ఉంటుంది కదా, అది తుడిపేశారనమాట. తుడిపేసి ఎలాగైనా స్వామిని చూడాలి, స్వామి దగ్గరికి వెళ్ళాలని పుట్టపర్తి వచ్చారు. స్వామి రాగానే వెంటనే మందలించారు స్వామి, ఏ అట్లాంటి పనులు చేయకూడదు, నీకు జాబ్ ఉండాలా లేదా రైల్వేస్ లో అని అడిగారు. వెంటనే నీకు జాబ్ ఉండాలా లేదా, నువ్వు ఇలా చేస్తే తప్పు అని చెప్పి వెంటనే స్వామి ఒక విభూతి సృష్టించి ఆయన చేయి నుంచి విభూతి ఇచ్చి, ఇది పెట్టుకోమని చెప్పి నీతో బయలుదేరేటప్పుడు బయలుదేరే వేళలో నీ దగ్గర ఉంచుకోమని చెప్పారు మోహన్ రావు గారికి. ఆయన వెంటనే పండగ అయిపోయింది, ఆయన స్వామి దగ్గర భజనలు పాడారు. భజనలు పాడి ఆయన ట్రైన్ ఎక్కారనమాట. స్వామి విభూతి కూడా తీసుకున్నారు. అప్పుడు వింత చూడండి, అంటే స్వామి చెప్పారు ఆ విభూతి తీసుకున్నాక ఆ టీటీ ఆయన దగ్గరికి వచ్చారట. టీటీ వచ్చి ఆయన పక్కనున్న మనుషుల్ని అడిగారు, అటువైపు వాళ్ళని అడిగారు, ఇటువైపు వాళ్ళని అడిగారు, ఆయన టికెట్ మాత్రం అడగలేదు. ఆ విధంగా స్వామి అంటే ప్రతి దాంట్లో స్వామి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ విధంగా స్వామి ఆయన్ని అప్పుడు ఆశీర్వదించారనమాట. అదేవిధంగా ఇంకోసారి ఆయనకి ఒక డౌట్ వచ్చిందనమాట, స్వామి మన భజనలు వింటున్నారా లేదా అని. ప్రతి ఒక్క భజన స్వామికి చేరుతుందా లేదా అని ఆయనకి అంటే నమ్మకం కుదరలేదు. స్వామి ఎక్కడో ఉంటారు, వినబడుతుందో లేదో, ఎందుకు వెళ్తున్నాయా లేదో అని ఆయనకి ఒక రకమైన డౌట్ వచ్చినప్పుడు స్వామిని వెంటనే అడిగారట ఒకసారి పుట్టపర్తి వెళ్ళినప్పుడు. స్వామి ఇట్లా మా భజనలన్నీ మీకు చేరుతున్నాయా లేదో నాకు తార్కాణం చూపించండి స్వామి అని. స్వామి అన్నారట, అప్పుడెప్పుడో ఒకరోజు మీ ఇంట్లో భజన జరిగినప్పుడు ఒక గార్లెండ్, ఒక పూలదండ ఎవరో వచ్చి ఇచ్చారు కదా నీకు, అది నేనే అన్నారు స్వామి. అది దానికి బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు ఇప్పుడు, అంటే ఏ విధంగా జరిగిందో. వాళ్ళ ఇంట్లో భజనలు జరుగుతుండేది, అంటే స్వామి పుట్టపర్తి లేనప్పుడు ఊర్లో వాళ్ళ ఇంట్లో భజనలు ప్రతి నెలా జరుగుతుంటే ఆయన ఒక గార్లెండ్ పూలమ్మే ఆయనకి, ప్రతి నెల మీరు మా ఇంటికి వచ్చి అదే ఆ టైంకి భజన టైంకి మాకు దండి ఇచ్చేసి వెళ్ళాలి బాబు అంటే ప్రతి నెల ఇస్తున్నాడు. కానీ ఆ నెల భజన్ రోజు పెద్ద కుంభవృష్టి, ఎవ్వరూ రాలేదు. సరిగ్గా చివరికి ఎవరో ఆ వానలోనే ఎవరో తెలియని మనిషి, అంటే ఆయన గుర్తుపట్టలేకపోయారు, ఆయన వచ్చి దండ ఇచ్చి వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఆయనకి తట్టింది, అంటే స్వామి ఆ రూపంలో వచ్చి ఆ దండ ఇచ్చి భజన చేయించారు. అంటే ప్రతి భజన ప్రతి పాట నాకు చేరుతోంది బంగారం అని చెప్పి స్వామికి ఆ విధంగా ఆయన్ని ఆశీర్వదించారు మోహన్ రావు గారికి. అదేవిధంగా ఎంతో మంది స్వామి దగ్గర ఆ విధంగా స్వామి తన భక్తుల్ని కాచుకుంటూ అందరినీ ఆయన వాళ్ళని చేసి స్వామి నామం చెప్తే చాలు. ఈరోజు స్వామి నామం చెప్పామంటే స్వామి సంకల్పం లేనిదే జరగదు.
ఆ మాట అది మాత్రం నాకు గొప్ప నమ్మకం. స్వామి సంకల్పం లేనిదే స్వామి నామం చేయలేము. సో స్వామి దయ ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఒక పాట ఉండేదండి, మేము పిల్లలంతా స్వామి దగ్గర అయినప్పుడు దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా అని చిత్ర గారు పాడారు మొట్టమొదటిసారి, ప్లేబ్యాక్ సింగర్ చిత్ర గారు. తర్వాత పిల్లలందరూ నేర్చుకోవడం జరిగింది. ఈ పాట ఎప్పుడు పాడినప్పుడల్లా స్వామికి ఎంతో ఆనందంగా ఎంతో మురిసిపోయేవారు. ఆ పాట కూడా చాలా ఏంటో హృదయాలకు హత్తుకుంటూ ఉంటుంది. స్వామి ఎప్పుడు ఈ పాటకు చెమ్మగిల్లేవారు, స్వామి కళ్ళు ఎప్పుడు చెమ్మగిల్లేవి.

మాకు స్వామి ఎంతో అద్భుతమైన అవకాశాలు ఇవ్వడం జరిగిందన్నమాట. కొన్ని కొన్ని మీకు చెప్పుకుంటాను. అంటే స్వామి ఏ విధంగా మమ్మల్ని ప్రోత్సహించారు. మేము ముగ్గురం అరవింద్ సే వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉన్నారు, సత్యనారాయణ అంకుల్. నేను అరవింద్, మేము అరవింద్ సాయి రఘురామ్ అనమాట, మేము ముగ్గురం బుర్రకథ చేస్తుంటే స్వామి మాకు చెప్తుండేవారు ఏ విధంగా డ్యాన్స్ చేయాలి, ఏ విధంగా ఎగరాలి, ఏ విధంగా పద్యం అంత. స్వామి ఎట్లా అంటే, స్వామికి పద్యాలు అంటే ప్రాణం అండి. సో ఆ పద్యం చాలా పైకి పోవాలరా అంటూ మాకు ఒక మెయిన్గా ఈశ్వరమ్మ గారి కథ అండి మాకు. అంటే ఎస్టర్డే నిన్ననే చేసామన్నమాట 2009లో. అందులో అద్భుతమైన పాటలు. ఈరోజే నేను మా బుర్రకథ మాస్టర్ ఆయన మా కృష్ణ భాస్కర్ సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది. పొద్దునే వెళ్ళొచ్చానమాట. అదే మేము ఆ పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆయన చెప్పాను ఇట్లా ఈరోజు సార్ కోటిలో మాట్లాడమన్నారంటే, ఆయన చెప్పారు మన స్వామికి మన ఎంత ప్రేమనిచ్చారు చెప్పు బాబు, ఎంతో ప్రేమనిచ్చారు. ఆయన కూడా ఎంతో ధన్యజీవులు. ఆయన కృష్ణ భాస్కర్ సార్ అని, ఆయన బీహెచ్ఈఎల్లో ఉంటారు. ఆయనకి అద్భుతమైన అవకాశాలు. ఆయన ఆ రోజుల్లో ఉయ్యాలోత్సవం టైంలో, అది 80-90లో దసరా టైంలో, ఆయన బుర్రకథ చెప్పేవారు స్వామి ముందు. ఆయన హాస్యంగా ఉండేవారు అనమాట. సో ఆయన అద్భుతంగా రాస్తారు. ఈశ్వరం గారి బుర్రకథలో ఒక పద్యం ఉంటుందన్నమాట, అది పాడతాను. పాలబుగ్గలవాడని ఎప్పుడు స్వామి దగ్గర పాడుతుండేవాళ్ళం. పాలబుగ్గలవాడు

ఇది చాలాసార్లు స్వామి దగ్గర పాడామన్నమాట. ఒకసారి ఇంకా మాకు గుర్తుంది, బుర్రకథ అయిపోయిన వెంటనే స్వామి దగ్గర వెళ్ళాము. స్వామిని ఒకసారి ప్రార్థించాం, స్వామి ఎప్పుడు మీరు మాతోనే ఉండాలి స్వామి అని. వెంటనే స్వామి అన్నారు, అరే మీరు నాతో ఉండడం కష్టం, నేనే ఎప్పుడు మీతో ఉంటాను అని మాకు అభయం ఇచ్చారు. అంటే ఆ మాటలో చాలా అర్థం ఉందండి. మనం స్వామితో ఉండడం కష్టం, స్వామి ఎప్పుడు మనతో ఉండి మనల్ని ఆ ఒడ్డు తీసుకెళ్ళాలి. ఆయనే నావికుడు, ఆయనే మనతో ఉండి మనం ఆ స్వామి నామం చేస్తుంటే ఆయనే మనల్ని భవసాగరం దాటించాలని మాకు అనిపించింది. ఎంతో మంచి విషయాలు చెప్తుండేవారు మాకు. షిరిడీబాబా బుర్రకథ చేసామన్నమాట. ఆ షిరిడీబాబా బుర్రకథలో అద్భుతమైన పాటలు ఏ విధంగా అయ్యాయి అంటే ఆ ఈవెంట్స్ చెప్తాను. షిరిడీబాబా గారు బుర్రకథ చేసిన వెంటనే ఈశ్వరమ్మ గారు చేసామన్నమాట. ఎందుకు చేశామంటే స్వామి ప్రోత్సాహమే. షిరిడీబాబా గారు బుర్రకథ అయిపోయిన వెంటనే స్వామి పిలిచారనమాట. పిలిచి, బంగారు బాగా చేశారు మీరు అని చెప్పి, మీరు మంచి కంపెనీలో ఉండాలి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని ఆ భజగోవిందం శ్లోకం చెప్పారు మాకు. మీరు మంచి కంపెనీలో ఉండాలని చెప్పి, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు. ఆ బుర్రకథ అయిపోయిన వెంటనే మీరు మంచి థాట్స్ పెట్టుకుని ఉండాలి అని చెప్పి చెప్పారనమాట. దేవగిరి అమ్మ గురించి చెప్పారు, మరి ఈశ్వరమ్మ అమ్మగారి గురించి చెప్పలేదే అన్నారు స్వామి ఎంతో ప్రేమతో. అంటే ఆ స్వామి ఆ సున్నిత హృదయం, ఈశ్వరమ్మ గారి మీద ప్రేమ స్వామికి. అబ్బో ఆవిడ కరుణా తల్లి, ఆవిడ స్వామికి జన్మనిచ్చారు. స్వామి వచ్చారంటే ఈరోజు మనకి ఈశ్వరమ్మ గారి వల్ల. వెంటనే స్వామి ఈశ్వరమ్మ గారి గురించి చెప్పలేదే అన్నారు. వెంటనే మా బుర్రకథ మాస్టర్ వెంటనే, స్వామి నెక్స్ట్ కథ అదే పెడతాం స్వామి అంటే తప్పకుండా చేయండి అని చెప్పి స్వామి ఆ విధంగా స్వామి ఆయన ప్రోత్సహించారు. ఒకసారి ఇంటర్వ్యూ రూమ్లో ఏమైందంటే, స్వామి కథ ఆయన రాసిన కథ స్వామికి చెప్తున్నారు. స్వామి ఈ విధంగా రాస్తున్నాను అంత మొత్తం స్వామి కథ చెప్తుంటే స్వామి అన్నారు, చాలా బాగా రాస్తున్నావు అన్నారు స్వామి. వెంటనే స్వామి, అంతా మీ దయే స్వామి, నాదేం లేదంటే అవునవును స్వామి దయే అని చెప్పి స్వామి అన్నారు, ప్రతిసారి నువ్వు రాసినప్పుడల్లా ఆయనకు చేతికి ఉంగరం ఉంటుందండి. మా బుర్రకథ మాస్టర్ గారికి, ఆయన కృష్ణభాస్కర్ సార్కి ఇక్కడ ఒక చిన్న స్వామి ఉంగరం ఉంటుంది ఒక డయల్ మెడల్తో. సో స్వామి చెప్పారు, బంగారు నువ్వు రాసినప్పుడల్లా నేను ఆ ఉంగరంలోకి వచ్చి రాయిస్తున్నాను, అందుకే పాటలు అంత బాగుంటున్నాయి అన్నారు స్వామి. ఆ విధంగా స్వామి ఆయన్ని కూడా ప్రోత్సహించారు. ఆయన ఒక పాట మేము ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం స్వామి దగ్గర, అందరు పిల్లలు కూడా నేర్చుకున్నారు ఈ పాటని. దోసెట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా అని ఒక పాట ఉంటుంది. ఆ పాట కాంటెక్స్ట్ ఏంటంటే, స్వామి బృందావనం నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే పుట్టపర్తి పురవాసులు 1000 కన్నులు కాచుకుని కళ్ళల్లో ఒత్తులేసుకుని ఏ విధంగా దోసెట గులాబీ పువ్వులతో వేచి ఉన్నారో ఆయన ఆ కవిగారి యొక్క అదేమంటారు, అతిశయోక్తి కాదు, ఉన్నమాటే స్వామి ఆయన చేత రాయించారు.

0: అలా స్వామి ఆ విధంగా బ్రహ్మ రాసిన రాతను చెరిపావయ్యా, బ్రహ్మ రాతను తిరిగి రాశావయ్యా అని కరెక్ట్ గా. అవునండి, మనందరం స్వామి దిక్కుతోచని మముని అక్కున చేర్చావయ్యా స్వామి అని పాడుతుంటే స్వామి మురిసిపోతూ మాకెన్నో అవకాశాలు ఇచ్చి ఆ విధంగా ఎంతో ఇట్లాంటి అనుభవాలు మాకొకటే అండి. స్వామితో మాకు అనుభవం ఏమిటంటే పాటే.
1: ఇంతవరకు మీరు 2015 జూన్ 15వ తేదీ నాటు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు ఓం శ్రీ సాయిరాం నామజపాన్ని నిర్వహించిన సందర్భంగా స్వామివారి పూర్వ విద్యార్థి అయిన శ్రీ సాయి ప్రభాకర్ సాయి అవతారం యువతరానికి ఆదర్శం అన్న అంశంపై స్వామి తమకు ప్రసాదించిన అనుభవాలను వివరిస్తూ ఇచ్చిన ప్రసంగంలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపటి రోజు ఈ ప్రసంగం యొక్క 2వ భాగాన్ని వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.
0: ఓం శ్రీ సాయిరాం.
2: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాములకు నమస్కరించుకుంటూ రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్ణాటక సంగీత సరస్వతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహనీయుడు శ్రీ త్యాగరాజస్వామి. వీరు ప్రకాశం జిల్లాలోని కంబం సమీపమునగల కాకర్ల గ్రామము వారైనను వీరి పూర్వీకులు సుమారు 400 ఏళ్ల క్రితమే తంజావూర్ తమిళనాడు రాజుల యొక్క ఆస్థాన పండితులుగా ఉండేవారు. స్థానిక భాష తమిళం అయినప్పటికీ సంగీతము, సంగీత రచనలు అనగా కీర్తనలు తెలుగు భాషలోనే రాయవలనని రాజాజ్ఞ. ఇటువంటి వాతావరణంలో పెరిగిన త్యాగయ్య అతి పిన్న వయస్సులోనే తండ్రి వద్ద సంస్కృతము, తెలుగు భాషలు నేర్చుకుని చిన్న చిన్న రచనలు చేయసాగాడు. ఆ విధంగా కీర్తనలు రచిస్తూ పాడుతూ శ్రీమద్ రామాయణము యందలి 24,000 శ్లోకములకు 24,000 కీర్తనలు రచించారు. చరమదశలో సంగీత నాటకాలు కూడా రచించారు. అవి నౌకాచరితము, ప్రహ్లాద భక్త విజయము, శ్రీ సీతారామచరితము. ఈ 3 సంగీత నాటకాల్లో మొదటిది అయిన నౌకాచరితము గురించి ముచ్చటించుకుందాం. బాలకృష్ణుని పట్ల వ్యామయస్సులోనే తండ్రి వద్ద సంస్కృతము, తెలుగు భాషలు నేర్చుకుని చిన్న చిన్న రచనలు చేయసాగాడు. ఆ విధంగా కీర్తనలు రచిస్తూ

చేయించగా వారి గర్వాన్ని భంగపరచి సంసార సాగరాన్ని దాటించే నౌక భక్తి ఒక్కటే అని తెలియజెప్పిన శ్రీ కృష్ణలీలా అమృత సంకీర్తనాలహరి ఈ నౌకాచరితం. త్యాగయ్య రచించిన సంగీత రూపకాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది నౌకాచరితం. ప్రముఖ సంగీతజ్ఞులు, శ్రీ కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు, కొణికి శ్రీ సత్యనారాయణరావు గారు, వారి బృందము ఈ సంగీత నాటకాన్ని అనేక సభలలో గానము చేసి ప్రజాబాహుళ్యాలోనికి తీసుకెళ్తున్నారు. వీరి శైలిని వినడం ఒక సదవకాశం. లీలామానుష స్వరూపముగా శ్రీ సత్యసాయి భగవానుడు కొనసాగించిన అతిమానుష మహిమా ప్రదర్శన మన అందరికీ తెలిసినదే. గత సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వీరిదే శ్రీకృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో అనేక తరంగాలు రేడియో సాయి ద్వారానే విన్నాం. మన ప్రియతమ స్వామికి దివ్యగాన నీరాజనంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్ రేడియో సాయి ద్వారా ఈ నౌకాచరితము అనే సంగీత నాటకాన్ని ఈ ఉగాది సందర్భాన మీకు సమర్పిస్తుంది. విందామా మరి. సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈనాడు మీ ముందు ఒక సంగీత రూపకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు కర్ణాటక సంగీతమునకు ఆద్యుడు, సంగీత త్రిమూర్తులలో జ్యేష్ఠుడు. ఆయన ఒక ప్రబంధాన్ని రచించారు, అంటే కల్పనాగాథ. దాని పేరు నౌకాచరితం. నౌక అంటే ప్రయాణము చేసేటువంటి ఓడ. మరి ఆ మాట ఎందుకు వాడాడంటే, మనమంతా కూడా నన్ను పుట్టుట పోవుట అనేటువంటి సంసారంలో పడి కొట్టుకుంటున్నాం. కనుక మానవుడు తరించాలి అంటే భక్తి అనేటువంటి నావలో కూర్చొని సంసారం అనేటువంటి సముద్రమును దాటిపోవాలి అని భావం. ఒకనొక రోజున గోపికలందరూ కూడాను సుమారు 9 ఏళ్ల వయసు గల బాలకృష్ణమూర్తిని తీసుకుని యమునాతీరంలోనికి విహారానికి వెళుతారు. వెళ్ళక్కడ ఒక తెల్లటి ఓడను చూసి, మనమందరం కూడాను ఆ ఓడలో విహరిద్దామా అని సంకల్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందు ముందు చెప్పుకుంటూ పోతాం. ఆ రోజున బాలకృష్ణమూర్తి యొక్క వేణుగానం విని అందరూ కూడా ఆకర్షించబడ్డారుట. ఆ వేణుగానం ఎలా ఉందంటే, ఋషీశ్వరులకు ప్రణవనాదము, రాక్షసులకు ప్రళయనాదము, గోపికలకు ప్రేణయనాదము, అలాంటి నాదాన్ని

విని అందరూ కూడా ఇంటికి వెళ్లి, అమ్మా యశోదమ్మ బాబుని తీసుకుని మేము వెళ్తున్నాం, యమునాతీరంలో కొంచెం వివాహం చేసుకుని సరదాగా తిరిగి వస్తాం. కాని ఆవిడ మాటలు వినలే, వచ్చేశారు తీసుకుని. వచ్చేసి ఎలా బయలుదేరారు అంటే, అందరూ కూడా చక్కగా శృంగారించుకుని మంచి మంచి బట్టలు ధరించి పుష్పాలు పెట్టుకుని హాయి హాయ్ అంటూ ఎలా బయలుదేరారో చారాస్వామి వారు శృంగారించుకుని వెడలిడి అనేటువంటి కీర్తనలో వర్ణించారు. అది మనం విందాం. శ్రీగణనాథ పరాత్పర

అని త్యాగరాజుల వారు తాను రచించేటువంటి ప్రబంధానికి ఆ గణేష స్తోత్రం చేసి శారదాదేవిని వేడుకొని తర్వాత తనకు సమకాలీన కవులకు నమస్కరించుకుని తన గురువైనటువంటి యొక్క నారద మహర్షి వారిని స్మరించుకుని అంటున్నాడు, అయ్యా నేను రాయబోయేటువంటి ఒక్కొక్క ప్రబంధాన్ని మీకు వినిపిస్తాను. ఎవరైతే ఆ ప్రబంధాన్ని ఆశాంతం వింటారో వాళ్ళకి చక్కగా పెళ్లి గాని వాళ్ళకి పెళ్లి, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా చేకూరుతాయి అని ప్రారంభంలోనే ఫలశ్రుతి కూడా చెప్పేసేసాడు చాలరాజు. ఎలాగా

అని ఆ గోపికలంతా కూడాను సోటి రాగంలో పాడుకుంటూ ఎలా బయలుదేరాడో ఈ కీర్తన మనం విందాం.

ఈ ప్రకారముగా అందరూ కూడా చక్కగా ఆ బాలకృష్ణమూర్తిని కొంతమంది ముద్దు పెట్టుకున్నారు, కొంతమంది అతనితో హాస్యమాడుతున్నారు. హాయి హాయమంటూ ఆ యమునా తీరానికి బయలుదేరారు. బయలుదేరి ఆ సమయంలో మన్మధుడుట వీళ్ళందరి మీద పుష్పబాణాలు వేశాడట. వాళ్ళ సంతోషం ఇంకా ఇనుమడించిందంట. ఆ తర్వాత ఆ యమునా తీరంలోకి వెళ్ళారండి. ఆ ఇసుక తిన్నెలు, ఆ రకరకాల గులాబీ పూలు, మల్లె పూలు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, తెల్లగా ఉండేటువంటి ఇసుక, నల్లగా ఉండేటువంటి యొక్క నీటి ప్రవాహాన్ని చూసి అందరూ ఆనందపడిపోయి ఆ యమునా తీరాన్ని ఎంత అందంగా ఉందో అని ఒక కీర్తనలో పంతువడాల రాగంలో సాపుతాళంలో ఆ గోపికలు ఇలా వర్ణించారండి.

తీరాన్ని ఆ పుష్పాలు ఆ ఇసుకు తిన్నెలు నీటి ప్రవాహాన్ని రకరకాల పుష్పాల చెట్లు చూచి ఎంత బాగుందర్రా అని అనుకుంటూ అనుకున్నట్ట కొంచెం ముందుకు అటు ఇటు తిరుగుతున్నారు. సరదాగా తిరుగుతూ ఉంటే దూరంగా తెల్లగా ఉన్నటువంటి యొక్క నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద ఓడ కనిపించింది. అరే ఎక్కడిది ఓడ? తెల్లగా ఉందే, దాని నిండా రత్నాలు మణులు బంధించబడ్డాయే అని అందరూ కూడా చూస్తుండగానే ఆ ఓడ నెమ్మదిగా నెమ్మదిగా ఒడ్డుకొస్తుందిట. సంతోషించారు. ఏమర్రా, మనమంతా కూడా ఆ ఓడలోకి వెళ్ళి విహరిద్దామా సరదాగా? పోదాము, కానీ ఒక సమస్య ఉందన్నారు ఒక ఆవిడ. ఏమిటా సమస్య? చిన్నపిల్లవాడున్నాడు, ఈ బాలకృష్ణమూర్తి ఆ పడవను చూసి భయపడతాడేమో అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అందిట, తీసుకెళ్దాము అన్నట. ఇంకొక ఆవిడ, వద్దు వద్దు, భయపడతాడు, రేపొద్దున ఏదన్నా నీళ్ళలో దూకితే వాళ్ళమ్మకి ఏం చెప్పాలి మనం అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అన్నయ్యట, ఇదిగో ఎందుకు ఆలస్యం చేస్తారు? ఎలాగైతే అలా అవుతుంది, పిల్లవాడు లేకుండా మనం వెళ్ళగలమా అని ఒక ఆవిడ. ఏమనమ్మా, నేనైతే పిల్లవాడు వద్దంటాను, అంతకైతే ఇంటికి పంపిద్దాం. ఇప్పుడు ఇంకా టైం ఎక్కడ ఉంది ఇంటికి పంపడానికి అని ఒక ఆవిడ. పెద్ద ఆవిడ అందిట, మీరు ఇలాంటి ముచ్చటతోనే మీరు కాలక్షేపం చేస్తారా, లేకపోతే వ్యవహారం చూస్తారా? లేదు, ఎక్కడి ఇప్పటికే సాయంత్రం అయిదైంది, ఎక్కడి ఎక్కడి చూద్దాం అని మనమంతా కూడా ఈ పడవ ఎలా నడపాలో అని వాళ్ళ వాళ్ళు ఇలా అనుకుంటూ ఆడవాళ్ళమందరం కలిసి మేము నడిపిస్తామండి పడవని చూడండి అని ఈ ప్రకారంగా ఎదుగుల కాంభోజరాగంలో త్యాగరాజస్వామి వారు ఇది కచేరీ పద్ధతిగా కాకుండా యక్షగాన పద్ధతిలో రాశాడు. ఎందుకంటే రాశాడంటే వాళ్ళ తాతగారు రాసేవారట.

అనుకుంటున్నారుట. ఏమని? ఇదిగో పిల్లవాణ్ణి తీసుకెళ్దాం, మళ్ళీ వద్దు, మరి వారి మెడలో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి కదా అని మనం అనుకున్నాం కదా మాటలు. ఆ పిల్లవాడు విన్నాడంటారా ఈ మాటలు? వాడి మొహం, చిన్నవాడికి ఏం తెలుస్తుంది? ఆయనకి అర్థమై ఉండే మన మాటలు. అలా అనుకుంటుండగానే బాలకృష్ణస్వామి పరమాత్మ కదండి ఆయన మహానుభావుడు అంటున్నాడు, ఓహో నేను లేకుండా పడవకి విహారం చేస్తే మీకేం సుఖం వస్తుంది అంటే ఇక్కడేమంటాడు, నేను ఒకణ్ణి, కోట్లాది మంది నేను పరిపాలిస్తాను నేను అని అక్కడ త్యాగరాజస్వామి వారు ఒక ద్విపదలో మంచి సంభాషణ రాశారు. కృష్ణుడు గోపికలు, కృష్ణుడు గోపికలు ఏమంటున్నాడు, అదిగా నైనా నువ్వు చిన్నపిల్లవాడు కదా, మరి ఆ అంత పెద్ద ఓడను నువ్వు ఎలా నడిపిస్తావు, అందుకని మేము భయపడుతున్నాం అంటే, ఊసి పిచ్చివాళ్ళారా, నేను సామాన్య బాలకుని అని అనుకుంటున్నారేమో, కానే కాదు, నేను సాక్షాత్తు వైకుంఠవాసుణ్ణే. మరి ఎందుకొచ్చాడు ఇక్కడికి, మన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు పాలు పెరుగు తాగుతూ అంటుంటే చెబుతున్నారు. ఇప్పుడు ఇది ఒక ద్విపద సాహిత్యం. రాగము అఠానా రాగంలో కృష్ణ పరమాత్మ ప్రారంభించాడు.

తాను లేకుండా ఆడవాళ్ళందరూ విహారానికి పోదాం అనుకున్నారు కదా. అందుకని పిచ్చివాళ్ళలారా, ప్రపంచంలో గోవులు 1000 గొల్ల నేనొకడా అన్నాడు. అంటే ఒక గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని పరిపాలిస్తూ ఉంటాడు, మేపుతూ ఉంటాడు. వందలాది జంతువులు ఉంటాయి, ఒక్కడే వాడు గొల్లవాడు. కనుక అలాంటి వాడిని నేను. ప్రపంచమంతా కూడా దైవాధీనం జగత్సర్వం అన్నారు పెద్దలు. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంలోనే ఉంటుంది అని చెప్పడానికి అంటున్నారు గోపికలు. ఏమని? ఏమోనాయనా, నిన్ను నమ్మిందెవరు? మేమంతా స్నానం చేస్తూ ఉంటే మా చిరులు పట్టుకెళ్ళి ఆ చెట్టుకి కూర్చున్నావే. మా ఇంటికొచ్చి వెన్నపూస బాగా తిని పోని తింటే తిన్నాళ్లే అనుకుంటే ఆ పోతూ పోతూ నువ్వేం చేశావు తెలుసా? ఒకసారి ఆ పక్కింట్లో ఒక కొత్తగా వచ్చినటువంటి కోడలుంది, ఆ పిల్ల మూతికి పూసిపోయినావు. అత్తగారు వచ్చి చూచి కుండలో వెన్నంత ఏమైందే అని కోడల్ని చావుకుట్టింది పాపం. ఒకసారి ఏం చేశావు? దొరికావు మాకు. అందరం కలిసి నిన్ను పట్టుకుని ఇంటికి వెళ్ళాము. మీ ఇంటికి యశోదమ్మ, ఇడివో మీ పిల్లవాడు అని చెప్పే లోపుని మరి ఎలా వెళ్ళావో హఠాత్తుగా ఆవిడ ఒళ్ళో కూర్చున్నావు. అందుకు నిన్ను నమ్మిందేవో నాయన అంటుంది యశోదమ్మ అనేటప్పుడు. అదేమిటర్రా, మా పిల్లవాడి మీద మీరంతా వచ్చి నేరాలు చెప్తున్నారు. వెన తిన్నాడు, కుండలు కూడా పగలగొట్టాడు. మేం బీదవాళ్ళం కదా, ఆ కుండ మళ్ళీ మేం కొనుక్కోగలమా? ఇవన్నీ అంటున్నారటన్న. వాడు పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే అంటే ఒక ఆవిడంది, లేదు లేదు పొద్దున్న నుంచి మా ఇంట్లో ఉన్నాడు. ఇంకొక ఆవిడంది, లేదు లేదు మా ఇంట్లో ఉన్నాడు ఇవాడు పొద్దున్నుంచి. అంటే ఏమిటి? పరమాత్మ సర్వ

అంటాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, ఆ శ్రీహరి ఎక్కడున్నాడని చెప్తాను, నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే ఉన్నాడు అని ఈ విషయాలన్నీ కూడాను చారాస్వామి వారు ఒక చిన్న కీర్తనలో, ఏమని నెర నమ్ముకొందుము కృష్ణ అంటే దానికి చెబుతున్నాడు జవాబు. ఏమర్రా, నా సంగతి మీకు బాగా తెలిసినట్లేదే, ఎందుకంటే పూర్వకాలంలో ఆ దేవతలు దానవులు పాలసముద్రంలో మధురం చేస్తున్నారు అమృతం కోసం. చేస్తుంటే ఎప్పుడైతే ఆ కొండ మునిగిపోయిందో నేను అడుగున కుర్మావతారం ఎత్తి నన్ను కాపాడింది నేనే కదా అంటున్నాడు. ఇంకా ఆ గజేంద్రుడు మకరి పట్టుకుని వాడి యొక్క కాలుని అనేక సంవత్సరాలు వాడిని హింస పెడుతూ ఉంటే వాడు, స్వామి విష్ణుమూర్తి నాయన రక్షించు రక్షించు అని వాడు గోల పెడుతూ ఉంటే నేను వెంటనే వెళ్ళి ఆ మకరిని సంహరించింది వాణ్ణి కాపాడింది నేనే కదా. అలాగే ఆ సోమకాసురుడు ఏం చేశాడు, వేదాలు పట్టుకెళ్ళి ఆ సముద్రంలో దాచిపెట్టాడు, నేను వెంటనే మత్స్యావతారం ధరించాను, సముద్రంలోకి వెళ్ళాను, ఆ వేదములు మళ్ళీ పట్టుకొచ్చి వేదాలను ఉద్ధరించాను, తెలుసా మీకు. అలాగే ఆ కాళీయుణ్ణి వాడు విషం కక్కుతున్నాడు యమునా తీరంలో, అనేక మంది పిల్లల్ని చంపేశాడు, ఆవుని చంపేశాడు, లేగల్ని చంపేశాడు. అటువంటి వాణ్ణి వాడి యొక్క మదం అణిచి వాడి మీద దూకి నృత్యం చేసి రక్తం కక్కిచ్చి చివరికి వారి భార్యలంతా వచ్చి మొత్తుకుంటే వాణ్ణి క్షమించి వెళ్ళిపోమన్న కంచి అనగానే కొంతమంది అనుకున్నారట, ఏమిటి ఇంత పని చేశాడా ఈ బాలుడు, సరే కానివ్వండి చూద్దాం ఏమో చేశాడు అని. అప్పుడు అనుకున్నారట, ఇది ఒక పని చేద్దాం, మన అందరం కూడా ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయొద్దు, చీకటి పడుతోంది కాబట్టి ఆడవాళ్ళం మనమే నడిపిద్దాం ఈ పడవని అని చారాస్వామి వారు అందముగా, ఓడను జరిపే ముచ్చట కనరే, ఆడువారు యమునాగడ కృష్ణుని కూడి ఆడుచూ పాడుచూ అందరూ చూస్తుండగా ఆ ఓడ ఎలా నడిపారో వర్ణిస్తున్నాడు.

విశేషములు చూడ్డానికి ఆకాశములో దేవాంగనలందరూ కూడా నున్ను విమానాల్లో ఎక్కి వచ్చారండి. వచ్చి అనుకున్నారట, ఎక్కడో వైకుంఠంలో ఉండే పరమాత్మ ఏమిటి, ఈ పడవేమిటి, ఈ వెళ్ళడమేమిటి, బ్రహ్మాండంగా ఉండే వ్యవహారం అని సంతోషంతో వాళ్ళంతా కూడాను పుష్పాలు కురిపించారట. పుష్పవర్షం కురిపించారు. కురిపించే వరకు వీళ్ళకేమైంది తెలిసినా అండి, వాళ్లకంటే మనమే అందంగా ఉన్నావు కదా, లేకపోతే వాళ్లు మనపైన పుష్పాలు ఎందుకు కురిపిస్తారు అని అనుకొని వాళ్ళకి బాగా గర్వం వచ్చింది. ఏమిటా గర్వం, మేము వాళ్ళకంటే అందంగా ఉన్నాం. నిజమే, మరి గర్వం అనేక రకాలుగా ఉంటుంది. ధనం ఉంటే గర్వం, అధికార గర్వం, యవ్వన గర్వం, ఇట్లా ఉంటుంది. పదవి గండం, పదవి అంటే గర్వం అనుకున్నట్ట. మనము ఏనాడో మంచి నోము నోల్చుకున్నాం, ఏనాటి నోము ఫలమో ఏ దాన మొసగితిమో అంటాడు త్యాగరాజు. ఇక్కడ మనం ఏం పుణ్యం చేసుకున్నామో, బాలకృష్ణమూర్తితోటి ఇలా విహారం చేసేటువంటి భాగ్యం మనకు కలిగిందర్రా అని ఆ సంతోషంలో అందరూ కూడా నున్ను కొంచెం గర్వంతో కొద్దిమంది అహంకారంగా కూడా మాట్లాడారట. అన్నాటప్పుడు, అమ్మా ఎంతో అందంగా ఉన్నారు మీరు, నిజమే మరి, కాదంటారా, మరి మా మీద వాళ్ళు పూలు కురిపించారుగా, అబ్బబ్బాయి కాదు కాదు, నిజంగా మీరు అందంగా ఉన్నారు, ఒక పంచి అయ్యిండర్రా, ఏమిటి, ఆ తెడ్లు నీళ్ళలో పడేసేయండి, చూద్దాం పడవ ఎలా వెళ్తుందో అంటే అనుకున్నట్ట. ఆకాశంలో ఉండేటువంటి యొక్క గంధర్వులంతా కూడా నన్ను చూసి ఈ సంభాషణలు విని ఆశ్చర్యపోతున్నారు. ఆ తెడ్డు పడేసేస్తే ఓడ ఎలా పోతుంది అనగానే ఒక ఆవిడ అందిట, బాలకృష్ణమూర్తి చిన్నవాడే గాని ఇంత పెద్ద ఓడను జరిపేటువంటి అవకాశం ఆయనకి ఏముంది అని త్యాగరాజ స్వామి వారు చక్కగా ఒక పద్యంలో చెబుతున్నాడు.

కాదు అని అందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. ఈ పిల్లవాడు ఆయన వల్ల అవుతుందే ఆహా అనుకున్నాడు పరమాత్మ. మీ వ్యవహారం ఇలా ఉందే అని అనుకుని అంటున్నాడు చారాస్వామి, అనుచు భావింపమాదవుడది అరింగి. ఓహో సరే మంచిది,

అనుకున్నాట పరమాత్మ, వీళ్ల యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని హఠాత్తుగా పెద్ద గాలి, వాన, చీకటి, ఓడ తబ్బిబ్బైపోతున్నది, రంధ్రాలు పడ్డాయి అక్కడక్కడ, జళ జళ మణి మెరుపులు, ధళ ధ్వళ ధ్వనుల పిడుగులు అన్నాడు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆ గాలి, వాన, చీకటి, అయ్యయ్యో నీళ్లొస్తున్నాయి ఓళ్ళోకి, రంధ్రాలు పడ్డాయి అని మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆవిడ అందిట మన యొక్క అందం చూసి ఎవరో మనకు చాపం పెట్టారు, లేకపోతే ఎందుకు ఇట్లా వచ్చింది? కాదు కాదు, మనం వెళ్ళినప్పుడు పంచాంగం చూశారు ఎవరన్నా, వర్జ్యం ఉందేమో అని ఒక ఆవిడ, చాలు చాలులే ఆ రంధ్రాలు పడ్డాయి, అవి మునిగిపోతుంది పడవ కాస్త, ఏదో మార్గం చేయండి అని ఆ యమునాదేవిని, అమ్మా యమునాదేవి ఏమిటమ్మా ఈ పరిస్థితి, అల్లకలోలమైపోయింది, ఈ చీకటి ఏమిటి, గాఢాంధకారం ఏమిటి, వర్షం ఏమిటి, రాళ్ళవాన కురిపిస్తున్నాడు పరమాత్మ, ఒక పని చేస్తాను తల్లి, మేము ఏమన్నా కాని చచ్చిపోయినా సరే పిల్లవాడిని కాపాడు, పిల్లవాడిని తీసుకెళ్లి క్షేమంగా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాలి, పొరపాటు చేశాం మేము అని ఆ యొక్క యమునాదేవిని ప్రార్థన చేస్తున్నారు ఈ రీతిగా.

ప్రకారముగా మేము ఒకటి అనుకున్నాము, జరిగింది ఇంకోటి. అమ్మా యమునాదేవి ఆ పిల్లవాణ్ణి కాపాడు తల్లి. మేము చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లవాడిని క్షేమంగా చేర్చాలి కదా మేము అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో దేవతలంతా వచ్చారుట. వచ్చి ఈ యొక్క వినోదాన్ని చూస్తున్నట్టు వాళ్ళందరికీ వినోదంగా ఉందిట. వాళ్ళకి అనుకున్నారట, సాక్షాత్తు వైకుంఠవాసుడే పక్కన పెట్టుకుని, వైకుంఠవాసునే పక్కన పెట్టుకుని కృష్ణమూర్తిని, యమునాదేవి మమ్మల్ని కాపాడమ్మా, యమునాదేవి కాపాడుతుందా అండి అని అనుకున్నట్టు వాళ్ళు. వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు ఆ సంగతి. ఆయన ఆశ్రయిస్తే మన సంగతి చూస్తాడులే అని తెలియక వాళ్ళు ఇప్పుడేం చేయాలి అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి అంటూ అంటున్నారు.

వల్లా పిల్లవాడు మాతో సరదాగా తిరుగుతూ హాయిగా ఉండేటువంటి చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి, మాదే తప్పు నాయనా, తప్పు మాదే మాదే అని మాకు అహంకారం తగ్గిపోతున్నది అనుకుంటూ, కాదర్రా,

స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని శాస్త్రం. మా బుద్ధి తక్కువైందని లెంపలు వేసుకుంటున్నారు. వేసుకుంటున్న ఆ సమయంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఎలుకగు ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం అన్నట్టుగా ఉంది అంటున్నాడు. నాకేం తెలుసర్రా ఏం చెయ్యాలో. ఇప్పుడు మీరేమో నాకు బరుగులు కొనిపెడతాను రండి అని అంటే వచ్చా. మరి ఇప్పుడేమో ఇలా ఇలా వచ్చింది, మరి ఇప్పుడేం చేద్దాం మనం అని అనుకుంటే చారాస్వామి వారు అంటున్నాడు, ఇక్కడ ఇది ఎలా ఉందంటే, ఒకనొక రోగి చాలా ప్రమాదంలో ఉన్నట. రోగి వెంటనే పిలిచారు డాక్టర్ గారిని. ఆ డాక్టర్ గారు కూడా వచ్చి పేషెంట్ను చూసి తాను కూడా పెద్దగా ఏడ్చాయుట, అలా ఉంది మన కథ అనుకుంటున్నారు అని ఇలా బాధపడుతూ ఉంటే కొంతమంది గోపికలు అంటున్నారు, ఆలోచించారు, సాక్షాత్తు భగవంతుడే సందేహం లేదు అని. ఒక వృద్ధ గోపిక, ఓ గోపికలారా, సాక్షాత్తు ఇతను దేవుడే, కృష్ణదేవుడు, లోకాధారుడు, శరణాగత వత్సలుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. ఇతని మాటల్లో ఎలాంటి మర్మం లేదు, అందరూ కూడా నన్ను వినవలసిందే. ఆయన మాట వినండి, ఆ ప్రకారం చేయండి. ప్రబంధం అంటే ఇది ఒక నవరస గ్రంథం. ఇందులో అన్ని రసాలు ఉంటాయి. ప్రేమ, మరి భయం, భయానకం, మళ్ళీ సంతోషం, ఆనందం, అన్నీ ఉంటాయి నవరసాలు. అంటున్నాడు, ఆయన యొక్క మాట ఎలా విన్నారు అందరూ, దాన్ని వేదవాక్యంగా భావించారయ్యా, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు అని

రమణుల మదమెల్ల జరిగెను అన్నాడు త్యాగరాజు. ఎవరైతే గర్వపడతారో వాళ్ల గర్వాన్ని భంగం చేస్తాడు. సత్యభామ యొక్క గర్వభంగం చేశాడు, హనుమంతుని యొక్క గర్వాన్ని కూడా ఇలాగే భంగం చేశాడు ఒక సందర్భంలో రాముల వారు. కనుక ఎప్పుడైతే ఇది జరిగిందో అనుకున్నట్ట వాళ్ళకి సంపూర్ణంగా పరమాత్మ యందు విశ్వాసం కలిగింది. పిల్లవాడిని తీసుకున్నారు, హత్తుకున్నారు. కృష్ణస్వామి యొక్క బోధ అంటే తత్వబోధ వాళ్ళకి జరిగింది. పొరపాటు చేశాం, ఎవరో చెప్పిన మాటలు విన్నాం, వచ్చేశాం, ఏం సంపాదించుకున్నాం గనక మనం అని అన్నట్ట పరమాత్మ అనుకున్నట్ట ఎప్పుడైతే గర్వం అణిగిపోయిందో ఇంకా ఎందుకు వీళ్ళని బాధపెట్టడం, పాపం అనుగ్రహిద్దాం అనుకుని కళ్ళు మూసుకోండర్రా అన్నట్ట కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఏం జరిగింది, తన యొక్క విరాట్ రూపం చూపించాడు మహానుభావుడు. వందలాది చేతులు, వందలాది తలలు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క విరాట్ రూపం చూపించాడు. ఆ విరాట్ రూపం సందర్శనం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడాను చూసి, అమ్మో ఈయన కృష్ణుడంటే, ఈ బాలకృష్ణమూర్తి అంటే ఏమో అనుకున్నాం అని అన్నట్ట స్వామి అని కళ్ళు మూసుకొని చక్కగా పరమాత్మ యొక్క ధ్యానం చేశారు. పున్నాగ పరాల దాగంలో ఈ ప్రకారంగా

ఎప్పుడైతే వాళ్ళ గర్వానికి భంగం జరిగిందో ఈ ప్రకారంగా నీ యొక్క దివ్య పాదార విందాలు మా కటాక్షించినాయనా అనగానే పరమాత్మ కరుణించి వాళ్ళన్నారు, స్వామీ

మమ్మల్ని నీ పాదముల చెంత చేర్చుకుని రక్షించు రక్షించు అంటున్నారు. అప్పుడు ఆ గోపికలను చూచి బాలకృష్ణమూర్తి, ఆ పరమ దయాకరుడు, శరణాగతవత్సలుడు, భక్తజన రక్షకుడు అని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ వాళ్ళతోటంటే,

అని కదా గీతావాక్యము. గీతలో ఏమంటున్నాడు, ఎవరైతే ఇతర చింతలు మానుకొని నన్నే ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తా. ఆ భావాన్ని చారాస్వామివారు చక్కటి చిన్న పద్యంలో ఇలా అన్నారు.

నిజింపుడు అంటున్నాడు, కళ్ళు మూసుకోండి, బాగా ఉంది, మీకు జ్ఞానం వచ్చింది, చక్కగా మీరందరూ కూడా జ్ఞానవంతులైనారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కళ్ళు మూసుకొని మరొక్కసారి నామ సంకీర్తనం చేయండిరా అన్నాడు. కన్నులు మూసి భజింపుడు పన్నుగ మీ పాలు వేల్పు ఫలమిచ్చుదయన్ అనగానే వెంటనే చాలా నమ్మకంతో, చాలా అఖండ విశ్వాసంతో, ఎలాగైతే ప్రమాదంలో ఉండేటువంటి ఒక రోగి డాక్టర్ గారు ఏం చెబితే అని చేస్తాడు, వాడు నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, అలా వీళ్ళు వెంటనే ఈ ప్రకారంగా ఒక నామ సంకీర్తనం చేశారయ్యా అంటున్నాడు.

అని ఎప్పుడైతే వాళ్ళంతా కూడా నన్ను అత్యంత విశ్వాసంతో పరమాత్మ పట్ల సాక్షాత్తు కృష్ణదేవుడే ఆ వైకుంఠవాసుడే అనే భావంతో చేసేసరికి ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటి అద్భుతం?

చూచి అందరూ కూడాను ఆ ఓడ ఎక్కడుందో ప్రారంభంలో అక్కడికే వచ్చింది, వర్షం ఆగిపోయింది, రాళ్ళవాన్ లేదు. చూచి ఒప్పుంగిరి ఆ సుధతులెల్లా అన్నాడు త్యాగరాజు. అందరూ కూడా ఇలా చూచుకున్నారు. చూచుకునగానే ఏం జరిగింది? అన్నీ పోయినాయి, ఏమీ లేదు. ఎందుకు? వాళ్ళ యొక్క గర్వాన్ని భంగం చేశాను అని. ఇది ఒక కల్పనాగాథ, అందుకే దీని పేరు ప్రబంధం. పద్య గద్య గేయ ప్రబంధం అన్నాడు త్యాగరాజు. కనుక అప్పుడేం చేశారు? అంతా కూడా యథాపూర్వంగా, అంటే ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ కోటి మన్మథాకారుణ్ణి, ఆ దివ్యమంగళ విగ్రహుణ్ణి, ఆ స్వామిని మనమంతా పూజిద్దాం రండి అని జరిగిందంతా మర్చిపోయినారుట. మర్చిపోయి ఎక్కడా కృష్ణుడు అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని చక్కగా అలంకరించి గంధం పూశారు, బొట్టు పెట్టారు, మంచి బట్టలు కట్టారు, హారతి పెట్టారు, పూజ చేశారుట. ఈ ప్రకారంగా ఎలాగా

ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు? దేదీపమానంగా వెలుగుతూ ఉన్నాడు, ఎంతో శోభగా ఉన్నాడు. వెంటనే దేవతలంతా వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాటండి. వచ్చి అందరి మీద పుష్పాలు కురిపించాడు. అందరూ కూడా జరిగింది మర్చిపోయినారు. ఆ యొక్క చారాస్వామి వారిని అంటున్నాడు, ఆ కృష్ణమూర్తిని వాళ్ళు కూడా మెచ్చుకుంటూ, దేవతలు కూడా మెచ్చుకుంటూ, అందరు కూడా చక్కగా మంగళగానం చేసి మంగళహారతి పాడి ఎవరెళ్ళకి వాళ్ళు క్షేమంగా వెళ్ళారండి అని ఇలా మంగళహారతి పాడారు. అయ్యా పెద్దలారా, ఈ మంగళహారతి పాడిన తర్వాత మనం ఈ యొక్క ఫలశ్రుతి అంటే ఇది విన్నవారికి ఏం జరుగుతుంది అనే విషయం కూడా చెప్పుకుని, దీంట్లోనూ ఉన్నటువంటి వేదాంత రహస్యాలు సంగ్రహంగా క్లుప్తంగా చెబుతాను. అందరూ కూడా ఆలకించమని ప్రార్థన.

ఫలశ్రుతి. ఎవరైతే ఈ నౌకాచరితం అంటే భక్తిగాథ వింటారో, గానం చేశారో,

ఉన్నారో అలాంటి వారందరి కూడా శృణ్వంతి విన్నవాళ్ళకి కృష్ణ ప్రసీదతి. ప్రసీదతి అంటే వాళ్లకు క్షేమం అవుతుంది, వారి ప్రసాదం. కృష్ణ ప్రసాదం అంటే ఇది మనకి, అది ప్రసీదతి.

పెద్దలారా, క్లుప్తంగా ఇప్పుడు ఈ కథలో ఏమిటి పరమాత్మ తత్వం తెలుసుకుందాం. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే వాళ్ళంతా కూడా జీవాత్మలు. అసలెవరు వాళ్ళు? రామాయణ కాలంలో వాళ్ళంతా కూడా ఋషీశ్వరులు. పరమాత్మ యొక్క ఆలింగ సౌఖ్యం కోరి వస్తే నాయన కృష్ణావతారంలో పుట్టాడన్నట్ట. ఆలింగనం ఇవ్వలేదు, ఏమీ లేదు, వాళ్ళకి మోక్షం ఇచ్చాడంతే. ఇక్కడ కృష్ణుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మయే. తెల్లగా ఉన్న ఓడ అంటే ఏమిటి? తెల్లగా ఉన్న ఓడంటే తెలుపు అనేటువంటిది భక్తికి చిహ్నం, సాత్విక భక్తి. ఇంకోటి ఉంది రాజస భక్తి, ఇంకోటి తామస భక్తి, కోపంతో భక్తి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళంతా కోపంతో పరమాత్మను సేవించారు. ఎక్కడరా మీ దేవుడు అంటూ వాళ్ళు ధ్యానం చేశారు. కంసుడు ఏం చేశాడు? ఎక్కడరా కృష్ణుడు? అష్టమగర్భం, అష్టమగర్భం అని ధ్యానం చేశాడట. కనుక వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కనుక అలాంటి భక్తి అనేటువంటి ఎవరైతే పడవలో కూర్చున్నారో వాళ్ళు సంసారము అనేటువంటి పుట్టుట మరణించుట పుట్టుట పోగుట అనేటువంటి ఈ యొక్క చక్రాన్ని దాటి హాయిగా పోతారయ్యా. మరి ఓడకి చిల్లి పడింది కదా అంటే ఏంటి? ఎవరైతే భక్తి సాధన చేస్తూ ఉంటారో మధ్య మధ్య దానికి భంగాలు వస్తుంటాయి. మనం చక్కగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం, ఆ సమయంలోనే ఏ పాలవాడో పెరుగువాడో వచ్చి కేకలేస్తుంటారు, మనం డిస్టర్బ్ అవుతాం, అది చిల్లులు పడ్డం అంటే. మరి వాళ్ళు తెడ్లుతో నడిపించారు కదా, తెడ్లు ఓడ నడిపేటువంటి తెడ్లు అంటే ఏమిటంటే భక్తి సాధనలు. అందుకే వాటిని పారేయమన్నాడు, వాళ్ళు మీరు పారేయమన్నారు. కనుక ఇక్కడ జరిగింది ఏమిటి అంటే జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయినట్ట. జీవాత్మ పరమాత్మ యొక్క కలయికే ఈ నౌకాచరితం. అదే శ్రీమద్భాగవతంలో రాసలీల రసోవై సహ పరమాత్మ రసస్వరూపుడు, ఆయనలో చేరటమేనేటువంటిదే రాసలీల. కనుక చాలా భక్తిగా పాడవలసినటువంటి ఆ రాసలీల ఘట్టాన్ని మనమంతా కూడా తెలుసుకుంటాం. తర్వాత ఈ ప్రబంధం ఆయన మామూలుగా సురటి రాగంతో ప్రారంభించారు. శృంగరించు కొని వెడలేది, అది సురటి రాగంలో పాడారు, అది తీసుకున్నారు. మళ్ళీ మంగళహారతి కూడాను సురటి రాగమే ముగించాడు, అది ఒక విశేషం. తర్వాత మరి ఫలశ్రుతి ఏమంటున్నాడు, ప్రారంభంలో చెప్పాడు, ధరలో హరికుత నౌకా చరితంబును విన్నవారు వరసుత ధనములను బడసి వర్ధిల్లుదురే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? అందరికి కూడాను మోక్షమేనయ్యా విన్నవాళ్ళకి. కాదండి, మేము చిన్నవాళ్ళం కదా అంటే మీకు ఏ ఏ కోరికలు ఉన్నట్లయితే అవి తీరుతాయి, అంచెల్లో మోక్షం వస్తుంది సుమా అని చెబుతున్నాడు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్థినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అంత్యమందు మోక్షము, ఉన్నంతకాలం సౌఖ్యము, అంత్యములో మోక్షం. పెద్దలారా, మంగళం గురుదేవాయ

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow is the auspicious day of Thiru Onam. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, a devotional music program will be offered by Sri Kavalam Sri Kumar and his team of fellow musicians. After the musical offerings, we will be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, a drama presentation titled Prana Sakha Bhagwan will be offered by the Bal Vikas children from Ernakulam district, state of Keralam. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divya Anugraha Aasisulato Repati Roju Pavitramaina Thiru Onam Parvadinana Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 శ్రీ కావలం శ్రీకుమార్ మరియు బృందం భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. తదుపరి స్వామివారి దివ్యోపన్యాసం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 కేరళం రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన బాల వికాస్ చిన్నారులు ప్రాణసఖా భగవాన్ పేరిట నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.
2: తలతో మనం ఏ ఘనకార్యాలు చేయగలం? మన విద్యను తలకు చేర్చుకోకూడదు, హృదయానికి చేర్చుకోవాలి. హృదయం అనేటువంటిది కేవలం ఒక నెగిటివ్ గా తయారు చేసుకోవాలి. ఎన్ని పర్యాయములు మనం ఫోటో తీసినా నెగిటివ్ నెగిటివ్ గానే నిలిచిపోవాలి. విద్యార్థులారా, మిగిలినటువంటి మీ యొక్క విద్యలయందు మీ హృదయ స్థానం అనేటువంటి ఒక నెగిటివ్ గా తయారు చేసుకోకపోయినా ఏదో అంత తొందర ఏమి లేదు. కానీ ఈ నెల దినములు కూడాను మీరు అందుకునేటువంటి విషయాలను హృదయ స్థానానికి చేర్చుకోండి. మీ జీవితమునకే ఒక మిత్రత్వంతో పల ఒక పవిత్రమైనటువంటి యొక్క దైవ సహాయంగా మీరు జీవితాన్ని అనుభవించుకొని మీరు మున్ముందు మన భారతదేశమునకు తగినటువంటి భద్రతలను కూడాను మీరు కల్పించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు అవుతారు. ఇంకా ఈ లోకపు విద్యలను గురించి మనం చెప్పుకోవటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. కారణమేమనగా మీరు హృదయానికి కూడాను చేర్చుకున్నా ప్రయోజనం లేదు, తలకు చేర్చుకున్నా ప్రయోజనం లేదు. ఎగ్జామినేషన్ హాల్ లోపలనే టెక్స్ట్ బుక్ పెట్టుకుని కూడా చూచి రాస్తున్నారు. ఇంకా ఈ చదువులు ఎందుకు అవుతుంటాయి? కనుక ఇట్టి చదువుల లోపల నేను ఏమాత్రం కూడాను నేను జోక్యం తీసుకోను. మీరు చదవలసినటువంటి చదువు హృదయ చదువు. చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు వలయు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఇంద్రియములతో కూడిన ఈ పాంచభౌతిక శరీరము మనసు కంటే వేరు కాదు. మనసు తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్న భవనమే ఈ శరీరము. ఈ శరీరము మనసుకు కవచము వంటిది. ప్రతి దేహమునకు ఈ మనసే ఆధారము, ఈ మనసే కారణము. నీరులేని పంట యొక్క అస్తిత్వము ఏ విధముగా మిథ్యాస్వరూపమైయుండునో అటులనే మనసులేని మానవత్వము యొక్క స్థితి మిథ్యారూపమై ఉంటుంది. మనసే లోక వ్యాపారములకు, కార్యకలాపములకు, విలాపములకు మూలాధారము. ఉపాధ్యాయుడు లేని బడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరులేని పైరు ఏ విధముగా నిరర్థకమో మనసులేని మానవుడు కూడను మరణించిన జీవితో సమానము. ఇట్టి మనసుతో కూడినట్టి మానవత్వమును దివ్యత్వముగా మార్చుకునవలనన్న మానవుని ప్రయత్నము కూడను అత్యవసరము.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి జామ్నగర్ నుంచి రాజకోట్ మీదుగా భావనగర్ను చేరారు. సాగరము వంటి ప్రజాసమూహమును కట్టుబాటులో ఉంచుటకు కార్యకర్తలకు అసాధ్యమైంది. అందుచేత తిరువీధి ఉత్సవాన్ని మాన్పించి పురమందిరంలో ఏర్పరిచిన మహాసభకు స్వామి వెళ్లారు. తఖేశ్వర్లోని అబ్దుల్లా నూర్ మహమ్మద్ గారింట్లో స్వామి విడిది చేశారు. బంగ్లా పైభాగము నుంచి ప్రజలకు దర్శనమిచ్చి సాయంత్రం 5 గంటలకు బ్రహ్మాండమైన సభలో ఇట్లు బోధించారు. ప్రాపంచిక భోగములలో మునుగకుడు. ప్రస్తుతము పత్రికలలో అన్ని ప్రాంతములనందు ఎట్టి సంఘటనలు జరుగుచున్నవో గుర్తింపుడు. అధికారమునకును ధనరాశులకును మానవులు పోటీపడుచు నీతిదూరులై ప్రవర్తించుచుండిరో గమనించండి. క్షణికములగు ఇట్టి పేరు ప్రతిష్టలకు లోనుకాక జీవిత గమ్యమును చేరుటకు ప్రపంచ సాధనమును గ్రహించి స్వార్థమును వీడి సత్యధర్మ శాంతి ప్రేమలతో పరస్పరము సహకరించుకునవలసిందిగా స్వామి బోధించారు. భావనగర్ పట్టణంలో సాయి మందిరానికి శంకుస్థాపన చేసి 29వ తేదీకి స్వామి బొంబాయి చేరారు. 30వ తేదీ గుజరాత్లోని నవసారి పట్టణానికి కారులో పయనించారు స్వామి. అచ్చట మహాసభాస్థలమునకు లెక్కకు మిక్కుటమైన ప్రజాసమూహంతో కిక్కిరిసి వచ్చారు జనం. కారు దిగి 1 ఫర్లాంగ్ దూరం స్వామి నడిచి వెళ్లుతూ ప్రజలకందరికీ దర్శనమొసగారు. అచ్చటి నుంచి బయలుదేరి బరోడా వెళ్లారు. మార్గమధ్యంలో 1 ప్రదేశంలో 4,000 మంది భక్తులు నామసంకీర్తన 12 గంటల నుంచి నిర్విరామంగా చేస్తున్నారు. స్వామి దర్శనం కానిదే ఆ ప్రదేశాన్ని విడువమని దీక్ష వహించి భజన చేస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి స్వామి వారి మధ్యలో కొంతసేపు గడిపి నామావళులను పాడించి విభూతి సృష్టించి ఇచ్చి భక్తులను తృప్తి నొందించి తిరిగి కారులో కూర్చుని బరోడా వెళ్లారు. 31వ తేదీ సత్యసాయి సేవా సమితి సభ్యులకును, జాంబసార్ విద్యాసంఘ సభ్యులకును, ఇతర గ్రామస్థులకును దర్శనమొసగి విభూతి ప్రసాదం ఇచ్చి బొంబాయికి తిరిగి వచ్చారు స్వామి. బొంబాయి నుంచి మరుసటి దినమే ప్రయాణమై ప్రజాసమూహముల మధ్య స్వామి కారులో పయనిస్తూ మార్గమధ్యంలో 1 పాఠశాల భవనంలో భోజనం చేసి అచ్చట గుమిగూడిన వారికి విభూతి ప్రసాదమునొసగి స్వామి వెళ్లారు. 2 ఏప్రిల్ పూనాను చేరి అచ్చట MES కాలేజ్లో 20,000 మంది ప్రజలను ఉద్దేశించి మహోపన్యాసమొసగారు స్వామి. మరుసటి రోజు నదీతీరమందు బన్నట్వాలాగారి బంగళాలో భజనకు స్వామి దయచేసి అచ్చట సైన్యాధికారులకు ప్రత్యేక సందర్శనమొసగారు. సాయంకాలం ఆంధ్ర సంఘము వారి ఆహ్వానంపై స్వామి ఆ సభకు దయచేసి ఇలా ప్రవచించారు. పూనాయందలి ప్రధానోపాధ్యాయులతో సంప్రదించితిని. విద్యార్థులకు నీతి మత బోధనల శిక్షణ నొసగుటకై పితరులతోనూ ఉపాధ్యాయులతోనూ విద్యార్థి నాయకులతో కూడిన సంఘమునకు దానిని పూనాయందు శీఘ్రముగా స్థాపించ సంకల్పించాను. ఈ శిక్షణకై ప్రత్యేకముగా 1 సదనమును నిర్మించి అందు యోగ ధ్యానాది శిక్షణలను ఒసగి చక్కని భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దవలసిందని ప్రధానోపాధ్యాయులకి సందేశమునొసగాను అని స్వామి సభలో ప్రకటించారు. 4వ తేదీ బాబా పూనాను విడిచి హైదరాబాదులో కొంతసేపాగి 7వ తేదీకి ప్రశాంతి నిలయాన్ని చేరారు. 10వ తేదీ నూతన సంవత్సరాది సందేశము శిక్షణ నొసగుటకై పితరులతోనూ ఉపాధ్యాయులతోనూ నాయకులతో కూడిన సంఘమునకు దానిని పూనాయందు శీఘ్రముగా స్థాపి సంకల్పించాను. ఈ శిక్షణకై ప్రత్యేకముగా 1 సదనమును నిర్మించి అందు యోగ ధ్యానం

హైదరాబాద్ లో కొంతసేపు ఆగి 7వ తేదీకి ప్రశాంతి నిలయాన్ని చేరారు. 10వ తేదీ నూతన సంవత్సరాది సందేశమును ఆశీర్వాదాలని భక్తులకు అందజేసి మహారాష్ట్ర సౌరాష్ట్ర దేశాలలో సంచార కార్యక్రమం నిరుపమానమైనదని స్వామి సెలవిచ్చారు. 20-21వ తేదీల్లో మద్రాసులో స్వామి పర్యవేక్షణలో అబిట్స్బరియందు యావత్ భారత సత్యసాయి సేవా సమితుల మహాసభ జరిగింది. 1000 మంది ప్రతినిధులు అన్ని రాష్ట్రముల నుంచి ఖండాంతరముల నుంచి కూడా వచ్చి మహాసభలో పాల్గొన్నారు. 2 రోజులు సభలు జయప్రదంగా నిర్వహింపబడ్డాయి. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు మహాసభకు అధ్యక్షత వహించి ఆయా రాష్ట్ర ప్రతినిధులు సమర్పించిన కార్యక్రమ నివేదికలను పరిశీలించారు. భగవానుని సంకీర్తనము కొరకు భజన సంఘముల స్థాపనమును, గ్రంథాధ్యయన సంఘ స్థాపనమును, విద్వాంసుల ద్వారా సనాతన ధర్మ పద్ధతులను ప్రజలలో వ్యాపింపచేయుటకు ఈ 3 పద్ధతులను యావత్ భారత సత్యసాయి సేవా సమితులు అవలంబింపవలసిన కనీస కార్యక్రమములు స్వామి అనుమతితో మహాసభ చేయ అంగీకరింపబడెను. బోధనల సాధనల చిత్ర ప్రదర్శనమును, సంచార శకటమును నిర్వహించారు. ఈ సందర్భంలో విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ తమ విషయములను చెప్పుకొనుటకు స్వామి సమయమిచ్చారు. హాంకాంగ్ నుంచి వచ్చిన ప్రతినిధులు యోగ సాధన యందును, నామజపము యందును తమకి ఎక్కువ ప్రీతి కలదని చెప్పారు. చైనా దేశమందు భగవంతుని యందు విశ్వాసము ప్రజలకు పూర్తిగా నశించలేదనియూ, స్వామి చరిత్ర, వారి బోధల యొక్క అనువాదములు చైనీయుల యొక్కయు, జపాను వారి యొక్కయు భాషలలో వెలువడుట అత్యంత ప్రధానమనియూ చెప్పారు. ఈస్ట్ ఆఫ్రికా ప్రతినిధి తమ దేశమునందు ప్రశాంతి నిలయంలో జరుగునట్లే భజన జరుగుతుంది, సామూహిక భజన ప్రార్థనలు జరుపుబడుచున్నవనియూ, స్వామి ఉపదేశ గ్రంథ పఠనము నిత్యమును జరుగుతున్నదనియూ చెప్పారు. సింహళ ప్రతినిధి తమ దేశములో దృశ్యమగుచున్న మహిమలను, అద్భుత దృశ్యములను చెప్పుచూ ఇతర దేశములందెట్లో అట్లే తమ దేశమందు కూడా స్వామి ప్రత్యక్షముగా భక్తులను అనుగ్రహించుచున్నారని చెప్పారు. నార్వే ప్రతినిధి వివిధ బోధనలను సాధనలను తెలుపు ప్రజల మనస్సులకు సంశయములను కలుగచేయనట్టి హిందూ బోధకుల వలన తమ దేశములో దైవమునందును మతమునందును విశ్వాసము క్రమముగా సన్నగిల్లుతోందని చెప్పారు. ఆ ప్రతినిధియే ఇలా కూడా చెప్పారు. 1965 ఫిబ్రవరి 25వ తేదీన షిరిడీబాబా సమాధి దగ్గర కూర్చుని ఉండగా నీలపు చొక్కాను ధరించిన ఒక నూతన వ్యక్తి తనను సమీపించి సత్యసాయిబాబాను చూచితివా అని అడిగారు. భూమిపై దేవుడుండినా ఆ దేవుడే సత్యసాయిబాబా అని తెలుసుకోము. ఆ దేవుడు 14వ తేదీ బొంబాయికి వచ్చును. నీవు తప్పక ఆ దేవుని దర్శింపుము. ఇదిగో ఆ దేవుని హస్త విభూతి, ఇదిగో వారి ఫొటో అని వారితో చెప్పి ఫొటోను విభూతిని వసగారట. ఇట్లు బాబా నన్ను తన వైపు ఆకర్షించుకున్నారు. బాబాకు కాక అన్యులకు బాబా భవిష్యత్ ప్రయాణ విషయాలు ఎలా తెలుస్తాయి? కావున నాకు షిరిడీలో దర్శనమిచ్చి ఆదేశించిన అతను స్వామియే అని విశ్వసించాను. అట్లే 14వ తేదీన బొంబాయిలోని గ్వాలియర్ బంగ్లాకు స్వామి బస చేసి ఉండగా ఎల్పి జావా అను అతని చేత స్వామి జాబిచ్చినంతనే ఆ జావా ఇట్లు తెలిపారు. ఇంతకు పూర్వమే స్వామి విదేశీయుడొకడు వచ్చి నీ చేతికి జాబిచ్చిన తక్షణమే నాకు తెచ్చి ఇవ్వమని తెలిపారని ఆ జావా వీరితో తెలిపారు. తప్పక ఈ జాబును స్వామికి చేర్చదను అని చెప్పి వెంటనే తిరిగి వచ్చి బాబా మిమ్మల్ని రమ్మంటున్నారు అని తీసుకుని వెళ్లారు. ఆహా, భగవానుని అనుగ్రహము వర్ణనాతీతము. స్వామి రాకను, సందేశమును గూర్చి ప్రపంచమునందంతటియూ వ్యాపింపచేయుటకు మనలను ఎన్నుకున్నారు కదా, ఎంతటి ధన్యులము అనుకున్నాను అని తెలిపారు ఆ నార్వే ప్రతినిధి.

నైతిక ఆధ్యాత్మికాభివృద్ధికి పాటుపడక కేవలము భౌతిక విజ్ఞానము నూతన పరిశోధనా కౌశలము యొక్క సత్వరాభివృద్ధి జరుగుట వలన కలుగు దుష్పరిణామములు మానవాళి ఎదుర్కొనుచున్నారు. హిందూ దేశములో విద్యార్థికులు తమ దేశ సంస్కృతిని ఎరుంగక విదేశీయుల సాహిత్యమునకు ముగ్ధులవుతున్నారు. ఇట్టి దోషమును నివారించుటకే సత్యధర్మ శాంతి ప్రేమలను బాబా ప్రబోధించుచు దృఢానుష్ఠానమును నిర్దేశించుచున్నారు. స్వామి సందేశమును ఆలకించిన విజ్ఞులు తమ తమ దేశములందును సంఘములందును పాఠశాలలందును సంస్థల అందును ఈ చతుర్విధ సత్యధర్మ శాంతి ప్రేమలను నెలకొల్పి వృద్ధి గావించ ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ విషయమును గమనించి ఎవరికి తగినట్లు వారు విధానములను ఏర్పరచుకొనుట కంటే సమగ్రమైన సర్వసమ్మతమైన ఒకే విధానమును ఏర్పరిచి ప్రపంచ సంస్థలు ఐకమత్యముతో ఒకే విధానమును అవలంబించి విశ్వమానవ కళ్యాణమునకు దోహదము చేయగలవను సంకల్పముతో మనలందరినీ స్వామి ఈచట సమావేశపరిచి సమగ్ర విధానమును నిర్ణయింప నిశ్చయించారు. కార్యాచరణమునకు ఆవశ్యకమును ఆదర్శప్రాయము అయిన ముఖ్య పద్ధతులను నిర్ణయించి అట్టి పద్ధతులను మనము ఆచరింపవలసి ఉన్నది. స్వామి ఉపదేశములను సందేశములను మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా నమ్మి అనుష్ఠించుచు శాంతిని సుఖమును పొందినట్టి సాధకుడే తన సందేశమును పరిపూర్ణముగా ప్రకటించి ప్రచారము సలుపగలడని స్వామి అభిప్రాయము. ఈ సత్యసాయి సేవా సంఘ సభ్యులెల్లరూ తాము శాంతి జ్ఞాన ఆనంద స్వరూప స్వభావులమనియు తాము ప్రజలలో శాంతి జ్ఞాన ఆనందములను వ్యాపింపచేయుటే తమ ముఖ్య ధర్మమని మరువకూడదనే స్వామి ఆశయము అని డాక్టర్ రామకృష్ణారావు గారు మహాసభకు నివేదించారు. సత్యసాయి సేవా సమితి సభ్యుల మనములందు స్వామిని స్థాపించుకొనవలెను. ఎంత ఎక్కువగా స్వామిని భక్తుడు తన హృదయంలో స్థాపించుకొని ధ్యానించునో అంత ఎక్కువగా ఆ భక్తుడు సేవ చేయగలడు. ఈ మహాసభచే ఎన్నుకొనబడిన కమిటీలు వారి వారికి నిర్ణయింపబడిన విషయములను చక్కగా చర్చించి మహాసభకు అందజేయగా అట్టి నిర్ణీత విధానములను మహాసభకు ఆమోదించాము. ప్రతి చిన్న కార్యమునందును పాల్గొనుచు అమూల్యమైన సలహాలనొసగుచు హితుని వలె ప్రేమతో సభ్యులతో సంభాషించుచు మహాసభను స్వామి మిక్కిలి జయప్రదముగా కొనసాగింపచేశారు. ఇతరులు దుఃఖపీడితులగుచుండగా మీరెట్లు సుఖపడగలరు? ఈ కారణము చేతనే ఇతరులకు మీరు సేవ చేస్తూ మీ నిలయమును ఇతరుల నిలయములను ప్రశాంతి నిలయముగా మార్చాలి. అహంకారము లేక సహకార భావంతో నిష్కామ సేవ చేయాలి. దైవభక్తుల సాంగత్యము చేయాలి. ఏ మతము వారితోనైనను ఏ దైవారాధకులతోనైనను ఐకమత్యముతో ప్రేమతో సంచరింపుడు. మార్గములు వేరైనను గమ్యమైన దైవప్రాప్తి ఒక్కటే అని మరవకండి అని ప్రతినిధులకు స్వామి ఉద్బోధించి సెలవిచ్చారు. సర్వభూతాంతరాత్మయైన ఏకైక భగవానుని సేవకు నడుంకట్టుడని స్వామి వాక్యములు తమ చెవులయందు ప్రతిధ్వనించుచుండగా ప్రతినిధులు తమ తమ దేశములకు స్వామి ఆశీర్వాదముతో ప్రయాణమయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో మద్రాసులో ప్రశాంతి విద్వన్ మహాసభలు మిక్కిలి వైభవంగా జరిగాయి. పండితుల ఉపన్యాసములను స్వామి బోధనలను వేలాది ప్రజలు విని ఆనందించారు. డాక్టర్ వికే గోకాక్ గారు స్వామిని ప్రపంచోద్ధారకుడని సంబోధిస్తూ ప్రపంచము ప్రకృతి పురుషుల ఐక్యతను మరిచి ప్రకృతికే ప్రాధాన్యమిచ్చుచున్నది, మానవుడు నూతన విషయములను కనుగొనుట కంటే తన కృత్రిమ మానవ స్వభావమును మరిచి నిజమైన తన దైవ స్వభావమును గుర్తించుట చేతనే నిజమైన అభివృద్ధి కలుగుతుంది అని చెప్పారు. రెండవ రోజు సభలో భారత ప్రభుత్వ సైనిక శాఖ విజ్ఞాన శాస్త్ర సలహాదారు డాక్టర్ సూరి భగవంతం గారు శ్రీ సత్యసాయిబాబా గారి సన్నిధానమున
ఉపన్యసించుటకు అవకాశము లభించుట నా పూర్వపుణ్య ఫలము. విజ్ఞానశాస్త్రములో అనేక అనుభవములను స్వామి అనుగ్రహం చేత నేను పొందాను. కొద్ది సంవత్సరముల కిందటే ప్రశాంతి నిలయమందు స్వామితో నాకు ప్రథమ పరిచయం కలిగినప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలకు దైవమునందు నమ్మకముండునే, నీకు సనాతన గ్రంథ సారాంశమునందు గౌరవమున్నదా, భగవద్గీతను విశ్వసింతువా అని స్వామి ప్రశ్నింపగా నా అహంకారము నశించింది. మన జాతి ఔన్నత్యమును ప్రకటించుటకై ఓపెన్ హేమర్ను గూర్చి మొదటి అణుబాంబు పేలినప్పుడు భగవద్గీతలో దివిసూర్య సహస్రస్య అను శ్లోకము ద్వారా తన ఆశ్చర్యమును ఆ శాస్త్రజ్ఞుడు వెలిబుచ్చినట్లు నిజమైన విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఉపనిషత్తులను గీతను గ్రహించి ఉందురనియు ఆనాడు స్వామితో నేను మనవి చేయగా, భగవద్గీత నీకు కావలెనా అనుచు చిత్రావతి ఇసుక నుంచి భగవద్గీతను సృష్టించి ఇచ్చారు స్వామి. ఆ గ్రంథముపై అది ముద్రింపబడిన ముద్రాక్షరశాల వగైరా వివరములు లేకుండెను. ఆశ్చర్యము కలిగింది. నా ఎదుటనే కత్తి, సూది, బ్యాండేజీ వగైరా సృష్టించి స్వామి ఆపరేషన్ చేయిచుండగా చూసి నిర్ఘాంతపోయాను. నిన్నటి ఉపన్యాసమున స్వామి రసాయనిక పదార్థ విజ్ఞాన శాస్త్ర చట్టములను వ్యతిరేకించెదరని ప్రొఫెసర్ గోకాక్ గారు నుడివిరి. అట్లనుటకంటే ప్రకృతి శాసనములను స్వామి అధిగమించిరనుట శ్రేష్టము. బాబా సర్వమునకు అతీతుడు, కేవలం సత్యస్వరూపుడని నా భావము. విజ్ఞాన శాస్త్రజ్ఞులు ప్రస్తుతము కనిపెట్టిన వాటికంటే కనిపెట్టవలసినవెన్నీయో కలవని భావించుచుందురు. ఈ భావనయే వారి జ్ఞానమునకు నిదర్శనం. ప్రస్తుతం అతి దూరమందున్న చంద్రమండలమునకు సమీపమున 18 అంగుళముల పొడవు, 9 అంగుళముల లోతు కల కందకములను త్రవ్వుచున్నారని వార్తాపత్రికల ద్వారా గ్రహించుచున్నాము. అట్టి సాహస కృత్యములకు వలయు తెలివిని శాస్త్రజ్ఞానమును సంపాదించిదిరేగాని ప్రజ్ఞానమును ఇంకనూ బడయలేదు. స్వామి వలన అట్టి ఆత్మజ్ఞానమును గ్రహింపవలెను. భగవానుడు మనకిప్పుడు సన్నిహితముగా ఉన్నందున శాశ్వత సందేశము కొరకు వారినే ఆశ్రయింతుము. ఇందు మూలముననే మన జీవితములు ధన్యము కాగలవు అని సూరి భగవంతంగారు సెలవిచ్చారు.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: 38. ఓం శ్రీ సాయి ఆర్తత్రాణ పరాయణాయ నమః. ఆర్తత్రాణ పరాయణుడు. ఈ ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు అని మూడు రకాల భగవంతుణ్ణి కోరుకునేవాళ్ళు ఉంటారు. ఆర్తత్రాణ పరాయణుడంటే కేవలం కష్టాల్లో ఉన్నవాడిని రక్షించేవాడని మనం గుర్తు చేసుకోకర్లేదు. ఈ మూడు రకాల వాళ్ళని రక్షిస్తున్నటువంటి ఆ పరమాత్మ స్వామివారు. ఏ మూడు రకాలు? బాధలో ఉన్న ఆర్తులు, ధన సంబంధమైన బాధల్లో ఉండేటువంటి అర్ధార్థులు, ఏవేవో పుస్తకాలు చదివి, ఉపనిషత్తులు చదివి తలంతా నెరిసిపోయి బాధపడిపోతూ ఇంకా ఏంటో స్వామి వెల్తిగా ఉంది అనే జిజ్ఞాసువులు, ఈ ముగ్గురు కూడా ఆ ఆర్తత్రాణ పరాయణుడిని ఆశ్రయించి వారిచ్చేటటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించే అర్హతని కోరుకుంటూ ఉంటారు. ఇందులో భక్తులు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు అన్నవి మూడు స్టేజెస్ అని కూడా అనుకోవచ్చు. మొట్టమొదట మా జీవితంలో మేము, మా నాన్నగారు ఎక్కడో ఉండారు, కనిపించలేదు, రావడం లేదు, స్వామి వారిని తీసుకురావా అని ఆర్తిగా మొట్టమొదట మా బంధుత్వం స్వామితోటి వచ్చింది. ఆ బంధుత్వం తర్వాత తర్వాత పిహెచ్డీ అయ్యవా స్వామి, అలా ఉద్యోగం అయ్యవా స్వామి, అర్ధార్థిగా మారింది. ఆ తర్వాత వారి కృపా కటాక్షాలతో చాలు స్వామి, ఇక చాలు, ఇక చాలు అనే స్థితి కూడా వారే తీసుకొచ్చారు. ఎవరైనా సరే ఆ బంగారు తండ్రిని నమ్ముకుంటే వారు ఆర్తిగా వచ్చినా, అర్ధార్థిగా వచ్చినా, జిజ్ఞాసుడిగా వచ్చినా దీంట్లో ఏ విధమైనటువంటి సంకోచం అక్కర్లేదు. వారి కృపా కటాక్ష వీక్షణాల కోసం వస్తున్నారు. ఆ కృపతోటే వాళ్ళు చాలా చాలా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆర్తత్రాణ పరాయణుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి ఈ రూపంలో వచ్చి చాలా మంది అంటారు ప్రపంచంలో మంచి కోసం వచ్చారు, కేవలం ఒక్క భక్తుడి కోసం రాలేదని. ఈ ప్రపంచంలో మంచి చేయడం కోసం వచ్చిన స్వామి చాలా మంది అంటుంటారు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అని. అది కాదు, దుష్ట శిక్షణ కాదు, దుష్ట పరివర్తన, శిష్ట పరిరక్షణ. పరి అన్న పదానికి భగవత్ సంబంధమైనది అని అర్థం కనుక దుష్టుడు స్వామివారు చెప్పినట్టు ఒక్క రావణుడు కాదు, కలికాలంలో అందరూ రావణులే, కొంచెం కొంచెం పాళ్ళు తేడా. అంచేత దుష్ట పరివర్తన చేయడం కోసం వచ్చారు. లోపల నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తాపిగా పనిచేస్తూ ఏ చికాకు లేకుండా మనుషుల్ని మార్చేటటువంటి ఆ కార్యక్రమంతో వచ్చారు. ఇది దుష్ట పరివర్తన. నా అనుభవంలో జరిగింది ఏంటంటే మనసులో చెడున్నా సరే ఆ పరమేశ్వరుడితోటి, ఆ స్వామితోటి కొంచెం కాంటాక్ట్, ఆ లింక్, ఆ బంధం ఉంటే, తాడు తెగకుండా ఉంటే లోపల నుంచి ఏదైతే మనం చెడు అనుకుంటున్నామో అది మెల్లిగా మన నుంచి పోయేటట్టుగా చేస్తారు. అది దుష్ట పరివర్తన కార్యక్రమం. ప్రేమతో, అప్పుడప్పుడు ప్రేమతో నిండిన చిన్న దండనతో, చిన్న కోపంతో ఎన్నెన్నైనా బాధలు పడతారు నా స్వామి నన్ను మార్చడం కోసం. అది నిజమైనటువంటి అవతార కార్యక్రమం, దుష్ట పరివర్తన. పరివర్తన అంటే భగవంతుడితో ఆ బంధుత్వం పెట్టుకుని వర్తించడం. వాడు దుష్టుడైనా పర్వాలేదు, భగవంతుడితో ఉంది కదా ఆ బంధం. దుష్ట పరివర్తన, శిష్ట పరిరక్షణ. ఈ ప్రపంచంలో ప్రతి దుష్టుడు ఒక్కొక్క రోజునైనా, ఒక్కొక్క గంటైనా చాలా మంచివాడుగా కూడా ఉంటాడు. పూర్తిగా మంచివాడు లేడు, పూర్తిగా చెడ్డవాడు లేడు. పాళ్లు తేడా, రోజుల్ని బట్టి తేడా. ఒక్కొక్కరోజు మహాశాంతమూర్తి బ్రహ్మాండమైన కర్ణకఠోరుడైపోతాడు. అంచేత వాడు శిష్యుడుగా ఉన్నప్పుడు భగవంతుడే ఎలా రక్షించాలో చూసి పరిరక్షించడం. శిష్ట పరిరక్షణ, దుష్ట పరివర్తన, ఇది నిజమైన ఆర్తత్రాణ పరాయణత్వంలో ఉన్నటువంటి గుణం. ఆ గుణం కలిగిన స్వామి నీకు నమస్కారం. 39. ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః. ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు పాపం వాళ్ళకి దిక్కులేదు అనుకుంటారు. ఇందులో కూడా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు దిక్కు తోచక దిక్కులేని వాళ్ళు అవుతారు. రైలుకి టికెట్ కొనుక్కున్నాం, రిజర్వేషన్ లేదు, నిలబడ్డాం, ఆ రైలు నిండా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లేను, రిజర్వేషన్ లేని లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అంత వెళ్ళి రైలు ఇంకా బయలుదేరే టైంలో ఏంటి స్వామి ఇవాళ ఎలాగైనా వెళ్ళాలనుకున్నాను అయ్యయ్యో అని అనే టైంకి ఎవరో తలుపు తీసి మీరు వెళ్ళాలా సార్ రండి మరి ఎలా నిలబడతారేంటి అని పిలుస్తారు. ఇది నేను కథ చెప్పడం లేదు, నాకు జరిగింది చెప్తున్నాను. ఎవరు చేసినది? ఆ తలుపు తీసిన ఆసామీలో ఉన్న నా స్వామి ఆ క్షణానికి ఈ దిక్కుతోచని వాడికి రక్షణ కల్పించారు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అనాథనాథుడంటే కేవలం అనాథులకే నాథుడు కాదు, మనందరం కూడా ఒక్కొక్క టైంలో అనాథలవుతుంటాం. ఏదో పని జరగక అనాథలవుతుంటాం. ఆ టైంలో నాథుడుగా కనిపించేది నా స్వామి. పూర్తిగా అనాథలకి ఎలాగ చేస్తూనే ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి పని జరుగుతోంది, పిల్లలకి చదువులు చెప్పిస్తున్నారు, తల్లిదండ్రులు లేకుండా ఉన్నవా పిల్లలు, తల్లిదండ్రులు ఉండి చెయ్యలేనటువంటి దిక్కు తెలిసినటువంటి పిల్లలు వాళ్ళందరినీ తెచ్చుకుని పాఠశాలలో చేర్చి పెద్దవాళ్ళని చేస్తున్నారు. అది ఎలాగా ఉంది? మనం కూడా మామూలుగా నాథుడు ఉన్నవాళ్లు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క టైంలో దిక్కు తోచకున్నప్పుడు తాను వచ్చి చేపట్టుకుని నడిపించేటటువంటి ఆ స్వామికి నా నమస్కారము. 40. ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః. అసహాయ సహాయాయ నమః. స్వామి నాకెవరు సాయం చేస్తారు? నేనున్నాను. జ్ఞాపకం పెట్టుకోండి, ఇంట వెంట జంట కంట, ఈ ముందు వెనక మీదన కిందన ఈ పక్క ఆ పక్క ప్రతి చోట నేనున్నాను అని 1977 ఒకసారి నాకు ఒక ఆయన్ని పిలిచి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు స్వామి. ఏదో వరుస బాగా కుదిరింది కదా అని చెప్పుకుంటారు స్వామి అనుకున్నాం అజ్ఞానంలో. ఎందుకంటే ఇంటా జంట వెంట కంట ఎంత బాగుంది చూడండి, వరుస బాగుంది కదా, కింద మీద ఈ పక్క ఆ పక్క అది కూడా వరుస బాగుంది, టకటకా చెప్పేశారు స్వామి అనుకున్నాం. ఆ తర్వాత ప్రతిరోజు అరే ఇది ఎలా జరిగింది, స్వామి చేయించుంటారు అని నా చుట్టూ ఉండే ప్రతి మనిషి, నా చుట్టూ ఉండే వాతావరణంలో స్వామి నువ్వే అంతర్గతంగా ఉన్నావు అనేటటువంటి ఆ పరిజ్ఞానం వచ్చేటట్టుగా శ్రీవారు చేస్తుంటారు. వారన్న మాటకి తిరుగులేదు, వారు ఊరికినే ఏది అనరు. అయితే రైలు కదిలే, ఇందాక తమతో చెప్పాను, రైలు కదులుతూ ఉంటే కళ్ళంట నీళ్ళ చెక్కొస్తూ ఉంటే నేను ఎలా వెళ్తాను అనుకునేసరికి ఒక ఆయన తలుపు తీస్తాడు, సాయిరాం రండంటాడు. అదే ఒకటే కాదు, ఓసారి హైదరాబాద్ విమానాశ్రయంలో చిన్న విమానం. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే విమానాల్లో ఎక్కువ సీట్లు ఉండవు, ఉండేవే 30 సీట్లు అయినా ఉంటాయి. దాంట్లో వెయిటింగ్ లిస్ట్ 13వ నెంబరు మీ భానుజీరావుది. స్వామి దర్శనం చేసుకుని స్వామికి ఏదో ఉత్తరాలిచ్చి ఏదో చిన్న మాట మాట్లాడి ఆ ఆనందంతో హైదరాబాద్ వెళ్తే అక్కడ పరిస్థితి, బాబు నీకు 13వ నెంబర్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, కూర్చో. నమ్మినా నమ్మకపోయినా నిజం ఏమంటే, నాకు ఏ విధమైనటువంటి బాధ గాని భయం గాని సంకోచం గాని ఏం కలగలేదు. అక్కడ కూర్చుని, స్వామి నీకిష్టం ఉంటే ఇవాళ నన్ను పంపిస్తావు, నీకిష్టం లేకపోతే ఇవాళ నన్ను ఇక్కడే ఉంచుతావు, ఏం పర్వాలేదు స్వామి, నీకేది ఇష్టమో చెయ్యి, 13 వెయిటింగ్ లిస్ట్ అయినా నన్ను పంపించగలవు, లేకపోయినా ఇక్కడ ఉంచుకుంటావు, నాకేం బాధ లేదు. కాని ఒకటి, అది కావాలి అదే కావాలి నేను అడగడం లేదు. శ్రీవారికి ఏది సమ్మతమో అది జరగచ్చు అని హాయిగా కూర్చున్నాను. నా పేరు పిలిచి సీటున్నది అన్నప్పుడు మళ్లీ కళ్ళండి నీళ్లు వచ్చాయి. స్వామి విశాఖపట్నం వెళ్ళమన్నావా? సరే స్వామి, ఎందుకంటే ఇంట వెంట జంట కంట ఉంటాను, నీ ఇరుపక్కల ఉంటాను, నీ చుట్టూ ఉంటాను అన్న స్వామి, ఆ శక్తి లేకపోతే ఏ అసహాయుడికి సహాయం చేయలేరు. ప్రతి అసహాయుడికి సహాయం చేసే స్వామికి ఉన్న మహత్తర శక్తి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం. పుస్తకాల్లో, చాలా పుస్తకాల్లో చాలా మంది అనుభవాలు భక్తులు చదువుతారు. అన్ని అనుభవాల్లో సారాంశం, ఎక్కడ ఏ భక్తుడు కంట తడిపెట్టి స్వామీ అన్న వెంటనే అక్కడే అని చెయ్యగల మహాశక్తి ఆ స్వామిది. అందుకే శ్రీవారిని అసహాయ సహాయాయ నమః అని నమస్కరించుకుంటున్నాను. 41వ నామం. ఓం శ్రీ సాయి లోక బాంధవాయ నమః. శ్రోతలందరితో ముఖ్యంగా ఈ నామం తాలూకా వెనకాల ఉన్న అనుభవాల్ని చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బంధువు, నిజమైన బంధువు, ఆ నిజమైన బంధువుకు ఉండేది ప్రేమ బంధం. అందరూ బంధువులే, పాపం కొందరు దురదృష్టవంతులకి రకరకాల బంధాల్లో ఇమిడ్చేటటువంటి బంధువులు కూడా ఉంటారు. కాని స్వామి బంధుత్వానికి కారణం ప్రేమ. స్వామితో ఉండే బంధము ప్రేమ బంధం. లోకము మీద ప్రేమతో లోకబాంధవుడుగా అవతరించాడు స్వామి. ఈ లోకాలు ఏమిటి? 3 లోకాలు. ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి శక్తి ప్రేమశక్తి. ఆ ప్రేమశక్తి శ్రీవారిగా అవతరించింది. శ్రావణ పౌర్ణమి, ధంజాల పౌర్ణమి అని కూడా అంటాం. యజ్ఞోపవీత ధారణం చేసుకుంటాం, గాయత్రీ మంత్రం చదువుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. ఒకసారి స్వామి చెప్పారు, ఈ 3 లోకాల్లోనూ ఉండే సవితాశక్తికి అమ్మా రక్షించు అని గాయత్రి మంత్రం జపించుకుంటున్నాం. గాయంతి త్రయతి గాయత్రి. ఎవరైతే భజిస్తారో ఆ భజించిన వాడిని, ఆ కొల్చుకున్నవాడిని రక్షించేది గాయత్రీదేవి. ఆ రక్షించేది మనం ఏదో 5 ముఖాలు అవి ఇవన్నీ పెట్టుకుంటాం, విగ్రహ రూపంలో కొల్చుకుంటాం. ముఖ్యంగా సవితాశక్తి, రూపనామరహితమైనటువంటి ప్రేమశక్తి. ఆ ప్రేమశక్తి అని ఎలా అంటున్నారు? ఎందుకంటే రక్షిస్తుంది కనుక. మన రక్షించే వాళ్ళందరూ మన ప్రేమించేవాళ్లే. ఆ శక్తియే ఈ లోకబాంధవుడైనటువంటి నా స్వామి అని ఇవాళ అనుకోవడం చాలా పవిత్రమైనటువంటి విషయం. ఈరోజు శ్రావణ పౌర్ణిమ కనుక ఈ రోజున అందరూ గాయత్రీ మాతని కొలుచుకుంటారు కనుక ఈ నామంలో ఉన్న ఆనందం ఇంత అంతా కాదు. త్రిలోకాలకి బంధుత్వం ఉన్న స్వామి అంటే త్రిలోకాలని ప్రేమించే స్వామి అంటే త్రిలోకాలలోనూ ఉన్నటువంటి ఆ సవితాశక్తి అయినటువంటి గాయత్రీ మాత రూపంలో ఎవరైతే ఉన్నారనుకుంటున్నామో ఆ గాయత్రీదేవే నా స్వామి. ఇక్కడ కూడా చూడండి, గాయంతి ప్రయతి గాయత్రి, భజించుకో రక్షిస్తుంది అమ్మ. స్వామి ఏం చెప్పారు, నామస్మరణ కలియుగంలో అదే జీవనోపాధి, అదే జీవన మార్గం, అదే ముక్తి మార్గం అన్నారు. ఎవరి నామం స్మరిస్తారు స్వామి, నీ ఇష్టం వచ్చిన నామం స్మరించుకో. ఎంచేత అంత చక్కగా చెప్పగలిగారు, నేను దేవుణ్ణే నువ్వు దేవుడే అనే స్వామి, ఎవరిని భజించుకో అన్న దానికి ఏ విధమైనటువంటి తేడాలు స్వామి అందివ్వరు. ఎందుచేత స్వామి అల్లాతుమహో ఈసూతిమహో జోరాశ్చర్తుమహో ఎలా అనిపిస్తున్నారు, ఎందుకలా అనిపిస్తున్నారు? ఎందుకంటే ఆ ప్రేమమూర్తుల తాలూకా ప్రేమ అన్న శక్తికి స్వామి నిదర్శనం కనుక. చూడండి, మనం ఒక తీపి నచ్చుతుంది ఇంకో తీపి నచ్చదు అనుకుంటాం. కొందరికి రసగుల్లా చాలా ఇష్టం, కొందరికి గులాబ్ జామ్ చాలా ఇష్టం. కానీ పంచదారని అడగండి, ఏ పంచదార గారు మీకు గులాబ్ జామ్ ఇష్టమా, మీకు రసగుల్లా ఇష్టమా, నా మొహం నాకు ఇష్టమేంటి, అన్నిట్లోనూ నేనే ఉన్నాను కదా. అదేవిధంగా ఏ నామమైనా పర్వాలేదు, ఎందుకంటే అది నాకే వస్తుంది, నేను లోకబాంధవుణ్ణి, నేను ప్రేమస్వరూపుణ్ణి, త్రిలోకాలలోనూ ఇమిడి ఉన్నటువంటి ప్రేమశక్తి అయిన ఆ సవితాశక్తి, ఆ గాయత్రీమాత శక్తి, ఆ శక్తే శ్రీవారి తాలూకా శక్తి, అదే ప్రేమశక్తి. ఈరోజు ఈ నామం చదువుకోవడం గొప్ప విశేషం. లోకాలన్నిటికీ, మూడు లోకాలకి ప్రేమబంధంతో వచ్చినటువంటి నా స్వామి, నీకు నమస్కారం చెప్పుకుంటున్నాను. ఓం శ్రీ సాయి లోక రక్షాపరాయణాయ నమః. ఎప్పుడో నాకు ఆరేళ్లప్పుడో ఏడేళ్లప్పుడో మా అమ్మతో నేను అనుకున్న మాట ఇప్పటికి నేను మర్చిపోను. ఎవరో చాలా అన్యాయమైన స్థితిలో అమ్మా అని ఇంటి ముందు నిలబడి, అమ్మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా అన్నాడు. మా అమ్మగారు వెంటనే వెనక్కి వెళ్ళి లోపలికెళ్ళి, చాలా మాకు కూడా ఆ రోజుల్లో ఎక్కువ చెప్పుకునేంత ఏం లేదు, ఏదో కొంచెం అన్నం తీసుకొచ్చి వేసింది. నేను అమ్మతో అన్నాను, అమ్మా వాడి మీద జాలి నాకు, వాడి మీద ప్రేమ నాకు, వాడంటే నాకు చాలా బాధగా ఉంది, అంటే ఏమీ లాభం లేదమ్మా, ప్రేమను చూపెట్టాలి. నన్ను దగ్గర తీసుకుని, అదే నాన్న ప్రేమ ఉన్నది, ప్రేమ ఉన్నది అని అనుకుంటే లాభం లేదు, ఆ ప్రేమ కనిపించాలి, ఆ కనిపించడంలోనే అవతల వాడికి ఉపయోగం జరగాలి అని మేము అనుకున్నాం. చాలా చిన్నప్పుడు జరిగిన విషయం ఇది. ఇందాక 41వ నామంలో లోకాలన్నిటి మీద ప్రేమతో వచ్చినటువంటి లోకబాంధవా అనుకున్నాం, కానీ ఆ ప్రేమ అక్కడుంది అంటే కుదరదు కదా, ఆ ప్రేమకి దండం పెట్టుకో అంటే కుదరదు కదా, ప్రేమ అందరి మీద జల్లాలి. అందుకే 42వ నామంలో చెప్పుకుంటున్నాము, శ్రీ సాయి లోక రక్షాపరాయణాయ నమః. లోకాల మీద ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమని ఉపయోగించి, ఆ ప్రేమని వెదజల్లి మూడు లోకాల్ని రక్షించేటటువంటి నా బంగారు తండ్రికి నేను నమస్కరించుకుంటున్నాను. ప్రేమబంధంతో ఎవరు చూస్తూ కూర్చోకూడదు. శ్రీవారిచ్చిన మహామంత్రం లవాల్ సర్వాల్, ప్రేమని నిండా గుండెల్లో పెట్టుకో, ఆ ప్రేమని బయటికి వెదజల్లు. ఎలా వెదజల్లుతాను, సాయిరాం సాయిరాం సాయిరాం అంటూ సేవ చేయడమే ఆ ప్రేమని వెదజల్లడం. వారు మన మీద చూపెట్టి మన్ని 10 మందికి పంచమంటున్నారు. ఆ బంగారు తండ్రి నిజంగా సంతోషించాలంటే ఎవరికి ఏమాత్రం ఏ విధమైనటువంటి సేవ చేయగలరో, ఆ సేవ ద్వారా ఎవరికన్నా సంతోషం పంచగలిగితే వారు సంతోషిస్తారు. శ్రీవారు ఎప్పుడు రక్షించడం, ప్రపంచాన్ని రక్షించడం అనేటటువంటి ధ్యేయాన్ని పెట్టుకుని అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక వారిని శ్రీ సాయి లోక రక్షాపరాయణాయన మహా అని తలుచుకుని నమస్కరిస్తున్నాము. 43వ నామం. ఇంకా ఈ లోక బాంధవ్యుణ్ణే కొలుచుకుంటున్నాము. ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః. అటు ప్రేమ ఉంది, ఎందుకంటే ప్రేమగా లోక కళ్యాణం కోసం వచ్చావు, లోకరక్షాపరాయణుడివి. స్వామి, ఎక్కడో ప్రేమగా అవతరించావని, లోకమంతటికీ ఏవో చేయిస్తున్నావని దాంతో నాకు తృప్తి కలగదు కదా స్వామి, అంచేత ఈ లోకానికి నువ్వే నాథుడివి అని జ్ఞాపకం పెట్టుకుంటే ఆ లోకంలో ఉన్న నాకు కూడా నువ్వే నాథుడు అవుతావు కదా, ఆ నాథుడైన నా స్వామికి నమస్కరించుకుంటాను. 41వ నామము, 42వ నామము చాలవా? మళ్లీ మరో మాటు, కవితాలూకా సంతోషం కోసం లోకనాథాయాన్ని రాశాడా? కాదు. ఎందుకయ్యాడు లోకనాథుడు, ఎందుకయ్యాడు లోకరక్షాపరాయణుడు? ఎందుకంటే లోకానికి నాథుడు కనుక. చూడండి, ప్రేమమూర్తి అమ్మ, ఆ ప్రేమను చూపెట్టడం, మనందరికీ అన్నం పెట్టడం, ఈ రెండూ ఉంటే చాలదా? కాదు. ఆ ప్రేమమూర్తి ఎలా అయ్యారు? అందరినీ సృష్టించుకున్న నాథుడు తనే కనుక. ఇందులో ఎందుకు ఆ ప్రేమ ఉన్నది, ఆ ప్రేమను మన మీద ఎందుకు చూపెడుతున్నారు? దీనికి అంతరార్థం ఏంటంటే ఈ లోకాలకి నాథుడు తనే కనుక. మామూలుగా మన మాటల్లో చెప్పుకోవాలంటే, వారి తాలూకా ఆనందం కోసం సృష్టించిన ఈ లోకాలని ప్రేమించడం వారి తాలూకా సహజం, ప్రేమించడం వల్ల వాటిని రక్షించడం వారి తాలూకా సహజం. ఈ మూడు నామాల్లో వారి తాలూకా అవతారతత్వం పూర్తిగా ఇమిడి ఉంది. లోకనాథుడు, లోకబాంధవుడు, లోకరక్షాపరాయణుడు అయినటువంటి నా స్వామికి నేను నమస్కరించుకుంటున్నాను. ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమః. భక్తుడైన ప్రతివాడికి, పుట్టపర్తి బాగా తెలిసిన ప్రతివాడికి ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమః అనగానే వెంటనే చెవిలో వినపడుతుంది దీనజనోద్ధరణ పథకం. అయితే ఈ దీనజన పోషణాయ నమః అని తను ఇక్కడ ఒక 10 మంది పిల్లల్ని పెట్టుకుని దీనజనోద్ధరణ పథకము అంటే ఈ నామానికి పెద్ద సార్థకత లేదు. చాలా మంది ఉన్నారు ప్రపంచంలో అలా చేస్తున్న వాళ్ళు. అది కాదు, దీనజనులను పోషించడానికి ఏ ఏ ఏర్పాట్లు చేయాలో ఆయా ఏర్పాట్లన్నీ చేసినటువంటి నా స్వామికి నమస్కారం. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ పుట్టపర్తిలో దీనజనోద్ధరణ పథకం అనగానే ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో సత్యసాయి సేవా సంస్థ మళ్ళా చేయవలసిన కార్యక్రమం ఏమిటి? దీనజనోద్ధరణ పథకం అమలు చేసుకోవడం. చూడండి ఎంత బంగారు తండ్రో, ఎప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, చేసి చూపెట్టే. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ యజ్ఞం జరిగాక, అతిరుద్ర మహాయజ్ఞం జరిగాక ప్రతి వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు స్వామికి చెప్పుకుని. స్వామి తాలూకా అనుమతితో మన జిల్లాలో కూడా చేయాలి. మంచి స్వామి చేశారు కనుక మనం దాన్ని అవలంబించాలి, మనం దాన్ని అనుసరించాలి. అది నిజమైన భగవత్తత్వం. ఏదో నా గ్రామంలో మా అమ్మ పేర ఓ ఫ్యాన్ వేయించి, ఒక రెక్క మీద మా అమ్మగారి పేరు, ఇంకో రెక్క మీద మా నాన్నగారి పేరు వేయించి ఆ రెండు రెక్కలు తిరుగుతూ ఉంటే ఆహా నాన్న అమ్మ తిరుగుతున్నారు అనుకోవడం అందరూ చేయగలరు. అది కాదు, శ్రీవారి తారుక అవతార కార్యక్రమంలో సంస్థని స్థాపించి ఆ సంస్థల్లో ఉండే వాళ్ల ప్రేమని ఆ చుట్టూ ఉండే వాళ్ల మీద వెదజల్లమని చెప్తున్నారు. వారి ప్రేమ ఎట్లాగైతే ఒక ఆసుపత్రి, ఒక విశ్వవిద్యాలయం కట్టిందో, వారు ఎప్పుడు ఆ అంటే అలాంటి ఆసుపత్రులు, అలాంటి విశ్వవిద్యాలయాలు స్థాపించడానికి ఎందరో భక్తులు తయారుగా ఉన్నారు. అయితే వారు వెంటనే అనరు, ఎందుకంటే చాలా ముందు చూపు చూసి సంస్థలు పెట్టగానే సరికాదు కదా, అవి చాలా బాగా ఉండాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, సత్యసాయి సంస్థ, సత్యసాయి మందిరం, సత్యసాయి కళ్యాణ వేదిక, సత్యసాయి విద్యా విహార్ అన్నవి వాటి అందమే వేరు. వాటి అందం వేరు, అందులో ఉండే పిల్లల తీరు వేరు, అందులో ఉండే ఉపాధ్యాయుల తాలూకా టీవీ వేరు. అలా ఎవరు చేయగలరో వారికి తెలుసు, మనకి తెలియదు. అందుకే వెళ్ళి ఒక్కప్పుడు నేను చేసేస్తానంటే ఉండు ఉండు అంటారు. ఎందుకంటే ఆ జరిగే విధానం కూడా వారికి నచ్చాలి, ఆ కట్టిన కట్టడం కూడా ఇది స్వామిదై ఉంటుంది. ఎందుకంటే ఇంత అందం ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి, శ్రీ సత్యసాయి సేవా సమితి అని ఎవరన్నా ఒక బస్సు ఆగడానికి షెల్టర్ నిర్మిస్తే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అల్లంత దూరం నుంచి తెలిసిపోతుంది ఇది సత్యసాయి సేవా సమితి వాళ్ళు చేసుంటారు అని. అలా ఎవరు చేయగలరో వాళ్లకి ఎంతో కష్టం మీద అనుమతి లభిస్తుంది స్వామి దగ్గర నుంచి. స్వామికి ఏదో రకమైన సేవ చేయడానికి ఎప్పుడు సమ్మతులు ఇవ్వరు. మనస్ఫూర్తిగా ప్రేమపూర్తిగా ఆ ప్రేమమూర్తి తాలూకా సంస్థ ఇది అని తెలిసేటట్టుగా ఉండేవాళ్లు ఎవరైతే చేయగలరో వాళ్లకి అనుమతిస్తుంటారని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే ఈ దీనజన పోషణ అన్నది వారి కార్యక్రమం ఒకటే కాదు, వారి భక్తులు అందరి తాలూకా కార్యక్రమం అది. 45వ నామం. ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమః. ఈ మూర్తిత్రయ స్వరూపం అంటే అందరికీ తెలుసు దత్తాత్రేయ స్వరూపం అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నటువంటి ఒకే ఒక్క రూపం అని అందరికీ తెలిసింది. కానీ శ్రీవారి ప్రేమని చవి చూశాక శ్రీవారి తాలూకా శివశక్తి స్వరూపాన్ని అర్థం చేసుకున్నాక మీరంటారు ఎలా అర్థం చేసుకున్నావురా అని. అమ్మ, కోట్ల కోట్ల అమ్మల ప్రేమని వెదజల్లే స్వామి, కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైన దత్తాత్రేయుడు అంటే చాలదు, నా గుండెల నిండా ఆనందం ఉండదు అప్పుడు, ఏదో వెలితి కనపడుతుంది. అంచేత అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఆవిడెవరంటే ఇటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తాలూకా అంతర్గతమైనటువంటి ఆ ఆత్మతత్వము ఒక పక్కన, ఆ విధంగా కూడా మూర్తిత్రయ స్వరూపుడే. ఇంకా నాకిష్టమైనది మీతో చెప్తున్నాను, దుర్గాలక్ష్మి సరస్వతుల ఆ ముగ్గురు అమ్మల తాలూకా అవతారం కూడా నా స్వామి. దీంట్లో అంతరార్థం ఏంటంటే బ్రహ్మ సృష్టి, విద్యావేత్తలు చేసే సృష్టి, కొంచెం చిన్న బంధం అన్నమాట. బ్రహ్మ చేసే సృష్టి, మహాసృష్టి, బాగా చదువుకుని ఎంతో ఆలోచించి ఒక చిన్న విషయం కనుక్కోవడం, అది కూడా సృష్టి, దాంట్లో కూడా తప్పేం లేదు. అయితే అది బ్రహ్మ సృష్టిలో ఉన్నదే కనుక్కుంటూ ఉండడం అని. అందుకే మేమందరం అంటాం రీసెర్చ్ అంటాం, ఇన్వెన్షన్ అనం. ఎందుకు రీసెర్చ్ అంటాం అంటే అది ఉంది, ప్రకృతిలో ఉన్నది, శ్రీవారి తాలూకా సృష్టిలో ఉన్నది, మాకు తెలియలేదు ఇన్నాళ్ళు. మనందరికీ తెలుసు భూమికి ఆకర్షణ శక్తి ఉందని. అది న్యూటన్ గారు చెప్పే వరకు ఆకర్షణ శక్తి లేదా? ఉంది, ఆకర్షణ శక్తి ఎప్పుడూ ఉంది, ఆయన కనుక్కున్నాక మనకు తెలిసింది. శ్రీవారు అపారమైన కరుణతో ఆ న్యూటన్ చేత ఈ మాత్రం తన శక్తిలో చిన్న ముక్కని కనుక్కునేటట్టు చేశారు. ఈ విద్యాశక్తి మనందరికీ కటాక్షించేటటువంటిది సరస్వతీమాత. అటు సృష్టిలో ఉండేటటువంటి రహస్యాలని మనకు తెలుసుకునేటట్టుగా చేయగలిగింది, కొంచెం ప్రేమతో సీక్రెట్లు మనకి చెప్పేది సరస్వతీమాత. మహావిష్ణువు దగ్గర లేని సంపత్తి ఎక్కడా లేదు, కానీ అమ్మ లక్ష్మీదేవి మనకు కొంచెం ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ విభూతి సుందరుడైనటువంటి ఈశ్వరుడు, ఆ శంకరుడు భవరోగాలు, ఇహరోగాలు, అన్ని రోగాలకి మందులిచ్చేటువంటి మహనీయుడు, ఆ విభూతి ఇచ్చేటువంటి ఆ శివుడు, ఆ శివుడు దగ్గర కొంచెం ఒకసారి పక్కకొచ్చి నాన్న ఇది తీసుకో అనేది పార్వతీదేవి. భక్తులు ఆదరంతో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. కేవలం దత్తాత్రేయుడిగా నా స్వామి అక్కడ కూర్చుంటే మనకి ఏ విధమైనటువంటి ఆనందము లభించేది కాదు. ఆ దత్తాత్రేయ స్వరూపంలో ఉన్న బ్రహ్మ, బ్రహ్మశక్తి అయినటువంటి సరస్వతి మనకి చదువు చెప్పిస్తోంది. ఆ దత్తాత్రేయ రూపంలో ఉన్న మహావిష్ణువు, ఆ విష్ణువు శక్తి అయినటువంటి లక్ష్మీదేవి మనందరికీ అన్నం పెడుతోంది, ఆలించి పాలిస్తోంది. ఆ శివుడి శక్తి అయినటువంటి దుర్గమ్మ, ఆ పార్వతీదేవి మనందరికీ విభూతి ప్రసాదం ప్రసాదించి ఇచ్చి మనందరినీ ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు చేస్తోంది. అందుకే శ్రీవారిని మూర్తిత్రయ స్వరూపుడు అంటే ఆ మూడు మూర్తులే కాకుండా ఈ మూడు మూర్తులు కూడా జ్ఞాపకం పెట్టుకుని శివశక్తి స్వరూపుడుగా ఆరాధించి నేర్చుకోవాలి. ఒక్కసారి భగవంతుడైనటువంటి నా ప్రేమ స్వరూపుడైన నా తండ్రి ఓ మారు మొట్టమొదటి దర్శనానికి వచ్చారు, చూసుకున్నాం ఆనందించాం, లోపలికి వెళ్ళిపోయారు, మళ్లీ దర్శనానికి వచ్చారు. ఆ మళ్లీ దర్శనానికి వచ్చినప్పుడు తన అంగి, తన రోబ్ని కొంచెం ఎక్కువగా మీదికెత్తారు. కంప్లీట్ గా పూర్తిగా నారీమణి తాలూకా కాల్లాగా ఆ రెండో కాలు మాకు కనిపించింది. వారు ఏం చేసినా చేయగలరు, నేను కాదనలేదు, కానీ శివశక్తి స్వరూపుణ్ణి స్మా, మర్చిపోకు. కేవలం ఈ శివలింగం వస్తోంది, శివరాత్రి బాగా చేసుకుంటున్నారు అని శివుడే శివుడే అనేసుకోకు. శివుడే కాదు నేను, శక్తి కూడా. ఈ 45వ నామంలో నా స్వామిని ఎలా కొలుచుకుంటున్నానంటే, స్వామి నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడివే కాకుండా దుర్గా లక్ష్మి సరస్వతి రూపుడు కూడా, అందుకే నీవు మూర్తిత్రయుడవైనావు. ఆ మూర్తిత్రయుడమైన నా బంగారు తండ్రికి నమస్కరించుకుంటున్నాను.
2: శాంతి అంతరించే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే.

0: మానవుడు ప్రతి ఒక్కడు కూడాను శాంతిని ఆశిస్తున్నాడు. అయితే శాంతి అన్నది మరొక ప్రదేశమునందు లేదు మనకు. ఆ శాంతి అనేటువంటి దానికి మతమునందు వెతకటము ఇది కాలం వ్యర్థం. శాంతిని వెతుకునేటువంటి వాడు మతమును విసర్జించి మతిలో వెతకడానికి ప్రయత్నించాలి. శాంతి అన్నది మదిలో ఉన్నది కానీ మతములో లేదు. అట్టి శాంతిని మనం వెలుపల వెతకడానికి ప్రయత్నించడం చేతనే లేని అశాంతిని మనం అనుభవించడానికి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ శాంతిని మొట్టమొదట తనలో అభివృద్ధి గావించుకోవాలి. అట్టి శాంతిని తిరిగి కుటుంబం లోపల అభివృద్ధి చేయించాలి. కుటుంబం నుంచి గ్రామానికి అభివృద్ధి గావించాలి. గ్రామం నుంచి రాష్ట్రానికి పెంచాలి. రాష్ట్రం నుంచి దేశంలో అందించాలి. కనుక దేశం శాంతిగా ఉండవాలన్న వ్యక్తి ఎందుకు శాంతి లేనప్పుడు దేశం ఏ విధంగా శాంతిని అందుకుంటుంది? దురదృష్టవశాత్తు ఈనాడు శాంతిని విశ్వవ్యాప్తి గావించడానికి విరుద్ధంగా తనలో ఉన్నటువంటి అశాంతిని కుటుంబంలో కూడా వ్యాప్తి గావించడము, కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని గ్రామంలో, గ్రామం నుంచి దేశం వరకు అశాంతిని పెంచుతున్నామే కాని శాంతిని పెంచడానికి ఎవరు కూడాను తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. మనం శాంతిని పెంచేటువంటి దూతలమే కాని అశాంతిని పెంచేటువంటి అవధూతలు కాని ఇంకా మరి యమదూతలు కాని తయారు కాకూడదు. కనుక మనము శాంతిని పెంచడానికి తగినటువంటి యొక్క పోషణ తనకు తాను అభివృద్ధి పరచుకోవాలి. ఈ శాంతి మనకు ఎక్కడ లభిస్తుంది? సేవ యందు మాత్రమే లభిస్తుంది. సేవ లేనిటువంటి మానవుని యొక్క మనస్సు కేవలము డెవిల్ వర్క్షాప్. పని లేని వాడు కేవలం ఒక ముద్దుగా కూర్చుంటాడు. అలాంటి వ్యక్తికి నిద్ర కూడాను రాదు. నిద్ర లేని వాడు క్షుద్రాలు పలుతాడు. అనవసరమైనటువంటి యొక్క తలంపులంతా అతని యొక్క బుర్రలో చేరుతుంది. తదుపరి వాడు ఒక పిచ్చివాడుగా రూపొందుతాడు. పని మనం చేస్తూ ఉంటుంటే ఏ యొక్క చింతలకు కానీ తలంపులకు కానీ ఇందులో అవకాశం ఉండదు.
1: ఒకసారి సత్యసాయినాథుడు మానవులు పాటించవలసిన శాంతము గురించి ఇలా అన్నారు. మిమ్మల్ని ఎవరైనా దూషించినప్పుడు మీకు వెంటనే కోపం వస్తుంది, కానీ తక్షణమే మీరు చర్య తీసుకోవద్దు. వాడు తెలిపిన దోషములు నాలో ఉన్నాయా? ఒకవేళ ఆ దోషములు నాయందు ఉంటే నేను తిరిగి వాడిని దూషించటం తప్పు కదా? ఒకవేళ ఎట్టి దోషములు లేకపోతే నాకెందుకు కోపం రావాలి అని ఈ విధమైన విచారణ చేస్తే మీ కోపము దానంతటా అదే చల్లారిపోతుంది. ఇందుకు నేనేందుకు చక్కని ఆదర్శము? నా జీవితమే నా సందేశం. ఎందరో నన్ను తిడుతూ ఉంటారు, ఇంకెందరో నన్ను పొగుడుతూ ఉంటారు. అయితే వారు తిట్టినందుకు కృంగను, పొగిడినందుకు పొంగను. ఎందుకంటే నాలో ఉన్నవాటిని గురించి ఎవరైనా నా ఎదురుగా అన్నప్పటికీ నేను మాత్రం యోచించనక్కర్లేదు. ఎవరైనా నాలో లేని వాటిని గురించి అన్నప్పుడు నేను విచారించనవసరం లేదు. ఎవరైనా నన్ను బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అని అంటే నేను దానిని తప్పక స్వీకరించాలి. కారణం, నాకు బుట్టతల ఉన్నది కదా. కాని ఎవరైనా బట్టతల సాయిబాబా, బట్టతల సాయిబాబా అని అంటే నేనెందుకు స్వీకరించాలి? నాకు బట్టతల లేదు కదా. కనుక నాలో లేని దోషములను గురించి నా ఎదురుగా వచ్చి అన్నప్పటికీ నేను స్వీకరించను. అదే సరి అయిన నిర్ణయం. మీరు కూడా ఎవరో అన్నదానికి కృంగటం గాని పొంగటం గాని మంచిది కాదు. మొదట ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి అన్నారు. ఎవరైనా నన్ను బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అని అంటే నేను దానిని తప్పక స్వీకరించాలి. కారణం, నాకు బుట్టతల ఉన్నది కదా.

0: హృదయం నుంచి వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి, అమితమైనటువంటివి, అనంతమైనటువంటివి, అమృతమైనటువంటివి, ఇలాంటి అమృతమైనటువంటి అనంతమైనటువంటి తెలివితేటలు ఒక్కటైనా మనం యూజ్ చేస్తున్నామా? ఒక శాంతము, దాన్ని మీరు రక్షించుకుంటే చాలదా? భజన అయిన తక్షణమే శాంతి శాంతి శాంతి చెప్తున్నాం, కానీ కించిత్ అయినా శాంతి మనలో లేదు. పక్కన ఏమైనా కొంచెం కదిలిందంటే ఆమె పేరు కోపంతో శాంతి శాంతి శాంతి, ఆ శాంతిలో కూడా కోపం ప్రవేశిస్తుండాలి. ఆ శాంతి చెప్పడంలో కూడా శాంతి లేకుండా పోతుండాలి. ఆ శాంతి నీ హృదయం అంతా నిండి ఉంటుంది. ఎంతైనా ఖర్చు పెట్టు, స్వరూపమైనటువంటిది అది, ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతూనే ఉంటుంటుంది, దీనికి అంతమే లేదు. ఇదే నిజమైనటువంటి జ్ఞానము.
1: బొంబాయి నివాసి ప్రముఖమైన బ్లిట్స్ పత్రికా సంపాదకుడు ఆర్కే కరంజియా

1976 ప్రాంతాలలో కొన్నాళ్ల పాటు భగవాన్ బాబాను తన పత్రికలో విమర్శించినవాడు. సత్యసాయినాథుని గురించి ఎవరు ఏ సవాళ్లను విసిరినా తన పత్రికలో వాటిని ప్రముఖంగా ప్రచురించి తీవ్రమైన విమర్శలు చేసిన వ్యక్తి ఇతడు. ఆ రోజుల్లో సాయి భక్తులు కరంజియాకు, మీరా విధంగా భగవాన్ బాబాను విమర్శించకండి, ఒక్కసారి పుట్టపర్తి వెళ్లి బాబాను దర్శించి అక్కడ జరుగుతున్న అద్భుతాలను చూసి అప్పుడు రాయండి, మీరు రాస్తున్న తప్పు వ్రాతలు లక్షలాది మంది సత్యసాయి భక్తులకు తీవ్రమైన మనస్తాపం కలిగిస్తున్నాయి అని ఎన్నో లేఖలు వ్రాశారు. అయినా సరే కరంజియా ఏమాత్రం స్పందించకుండా అలా కొన్నాళ్ల పాటు భగవాన్ బాబాను విమర్శిస్తూనే గడిపాడు. ఎంత విమర్శించినా బాబా ఒక్క మాట అనలేదు. బాబా శాంతం అతనికి మరింత ఆశ్చర్యం కలిగించింది. ఒకసారి కరంజియా తన స్నేహితునితో పాటు చిన్న కారులో బయలుదేరి పుట్టపర్తికి వచ్చాడు. ఆ రాత్రి వారిద్దరూ ఆ కారులోనే నిద్రించారు. కరంజియా మరునాడు తెల్లవారుజామున లేచి ప్రశాంత నిలయంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ 1000 కళ్ళతో పరీక్షించడం ఆరంభించాడు. వేకువ జామున చీకటి చీకటిగా ఉండగానే చల్లని గాలి హాయిగా వీస్తుండగా, పక్షుల కిలకిలారావాలు చేస్తుండగా, భక్తులు క్రమశిక్షణతో చేరి ఓంకారం చేయటం ఆరంభించారు. ఆ ఓంకారణాలు వినేటప్పటికీ కరంజియా శరీరం పులకించిపోయింది. ఏవో దివ్య శక్తి తరంగాలు జాగృతమవుతున్నట్లు అనిపించసాగింది. నగర సంకీర్తన ఎంతో ఆహ్లాదం కలిగించింది. ఇక బాబా దర్శనం కోసం ఎదురుచూడసాగాడు. ఆ సుప్రభాత సమయంలో కొన్ని వేల మంది నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్న వేళ అరుణాంబరం ధరించిన భగవాన్ బాబా తమ మందిరంలో నుంచి బయటకు వచ్చారు. ఆ దృశ్యం చూసిన కరంజియా ఆశ్చర్యపడి శ్యామల వర్ణం, కోమల రూపం, మెరిసే కాషాయంబరం, కుటిల సుందర కుంతల శోభ, ఆ స్వరూపంలోనూ ఆ నడకలోనూ ఏదో అతిలోక వైఖరి, ఆయన గమనంలో నర్తన సుందర లాలిత్యం. ఈయనను చూస్తుంటే శ్రీకృష్ణుడు కూడా ఇలాగే ఉండేవాడనిపిస్తున్నది అనుకున్నాడు. నేను మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ వ్యక్తిని, నా మనస్సులో ఇటువంటి భావాలు కలుగుతున్నాయే అని తనకు తానే ఆశ్చర్యపోయాడు. బాబా ఇంటర్వ్యూకి కొందరిని పిలుస్తుంటే శ్రీమంతుల్నే పిలుస్తున్నారు కాబోలు అనుకున్నాడు. ఇలా చూస్తే మొదటి స్థానం పేదలకి, చివరి స్థానం శ్రీమంతులకి, మధ్యస్థానంలో సంశయాత్ముడు మార్చ సిద్ధాంతవాదినైన నేను అంటాడు కరంజియా. కరంజియాను భగవాన్ బాబా ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. నిరాడంబరంగా ఉన్న ఆ గదిలో బాబా 2.5 గంటల సేపు నేల మీదనే ఆసీనులై సంభాషించారు. ఆ గదిలో కరంజియాతో పాటు ఇందులాల్ షా, ప్రొఫెసర్ భగవంతం గారు ఉన్నారు. కరంజియా ప్రశ్నలు అడుగుదామని ప్రయత్నిస్తుండగానే ఆగమని బాబా సైగ చేసి అతడు అడగదలుచుకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పారు. అతడు ఇంకా తర్కించి తర్కించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. నిజానికి ఆ ప్రశ్నలు కొన్ని ఎంతో బాధ కలిగించేవిగా ఉన్నాయి. ఉదాహరణకు, స్వామి సృష్టించే వస్తువులు ఎక్కడి నుండైనా రప్పిస్తున్నావా, నరసింహయ్యను ఎందుకు ఆహ్వానించలేదు వంటివి. అన్నింటికీ బాబా ఎంతో ఓర్పుతో, దయతో, ప్రేమతో సమాధానాలు చెప్పారు. ఆ సంభాషణ వల్ల బాబా క్షమాగుణం కనిపిస్తూ ఉంది. శిలువ మీద నుంచి క్రీస్తు ఆజ్ఞలను క్షమించినంత సహజంగా అంటాడు కరంజియా. చివరకు కరంజియా ఏ స్థితికి వచ్చాడంటే, నాకు కూడా బాబా ఒక ఉంగరాన్ని సృష్టించిస్తే బాగుండు అనుకున్నాడు. వెంటనే బాబా హస్తచాలనం చేయసాగాడు. అప్పుడు కరంజియా, ఆ ఉంగరం మీద ఓంకారం ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆశ్చర్యం! బాబా ఓంకారం ఉన్న అందమైన బంగారపు ఉంగరాన్ని సృష్టించి స్వయంగా కరంజియా కుడి చేతి మధ్యవేరుకు తిరిగారు. బాబాతో సంభాషణ ఒక అద్భుతమైన, నన్ను కదిల్చి వేసిన అనుభవం. ఆ సంభాషణ అసాధారణం. అది నన్ను కూకటి వ్రేళ్లతో కదిలించి వేసింది. ఈ ప్రపంచంలో శాంతి నెలకొనాలి అంటే అది బాబా వలనే సాధ్యమవుతుంది, సందేహం లేదు. నాకు ఆ విశ్వాసం ఏర్పడింది. బాబా సన్నిధిలో నాలో బాబా దివ్య ప్రేమ తరంగాలు ప్రసరించినట్లు తోచింది. స్వామి ఆశ్రమం ప్రశాంత
కీర్తనలయం, ఉత్తమానంద ధామం పూర్వం ఒక మహారాణిగా ఉన్న ఆమె ఆశ్రమాన్ని చీపురుతో తుడుస్తున్నది. నన్ను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచిన వ్యక్తి ఒక మెజిస్ట్రేట్ గా చేస్తూ రిజైన్ చేసి వచ్చి ఆశ్రమంలో ఉంటున్నారు. నేను బాబాతో మాట్లాడేటప్పుడు లోపల ఉన్న వ్యక్తి ప్రఖ్యాతమైన సైంటిస్ట్, ఇంతకన్నా నేను ఏమి చెప్పను అంటాడు కరంజియా. బాబాను దర్శించినప్పటి నుంచి బ్లిట్స్ పత్రికలో భగవంతుడు భారతదేశంలో అవతరించాడు అనే శీర్షికతో బాబా గురించి ఈ ఇంటర్వ్యూ, తన ప్రశ్నలు, బాబా జవాబులు, బాబా ఆశయాలు, సేవా సంస్థల అవిరళ కృషి మున్నగునవన్నీ సీరియల్ గా ప్రచురించడం ఆరంభించాడు కరంజియా.

0: നീര, രാധ, ഇതെന്തോ കൊടുന്നു, നിരന്തരം കൊടുന്നു, നാമസങ്കീർത്തന്റെ പോയി ചുറ്റുവാണ്. കരുവലിയ വാർക്ക് ഹൃദയമന്ത കൊടുന്നു, വിശാലമായി പേണ്ടി അവാള സങ്കുചിതമായ ഭാവമേ ലേവു. ബ്രോഡ് മൈൻഡ്, ബ്രോഡ് മൈൻഡ്, ആ ബ്രോഡ് മൈൻഡ് ലൈഫ്, നാരോ മൈൻഡ് ഡെത്ത്. കരുവലി ബ്രോഡ് മൈൻഡ് ചേസ്കോണം മനമോ. ఇది ఏ విధంగా వస్తుంది? దైవచింతన చేతనే మనకు ప్రాప్తిస్తుంది. మీరు అనుకోవచ్చును, దైవచింతన చాలా సులభమని మీరు భావించవచ్చును. చాలా అదృష్టవంతులకి ఇది ప్రాప్తిస్తుంది. దురదృష్టముకు ఇది దూరంగా ఉంటుంటారు. శాంతి అనేది వారికి ఏమాత్రము కల్పించదు. నిజంగా భక్తులకు శాంతియే వారి ఆభరణము. పీసీ జ్యూల్ అతనే, అదే ఒక పీసే వాళ్ళ కిరీటము. ఆ పీస్ లేనిప్పుడు వాడికి పీసెస్ అయిపోతుంటారు. పీసెస్, పీసెస్, పీస్ స్వరూపులు కావాలి, శాంతి స్వరూపులు కావాలి, ధర్మ స్వరూపులు కావాలి, సత్య స్వరూపులు కావాలి, ప్రేమ స్వరూపులు కావాలి, ఆనందమైన మారాలి.
1: జగత్తులో ఉండడానికి ప్రయత్నిస్తే దొరికేటువంటిది కాదు. శాంతికి కర్త భర్త దైవమే. అతన్ని ఆశ్రయించినప్పుడే మనం శాంతిగా తెలుసుకుంటే, అతన్ని ఆశ్రయించక మనం శాంతి శాంతి మనకు శాంతి లభిస్తుంది. కనుక ఏ విధంగా వస్తుంది? జగత్తులో అంతా తీసుకుంటుంది. అంతకున్న అనుభవం ఉంచుక అరస్తుంది శాంతి శాంతి. చేతిలో ఉండేది అర్థం బాబు. ఇదేది శాంతి శాంతి అని ఎక్కడొస్తుంది? భయంగా ఉంటుంది, అది శాంతి ఎక్కడ వస్తుంది? ఈ అర్థం బాబును దూరం చేస్తామో అప్పుడే మనకు శాంతి వస్తుంది. జగత్ భావం అనేటువంటి దాన్ని మనం దూరం తోసినప్పుడే, దైవ భావం మనలో ప్రవేశించినప్పుడే శాంతి మనకి లభిస్తుంది. ఈ విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి. ఈ విశ్వాసాన్ని మనం ఈనాడు దాటాలి.
2: మలేషియాలో పారిశ్రామిక అభివృద్ధి మండలిలో డైరెక్టర్ గా ఉంటున్న జగదీశన్ మొదట్లో శ్రీ సత్యసాయి బాబా వారి పట్ల వ్యతిరేక భావాలతో ఉండేవాడు. 1976 జూన్ 8వ తేదీనాడు జగదీశన్ మలేషియాలో తన అత్తగారింటికి వెళ్లినప్పుడు అక్కడ వారింట్లో సత్యసాయిబాబా వారి ఫోటో ఉండటం చూసి ఆగ్రహోదగ్గురుడయ్యాడు. బాబా ఫోటోను చూస్తూ రకరకాల మాటలంటూ 2.5 గంటల సేపు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడిపోయాడు. చివరకు, నేను దేవుడునని చెప్తూ ఎందరో అమాయకులను మభ్యపట్టడం కాదు, నిజంగా నీవు దేవుడివే అయితే నాకు నిదర్శనం చూపించు, నమ్ముతాను అని సవాలు విసిరాడు. అయితే ప్రేమమూర్తి అయిన బాబా ఆ సవాలును స్వీకరించాడు. ఆ క్షణమే మలేషియాలో ఆ గదిలో ఆ ఫోటో మీద పవిత్రమైన విభూతి అలంకరణం ఆరంభించింది. ఆ దృశ్యం చూసి జగదీశన్ నివ్వెరపోయాడు. విజ్ఞాన శాస్త్రం కంటే అతీతమైన శక్తి ఒకటి ఉన్నదన్న విషయం అతడు మొదటిసారిగా గ్రహించాడు. ఆ శక్తి తన మాటలు వింటున్నదని, తన చేతలు చూస్తున్నదని, అది విభూతి రూపంలో బహిర్గతమైందని తెలుసుకున్నాడు. అతడికి ఒక విధమైన భయం, ఆందోళన కలిగేది. వెంటనే, బాబా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అన్నాడు. 10:30 గంటల వేళ ఈ మాటలన్నాడు. అంతే, ఆ క్షణం నుంచి ఇంక మరలా వెనక్కు తిరగలేదు. ఇక జరిగిన అతని ప్రయాణం అంతా వంతునిదైతే విచిత్రం. ఆ రోజున ఆ ఫోటో మీద జగదీశని విభూతి పొత్తుగా చదివి ఉంటాడని ఆ ఇంట్లో వారందరూ భావించారు. కానీ అది బాబా దయతోటి తనను మార్చటానికి, తనను పిలవటానికి ఉపయోగిస్తున్న విజిటింగ్ కార్డని ఒక్క జగదీశనికే తెలుసు. తరువాత అతడు ఏ దేశంలో తిరుగుతున్నా బాబా తనతో పాటు ఉంటున్నారని, కంటిని కంటిరెప్పవలే బాబా తనను కాపాడుతున్నారని, బాబా విశ్వవ్యాపకుడై సర్వత్రా నిండి ఉన్నారని గ్రహింపసాగాడు. జగదీశన్ 1976 పారిస్ వెళ్తూ మొదటిసారిగా ప్రశాంత నిలయానికి వచ్చినప్పుడు, భక్తుల వరుసలో కూర్చున్నప్పుడు శాంతమూర్తి అయిన భగవాన్ బాబా దగ్గరకు వచ్చి ఇతనిని చూచి, మలేషియా అన్నారు. అతను నిశ్చేష్టుడయ్యాడు. ఈయనకు నేను మలేషియా నుంచి అని ఎలా తెలిసింది అని ఆశ్చర్యపడుతూ, ఎస్ సార్ అన్నాడు. బాబా ఒక్కసారి లోపలికిరా అని పిలిచారు. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లిన జగదీశన్ సాయినాథుని ప్రేమను ఆస్వాదించిన అదృష్టవంతుడయ్యాడు. బాబా పాద పద్మాల దగ్గర కూర్చున్న జగదీశన్కి తన 7వ ఏటే తనను తిరిచి వెళ్లిన తండ్రి దగ్గర కూర్చున్నట్టు అనిపించింది. బాబా అతని బుగ్గలపై మృదువుగా స్పృశించాడు. అంటే అతడు చిన్న పిల్లవాణి వలె వెక్కి వెక్కి ఏడవసాగాడు. బాబా నుంచి పొంగి పొరుతున్న ప్రేమ వాహినిలో అతడు మునిగిపోయాడు. ఆ సమయంలో అతనికి ఇటువంటి ప్రేమమూర్తిని శాంతమూర్తిని 4 నెలల క్రిందట ఎన్ని మాటలన్నాను. నేను ఈ సమయంలో బాబాకు క్షమాపణ చెప్పాలి అనుకున్నాడు. కానీ ఎలా చెప్పటం అని మనస్సు తటపటాయించింది. చివరకు జగదీశన్ కృతనిశ్చయుడై, బాబా దయతో నన్ను క్షమించండి, 4 నెలల క్రితం వరకు నేను మిమ్మల్ని నమ్మని వాడిని అన్నాడు. భగవాన్ బాబా చిన్నప్పుడు చూపిస్తూ ఆశ్చర్యంగా చూస్తూ, కాదు కాదు, కేవలం నమ్మని వాడేవి కాదు, గట్టి వ్యతిరేకివి, గట్టి వ్యతిరేకివి అన్నారు. ఆ మాటలకు జగదీశన్ ఒక్కసారిగా ఏడుస్తూ బాబా చరణ కమలాలపై కూలిపోయి శరణు వేగాడు. దయామయుడైన బాబా అతని భుజాలు పట్టుకుని లేవదీస్తూ, ఎడవకు ఏడవకు, స్వామికి అంతా తెలుసు అన్నాడు. రెండవసారి ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు భగవాన్ బాబా అతనిని అతని దేశంలో సత్యసాయి సేవా సంస్థల సేవాదల్ నాయకునిగా పనిచేయమని ఆదేశించారు. సేవాదల్ అంటే ఏంటో తెలియదు.

ఆడడానికి ఎంతో భయపడుతుండగా బాబా ఫోటోకి అలంకరించిన దండ రెండు భాగాలైంది. నేను వచ్చాను అని బాబా అన్నట్లుగా హరారే అనే చోట బ్రహ్మాండమైన సభలో ప్రసంగించడానికి ముందు అతనికి భయం ఆందోళన అధికమయ్యాయి. వెంటనే బాబా ఫోటోపై విభూతి ప్రత్యక్షమైంది. ఇలా బాబా ఎప్పుడూ తన ప్రక్కనే ఉన్నారనే ధైర్యంతో జగదీశన్ స్వామి సేవలో ముందుకు వెళ్తున్నాడు.

ఓం శ్రీ సాయిరామ్. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 8న కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి స్వర్ణోత్సవ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనాటి కార్యక్రమాల వివరాలను, వచ్చిన వారి ఆనంద అనుభవాలను, నిర్వాహకుల మనోభావాలను ఆత్మీయ కలయిక అనే శీర్షికపై జూలై 20వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వప్న, సాయి కుల్వంత్ హాల్ నుంచి లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయడానికి ముందు మనం శ్రోతలకి అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయికపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని చెప్పాం, గుర్తుంది కదా? మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?
1: తప్పకుండా లలిత. ఈ ఏడాది అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల అంటే జూలై 8వ తేదీ నాడు ప్రస్తుతం అక్కడ విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులు, కళాశాల పూర్వ విద్యార్థినులు అధ్యాపకులను ఆహ్వానించి ప్రేమగా పలకరించి సన్మానించి వేడుకలు జరిపారు.
0: ఆ రోజు అంటే జూలై 8 ఆదివారం ఉదయం నుంచే అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణం కోలాహలంగా ఉంది. స్వాగత తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రాంగణమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా కాలం తరువాత స్వంత ఇంటికి వస్తున్న అక్కల పట్ల చెల్లెళ్ల ప్రేమను ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థినులు ఆనందంతో వెలిగిపోతున్న ముఖాలతో నవ్వులు పూయిస్తూ సుపరిచితమైన తమ కళాశాల ప్రాంగణంలో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సందడి చేస్తున్నారు. చూడు,

0: స్వర్ణోత్సవ వేడుకలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థినులు మంగళ వాద్యాలతో బ్యాండ్తో కలశాన్ని స్వాగతించారు. భగవాన్ బాబావారి విశ్రాంతి గది నుండి విద్యార్థినులు కలశాన్ని జ్యోతులని తీసుకుని రాగా కళాశాల నుండి ఆడిటోరియం వరకు వేద పఠనంతో శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో కాలేజ్ అధ్యాపక బృందం పూర్వ విద్యార్థినులు పాలు పంచుకున్నారు.
1: ఆ తర్వాత కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుతం కాలేజ్ డైరెక్టరు అయిన ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు, వారితో పాటు హాస్టల్ వార్డెన్ టిఆర్ రాజేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. భగవాన్ బాబావారు విద్యార్థినులను ఉద్దేశించి అత్యంత వాత్సల్యంతో రాసిన ఒక లేఖ ఆడియో విజువల్ ప్రజెంటేషన్ జరిగింది. స్వప్న, స్వామి తమ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంలో రాసిన ఆ లేఖ కనుమరుగై తిరిగి కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సమయంలో బయటపడటం స్వామి ప్రదర్శించిన దైవలీల కాక మరేమిటి చెప్పండి.
0: నిస్సంకోచంగా అది స్వామి లీలే.
1: ఆ తరువాత కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజ్ నెలకొల్పడంలో స్వామి ఉద్దేశాన్ని వివరించారు. ఆ సభా కార్యక్రమం ముగిశాక ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
0: లలిత, అదే రోజు కార్యక్రమాల అనంతరం నాటి నేటి అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది మన రేడియో సాయితో తమ జ్ఞాపకాలను, అనుభవాల్ని పంచుకున్నారు. ముందుగా ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలి అనే సంకల్పానికి ప్రేరణ ఏంటి, అది ఎలా కార్యరూపం ధరించింది అన్నది వివరించారు.
2: యాక్చువల్లీ నేను జూన్ 1 లాస్ట్ ఇయర్ నేను చార్జ్ తీసుకున్నాను యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దానికంటే ఒక నెల ముందు నాకు అట్లా ఒకసారి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాము 50th ఇయర్ లో, కానీ మళ్ళీ ఆ థాట్ మళ్ళీ వెళ్ళిపోయింది నా మనసు నుంచి. కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ నేను అక్కడ నా డైరెక్టర్ ఆఫీస్లోనే కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ స్వామినే గుర్తు చేస్తున్నారని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి ఈ సెలబ్రేషన్స్ కావాలా, ఎవరు గుర్తు చేయాలా, నేనే కదా. ఎందుకంటే నేను 50 ఇయర్స్ నుంచి, నేను 50 ఇయర్స్ లో 46 ఇయర్స్ నేను స్వామి దగ్గర ఈ క్యాంపస్ లో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ హై స్కూల్ డేస్ టు ఇప్పుడు డైరెక్టర్షిప్. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం నేనే ఉన్నాను కదా ఇక్కడ ఈ క్యాంపస్ లో. సో స్వామి నాకు ఆ థాట్ ఇచ్చినారు, ఓ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము, 2018 నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందని. సరే అయితే ఇంకా మేము ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని నేను ఆడిటోరియంలో అనౌన్స్ చేస్తున్నాను అందరి ముందు ప్రేయర్ టైంలో నెక్స్ట్ డే, ఇట్లా మేము సెలబ్రేట్ చేయాలా అని. సో మీరందరూ మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము చేస్తాము. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ స్వామి ఓపెన్ చేస్తున్నారు. సో స్వామి కూడా మాకే థాట్ ఇచ్చినారు కదా, వేరే వాళ్ళు ఎవరు మాకు గుర్తు చేయలేదు. సో స్వామికి ఇష్టం ఉంటుంది, మేము చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది పెద్ద కార్యం, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మిషన్ చాలా పెద్ద కార్యం స్వామి టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ యూత్ కి మేము బాగా చేస్తే ఫుల్ దేశం కూడా బాగా అయిపోతుంది. సో ఆ భావంతో స్వామి స్టార్ట్ చేసినది, మేము సెలబ్రేట్ చేయాలా. ఎందుకంటే అది మాకే తెలుసు, దోస్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపస్, మాకు తెలుసు ఎంత స్వామి మాకు ఇచ్చారు. వాళ్ళ జీవితం ఫుల్లీ చేంజ్ అయిపోయింది స్వామి వల్లనే ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత. సో ఎనీవే, తర్వాత నేను నా రూమ్ కి వాపస్ వచ్చిన తర్వాత నేను అట్లా ఆలోచిస్తున్నాను ఎట్లా చేయాలా ఏం చేయాలని. అప్పుడే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు వేరే ఇన్విటేషన్ ఇచ్చేకి వచ్చినారు. అప్పుడు నేను మెన్షన్ చేశాను, సార్ ఇట్లా మాకు 50 ఇయర్స్ అవును కదా, 50 ఇయర్స్ అవుతా ఉంది అని, మాకేమైనా వర్క్ ఇస్తే మేము చేస్తాము అని. సో నేనేమనుకున్నాను, స్వామి అట్లా వాళ్ళకి ఎందుకు పంపించినారు, వాళ్ళు కూడా అనంతపూర్ టౌన్ నుంచే కదా వచ్చేది. స్వామి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు టౌన్ లోనే ఉండేది ఫస్ట్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయినారు, చాలా బాగుంది, మంచి అవసరం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. సరే చెప్పండి ఏమైనా కావాలంటే మేము చేయాలి. తర్వాత నేను మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టాను. అందరూ వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇచ్చినారు. కానీ ఏమి చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రార్ కి ఎవరికైనా చెప్పాలి కదా, పెద్దవాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్. సో నేను రిజిస్ట్రార్ కి ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా సార్ ఇప్పుడు 50th ఇయర్ మేము ఎంటర్ అవుతున్నాము, జూన్ లో 22nd జులై మేము ఒక చిన్న ఫంక్షన్ పెడతాము ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద 50th ఇయర్ అని. సరే మేడం మీ ఇష్టం. కానీ నేను చెప్పినాను యాక్చువల్లీ ఇది చాలా పెద్ద హిస్టారిక్ ఒకేజన్, సో పెద్దగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలా, తర్వాత ఒకసారి ఇంకా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు. కానీ నేను చెప్పినాను ఫస్ట్ ఇక్కడ క్యాంపస్ లో మేము ఇన్ఫార్మల్ గా స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎంత వరకు చేస్తామో తెలీదు, కానీ స్వామి ఇప్పుడు థాట్ ఇచ్చినారు సో ఆ స్వామికి కావాలా అని థాట్ ఇచ్చినారని అనుకున్నాను. దెన్ ఐ థింక్ జూలై ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, కానీ అప్పుడు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్ లో నేను కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మెంబర్, సో అప్పుడు ఎస్ఎస్ నాగానంద్ గారు వచ్చినారు ట్రస్ట్ మెంబర్ ఒక రిప్రజెంటేషన్. సో అప్పుడు నేను రిజిస్ట్రార్ చెప్పినాను, సార్ కెన్ ఐ మెన్షన్ దిస్ పాయింట్ మీటింగ్ అయిన తర్వాత. అయితే హీ వాజ్ సో హ్యాపీ, హీ సెడ్ ఎస్ ఎస్ మేడం నేను వీసీ చైర్మన్ గా ఉండి మీరు మీటింగ్ పెట్టండి, అది బాగా సెలబ్రేట్ చేయొచ్చు అని. కానీ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు, నిజంగా చెప్తే ఏమీ జరగలేదు. వీసీ కూడా చాలా బిజీగా ఉన్నారు సో ఏం చేయలేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆనే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరికీ పోతుంది ఫుల్ వరల్డ్ వైడ్, అది అందరికీ అది ఇన్ఫర్మేషన్ పోవాలి స్వామి 50th ఇయర్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ మిషన్. ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఆన్ మీరు చేయండి అని. తర్వాత నేను మళ్ళీ వీసీకి లెటర్ రాశాను, సార్ మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము షెడ్యూల్ తయారు చేస్తాము, మీటింగ్ పెట్టకపోతే పర్వాలేదు మేమే చేసుకోవచ్చు అని. సరే మీరు ఎలుమ్నాయ్తో డిస్కస్ చేసి, సో అందరికీ అడిగి నేను ఒక షెడ్యూల్ టెంటేటివ్ గా పెట్టాను. సో సార్ అప్రూవ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తర్వాత ఇన్వాల్వ్ అయినారు, ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నిలయంలో జరుగుతుంది అని. కానీ ఈ క్యాంపస్ ప్రోగ్రామ్ కి ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు, మేమే స్టూడెంట్స్ టీచర్స్. అండ్ దెన్ మళ్ళీ నేను వీసీ అండ్ రిజిస్ట్రార్కి చెప్పినాను, ఎవరికి మేము ఇన్వైట్ చేయటం, మీకు కూడా ఇన్వైట్ చేయటం లేదు, ఎందుకంటే మాకు 500 పైన స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ క్యాంపస్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, సో వాళ్ళు ఫ్రీగా అన్ని క్యాంపస్ తిరగచ్చు అని, ఆడిటోరియంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండింది. సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తాము, మేము అనుకున్నాం స్వామి మా పెద్ద పిల్లలకి డాన్స్ అక్కడ పుట్టుకొర్తిలో వచ్చేసరికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్వామికి అది ఇష్టం లేదు, పెద్ద గర్ల్స్ డాన్స్ చేస్తే స్వామికి ఇష్టం లేదు, అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ స్వామి ఎప్పుడైనా అనంతపురం వస్తే అప్పుడు స్వామి డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఇంకా డ్రామా కూడా చూస్తున్నారు. తర్వాత మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఎక్స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైం కూడా అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేము డ్రామా చేసినాము. స్వామి ఒకసారి స్వామి అడిగినారు, మీరు వేరే వాళ్ళకి తీసుకుని వస్తున్నారు స్లమ్ చిల్డ్రన్ కి, ఈ పిల్లలకి ఆ పిల్లలకి, మీరేం చేస్తున్నారు. నేను చెప్పినాను స్వామి మీరు మాకు పర్మిషన్ ఇస్తే కదా మేము చేస్తాం, లేకపోతే ఎట్లా, మేము అనంతపురంలో చేస్తాం కానీ ఇక్కడ. సరే కానీ చేస్తే మీరు ఏం చేస్తారు స్వామి, మీరు దా డ్రామా చేయొచ్చు. స్వామికి ఆ డ్రామా చాలా నచ్చింది. ఇక్కడ ఒకసారి మేము అనంతపురంలోనే 89లో ఎనాక్ట్ చేసినాం, నేనే అని స్క్రిప్ట్ రాశాను. తర్వాత వారం తర్వాత అక్కడ ప్రశాంత్ నీలంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు స్వామి, కాలేజ్ ఆడిటోరియంలో యూజీసీ టీమ్ వస్తా ఉంది, మీరు ఆ ప్లే చేయాలని. ఎందుకంటే ఆ ప్లేలో మోస్ట్లీ యూ కెన్ సే 95% క్యారెక్టర్స్ మెన్, అండ్ అది కూడా మంక్స్. మంక్స్ అంటే అది క్రిస్టియన్ రోబ్సే వేసుకోవాలి. సో స్వామికి అది నచ్చింది, ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. సో ఆ ప్లేతో స్టార్ట్ చేసినాం పూర్ణచంద్ర ఆడిటోరియం. తర్వాత మళ్ళీ చాలా ప్లేస్ మేము ఎనాక్ట్ చేసినాం, కానీ ఎప్పుడూ కుల్వంత్ హాల్ చేయలేదు. సో అందుకే రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పినారంటే, స్వామి మీకు అక్కడ పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా, సో సరే అయితే మేము ఇక్కడ కూడా ప్లే చేస్తాము. సో డాన్సెస్ అండ్ కవాలీ సాంగ్స్ మేము అక్కడ డ్రెస్ వేసుకుని చేసేకలేదు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు కానీ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడు మేము స్వామి దగ్గర చేయలేదు. స్వామి చాలా గర్ల్స్ కి కొంచెం తక్కువే అట్లాంటివి ఛాన్స్ ఇచ్చేది. సో మేము అది యాక్సెప్ట్ కూడా చేసినాం హ్యాపీలీ, ఎందుకంటే స్వామికి తెలుసు మా ఆడపిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాల, అందరు ముందు పోకూడదు అని మాకు కూడా తెలుసు. సో ఇక్కడ మేము డ్రామా చేసినాము. తర్వాత ఓకే, సో మేము ప్రోగ్రామ్ చేస్తే కూడా చాలా పాత టీచర్స్ కూడా ఉన్నారు, 68 నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ టిల్ 80 మేము చూసినాం. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇంకా మేము కూడా దాంట్లోనే లిస్ట్ లో ఉంటాం. సో 1968 to 80 ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మేమందరూ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసినాము వేరే వేరే కాంటాక్ట్స్ తో. ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రావాలా అని, అట్లా చాలా మంది వచ్చినారు నిన్న. అండ్ మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా మేము అట్లా పిలిచినాము, పాత చాలా పాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి పిలిచినాము. అండ్ ఒక 2-3 టీచర్స్ కి నేను వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి చేసి అందరికీ అట్లా. ఒక స్టూడెంట్ కి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ బ్యాచ్ కి అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పినారు అట్లా. సో అందుకే 500 పైన పాత పిల్లలు ఇక్కడ వచ్చినారు. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 25 ఇయర్స్ తర్వాత వచ్చినాము. కొంతమంది చెప్పినారు 35 ఇయర్స్ తర్వాత మేము ఈ క్యాంపస్ కి వచ్చినాం. మేము అనుకున్నాం అయ్యో ఎట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరం తర్వాత, కానీ మాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారు మాకు అనిపించలేదు. మేము నిన్ననే వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చినాము అట్లా అనిపించింది. అంత ప్రేమంతో ఆ ప్రజెంట్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. ఆ క్యాంపస్ అట్లనే ఉంది, ఎట్లా ముందు ఉండింది అట్లా వాళ్ళకి అనిపించింది.
0: మరి భౌతికంగా మన మధ్యలో ఏర్నప్పుడు ఈ టైంలో మీకు స్వామి యొక్క గైడెన్స్ ఎలాగా దొరుకుతున్నది?
2: నాకు ఎప్పుడైనా ఏమైనా ఏం చేయాలా, ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని అనుకుంటేనే సమ్హౌ ఫ్రమ్ సమ్వేర్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నేను ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తూనే ఉంటాను, స్వామి దారి చూపిస్తారు, స్వామి దారి చూపిస్తారు. మేడం మీరు అప్పుడు నాకు తెలుసు స్వామినే దారి చూపిస్తారు, కానీ ఎట్లయినా అది డోర్స్ ఓపెన్ అవుతా ఉంది. ఏమైనా ఇప్పుడు గోల్డెన్ జూబిలీకి కూడా మేము యాక్చువల్ చూస్తే, మీరు నిన్న ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ చూస్తే ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది, అన్ని బాగుంది, కానీ స్వామి అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు అట్లా అనిపించడం లేదు మేము చేస్తామని, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీగా మేము ఇక్కడ క్యాంపస్ లో వీఆర్ వర్కింగ్ అండ్ లైక్ అ టీమ్ వీఆర్ వర్కింగ్, వర్కర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ మేము ఒక ఫ్యామిలీ అని నేను అట్లా ఆ భావంతోనే ఇట్లా రన్ చేస్తున్నాను క్యాంపస్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో స్వామి నాకు సెక్రటరీ ఆఫ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఉన్నప్పుడు చెప్పినారు, గాడ్స్ వర్క్ ఇస్ గుడ్ వర్క్, డబ్బు విషయం మీరు టెన్షన్ పెట్టొద్దు, ఎట్లయినా డబ్బు వస్తుంది. సో నేను వాళ్ళు కూడా ఇది ఖర్చు ఇంత అవుతుంది అది డోంట్ థింక్, అది స్వామి వర్క్ స్వామియే చూసుకుంటారని ఎట్లయినా అందరూ ఓకే మేము ఇస్తాము మేమే సెటిల్ చేస్తామని అట్లా అందరూ షేర్ చేసి మేము అంత ఫంక్షన్ అయిపోయింది. మాకు అట్లా అనిపించలేదు భారం అని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి నాకు వేరే అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తే కూడా ఏమైనా ఏ విషయంలోనే కూడా ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది చాలా పెద్ద ఇష్యూ ఎట్లా సాల్వ్ అవుతా చేస్తానని, కానీ నెక్స్ట్ డే చూస్తే స్వామి హెస్ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్ పార్ట్లీ, నాకు దారి చూపిస్తున్నారు. సో డ్రీమ్ కూడా కాదు కానీ స్వామినే వేరే వాళ్ళకి పంపించి అది సాల్వ్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా మెయిన్ బిల్డింగ్ ది ఒక క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ ఉంది, అది క్లాక్ చాలా సంవత్సరం నుంచి వర్క్ చేయటం లేదు. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఈ క్లాక్ కి ఏమైనా చేయాలా, లేకపోతే ఐ థింక్ బికాస్ ఆఫ్ వెదర్ ఎక్కువ గాలితోనే అది ఏదో అయింది. సో నేను ఆఫీస్ లో ఒక అబ్బాయి ప్రసాద్ అని వర్క్ చేస్తారు, సో పిలిచి ప్రసాద్ నువ్వు పైన వెళ్ళి ఏమైనా చూస్తావా, ఏమైనా ఎవరైనా ఏమైనా ఫోన్ నంబర్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ చేయొచ్చు, చాలా సంవత్సరం ముందు అవి ఏమైనా రిపేర్ చేయించినారు ఏమో. తను కూడా చెప్పినాను మేడం అవును ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం ముందు ఎవరో వచ్చి రిపేర్ చేసుకుని వెళ్ళినారు కానీ మళ్ళీ అట్లా అయిపోయింది. సరే అయితే వెళ్ళిరా, అక్కడ వాల్ పైన ఒక మొబైల్ నంబర్ ఉండింది ఫోన్ నంబర్ ఉండింది, వాల్ అక్కడ టవర్ లో, అక్కడ క్లాక్ ఎక్కడ ఉంది, గడియారం ఎక్కడ ఉంది, ఆ రూమ్ లోనే వాల్ పైన ఉంది రాసినది. సో నేను చేస్తాను చెప్తున్నాను, ఓకే సరే మేము ఫోన్ చేసి చూస్తాము. ల్యాండ్ లైన్ నుంచి నేను ఫోన్ చేశాను. ఆ ఫోన్ నంబర్ మహారాష్ట్ర పూణే. నేను ఫోన్ చెప్తే మీరు క్లాక్ రిపేర్ చేస్తారా ఏమైనా అని. అవును, నా ఫాదర్ చేసేది. సో నేను చెప్పినాను, ఇప్పుడు ఎవరైనా రిపేర్ చేయగలుగుతారంటే, లేదు నేను కూడా నేను నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పినాను, ఇట్లా మాకు క్లాక్ పని చేయటం లేదు, మీరు వస్తారంటే సరే కదా, డెఫినెట్లీ వస్తాను, నేను పుట్టపర్తి నెక్స్ట్ మంత్ వస్తున్నాను, అప్పుడు నేను వచ్చి మీ క్లాక్ కూడా రిపేర్ చేస్తాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, నాకు టెన్షన్ అయిపోయింది, అయ్యో దొరికింది నంబర్, మళ్ళీ ఏమైనా చేంజ్ అయిపోయిందా నంబర్ అని. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక స్టూడెంట్ ఫాదర్ కి చెప్పి ఫోన్ చేసేస్తే, ఎస్ నేను వెళ్తాను కానీ నాకు వేరే పని ఉంది, మళ్ళీ వెళ్తాను. కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10, అది 10,000 రూపీస్ ఖర్చు చేసినాం మేము ఫుల్ రిపేర్. అది ఎందుకు అంటే అది గ్లాస్ పర్సన్ కి మేము ఇచ్చినాం డబ్బు, కానీ ఆయన తీసుకోలేదు. అది నా సేవ, స్వామికి సేవ. క్లాక్ ఇప్పుడు పని చేస్తా ఉంది. అట్లా స్వామి దారి చూపిస్తున్నారు. ఏమంటే ఇంకా స్వామికి ఆ పని కావాలని నాకు ఎట్లయినా ఆ థాట్ వస్తుంది, చేయాలా అని, ఎట్లా చేయాలని అది కూడా స్వామినే చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు, కానీ నాకు అట్లా థాట్ ఇచ్చి మళ్ళీ చేయిస్తున్నారు అంతే. సో నాకు ఎంత హ్యాపీనెస్ కి స్వామి క్లాక్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత 12:00, 1:00 ఇప్పుడు కొట్టా ఉంది. ఇక్కడ పెద్ద దూరం విలేజెస్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది, అందుకే అందరికీ చాలా ఇష్టం ఉండింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు పైన లోటస్ పైన కూడా ఒక లైట్ ఉండింది మేము స్టూడెంట్స్ టైంలో. తర్వాత ఎప్పుడు పోయింది నాకు తెలియదు, కానీ చాలా కొన్ని డికేడ్స్ నుంచి ఆ లైట్స్ నేను చూడలేదు అట్లీస్ట్ క్యాంపస్ లో. కానీ ఈ గోల్డెన్ జూబిలీ వస్తా ఉందని స్వామి ఎట్లా మాకు ఇచ్చినారు కాలేజ్, అట్లా నేను తయారు చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశాను, మీరు పైన ఎక్కాలంటే ఎలక్ట్రీషియన్ కి అంత ధైర్యం లేదు, అందరికీ అడిగితే సరే మేడం మేము పోదాం. మళ్ళీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను, అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ ఏమైనా బల్బ్ వేరే టైప్ బల్బ్ ఉంటే మేము బెంగళూరు నుంచి తెప్పించాలా, సో మీరు ఎక్కాలా లేకపోతే ఎట్లా అని. ఎక్కినారు, నేను స్వామికి ప్రేయర్ చేశాను, స్వామి ఏమి అవ్వకూడదు, ఎందుకంటే లోటస్ బడ్ పైన పోవాలా, మళ్ళీ దానిపైన లైట్ ఉంది, ఏమి జరుగుతుంది ఏమో కానీ మీరే చూసుకోవాలని. ఏమీ జరగలేదు, వాళ్ళ కింద తీసుకుని వచ్చినారు, అది బ్రేక్ అయిపోయింది. ట్రై చేస్తే ఆ బల్బ్ బానే ఉంది, కానీ పెద్ద కవర్ బయటది, అది బ్రేక్ అయింది, బల్బ్ లోపల బాగుంది కానీ ఇప్పుడు అది సరిపోద్ది ఇప్పుడు. సో ఓకే సరే, ఇంకా వాళ్ళు కనెక్షన్ చేసుకుని ట్రై చేస్తే ఆ వైర్ లోనే ఏదో ఉంది, తెలీదు ఎక్కడ అని. కానీ నేను చెప్తున్నాను, మీరు వైర్ మార్చుకోండి. బల్బ్ అక్కడ టౌన్ నుంచి 2-3 మోడల్స్ చూపించినారు, ఒకది నాకు నచ్చింది, అది పెట్టినారు. సో మళ్ళీ ఇప్పుడు 5-6 డేస్ నుంచి ఆ లైట్ ఉంది, ఇన్ని డీకేడ్స్ తర్వాత ఆ లైట్ వచ్చింది. సో స్వామి ఎప్పుడు చెప్పేది, ఈ అనంతపుర్ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. యునో బీకన్ ఆఫ్ లైట్ ఇస్ వాట్, దర్యాలో ఓషన్ లో లైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆ లైట్ ఏమి అన్ని చోట డార్క్నెస్ కి లైట్ చూపిస్తుంది. సో హీస్ టు సే అర్లియర్, ఈ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్ అని. ఇప్పుడు బీకన్ ఆఫ్ లైటే కనిపిస్తుంది, రాత్రి చూస్తే ఇట్ లుక్స్ లైక్ బీకన్ ఆఫ్ లైట్. సో అట్లా స్వామి ఒక ఐడియా ఇస్తారు, తర్వాత సంహౌ ఆ పని జరగాలని స్వామినే చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు డ్రీమ్ లో రాలేదు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, స్వామికి పని ఇష్టం ఉంటే ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తారు. సో మనుషులు వచ్చేస్తారు, అట్లా ఆ క్లాక్ రిపేరర్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం నేను ఇంకొక నంబర్ రాస్తాను, ఏమైనా చేంజ్ అవుతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇప్పుడు 5-10 ఇయర్స్ తర్వాత కూడా నేను రావచ్చు అని రిపేర్ చేసుకుంటాను. ఎట్లా ఇన్ని సంవత్సరం తర్వాత ఆ నంబర్ సేమ్ ఉంది, తన ఫాదర్ నంబర్ అట్లీస్ట్, కానీ అట్లా రిపేర్ అయిందా లేదా. సో అది స్వామి పని, స్వామియే చేస్తున్నారని అనుకుంటున్నాను. నాకు నేను చేశానని అట్లా నాకు భావమే లేదు.
0: చాలా బాగుంది మ్యామ్. మరి ఇలాగే స్వామి ప్రెజెన్స్ ని తెలియజేసే ఇన్సిడెంట్ గాని సంఘటన గాని ఏదైనా జరిగిందా? ఈ ప్రిపరేషన్ టైంలోని దీనికి రిలేటెడ్ గా?
2: ప్రెజెన్స్ అంటే మీరు నిన్న విన్నారు కదా, నేను ఒక టీచర్ కి చెప్పినాను. అది ముందు ఎప్పుడో మేము స్టూడెంట్స్ టైంలో స్వామి మాకు కొన్ని లెటర్స్ రాస్తున్నారు, సో అట్లీస్ట్ ఒక లెటర్ కూడా మా దగ్గర లేదు. అప్పుడు వార్డెన్ జయలక్ష్మి గోపినాథ్ మేడం దగ్గర ఉండింది, లేకపోతే సుబ్బమ్మ మేడం దగ్గర ఉండింది. ఫస్ట్ వార్డెన్ సుబ్బమ్మ మేడం, తర్వాత జయలక్ష్మి మేడం, గోపినాథ్ మేడం. నాకు మేడం ఒక ఫోటో ఉంది, అది ఫోటో ఫ్రేమ్ లోనే ఒక లెటర్ ఉంది హాస్టల్లోని. ఎక్కడ ఉంది నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఆ టైంలో మేడం ఏం చేసేది, వార్డెన్ ఏం చేసేది, స్వామి లెటర్ రాసిన లెటర్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మేము ఆ లెటర్స్ అన్ని రాసుకున్నాం, మా డైరీలో ఉంది ట్రాన్స్లేషన్, కానీ ఒరిజినల్ లెటర్ మా దగ్గర లేదు. సడన్ గా నాకు ఎట్లా ఎందుకు ఆ థాట్ వచ్చింది, ఆ అట్లీస్ట్ ఒక లెటర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది అని ఎందుకో. అందుకే నేను చెప్తున్నాను, ఆ థాట్ కూడా స్వామినే తీసుకుని వస్తున్నా. సో రాణికి చెప్పినాను, నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నా బదులు తనే హెచ్ఓడి. తర్వాత తనకి దొరికింది, అది కూడా ఒక పెద్ద స్టోరీ, కానీ దొరికింది. 2 డేస్ తర్వాత నాకు చెప్పింది, మేడం నేను పంపిస్తున్నాను మీకు ఈమెయిల్తో, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమని, పైన 1976 స్వామి ఆ లెటర్ రాస్తున్నారు అనంతపూర్ గర్ల్స్ కి, పర్సనల్ లెటర్ ఫ్రమ్ స్వామి టు స్టూడెంట్స్. దానిపైన గోల్డెన్ జూబిలీ అని టైప్డ్ ఉంది, ఆ లెటర్ హెడ్ ఉంది. సో గోల్డెన్ జూబిలీ అక్కడ టైప్డ్ ఉంది, సో లెటర్ హెడ్ కూడా స్వామి అప్పుడు తయారు చేస్తున్నారు గోల్డెన్ జూబిలీలో. దట్ మీన్స్ కి స్వామి 50th ఇయర్ హీ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబిలీ. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషనల్ మిషన్ కి స్వామి కాదు 50th ఇయర్ సెలబ్రేషన్ కావాలని మేము అనుకున్నాం. సో స్వామికి కావాలి, ఎందుకంటే స్వామి చెప్పరు నా 50th బర్త్డే సెలబ్రేట్ చేయ, మేమే భక్తులు చెప్పాలా స్వామి మీ 50th ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాం కదా, అమ్మా నీ బర్త్డే ఈరోజు చలో మేము ఏమైనా సెలబ్రేట్ చేస్తాం. అట్లా స్వామి మాకు ఎందుకు థాట్ ఇస్తారు, ఎందుకంటే స్వామి ఎట్లా చెప్తారు నా బర్త్డే సెలబ్రేట్ చేయండి, లేకపోతే 50 ఇయర్స్ మా ఎడ్యుకేషనల్ మిషన్. లేదు, మేమే చేయాలా, మేమే గుర్తు చేసి స్వామికి చెప్పాలా, స్వామి చేస్తామని సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆ థాట్ ఇప్పుడు ఇస్తున్నారండి, అది స్వామి అట్లా. నాకు ప్రెజెన్స్ ఆఫ్ స్వామి వీ కెన్ ఫీల్ ఇట్ ఆల్ త్రూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో 29th జూన్ నుంచి 6th జులై వరకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంది. సో నేను అనుకున్నాను ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ రిహర్సల్ చేయాలా, ఈ పక్క వాళ్ళ స్టడీస్ సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. స్వామి నేను పిల్లలకి చెప్పినాను, కల్చర్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ కి చెప్పినాను, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయాలా, ఎందుకంటే స్వామికి కూడా మంచి మార్క్స్ తెప్పిస్తేనే స్వామికి ఖుషి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ కూడా జరగాల, ఏం చేస్తాము, నా ఐడియా ఉంది. మీరు ఏ టైంలో గ్రౌండ్కి వెళ్తారు, ప్రేయర్ ముందు 4:30 to 6 ప్రాక్టీస్ చేస్తామా, మీరు శ్రద్ధగా చేస్తారంటే ఎస్ మేడం అని చెప్పినారు. సో ఓన్లీ దట్ 1.5 hours ఇన్ ద డే వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. హౌ మెనీ డేస్? నాట్ ఈవెన్ 10 డేస్ ఓన్లీ. నో వన్ విల్ ప్రాక్టీస్ ఇన్ ద స్టడీ టైమ్. వెన్ యూ గో టు హాస్టల్ ఆఫ్టర్ ప్రేయర్ డిన్నర్ దెన్ స్టడీస్. ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, లేకపోతే స్వామికి కోపం వస్తుంది. నా పిల్లలు దీంట్లో కూడా బాగా మంచి మార్క్స్ తెప్పించాలి, ప్రోగ్రామ్ కూడా బాగా జరగాలి. కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్ తోనే ఇట్లా 1.5 hours శ్రద్ధగా చేస్తే చాలు అని అనుకున్నా. సో నాకు ఏం టెన్షన్ లేదు మైండ్ లో, ఎట్లా జరుగుతుంది ఏం అవుతుంది అని. కానీ 6th ఈవినింగ్ నుంచి మళ్ళీ మేము చాలా వరకు ప్రాక్టీస్ చేసినాం. దట్ ఆల్సో 2 practice 3 practices, దట్స్ ఫైనల్ అయిపోయింది. నేను పిల్లలకి చెప్పినాను, స్టూడెంట్స్ కి, మీరు డివోషన్తో భక్తితో చేస్తే ఇంపర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, కానీ డివోషన్ లేకుండా చేస్తే పర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామికి ఇష్టం ఉండదు. సో మీరు అది పర్ఫెక్ట్ రావాలా, కానీ ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ స్వామి పైనే ఉండాలా. సో మీరు ఆ భక్తితో చేస్తే స్వామి తప్పగా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ లో స్వామి మీకు చెప్పాలా, చాలా సంతోషం, అప్పుడు నాకు సంతోషం వస్తుంది. సరే ఇప్పుడు స్వామికి మీరు సంతోషం పెట్టినారని అంతే నేను లాస్ట్ లో చెప్పి వెళ్ళినాను. తర్వాత వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళ వాళ్ళు మాట్లాడి ఇట్లా స్వామి డిస్కోర్స్ నుంచి చాలా సంతోషం అది ఆ చిన్న వాయిస్ తో ప్లే చేస్తున్నారు లాస్ట్ లో. ఎందుకంటే నేను అట్లా చెప్పినాను కదా, పిల్లలు ఏమైనా అనుకుంటారని వాళ్ళకి నిరాశ ఉంటుంది, స్వామి ఏం చెప్పలేదని వాళ్ళ అందుకే ప్లే చేస్తారు. సో అట్లా మేము కూడా స్వామి ప్రెజెన్స్ పిల్లలకి, ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి ఆ ఫీల్ అవ్వాలా, వాళ్ళు కూడా స్వామి మిషన్ కంటిన్యూ చేయాలా. మేము ఎన్ని సంవత్సరం ఉంటాం, తర్వాత వాళ్ళే కదా టార్చ్ బేరర్స్. సో మేము పాస్ ఆన్ చేయాలా వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ తర్వాత ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది క్యాంపస్ లో. ఎందుకంటే నాకు తెలుసు అది జరుగుతుంది, స్వామి పని కదా. స్వామికి మేము పాత పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత పార్టిసిపెంట్స్ కి కూడా ఒక వేరే భావం ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పినాను మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ మీరు ఆఫర్ చేయండి, ఏదైనా చేస్తే స్వామికి.
3: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: కళాశాల ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.
2: ఎందుకంటే నేను చెప్పినాను మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ

0: ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారని, సమంజసమైన మార్పులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఇలా చెప్పారు.
1: మేము స్టూడెంట్స్ టైమ్ లో స్వామి మా పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఎట్లా డ్రెస్సింగ్ చేయాలా, ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోవాలంటే నిజంగా నడుచుకోవాలంటే వాకింగ్, ఫిజికలీ ఎట్లా వాక్. ఒకసారి నాకు గుర్తుంది, ఆడపిల్లలు ఎట్లా నడుచుకోవాలని స్వామి చూపించినారు కూడా. అట్లా ఎక్కువ బాడీ షేక్ చేయకూడదు, మళ్ళీ జుట్టు ఎట్లా చేయాలా, బింది పెట్టాలా, అన్ని మా భారతీయ సంస్కృతి ఎట్లా మీరు పైకి తీసుకొని రావాలా, అది అన్ని మాకు అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది, మోడర్నైజేషన్ తో కొంచెం మార్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా టైంలో ఎట్లా ఉండింది అట్లా ఇప్పుడు చేసేకి లేదు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేం అబ్జర్వ్ చేశాను, మేం ఎల్డర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా, కానీ స్వామి చాలా ప్రోగ్రెసివ్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మాకు స్పోర్ట్స్ మీట్ టైంలో కూడా సల్వార్ కమీజ్ పెట్టే స్వామి పర్మిషన్ ఇచ్చినారు. సల్వార్ కమీజ్ వేసుకోండి, మా టైంలో మేము సారీస్ వేసుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చినారు సల్వార్ కమీజ్ దుప్పట్టా వేసి బాగా నీట్ గా మీరు చేయొచ్చు అని. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్, మాకంటే ఎక్కువ. సో నాకు అట్లా అనిపిస్తుంది, స్వామి ఇస్ అ ప్రోగ్రెసివ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. ఆడపిల్లలు వాళ్ళ డిసిప్లిన్ ఉండాలా, మర్యాద ఉండాలా, మోడెస్టీ అన్ని ఉండాలా, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉండాలా. కానీ బెటర్ వరల్డ్ కంపేర్ చేస్తే మా పిల్లలు ఒక టూ స్టెప్స్ వెనకాల రాకూడదు. మేము కూడా ఈక్వలీ కాంపిటెంట్, ఈక్వలీ మేము వేరే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు అని అట్లా కూడా ఉండాలా. సో స్వామి హెస్ వాట్ హీ హెస్ డన్ ఇస్ ట్రెడిషన్ ప్లస్ మోడర్నిటీ, ఇది బ్లెండ్ చేసి మాకు కొన్ని స్వామిని స్లోలీ అలౌ చేస్తా. మధ్యలో కొన్ని ఐ థింక్ కొన్ని సంవత్సరం మేము స్టూడెంట్స్ టైంలో అప్పుడు సల్వా కమీజ్ అలౌ చేస్తారు, కానీ అప్పుడు సరిగా దుప్పట్టా పెట్టలేదు ఇది అది అని మేమే మా ఎల్డర్సే చెప్పి స్వామికి చెప్పినారు, స్వామి వాళ్ళు సరిగా దుప్పట్టా పెట్టడం లేదని, సరే ఇప్పుడు పూర్తిగా చీరనే కట్టుకోవాలని చెప్పినారు. కానీ తర్వాత చూడండి, ఎయిటీస్ లో స్వామి యాక్సెప్ట్ చేస్తారు, నూను వాళ్ళకి అట్లా పర్మిషన్ ఇవ్వాలా, ఫ్రీగా కొంచెం వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమైనా స్పోర్ట్స్. దీంట్లో 86 లో మేము వాళ్ళ సల్వార్ కమీజ్ వేసుకునే అన్ని ప్రోగ్రామ్స్ చేసినారు కదా. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్ చెప్పచ్చు. అది ట్రెడిషన్ ఒక పక్క ఉండాలా, కానీ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, లేకపోతే మేము వి విల్ బికమ్ వాట్ యు కాల్ అవుట్డేటెడ్. సో స్వామి అట్లా చేయలేదు. ఈ క్యాంపస్ ఈ కాలేజ్ లో కూడా అన్ని ట్రెడిషన్ ఉండాలా, కానీ మళ్ళీ ఎక్విప్మెంట్ చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, మా మల్టీమీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని మోడర్నైజేషన్ కూడా జరిగింది. సో స్వామికి అట్లనే ఇష్టం, ఆడపిల్లలకి కాలేజ్కి కూడా. సో ఆడపిల్లలు కూడా, సో అందుకే నాకు అట్లా ఓ నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ అని ట్రెడిషన్ అట్లా నాకు అనిపించదు, నేను కూడా మోడర్న్ లేడీనే, కానీ మై రూట్స్ ఆర్ ఇన్ ట్రెడిషన్. సో నాట్ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్. స్వామికి ఆ వెస్టర్నైజేషన్ ఇష్టం లేదు, కానీ మోడర్నైజేషన్. సో ఐ థింక్ స్వామీస్ మెసేజ్ ఈజ్ ద సేమ్, మేమే అర్థం చేసుకోలేదు. ఊరికే అట్లా ఎగ్జాక్ట్లీ 68 లో ఎట్లా ఉన్నారు అట్లా ఇప్పుడు పిల్లలకి మేము చెప్తే అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో. వాళ్ళు కూడా ఎట్లా ఫాలో చేస్తారు, ఎప్పుడు ఫాలో చేస్తారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో చేస్తారు, కానీ స్వామి అట్లా. స్వామి హెస్ బిన్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ హోల్ వే హీ హెస్ రన్ దిస్ కాలేజ్.
2: ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజీ పూర్వ విద్యార్థిని కూడా. తను చదివిన కాలేజీకే డైరెక్టర్ కావడం తనకెంతో ఆనందం కలిగిస్తున్నది అన్నారు.
3: మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసి ఇప్పుడు కూడా ఈ స్వర్ణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
1: నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఎట్ ఏజ్ ఆఫ్ 13 నేను ఇక్కడ వచ్చాను, మళ్ళీ 2 ఇయర్స్ హై స్కూలింగ్ చేశాను. ఎందుకంటే స్వామి నాకు పిలిచినారు, అప్పుడు స్కూల్ స్వామి స్కూల్ లేదు ఇక్కడ పుట్టపర్తిలో. సో స్వామి నాకు ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామినే అనే ముఖర్జీ మేడం ఆ రోజుల్లో ప్రిన్సిపల్ ఇక్కడ ఈ క్యాంపస్ కి. స్వామి టోల్డ్ హర్ టు గో. ఆ రోజుల్లో ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నింది ఇక్కడ అనంతపురం టౌన్ లో, ఎల్ఆర్జీ స్కూల్.

0: ఆ మేడమే వెళ్ళి నాది నా సిస్టర్ నా అక్కది అడ్మిషన్ చేసుకుని వచ్చింది. సో మేము అట్లా వెళ్ళినాము హైగా విఐపి లాగా అని. మళ్ళీ 2 ఇయర్స్ నేను, నా సిస్టర్ 1 ఇయర్. మేము హై స్కూల్ ఫినిష్ చేసి తర్వాత మేము కాలేజ్కి జాయిన్ అయినాం. కానీ తర్వాత నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను. అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా క్యాంపస్ లో ఎంఏ ఇంగ్లీష్ లేదు. సో నేను పక్కన యూనివర్సిటీలో పీజీ సెంటర్, ఆటోనామస్ పీజీ సెంటర్, తర్వాత అది సేమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయిపోయింది. కానీ అప్పుడు నేను పీజీ కోర్స్ చేస్తున్నాను. స్వామినే చెప్పినారు ఇక్కడ హాస్టల్లో ఉండి నేను అక్కడ చేయాలి. సో రోజు నేను బస్సులో వెళ్లి వస్తున్నాను. అప్పుడు ఒకసారి స్వామి బర్త్డే టైం, నేను ఎందుకంటే పిల్లలతోనే నేను హాస్టల్లోనే ఉంటున్నాను, నేను వాళ్ళతోనే కూర్చుంటాను అక్కడ దర్శనానికి. సో స్వామి చీర ఇచ్చేటప్పుడు, ఏమి పటేల్ నువ్వు ఎన్ని రోజులు ఇట్లే ఉంటావు, ఎప్పుడు టీచర్ అవుతావు మా కాలేజ్లో అని. సో నేను చెప్పినాను, స్వామి ఇంకా చదువుకుంటున్నానంటే సరే వెంట తొందరగా వచ్చేసాయి టీచర్గా అని. సో నాకు అట్లా ఎక్స్టెన్షనే అనిపించింది. తర్వాత ఎంత హ్యాపీగా స్వామి ఇంకా తొందరగా వచ్చేసాయి అని చెప్తే, నేను కూడా మళ్ళీ నా కోర్స్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఇక్కడ వర్క్ చేశాను. ఎందుకంటే ఒక మేడం లీవ్లో ఉంది అని. మళ్ళీ స్వామికి అడిగితే ఫుల్ టైం పిహెచ్డీ చేస్తాను స్వామి అంటే, సరే చెయ్యి అని. అప్పుడు నేను అదే బయటనే చేస్తాను. అప్పుడు ఇక్కడ లేదు కదా ఏమో ఇంగ్లీష్ అని, మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు. సో బయట చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావు టీచర్గా నా కాలేజ్కి అని. నా పిహెచ్డీ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతా ఉంది 85లో. అప్పుడు కూడా ఒకసారి స్వామి చెప్తున్నారు, నువ్వు రా తొందరగా రా అని. నేను సరే అని చెప్తున్నాను కానీ నేను రాలేదు, ఎందుకంటే ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు, అది ఫినిష్ అవుతే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏమైంది, ఐ థింక్ యాడ్ బ్లాక్ లో నుంచి నాకు వేరే వాళ్ళు టీచర్ ఇక్కడ క్యాంపస్ లో టీచర్ ఐ థింక్ హెచ్ఓడి చెప్తున్నారు, నాకు పిలిచి చెప్తున్నారు, మేము అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కి, నువ్వు ఎందుకు అప్లై చేయలేదు. నేను చెప్తున్నాను, లేదు మేడం నేను ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు కదా అందుకే. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము, ఈసారి కూడా మేము పెట్టినాం, నువ్వు అప్లై చేయటం లేదు, మేము నీకోసమే అది అడ్వర్టైజ్మెంట్ పెట్టమన్నారు స్వామి. కానీ దాని తర్వాత నేను వెంటనే కుటుంబరావు, అప్పుడు హీ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ్, నేను అంకుల్ దగ్గర వెళ్లి అడిగినాను స్వామికి ఒకసారి మెసేజ్ పంపిస్తారా అని. అంకుల్ నాకు అర్థం అవటం లేదు ఏం చేయాలా అని. సరే స్వామి సెంట్ మెసేజ్ బ్యాక్, జాయిన్ చేయమను. సో నాకు చెప్పినారు జాయిన్ చేయి అని చెప్పినారు స్వామి. సో దెన్ నేను అప్లై చేశాను. అప్పుడు నేను ఇంకా థీసిస్ కూడా సబ్మిట్ చేయలేదు కానీ జాయిన్ చేశాను. అందుకే నాకు ఎక్స్టెన్షనే అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ కంటిన్యూస్లీ వేరే వేరే రోల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. అది జాయిన్ చేసిన తర్వాత 86 జనవరిలో నాకు డిగ్రీ వచ్చింది. ఎందుకంటే స్వామి బర్త్డే 60th బర్త్డేనే నేను సబ్మిట్ చేయాలి నా పిహెచ్డీ థీసిస్ అని నేను అనుకున్నాను. సో అట్లా హార్డ్ వర్క్ చేసి సబ్మిట్ చేసేసాను. ఇక్కడ వర్క్ చేస్తూ 2 o'clock వరకు కూర్చొని టైప్ చేసేది నేనే, సొంతంగా నా థీసిస్ నేనే టైప్ చేశాను. ఎందుకంటే నాకు మిస్టేక్స్ వస్తే లేట్ అవుతుంది, నేనే మాన్యువల్ గా అన్ని టైప్ చేశాను. అప్పుడు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నాకు రికార్డ్ టైంలో డిగ్రీ కూడా వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయ్యి స్లోలీ మళ్ళీ ఐ థింక్ 2010-11 అప్పట్లోనే స్వామి ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉన్నింది. ఐ థింక్ అప్పుడు హెచ్ఓడి నాకు చేసినారు స్వామి. కానీ తర్వాత నాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది, అప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ లో లేరు. సో అది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోస్ట్ కి వచ్చినాను 2017. సో నాకు అట్లా ఏం అనిపించదు వేరేగా, ఓకే ఫస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్ తర్వాత టీచర్ ఇప్పుడు డైరెక్టర్, నాకు అట్లా అనిపించదు. నాకు ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వామీస్ వర్క్ అని అనిపిస్తుంది నాకు. ఏ హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్లా ఏమి లేదు. స్వామి వర్క్ చేస్తూనే ఉన్నాను, వేరే వేరే రోల్స్ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్టూడెంట్ రోల్, ఇప్పుడు తర్వాత టీచర్, తర్వాత హెచ్ఓడి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినారు, ఇప్పుడు నాకు డైరెక్టర్ గా పెట్టినారు. ఓకే స్వామి వర్క్ కంటిన్యూ చేయాలని స్వామి ఇట్లా నాకు వేరే వేరే, అది కూడా ఒక డ్రామానే స్వామిది. నేను యాక్టర్, ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్, కానీ డ్రామా ఒకటి, అది స్వామి డైరెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను డైరెక్టర్ కాదు, స్వామియే డైరెక్టర్.
1: మరి నిన్న వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయాలు చెప్తారా?
0: వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు నాకు చెప్తున్నారు ఆ డ్రామా ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే బాబా అక్కడే ఉన్నారు, అది యాక్షన్ ఏం కాదు, డ్రామా ఏం కాదు, స్వామి మాకు మంచి మెసేజెస్ కూడా ఇచ్చినారు ఆ ప్లే ద్వారా. ఇంకొకటి వాళ్ళకి క్యాంపస్లో చాలా స్వామి ప్రెజెన్స్ అనిపించింది. ఎందుకంటే మేము నేనే మీటింగ్ పెట్టి, కొంతమంది మీటింగ్ పెట్టి నేను చెప్తున్నాను, స్వామి క్యాంపస్కి తప్పగా వస్తారు. సో సాటర్డే ఈవినింగ్ స్వామి రూమ్లో దీపం లైట్ చేయాల. తర్వాత సండే మార్నింగ్ అక్కడ సుప్రభాతం కూడా చేయాల, ఎందుకంటే స్వామి వచ్చినారు క్యాంపస్కి. మేము ఆ భావంతోనే చేస్తున్నాం. సో ప్రొసెషన్ కూడా మార్బుల్ ఫ్లోర్ నుంచి కాదు, ఇక్కడ కామన్ రూమ్ నుంచి కాదు, స్వామి రూమ్ నుంచి కలశం తీసుకుని వస్తాం కిందకి. ఎందుకంటే స్వామికి అక్కడ నుంచి మేము తీసుకుని మళ్ళీ ఆడిటోరియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము దిగి వస్తాము. అది ఆ ఎక్స్టూడెంట్స్ కి చాలా హార్ట్ టచ్ అయింది. ఎందుకంటే ముందు ఎట్లా స్వామి వచ్చేది, అట్లానే మీరు అన్ని ప్రొసెషన్ అరేంజ్ చేస్తున్నారని మాకు చాలా హ్యాపీ అని వాళ్ళకి అట్లా ఫీలింగ్. ఫుల్ ఈవెన్ ఈవినింగ్ టైం కూడా వాళ్ళు అదే స్వామి క్యాంపస్ లో ఉన్నారని అట్లా వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళకి అనుభవం అయింది. మేము ఇక్కడ ఉన్నాం మాకు అనిపిస్తుంది అది వేరే, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా క్యాంపస్ చాలా మార్పు ఉంది, ఇప్పుడు స్వామి ఉన్నారని మాకు పూర్తి 100% విశ్వాసం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్తో పని చేయాలా, స్వామి పని చేయాలని వాళ్ళు అందరూ వెళ్ళినారు. అని ఇప్పుడు 21st మేము తప్పగా రావాలి. కానీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పినారంటే, అది 21st పుట్టపర్తి మేము వస్తే అది డెఫినెట్లీ అది మా ఫంక్షన్, మేము రావాలా, కానీ క్యాంపస్ లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ కమింగ్ హోమ్, మా అమ్మాయి ఇంటికి మేము వచ్చినామని అట్లా అనిపించింది. ఎందుకంటే స్వామి మాకు అట్లే చూసుకున్నారు, బాగా ప్రేమం ఇచ్చి మాకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. క్యాంపస్ వచ్చినాం అది వేరే ఎక్స్పీరియన్స్, అది దానికి కంపేర్ చేసేకే లేదు. సో వాళ్ళు చాలా వాళ్ళ హార్ట్స్ ఫిల్డ్ విత్ స్వామీస్ ప్రేమ అండ్ వాళ్ళు వెళ్ళినారు.
2: అనంతపురం మహిళా కళాశాలలో కొంతకాలం పనిచేసిన అధ్యాపకుల అనుభవాలు ఇప్పుడు మీకోసం. ముందుగా బాటనీ లెక్చరర్ శ్రీమతి ధనలక్ష్మి గారి అనుభవం.
3: నా పేరు ధనలక్ష్మి, నేను బాటనీ లెక్చరర్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ విమెన్. నేను ఇక్కడ 1984లో నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినాను, నవంబర్ 26th, సూన్ ఆఫ్టర్ స్వామీస్ బర్త్డే. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాం, బాటనీ ఇంటర్వ్యూకి, నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత అమ్మాయి సెలెక్ట్ అయింది, కానీ అకామిడేషన్ ఇక్కడ లేదన్న రీజన్ తో అమ్మాయి వెళ్లిపోవడం, నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకనే అది స్వామి ఎక్కడున్నా కూడా, నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని, నెల్లూరులో 2 ఇయర్స్ చేసి ఇక్కడికి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టుగా నన్ను లాగారు నేను అనుకుంటున్నాను. తర్వాత 84లో నేను నవంబర్ జాయిన్ అయితే 85 ఆగస్ట్లో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ కార్డు స్వామికి ఇవ్వాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని, అప్పటికి ఇంకా హేమలత మేడం గారు ప్రిన్సిపల్ గా ఉన్నారు, స్వాతి సహా అని నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు అక్కడేం తెలియదు, తను తీసుకెళ్లింది, కూర్చున్నాం జయమా మేడం పక్కన కూర్చున్నాను, కూర్చోబెట్టుకున్నారు నన్ను యాక్చువల్ గా. ఆ తర్వాత స్వామికి జయమా మేడం చెప్తున్నారు, స్వామి మన కాలేజీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది అని ఇంకా చెప్తున్నారు. నేను కార్డు ఇంకా బయటికి తీయలేదు, నా వెడ్డింగ్ కార్డు స్వామికి ఫస్ట్ కార్డు ఇవ్వాలని ఇంకా బయటికి తీయలేదు. స్వామి పెళ్ళా అని అడిగాను నేను. అసలు అప్పుడు గబగబా కార్డు తీసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. తర్వాత 1990 ఐ వాజ్ బ్లెస్డ్ విత్ చైల్డ్ అండ్ దెన్ 1991లో మేము ఇక్కడే స్వామి కాలేజీకి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాం. 1991లో మళ్ళీ అగైన్ స్వామి గృహప్రవేశంకి ఇవ్వాలి కార్డు అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళా ఫస్ట్. వైపు కూడా రాలేదు స్వామి ఈవినింగ్. అందరూ నన్ను అన్నారు, నువ్వు యు ఆర్ బ్లెస్డ్ చైల్డ్, వాడు స్వామి దగ్గర వచ్చాక పుట్టాడు కాబట్టి నువ్వు బాబుని తీసుకురా అన్నారు. అదే ఇమ్మీడియట్ నైట్ ఇంటికి వెళ్లి మళ్ళీ ఇమ్మీడియట్ మార్నింగ్ దర్శనంకి వచ్చేసా. అప్పట్లో 5 గంటలకు దర్శనం ఉండేది. ఆ టైంలో చిన్నవాడు బాబుకి ఇంకా 11th మంత్, ఇట్లా అప్పటికి అలవ్ చేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ కార్డు అన్ని తీసుకొని ఇట్లా బాబుతో తీసుకున్నప్పుడు స్వామి కార్డ్ తీసుకొని బాబుని అక్షింతలు వేసి బ్లెస్ చేసి నేను అనుకుంటాను ఇవన్నీ నేను ఇక్కడికి రావడానికి స్వామి నన్ను లాక్కున్నారంతే. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అసలు నాకు ఇంత ఇన్విటేషన్ ఇచ్చిన రాజశ్రీ పటేల్ మేడంకి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను అసలు. ఎందుకంటే ఇంత ఇంతమందిని నా ఓల్డ్ స్టూడెంట్స్ చూడడమే కాదు నా సీనియర్ టీచర్స్ ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి హియర్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సారా.
1: జువాలజీ లెక్చరర్ శ్రీమతి రమాసుందరి ఏం చెప్పారో వినండి.
4: నా పేరు రమాసుందరి అండి. నేను 1972 స్వామి దయతో జాయిన్ అయ్యాను. తర్వాత నియర్లీ 40 ఇయర్స్ సర్వీస్ అనమాట. ఇక్కడ నేను జువాలజీ డిపార్ట్మెంట్ లెక్చరర్ గా జాయిన్ జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత కూడా కొన్నాళ్ళు వాలంటరీ గా సేవ చేశాను. అలాగా నాకు నియర్లీ 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్వామి అనుగ్రహించారు ఆయన సన్నిధానంలో. ఇకపోతే మా పేరెంట్స్ కూడాను మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా సాయి డివోటీస్ అనమాట. స్వామితోటి అనుభవాలంటేను స్వామితో చాలా ఇప్పుడు మాట్లాడగలిగేదాన్ని అనమాట. చాలా ధైర్యంగాను స్వామి నాకు తల్లి తండ్రి దైవము అన్ని ఆయనే అనుకున్నట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేసేవారనమాట. స్వామి ఒకసారి స్వామి కాలేజ్ డే జరుగుతుండింది. మామూలుగా ఆ రోజుల్లో కాలేజ్ డే జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్ మా నాన్నగారు అమ్మగారు అమ్మగారు కూడా వచ్చారనమాట. మా చెల్లెలు కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ బయటే ఉన్నారు. సరే మేము స్టాఫ్ లోపల ఉన్నాము. ఇక్కడ మీటింగ్ అయిపోయి స్వామి ఇటువంటి లోపలికి వచ్చారు. వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ నుండి స్టాఫ్ రూమ్ లోకి దీంట్లోకి వచ్చారు. ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్ లోకి వచ్చారు. అక్కడ నిలుచుకున్నప్పుడు స్వామి దిగినప్పుడు స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు. స్వామి అంటే ఎక్కడున్నారు అన్నారు. గేట్ బయట ఉన్నారు స్వామి. పిలుచుకురాపో అన్నారనమాట. సరే వాళ్ళని పిలుచుకొచ్చాక స్వామి వాళ్ళని లోపల కామన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. నేను లోపలికి వెళ్తే నువ్వెందుకు అన్నారు. స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు కదా స్వామి అంటే నువ్వు నా దానివే కదా అన్నారు. మా చెల్లెలు మా నాన్నగారు మా అమ్మగారు లోపలికి వెళ్లారు. వెళ్ళాక మా చెల్లె సిక్నెస్ ఉండింది అనుకుంటాను. స్వామి వాళ్ళకి చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చి మిగతా పిల్లలందరినీ మీకు పెళ్లిళ్ళు అవన్నీ మీరు చేసుకోండి, ఈ అమ్మాయి నా అమ్మాయి నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే అప్పటికి నేను ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను డిటర్మినేషన్ అనమాట. అది మా నాన్నకు బాధాకరం. అందుకని స్వామికి బృందం ఎంచుకున్నాను అనుకుంటాను వాళ్ళు. నేను పోలే లోపలికి, నన్ను రానివ్వలేదు స్వామి నువ్వెందుకు అన్నారు. అందుకని నేను బయటే ఉండిపోయాను. తర్వాత మా చెల్లెలు స్వామి దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు అమ్మాయి ఏమైంది ఏమని తెలియదు, నాకు తెలీదు, స్వామి ఊళ్ళో పడుకుంది. స్వామి మా అమ్మతో నాన్నగారితో మాట్లాడిన దాదాపు హాఫ్ అన్ అవర్ పైన ఉండి ఉంటుంది. ఆ అమ్మాయి స్వామి ముడిలో తల పెట్టుకుని పడుకొని అనమాట. మా నాన్నగారు లేకపోతే అయ్యో అంటే లేకపోతే వద్దు పండుకొనియండి అన్నారంట. అంత అయినా నిద్ర లేపితే బాగా స్వామి అమ్మాయిని బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి. అఫ్కోర్స్ షీఈస్ నో మోర్ నౌ అనమాట. అట్లాగా అది అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి నాకు ఎలా చెప్పాలో ఆనందం నాకు తెలియటం లేదు. నేను దాగలను లేను అనుకున్నాను. నాకు మోకాళ్ళ నొప్పి ఎక్కువ అనమాట. సరే ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి 2 బస్సులు ఫెయిల్ అయినాయి. టైం చూసుకున్నాను, స్టార్టింగ్ ప్రోగ్రామ్ చూడలేదు కదా అనుకున్నాను. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి పాత జ్ఞాపకాలన్నీ చాలా బాగా గుర్తుకొచ్చాయి. స్వామి వారు స్టేజ్ పైన ఎక్కడ స్పీచెస్ ఇవ్వడము, మేమంతా ఆయన వెనక నడుచుకుంటూ వెళ్లిపోయాడు. స్వామి స్పీడ్గా నడుస్తుంటే ఆయన వెంట నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అవన్నీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చాయి. తర్వాత మా అందరినీ గుర్తుపెట్టుకుని వీళ్ళు ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు, సాయి స్టూడెంట్స్ అంటే ఎగ్జాంపులరీ అండ్ ఎగ్జెంప్షనల్ స్టూడెంట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం కావాలి. మా స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ కూడా చేసుకున్నారు, నాకు చాలా హ్యాపీ అవుతుంది. అదే ట్రెండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. స్వామి వాళ్ళ చేత చేయిస్తారు, ఆయనే వాళ్ళ దగ్గర నుండి నడిపిస్తారు. అంతేనమ్మా.
2: లెక్చరర్ శ్రీమతి పి ఝాన్సీరాణి ఇలా చెప్పారు.
5: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పి ఝాన్సీరాణి. నేను ఇక్కడ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. 77 ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అప్పుడు ఎస్వి యూనివర్సిటీ కింద ఉండేది. అప్పుడు ఎస్వి యూనివర్సిటీ నుంచి అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్వామి ఎంటర్ అయినారు ఇంటర్వ్యూ రూమ్ లోకి. కరెక్ట్ గా నా ఎదురుగా బాలకృష్ణ వాళ్ళు ఉండ్రి, అప్పుడు భగవంతం గారు బాలకృష్ణ అని. వాళ్ల వెనుక నిల్చుకున్నారు స్వామి. నిల్చుకొని నాకు ఇట్లా 2 చేతులు ఇట్లా బ్లెస్ చేస్తే నేను ఇలా చూస్తే నాకు స్వామి హెయిర్ చుట్టూ కూడా మనకు భగవంతుని చుట్టూ ఏ రకంగా వెలుగు కనిపిస్తుందో ఆ రకంగా వెలుగు కనిపించింది. నాకు ఇంతకు ముందు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు స్వామితో. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వెళ్ళి అందరు డివోటీస్తో పాటు బయట కూర్చున్నాను. అప్పుడు స్వామి మళ్ళా నేరుగా నా దగ్గరికి వచ్చి, మీరు కర్నూలు నుంచి వస్తున్నారు కదా అన్నారు. అవును అన్నాను. మీరు వెంటనే సెలెక్ట్ అయినారు, వెంటనే వచ్చి జాయిన్ అయిపోయింది అని చెప్పారు. తర్వాత మేము వెహికల్లో పోయేటప్పుడు మాకు కొన్ని కష్టాలుండేవి. పిల్లలు, చిన్న పిల్లల్ని తీసుకుని ఇంటర్వ్యూకి వచ్చాను. వాళ్ళని ఎవరింట్లో వదిలి వాళ్ళని తీసుకుని వెహికల్లో పోయేటప్పుడు వ్యాన్ పక్కనే నాతోనే స్వామి ఎప్పుడు నాతోనే వచ్చినట్టు ఇల్లు చేరే వరకు నాతోనే ఉన్నారు కర్నూలులో. చేరుతూనే మాకున్న ఒక కష్టం తొలగిపోయింది. అది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. 24 సంవత్సరాలు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన 1 ఇయర్ తర్వాతనే నేను చేరాను హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో. అప్పటి నుంచి చాలా నేను మానసికంగా చాలా వృద్ధి పొందినాను. నాకు స్వామి కంట ఇంట వెంట జంట ఉన్నారు. తర్వాత నేను మళ్ళీ బీఎస్సీ హోమ్ సైన్స్, తర్వాత ఎంఎస్సీ న్యూట్రిషన్ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా ఉన్నాను. ఆ రకంగా నాది నేను అన్ని విధాలా డెవలప్ అయినాను. మా ఫ్యామిలీ కూడా అన్ని విధాలా డెవలప్ అయింది. ఇప్పుడు కూడా నేను స్వామిని నా హృదయంలోనే. నేను రిటైర్ అయినప్పుడు నాకు మా వాళ్ళు ఏదో రింగ్ చేపిస్తాము మెజర్మెంట్ ఇవ్వమంటే కాలేజీ వాళ్ళు వద్దు, నాకు రింగ్ అయితే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాను, అందుకని చిన్న డాలరు చేయిస్తే నేను తల్లి తాలిపొట్టులాగా నా మంగళసూత్రానికి వేసుకుంటానని చెప్పినాను. అదే విధంగా వాళ్ళు చేయించిచ్చారు. ఇప్పటికి కూడా అది నాతోనే ఉన్నది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేను అటెండ్ అవుతున్నాను అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ స్థితిలో ఉన్నాను, స్వామి నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరాం.
1: ఇక ఇంగ్లీష్ లెక్చరర్ రమా పంచుకున్న అనుభవాలను విందాం.
6: ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవంలోని మీరు పాల్గొని ఈ సంవత్సరం ఇక్కడ కళాశాలలో ఉండి మీరు పొందుతున్న ఆనందం ఎలాంటిది?
7: నా పేరు రమాదేవి. ఎంత ఆనందం అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి ఉన్న స్పానింగ్ 40 ఇయర్స్ ఆ పిల్లలందరూ వస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత అందరు రమక్క ఎలా ఉన్నారు ఏంటి, నేను గుర్తున్నానా, నా పేరు విజయలక్ష్మి, లేకపోతే నా పేరు అసుజాత అని నాకు చెప్తారు అందరూ. నాకు బాగా గుర్తు, కొంతమంది గుర్తు, మరికొంతమంది కొంచెం ఆలోచిస్తే ఏ బ్యాచమ్మ అంటే. అలాగే ఎంత ఎంత ఆనందం అంటే నిజంగా నేను నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత అయిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్. మన ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం కూడా ఇంత అదృష్టం. నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. స్వామిది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి ఇక్కడే ఉన్నారు అది మాత్రం నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇలా ఉండి స్వామి దగ్గరే ఉండడానికి. నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది నా లైఫ్. నాకు చాలు, ఎక్కడికి వెళ్ళాలి లేదు, నాకు ఏ లోటు లేదు, నాకు కావాల్సినవన్నీ నాకున్నాయి అంతే.
2: ఇప్పుడు మరొక లెక్చరర్ వెంకటలక్ష్మి గారు ఏం చెప్తారో విందాం.
8: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు వెంకటలక్ష్మి. నేను 1981 నుంచి 86 వరకు స్టూడెంట్ గా పనిచేశాను. తర్వాత 2 ఇయర్స్ అడ్హాక్ పోస్ట్ లో పనిచేశాను. స్వామి ఆ రోజు నేను చదివినప్పుడు ప్రతి సంవత్సరం స్వామి వచ్చేవారు. నాకు స్వామి దగ్గర డాన్స్ చేయాలని చాలా ఇష్టం అనమాట. మొత్తం నాకు అవకాశం రాలేదు. నేను కొన్ని డాన్స్ తెలుసు కూడా మాకు టీచర్ మాకు సెలెక్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. మాత్రం ఒకసారి ఏమైందంటే స్వామి అనుకోకుండా నేను క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్ లో నేను పాల్గొన్నాను. నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఉన్న హేమలత మేడం ఈ అమ్మాయికి స్వామి వచ్చినప్పుడు డాన్స్ సెలెక్ట్ చేయలేదని చెప్పారన్నమాట. అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నా తక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి 6th బర్త్డేకి పుట్టపతిలో జంతువు నామ నర జన్మ దుర్లభం అని ఒక నాటక ప్రదర్శించిన అయింది. అప్పుడు ఏంటంటే నాకు కూడా మంచి రోల్ వచ్చింది. అప్పుడు స్వామి వెనక్కొచ్చి మాకందరూ చూసి బ్లెస్ చేశారు. స్వామి ప్రతి సంవత్సరం ఆంధ్రపూచినప్పుడు ఒక చెప్పలేని అనుభూతి, అది మర్చిపోలేము ఈజీగా. ఏమైందంటే ఒకసారి మొత్తం హాస్టల్ కిచెన్ వెన్ వైపు రోడ్ సమ్ లేకున్నాం. నేను క్లినిక్ కౌంటర్ లో ఉన్నానమాట. నేను చెప్పాను మేడంకి, మేడం రోడ్ సమ్ లేదు, స్వామి గారి వెనక నుంచి వస్తే స్వామికి ఇబ్బంది అవుతుంది అని చెప్పాను అనమాట. తర్వాత మేడం చెప్పే జయ మేడం చెప్పారు ఏంటంటే, ఏ స్వామికి నేను ముందు నుంచి ముందు తీసుకొస్తాం, ముందే గేట్ పండు వస్తాము, ఎందుకు స్వామికి వెనక నుంచి తాడడానికి ఛాన్సే లేదు, వీల్ బింగ్ ఫ్రంట్ అమ్మా అని చెప్పారు అనమాట. సో ఐ సో నో నో మేడం, సపోజ్ స్వామి కమ్స్ బిన్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ వే స్వామి విల్ కమ్, డోంట్ వరీ విల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ షీ సెడ్ లైక్ దాట్. బట్ వాట్ హ్యాపన్ వాజ్ బట్ ఐ టుక్ మై స్టూడెంట్స్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్, ఒక రిపేర్ చేసామాట, ఏదో చిన్నగా విసికేసి రాలేసి ఏదో ఒక రిపేర్ చేసాం. స్వామి ఒక అడగని వెనక నుంచి వస్తే స్వామికి బాధ కలగకూడదు అని. తదేమైందంటే అనుకోకుండా స్వామి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నుంచి వెన్నగేట్ నుంచి వచ్చారన్నమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తదా ఎక్కువ ఉండే ఎక్కువ వచ్చిన ఒక భావం ఉంటే స్వామి కష్టం అవుతుందేమో, స్వామి వస్తారేమో అనుకుని అది రోడ్డు రిపేర్ చేశాం కదా స్వామికి, దానికి ఒక ఫలితంగా నేను ఉన్నాను, నేను గమనించాను మీకు ఫీలింగ్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఫ్రంట్ లో కూడా బాగా క్లీన్ చేశామన్నమాట. పొద్దున్నేగానే ఎక్కడ సమంగా ఉందా లేదా అని చూసానమాట. చూస్తే ఒక ఎక్కడో ఒక కాగితం పడింది, అయ్యో ఒక స్వామికి వస్తే బాగోదు కదని పరిగెత్తే కాగితం తీసాను. అంతా క్లీన్ గా ఉంది. వెళ్ళినప్పుడు స్వామి ముందుకు ఎట్టు వచ్చారు, చూసి అంతా చూసి అబ్బా ఎక్కడ కూడా అట్టుకెళ్ళదు, అంతా చాలా క్లీన్ గా ఉందని చెప్పారన్నమాట. నాకు అనిపింది ఏంటంటే స్వామి అంత హృదయ నివాసి, మనకి రిఫ్లెక్షన్ రిసౌండ్ రియాక్షన్ గా ఎప్పుడు స్వామి ఉంటారు. తర్వాత ఇంకోసారి కూడా స్వామి 64th సెలబ్రేషన్ ఇక్కడ క్యాంప్ లో చేసాము. ఏదో మనసు బాధ ఉన్నమాట. తాతము స్వామి ఇంత క్రౌడ్ లా చూస్తారో లేదని మాత్రం స్వామి ఇలాగనే తల ఉంచుకొని ఇలా దండం పెట్టుకున్నారు. స్వామి ఇలాగా ఒక ప్రశ్న తెచ్చామట, స్వామి బండి మీద ఉన్నారు అలాగా. అప్పుడేమో స్వామి నాకు తీవ్రంగా నవ్వు చూసారన్నమాట. నేను తల ఉంచుకున్నా స్టూడెంట్ పక్కన చెప్పారు, వెంకట్ వెంకట్ స్వామి నేను నీ వైపు చూస్తున్నారు, బ్లెస్డ్ చూడు చూడు అన్నమాట. అప్పుడు నాకు అనిపి మనం మన మనసులో ఎంత ఫీల్ అవుతాం, స్వామి కూడా అలాగే రియాక్ట్ అవుతారు మనకి. ఇంకోసారి ఏమిటంటే స్వామి కొత్త డైనింగ్ హాల్ ఇండాగ్రేషన్ కి వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాము, అది వైకుంఠ కదా స్వామి వచ్చారన్నమాట. వచ్చి స్వామి ఏం చెప్పారంటే ఇంకే వైకుంఠము, నేను ఉన్నప్పుడు మీరందరికీ భోజనం చేసిన ఇదే వైకుంఠము, ఇంక వైకుంఠం ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజున నేనున్నాను మీరున్నారు, మీరందరూ కలిసి భోజనం చేస్తున్నారు, ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామికి చెప్తే అదక అవును కదా, మనకి తెలియదు అసలు స్వామి మందుకున్నట్టు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మాత్రం ఇది చెప్పలేని అనుభూతి ఒక మనసులో అలాగే తీవ్రంగా ఉండిపోయింది. తర్వాత ఇవాళ మాకు అనిపించింది, ఇవాళ గోల్డెన్ జూబ్లీకి స్వామి వచ్చినప్పుడు మేము ఇలాగే చాలా హడబడి పడి పనిచేసేవారన్నమాట. కల్చరల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అందరూ చాలా నేను చాలా హడబడి పనిచేసేవారన్నమాట. ఈసారి కూడా స్వామి నిజం వచ్చినట్టే, స్వామి వచ్చినప్పుడు ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ అస్ అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ పుట్ అప్ కల్చరల్ ప్రోగ్రామ్ గానీ క్లీనింగ్ గానీ డెకరేషన్ గానీ అందరూ వాళ్ళ ఏరియాలో చాలా కష్టపడి పనిచేసారు. స్వామి వచ్చినట్టు అనిపిస్తుంది, స్వామి స్వయంగా వచ్చినట్టు ఒక ఫీల్ మాకు వచ్చింది ఇవాళ. సాయిరాం.
1: కళాశాలలో చదువు పూర్తయిన నాటి నుండి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భవానీదేవి సాయి ప్రియల్ని పలకరిద్దాం.
9: ఓం శ్రీ సాయిరాం. నేను భవానీదేవి. నేను 1980లో స్వామి కాలేజ్ కి వచ్చాను. అక్కడ బిఏ ఎంఏ రెండు చేశాను. నేను 5 సంవత్సరాలు మాత్రం నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే స్వామి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇచ్చి నాకు హాస్టల్ ఫీజు స్వామే కట్టేవారు, ఇంకా కాలేజ్ ఫీజు కూడా స్వామే కట్టేవారు. అప్పుడు నేను వేరే మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ అంతగా రాలేదు. అప్పుడు స్వామి దయతో నేను స్వామికి లెటర్స్ ఇచ్చేదాన్ని. స్వామి నాకు అంతగా ఇంగ్లీష్ రాదు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నుంచి చదువుకోలేదు స్వామి అని నేను అలాగా స్వామికి ఉత్తరాలు రాసేదాన్ని. కానీ స్వామి అట్లాగా సైలెంట్ గా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ నేను బాగా కోపాప్ అయిపోయాను. ఇంకా స్వామి దయమూలన నేను బాగా మంచి మార్కులతో మంచి గ్రేట్ ఓ గ్రేడ్ కూడా తెచ్చుకొని నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నేను స్వామి ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా కృతజ్ఞత స్వామికి అర్పించడానికి. స్వామి నువ్వు మాకు ఎంత చేశారు, మీరు మాకు ఎప్పుడు మేము మర్చిపోలేము స్వామి. ఎవరి ప్రేమైనా మర్చిపోతాం కానీ మీ ప్రేమ మాత్రం మర్చిపోలేము స్వామి. ఏ జన్మ అయినా సరే మీ కాలేజీలో వచ్చి చదువుకోవాలని కోరుతున్నాను స్వామి. సాయిరాం.
10: సాయిరాం, నా పేరు సాయి ప్రియా. నేను 1975-78 బ్యాచ్ లో స్వామి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు స్వామికి. అంతేకాకుండా స్వామి తన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు అనే సత్యం తను ప్రకటించడము నా జీవితంలో సత్యమైందని మీకు చెప్పే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి స్వామి కాలేజ్కి వచ్చారండి. అప్పుడు స్వామి ఫుడ్ కమిటీలో మ్యామ్స్ కి సహాయం చేయడానికి మేమందరం ఏదో మెంబర్స్ గా ఉన్నాము. అంత చేసిన తర్వాత ఈ మెంబర్స్ కూడా స్వామి నమస్కారం ఇస్తున్నారు. ఆ సమయంలో మా కుటుంబం గురించి, అన్నయ్య గురించి, తమ్ముడు గురించి, అందరి గురించి స్వామి. అప్పుడే నాకు స్వామితో పరిచయం ముఖాముఖిగా. తర్వాత అంటే నాన్నగారు భక్తులైనా కూడా వస్తూ ఉండేవాళ్లం, కానీ స్వామి నాతో మాట్లాడటం, నేను స్వామిని అడగటం అది ఫస్ట్ టైం కనుక చాలా అద్భుతంగా తోచింది. స్వామి తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు కదా, అన్నయ్య వస్తాడు, అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి అన్నీ చెప్పారు. అట్లాగే ఇంకొకసారి పర్తిలో ఇల్లు కొనుక్కొని ఉన్నప్పుడు గృహప్రవేశం సమయంలో నాన్నగారు తమ్ముడు వాళ్ళందరూ స్వామి రావాలి, స్వామి ఇంటికి రావాలి స్వామి అంటే తెలుసు, బస్ స్టాండ్ వెనకాల కొన్నారు కదా నాకు తెలుసు అని చెప్పి ఆశీర్వదించారు. అట్లాగే మేము ఆ సమయంలో భజన చేస్తుంటే ఇంట్లో అఖండంగా షిరిడీ బాబా ఫోటోలోంచి విభూతి వర్షించింది. ఈ రకంగా స్వామి సదా మాతోటి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. అదే అందరికీ కూడా వర్తిస్తుంది. స్వామి భగవంతుడు మనందరినీ తలుచుకుంటే సాయి అంటే ఓయి అని పలికేటువంటి స్వామి మనతో ఉన్నారు. సాయిరామ్, నేను ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా కాలేజీలోకి అడుగు పెట్టడం, ఇదంతా ఆ మధుర స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రేడియో సాయి వారందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరామ్ అండి.
11: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: హైదరాబాద్ లో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరొక ఓల్డ్ స్టూడెంట్ శ్రీమతి కస్తూరి పద్మజ గారు.
12: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కస్తూరి పద్మజ. నేను 89-92 బీకాం చదువుకున్న అనంతపూర్ క్యాంపస్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. నేను 92లో పాస్ అవుట్ అయినప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్ గా ఉండేదాన్ని. స్వామి నన్ను పాస్ అవుట్ అయ్యాక దర్శన్ గ్రౌండ్ లో ఒకరోజు మాట్లాడుతూ వేరే టీచర్స్ తో మన అమ్మాయి డాక్టర్ డాక్టర్ అన్నారు. నాకు చాలా బాధపడ్డాను, ఇంత యావరేజ్ స్టూడెంట్ స్వామిలా అన్నారేంటి అని. బట్ 20 ఇయర్స్ లేటర్ టుడే ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టాట్ 18 ఇయర్స్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ స్వామీస్ గ్రేస్. నేను పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఆర్ ఏరియాలో చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ బీన్ స్వామీస్ గ్రేస్. ఆయన లేకుండా ఏ క్షణం లేము. ఈరోజు క్యాంపస్ కు వస్తే చాలా హ్యాపీగా ఉంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ టు ఆల్ మై సిస్టర్స్ హూ హ్యావ్ కమ్ అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ కమ్ ఆల్సో. ఇది చాలా వండర్ఫుల్ మెమరీ మనకి, ఎందుకంటే స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకునే ఎంత అదృష్టం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సాయిరామ్.
1: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన శ్రీమతి సరస్వతి స్వామి ఆదర్శాలను తమ స్కూల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
13: నా పేరు సరస్వతి. నేను 1983-88 బ్యాచ్, 5 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఇక్కడికి చాలా కోరికతోనే వచ్చాను. ఎంత కోరిక అంటే ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయేదాన్ని. అందరూ హోమ్ సిక్ ఫీల్ అయ్యేవారు, కానీ నేనే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి ఒక అక్కలాగా అట్లా ఉండేది. అయితే జూనియర్ ఇంటర్లో మా సీనియర్స్ కూడా అలాగే ఒక సొంత చెల్లెలాగా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ అంతా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంటర్లో ప్రతిసారి పత్తికి వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతి, ఎప్పుడు వెళ్దాము అన్నట్టుండేది. ఇంకా డిగ్రీలో వస్తానో రానో అనుకొని చాలా బాధపడుతూ వెళ్ళాను. అయితే 3 డేస్ అన్నం తినకుండా ఉండి, ఎందుకంటే నాన్న లేరు, అమ్మ నేను చదివించను అని చెప్తే మా పెద్దనాన్న మా మామయ్య వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళే 5 ఇయర్స్ చదివించారు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అయితే స్వామి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి ఎలా చేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను బంగారు అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హై స్కూల్కి హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ జాబ్, కానీ ఇదంతా స్వామి వల్లనే అనిపిస్తుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నదాన్ని కాదు, నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే నాకు మ్యారేజ్ సెట్ అయింది. పట్టు వస్త్రాలు అన్ని తీసుకొని వచ్చాము నేను మా పెద్దమ్మ. స్వామి ఆశీర్వదించి బ్లెస్ చేసి మంచిది బంగారు అని వెడ్డింగ్ కార్డు తీసుకున్నారు. అయితే ఒక 3 డేస్ తర్వాత నా వెడ్డింగ్ ఉండింది 2000లో. అది ఎంత వర్షాలంటే మొత్తం అన్ని నా ఫంక్షనల్ కూడా మునిగిపోయింది, సగం మునిగిపోయింది. పెళ్లి అవుతుందో కాదో అనుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ అవ్వాల్సిన పెళ్లి సాయంత్రం 7:00 అయింది. అది కూడా చిన్న ఫంక్షనల్ వేరే దొరికింది. దాంట్లో కూడా చాలా అతి కష్టం మీద అయింది. అయితే అది ఒక మిరకిల్ నా జీవితంలో. పెళ్లి ఎక్కడ అయిపోతుందో అనుకున్నాను. స్వామి బ్లెస్ చేశారు కాబట్టి, వెడ్డింగ్ కార్డు తీసుకుని మంచిది బంగారు అన్నారు కాబట్టి నా పెళ్లి సక్సెస్ఫుల్ గా అయింది. అది ఇంకా నాకు మా అమ్మ లేదు కాబట్టి, అంటే నా పెళ్ళప్పటికి అమ్మ లేదు, కానీ ఇప్పుడు మా అత్తయ్య మా అమ్మ కన్నా ఎక్కువ, మా అమ్మ ఉన్నా కానీ చేసేది కాదేమో, అంత మంచి అత్తయ్య దొరికింది. మా హస్బెండ్ మా ఆడబిడ్డలు అందరు కూడా ఒక స్వామి డివోటీస్ కాకున్నా గాని వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇంకొక అమ్మలేని లోటు తీర్చారు. అది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే స్వామి నేను చూసుకుంటాను బంగారు నీ పిల్లల్ని అన్నారు. మా అమ్మకి ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుతుందా, నాకు అప్పుడే మా అమ్మ చనిపోయింది అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు కూడా నేను ఇలా ఉన్నాను అంటే స్వామి నా ప్రతి నిమిషం నా ఇట్లా నేను మర్చిపోలేను. కళ్ళు తెరిస్తే స్వామి, నేను ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చేయట్లేదు, కానీ నా స్కూల్లో హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో నేను గ్రూప్స్ తయారు చేసి సత్య ధర్మ శాంతి ప్రేమ మా గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అలా చేసి మార్చ్ పాస్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని మనసులో స్వామి ఉంచుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ గా నేను చేస్తున్నాను. నేను సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఏం చేయట్లేదు. కాకపోతే ప్రతి యాక్టివిటీ అందులో స్వామి వాల్యూస్ ఉంటాయి, హ్యూమన్ వాల్యూస్, అదొక్కటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకేమన్నా యాక్టివిటీ, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఈ ఆర్గనైజేషన్ కి 50 ఇయర్స్, అది కోఇన్సిడెన్స్ గా అయింది. ఇంకా మన ఆశయాలన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇవన్నీ కూడా ఆశయాలన్నీ మా స్కూల్ పిల్లల ద్వారా అందరికి తెలియజేస్తాను అనుకుంటున్నాను. అందరికీ గోల్డెన్ జూబ్లీ గ్రీటింగ్స్. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మా అమ్మవారింటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందరినీ కలుసుకోవడం, స్వామి ఫోటో చూడగానే కళ్ళెంబ నీళ్లు తిరుగుతున్నాయి. మా డైనింగ్ హాల్, మా రూమ్స్ ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి దొరకదేమో ప్రపంచంలో కూడా అనుకుంటున్నాను నేను. చాలా అందరికి బెస్ట్ విషెస్.
2: శ్రీమతి పల్లవి గారు.
14: సాయిరామ్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చానో నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. యూ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. బట్ స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను జయమామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, రక్షంతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ తుమి వచ్చి అక్షంతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక మీద వేశారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటే స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమా కదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సి చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటైపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాప ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుప్రతికి అవెస్ట్ 9D4D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్ లో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం. ఆ అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వి హావ్ టు గో టు హాస్పిటల్. అక్కడ వెళ్ళండి ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వి వెంట్ అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదల్ లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీ వర్ బోత్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూసారు, ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్ ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్. అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ ఇట్. సాయిరామ్.
1: శ్రీమతి ఉషా చెరువురి.
15: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అయ్యల సోమయాజుల. ఇప్పుడు నేను ఉషా చెరువురి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను 1996 నుంచి 1999 దాకా అనంతపూర్లో బీఎస్సీ జువాలజీ ఆనర్స్ చదివాను. నాకు స్వామితో ఉన్న బోల్డ్ అన్ని అనుభవాలు ఉన్నాయి. మొదలు పెడితే నా అడ్మిట్ కార్డ్ పోయిన దగ్గర నుంచి స్వామి నన్ను అది దొరకకుండా సీట్ రావడం దాకా, అక్కడి నుంచి స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకున్న దాకా అన్ని మధురమైన అనుభవాలే. స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకోవడం అందరికన్నా మధురమైన అనుభవం నాది. ఇంకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఒక పజిల్. స్వామి అన్ని చక్కగా ఫిట్ చేశారు. వెనక్కి చూస్తే అనిపిస్తుంది చాలా సార్లు, అయ్యో స్వామి ఇవి హార్డ్ టైమ్స్, ఇవి చాలా హార్డ్ టైమ్స్. బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ అనిపిస్తాయి, స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. కానీ అనిపించట్లేదు నేను 1 ఏళ్ళ తర్వాత వచ్చాను అని. ఎలా అనిపించింది అంటే నాకు నా రూమ్ 33 నుంచి నేను ఆడిటోరియంకి ఇవాళే ఇప్పుడే వచ్చానని ఫీలింగ్ వచ్చింది. టీచర్స్ మారలేదు, ప్రొఫెసర్స్ ఎవరు మారలేదు, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. ఐ థింక్ అదే ఒక ఫీలింగ్ అనంతపూర్లో, ఏంటంటే ఏమీ మారదు, ఎప్పుడు ఏమీ మారదు, ఇట్స్ ఎవర్ గ్రీన్ అన్ని అనమాట. సాయిరామ్.
2: హుబ్లీకి చెందిన పూర్వ విద్యార్థిని శ్రీమతి సంధ్యా ప్రేమ్ శంకర్ స్వామి మాతృభాషలోనే మాట్లాడాలనే పట్టుదలతో తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విందామా.
16: సరామ్. మీ పేరు సంధ్యా ప్రేమ్ శంకర్. నేను హుబ్లీ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఈ ఫంక్షన్ కి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1990-93 బ్యాచ్ నల్లి నేను చదువు. నేను ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తున్నాను. అంత హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేసలికే మాకు వర్డ్స్ లేదు. మాకు తెలుగును అట్లా వస్తులేదు, అందుకే నేను బట్లర్ తెలుగు మాట్లాడుతున్నారు. మళ్ళీ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ కాలేజ్ నల్లి అడ్మిషన్ గాట్ ఇట్ అంతే ఓ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మళ్ళీ నేను ఫ్రెండ్ మాలిని అంత చెప్పి ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్వామి దగ్గర వెళ్ళినారు. అప్పుడు స్వామి ఇతర లెటర్ ఇచ్చి నేను, సో నేను రాసినది ననుగు మళ్ళీ మాలినికు కావాలి, సీట్ కావాలి అంతే. నేను వాళ్ళ దగ్గర చెప్పలేదు, వాళ్ళు అట్లే రాసినారు ననుగు మళ్ళీ సంధ్యకు కావాలి అంతే. మళ్ళీ స్వామి తీసుకున్నారు ఇద్దరుదు లెటరు. మళ్ళీ రిజల్ట్ వచ్చినారు, నేను ఎంపీసీ రాసి నేను, వాళ్ళు ఎంపీసీ. 10 o'clock రిజల్ట్ వచ్చింది. అప్పుడు చూడాలి, ఎందుకంటే నా పేరు లేదు అక్కడ. అంతా క్రై చేసింది నేను, ఎందుకంటే మా పేరే లేదు, మాలిని పేరు వచ్చింది. మాలిని ఎందుకంటే సంధ్యకి రాలేదు కదా, అందుకే వాళ్ళు క్రై చేసిన. అప్పుడు ఎవరో స్వామి పంపించిన తర్వాత ఒక వాలంటీర్ వచ్చినారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని. అప్పుడు నేను చెప్పిన లేదు, నేను రాసినది మళ్ళీ నన్ను రాలేదు అంత చెప్పి నేను. తర్వాత వాళ్ళు చెప్పిన ఎందుకే రాసిన ఎంపీసీ రాసి లేదమ్మా అక్కడే రిజల్ట్స్ ఉంది అక్కడ వెళ్ళి చూడండి అంత. మళ్ళీ నేను వేరే అక్కడ వెళ్ళి చూసినది బీసీ రిజినల్లీ నేను పేరు లాస్ట్ ఉంది. మళ్ళీ మాకి బాగా ఖుషి అయిపోయింది ఎక్కడెప్పుడు అట్లాస్ట్ ఈ ఇద్దరులకే సిక్త్ అంతే అడ్మిషన్ అయిపోయింది కదా అంతే బాగా ఖుషి అయిపోయింది. తర్వాత స్కూల్ అడ్మిషన్ అయిపోయింది మళ్ళీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయిగీత వాళ్ళ కూతురు వాళ్ళు ఓకే చెప్పినారు స్వామి లాట్స్ తీసుకున్నారు కదా అప్పుడు నన్ పేరు చూసి బీజెడ్సినల్లి లాస్ట్ స్వామి సెలెక్ట్ చేసి రాసినారు అంతే. అది చెప్పిన తర్వాత మాకు అంత ఖుషి అంతే ఖుషి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ సో దాట్ మచ్ హ్యాపీనెస్ ఐ ఫెల్ట్ సో దిస్ ఇస్ మై ఐ కెన్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అంతే. అందరూ బాగా ఖుషిగా ఉన్నారు మా క్లాస్మేట్స్ మా బ్యాచ్ మేట్స్ అందరూ వచ్చినారు ఖుషి అంతే ఖుషి కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ సాయిరామ్ థ్యాంక్ యూ.
1: స్వామి ఆధ్వర్యంలో వివాహం జరిగిన శ్రీమతి ప్రశాంతి బుడ్డిగా ఇలా అన్నారు.
17: సాయిరామ్ సిస్టర్స్ నా పేరు ప్రశాంతి బుడ్డిగా నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను స్వామి అనంతపూర్ క్యాంపస్ లో 1995 నుంచి 2000 వరకు చదివాను బీఎస్సీ హోమ్ సైన్స్ ఇంకా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే స్వామి అప్పుడు మాస్ మ్యారేజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ మాస్ మ్యారేజెస్ స్వామి 2000 లో మన అలుమ్నై పిల్లలే కండక్ట్ చేశారు. అప్పుడు సాయిల మ్యామ్ ఇన్ఛార్జ్ అండ్ రాజేశ్వరి పటేల్ మేడం వాళ్ళు అడిగారు స్వామి ఇన్ కేస్ ఎవరన్నా పెళ్లి నిశ్చయమై ఉంటే మీ దగ్గర చేయించుకోవచ్చా అంటే స్వామి తప్పకుండా అన్నారు. అప్పుడు అది ఒక నా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మా పేరెంట్స్ తో నేను మాట్లాడి మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో నేను 4 స్టూడెంట్స్ కి స్వామి ముందు పెళ్లి అయింది ఆ మాస్ మ్యారేజెస్ లో. నాకు కూడా ఆ టైంలో చాలా తో థీసిస్ అవన్నీ ఉన్నా స్వామి ఎట్లా ప్లాన్ చేశారంటే నేను అన్ని ముందే సబ్మిట్ చేసి ఆ టైంకి అంతా రెడీగా ఉండేలాగా స్వామి నన్ను రెడీగా చేశారు. అండ్ ఆ మాస్ మ్యారేజెస్ లో పెళ్లి అవడం అనేది అది నాకు లైఫ్ లాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మా అత్తగారికి పెరాలసిస్ ఉండింది నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎప్పుడు నేను ముందు పెళ్లికి ముందు చదివేటప్పుడు స్వామికి లెటర్ ఇస్తున్నప్పుడు స్వామి అనేవాళ్ళు లెటర్ నహి ఇన్విటేషన్ దో అని హిందీలో. ఎన్ని 3 సార్లు అట్లా ప్రయత్నించినా ప్రతిసారి స్వామి అదే మాట లెటర్ నహి ఇన్విటేషన్ దో అని. అది నాకు అర్థం కాలేదు అప్పుడు మేబీ అదేమో ఇండికేషన్ ఏమో స్వామి నాకు పెళ్లి చేస్తారని. ఇంకొకటి పెళ్లి రోజు మా మదరిన్లో అసలు నడిచే పరిస్థితి లేదు వాకర్తో నడిచేవాళ్ళు. కానీ స్వామి వచ్చే టైంకి మేము ఆమెను కింద కూర్చోపెట్టేస్తాము ఎందుకంటే మనకి మళ్ళీ చేయర్ అంతా ఎందుకని. కానీ స్వామి పర్టికులర్ గా నన్ను అడిగారు కింద కూర్చోగలుగుతుందా అని. అప్పుడు అడిగితే ఆవిడ కూడా నేను కూర్చోలేనని స్వామి ముందే చెప్పారు కుల్వంత్ హాల్లో. వెంటనే స్వామి చేయర్ తెప్పించి నేను ఆవిడని కూర్చోబెట్టి కొంగు కప్పితే మళ్ళీ బ్లెస్ చేశారు స్టేజ్ పై నుంచి. ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో కొంచెం ముందు టైంలోనే స్వామి మా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆవిడకిచ్చారు. ఇంకోటి ఏంటంటే స్వామి ఎప్పుడైనా విభూతి ఇస్తే అది ఆ మనిషికే అని అర్థం ఎవరికైతే ఇస్తారో. ఇంకోటి నాకు తర్వాత లేట్ గా తెలిసింది ఏంటంటే ఆవిడ యాక్చువల్ గా ఆ ఇయర్ లోనే చనిపోవాలి అంత తీవ్రంగా ఉంది ఆవిడ డిసీజ్ అనేది. కానీ స్వామి 2000 ఫిబ్రవరి 29 ఆవిడకి విభూతి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 7 ఇయర్స్ తర్వాత ఆవిడ చనిపోయారు. సో విభూతి ఇచ్చినప్పుడు ఆ స్వామి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ మేబీ తన పిల్ల ఇంటికి రాగానే ఒక అత్తగారిని పోయిందన్న మాట తన అమ్మాయికి రాకూడదని కూడా ఇచ్చారని ప్లస్ ఆమెకున్న కష్టం కూడా పోవాలని కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది యాక్చువల్ గా. ప్లస్ పెళ్లి అప్పుడు కూడా మనకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మాకు. సో స్వామి నా దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇమీడియట్ గా అమ్మో అంత వద్దు చాలా కొంచెం తీసుకోని చూపించారు చేత్తో ఎంత చిన్న గోళిక ఎంత అంత సైజ్ చాలు అందరికీ అదే చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరకు వచ్చి చెప్పారు. తర్వాత గర్ల్స్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇంకోటి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను అనంతపూర్ క్యాంపస్ వాళ్ళతో కూర్చున్నాను జయమా మేడం పక్కన. స్వామి రాగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు జయమా మేడం అన్నారు స్వామి ఈ అమ్మాయికి పొద్దున పెళ్లి అయింది అని. స్వామి అడిగారు మీ భర్త పేరు ఏమిటి అని. నేను రాధాకృష్ణ అంటే స్వామి తెలుసు స్వామికి వినిపించింది కావాలని నవ్వుతూ ఏంటి అని మరి రెండోసారి అడిగారు. మళ్ళీ చెప్పాను స్వామి రాధాకృష్ణ అని. స్వామి అందరి వైపు చూస్తూ నవ్వుతూ విఐపీస్ ఎస్పెషల్లీ వైపు చూస్తూ ఏంటి పొద్దున పెళ్లి అయిపోతే భర్త అయిపోతాడా అని గట్టిగా నవ్వారు. అది కూడా నాకు చాలా చాలా లైఫ్ లాంగ్ ఇన్ఫాక్ట్ గుర్తుంటుంది ఈ విషయము. సో ఇది ఆ తర్వాత నుంచి ప్రతిసారి స్వామి ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ తర్వాత కూడా నాకు నేను ఏమీ స్వామితో మాట్లాడినా ఒక స్వామి కాకుండా ఒక అమ్మతో మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడతాను అని నేను అడిగిన దానికి నాకు సమాధానం కరెక్ట్ గా స్వామి ఇస్తారు. ఎస్ అంటే ఎస్ నో అంటే నో అది స్వామి ద్వారా నాకు ప్రతిరోజు లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడికి అనంతపూర్ క్యాంపస్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మళ్ళీ ఇంకోసారి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇంకో కోర్స్ చేయాలి అంత ఆనందంగా ఉంది. ప్లస్ ఇది ఒక మాకు మంచి ఆపర్చునిటీ. సో నేను మళ్ళీ 21st కూడా అప్పుడు పుట్టపర్తిలోకి వచ్చి అక్కడ కూడా చాలా రోజు అదే 2 డేస్ ఉందామని అనుకుంటున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ.
2: వీళ్ళందరి అనుభవాలు అనుభూతులు వింటూ ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా స్వప్న.
1: నిజం లలిత.
2: సరే, ఇప్పుడు మళ్లీ మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. పూర్వ ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన కొన్ని విశేషాలున్నాయి స్వప్న. ముందుగా ఆనాడు ప్రదర్శించిన ఆర్ బిలవ్డ్ సద్గురు సాయి నాటకం గురించి తెలుసుకుందాం. నీకు ఒక విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 ఏళ్ల క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు. కాని ఎందుకో అది ప్రదర్శనకు నోచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటక రచయిత ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఏమన్నారో విందామా?
1: తప్పకుండా.
0: డ్రామా చేసి డాన్స్ చేసి మేము మళ్ళీ వేరే ఐటమ్స్ వేరే ప్రోగ్రామ్స్ 22nd జులై ప్రశాంత నిలయంలో చేస్తాం. అప్పుడు ఈ డ్రామా నేను అనుకున్నాను, ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్ మోర్ దాన్ 15 ఇయర్స్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ నేను రాశాను అని. షిర్డీ సాయిబాబా గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి స్వామికి ఆ స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చాను. స్వామికి తెలుసు మేము రెడీ. యాక్చువల్లీ ఎప్పుడైనా స్వామి చెప్పుంటే మేము వెంటనే ఆ డ్రామా ఇనాక్ట్ చేయొచ్చు, అంతవరకు మాకు ప్రిపరేషన్ ఉండేది. కానీ సడన్ గా స్వామి ఆ 25 డిసెంబర్ ప్రోగ్రామ్ వద్దు అని, కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వద్దు అని, మేము అట్లా చాలా నిరాశ అయిపోయింది అప్పుడు. సో ఒక పక్క పెట్టేశాను ఆ స్క్రిప్ట్, ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేసుకోవచ్చంటే ఒక నిరంజన మేడం చెప్పినారు, మంచి డ్రామా చేయొచ్చు కదా, మీరు బాగా ముందు చేసినారు కదా. అప్పుడు నా సిస్టర్ నాకు గుర్తు చేసింది, అప్పుడు నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నువ్వు ఆ స్క్రిప్ట్ రాసినావు కదా, ఎక్కడుంది అది? సో నాకు తెలియదు ఎక్కడుంది, నేను ఎక్కడ పెట్టానని నా ఫైల్లో చూస్తే దొరకలేదు. మళ్ళీ తర్వాత నేను ఆ మెయిన్ క్యారెక్టర్ షిడి బాబా క్యారెక్టర్ అమ్మాయికి కాంటాక్ట్ చేశాను వేరే వాళ్ళ ద్వారా, అట్లా ఫోన్ నంబర్ తీసి. తన దగ్గర రఫ్ స్క్రిప్ట్ ఉండింది, అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ అట్లా ఉండింది. కానీ అది చూస్తే నాకు జెరాక్స్ కాపీ చేసి నాకు పంపించింది. కానీ నాకు నచ్చలేదు, ఎందుకంటే అది ఫుల్ డీటెయిల్స్ లేదు, కొన్ని తనకి రిలేటెడ్ స్క్రిప్ట్ ఉంది. సరే, దెన్ మళ్ళీ మేము పుట్టపర్తి వెళ్తే అప్పుడు బై ఛాన్స్ అక్కడ ఒక కబర్డ్ లో మేము చూస్తూ అక్కడ ఒక సెల్ఫిన్ కవర్ లో స్వామికి ఇచ్చేది అది గ్రీన్ ఇంక్ తో నేను ప్రింట్ చేసుకుని అది రెడీ చేశాను స్వామికి ఆఫర్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఒక కాపీ స్వామికి ఇచ్చేసాను స్వామి చేతిలోనే. కానీ ఇది మళ్ళీ ఆ ఒకేజన్ లో డ్రామా చేసినప్పుడు మీరు ఇంకొక కాపీ కూడా గ్రీన్ ఇంక్ తో ప్రింట్ చేసి పెట్టాను, ఆ స్క్రిప్ట్ దొరికింది. సో దెన్ నేను అనుకున్నాను, ఓకే స్వామికి ఆ ప్లే కావాలా, ఈ అవసరం కోసమే స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ 50th ఇయర్ సెలబ్రేషన్స్ కి. ఎందుకంటే ఆ ప్లే ఎండింగ్ లోనే షిడి బాబా సమాధి గురించి మెన్షన్ ఉంది. సో ఓకే స్వామికి ఇది ఈ ప్లే ఇష్టమని, అప్పుడు కూడా స్వామికి ఇష్టమే కానీ ఇనాక్ట్ చేయండి అని మాకు క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసినాం.
1: లలిత, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, అప్పుడు షిర్డీ బాబా నాటకం వేయాలనుకున్నప్పుడు బాబా పాత్రకు ఎంపికైన లతా శర్మ ఆ రోజుల్లో అనంతపురం కళాశాలలో చదువుకునేవారు. ఇప్పుడు ఆమె పూర్వ విద్యార్థిని. చిత్రంగా ఆవిడే మళ్ళా ఇన్నాళ్లకు లతా శర్మ గారే అదే పాత్రను పోషించడం విశేషం.
2: అవునా?
1: అందుకోసం ఆమె డార్జిలింగ్ నుంచి 2 వారాల ముందుగానే అనంతపురం వచ్చి శ్రద్దగా రిహార్సల్స్ లోని పార్టిసిపేట్ చేశారు. నాటక ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆవిడ ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆవిడ తెలుగు మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చెప్పిన విషయం యొక్క అనువాదాన్ని మనం విందాం.
18: సాయిరామ్, మై నేమ్ ఇస్ లతా శర్మ ఫ్రమ్ డార్జిలింగ్. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అనంతపూర్ కాలేజ్, పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1993, అండ్ టుడే ఫర్ గోల్డెన్ జూబ్లీ We've enacted a play, Sadhguru Sai. So there I had enacted as a role of Shirdi Baba. And actually this program was composed by our madam, the director ma'am, Rajeshwari Patel ma'am. And we were supposed to have this drama 10 years back before as a messenger, but we could not put it, but Swami had already blessed it. So maybe Swami had kept this drama for this day, for this special day. So today we were all like we felt the presence of Bhagwan in our college. And I was supposed to be the same character earlier 10 years before. So today the drama got over and we are all excited because we all felt Swami's presence here. I'm really happy to have all my sisters present here today.
19: Om Shri Sai Ram. Sadguru Sai Natakanni Ma Rajeshwari Madam Gare Rasi Direct Chesaru. Asli Natakanni Padela Kindate Pradarshin Chalsindi. Appudu Velekapoyina Natakaniki Swami Asisur Labhinchayi. బహుశా మా అందరికీ ప్రత్యేకమైన ఈ రోజునే ప్రదర్శించాలని స్వామి ఆపి ఉండొచ్చు. ఏమైనా ఈరోజు నాటకం వేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకందరికీ స్వామి మాతోనే ఉన్నట్టు అనుభవమై ఆనందించాం. ఇంతకుముందు నేను బృందావనం క్యాంపస్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గౌతమ బుద్ధ నాటకంలో కూడా వేశాను. అందులో వృద్ధుడు, రోగి, బైరాగి లాంటి 4-5 చిన్న చిన్న వేషాలు వేశాను. నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు స్వామితో ఉన్న ఫోటో కావాలనిపించింది, కాని రిహార్సల్స్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ప్రదర్శన రోజున చివరి క్షణం వరకు అనుమతి తెలపని స్వామి తన ఉపన్యాసం చివర నా పిల్లలు ఇప్పుడు గౌతమ బుద్ధ డ్రామా ప్రదర్శిస్తారని ప్రకటించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా అంటారు కాబట్టి మేము రెడీగానే ఉన్నాం. స్వామి స్టేజ్ వెనక్కి వచ్చి ఏం రెడీయేనా అని అడిగారు. మేం రెడీ అన్నాం. ప్రోగ్రామ్ అయిపోయాక బాబా స్టేజ్ వెనక్కొచ్చి ఒక్కొక్కరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. తర్వాత స్వామి వచ్చి ప్రధాన పాత్ర వేసిన వారి పక్కన కాక నా పక్కన నించున్నారు. 15 రోజుల కిందటి నా కళ అలా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి కదా, ఆనందంలో తేలిపోతూ ఆయన్నే చూస్తూ నిలబడిపోయాను. స్వామి నన్ను పాదనమస్కారం చేసుకోమన్నారు. చేసుకున్నాక ఇతరులకు అవకాశమిచ్చేందుకు పక్కకు తప్పుకున్నాను. హారతి సమయంలో స్వామి కర్పూరం వెలిగించి అగ్గిపెట్ట అందుకునే వారి కోసం చూస్తున్నారు. నేను స్వామి వెనకనే ఉన్నాను. వారు నా కేసి చూసి అగ్గిపెట్టె అందుకోమని కళ్లతోనే సైగ చేశారు. స్వామి చేతులమీదుగా అందుకున్న ఆ అగ్గిపెట్టెను జ్ఞాపికగా అట్టిపెట్టుకోవాలని నా కోరిక. వెళ్లి మేడంని అడిగాను, ఆ సంగతి ఆలోచిద్దాం, స్వామి మిమ్మల్ని మెచ్చుకున్నారు, పోయి ఎంజాయ్ చేయి అన్నారు మేడం. ఆ రాత్రి మేడం ఇంట్లో మా అందరికీ తలో 2 అగ్గిపుల్లలు ఇచ్చారు. ఒకటి నా వివాహ సమయంలో మా ఇంట్లో జ్యోతి వెలిగించడానికి, మరోటి మా అత్తగారింట్లో జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాను. ఇలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామికి మా కృతజ్ఞతలు. సాయిరాం.
11: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: షిరిడీ సాయి నాటకంలో లతా శర్మ తప్ప మిగిలిన పాత్రదారులందరూ ప్రస్తుత విద్యార్థులే. వారిలో ఒకరైన కుమారి లక్ష్మీ ప్రత్యూష ఇలా అన్నారు.
20: సాయిరామ్, నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఈరోజు డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం 3rd బీకామ్ హానర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు చాలా డ్రామాల్లో చేశాను, కానీ ఈ డ్రామా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది స్వామి బ్లెస్ చేసిన డ్రామా. ఇది షిరిడి సాయిబాబా జీవిత కథ పైన ఈ డ్రామా చేశాం మేము. ఇంతకుముందు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, కానీ స్వామి బ్లెస్ చేశారు. ఆ డ్రామాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జామ్స్ టైంలో, సిఐఈ టైంలో మేము ఒక 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సిఐఈ టైంలో కూడా ఎవ్వరూ ఎందుకు ఇది చెయ్యాలి అని అనుకోకుండా అందరూ ముందుకొచ్చి ఇది చెయ్యాలి, ఇది మనం స్వామి కోసం చేస్తున్నాము. ఎంత నాది చాలా చిన్న రోల్ అయినా కూడా నేను 5 నిమిషాలే ఉన్న స్టేజ్ పైన నేను ఎందుకు రోజు రావాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఈ షిరిడి సాయిబాబాగా చేసిన ఎక్స్ స్టూడెంట్ నిన్నటి వరకు ఇదైతే నాకు కలిగిన ఫీలింగ్, నిన్నటి వరకు నార్మల్ లతా మ్యామ్లా అనిపించారు, కానీ వాళ్ళ ఎప్పుడైతే నిజంగా స్టేజ్ పైన ఎక్కారో నిజంగా నేను షిరిడి సాయిబాబా దగ్గరే ఉన్నట్టు, అక్కడే నిజంగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సాయిరామ్, ఇంకా ఏంటంటే నేను ఇది మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా అనలైజ్ చేశాను. నేను యాక్చువల్ గా ప్రతిసారి వేదాలో పార్టిసిపేట్ చేస్తాను. ఈసారి సడన్ గా డ్రామా అని చెప్పేసరికి, వేద కన్నా ముందు డ్రామా ఆడిషన్స్ అయ్యేసరికి నేను డ్రామాకి వెళ్ళాను. తర్వాత ఒకవేళ నేను వేదాలో ఉండుంటే యాజ్ అ ఫైనల్ ఇయర్ గా నాకు కలిసం పట్టుకునే ఛాన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి. దాని తర్వాత నేను ఏమంటున్నానంటే, స్వామి నాకు చిన్న రిగ్రెట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఇవాళ పొద్దున్న స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చేది. నేను ఇప్పుడు వేదాలలో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు. కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని చెప్పినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇలా కలసం పట్టుకుని వెళ్లేలాగా కాకుండా డ్రామాలో పార్టిసిపెంట్ గా నేను స్వామికి బొకే ఆఫర్ చేశాను. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాలో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్

0: హ్యాపీగా అనిపించింది అంత. అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాలో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే చిన్న థాట్ కూడా నాకు రానివ్వకుండా ముందే ఇది చేసి పెట్టేశారు. ఇంకా డ్రామా దగ్గరకు వచ్చేసరికి అందరూ లాస్ట్ లో ఎప్పుడైతే కూర్చున్నామో అంత గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అయ్యి ప్రతి చిన్న పార్టిసిపెంట్ దగ్గర నుండి షిరిడి బాబా వరకు అందరూ అది ఫీల్ అయ్యి అందరి కళ్ళంపడ నీళ్ళు వచ్చాయి. అంత హ్యాపీగా అంత రియల్ గా స్వామి ప్రెజెన్స్ ని మేము ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ఆ ప్రొసెషన్ వచ్చిందో అప్పుడు కూడా అసలు టీచర్లన్నా మీరు కనిపించకూడదు కనిపించకూడదు, ముందు ఏం కనిపించకూడదు, అక్కడ స్వామి వస్తున్నారు, ఎప్పుడైతే ఆ బ్యాండ్ నాదస్వరం అవన్నీ వస్తున్నాయి, నిజంగా ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేసాయి. స్వామి వస్తున్నారు స్వామి అంటే ఆ స్టార్టింగ్ నుంచి వెనకాలే ఉన్న ప్రతి ప్రోగ్రామ్ ప్రతి పాట ప్రతి డాన్స్ ని ఫీల్ అవుతూ స్వామి చూస్తున్నారు చూస్తున్నారు అని ఎండ్ వరకు ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే లాస్ట్ లో మళ్ళీ ఓ మా పాట పాడారో దానికి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యామంటే స్వామి ఉన్నారు అక్కడుండి మొత్తం ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ నుంచి కూడా మాకు డైరెక్టర్ మ్యామ్ అదే చెప్తూ వచ్చారు, మీరు ఎవరి కోసం చేయట్లేదు స్వామి కోసం చేస్తున్నారు, ఎట్ లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేశాక స్వామి చాలా సంతోషం అని చెప్పాలి ఎప్పటిలాగా, అది చెప్పినట్టు అనిపించింది మా అందరికీ కూడాను. ఇంకా ఈ అవకాశం నాకు నా ఫైనల్ ఇయర్ లో రావడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డ్రామా గురించి కాకుండా హాస్టల్ ప్రిపరేషన్ గురించి, ఎక్స్ స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం గురించి చూస్తుంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకి ఏమేం చేయాలి అని చాలా వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండడం. హాస్టల్ ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసి వచ్చి హాస్టల్ డెకరేషన్ చేయడం, కాలేజ్ డెకరేషన్ చేయడము, అందరూ చాలా ఆనందంగా స్పోర్టివ్ గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సారా,
1: ఇంత చరిత్ర ఉన్న ఈ నాటకంలోని చిన్న భాగాన్ని రేడియో సాయి శ్రోతల కోసం అందిస్తున్నాం.
2: Come on, ladies. Baba prepares no wheat bread for himself. He subsists on alms. What will he do with all this flour?
3: Sanskrutika karyakramalalo itara amsalu pradarshinchina vidyarthinula anubhutulu kuda ippudu vindam. Kumari Harshini.

నా పేరు హర్షిణి. నేను సెకండ్ బీకామ్ ఆనర్స్ చదువుకుంటున్నాను. మేము ఇవాళ 8 జూలై గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ఇవాళ కవాలి పాడాము. స్వామికి కవాలి చాలా ఇష్టము. శైలేష్ శ్రీవాస్తవ సార్ అక్కడ పర్తి క్యాంపస్ లో ఆయన కంపోజ్ చేసిన కవాలి ఇది. ఒకరోజు మేము మ్యూజిక్ గ్రూప్ వాళ్ళందరం కూర్చుని ఏం పాడాలి ఒక డిసైడ్ చేస్తుంటే మా సీనియర్ ఒక అమ్మాయికి థాట్ వచ్చింది, మనం ఇలాగా కవాలి పాడదామని. వెళ్ళి మా టీచర్ ని అడిగితే ఆవిడకి చాలా నచ్చింది. చాలా రెలెవెంట్ ఈ సాంగ్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ లిరిక్స్ కూడా సేమ్, తేరే దర్బార్ మే ఆయ్ హై ఆజ్ అది. సో చాలా రెలెవెంట్ అది. మాకి వెంటనే నచ్చి సో మేము అప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాము. సో 20 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 22 మంది పాడాము. చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేశాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఒక్కొక్క లీడ్ సింగర్, కోరస్ అందరికి ఈక్వల్ గా ఛాన్స్ దొరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు మేము వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక పార్ట్ అయినందుకు. ఇంకా మాకు అంటిల్ లాస్ట్ ప్రాక్టీస్ వరకు లిటరీ మేము ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. మేము అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు మాకు, మేము ఎలా పాడాలి ఏంటి, ఎక్కడి నుంచైనా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. మేము ఇంకా లాస్ట్ లిటరలీ స్వామికి ప్రే చేస్తాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి మా, ఇంకా ఇంతమంది దగ్గర మేము మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకి రిగ్రెట్ ఉండిపోతుంది, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యో ఇంత చిన్న మిస్టేక్ అయిపోయింది అని. సో మేము అందరూ గట్టిగా స్వామికి ప్రే చేసుకున్నాం.

0: స్వామి ప్లీజ్ మీరే పాడండి, జస్ట్ సింగ్ త్రూ అస్ అని. స్టేజ్ కి వచ్చే ముందర ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇంకా మేము వదిలేసాం సరే అని. మేము స్టేజ్ కి వెళ్లిన తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత చూస్తే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం స్వామికి, మీరే పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని.
1: కుమారి నైనా,

0: సాయనం, నా పేరు నయన. ఈరోజు జూలై 5 ప్రోగ్రామ్ లో డాన్స్ చేశాము, క్లాసికల్ డాన్స్ చేశాము. ఈరోజు మొత్తం డాన్సెస్ 3 ఉన్నాయి, దాంట్లో ఒకటి క్లాసికల్, ఒకటి సెమీ క్లాసికల్, ఇంకా గిద్దా నేపాలి డాన్స్, 4 డాన్సెస్ ఉన్నాయి. అందరిలోనూ యూనిటీ రావడం ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందరూ లాస్ట్ మూమెంట్ లో నేర్చుకున్నారు అనమాట. మేము మా క్లాసికల్ డాన్స్ కి వచ్చినట్లయితే మేము ఈ క్లాసికల్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం, డాన్స్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం. సో మేము చాలా డాన్సెస్ నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మాకు అసలు ఒక ఆపర్చునిటీ రావట్లేదు పర్ఫామ్ చేయడానికి. సో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, స్వామి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. నేను ఫస్ట్ లో ఈ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను నా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, మళ్ళీ ఆపేశాను కొన్ని రోజులు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు అట్లా స్కిప్ చేయకూడదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించలేదు. సో నేను ఉండనని చెప్పాను. కానీ వాళ్ళు ఫోర్స్ చేసి నా పేరు ఆ దాంట్లో రాశారు. నేను స్వామిని నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, నేను ఉండాలనుకోవట్లేదు ఈ సెల్ఫ్ లెన్స్ లో ఇప్పుడు అనుకున్నాను. కానీ వాళ్ళు నా పేరు అప్పుడు ఎందుకు రాశారు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఎంత ఇష్టమైన సాంగ్ ఇది, మేమందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకున్న సాంగ్, ఈరోజు చేసిన సాంగ్. సో ఆ సాంగ్ ని ఈరోజు మేము స్వామి ముందర ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా 50th బ్యాచ్ గా మేము రిప్రజెంట్ అయ్యాం ఆ డాన్స్ లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత మందికి అయితే ఛాన్స్ రాలేదో వాళ్ళందరూ ఛాన్స్ మేము తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా గిద్దా డాన్స్ వాళ్ళు, నేపాలీ డాన్స్ వాళ్ళు, ప్రతిసారి వాళ్ళ చిన్న చిన్న కరెక్షన్స్ మాకు కూడా, ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ లో, కానీ అన్ని విషయాల్లో చాలా కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మూమెంట్ నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ వరకు మాకు ఒక చిన్న కరెక్షన్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఈరోజు కంప్లీట్ గా హ్యాపీగా ప్లెసెంట్ గా పర్ఫామ్ చేసాం అనిపించింది. నేను అనుకున్నా స్వామి ఈ ఫీల్ రావాలి మాకు, ఇన్ని రోజుల వరకు ఫీల్ ఉంది 50th బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ అనే ఫీల్ ఉంది. కానీ నేను అనుకున్నా స్వామి ఇది ప్రౌడ్ ఏమో, ఇలా చేయకూడదు, నువ్వు చేయాలి స్వామి, నువ్వే మా నుంచి కోఆర్డినేట్ చేసి ఆ ఫీల్ వచ్చేలా చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళామో కంప్లీట్లీ ఆ ఫీల్ ఉండింది, ఫుల్ పర్ఫార్మెన్స్ అందరిలోనూ ఉండింది, ఆడియన్స్ లో, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో అందరిలోనూ స్వామి నువ్వే మమ్మల్ని సోర్స్, నువ్వే పుష్ చేసినావు అనే కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అందరికి వచ్చింది. ఒక్కరు ఈగోతో చేయలేదు, అందరూ డివోషన్ తో చేశారు. ఆ డివోషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని స్వామి మాత్రమే చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, అండ్ బీయింగ్ ఏ 50th బ్యాచ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సాయిరామ్.
1: కుమారి అలేఖ్య.
2: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు అలేఖ్య, నేను 3rd BCOM ఆనర్స్ అవుతున్నాను. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ విషయంకి వస్తే నేను ఆడిటోరియం సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాను. సో ఆడిటోరియం క్లీనింగ్ దగ్గర నుంచి స్వామి గార్లాండ్ మేకింగ్ వరకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆడిటోరియం లోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పిక్ అండ్ స్పాన్ గా ఉండాలి. చైర్ డౌన్ పార్ట్ నుంచి చైర్ హ్యాండిల్ వరకు మొత్తం మేము ప్రతి చైర్ ఇన్ ద ఆడిటోరియం మేము క్లీన్ చేశాము. అండ్ సో నేను ఎట్ ద సేమ్ టైం నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ కూడా వచ్చింది. సో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి రెండు అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ స్వామి నాకు రెండు మేనేజ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇచ్చారు. యాక్చువల్గా స్వామి రూమ్ గార్డింగ్ గురించి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు స్వామి రూమ్ గార్డ్ చేశారు, స్వామి రూమ్ డోర్. మా డాడీ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో ఇలా చెప్పారన్నమాట, నాకు స్వామి రూమ్ గార్డ్ చేసే అదృష్టం వచ్చింది, నీకు అలాంటి అదృష్టం వస్తుందో రాదు, ఎందుకంటే గర్ల్స్ కి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మ్యామ్ మాకు పిలిచి ఇలాగా స్వామి రూమ్ గార్డ్ చేయాలి, మీరు ఈచ్ ఆర్ 1-1 అక్కడ కూర్చొని ఉండాలి, ఎందుకంటే స్వామి ఉంటే మనం గార్డ్ వేసుకొని మనం వచ్చేయలేం కదా, సో మీరు అక్కడ ఉండి గార్డ్ చేయాలి స్వామి రూమ్. సో నాకు అన్ని సంవత్సరాల క్రితం మా డాడీ చేసిన ప్రేయర్ ఇప్పుడు స్వామి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వామి బ్లెస్ చేశారనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్వామి మనం చిన్న చిన్న ప్రేయర్స్ కూడా స్వామి వింటారనడానికి ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ స్వామి రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం కలశం పెట్టే వరకు అన్ని మేమే చేశాము. సో నేను 8 to 9:30 ఆడిటోరియంలో వర్క్ చేశాను. ఆడిటోరియం వర్క్ 9:30 వదిలిపెట్టి 9:30 నుంచి 10:30 వరకు స్వామి రూమ్ గార్డ్ చేసాం. సో నేను అనుకున్నాను, స్వామి చాలా థ్యాంక్స్, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చాలా చాలా థ్యాంక్ యూ స్వామి అని నేను ప్రే చేసుకుంటుంటే, అప్పుడు కలశం ముందు మ్యామ్ నా చేతిలో పెట్టిన తర్వాతే వేద గర్ల్స్ కి వెళ్ళింది కలశం. సో స్వామి అంటే నేను వేద అంత ప్రాపర్ గా చాంట్ చేయలేను. సో నేను అనుకున్నాను, ఓ స్వామి ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఫైనల్ ఇయర్, అంటే నేను ఫైనల్ ఇయర్ గా ఏదో ఒకటి చేయాలి. కానీ స్వామి నీకు వేద హాఫ్ అయినా పర్వాలేదు, కలశం మాత్రం నా చేతికి వచ్చేలా చేశారు. నా చేతికి వెళ్ళిన తర్వాతే తను వేద గర్ల్స్ కి ఇచ్చాము మేము కలశం, దియాస్ కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వేద మొత్తం అయిపోయిన తర్వాత ఆడిటోరియం కి వచ్చిన తర్వాత కూడా కలశం రిసీవ్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమన్నారు మా అమ్మ. సో నేను కలశం కూడా రిసీవ్ చేసుకుని స్వామి దగ్గర పెట్టడం కూడా నేనే చేశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకే రోజు ఇన్ని ఆపర్చునిటీస్, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ నాకు ఇన్ని స్వామి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకుంటే నాకు స్వామి స్కూల్లో కాలేజ్లో, కానీ నాకు స్వామి ఓన్లీ డిగ్రీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, స్వామి ఎంత ఆపర్చునిటీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ నేను ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే రోజులో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం విషయానికి వస్తే, అందరు ప్రతి ఒక్క ఎక్స్టూడెంట్ ఫేస్ లో హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, మేము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అని వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము మా ఫ్యూచర్ ఊహించుకున్నాం, ఒకవేళ మనం 75th సెలబ్రేషన్స్ కి వస్తే మనము ఇలాగే మన సిస్టర్స్ తో చెప్తాము మేము ఇక్కడ కూర్చున్నాము అలా కూర్చున్నాము ఇలా చేసామని చెప్పి. సో వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మాకు కూడా ఆ ఎంతుజియాజం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ జయ సారం.
1: కుమారి దివ్య.
3: ఓం శ్రీ సారం, నా పేరు దివ్య, నేను 3rd BSc ఎంపీసీ చదువుతున్నాను. ఇక్కడ నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అన్ని చూసుకుంటారు, మైక్స్ లైట్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అయితే మొన్న 3 డేస్ నుంచి స్వామి ఫొటోస్ పెట్టడం, డెకరేషన్ జరుగుతూ ఉంటే అనిపించేది, ఏంటి స్వామి మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 50 ఇయర్స్ అయ్యింది, ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళుంటారు, ఎంతో మంది మారుంటారు, మీ మిషన్ 50 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది, సో మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు వస్తారని మాకు తెలుసు, బట్ మీరు వచ్చారని మాకు తెలిసేలారండి అని అనుకున్నాను. అయితే నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే బాగుండేది, బాగా ఎక్కువైపోయింది. అన్ని ఫొటోస్ చూసి స్వామి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ అన్నింటినీ పెట్టారు. సో నాకు అనిపించింది అన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, స్వామి వస్తే బాగుండేది అనిపించింది. అయితే నాకు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి షేర్ చేసుకునింది అనమాట తన ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామి తనకి కళలో కనిపించారంట, స్వామిని అడిగిందంట, స్వామి ఇక్కడ ఉండొచ్చు కదా మీరు అని. అయితే స్వామి అన్నారంటే, పిచ్చిమొహందానా, నేను ఇక్కడే ఉన్నాను, మీ రూమ్స్ ప్రతిదానికి వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, బట్ మీరే నన్ను గుర్తించట్లేదు అన్నారంట. సో అప్పుడు అనిపించింది, ఓకే స్వామి ఇక్కడే ఉన్నారనమాట, బట్ మనం చూడలేకపోతున్నాం కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా అనిపించింది. అయితే ఇవాళ ప్రోగ్రామ్ లో ప్రతిసారి ప్రతిదానికి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ కాలేజ్ కాబట్టి, సో ప్రతి ప్రోగ్రామ్ లోని అన్ని చేస్తాం, బట్ ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు, స్వామి కోసం చేస్తున్నాము, ఓన్లీ స్వామి కోసం. ఇప్పుడు డ్యూటీ కింద చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, బట్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక చాలా సాటిస్ఫాక్షన్ ఇది, స్వామి కోసమే చేసాము అని. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే అనిపించలేదు ఇవాళ వర్క్ చేసామని. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే మేము ముందే రోజు వస్తాము, చూసుకుంటాం, దాని తర్వాత రోజు చేసేస్తాం. ఈసారి మేము 1 వీక్ నుంచి మేము కష్టపడ్డాం, బట్ ఆ ఫీలింగ్ రాలేదు, ఎస్ స్వామి కోసమే చేసాం అని అనిపించింది. ఇంకా ఆయన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఆడియోవిజువల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్ చేసాం ఓన్లీ స్వామి కోసం అనిపించింది, ఎప్పుడు డ్యూటీ కిందే ఉండేది అది. సరే
1: కుమారి చిన్మయి.
4: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తుండే వాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు, స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాలుగు రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. ఐ ఆమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సారాం,
5: స్వామి కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు చెప్పే సాంప్రదాయం లేదు. అనంతపురం మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన హేమలత గారు చెప్పినట్టు స్వామి విద్యార్థులు ఎప్పటికీ స్వామి విద్యార్థులే.
6: ఏమైనా స్వర్ణోత్సవ సందర్భంగా స్వామి ఆశీస్సులతో కళాశాలతో అనుబంధం ఉన్న అన్ని తరాల విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తిరిగి కలుసుకునే అవకాశాన్ని కల్పించిన అనంతపురం మహిళా కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, విద్యార్థులు అందరూ అభినందనీయులే కదా స్వప్న.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో రెండవ భాగం ఆత్మీయ కలయిక విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకునున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజనలోని మొదటి పంక్తి

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: శ్రీరఘునందన రామాహరే, హే యదునందన కృష్ణాహరే, వైదేహీ ప్రియ రామాహరే, రాధారమణ శ్యామాహరే.
0: ఈ భజనలో చారుకేసి సరసాంగి రాగ ఛాయలు ఉన్నట్లు చెప్పవచ్చు. అయితే ఈ భజన అంతా 5 స్వరాలతో కూడి ఉంది. ఇందులో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్షుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, అంతర గాంధారం. ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
2: 1, 2, 3, 4. 1, 2, 3, 4.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

0: శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి,
1: శ్రీ రఘునందన రామహరే.
0: ఈ భజన భావయుక్తంగా పాడుకోవటానికి అనువుగా ఉంటుంది. రామనామం వేదసారం అంటారు స్వామి. రామాయణం క్షీరసాగరం వలె స్వచ్ఛమైనది. ప్రపంచవ్యాప్తంగా రామాయణం అన్ని భాషలలోని కవులను ప్రభావితం చేసి వారివారి భాషలలోనికి అనువదించుకోవాలన్న ప్రేరణ కలిగించింది. ఈ భారతదేశంలోని ప్రతి వ్యక్తి రామాయణ కావ్యాన్ని అపురూపమైన సంపదగా పరిరక్షించుకోవలసిన అవసరముంది. భగవంతుడు మానవ రూపం ధరించి సామాన్య మానవునిగా ప్రవర్తించిన తీరు రామాయణం వర్ణిస్తుంది. శ్రీరామచంద్రుడు ఒక్క మానవులనే కాక వానరులను, భల్లూకాలను, ఇతర జంతుజాతులను, పక్షులను కూడా తన చెంత చేర్చుకొని తాను అనుసరించిన ఆదర్శాలను సృష్టిలోని సమస్త జీవులు అనుసరించేటట్లు చేశాడు. శ్రీరాముడు రఘువంశంలో జన్మించాడు. దశరథుడు సూర్యవంశపు రాజు. ఆయన శక్తి సామర్థ్యాలను, ధర్మబద్ధమైన ప్రజారంజకమైన పరిపాలనను గూర్చి విని ఈర్ష్య చెంది కోసల రాజ్యాన్ని, దశరథుణ్ణి జయించాలని సంకల్పించుకుని రావణుడు దూతను పంపించాడు. నాకు కప్పం చెల్లించి సామంతరాజుగానైనా ఉండాలి, లేక యుద్ధరంగంలో నన్ను ఎదుర్కోవాలి అని సందేశం పంపించాడు. యథార్థానికి ఈ ప్రతిపాదన ధర్మవిరుద్ధం. రాక్షస ప్రవృత్తి కలవారికి ధర్మాధర్మ విచక్షణ ఉండదు. దూత తెచ్చిన సందేశాన్ని విన్న దశరథుడు చిరునవ్వుతో ధనస్సును చేతబూని బాణాలు సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టాడు. ఆ బాణాలు నేరుగా లంకను చేరి లంకా ద్వారాలను బంధించాయి. అప్పుడు దశరథుడు, మీ నగర ద్వారాలను బంధించాను, మీ రాజు ఎంత ప్రయత్నించినా వాటిని తెరవలేడు, ఇదే నేను మీ రాజుకిచ్చే కప్పం అన్నాడు. ఈ దూత లంకను చేరి రాజునికి వార్త తెలియజేశాడు. రావణుడు అవాక్కయ్యాడు. తాను తన పరివారం ఎంత ప్రయత్నించినా ద్వారాలు తెరుచుకోలేదు. రావణుడు అవమాన భారంతో తలదించుకున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న రావణుని చూసి దశరథుడు సంధించిన శరాలు వెనుదిరిగి అయోధ్యను చేరాయి. ఈ సంఘటన తరువాత తాను విశ్వవిజేతను కావాలంటే దైవానుగ్రహం పొందడం తక్షణ కర్తవ్యమని భావించి రావణుడు ఘోరారణ్యంలో తపస్సు ప్రారంభించాడు. రావణుని తపోదీక్షకు ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై, నీ మనోభీష్టాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీకేమి కావాలో కోరుకోమన్నాడు. దశరథుని చేతిలో తాను పొందిన పరాభవం రావణుని అంతరంగాన్ని దహించివేస్తోంది. అందుకే దశరథునికి సంతానప్రాప్తి కలుగకుండా ఉండేవరాన్ని ప్రసాదించమని కోరాడు. దశరథుడే ఇంత బలవంతుడైతే అతనికి కలిగే సంతానం అతనిని మించిన పరాక్రమవంతులవుతారని రావణుని భయం. బ్రహ్మ రావణుడు కోరిన వరాన్ని ప్రసాదించి అంతర్హితుడైనాడు. రావణుడు సంతోషంగా లంకానగరానికి తిరిగి వచ్చాడు. తన సార్వభౌమత్వానికి ఇక ఎదురులేదని విర్రవీగసాగాడు. కొంతకాలానికి రావణుని మస్తిష్కంలో మరో కొత్త ఆలోచన మొలకెత్తింది. దశరథునికి వివాహయోగ్యమైన వయస్సు వచ్చింది. అసలు అతనికి వివాహమే కాకుండా అడ్డుకోగలిగితే తనకు రెండు విధాల రక్షణ కలుగుతుందని భావించాడు. కోసల రాజకుమారి కౌసల్యను దశరథుడు వివాహమాడబోతున్నాడని రావణునికి తెలిసింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రావణుడు కౌసల్యను అపహరించి ఒక చెక్కపెట్టెలో ఆమెను బంధించి సముద్రంలో పడవేశాడు. దైవ సంకల్పానికి విరుద్ధంగా ఏమీ జరుగదని ఆ మూర్ఖునికి తెలియదు. ఆ చెక్కపెట్టె అలలమీద తేలుతూ వచ్చి ఒకచోట గట్టుకు చేరింది. అక్కడ ఒక ఉద్యానవనమున్నది. దశరథుని మంత్రి సుమంతుడు ఆ వనానికి రావడం తటస్థించింది. అతడా పేటికను చూచి ఆశ్చర్యంతో దాన్ని తెరిచి చూశాడు. అందులోనున్న యువతి దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. ఆమెను చూచి జాలిపడి సుమంతుడు, అమ్మా, ఈ పేటికలోనికి నీవెలా వచ్చావు తెలుపమని కోరాడు. అందుకామె, నేను కోసల రాజకుమారి కౌసల్యను. నేను చెలులతో ఉద్యానవనంలో ఆటలాడుకుంటుండగా నాకేదో జరిగింది, నేనీ పెట్టెలోనికెలా వచ్చానో నాకు తెలియదు అన్నది. సుమంత్రునికి అర్థమైంది, ఇటువంటి కార్యాలు చేయడం రాక్షసులకే చెల్లింది. అందుచేత అతడామెను కోసల రాజ్యానికి చేర్చాడు. కౌసల్య తండ్రి ఎంతో సంతోషించి సుమంత్రుని వివరాలు అడిగాడు. దశరథుని మంత్రినని సుమంత్రుడు చెప్పగానే కోసలేశుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నీవు నా కుమార్తెను ప్రాణాపాయం నుండి రక్షించావు, కనుక నేను నా కుమార్తెను నీ ప్రభువైన దశరథునికిచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మీ రాజుకు తెలియజేయమని కోరాడు కోసలేంద్రుడు. సుమంత్రుడు తన ప్రభువైన దశరథునికి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. కోసలేంద్రుని మనోభీష్టాన్ని కూడా ఎరుకపరిచాడు. దశరథుడు అందుకు సంతోషించి తన పురోహితునితో కోసలరాజుకు ఎన్నో కానుకలు పంపించాడు. కౌసల్య దశరథుల వివాహానికి ముహూర్తం నిర్ణయించబడింది. దశరథుడు చతురంగ బల సమేతుడై కోసలరాజ్యాన్ని చేరుకున్నాడు. వివాహం అంగరంగ వైభవంగా 3 రోజులు జరిగింది. 4వ రోజు దశరథుడు సతీసమేతుడై అయోధ్యానగరానికి చేరుకున్నాడు. పౌరులు జయజయధ్వానాలతో వారికి స్వాగతం పలికారు. ప్రజారంజకంగా సాగింది దశరథుని పాలన. కాలం గడుస్తోంది, దశరథునికి సంతానం లేదన్న చింత అధికం కాసాగింది. రాజ పురోహితులను గురువులను సంప్రదించి కౌసల్య కోరిక మేరకు అతడు సుమిత్రను వివాహం చేసుకున్నాడు. కౌసల్య సుమిత్రలు అన్యోన్యంగా తల్లి బిడ్డల వలె పరస్పర ప్రేమాభిమానాలతో జీవనం సాగించారు. కొంతకాలం గడిచింది, ఇంకా దశరథునికి సంతానప్రాప్తి కలుగలేదు. కేకయ్యరాజు పుత్రి కైకయ్యను 3వ భార్యగా చేసుకోవాలని దశరథుడు కోరుకున్నాడు. అయితే ఆ కాశ్మీరరాజు తన కుమార్తెకు కలిగే సంతానానికే రాజ్యార్హత ఉండాలని షరతు పెట్టాడు. దశరథుడు ఎటూ తేల్చుకోలేకపోయాడు. కౌసల్య సుమిత్రులు ఆ షరతుకు అంగీకరించమని, ధర్మవిరుద్ధమైన సంతానం మన వంశంలో జన్మించరని మీరు వాగ్దానం చేసినా కైకకు కలుగబోయే కుమారుడు అధర్మంగా రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించడని దశరథునికి నచ్చజెప్పారు. తర్వాత కైకకు దశరథునికి వివాహం జరిగింది. కేకయ రాజ్యం నుండి అయోధ్యకు తిరిగి వచ్చాడు దశరథుడు. 3 రాణులు అన్యోన్యంగా పరస్పర ఆదరాభిమానాలతో దేహాలు వేరు ప్రాణం ఒక్కటే అన్నట్లుగా జీవించసాగారు. కాలం ఎవ్వరికోసమూ ఆగదు. రాజురాణులు యవ్వనం దాటి మధ్యవయస్కులయ్యారు. క్రమక్రమంగా వృద్ధాప్యం కూడా సమీపించసాగింది. కాని వారికి సంతానం కలుగలేదు. చిట్ట చివరకు తమ గురుదేవులు వశిష్ఠుల వారి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు దశరథుడు. మరునాడు వశిష్ఠుల వారిని రాజభవనానికి రావలసిందిగా ప్రార్థించాడు. రాజు అభ్యర్థనను ఆలకించిన గురుదేవులు ధ్యానమగ్నులై కొంతసేపటికి కన్నులు తెరిచి, రాజా, నీవు చింతించనవసరం లేదు. అయోధ్య ఎప్పటికీ అన్యాక్రాంతం కాదు. అన్యవంశీయుడు ఈ సింహాసనాన్ని ఆక్రమించడానికి నేను అంగీకరించను. నీ ధర్మవర్తనయే నిన్ను పరిరక్షిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్టిని నిర్వహించు. భావి అయోధ్యా పాలకుడు ఉదయిస్తాడు అని పలికాడు. అడుగంటుతున్న ఆశ చిగురించింది. రాజురాణుల ముఖాలలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. వెనువెంటనే ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించడానికి తగిన పరివారాన్ని పంపించాడు దశరథుడు. తన బాల్యమిత్రుడు అంగదేశాధీశుడైన రోమపాదునికి ఋష్యశృంగుని కొనివచ్చే బాధ్యతను అప్పగించాడు. సరయూనది తీరంలో యాగానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఋష్యశృంగుడు తన భార్య శాంతతో కలిసి అయోధ్యకు తరలివచ్చాడు. ద్వారం వద్దనే దశరథుడు వారికి ఎదురేగి స్వాగతం పలికాడు. మరునాడు ఉదయం 7 గంటలకు యాగం ప్రారంభమవుతుందని పలికి ఋష్యశృంగుడు ఋత్విజులకు తగిన సూచనలిచ్చాడు. నిర్ణయించిన ముహూర్తానికి దశరథుడు, 3 రాణులు, శాంతాసమేతుడైన ఋష్యశృంగుడు యాగ మంటపంలో అడుగుపెట్టారు. యాగం ప్రారంభమైంది. వేదమంత్రోచ్చాటనలు మిన్నుముట్టుతుండగా యాగాగ్నిలో ఋత్విక్కులు ఆహుతులను వ్రేల్చుతున్నారు. ఆ యజ్ఞగుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. చేరిన జనసమూహం ఆశ్చర్యానందోత్సాహాలతో జయజయ ధ్వానాలు సలుపుతుండగా రాజకుటుంబీకుల కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. "మహారాజా, ఈ పాత్రను స్వీకరించు. ఇందులోని పాయసం నీ 3 రాణులకు పంచిపెట్టు. నీ మనోభీష్టం నెరవేరుతుంది" అన్న ఆకాశవాణి మాటలు వినిపించాయి. ఆ దివ్య పురుషుడు పాయస పాత్రను దశరథునికి అందించి అంతర్ధానం చెందాడు. కట్టకడపటికి దేవతలు తన ప్రార్థన ఆలకించినందుకు దశరథుని హృదయం పరవశించిపోయింది. అశరీరవాణి పలికినట్లుగా పాయసం తన పత్నులు 3 పంచిపెట్టాడు. ఆ పాయస ప్రభావంచేత శ్రీ మహావిష్ణువు రఘువంశంలో దశరథ తనయుడై అవతరించాడు అని రామకథారసవాహినిలో స్వామి వర్ణించారు. హరే అంటే విష్ణువుకు మరో పేరు. సాధకుని సాధనా మార్గంలో కలిగే అవరోధాలను నిర్మూలించువాడు హరి. హరి దశరథ తనయుడుగా జన్మించి రావణుని, అతని అనుయాయులను హతమార్చనున్నాడు.

0: శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించాడు. ధర్మ గ్లాని సంభవించి అన్యాయ అక్రమ అనాచారాలు పెచ్చు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమై మానవ మనుగడకు ప్రమాదం సంభవించినప్పుడు భగవానుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సలుపుతాడు. భగవంతుడు తానే ఎందుకు అవతరించాలి? తన పరివారాన్ని పంపవచ్చు కదా అన్న సందేహానికి సమాధానంగా స్వామి ఇలా చెప్పారు. ఇద్దరు వ్యక్తులు బజారులో పోట్లాడుకుంటున్నప్పుడు వారిని అదుపులో పెట్టడానికి పోలీసు కానిస్టేబుల్ ఒక్కడు చాలు. అదే ఒక గుంపు అదుపు లేకుండా ప్రవర్తిస్తుంటే సబ్ ఇన్స్పెక్టర్ రావాలి. అదే పెద్ద తిరుగుబాటు సంభవించినప్పుడు దానిని అణిచివేయడానికి ఐజీపీ స్వయంగా రంగంలోకి దిగాలి, పరిస్థితిని అదుపులోకి తేవాలి. ద్వాపరయుగంలో కంస భూపాలుని పరిపాలనలో ప్రజలంతా అగ్నిజ్వాలల నడుమ ఉన్నట్లుగా ఎంతో బాధలు అనుభవిస్తున్నారు. స్వార్థపరుడు దుర్మార్గుడైన కంసుని అంతమొందించి ప్రజలను కాపాడే నిమిత్తం మహావిష్ణువు స్వయంగా అవతరించాలని నిర్ణయించుకున్నాడు. వసుదేవుని పత్ని దేవకి సప్తమ గర్భం ధరించింది. అతని పెద్ద భార్య రోహిణి కంసునికి భయపడి నందుని ఇంట నివసిస్తోంది. విష్ణుదేవుడు యోగమాయను పిలిచి దేవకి సప్తమ గర్భంగా రోహిణి గర్భంలో ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ యోగమాయయే నందుని ఇల్లాలు యశోద గర్భంలో ప్రవేశించింది. రోహిణి గర్భంలో ప్రవేశించినది ఆదిశేషుని అవతారమైన బలరాముడు. అందుకే బలరామునికి సంకర్షణుడని కూడా మరో పేరుంది. అనగా మార్చబడినవాడని అర్థం. నేను దేవకి అష్టమ గర్భంలో ప్రవేశిస్తాను అని మహావిష్ణువు తెలిపాడు. ఆ విధంగా మహావిష్ణువు దేవకి గర్భంలో జన్మించాలని నిర్ణయం చేసుకున్నాడు. శ్రీకృష్ణ జననానికి ముందు రోజు రాత్రి దేవకీ వసుదేవుల స్వప్నంలో విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను రేపటి ఉదయం మీ కుమారుడుగా జన్మించబోతున్నానని ప్రకటించాడు. అందుచేత దేవకీ వసుదేవులకు ముందుగానే తెలుసు మహావిష్ణువు అవతరించబోతున్నాడని. అయితే కంసుని క్రూరత్వానికి తమ బిడ్డ బలి అవుతాడేమోనని వారికి భయం. అందుకే భగవాన్ అంటారు, ఆ బిడ్డ దైవమే అయినప్పుడు అతనిని మానవ మాత్రులు రక్షించగలరా? ఇదే మాయ అంటే అని. దైవానికి మాతాపితరులైనా వారి మనస్సంతా భయాందోళనలతో నిండిపోయింది. మనం కూడా అంతే. ఒక సందర్భంలో స్వామి అంతా నీదే భారం అంటాము, మరుక్షణంలో అంతా మన చేతిలో ఉందని మాయకు లోనవుతాము. దేవకీ వసుదేవులు సంకెళ్లతో బంధించబడి చెరసాలల్లో ఉన్నారు. తనయుని రక్షించేది ఎలా అని వారు అనుకుంటుండగా చెరసాల ద్వారాలు వాటంతట అవే తెరచుకున్నాయి. వసుదేవుడు శిశువును ఒక చిన్న తట్టలో పెట్టుకుని జైలు నుండి వెలుపలికి వచ్చాడు. ఆయన చేతి సంకెళ్లు జారిపోయాయి. కాపలావారు నిద్రలోకి జారుకున్నారు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. బయట కుంభవృష్టి కురుస్తోంది. మేఘాలు కూడా ఆనందంతో వర్షిస్తున్నాయి. అవతార పురుషుని ఆగమనానికి తట్టను తలపై పెట్టుకుని దేవదేవుని ఆజ్ఞను శిరసావహించి గోకులానికి బయలుదేరాడు వసుదేవుడు. మార్గమధ్యంలో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఆయనకు దారి ఇచ్చింది. ఆదిశేషుడు శిశువరూపంలో ఉన్న తన ప్రభువుకు పడగనీడ పట్టి వర్షం నుండి రక్షించాడు. అప్పుడే యశోద గర్భాన యోగమాయ స్త్రీ శిశువు రూపంలో జన్మించింది. గోకులంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా వసుదేవుడు తన కుమారుణ్ణి యశోద ప్రక్కన ఉంచి ఆమె జన్మనిచ్చిన స్త్రీ శిశువుతో కారాగారం చేరుకున్నాడు. దైవలీలలు దైవానికే ఎరుక. ఆ దేవదేవుడు నిర్ణయించిన విధంగా అంతా జరిగిపోయింది. ఎవ్వరూ ఆ నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. హే యదునందన కృష్ణ హరే అని మనం గానం చేస్తున్నాము.
1: వైదేహీ ప్రియ రామా హరే.
0: వైదేహి అనగా విదేహ రాజపుత్రి సీత. సీత శ్రీరాముని పత్ని. శ్రీరాముడు జీవులలోని ఆత్మస్వరూపుడు. రామాయణం ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తుంది. ఒకటి వైరాగ్యం, రెండవది దైవ విశ్వాసం. మోక్ష మార్గాలైన ఈ రెండు సూత్రాలను రామాయణం మానవాళికి అందించింది. రాజభోగాలను త్యాగం చేసి శ్రీరాముని వెంట అరణ్యాలకు పయనమైంది సీత. కనుకనే రాముని సన్నిధి లభించింది. ఆమె హృదయంలో ఎప్పుడైతే బంగారులేడిపై కోరిక జనించిందో తక్షణమే రామునికి దూరమైంది. వైరాగ్యం ఆనందాన్నిస్తుంది, కోరిక దుఃఖకారకమవుతుంది. మనం సంసారంలో ఉండాలి, కాని సంసారాన్ని మనలో చేరనీయకూడదు. కోరికలను అదుపులో ఉంచుకుంటే దుఃఖం మన సమీపానికి కూడా రాదు. మన మనస్సు నిరంతరం రామునిపైనే లగ్నం కావాలి. ఈ ప్రబోధయే సీతామాత లోకానికి అందించింది.
1: రాధారమణ శ్యామహరే.
0: దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో రాధాదేవి మానవులకు ప్రబోధించింది. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునికి ఎన్నో ప్రలోభాలు, ఎన్నో బాధ్యతలు, నిర్వర్తించవలసిన కర్తవ్య కర్మలు ఉంటుంటాయి. లోకాన్ని ఆశ్రయించకుండా మానవుడు లోకేశుని ఆశ్రయించాలి. భగవంతునికి ఎంత దగ్గరవుతామో ప్రపంచం మన నుండి అంత దూరం జరిగిపోతుంది. దేహమున్నంత వరకు కర్తవ్య కర్మలు ఆచరించక తప్పదు. రాధాదేవి, మీరాబాయి వంటి పరమ భక్తుల జీవితాల నుండి మనం గ్రహించవలసినదెంతో ఉంది. రాధాదేవి దేహభ్రాంతిని వీడి కృష్ణనామ స్మరణతో వేణుగాన మాధుర్యాన్ని ఆలకిస్తూ అందులోనే లీనమైపోయింది. మీరాబాయి బృందావనం చేరుకుని శ్రీకృష్ణ పరమాత్మ మందిరంలో ఆయన పాద పద్మాల చెంత తనువు చాలించింది. కృష్ణునికి వీరి పట్ల ఉన్న ప్రేమ కంటే రాధాదేవి మీరాబాయిల భక్తి ఎన్నో రెట్లు గొప్పది. కనుకనే భగవన్ నామానికి, అంటే కృష్ణనామానికి ముందుగా రాధాదేవి నామం ఉచ్చరిస్తాము. రాధాకృష్ణులు అంటాము కాని కృష్ణారాధలు అని ఎవ్వరూ పలుకరు. శ్యామ అనగా నీలివర్ణపు దేహఛాయ కలవాడని అర్థం. అనగా సముద్రము వలె అగాధమైనవాడు, ఆకాశం వలె అనంతంగా వ్యాపించినవాడని శ్యామ అన్న నామానికి అర్థం చెప్పుకోవాలి. నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే భక్తుడు నామిగా పరిణామం చెందుతాడు. ఇంత చక్కని భావంతో మనం మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందడానికి విద్యార్థులు సాయికుల్వన్ సభా మండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా శ్రీరఘునందన రామహరే అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు 2009 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో సాయి కులవన్ సభామండపంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ షిరిడీ సాయి వింటారు.

0: తరిగిట జుంతరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: ఇప్పుడే మనము ఆ విఘ్న వినాశకుని గురించి ప్రార్థించుకున్నాము.
2: ఆహా,
1: ఇప్పుడు మనందరికీ తల్లి అయిన మన సాయి మాత గురించి, మన స్వామి గురించి ఒక కమ్మని పాట పాడుకుందాంరా.

0: అష్టపదుల వయస్సులో ఇష్టపదులు మాకు చూపించిన నిష్ఠాగరిష్ఠుడు నిత్య సత్య వ్రతుడు అయిన సాయిషుడు మన సత్య సాయిషుడు.
1: అవునురా,
0: అటువంటి తల్లి తండ్రి గురువు దైవం సర్వం పర్వం మనందరికీ గర్వమైన ఆ తండ్రి పాద పద్మాల చెంత ప్రణమిల్లుతూ ఈనాడు మనం దేవుడు చెప్పిన కథ షిరిడీ సాయి కథను బుర్రకథగా చెప్పుకుందాంరా.
1: మధురంగా పాడుకుందాం పదా మరి.
0: కాని మరి

0: అయితే చిన్నాడా
1: చెప్పరా,
0: కథ చెబుతా వినరయ్యా అంటూ సత్య సాయి చెప్పిన షిరిడి సాయికరను చక్కగా పాడాడరా పెద్దన్నయ్య.
1: చాలా చక్కగా పాడాడరా.
0: పెద్దల మాట సద్ది మూట అన్నారా.
1: ఆహా, ఎంత బాగా చెప్పారా.
0: ఆ తరువాత కదేంటో తెలుసుకుందాం పదా. మరి
1: చెప్పరా పెద్దన్నయ్య.
2: అయ్యా షిరిడి సా

0: పిల్లలు లేకపోతే పున్నామ నరకం తప్పదని అన్నారు ఆర్యులు.
1: అవునురా.
0: అందుకని సంతానం కోసం గంగా భవాజుడు, దేవగిరెమ్మలు శ్రద్ధతో నిష్ఠతో అహర్నిశలు ఆ శివ పార్వతులను కొలవసాగారా.
1: మేము కూడా మా ఊళ్ళో రావి చెట్టు కిందున్న గుండ్రాయి చుట్టూ ప్రదక్షిణాలు చేయగా గుమ్మడికాయ లాంటి కొడుకోడు పుట్టాడు రా.
0: ఓహో, గుమ్మడికాయ పుట్టాడన్నమాట.
1: లేకలేక పుట్టాడు కదా అని వాణ్ణి చాలా గారాభంగా పెంచడం మొదలు పెట్టాం.
0: చాలా గారాభంగా అంటే ఎలా పెంచారా?
1: ఏముందిరా, వాడు అమ్మని నాన్న అని, నాన్నను అమ్మ అని పిలవడం మొదలు పెట్టాడన్నమాట.
0: ఓహో, అయితే నీ లైఫ్ అంతా రివర్స్ గేర్ లో ఉందన్నమాట.
1: అవునురా.
0: కథలోకి వెళ్దాం. పద
1: పదరా.
0: గంగా భవాజ్యుడు నావ నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకనాడు యథావిధిగా నావ నడపడానికై నదికి వెడుతూ తాను మర్నాడు వస్తానని చెప్పి భార్యతో వెళ్లిపోయాడు.
1: ఓహో.
0: అదే సమయంలో పరమశివుడు ఒంటరిగా దేవగిరమ్మని పరీక్షించి అనుగ్రహించడానికి కైలాసగిరి నుండి ఏ విధంగా కదిలి వస్తున్నాడో వినరా.

0: లేదగిరమ్మ, అర్ధరాత్రి వచ్చిన అగంతకునికి వీధి వరండాలో పరుపు దుప్పటి పరిచి తాను లోపలికెళ్లి తలిపేసుకుంది.
1: ఆహా,
0: మరో క్షణంలో మళ్లీ తలుపు తట్టాడు ఆ ముదిసలి.
1: ఈ సమయం వచ్చిందిరా
0: అమ్మా? ఒక మూల చలి, మరో మూల ఆకలి, భరించలేకపోతున్నాను, కాస్త అన్నం పెట్టి ఆదుకో తల్లి అని ప్రాధాయపడ్డాడురా.
1: ఆహా, అన్నం అంటే గుర్తుకొచ్చిందిరా.
0: ఏమిట్రోయ్?
1: మనకి మన స్వామి ఉన్నారా?
0: అవును,
1: స్వామి ఇచ్చిన సీనియర్ బాయ్స్ హాస్టల్లో వెంకటాచలం గారి మేనేజ్మెంట్ లో చక్కగా ప్రతి వారం ఐడిపిఎల్ పడుతూనే ఉంది కదా.
0: ఐడిపిఎల్ అంటే హైదరాబాద్ లో ఉన్న మందుల కంపెనీ, అదే టాబ్లెట్స్ కంపెనీ కదరా.
1: అది మందుల కంపెనీ, ఇది విందుల కంపెనీ.
0: ఇదేదో భలేగా ఉందే. అయినా అసలు ఇంతకీ ఐడిపిఎల్ అంటే చెప్పరా, అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ.
1: ఐడిపిఎల్ అంటే ఇడ్లీ, దోశ, పూరి, లడ్డు అన్నమాట.
0: అయితే ఇంకే కడుపులో బాగా పడుతున్నాయి, అందుకే బొద్దుగా ముద్దుగా పకోడీలా తయారవుతున్నా అన్నమాట.
1: అంత స్వామి దయ.
0: కథలోకెళ్ళాం పద. చివరికి ఇంట్లో ఏమీ లేకపోగా పిండిలో కాస్త పెరుగు కలిపి పెట్టింది దేవగిరమ్మ. అమ్మా, పండు ముసలిని, కాళ్లు తీపులు భరించలేకపోతున్నాను, కాస్త నా కాళ్లు పట్టి తల్లి అని ప్రాధాయపడ్డాడు. దేవగిరమ్మ పరిస్థితి అయోమయం.
1: అంతే కదా,
0: ఇంట భర్త లేడు, బయట వర్షం, హోరుగాలి, కారు చీకటి. ఆ వృద్ధిని పాదసేవ చేసే మనిషి కోసం ఇంటింటికి వెళ్లింది దేవగిరమ్మ.
1: ఎవరైనా దొరికారా?
0: కాని ఫలితం శూన్యం.
1: అయ్యయ్యో,
0: చివరికి చేసేదేదీ లేక అమ్మని, ఆది పరాత్పరిని ప్రార్థించింది ఈ గండం గట్టెక్కించమని. దేవగిరమ్మ భక్తికి మెచ్చి స్వయాన పార్వతీదేవియే దాసి రూపంలో వచ్చి వృద్ధుని వేషంలో ఉన్న పరమశివుని పాదసేవ చేసిందిరా.
1: అదిరా నిజమైన ఫెయిత్ అంటే.
0: అవునరా,
1: పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కరించారు దేవగిరమ్మకు.
0: ఓహో,
1: అమ్మాయిని అబ్బాయిని ఇస్తానని పార్వతి అంటే, ఏకంగా శివుడే ఆమె మూడో గర్భాన జన్మిస్తానని పరమేశ్వరుడు వరాలిచ్చేసరికి దేవగిరమ్మ ఆనందానికి అవధులు అడ్డంకులు లేవురా.
0: నిజమేరా మరి.
1: కండులు మూసుకొని తెచ్చే లోపల అంతర్ధానమయ్యారు ఆ ఆది దంపతులు.
0: భర్త రాక కోసం ఎదురు చూసిన దేవగిరమ్మ భర్త వచ్చిన వెంటనే జరిగిందంతా చెప్పింది.
1: దానికి ఆయన ఏమన్నాడురా?
0: కాని గంగా భావాజుడు తన భార్య మాట నమ్మలేదురా. పిల్లలు లేక మతి భ్రమించి మాట్లాడుతుందని తాను భ్రమించాడు పాపం.
1: పాపం
0: కాని కాలగమనం ఆగదు కదా.
1: అంతే కదా,
0: దేవగిరమ్మ నెల తప్పింది, ఆమె గర్భం దాల్చింది. శివుని ప్రార్థిస్తున్నాడు గంగా భవాజ్యుడు అత్యంత భక్తి ప్రపత్తులతో.

0: సరిత.
1: ఇప్పుడే మనము గంగా భవాజుడు ఆర్తితో ముక్తి కోసం ఆ పరమేశ్వరుని ఎలా ప్రార్థించాడో విన్నాము.
2: అవునురా.
1: అదే విధంగా దేవగిరమ్మ కూడా పిల్లల కోసం ఆ శివుని ఏ విధంగా ప్రార్థిస్తుందో విందాం. పదరా
2: పదరా.

0: జుంకరి థా
1: దేవగిరి అమ్మకు నెలలు నిండుతున్నాయిరా.
2: ఓహో,
1: మరి ఆమె కన్న కలలు పండబోతున్నాయి.
2: ఆహా,
1: పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన వరాలు తూచా తప్పకుండా జరుగుతున్నాయిరా.
2: అంతా దైవలీలలు.
1: దేవగిరి అమ్మకు అబ్బాయి అమ్మాయి పుట్టారు.
2: ఓహో,
1: ఇప్పుడు ఆమె మూడో గర్భం దాల్చింది.
2: అంతా మంచిదిరా.
1: గంగా భవాడ్యంలో అంతర్మదనం మొదలైందిరా.
2: ఆహా,
1: ఆమె జన్మ తరించిందిరా.
2: నిజమేరా, గంగా భవాడ్యుడు మనస్సుని శివునిపై లగ్నం చేసి శివ సాక్షాత్కారానికై అడవికి వెళుతూ భార్యతో చెప్పి వెళ్లాడు. సర్వసంగ పరిత్యాగ అయ్యాడురా.
1: ఆహా,
2: గంగా భవాడ్యుడు అలా అడవికి వెళ్తూనే దేవగిరమ్మ కూడా తన భర్తను అనుసరించింది.
1: ఓహో,
2: నిండు గర్భిణి ఆమె. భారంతో కడుపీడ్చుకుంటూ భర్త వెంట ప్రయాణం సాగించలేక ఆ అడవిలోనే ఒక మగ శిశువుకి జన్మనిచ్చి ఆ పుట్టు గుడ్డని తన చీర కొంగి చుట్టి అక్కడే వదిలేసి భర్త వెంబడి దారి తీసిందిరా.
1: విధి బలీయం, సాయిలీలలు అమోఘమా.
2: అవునరా, అది 1835 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన షిరిడి బాబా వారు జన్మించిన రోజురా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: పిల్లలు లేని తమకి అలాగే అడవిలో ఈ బిడ్డని ప్రసాదించాడని కడు గారాభంగా పెంచుతూ వచ్చారు ఆ సూఫీ మత దంపతులు.
1: ఆహా,
0: ఆ బాలునికి 4 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ ఫకీరు పరమపదించాడురా.
1: అయ్యో పాపం.
0: బాబా వారు తన బాల్యంలో ఒకనాడు తన తోటి వారితో గోళీలు ఆడుతూ ఉండగా అందులో ఒక అబ్బాయి తన దగ్గర ఇంకా పెద్ద గోళీ ఉందని చెప్పి ఇంటిలోని పూజా గదికి వెళ్లి అక్కడున్న శివలింగాన్ని తీసుకొచ్చి దాంతో ఆడటం మొదలు పెట్టాడు.
1: ఓహో,
0: ఆ శివలింగాన్ని బాబావారు మింగేశారు. అప్పుడు ఆ బాబు యొక్క అమ్మగారు వచ్చి స్వామిని శివలింగాన్ని అడగ్గా ఇప్పుడు కాదు వచ్చే అవతారంలో తీస్తానని చెప్పి చెప్పారు.
1: ఓహో,
0: అందుకుగాను ఈ అవతారంలో సత్యసాయి అవతారంలో ప్రతి ఏట శివరాత్రిన లింగోద్భవం చేస్తారా మన స్వామి.
1: అవునురా, ఆ బాలుడు హిందూ దేవాలయానికి వెళ్లి అల్లా మాలిక్ అని,
0: ఓహో
1: ముస్లింల మసీదుకి వెళ్లి రామ్ రహీమ్ అని ఇలా వింత వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.
0: ఓహో,
1: ఇది తెలిసిన ఇరు మతాల వారు ఆ బాలుని పైన ఫకీర్ భార్యకు ఫిర్యాదు చేశారు.
0: అంతే కదరా,
1: ఈ బాధలు తట్టుకోలేక ఫకీర్ భార్య తనకు తెలిసిన పండితుడైన వెంకుసా వారికి ఈ బాలుని అప్పచెప్పిందిరా.
0: అంటే షిడీ బాబా వారు తన బాల్యంలో వెంకుసవారి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారన్నమాట.
1: అవునరా, నన్ను కూడా విద్యాభ్యాసానికై స్కూల్లో వేశారా.
0: ఓహో, నువ్వు స్కూల్ కెళ్ళావా?
1: ఇలా ఒకరోజు స్కూల్ కు వెళ్ళగా మా మాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, ఏరా అబ్బాయి ముద్దుగా బొద్దుగా లడ్డూలాగా ఉన్నావు, నిన్ను ఒక ప్రశ్న ఇస్తాను జవాబు చెప్పగా అన్నారా.
0: ప్రశ్నే క్వశ్చనే అన్నమాట, ఏమడిగారు? ఎందుకైనా
1: నువ్వు నా దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకున్నావు అనుకో, అందులో 30 రూపాయలు బాకీ తీర్చేసావే అనుకో, ఇంకా నువ్వు నాకెంత ఇవ్వాలరా అని అడిగారా.
0: క్వశ్చన్ చాలా ఈజీరా, అయినా నువ్వేం చెప్పారు ఆయనకి?
1: సార్, యువర్ సమ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్ అన్నాను రా.
0: అయ్యో, సార్ అంత ప్రేమతో వచ్చి క్వశ్చన్ అడిగితే సార్ క్వశ్చన్ రాంగ్ అంటావేంట్రా?
1: అవునరా, నేను ఎప్పుడైనా అప్పు తీసుకోవడమే గాని తిరిగిచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి
0: బాగుందిరా, ఇది కథలోకి వెళ్దాం. పద
1: పద
0: వెంకుసా వారి ఆశ్రమంలో బాలబాబా వారు చక్కగా పాటలు నేర్చుకుని ఏకసంతాగ్రహి అయ్యి గురువు తలలు 4 అయ్యాడు.
1: ఆయన మరి జగద్గురువురా.
0: అవునరా, అయితే అది కిట్టని తోటి విద్యార్థులు బాలబాబాని 4 చిత్ర హింసల పాలు చేసేవారురా.
1: అయ్యయ్యో,
0: ఆ అసూయలు బాధలు పడలేక బాబా వారు ఎవరికీ చెప్పకుండా వెంకుసా వారి ఆశ్రమం వదిలేసి షిరిడి చేరుకున్నారు.
1: ఓహో,
0: అక్కడ 2 మాసాలు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత దేశాటనకే బయలుదేరారా.
1: దేశాటన ఎక్కడికి వెళ్లారా బాబా వారు?
0: బాబా వారు దేశాటనలో భాగంగా దూప్ఖేడా అనే గ్రామాన్ని చేరుకున్నారు.
1: ఓహో,
0: అక్కడి గ్రామస్తులంతా బాబా వారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారు వినరా.
2: బాబా వచ్చాడు షిరిడి.

దూప్ఖేడా గ్రామంలో షిరిడి బాబా వారి కోసం ఏ విధంగా ఎదురు చూసేవారో అదే విధంగా సత్యసాయి బాబా వారి రాక కోసం బృందావనం నుండి స్వామి వచ్చేటప్పుడు పర్తిలో భక్తులంతా గ్రీష్మ ఋతువు తర్వాత వసంతపు తొలకరి చల్లులా స్వామి మా దోసిడి నిండా మీ ప్రేమ గుబాళించే గులాబీలతో మీ వాకిట నిలబడి ఉన్నామయ్యా అంటూ ప్రేమతో భక్తితో అందరూ ఎలా పాడుకుంటున్నారో వినరా.

0: చందమామ చల్లగా ఉందని రాత్రి మవళ్ళు రమ్మంటే వస్తాడా రాగలడా?
1: ఎందుకు వస్తాడరా?
0: అదే విధంగా బాబా వారికి డేట్ టైం ఇచ్చి రమ్మంటే వస్తారా?
1: నెవర్ ఎవర్.
0: దూఖెడ గ్రామంలో చాంద్ భాయ్ పటేల్ అనే ఆసామి ఉండేవాడు.
1: ఆహా.
0: ఆయన బావమరిది కుమారుని పెళ్లి అత్యంత ఘనంగా వైభవంగా జరిగిందిరా.
1: ఓహోహో.
0: ఆ పెళ్లివారి బృందం అంతా షిడి చేరుకుంటున్నారు. ఆ బృందంతో పాటు షిడి బాబాగారు కలిసిపోయి షిడి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడే స్థిరపడిపోయారురా.
1: అంటే షిడి బాబా గారు 1853 నుంచి 1918 వరకు షిడిలోనే ఉన్నారన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పారా.
1: అంటే బాబా జీవిత కాలం 83 సంవత్సరాలురా.
0: అంటే షిడి బాబా వారి లైఫ్ స్పాన్ 83 ఇయర్స్ అన్నమాట.
1: ఆహా.
0: శివావతారుడు రా సాక్షాత్ షిడి బాబా వారు.

0: జుంకరిత
1: తడి యారిన ఎడారి వంటి జీవితాల్లోకి తొలకరి చల్లు నీ దర్శనం స్వామి.
2: అవును స్వామి.
1: మురాలకించి వరాలనసకే దేవదేవుడు మన సత్యసాయి. విభూతి స్వామి ప్రసాదం, అనుభూతి స్వామి ఆశీర్వాదం. స్వామి మీ దివ్య సూక్తులు మాకు అమృతోక్తులు.
2: ఇదంతా బాగానే ఉంది కాని మనం మన ధర్మాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నామన్నది ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలరా.
1: అదేలారా,
2: మనము పాము నోటులోని కప్పల్లాంటి వాళ్ళం.
1: ఏంటి, మనము పాము నోటులోని కప్పలమా? అంటే ఏమిట్రా?
2: ఏముందిరా, మూడొంతుల కప్పను పాము మింగేస్తుంది, మిగిలిన ఒక్క వంతు కప్ప తన ముందుగా వెళ్లే పురుగును మింగుదామని నాలుక తాటిస్తుందిరా.
1: ఓహో,
2: ఆశకు హద్దు లేదురా.
1: అందుకే అంటారా, బ్రతుకు స్వర్గాన్ని కోరుతుంది, బాధ్యత నరకాన్ని చూపిస్తుంది అని.
2: ఇంతెందుకు, డైరెక్ట్ గా చెప్పాలంటే బుద్ధి బూరలు తినమంటే మనస్సు గాడిదలు ఖాయమందంట.
1: అవునరా, ఆశ భవిష్యత్తుపై పరుగులు తీస్తుంటే, నిరాశ గతంలోకి కూలదోస్తుంటే, వర్తమానం దిక్కుతోచక ఆకాశం కలిసి చూస్తోందిరా.
2: చక్కగా చెప్పేవారు.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: మన ముందున్నదిరా బంగారు గని, త్రికాలవేత్త, త్రివేద సూక్త, త్రిలోక వందిత, శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి మాతరా,
2: సాక్షాత్ దైవం సాయేరా.

0: 1918 సంవత్సరంలో 1918 లో షిరిడి బాబా వారు సిద్ధి సమాధి యోగాన్ని పొందే ముందర లక్ష్మి అనే భక్తులను పిలిచి తాను తిరిగి 8 సంవత్సరాల తర్వాత ఆంధ్రదేశంలో అవతరిస్తారని చెప్పారు. అయితే షిరిడి నుండియే కాక యావత్ ప్రపంచమంతా తమ దేవుడు పరిధిలోనే ఉన్నాడని పరిధికి తరలి వస్తున్నారా తన ఉపతండాలుగా.
1: ఓహో,
0: అలాగే ఆంధ్రదేశంలో ఓ మారుమూల గ్రామం నుండి ఒక భక్తుడు తన స్వామిని వెతుక్కుంటూ వచ్చి పరిధి చేరి తన స్వామిని దర్శించిన ఆనందంలో ఏ విధంగా పాడుకుంటున్నారో వినరా.

ఇంతవరకు మీరు 2009 సంవత్సరం సాయి కులవన్ సభామండపంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ షిరిడీ సాయి విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాము.
1: వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాటి నేటి వెతుకుచుంటి నాడు నేడు నిజ మానవ ధర్మ పరుణి, వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాడు నేను నిజ మానవ ధర్మ పరుణి. కొదువలేదు నరులకు, కొదువలేదు

బూరగ కాయలు చూచి మామిడి అని భ్రమిసినట్లు, బూరగ కాయలు చూచి మామిడి అని భ్రమిసినట్టు, వెర్రి చెరకు రూపు చూచి చెరకని తాన మిలినట్టు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్టు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం.

0: దేవ అంటే ఆట, దేవుడే దేవుల దేవుడిదే దేవులాట అంటే వెతుకులాట. ఆ ఆటంతా ఒక్క నిజమానవుడి కోసం. 400 కోట్ల పైబడిన మానవ జాతిలో అటువంటి వాడు ఒక్కడూ దొరకడే అంటున్నారు స్వామి. నాటి నుంచి నేటి వరకు అంటే అనాదిగా యుగాలుగా మారుతున్న కాలం కదిలిపోతున్న మానవుడిలో పరిణామం జరగడం లేదే అని అంటున్న స్వామి భావన మానవ జాతికి జాగృతి, ఒక హెచ్చరిక. భగవంతునితో సంభాషించాలని ఎవరికుండదు, కాని ఆ అదృష్టం దొక్కేది కొందరికే. మన పూర్వ పుణ్య సుకృతం వల్ల భగవంతుడు శ్రీ సత్యసాయిగా అవతరించి దర్శన స్పర్శన సంభాషణ అవకాశాన్ని ప్రసాదించాడు. భగవంతునితో సంభాషించే అపూర్వమైన అవకాశం లభించిన కొందరు హైదరాబాద్ యువత తమ అనుభూతుల్ని రేడియో సాయి శ్రోతలతో పంచుకోపుతున్నారు.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు చేస్తూ భగవంతునితో సంభాషణం అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అసలు హైదరాబాద్ యువతతో స్వామికున్న ఆ ప్రేమానుబంధాన్ని ఒక అద్వితీయమైన ప్రేమగాథగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే స్వామి తన అవతార క్రమంలో ఎన్నో మధుర ఘట్టాలను హైదరాబాద్ యువతకి ప్రసాదించడం జరిగింది. అసలు ఈ హైదరాబాద్ యువత ప్రారంభమైన తీరు, ఆ గ్రూప్ ఫామ్ అయిన తీరు కూడా అంతా స్వామి సంకల్పం ప్రకారం స్వామి ఏర్చి కూర్చి సమకూర్చినట్టే ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ హైదరాబాద్ యువత ఏ విధంగా ప్రారంభమైంది అంటే, సుమారు 1990 ప్రాంతంలో కొంతమంది యువకులు, అరే మనం ఏదో ఒకటి చేయాలి, స్వామిని ప్లీజ్ చేయాలి, స్వామి దగ్గరికి వెళ్లాలి అని హైదరాబాద్ నుంచి స్వామి ఎక్కడుంటే అక్కడికి, అంటే స్వామి బృందావనంలో ఉంటే బృందావనానికి, లేకపోతే ప్రశాంత నిలయంలో ఉంటే ప్రశాంత నిలయానికి, సైకిల్స్ మీద ఒక 20-30 మంది బాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సైకిల్స్ మీద, అంటే ఒక వారం రోజుల పాటు శ్రమించి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగేదన్నమాట. అయితే అలా వచ్చినప్పుడల్లా స్వామి చాలా స్పందించి వాళ్ళని ఎంతో హృదయంగా వాళ్ళని ఆహ్వానించి ప్రేమను కురిపించి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా బాగా స్వామిని వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. సో అలా అసలు గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. స్వామి దగ్గరికి వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మొదలైంది. వేణు, సైకిల్ గ్రూప్స్ కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి, మనం అన్ని ఇవాళ పంచుకోలేము. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ స్వామితో ఎన్నోసార్లు సంభాషించిన హైదరాబాద్ యూత్ గ్రూప్ లోని సీనియర్ బ్రదర్స్ వేరే సేవా కార్యక్రమాలు ఇవాళ చాలా చోట్ల ఉండడం వల్ల అక్కడికి వెళ్లి వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. సో అప్పుడు ఈ సైకిల్ గ్రూప్ కి సంబంధించిన విషయాలని ఏమన్నా ఒకటి మనం ఇవాళ శ్రోతలతో పంచుకుందామా?
2: తప్పకుండా. సైకిల్ గ్రూప్ దాదాపు ఒక 6-7 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం సైకిల్ బృందం వచ్చేది. అప్పట్లో స్వామి కూడా చాలా ఎదురు చూస్తే వచ్చి చూస్తూ ఉండేవారు, చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవారు, సైకిల్స్ తో ఫోటోలు దిగేవారు, ఇలాంటి ఎన్నో మధుర అనుభూతులు పొందారు. అయితే వాటిల్లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఒక అనుభూతి నేను షేర్ చేస్తాను. ఒకసారి ఇలాగే బృందావన్కి సైకిల్ బృందం అంతా హైదరాబాద్ నుంచి వీళ్ళంతా వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పట్లో దాదాపు 4 రోజులు కూడా స్వామి ఇంటర్వ్యూకి పిలిచేవారు. రోజు ఇంటర్వ్యూకి పిలిచి ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. సేవ ఎలా చేసుకుంటూ రావాలి, మీరు సైకిల్స్ మీద వచ్చినప్పుడు కూడా, వస్తున్నప్పుడు ఊరికే సైకిల్స్ మీద రావడం కాదు, వస్తున్నప్పుడు దారిలో ఆ గ్రామాలలో బట్టలు పంచడం గానీ, ఏమైనా వాళ్ళకి బియ్యం గానీ పప్పు గానీ ఏమైనా సేవ చేసుకుంటూ రండి అని అప్పటి నుంచే కూడా స్వామి చెప్తూ ఉండేవారు. అయితే ఇలా ఒకసారి బృందావన్కి వచ్చినప్పుడు ఒకరోజు స్వామి వీళ్ళని ఇంటర్వ్యూకి పిలిచాక, ఇంటర్వ్యూ అయిపోయి బృందావనంలో స్వామి రెసిడెన్స్ లోనే ఇంటర్వ్యూ రూమ్ ఉంటుంది. అయితే స్వామి త్రై బృందావనంలో దాని చుట్టూ లాన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిపోయాక అందరూ ఇలా స్వామి బయటికి అందరినీ పంపించినప్పుడు అందరూ బయటకు వచ్చి లాన్స్ లోకి వచ్చేసాక మళ్లీ స్వామి బయటకు వచ్చి బంగారు ఒక్క నిమిషం మీరంతా మళ్ళీ లోపలికి రండి అని పిలిచారు.
1: మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారేమో.
2: చాలా రేర్, ఇలాంటిది సాధారణంగా జరగదు. ఇలాగా ఒకసారి స్వామి టైం అయిపోయింది అంటే జనరల్ గా అయిపోయింది అని ఉంటుంది. అయితే స్వామి మళ్ళీ వాళ్ళని అందరినీ లోపలికి పిలిచారు. అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఏమో అని అందరూ చాలా ఎక్సైటెడ్ గా మళ్ళీ లోపలికి వెళ్ళారు. వెళ్లిన వెంటనే స్వామి అన్నారు, బంగారు ఒక్క చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నేను మీకు, చాలా ముఖ్యమైన విషయం. ఏంటి అంటే మీకు ఎప్పుడైనా కనుక మంచి పని చేయాలి అనే సంకల్పం వస్తే వెంటనే చేసేయండి, చెడ్డ పని చేయాలి అనే సంకల్పం వస్తే దాన్ని వాయిదా వేస్తూ ఉండండి అని. అంటే అప్పట్లో ఇలా ఎందుకు చేశారు అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నిజంగా ఆ గ్రూప్ లో, ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో స్వామి ఇంకేమేం చెప్పారు అనేది గుర్తున్నా ఉండకపోయినా ఇది మాత్రం తప్పనిసరిగా మైండ్ లో గుర్తుండిపోయేటట్టు అలా అలాంటి ఈవెంట్ క్రియేట్ చేసి
1: స్వామి కావాలని అలా వెనక్కి పిలిచి చెప్పడం వల్ల జీవితాంతం ఈ విషయం గుర్తుంటుందని అలా చెప్పుంటారు. అసలు ఈ సైకిల్ గ్రూప్స్ లో వచ్చినప్పుడు కూడా స్వామి ఫస్ట్ ఇనీషియల్ గా ఒక 4-5 ఏళ్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి తర్వాత స్వామి వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకు మీ ఎనర్జీ అంతా మీ శక్తినంతా ఇలా కన్నా మీరు ఏదన్నా సేవలు చేస్తూ రండి, గ్రామాలకి వెళ్లి సేవలు చేస్తూ రండి అని స్వామి మెల్లమెల్లగా ఈ సైకిల్ యాత్రల్ని ఆపేసి గ్రామ సేవల్ని స్వామి మనందరితో చేయించే ఉద్దేశంతో ఆ విధంగా ఛానలైజ్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది.
2: ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిజంగా ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు, దాని ప్రకారంగా చేసినట్టు, ముందు టీం ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ టీం ఫామ్ అయ్యాక ఆ టీంకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ఎంతో. ఇప్పుడు వెనక్కి చూస్తే నిజంగా అప్పట్లో ఏదో అయిపోయింది అనుకున్నాం గానీ ఇప్పుడు వెనక్కి చూస్తే ప్లాన్ ప్రకారం అయినట్టు. అయితే అప్పుడు గ్రామ సేవ చేసుకుంటూ రండి, మీరు ఇలా సైకిల్ మీద వస్తేనే నేను పిలిచి మాట్లాడతానని ఏం లేదు, గ్రామ సేవలు చేసుకుంటూ రండి, నేను తప్పకుండా మాట్లాడుతూనే ఉంటా. ఇలా మీకు
1: ఏంటంటే మనం ఏది చేసినా చివరికి మనల్ని ఆ సేవలో భాగస్థులుగా చేయడమే స్వామి ఉద్దేశం ఉంటుంది.
3: 1996 లో కలర్ మీరు చెప్పాలి ఒకటి మెగా విలేజ్ గ్రామ సేవ చేసి వచ్చాక కులంతలో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటుందని మన బ్రదర్స్ అందరూ చెప్తుంటారు. ఒకసారి
1: ఇన్సిడెంట్ కాదు సత్యేందర్, గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు స్వామి మనకి. యాక్చువల్లీ 96 సెప్టెంబర్ నెలాఖరులో ఇలాగే ఒక 5-6 గ్రామాల్లో సేవలు చేసుకుంటూ స్వామి చెప్పిన విధంగా మెడికల్ క్యాంప్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఆ గ్రామంలో అవసరం ఉన్నది వెటర్నరీ క్యాంప్స్ చేసి ఈవినింగ్ పల్లకి చేసేవాళ్ళం గ్రామంలో. అది ఆ పల్లక్కి అంతే మైమర్చిపోయి డాన్స్ చేసుకుంటూ దేవుడు వస్తున్నాడు రామంభజీ అనే పాట పాడుకుంటూ చాలా తిరుగుతూ వచ్చేవాళ్ళం. అసలు ఆ పల్లకి యాత్ర అనేది జీవితంలో మర్చిపోలేమాట, మైమర్చిపోయి డాన్స్ చేసి వచ్చేవాళ్ళం. సో అలా అన్ని చేసుకుని స్వామి దగ్గరికి వచ్చామట. చివరికి స్వామి దర్శనంతో ఆ గ్రామ సేవ యాత్ర ముగింపు పలుకుదామని ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి చాలా బాగా స్పందించి పిలిచి మాట్లాడారు. దర్శనంలోనే కుల్వంత్ హాల్లో మాట్లాడారు, పాద నమస్కారం అది ఇచ్చారు. మాట్లాడినప్పుడు స్వామిని మేము అందరం స్వామి ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అని అడిగితే స్వామి ఆ పక్కనే అనిల్ కుమార్ గారు కూడా, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు కూడా కూర్చోవడం జరిగింది. ఆయన అన్నారు, స్వామి వీళ్ళు చేసింది గ్రామ సేవలు చేసుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు చేసింది అందరికీ తెలియాలి అన్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే మీకు పబ్లిక్ లో కావాలా ప్రైవేట్ గా కావాలా అన్నారు. అప్పుడు అనిల్ కుమార్ గారే మాకేంటంటే ప్రైవేట్ గా అయితే స్వామితో బాగా మాట్లాడచ్చు, చాలా దగ్గరగా గడపచ్చు కదా అనుకున్నాం. సరే ఆయనే ఉన్నారు, అనిల్ కుమార్ గారు కూడా స్వామితో అన్నారన్నమాట, స్వామి అందరికీ తెలియాలి వీళ్ళు చెప్పేవి అని. సో అప్పుడు స్వామి అయితే సరే అని మధ్యాహ్నానికి ఒక సైకిల్ వన్ సభా మండపంలో ఒక సభలాగా ఏర్పాటు చేసి మా ఆ గ్రామ సేవలో సీనియర్ బ్రదర్ అయిన వై శ్రీనివాస్ ని మాట్లాడమన్నారు, తర్వాత నేను మాట్లాడతానని స్వామి చెప్పి. సో అప్పుడే ఈ గ్రామ సేవ అన్న రామసేవ యసుమి, రామరాజ్యం అన్న ప్రేమమయమి అనే పద్యం పాడి సో అప్పటి నుంచి ఆ పద్యానికి బహుళ ప్రాచుర్యం కూడా స్వామి దానికి అందించారు. సో అప్పుడు గ్రామ సేవలు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఇవన్నీ కూడా చాలా పూసగుచ్చినట్లు చెప్పి అవన్నీ చాలా. అప్పుడు ఇంకోటి ఏంటంటే మా అందరినీ అటు స్వామి ఏంటంటే మనం ఇంత చేస్తే మనల్కి ఎంతగా బ్లెస్ చేస్తారు అంటే సేవా కార్యక్రమాలకి మన అందరినీ కూడా స్వామి పోడియం పక్కన అందరినీ కూర్చోబెట్టుకుని విఐపీస్ లాగా 4-5 స్టేజ్ మీద మన మా టీమ్ ని ఓన్లీ మీరు ఇక్కడ కూర్చోండి నా పక్కన కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు అలా చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు మన నెక్స్ట్ తరాలు కూడా ఎంతో చెప్పుకుంటారని చెప్పారు కూడా, అది ఒకసారి కూడా చెప్పు.
2: స్వామి ఆ రోజు డిస్కోర్స్ ఇచ్చారు, డిస్కోర్స్ లో స్వామి చెప్పిన అంటే చాలా పొగిడేసి ఈ పిల్లలు పాపం ఈ పిల్లలేమో ఇంట్లో ఉంటే అసలు మంచాలే దిగరు అలాంటిది, వీళ్ళు 5 రోజులుగా రాత్రింపగళ్ళు కష్టపడి అంటే మనం చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే చెప్పారు స్వామి. అయితే స్వామి చాలా ముఖ్యమైన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పింది ఏంటంటే స్వామి అన్నారు ఆ రోజు, ఈ రోజు ఈ గ్రామ సేవలు చేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ల తర్వాత తరాల వాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు, ముని మనవాళ్ళు, మా తాతలు, మా ముత్తాతలు ఇలా గ్రామ సేవల్లో స్వామి సత్యసాయి వాళ్ళ సత్యసాయి పాల్గొన్నారు అని అని చెప్పుకుంటారు అని చెప్పి స్వామి ఎంతగానో గొప్పగా చెప్పారు. అంటే సేవ చేసి వచ్చిన వాళ్ళకి స్వామి అంత స్థాయి, అంత ప్రాముఖ్యత ఇచ్చి, అంటే సేవని ఎలా ఎంకరేజ్ చేసి స్వామి సేవ అనేది ఎంత ముఖ్యం అనేది చూపించడానికి
1: ఇంకా
2: హైదరాబాద్ యువతకు అవకాశం ఇచ్చారు.
1: ఆ సమయంలో స్వామి మనతో సంభాషిస్తూ కూడా అసలు గ్రామ సేవ ఎలా చేయాలి, అక్కడ ఎలా మనం మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా అవి చెప్పారు కదా.
2: స్వామి తర్వాత కూడా తరచూ పిలిచి చాలా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. చాలా సార్లు గ్రామాలలో ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు గ్రామాలకు వెళ్లి కల్చరల్ యాక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది అని, ఇలాంటివన్నీ స్వామి అంటే చూడడానికి వీళ్ళు చేస్తున్నారని అనిపించేది కానీ నిజానికి స్వామి
1: మలుపులోనూ స్వామి సూచనలు
2: దాని మీద అయింది. అయితే స్వామి అప్పట్లో చెప్పిన కొన్ని, ఇప్పుడు సమయ అభావం వల్ల కొన్ని ముఖ్యమైనవి షేర్ చేసుకుందాం. స్వామి పర్టికులర్ గా యువతకి చెప్పిన, యువతకి ఇచ్చిన సందేశంలో స్వామి అన్నారు, గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామ సేవలకి యువకులు వెళ్ళినప్పుడు యువకులు యువతులు కలిసి ఎప్పుడు వెళ్ళకూడదు అన్నారు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్ళద్దు, కలిసి గ్రామాలు. స్వామి ఏమన్నారంటే అక్కడ బస్సు నుంచి ఇలా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దిగితే గ్రామస్తులు తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది, అందుకని ఇది ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అన్నారు. అది ఒకటి. రెండోది ఏమన్నారంటే మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు స్వామికి ప్రతినిధులు లాంటి వాళ్ళు, స్వామిని మిమ్మల్ని చూసి అంచనా వేస్తారు, అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుని మీ ప్రవర్తన సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఆడవాళ్ళకేసి అనవసరంగా వెళ్లి మాట్లాడడం చూడడం అవి చేయొద్దు అని. ఇంకోటి ఏం చెప్పారంటే గ్రామ సేవలప్పుడు గ్రామస్తులకే చాలా సార్లు వాళ్ళకేం అవసరాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో జీవించేస్తూ ఉంటారు. అలా మీరు వెళ్లి అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలు ఏమిటో మీరే తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని. సో ఇలాగ స్వామి ఎన్నో సూచనలు అవి ఇచ్చారు.
1: ఇవే కాదు, యాక్చువల్లీ మనందరం హైదరాబాద్ నుంచి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఆ గ్రామస్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు భోజనం అరేంజ్ చేయాల్సి వచ్చేది. స్వామి చెప్పారు మీరు వెళ్ళింది సేవలు అందించడానికి, వాళ్ల సేవలు మీరు పొందడానికి కాదు, వాళ్ళకి భారం అవ్వకుండా మీరు ఫుడ్ని మీరే తీసుకెళ్ళండి, లేకపోతే మీరు అక్కడ వండుకోండి, లేకపోతే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. స్వామి ఎంత మెటిక్యులస్ గా, అంటే మనం వెళ్ళేది మనం ఏదో అక్కడ చేసేసి ఫోటోలు తీసేసి ఏదో వాళ్ళని ఉద్ధరించాం అనుకుంటాం, కానీ మనం వాళ్ళకి భారమవుతున్నామేమో అన్నది స్వామి గుర్తించి మీరు భోజనం అది మీరే తీసుకుని వెళ్ళండి, కానీ అలా అంత నిస్వార్థంగా మీరు చేయాలి, వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి భారం అవ్వకుండా అని కూడా చెప్పేవారు.
2: అదే కాకుండా స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే మీరు గ్రామానికి వెళ్లి మీరు పనిచేయడం కాదు, అక్కడ వాళ్ళు అక్కడున్న యువకుల్ని కూడా మీరు పిలిచి వాళ్ళ చేతి కూడా పనిచేయించాలి. ఎందుకంటే మీరు ఒకరోజు వచ్చి వెళ్లిపోతారు, కానీ వాళ్ళకి అది కలగాలి, ఆ థాట్ కలగాలి, మేము మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేయగలము అని,
1: ఆ అవేర్నెస్ కూడా వాళ్ళలో క్రియేట్ చేయగలగాలి. ఇంకా అసలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంత సమయం ఉన్నా చాలు. ఇలాగే ఇదివరకు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని కూడా స్వామి దగ్గరికి తీసుకురావడం జరిగేది. స్వామి అప్పుడు ప్రతిసారి బాగా స్పందించి అందరికి చాలా సార్లు వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడేవారు ఆ పిల్లలందరితో కదా. సో సత్యేందర్ నువ్వు కూడా ఆ ట్రిప్స్ లో చాలా ట్రిప్స్ కి వచ్చిన వాడివే, సో అందులో ఏమన్నా నువ్వు మర్చిపోలేని
3: బాగా గుర్తు 1997 జూన్ లో స్వామి ఒకసారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని మా అందరు పిలిచారు. అప్పుడు యాక్చువల్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు, కొంతమంది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూకి పిలిచాక స్వామి ఒక అబ్బాయిని చూసి ఏం చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే అబ్బాయి బీఏ చదువుతున్నాను అన్నారు.
1: బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.
3: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. అయితే ఎన్నేళ్ల నుంచి చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను స్వామి అన్నారు.
1: బీఏ 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను.
3: మాకు తెలియదు యాక్చువల్లీ, అప్పుడే ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే స్వామి అన్నారు చాలా ఎంత సింప్లిఫైడ్ గా చెప్పారు చూడండి, 2 అక్షరాల బీఏకే నువ్వు అంత కష్టపడితే 4 అక్షరాల బీఏబీఏ అంటే బాబాకి ఎంత కష్టపడాలరా నువ్వు
1: అంటే స్వామిని అర్థం చేసుకుని.
3: మేము అప్పుడు కొత్తగా గ్రూప్ లోకి వచ్చాము, అంటే అంత స్వామి ఎంత సింప్లిఫైడ్ గా చెప్తారా అని చూసి చాలా ఆశ్చర్యపోయాం మేము.
1: సరే అసలు ప్రతి ఇంటర్వ్యూలో ఎన్నో కష్టమైన ఏవో ప్రశ్నలు వేసేవాళ్ళం, స్వామి చాలా సింపుల్ గా ఆన్సర్స్ చేసేవారు. అలాంటి మరి ఎన్నో మనం ఇవాళ మనం పంచుకుందాం. వేణు, నువ్వు కొంతకాలం హైదరాబాద్ యూత్ లో ఉన్నావు, తర్వాత ఇక్కడ స్టూడెంట్ గా కూడా జాయిన్ అయ్యావు. నువ్వు ఇక్కడ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాక కూడా స్వామి తరచు ఏదైనా పండగలు పర్వదినాలు వచ్చినప్పుడు హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా అని కూడా అడుగుతుండేవారు కదా నిన్ను.
2: అవును, అయితే 2002 నుంచి 2004 స్వామి నాకు ఇక్కడ ఎంబీఏ చదివే అవకాశం ఇచ్చారు. ఆ పీరియడ్ లో దాదాపు ప్రతి పండగ ముందు స్వామి ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు, ఏ డేట్కి వస్తున్నారు అని ఇవన్నీ అడుగుతూ ఉండేవారు. క్యాంటీన్ లో పనిచేసి నాకు వచ్చి చెప్తూ ఉండేవారు కూడా. ఫెస్టివల్ డే నాడు కూడా స్వామి వచ్చి క్యాంటీన్ లో మీ వాళ్ళు అంతా పనిచేస్తున్నారు, నేను వెళ్లి చూసి వచ్చాను అనేవారు. అంటే అంత అంత ఆంతరికంగా అంత స్వామి చాలా ఎంతో ఎంతో ప్రేమగా, అంటే టీమ్ ఈ గ్రూప్ మీద స్వామికి ఉన్న ప్రేమ అనేది నాకు నిజంగా స్టూడెంట్ అయ్యాక ఇంకా ఎక్కువ తెలిసింది కూడా. సో ఇలాగ చాలా సార్లు
1: స్వామిని అడగంగానే నువ్వు మాకు ఫోన్ చేసి అడిగేవారు ఎంతమంది వస్తున్నారు స్వామి అడుగుతున్నారు.
2: నేను కనుక్కోవాల్సి వచ్చేది ఎందుకంటే నాకు కూడా తెలియదు చాలా సార్లు. ఇంకా అదే కాకుండా స్వామి అనేక మార్లు పేరు పేరున కూడా అడిగేవారు, ఇతను ఏం చేస్తున్నాడు, ఫలానా మనిషి ఏం చేస్తున్నాడు. ఇలాగ స్వామి చాలా చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతుండేవారు యాక్టివిటీస్ గురించి. ఇంకా రెండు మూడు సార్లు అయితే డైరెక్షన్స్ కూడా పంపించారు విక్టోరియా మెమోరియల్ సేవా కార్యక్రమానికి. సో నేను ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడిని మన సీనియర్ బ్రదర్స్ కి.
1: ఇంకా అసలు ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయ్యాక అంటే ఎస్పెషల్లీ నీకు నాకు ఒక మర్చిపోలేని అనుభవాన్ని స్వామి తన సర్వాంతర్య తత్వాన్ని చాలా చాలా హాస్యమైన పద్ధతిలో మనకి అందించడం జరిగింది కదా. అదొకసారి మేము ఒకసారి 2002 సెప్టెంబర్ లో వచ్చినప్పుడు నీతో మాట్లాడిన ఆ సన్నివేశం ఒకసారి ఇవాళ
2: 2002 సెప్టెంబర్ లో మన బ్రదర్స్ అంతా మీరు కూడా వచ్చారు. అప్పుడు అందరూ వచ్చినప్పుడు మామూలుగా మన గ్రూప్ వచ్చింది కదా. అసలు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే స్వామి గ్రూప్ వచ్చినప్పుడల్లా వెళ్లి కలిసి రా అనేవారు నన్ను. నేను చాలాసార్లు పర్మిషన్
1: తీసుకోవాలి.
2: సో అలాగే వెళ్లి దాన్ని అయితే వెనకాల ఎక్కడో మన కుల్వంత్ హాల్ లో కూర్చుని ఉంటే స్వామి ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచి లోపలికి వెళ్లినప్పుడు ఆ టైంలో నేను వెనక్కి వచ్చి అప్పుడు కళాధర్ మీతోనే నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఏమిటి ఏం జరుగుతున్నాయి యాక్టివిటీస్ అని. అప్పుడు అప్పుడు కళాధర్ అడిగారు నన్ను, స్వామి నీతో మాట్లాడుతున్నారా చూస్తున్నారా అసలు ఏమైనా ఈ మధ్య ఏమైనా మాట్లాడుతున్నారా. అయితే మొదట్లో మాట్లాడేవారు, ఫస్ట్ వన్ మంత్ లో మాట్లాడేవారు రెగ్యులర్ గా. ఈ మధ్య కొంచెం స్వామి చూడట్లేదు మాట్లాడట్లేదు మర్చిపోయారు నన్ను అన్నాను. అన్నాక ఇది అయిపోయింది, దాని తర్వాత వేరే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అంతా కనుక్కుని మన గ్రూప్ అంతా వెళ్లిపోయింది. వెళ్లిపోయాక ఈ సంభాషణ జరిగిన 4 రోజుల తర్వాత స్వామి సడన్ గా వెనకాల నుంచి నన్ను ఒకరోజు బయట కూర్చున్నప్పుడు కుల్వంత్ హాల్ లో వెనకాల నుంచి హైదరాబాద్ బాయ్ ఇలా రా అని చెప్పి పిలిచారు. పిలిచినప్పుడు మొన్న మీ వాళ్ళంతా వచ్చారు కదా ఏమంటున్నారు వాళ్ళు అన్న. అంటే నేను మామూలుగా యాక్టివిటీస్ గురించి చెప్పారు స్వామి, ఇలా ఏదో ఆర్ఫనేజ్కి వెళ్తున్నారు ఇవి చెప్పారు. అదంతా సరే అది కాదు, ఒక అబ్బాయి ఏదో అన్నాడు కదా ఏమన్నాడు అన్నారు. నాకు ఇప్పుడు గుర్తు రాలేదు ఆ మూమెంట్ లో. అయితే స్వామి ఏమో హాయ్ నిన్ను చూస్తున్నారా మాట్లాడుతున్నారా అని అడిగాడు కదా అన్నారు. అంటే ఎగ్జాక్ట్ గా మనకు కాన్వర్సేషన్ ఎలా ఉండిందో అలా చెప్పడం మొదలెట్టారు. అప్పుడు స్వామి అడిగారు స్వామి అంటే ఏం చెప్పావు నువ్వు అన్నారు. చూస్తున్నారని చెప్పాను స్వామి అండి. హాయ్ అబద్ధం ఆడద్దు అన్నారు అండి, అబద్ధం ఆడద్దు, చూడట్లేదు మాట్లాడట్లేదు మర్చిపోయారు అన్నావు అవునా కదా అన్నారు. అంటే అప్పుడు అవును స్వామి అన్నాను. అన్నప్పుడు స్వామి ఇప్పుడు వెంటనే స్వామి ఏమో మర్చిపోయారంటావా, ఎంత ఎంత మాట అన్నావు నువ్వు, అయినా రోజు మాట్లాడడానికి ఎలా కుదురుతుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా అందరితో రోజు మాట్లాడడం కుదురుతుందా నాకు, చూస్తూనే ఉన్నారని చెప్పచ్చు కదా అలా మర్చిపో. నువ్వు ఒకటి గుర్తుంచుకో, నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను ఎప్పుడు నిన్ను అన్నారు స్వామి. సో అది అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చాలా స్వామి సర్వాంతర్యామి ఆయనకు అన్ని తెలుసు అన్న విషయం మనకు తెలిసినా స్వామి ఏనాడు ఎవరిని కూడా మర్చిపోరు. పర్సనల్ గా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆల్ ద టైం చూస్తుంటారు అనేది
1: పైగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి ఏదో ఎవరో గ్రూప్ ని తీసుకెళ్లి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. పైగా నువ్వు ఇంకో విషయం మర్చిపోయినట్టు అప్పుడు స్వామి నువ్వు చెప్పావు మాకు, మీరు ఆ పిల్లల దగ్గర కూర్చొని మీరు మాట్లాడుకున్నారు
2: చెప్పారు కూడా.
1: అదే స్వామి మర్చిపోరు ఎవరిని అని చెప్పినప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది బ్రదర్. స్వామి నువ్వు మన ఇంటర్వ్యూలోనే ఒకసారి మనం అడగడం జరిగింది స్వామిని, స్వామి మీరు అందరినీ ఒకేలాగా అంత నిస్వార్థంగా ఎలా ప్రేమించగలుగుతారు అని అడిగాం కదా స్వామిని. స్వామి చెప్పిన ఆన్సర్ కూడా ఒకసారి వాళ్ళు మనం పంచుకున్నాం.
2: అప్పుడు అడిగినప్పుడు స్వామి ఎలా అంటే మీరు లవ్ ఆల్ అంటారు అది జీవిస్తారు కూడా
1: అందరినీ
2: ప్రేమిస్తారు మీరు ఎలా మీకు అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు స్వామి చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. స్వామి అడిగారు మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగారు. అడిగితే ప్రేమిస్తున్నారు సో ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను స్వామి అన్నాం. అంటే స్వామి అన్నారు మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా అన్నారు. ఇంత అనాలిసిస్ మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా, ఎందుకంటే నువ్వు మీ నాన్న అనుకుంటున్నాడు నువ్వు తన అంశం నుంచి పుట్టావని అనుకుంటున్నాడు అందుకే ప్రేమిస్తున్నాడు అన్నారు. మీ నాన్న అలా అనుకుంటున్నాడని అంత ప్రేమిస్తే మీరంతా నా అంశం నుంచే పుట్టారు నాకు తెలుసురా, నేను ఇంకా ఎంత ప్రేమించాలి మమ్మయ వంశో జీవలోకే జీవభూత సనాతన అని స్వామి స్వామి అంశం నుంచే అందరూ పుట్టారు అన్నది స్వామి ఇస్ ఆల్వేస్ ఇన్ దట్ కాన్షియస్నెస్. కాబట్టి
1: విషయాలను అడిగినా స్వామి ఎంత సరళంగా ఇలాగే. ఇంకో విషయం కూడా మనం సమయాభావం వల్ల త్వర త్వరగా మనం ఇవన్నీ శ్రోతలకి చెప్దాం. ఇంకోసారి ఒకసారి ఇలాగే మన ఇంటర్వ్యూలో స్వామి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటే ఏంటి, ఎలా మేము పెంపొందించుకోవాలని కూడా చెప్పారు కదా, దానికి కూడా స్వామి అద్భుతమైన రీతిలో సమాధానం ఇచ్చారు. అది కూడా ఒకసారి
2: స్వామి చాలా కాంప్లెక్స్ విషయాలు కూడా చాలా చక్కటి ఉదాహరణలతో సింపుల్ గా చెప్పేవారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇలా అడిగినప్పుడు స్వామి పక్కనే స్వామి ఇంటర్వ్యూ చైర్ పక్కనే ఇంకో టేబుల్ మీద లెటర్స్ అవి పెట్టున్నాయి,
1: స్వామి
2: భక్తుల దగ్గర తీసుకున్న లెటర్స్. అయితే స్వామి ఒక లెటర్ తీసుకుని ఈ లెటర్ ఒక భక్తుడు ఇందాక ఇచ్చాడు నాకు దర్శనంలో. అయితే ఆ భక్తుడు దర్శన్ స్టార్ట్ అవ్వక ముందు అంటే మ్యూజిక్ దర్శన్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవ్వక ముందు స్వామి రాకముందు కూర్చుని ఆ లెటర్ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఒకటే ఆలోచన అతనికి, స్వామికి నేనేం చెప్పాలి ఏం రాయాలి అనే ఆలోచనతో అదే రాస్తున్నాడు. అదే కాన్సన్ట్రేషన్ అన్నారు.
1: అంటే ఆర్ద్రతతో స్వామిని ఊహించుకుంటూ ఆ లెటర్ రాయడమే ఏకాగ్రత
2: అని చెప్పి దాని తర్వాత దర్శన్ మ్యూజిక్ మొదలైంది. అతను ఎన్వలోప్ లో లెటర్ పెట్టాడు, ఇలా రెండు దోసిట్లో పట్టుకుని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఒకటే ఆలోచనతో కూర్చున్నాడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు. అయితే అది అంటే అతని ఆలోచనలంతా ఒకటే ఆలోచనకు వచ్చేసింది ఇప్పుడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు అని. అదే కాంటెంప్లేషన్ అన్నారు.
1: కాన్సన్ట్రేషన్ అండ్ కాంటెంప్లేషన్.
2: తర్వాత స్వామి దర్శన్ మ్యూజిక్ మొదలయ్యాక స్వామి వచ్చి భక్తుల దగ్గర లెటర్లు తీసుకుంటూ ఈ భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి చేయి ఆ లెటర్ మీద పడినప్పుడు అతని చేతిలోనూ లెటర్ ఉంది, స్వామి చేతిలోనూ లెటర్ ఉంది. ఆ మొమెంట్ లో అతని ప్రేయర్ తీరిపోయింది, అతనికి ఇంకే డిజైర్ లేదు, అతను ఓన్లీ ఆనందంగా ఉన్నాడు స్వామి తీసుకున్నారు అని. ఆ మొమెంట్ అదే మెడిటేషన్ అన్నాడు. సో అంత చక్కగా ఇంత ఇంత బ్యూటిఫుల్ గా సింపుల్ గా చెప్పేసి
1: సింపుల్ గా దర్శనాన్ని డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం, అసలు ఇప్పుడు చెప్తుంటే కూడా లెటర్ రాయడం, స్వామి కోసం వెయిట్ చేయడం, స్వామి ఎంతో అందంగా నడిచొస్తుంటే ఆ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది నిజంగా ఒక మధుర ఘట్టంగా మనం భావించాలి. చాలా ఈవెన్ తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు పడుస్తుంది.
3: ఇంకోసారి ఈవెను అంటే మా బ్రదర్స్ చెప్తా ఉంటారు, యూత్ పర్స్పెక్టివ్ లో స్వామి కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్ గురించి స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారని చెప్తా ఉంటారు. ఒకసారి
2: స్వామి చాలా సార్లు అంటే మనమంతా జనరల్ గా యూత్ గ్రూప్ కాబట్టి స్వామి చాలా సార్లు ఈ విషయం మీద చెప్పేవారు. ఏంటంటే స్వామి అనేవారు నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్, నిగ్రహం ఉంటే అనుగ్రహం ఉంటుంది అనేవారు. అయితే స్వామి ఏమన్నారంటే యూత్ అనే దశ ఎలాంటిదంటే ఈ ఏజ్ స్వామి ఇన్ఫాక్ట్ ఏజ్ గ్రూప్ కూడా 16 to 35 ఇయర్స్ అన్నారు. అప్పుడు ఈ ఏజ్ గ్రూప్ లో ఫిజికలీ మెంటలీ ఇమోషనలీ ఇంటెలెక్చువలీ అండ్ స్పిరిచువలీ యు ఆర్ స్ట్రాంగెస్ట్ అన్నారు. అంటే చాలా మంది జనరల్ గా ఏమనుకుంటారంటే ఫిజికల్ గా బలం ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటారు కానీ ఈ మిగతా యాంగిల్స్ లో ఆలోచించారు. కానీ స్వామి చెప్పింది ఏంటంటే ఈ దశలో స్వామి అప్పుడు ఏమన్నారంటే ఈ స్టేజ్ లో గనుక మీరు మీ సెల్ఫ్ కంట్రోల్ కనుక పెంచుకోగలిగితే ఈ స్టేజ్ లో కనుక రాగలిగితే జీవితాంతం ఉంటుంది, ఈ స్టేజ్ లో కనుక మీరు ఇంద్రియాలు నిగ్రహం చేయలేకపోతే ఏ స్టేజ్ లో కూడా చేయలేరు అనేవారు. సో అందుకని యూత్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ లైఫ్ అండ్ అందుకే స్వామి ఇంత టైం యూత్ కి ఇచ్చేవారు. ఒక హైదరాబాద్ కాదు, ఎక్కడైనా యూత్ కాన్ఫరెన్స్ అని కానీ లేకపోతే ఎంతమంది యువకులతో
1: స్వామి ఇప్పుడు
2: స్టూడెంట్స్ తోనే టైం గడిపారు. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది వేర్ ఇట్ ఇస్ వెరీ కీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్.
1: అది ఇంకోటి ఈ యూత్ గ్రూప్ అంటే మనం 2010 చేసాం యూత్ కాన్ఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూ నుంచి సుమారు 1000 విద్యార్థుల్ని పైగా ఆ సమయం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఉద్యమం పీక్ లెవెల్ లో ఉన్నప్పుడు 1000 విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అసలు అది కూడా అంటే స్వామి భౌతికంగా ఉన్నప్పుడు మనం చేసిన ఆఖరి పెద్ద కార్యక్రమం కూడా అంటే మనం చేశానడం నన్ను చాలా తప్పది, స్వామే చేయించారు. అది మన అజ్ఞానం బయటపెట్టా నేను మనం అని, అంతా స్వామే చేయించారు అది. ఎందుకంటే మొత్తం దాని ప్లానింగ్ నుంచి కూడా ఫస్ట్ మనం ఏదో కొంతమందితో అనుకుంటే స్వామి చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు మీరు యూనివర్సిటీస్కి వెళ్లి వైస్ ఛాన్సలర్ ని అనేక కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ ని కలిశారు కదా, ఆ అభిప్రాయాలు కొంత సమయం మించిపోతుంది.
3: తప్పకుండా మీరు అన్నట్టు మనం ఏదో 200-300 బాయ్స్ తోని ఓ కాన్ఫరెన్స్ పుట్టబడిలో చేద్దాం అనుకున్నాము. సో మధ్యలో ఒకసారి వచ్చి స్వామికి చిన్న బ్రోచర్ ఇచ్చేసి చిన్న రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చాము. ఒక సుమారు 10 కాలేజ్ తిరుగుంటాం అప్పటికి. స్వామి దర్శన్లో ఆ బ్రోచర్ చూస్తూ ఇది సరిపోదు బంగారు, ఇంకా చాలా మీరు తిరగాలి, చాలా కాలేజ్ కవర్ చేయాలి అన్నారు. అక్కడ స్వామి ఆ యూత్ కాన్ఫరెన్స్ కి విత్తనం నాటినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఏదో చిన్న యాక్టివిటీ అనుకోని వచ్చిందని స్వామి హౌ డిడ్ హి మ్యాగ్నిఫై అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం ఇది. సో మీరన్నట్టు అప్పుడు అజిటేషన్ చాలా పీక్ లో ఉండే, యాక్చువల్ మనకే కాన్ఫిడెన్స్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది వైస్ ఛాన్సలర్స్ వస్తారు, అందరినీ కలుస్తున్నాం, అన్ని కాలేజెస్ కి వెళ్తున్నామని. బట్ స్వామి ఒక హోస్ట్ ఎలా ఉండాలి, ఐడియల్ హోస్ట్ అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఒక ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలన్నది మనకి యాక్చువల్ చూపెట్టారు మనకి. అంటే రైట్ ఫ్రమ్ ది మెను, అంటే పిల్లలు వస్తున్నారు, సో వాళ్ళకి
1: మంది పిల్లలు క్యాంటీన్ లో
3: వాళ్ళకి ఏమేమి మెనూ కావాలనేది స్వామి డిసైడ్ చేసి స్పెషల్ మెనూ ప్రిపేర్ చేయించారు. అకామిడేషన్ స్వామి లోపల ప్రశాంత నిలయంలో సపరేట్ స్పెషల్ అకామిడేషన్ ఇప్పించారు. అండ్ మన
1: అండ్ ఈవెన్ ఆశ్రమ అథారిటీస్ డిడి షెట్స్ లో ఈ కార్యక్రమం చేసుకుంటే స్వామి
3: చేయాలి అని
1: స్పీకర్స్
3: కూడా స్వామి స్వయాన డిసైడ్ చేసి స్వామి అందరు నామినేట్ చేసి ఆరు
2: బృందావన్ ప్రిన్సిపల్ అయిన సంజయ్
1: చివరికి. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ టైంలో స్వామి ఉపన్యాసాలు ఇవ్వడం కొంచెం తగ్గించారు. ఆ రోజు ఆ పిల్లల్ని ఉద్దేశించి 1.5 hours
3: మాట్లాడి
1: ఆ ఉపన్యాసంలో స్వామి పొన్నుచంద్రాలో నాకు మీకు ఏమీ తేడా లేదు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను, మీరు కింద కూర్చున్నారు, అంతేగాని ఏమి తేడా లేదు, మనందరం ఒకటే, ఒకే ఆత్మ మనందు. యాక్చువల్లీ ఆ తర్వాత రోజు నేను చాలా మంది పిల్లల్ని వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అదే అన్నారు, బాబా గారంటే మేము ఏదో ఎక్కడో ఉండి ఏదో చెప్తారనుకున్నామండి, ఇంత సింపుల్ గా వచ్చి ఇలా మాట్లాడతారా అని అనుకున్నామని వాళ్ళు చాలా ఆనందానికి లోనయ్యారు. సరే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత సమయం అని సరిపోదు, స్వామి అనుభవాలని మనం చెప్తుంటే. సరే నిజంగా చెప్పాలి అంటే ఇదంతా హైదరాబాద్ యువతతో స్వామి భాషణం అంటే ఇదంతా కూడా మనందరికీ స్వామి ప్రసాదించిన మధుర ఘట్టాలు. ఇవన్నీ మనకి స్వామి ఎంతో ప్రేమతో అనుగ్రహించినవే గాని అంతకన్నా వేరేదేమీ కాదు. మనం ఎప్పటికీ ఇవన్నీ మనం ఆస్వాదించి మన మనసులో నిలుపుకొని నిజంగా స్వామి సందేశ జ్యోతులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని మనం
2: ఒకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ యువతకి ఇచ్చిన అవకాశాలు కానీ స్వామి ఇన్నిసార్లు ఇచ్చిన ఒకటి అర్థమైంది ఏంటంటే చేయించేది చేసేది అంతా స్వామి, పేరు మాత్రం మనకిచ్చారు.
1: అదే అదే కదా స్వామి ఒకసారి భగవంతునికి మనిషి మానవుడికి తేడా ఏంటంటే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుండేవాడు భగవంతుడు, ఏమీ తెలియకుండా అన్ని తెలిసినట్టుండేవాడు మానవుడు అని చెప్పారు స్వామి. సో ఈ అవకాశాన్ని చివరికి మళ్ళీ మనం ఒకసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకోగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు స్వామికి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు మన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం మేడం, జై సాయిరాం. దిద్దుకొని మనం
2: ఒకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ యువతకి ఇచ్చిన అవకాశాలు కానీ స్వామి ఇన్నిసార్లు ఇచ్చిన ఒకటి అర్థమైంది ఏంటంటే చేయించేది

0: రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం మేడం, జై సాయిరాం.
1: భగవంతు సంభాషణ కార్యక్రమంలో హైదరాబాద్ యువత అనుభూతులను విన్నారు. ఇది హైదరాబాద్ రేడియో సాయి బృందం సమర్పణ. రేడియో సాయి భగవాన్ దివ్యానుగ్రహ భాషణలను, ప్రముఖుల ప్రసంగాలను, సాయి భక్తులతో ఇంటర్వ్యూలు, ఇంకా ఎన్నో ఆహ్లాదకరమైన వినోదభరితమైన కార్యక్రమాలను మీకు అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత సమర్పిస్తున్న అంత్యాక్షరి కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం హార్మోనియం సాయిప్రకాష్, తబలా అభిషేక్ ఆచార్య. విని ఆనందించండి.

శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి ఎంతో మంది యువతులు ఉత్సాహంగా మన రేడియో సాయి డిజిటల్ స్టూడియో పుట్టపర్తి కేంద్రానికి వచ్చారు. సాయిరాం సిస్టర్స్, ముందుగా ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమాన్ని స్వామికి స్వాగతం పలుకుతూ మనందరం ప్రారంభిద్దాం.

0: ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో రెండు టీంలు పాల్గొంటున్నాయి, సత్య టీం మరియు ప్రేమ టీం. సత్య టీంలోని పార్టిసిపెంట్స్ ని ముందుగా మీకు పరిచయం చేస్తాను. సాయి చంద్రిక, సాయి అన్నపూర్ణ, సాయి దీపిక. మరియు ప్రేమ టీంలో సాయి ప్రసన్న, ప్రశాంతి, అనామిక. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో మూడు రౌండ్లు ఉంటాయి. ముందుగా మీకు మొదటి రౌండ్ వివరాలు చెప్తాను. ఈ మొదటి రౌండ్ లో నేను ముందుగా ఒక భజన పాడతాను. నేను ఆ భజనని ఎక్కడైతే ఆపుతానో ఆ ఆఖరి పదం నుండి సత్య టీం ఒక భజన ప్రారంభించాలి. సత్య టీంని నేను ఏదో ఒక చోట స్టాప్ చేస్తాను. వారు ఎక్కడైతే ఆపేస్తారో ఆ ఆఖరి పదం నుంచి ప్రేమ టీం మరొక భజన పాడాలి. ఈ విధంగా ప్రతి టీంకి 5 ఛాన్సెస్ ఇవ్వబడతాయి. మీ ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్ వస్తాయి. మీ ఛాన్స్ వచ్చినప్పుడు 10 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ గెస్ చేసి పాడాలి. రూల్స్ అని అర్థమయ్యాయి కదా? ఇక మన ఫస్ట్ రౌండ్ ప్రారంభిద్దామా?
1: అలాగే.

0: వెరీ గుడ్. సత్య టీమ్ మహేశ్వర అనే పదంతో ప్రారంభమయ్యే భజన ఏమైనా పాడగలరా?
1: మహేశ్వరతోనే పాడుమా? మహాదేవా.
0: మహేశ్వర ట్రై చేయండి, పాడగలరా? పర్వాలేదు, సెకండ్ వర్డ్ అయినా యాక్సెప్ట్ చేస్తాం, పాడండి.
1: మహాదేవా, సెకండ్ వర్డ్ అంటే ఏది?
0: అది ఫస్ట్ లైన్ లో ఎక్కడొచ్చినా ఓకే.

0: సత్య టీమ్ రామ్ అనే పదం.
1: రామ్ రామ్ రామ్ పరమ సుమంగళ రామ్ రామ్ రామ్ జననీ జానకి జీవన రామ్.
0: రైట్, ప్రేమ టీమ్ రామ్ మళ్ళీ.

0: వెరీ గుడ్. ఈ రౌండ్ చాలా టఫ్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా పాడేశారు టూ టీమ్స్ కూడా. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీమ్ మరియు ప్రేమ టీమ్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీమ్ 50 పాయింట్స్, మరియు ప్రేమ టీమ్ కూడా 50 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇక మనం మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రెండో రౌండ్ లోని వివరాలు చెప్తాను. ఈ రెండో రౌండ్ లో నేను ఏదైనా భజనలోని ఒక మధ్యలో లైన్ ని చెప్తాను, చదువుతాను. అది ఆ లైన్ ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు పాడాలి.
1: అంటే మీరు ట్యూన్ లో పాడతారా?
0: నేను ట్యూన్ లో పాడను, జస్ట్ చదువుతాను. అది ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు కరెక్ట్ గా గెస్ చేసి పాడాలి. ఇదేమో బజర్ రౌండ్. ఓకే, సో ఆడియన్స్ కి కూడా తెలియడానికి, ఏ టీం సరిగ్గా బజర్ ప్రెస్ చేశారో తెలియడానికి మీకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాము. సత్య టీం కంజీరా, ప్రేమ టీం తాళం. ఓకే, మీరు తాళం గాని మీ బజర్ ప్రెస్ చేసిన 10 సెకండ్స్ లోపు రైట్ ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే, ఇందులో కూడా ఈ సెకండ్ రౌండ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు మాక్సిమం స్కోర్ చేస్తారో చూద్దాం.
1: ఒకవేళ తప్పు పాడితే పాస్ అవుతుందా నెక్స్ట్ టీం?
0: తప్పు పాడితే ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. తప్పు పాడితే 5 మార్క్స్ కట్ అయిపోతాయి. ఓకే, సో అందుకని జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి.
2: అలాగే
0: నేను లైన్ పూర్తిగా చదివే వరకు ఆగి అప్పుడు బజర్ ప్రెస్ చేయండి.
2: అలాగే.
0: ఓకే, రూల్స్ అని అర్థమయ్యాయి కదా?
3: అర్థమయ్యాయి.
0: సో ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మధురానాథ్ హరే కృష్ణ గోపాల. సత్య టీం ముందుగా కంజీరా ప్రెస్ చేశారు, సో ఛాన్స్ గోస్ టు సత్య టీం.

0: వెరీ గుడ్ సత్య టీమ్. సో ప్రేమ టీమ్ మీరు అలర్ట్ అయిపోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ సత్య టీమ్ చెప్పేశారు. సో సెకండ్ క్వశ్చన్, మంగళకర కరుణాంతరంగ. ముందుగా సత్య టీమే మళ్లీ బజర్ ప్రెస్ చేశారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.
1: మంగళకర కరుణ.
0: 5 seconds, టైమ్ అప్. సారీ సత్య టీమ్, మీరు టైం లోపల పాడలేకపోయారు. సో ఈ క్వశ్చన్ ప్రేమ టీమ్ కి పాస్ అవుతోంది. మీరు గెస్ చేయలేకపోయినందుకు 5 points కట్ అవుతున్నాయి. సో ప్రేమ టీమ్ మీరు పాడగలరా?
2: ఓకే,
0: స్టార్ట్.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్. మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లేట్ గా బజర్ ప్రెస్ చేసినా ఛాన్స్ కొట్టేశారు. రైట్, మన థర్డ్ క్లూ, దీనబంధు కరుణాకర్ శరణ తుమ్హారి. ఈసారి ప్రేమ టీం ఇంకా ఫాస్ట్ గా ఉన్నారు, సో ప్రేమ టీం ఛాన్స్ గోస్ టు యూ.
1: జయ.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: సో సత్య టీమ్ మీరు అలర్ట్ గా ఉండండి. ఇప్పుడు ద ఫోర్త్ క్వశ్చన్, తప్పకుండా అన్ని చాలా ఈజీవే. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, జై జై జనని సాయి జనని పరితి నివాసినిమా. ప్రేమ టీమే ముందుగా బజర్ ప్రెస్ చేశారు.

0: వెరీ గుడ్ సత్యా టీమ్. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ మాధవ మధుసూదన. సత్య టీం మళ్ళీ ప్రెస్ చేశారు బజర్. సో సత్య టీం పాడండి.
1: మాధవ.
0: కేశవ మాధవ మధుసూదన.
2: కేశవ
1: కేశవ మాధవ.
0: టైం అవుతోంది.
2: కేశవ
1: కేశవ.
0: టైమ్ అప్. సో ప్రేమ టీం మీరు కూడా బజర్ ప్రెస్ చేశారు, సో మీరు పాడగలరా?
3: లేదండి, కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాం. భజన్ భజనలో కూర్చున్నప్పుడు వచ్చేస్తున్నాయి, ఇక్కడ కూర్చున్నప్పుడు సడన్ గా తట్టట్లేదు, బ్లాంక్ అయిపోయాం సడన్లీ.
0: పాడలేరా?
3: వి గివ్ అప్. లేదండి,
4: జడ్జికే.
0: ఓకే,
3: జడ్జికి పాయింట్స్.
0: సరే, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు, కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు మళ్ళీ 5 పాయింట్స్ కట్ అవుతున్నాయి సత్య టీం. సారీ. సో రైట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను.
3: చెప్పండి.
0: రాఘవా రామా రఘు.
3: నేను లాస్ట్ లైన్ పాడాను అదే పాట.
1: గోపీయలోలా గోపాల రాఘవారా.
0: కానీ మీరు కంటిన్యూ చేయలేకపోయారు.
3: నేను చేస్తుంటే రాంగ్ అన్నారు.
0: ఓకే, సరే, మీకు ఛాన్స్ ఇస్తున్నాం. మీరు కంటిన్యూ చేసి ఉండాల్సి.
3: అక్కడి నుంచి స్టార్ట్ చేయలేకపోయాను, బట్ స్టిల్ నేను లాస్ట్ లైన్ క్యాచ్ చేయగలిగాను.
0: ఓకే ఫైన్, సరే, ఛాన్స్ ఇస్తున్నాం, ట్రై చేయండి. స్టార్ట్.

వెరీ గుడ్ సత్య టీమ్. మీరు పాడలేరు అనుకున్నాను, 5 పాయింట్స్ కట్ చేసేసాక కూడా మళ్ళీ మీరు పాయింట్స్ వెనక్కి తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, యోగీశ్వర సాయి మురారి, యోగీశ్వర హేత్రిపురారి. సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీమ్.

0: Abba.
1: Very good. Very good, Prema team.
2: Thank you.
1: Next question. Tumaho mere Atma Ram Baba. ఇప్పుడు కూడా ముందుగా ప్రేమ టీం బజర్ ప్రెస్ చేశారు, సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీం.

Very good, Prema team. Next question. Shyama Sundara Madana Gopala. ఇద్దరు ఒకేసారి ప్రెస్ చేశారు అనిపిస్తోంది, కానీ ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సత్య టీమే చెప్పారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్. సత్య టీమ్ పాడండి.

వెరీ గుడ్ సత్య టీమ్. ఈ రౌండ్ లోని లాస్ట్ క్వశ్చన్. సో సత్య టీమ్ మరియు ప్రేమ టీమ్ అలర్ట్ గా ఉండండి. జప ధ్యాన బిన సంయోగ నహి. ఈసారి కూడా సత్య టీమ్ ప్రెస్ చేశారు. సో ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.

0: చాలా బాగా గడిచింది ఈ రౌండ్. సత్య టీం మరియు ప్రేమ టీం చాలా పోటా పోటీగా పాడేశారు పాటలన్నీ. సో ఈ రౌండ్ అయ్యాక స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 45 పాయింట్స్,
1: నాట్ బ్యాడ్.
0: మరియు ప్రేమ టీం 50 పాయింట్స్. ఒక్క 5 పాయింట్స్ డిఫరెన్స్ తో నడుస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ లో స్కోర్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ముందుగా ఈ రౌండ్ వివరాలు చెప్తాను. ఈ రౌండ్ లో నేను మీ దగ్గరికి కొన్ని చిట్స్ తీసుకొస్తాను. ఆ చిట్స్ లో ఏదో ఒక స్వామి నామం రాసుంటుంది, ఏదో ఒక దేవుని నామం. ఆ నామంతో మీరు 2 నిమిషాల్లో ఎన్ని మాక్సిమం భజన్స్ పాడగలరో పాడాలి. అంటే ఆ నామం ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ లైన్ లోనే ఉండాలి, రూల్ లేదు. ఆ భజన్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో 2 మినిట్స్ లో మాక్సిమం ఎన్ని భజన్స్ పాడగలరో అని పాడాలి. ఓకే, సో ముందుగా సత్య టీమ్ తో స్టార్ట్ చేద్దామా?
2: అలాగే.
0: సత్య టీమ్ మీరు ఒక చిట్ తీసుకోండి వీటిలోంచి. మీకే పదం వచ్చింది
3: రామ.
0: రామ, ఓకే.
3: రామ శ్రీరామ.
0: వన్స్ అగైన్ నేను టైం చెప్తాను, అప్పుడు మీరు స్టార్ట్ చేద్దరు గాని.
3: ఓకే,
0: 2 మినిట్స్ గుర్తుంది కదా. 2 మినిట్స్ లో మీరు మాక్సిమం ఎన్ని పాడాలో అని పాడగలగాలి.
3: ఓకే,
0: యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: ఘనశ్యామ రా
1: శ్రీరామచరణం శ్రీరామచరణ
0: సుఖాయి భజ.
2: టైమ్ అప్. వెరీ గుడ్ సత్య టీమ్, ఆపకుండా 2 మినిట్స్ కంటిన్యూస్ గా పాడుతూనే ఉన్నారు. సో మీరు మొత్తం ఈ రౌండ్ లో ఎన్ని పాటలు పాడారో చూద్దాం. 1, 2, 3, 4 మొత్తం సత్య టీమ్ 22 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్,
3: థ్యాంక్ యూ.
2: వెరీ గుడ్ సత్య టీమ్, గ్రేట్ జాబ్. సో ప్రేమ టీమ్, ఇప్పుడు మీ టర్న్. మీ టార్గెట్ 23 ఉండాలి, చూద్దాం ఎలా పాడతారు. సో మీరు ఒక చిట్ తీసుకోండి. ఏ పదం వచ్చింది మీకు?
0: శివ.
2: శివ, ఓ దీంతో కూడా చాలా పాటలు ఉంటాయి. సో గివ్ యువర్ బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: हरि ओम नमो शिव शक्ति
1: नमः शिवाय.
2: टाइम अप. వెరీ గుడ్ ప్రేమా టీమ్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ భయపడిపోతూ పాడారు. అసలు చాలా బాగా పాడే సింగర్స్ మీ అందరూ కూడా. కొంచెం ఎందుకో టెన్షన్ పడిపోయారు అనిపించింది నాకు.
3: కొంచెం వెంటనే తట్టలేదు, సో పాడగలమో లేదో అని టెన్షన్, ఎందుకంటే టార్గెట్ 23 ఉండింది కాబట్టి కొంచెం టెన్షన్ లో ఉన్నాము.
2: ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తం ప్రేమా టీమ్ ఎన్ని భజన్స్ పాడారో చూద్దాం. ప్రేమా టీమ్ 19 భజన్స్ పాడారు. నో ప్రాబ్లం,
3: నో ప్రాబ్లం.
2: ఇది ఇంకొక రౌండ్ కూడా ఉంది కాబట్టి మనకి.
3: అలాగే
2: అందులో స్కోర్ చేద్దరు గాని. గుడ్ జాబ్. ఇప్పుడు ప్రేమా టీం, సారీ సత్య టీం, మీ ఛాన్స్. ఒక చిట్ తీసుకోండి.
4: కృష్ణ,
2: కృష్ణ. ఓకే, సో కృష్ణ అనే పదంతో 2 మినిట్స్ లో ఎన్ని భజన్స్ పాడగలరో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4: కృష్ణ.

0: అదాలిట్ అయిపోయింది.
1: కృష్ణ రామ రామ బోల
0: కృష్ణాయ నమోం, కృష్ణాయ నమోం, కృష్ణాయ నమోం, నమో నమః.

0: టైమ్ అప్. వెరీ గుడ్ సత్య టీమ్, ఈసారి కూడా చాలా బాగా పాడారు. సో మొత్తం ఎన్ని పాటలు పాడారు చూద్దాం. 1, 2, 3 ఒక్కటి రెండు సాంగ్స్ రిపీట్ అయ్యాయి మీవి. సో మొత్తం కలిపి 18 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమంలో లాస్ట్ రౌండ్ లో లాస్ట్ ఛాన్స్ ప్రేమ టీమ్. ఓకే
1: సైరా,
0: ఓకే మీ చుట్టూ తీసుకోండి. ప్రేమ టీమ్ ఏ పదం వచ్చింది?
1: సాయి.
0: ఓ ఓకే, వెరీ గుడ్. సో ఈ రౌండ్ ని సాయి భజన్స్ తో మనం స్టాప్ చేస్తున్నాం. గుడ్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: Om.
1: Time up.
0: Sai.
1: Time up. Time up. సో ప్రేమ టీం ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంత ముందు కంటే మాత్రం చాలా బాగా ఎక్కువ పాటలే పాడారు. సో చూద్దాం ఎన్ని పాటలు పాడారో, ఎన్ని రిపీట్ అయ్యాయో. సో ప్రేమ టీం టోటల్ గా 20 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమం అప్పుడే ఎండింగ్ వచ్చేసింది, అసలు పాడుతున్నట్టే తెలియలేదు, అరగంట సేపు ఇదిలాగే గడిచిపోయింది. సో మన ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్కోర్స్ చూసే లోపు కూడా చూస్తుంటే ఇదేదో కాంపిటీషన్ లా అనిపించలేదు నాకు అసలు ఏమాత్రం. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా చాలా బాగా పాడారు సత్య టీం మరియు ప్రేమ టీం. మీ స్పిరిట్ చాలా బాగుంది.
2: స్వామి మందిరంలో కూర్చున్నప్పుడు చక్కగా పాడతాం, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు తట్టట్లేదు, వెంటనే
1: స్వామి నిజంగా ఇదే చూస్తారు మనందరిలో. మనం ఎంత అక్కడ ఉండేది కాంపిటీషన్ కాదు, మనం ఎంత మంచి హార్ట్ తో పాడుతున్నాము. పక్క వారికి హెల్ప్ చేయాలనుకున్నారు, ఇది కాంపిటీషన్ తెలిసినా కూడా వాళ్ళకి అందరు రాకపోతూ ఉంటే భజన మీరు అందిస్తున్నారు, వెరీ నైస్, చాలా బాగుంది.
2: భజన ఏమైనా పాడుతున్నా అంటే వాళ్ళు కాంపిటేటర్ కానివ్వండి కానీ శత్రులు కానివ్వండి కానీ తెలిసిన భజన పాడుతుంటే ఊరుకోలేము.
1: భజనలోని
2: ఉంది మాకు,
1: వెరీ గుడ్ వెరీ గుడ్. భజనలోని మాధుర్యం అది చాలా బాగుంది. సో ఫైనల్ స్కోర్స్ ఇంకా ఒక్క నిమిషంలో మనకు తెలిసిపోతాయి. మన స్కూల్స్ తెలిసేలోపు ఒక భజన పాడుకుందాం మనందరం.
2: అలాగే అలాగే,
0: ఓకే ఓకే,
1: మంచి ఐడియా కదా. ప్రేమ ముదితే మనసు, వెరీ గుడ్ భజన్, బాగుంది, అది స్టార్ట్ చేయండి.

0: చాలా బాగా పాడారు. ఇప్పుడు మరి మన ఫైనల్ స్కోర్స్ చూద్దాం.
1: టెన్షన్ టెన్షన్.
0: సత్య టీమ్ 400 points. ప్రేమ టీమ్ 390 points.
1: ఓ నాట్ బ్యాడ్.
0: 10 points డిఫరెన్స్ తో సత్య టీమ్ గెలిచారు. ఇందులో అసలు గెలిపోవటం వాళ్ళకి సంబంధమే లేదు. మనందరం చాలా సంతోషంగా సాంగ్ భజన్స్ ని ఒక అరగంట సేపు హ్యాపీగా పాడుకోగలిగాం.
1: చాలా ఆనందంగా ఉంది.
0: వెరీ నైస్. ఈ భజన అంత్యాక్షరి కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. ఇది ఒక కాంపిటీషన్ లా కాకుండా మీ అందరూ కోఆపరేట్ చేసుకుని పాడుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమం ద్వారా మా ఈ హైదరాబాద్ యువతులు స్వామినామంలోని మాధుర్యాన్ని తాము అనుభవిస్తూ మీ అందరికీ ఆ ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మరియు రేడియో సాయి బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
1: సాయిరాం.
0: జై సాయిరాం.
2: జై సాయిరాం.
3: మీరింతవరకు అంత్యాక్షరి కార్యక్రమం విన్నారు. సమర్పణ హైదరాబాద్ యువత. అందించే సేవ చేస్తే సేవ అవుతావు చిరునాటికి వినిపించబోతున్నాం. ఇందులో శ్రీయుతులు కోటా శివకుమార్, శ్రీ ఎంఎల్ఎన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భాను పాల్గొంటున్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.

0: హలో రాజేష్.
1: ఎస్ రాజేష్ హియర్. ఎవరిది?
0: రాజేష్, నేనురా సుదర్శన్.
1: హరే నువ్వా? ఏంట్రా సంగతి? జైలు పక్షి పొద్దునే కూసింది.
0: రే, జైలు పక్షి ఏమిట్రా? నా పరువు తీయకరా, నేను జైలర్ని రా బాబు, అక్కడ ఖైదీని కాదు.
1: అయ్యో, ఆయన ఎప్పుడు జైల్లోనే ఉంటావు కదరా, అందుకే అలా జోక్ చేశాను. సరే, సంగతి ఏంటో చెప్పు.
0: మరేం లేదు రాజేష్, ఆగస్టు 15కి ఇంకా వారం రోజులే కదా ఉంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మా జైల్లో సాయంత్రం మీటింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడిస్తూ ఉంటాం.
1: ఆగాగు, మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నావా? చూడ్డానికైతే వస్తాను, మాట్లాడమంటే మాత్రం నా వల్ల కాదురా.
0: అంత సాహసం చేయడం లేదులేరా. అయినా ఎంత లెక్చరర్ అయినా నువ్వు ఇంకా కుర్రాడివే కదా, కాస్త వయసులో పెద్దవారైతే బాగుంటుంది. ఎవరిని పిలవాలా అన్న ఆలోచనతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదురా. చివరికి నిన్ను అడిగితే నువ్వే ఎవరి పేరన్నా చెప్తావు కదా అని నీకు ఫోన్ చేశాను.
1: అలా అన్నా బాగుంది. ఎవరున్నారబ్బా? రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు, కాని పెద్దవారైపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే, కాని ఆయన ఎక్కువగా సాహిత్యం మీద మాట్లాడతాడు, ఈ సందర్భానికి తగినట్టు మాట్లాడలేడు. ఇంకెవరున్నారబ్బా?
0: ఎవరే రాజేష్, నీ మీదే ఆశ పెట్టుకున్నాను రా. సాయంకాలంలోగా చెప్పినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని చూడరా.
1: ఆగాగు, అక్కర్లేదు, గుర్తొచ్చింది. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికాట నారాటోడే. మా కాలేజీలోని లెక్చరర్ ఒక ఆయన చాలా బాగా మాట్లాడతారు, పైగా ఆయన సాయిభక్తులు, ఖైదీలకు చక్కని సందేశం ఇచ్చేలా మాట్లాడగలరు.
0: బతికించవరా బాబు, ఇంతకీ ఎవరైనా పేరు అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాను.
1: ఆయన పేరు ప్రొఫెసర్ జిఎన్ మూర్తి. 10 గంటలకల్లా మా కాలేజీకి వస్తే అక్కడే మాట్లాడచ్చు.
0: కాలేజీకి వచ్చి పిలిస్తే ఏం బాగుంటుందిరా, బాగుండదేమో.
1: అబ్బెబ్బే, అలాంటిది ఏం లేదు. ఆయనకి ఇంటికి వచ్చి పిలవాలనేది పట్టింపులేం లేవు, తప్పకుండా వస్తారు. నీకెందుకు? నువ్వు మా కాలేజీకి వచ్చే.
0: వెరీ గుడ్, అయితే కాలేజీకి వచ్చి కలుస్తాను రా. థ్యాంక్ యూ.
1: నమస్కారం మూర్తి గారు.
2: ఓ రాజేష్, రారా, ఏమిటిలో వచ్చావు?
1: సార్, ఈయన నా ఫ్రెండ్ సుదర్శన్ అని, జైలర్ గా పనిచేస్తున్నాడు, మీతో కాస్త పనుందంటే తీసుకొచ్చాను.
0: నమస్కారం మూర్తి గారు.
2: సాయిరామ్. నమస్కారం సుదర్శన్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి.
0: మరేం లేదు సార్, ఇండిపెండెన్స్ డే నాడు మన గుంటూరు జైల్లో ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడే వక్త కోసం వెతుకుతూ ఉంటే మా రాజేష్ మీ గురించి చెప్పాడు.
2: రాజేష్ చెప్పాడా? నా మీద ఉన్న అభిమానం కొద్ది చెప్పుంటాళ్లే. ఇంతకీ ఆ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఏంటో చెప్తారా?
0: మరీ అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదులేండి. సాయంత్రం జైలు ఆవరణలోనే సభ ఉంటుంది. సభ కార్యక్రమం తర్వాత ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమరు మా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఖైదీలకి 4 మంచి ముక్కలు చెప్పాలని కోరుతున్నాను.
2: చాలా బాగుంది. కానీ నేను భగవాన్ శ్రీ సత్సాయిబాబా సేవలో ఉన్నవాణ్ణి, వారి బోధనలు, ఆధ్యాత్మిక విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. మరి మీకు అభ్యంతరం ఉండదు కదా? అఫ్కోర్స్, మాదంతా లౌకికవాదమేలేండి. అన్ని మతాలు గౌరవిస్తాం, అన్ని మతాలు ప్రోత్సహిస్తాం. ప్రత్యేకంగా ఏ మతం గురించి మాట్లాడము?
0: మాకు కావాల్సింది కూడా అదేనండి. మానవతను పెంపొందించే విషయాలను మీ వంటి పెద్దలు చెప్తే ఖైదీల ప్రవర్తనలో కాస్తైనా మార్పు రావచ్చు కదా.
2: మీ ఉద్దేశం చాలా మంచిది. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. తప్పకుండా నేను వస్తాను. సాయంత్రం 8 గంటలకన్నారు?
0: సార్, సాయంత్రం 6 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందండి. మీరు దయచేసి 5:30కల్లా రండి, నేను జీప్ కూడా పంపుతానండి.
2: అబ్బబ్బే, జీప్ అటువంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకండి, అలాంటివి ఏమీ అక్కర్లేదు. నేను వస్తాను కదా, 5:30కి అక్కడ ఉంటాను, సరేనా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నాకు సెలవా, ఆ రోజు కలుద్దామండి.
2: మంచిది, వెళ్ళిరండి. సాయిరామ్.

0: సోదర సోదరీమణులారా, ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మనమంతా మన దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం స్వతంత్రం కావాలని ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేటి కార్యక్రమానికి మన గుంటూరు హిందూ కాలేజీలో ప్రొఫెసర్ అయిన జిఎన్ మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి 5 తల్లుల గురించి చెప్పారు. దేహమాత అంటే జన్మనిచ్చిన తల్లి, గోమాత, భూమాత, వేదమాత అంటే వేదాలకు తల్లి, ఇంకా దేశమాత. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే పుట్టిన గడ్డను మించిన స్వర్గం లేదని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు మనకి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలని స్వామి మనకి చెప్పారు. దేశానికి అంటే దేశ ప్రజలకు సేవ చేయాలని కూడా చెప్పారు. సమాజం లేకుండా మనిషి లేడు. మనిషికి కావలసినవన్నీ ఈ సమాజం నుంచే వచ్చాయి. తిండి, బట్ట వంటివన్నీ కూడా ఏదీ ఎవరికి వారు తయారు చేసుకోలేరు కదా. సమాజంలో అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవారమే. సమాజం తోడ్పాటు లేకుండా మనుగడ కష్టం. కనుక మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది సేవ ద్వారా వ్యక్తం కావాలి. సేవ చేసేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి. పుట్టి పెరిగిన సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యమని స్వామి మనకి బోధిస్తున్నారు. జీవితమంటే ఒక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదు. పక్కదారులు అసలే పట్టకూడదు. ప్రపంచంలో ఏది లేకపోయినా ప్రేమకు ఎవ్వరూ బీద కాదు. ప్రేమ భగవంతుడి ఇచ్చిన వరము, ప్రేమను పంచండి అని సత్యసాయిబాబా మనకు చెప్తున్నారు. అలాగే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేయాల్సిన అవసరం రాదు కదా. జీవితం మరింత మెరుగ్గా గడపడానికి వీలవుతుంది. స్వామి చెప్పిన ఈ మాటలు అందరం పాటిస్తే ఇక నేరాలకు మోసాలకు తావుండదు. అంతా ఆనందమే. సాయిరాం.

0: హలో మూర్తి గారు.
1: ఎవరు? ఎక్కడ
0: ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఏమిటి, మీరు ఈ రైల్లోనే వచ్చారా?
1: అవును, సుబ్బారావు గారు. అవునండి, కాస్త పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాను. మీరు అక్కడి నుంచేనా?
0: అవునండి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం. మీరు ఈ ట్రైన్కే వస్తున్నారని తెలిస్తే హాయిగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వెళ్లారేంటి?
1: అక్కడ స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాలు శివంలో జరుగుతున్నాయండి. నన్ను అక్కడ మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మాట్లాడి వస్తున్నాను.
0: అరేరే, నాకు తెలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. సర్లేండి, అయినా ఆగస్టు 15 నాడు మన గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాను. చాలా బాగా మాట్లాడారు.
1: థ్యాంక్స్ అండి.
0: ఇంతకీ హైదరాబాద్ మీరు ఏ విషయం గురించి మాట్లాడారు?
1: నేనుండ భయమేలా అన్న స్వామి దివ్య ప్రబోధం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఆ విషయమే మాట్లాడాను. తర్వాత ఒక చక్కని చర్చ కూడా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఆ మాటల్లోనే మనం స్టేషన్ దాటి వచ్చేసినట్టున్నాము. మరి నేను వెళ్ళొస్తానండి. సాయిరాం.
0: మంచిది సార్, పోయిరండి. సాయిరాం.
1: ఆటో బాబు, ఆటో.
2: ఎక్కడ పోవాలి సార్?
1: బ్రాడీపేట పోవాలి బాబు. వస్తావా?
2: వస్తా సార్. 50 రూపాయలు అవుతుంది.
1: 50 రూపాయలా? అదేనాయనా, మరీ ఎక్కువగా అడుగుతున్నావే.
2: అర్ధరాత్రి దాటింది కదా సార్, పోనీ 40 రూపాయలు ఇవ్వండి.
1: సరేలే, పద.
2: ఎక్కండి సార్.
1: అదేమిటినైనా, ఆటో ఆపుతున్నావేమిటి?
2: ఎవరో దారికి అడ్డంగా నిలబడ్డారు సార్.
3: ఏయ్, ఆటో ఆపు, ఆపరా, ఆపు.
2: ఏందన్నా, లోన ప్యాసింజర్లు ఉన్నారు, అర్ధరాత్రి వేళ నీ గోలేంటి?
4: అరే నోరు మూసుకో బే, మాట్లాడేమంటే పొడిచి బారేస్తా. త్వరగా జేబులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పరిగెత్తా.
1: నైనా, ఎవరు మీరు? ఆటో ఎందుకు ఆపుతున్నారు?
3: అవన్నీ చెప్పడానికి టైం లేదులే గాని, దిగవయా, దిగు, ఆటో దిగు.
4: ఒరే, ఆడుతూ మాట్లాడి కింద గడిచి బారే.
1: అరే కాస్త ఉండు నైనా, ఎందుకు అలా లాగుతావు? నేనే దిగుతాగా.
3: ఒరే ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకో. ఏ పెద్ద ఆయన, మర్యాదగా నీ పర్సు వాచి ఉంగరాలన్నీ ఇచ్చేసేయి, లేదంటే పొడిచి పారేస్తాం. జాగ్రత్త.
1: అంత పని చేయక్కర్లేదు లేనాయన. సాయిరామ్, నేనే ఇస్తాను. ఇదిగో తీసుకో.
4: ఇగో పెద్ద చొక్కా కూడా ఒప్పించేయి.
1: అలాగే సాయిరామ్, విప్పిస్తాను. ఇగో సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్.
3: ఒరే ఆగాగు, ఆ టార్చ్ లైట్ ఇలాగి
4: ఎందుకు రా? ఏమైంది?
3: ఒరే ఈయన మొహం చూడు, ఆ రోజు ఆగస్టు 15 నాడు జైల్లో మాట్లాడింది ఈయనే కదా.
4: అవును రోయ్, చూడడానికి ఆయనలాగే ఉన్నాడు. అయితే ఏంటంటావు?
3: అరే నువ్వు ఉండరా సార్, తప్పైపోయింది, క్షమించండి సార్.
1: నువ్వు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాయన. ఇంతకీ ఎవరు మీరిద్దరు?
3: సార్ మేమిద్దరం దొంగలం సార్. మేం జైల్లో ఉన్నప్పుడు మీరోసారి జైలుకు వచ్చి మాట్లాడారు, అదేనండి జెండా పండగ నాడు. ఆయాళ దేశభక్తి గురించి, బాబా గారి గురించి మాట్లాడారు సార్. ఇదిగో మీ వస్తువులు మాకొద్దు, మీరే తీసుకోండి.
4: అదేట్రా, దొంగతనం చేసిన వెనక్కిచ్చేస్తానంటావేంటి?
3: ఒరే నువ్వు కాస్త ఆగరా, తర్వాత చెప్తాను. సార్ మీ వస్తువులు తీసుకుని మీరెళ్ళండి సార్.
1: నాయనారా, మీరు చూస్తే మంచివాళ్ళనే కనిపిస్తున్నారు, మరి జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలేమిటి?
3: సార్ జైల్లో మీరు చెప్పిన మంచి ముక్కలు విన్నాక నిజంగానే దొంగతనాలు మానేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడా పని దొరక్క మళ్లీ పాడు పని మొదలెట్టాం. ఒరే చూస్తావేంటి, సార్ని క్షమించమని అడుగు.
4: సారు అది చెప్పిందంతా నిజమేనండి, పొరపాటైంది, క్షమించండి.
1: పర్లేదు బాబు, పర్లేదు.
3: సార్ సాయిబాబా ప్రేమ గురించి చెప్పి ఆయన ప్రేమను మాకు పంచిపెట్టినోరు, మీకు ద్రోహం చేయలేం, పొట్ట కోసం ఈ పని చేయక తప్పలేదు. ఇక నిజంగా మానేస్తాం సార్, నిజంగా మానేస్తాం, మమ్మల్ని క్షమించండి. సార్ ఏదో ఆటో వస్తోంది, ఆపుతాం, మీరు అందులో వెళ్ళిపోండి. రే ఆటో ఆపరా.
4: ఆటో ఆపు, ఆపు. సార్ సార్ ఎక్కడికెళ్తారు సార్ మీరు?
1: బ్రాడీపేట పోవాలి నేను.
3: అలాగే సార్, రండి ఆటో ఎక్కండి. ఒరే సార్ సామాన్ ఆటోలో పెట్టు. ఇదిగో ఆటో ఆయన, అర్ధరాత్రి దాటింది, సార్ని బ్రాడీపేటలో భద్రంగా దించు.
1: బాబు ఆటో బాయ్, ఒక్క క్షణం ఆగమ్మా. నాయలరా మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తాను, విని వెళ్ళండి. భక్తులకు సేవ చేస్తే సేవ్ అవుతావు అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మనని రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంటా వెంటా జంటా ఉండి కంటికి రెప్పలా కాపాడతానని కూడా మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఇలా నన్ను రక్షించి బాబా తమ మాట నిలబెట్టుకున్నారు సుమ. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలకు అనుగుణంగా నడుచుకుంటే మన బాగోగులు ఆయన చూసుకుంటారు. మరి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంతా మంచి జరగాలని ఆ బాబావాన్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానే. మరి ఉంటాను సాయిరాం, ఆనందంగా ఉండండి.
3: సాయిరాం సార్, సాయిరాం.

0: సేవ చేస్తే సేవ అవుతావు చిరునాటికి విన్నారు. ఇందులో శ్రీయుతులు కోట శివకుమార్, శ్రీ ఎమ్మెలన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భానుగారు పాల్గొన్నారు. సమర్పణ రేడియో సాయి బృందం, హైదరాబాద్.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2015 జూన్ 15 తేదీనాడు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠి సమితి వారు ఓం శ్రీ సాయిరాం నామజపాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా స్వామి పూర్వ విద్యార్థి అయిన శ్రీ సాయి ప్రభాకర్, సాయి అవతారం యువతరానికి ఆదర్శం అన్న అద్భుతమైన అంశంపై యువతరానికి ఆదర్శాన్ని అందించే విధంగా స్వామి తమకు ప్రసాదించిన అనుభవాలను వివరిస్తూ ఇచ్చిన ఉపన్యాసంలోని మొదటి భాగాన్ని ఇప్పుడు వింటారు.
1: స్వామి పాదపద్మములకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు పిన్నలకు నమస్కారం, సభకు నమస్కారం. ఇది నేను ఇక్కడికి 2వ సారి రావడం. ఈరోజు జూన్ 14, కరెక్ట్గా జూన్ ఎస్టర్డే అనమాట, నిన్న జూన్ 13 రోజు 2009లో స్వామి దగ్గర బుర్రకథ చేయడం జరిగింది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఆ దగ్గర డేట్లోనే స్వామితో ఏవో అనుభవాలు ఉండడం అది చాలా యాదృచ్ఛికం, కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఈ ప్లేస్లో ఎంత బాగా చేశారు నామజపం, స్వామి ఇక్కడ ఉన్నారు అది నా గొప్ప నమ్మకం. స్వామి పక్కనే చేరి నాకు కొంచెం భయంగా ఉంది ఈరోజు ఇట్లా, ఎందుకంటే ఎప్పుడు ఆ స్వామి పక్కనుంటే ఒక రకమైన భక్తి భయం రెండు కలిసిన అదొక ఫీలింగ్ అన్నమాట. స్వామి దగ్గరికి వెళ్ళామంటే మా తల్లిదండ్రులు వాళ్ళు తీసుకెళ్లారు నన్ను స్వామి దగ్గరికి. సో మా తల్లిదండ్రుల్ని ప్రభావితం చేసిన మా బామ్మగారు వచ్చారు ఈరోజు. 70 నుంచి స్వామి దగ్గర స్వామి సేవ చేస్తూ ఆవిడ చేసిన పుణ్యమేమో మేము స్వామి దగ్గరికి వెళ్ళగలిగాము. మా బామ్మ, మా తాతగారు స్వామి శివంలో ఆ రోజులో ఆవిడ సేవ చేసేటప్పుడు స్వామి వాళ్ళందరినీ దగ్గర తీసి సత్యమూర్తి గారింట్లో ఆ రోజుల్లో స్వామి లడ్డూలు ఇచ్చి ప్రసాదం ఇచ్చి వాళ్ళందరినీ ఎంతో ప్రోత్సహించేవారు. ఆ విధంగా సేవా దృక్పథంలో వాళ్ళందరూ చేరడంతో మేము కూడా మాకు ఛాన్స్ వచ్చింది స్వామి దగ్గరికి వెళ్ళడానికి. నేను స్వామి దగ్గరికి ఇంకో వ్యక్తి మా నాన్నగారు, మొట్టమొదటి నన్ను 11th క్లాస్లో చేర్పించారు మా నాన్నగారు. నాకు అంత తెలియదు స్వామి గురించి, స్వామి ఫోల్డ్లో నన్ను తీసుకెళ్ళింది మా నాన్న మా అమ్మ. నన్ను మొట్టమొదటిగా ప్రభావితం చేసింది ఏంటంటే స్వామి దగ్గర స్వామి గానప్రియులు, స్వామికి పాట చాలా ఇష్టం. స్వామి అంటూ ఉండేవారు ఎప్పుడు ప్రార్థన ఎలా ఉండాలంటే ఒక పాట పాడితే వెంటనే వినబడుతుంది దేవుడికి. ఒక స్వామి చెప్తుంటారు డిస్కోర్స్లో, ఒక సమయంలో చెప్పారనమాట, రామ నన్ను కాపాడు అంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు ఆ ప్రార్థన. రామ నన్ను కాపాడు అట్లా అంటే ఇవి స్వామి మాటలన్నమాట. స్వామి చెప్పారు వెంటనే స్వామి కరిగిపోతారు, వెంటనే భగవంతుడు కరిగిపోతాడు. ఆ భగవంతుడికి చేరాలంటే ఆ పాట పాడాలి. ఆ పాట ఎలా పాడాలంటే భావంతో పాడాలి, భావంతో పాడితే నాకు చేరుతుంది అంటారు స్వామి. సో ఈ పాటే నన్ను చాలా ప్రభావితం చేసింది స్వామి దగ్గరికి వెళ్ళడానికి, స్వామి ఆ స్వామి ప్రేమను కూడా పొందడానికి. ముఖ్యంగా స్వామి దగ్గర మేము పాడిన ఎక్కువగా పద్యాలు స్వామికి ఇష్టమైనవి చాలా అవి, అంటే ఎప్పుడు స్వామి పాడించుకుంటూ ఉండేవారు. ఇక్కడ అంకుల్ కూడా ఉన్నారు, సత్యనారాయణ అంకుల్ మాకెంతో ప్రోత్సహించారు. ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. మేమంతా ముగ్గురం ఒక టీం, మేము బుర్రకథ చేస్తుండేవాళ్ళం స్వామి దగ్గర, నేను, అరవింద్ సాయి, రఘురామని, మేము ముగ్గురం కలిసి స్వామి దగ్గర ఎన్నో కథలు చెప్పడం. స్వామి అత్యంత కృపతో మాకేమీ రాదు, అంత స్వామి మా చేయించేవారు. స్వామి ప్రేమ ఎట్లా అంటే నేను వర్ణనాతీతం, ఎంతో ఆ చవి చూశాం కాబట్టి నేను అంటే మాటల్లో చెప్పుకోలేము. చిన్న చిన్న స్వీట్లలాగా స్వామి మాకు తినిపించారండి. ముఖ్యంగా నాకు కరుణశ్రీ పద్యాలంటే చాలా పిచ్చ ప్రాణం నాకు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఆయన పుష్ప విలాపం రాశారు, కుంతి కుమారి అట్లాంటి అద్భుతమైన కావ్యాలు రాసి స్వామి మీద కూడా ఒక అద్భుతమైన పద్యాలన్నీ రాశారనమాట ఆయన. అందులో పద్యం

అని ఇట్లాంటి పద్యాలు ఎన్నో స్వామిది రాశారనమాట. ఆ పద్యాలు పాడుతుంటే స్వామి ఎంతో ఆనందించేవారు. ఇట్లాంటి పద్యాలు పాడే ఛాన్స్ కూడా మాకు వచ్చింది. అదేవిధంగా ఇంకో పద్యం, అద్భుతమైన పద్యం, విశ్వ ప్రేమ మీద కరుణశ్రీ గారు రాశారనమాట. ఏ ప్రేమ మహిమచే ఈ ధారుణీ చక్ర మిరుసు లేకుండానే తిరుగుచుండు,

సృష్టియంతయు సాయిమయము. ఈరోజు సృష్టి అంతా స్వామి ప్రేమతో నిండి ఉన్నది. మొన్ననే ఒకరోజు నాకు నా సోదరుడు ఒక అబ్బాయి కాల్ చేశాడు. పొద్దునే కాల్ చేసి ఆ అబ్బాయి కళలో వచ్చారట. స్వామి కళ్ళలోకి వచ్చి స్వామి ఒక డిస్కోర్స్ ఇస్తున్నారట. డిస్కోర్స్ ఇస్తూ సడన్ గా చెప్పారట, స్వామి ప్రతి చోట ఉన్నారు, ప్రతి ఇంచి ఇంచిన ఉన్నారు, మీరేమి అక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు నన్ను ఇట్లా పరిమితం చేయొద్దు, నేను ప్రతి చోట ఉన్నానని స్వామి ఆ కల్లోకి వచ్చి ఆ కల్లో ఆ డిస్కోర్స్ లో అందరికీ చెప్పి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయారట. సో మన స్వామి మనతోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు, ఎక్కడికే వెళ్ళలేదు. మన ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఎక్కడైతే స్వామి గానం జరుగుతుందో అక్కడ ఉన్నారు. ఎంత అద్భుతంగా వాళ్ళు పాడారో ఈరోజు. చాలా శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలన్నీ ఓం శ్రీ సాయిరాం అది పాడడం చాలా కష్టం, అంత సులువు కాదు. కానీ ఎంత భక్తితో పాడారు అసలు అన్ని పాటలు. నిజంగా తిరుపతే ఇక్కడ ఉంది, పుట్టపర్తి కూడా ఇక్కడే ఉంది. ఈరోజు ఆ విధంగా నాకు అనిపించింది. ఈరోజు స్వామి కొన్ని ఇష్టమైన పాటలు ఉన్నాయి. ఈరోజు మాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి, ఇది సంగీత విభావర్ అన్నారు కాబట్టి మాటే కాకుండా పాట 80% ఉండాలి, మాట 20% ఉండాలి. సో ఆ విధంగా నేను నా ఈ ప్రోగ్రామ్ని కొనసాగిస్తాను. స్వామికి ఇష్టమైన పాటలు కొన్ని ఉన్నాయి, అవి అందరం కలిసి పాడుకోవచ్చు. మధురమోహన ఘనశ్యామ సుందర స్వామి అని స్వామి పిల్లలు ఎప్పుడూ పాడుతూ ఉంటారు ఈ పాటని. మధురమోహన ఘనశ్యామ సుందర సాయి అని పాడుతుంటే ఒకరోజు కొడైకెనాల్లో స్వామి చుట్టూ పిల్లలు కూర్చున్నారు. స్వామి అన్నారు, సాయి వద్దు స్వామి అనండి అన్నారు. అంటే స్వామి అంటే ఇంకా ఆ దగ్గర స్వామికి.

ఈరోజు కొన్ని పుస్తకాలు చదువుతుంటే కొన్ని మా అద్భుతమైన అనుభవాలు కొన్ని వెల్లడించుకోవాలని అనుకున్నాను. ఇక్కడ స్వామి భక్తుల మీద ఎంత ప్రేమ కురిపిస్తారు, వారి మీద ఎంత దయా, ఎంత ఆ కరుణా వృష్టి కురిపిస్తారో ఈ దృష్టాంతం ద్వారా తెలుస్తుంది మనకి. ఆ రోజుల్లో పుట్టపర్తిలో మోహన్ రావు గారు అని ఉండేవారు, భజన్న గ్రూప్లో మోహన్ రావు గారని, ఆయన చాలా పెద్ద ఆయన. ఆయన స్వామి దగ్గర భజనలు చేస్తూ ఉండేవారు అన్నమాట. ఆ రోజుల్లో స్వామి ఎంతో చకచకా నడుస్తూ, ఆ రోజుల్లో ఆ భజనకి ఒక గంట సేపు కూర్చుని అందరికీ యూనో ఆశీర్వదిస్తూ ఉంటుంటే, ఈయన స్వామి గురించి మోహన్ రావు ఎలా వచ్చారంటే, మోహన్ రావు గారు చెప్తాను, ఆయన షిరిడీకి వెళ్తుండేవారట. బాగా షిరిడీ బాబా గారి మీద బాగా భక్తి ఆయనకి. సత్యసాయి బాబా గారు ఎవరో తెలియదు. సో మోహన్ రావు గారు పుట్టపర్తి రావడం జరిగింది. ఒకనొక సమయంలో ఎవరో బాబా గారు ఉన్నారు చూడ్డానికి వచ్చారనమాట. ఆయన మోహన్ రావు గారు వచ్చినప్పుడు స్వామి పైనుంచి దిగుతూ కిందికి వచ్చి, ఓ వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, షిరిడి నుంచి వస్తున్నావు కదా, నాకంతా తెలుసు, రా బంగారు అని స్వామి ఆ విధంగా. ఆయన మోహన్ రావు గారు ఏమీ చెప్పలేదు స్వామికి, స్వామికి అన్నీ తెలుసు కాబట్టి స్వామి ఆ విధంగా ఆయన్ని వెల్కమ్ చేశారనమాట. ఆయనకి అద్భుతమైన అనుభవాలు జరిగాయి స్వామితో. ఒకనొక సమయంలో ఆయన ఎట్లా అంటే, రైల్వేస్ లో పనిచేస్తుండేవారు మోహన్ రావు గారు. ఆయన భజనలు కూడా ఎన్నో కంపోజ్ చేశారు స్వామి దగ్గర. స్వామికి రాకముందు రైల్వేస్ దగ్గర పనిచేస్తుంటే ప్రతి నెల ఆయనకు ఒక పాస్ ఉండేది, రైల్వే పాస్. ఆ ఒక్క పాస్ తో స్వామి దగ్గర పుట్టపర్తికి వచ్చేవారు. సో ఆ ఒక సమయంలో ఒక పండగ వచ్చినప్పుడు ఆయన దగ్గర ఒకే పాస్ ఉంది, ఆ నెలలో రెండోసారి రావాలనిపించింది ఆయనకి. సో స్వామిని ఎలాగైనా చూడాలని చెప్పి అదే టికెట్ ని మళ్ళీ ఆయన ఆ టీటీ సిగ్నేచర్ ఉంటుంది కదా, అది తుడిపేశారనమాట. తుడిపేసి ఎలాగైనా స్వామిని చూడాలి, స్వామి దగ్గరికి వెళ్ళాలని పుట్టపర్తి వచ్చారు. స్వామి రాగానే వెంటనే మందలించారు స్వామి, ఏ ఎట్లాంటి పనులు చేయకూడదు, నీకు జాబ్ ఉండాలా లేదా రైల్వేస్ లో అని అడిగారు. వెంటనే నీకు జాబ్ ఉండాలా లేదా, నువ్వు ఇలా చేస్తే తప్పు అని చెప్పి వెంటనే స్వామి ఒక విభూతి సృష్టించి, ఆయన చేయి నుంచి విభూతి ఇచ్చి ఇది పెట్టుకోమని చెప్పి నీతో బయలుదేరే వేళలో నీ దగ్గర ఉంచుకోమని చెప్పారు మోహన్ రావు గారికి. ఆయన వెంటనే పండగ అయిపోయింది, ఆయన స్వామి దగ్గర భజనలు పాడారు. భజనలు పాడి ఆయన ట్రైన్ ఎక్కారనమాట. స్వామి విభూతి కూడా తీసుకున్నారు. అప్పుడు వింత చూడండి, అంటే స్వామి చెప్పారు ఆ విభూతి వేసుకున్నాక ఆ టీటీ ఆయన దగ్గరకు వచ్చారట. టీటీ వచ్చి ఆయన పక్కనున్న మనుషుల్ని అడిగారు, అటువైపు వాళ్ళని అడిగారు, ఇటువైపు వాళ్ళని అడిగారు, ఆయన టికెట్ మాత్రం అడగలేదు. ఆ విధంగా స్వామి అంటే ప్రతి దాంట్లో స్వామి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ విధంగా స్వామి ఆయన్ని అప్పుడు ఆశీర్వదించారనమాట. అదేవిధంగా ఇంకోసారి ఆయనకి ఒక డౌట్ వచ్చిందనమాట, స్వామి మన భజనలు వింటున్నారా లేదా అని, ప్రతి ఒక్క భజన స్వామికి చేరుతుందా లేదా అని ఆయనకి అంటే నమ్మకం కుదరలేదు. స్వామి ఎక్కడో ఉంటారు, వినబడుతుందో లేదో, ఎందుకు వెళ్తున్నాయా లేదో అని ఆయనకి ఒక రకమైన డౌట్ వచ్చినప్పుడు స్వామిని వెంటనే అడిగారట ఒకసారి పుట్టపర్తి వెళ్ళినప్పుడు, స్వామి ఇట్లా మా భజనలన్నీ మీకు చేరుతున్నాయా లేదో నాకు తార్కాణం చూపించండి స్వామి అని. స్వామి అన్నారట, అప్పుడెప్పుడో ఒక రోజు మీ ఇంట్లో భజన జరిగినప్పుడు ఒక గార్లెండ్, ఒక పూల దండ ఎవరో వచ్చి ఇచ్చారు కదా నీకు, అది నేనే అన్నారు స్వామి. అది దానికి బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు ఇప్పుడు, అంటే ఏ విధంగా జరిగిందో. వాళ్ళ ఇంట్లో భజనలు జరుగుతుండేది, అంటే స్వామి పుట్టపర్తి లేనప్పుడు ఊర్లో వాళ్ళ ఇంట్లో భజనలు ప్రతి నెల జరుగుతుంటే ఆయన ఒక గార్లెండ్ పూలు అమ్మే ఆయనకి, ప్రతి నెల మీరు మా ఇంటికి వచ్చి అదే ఆ టైంకి భజన టైంకి మాకు దండ ఇచ్చేసి వెళ్ళాలి బాబు అంటే ప్రతి నెలా ఇస్తున్నాడు. కానీ ఆ నెల భజన్ రోజు పెద్ద కుంభవృష్టి, ఎవ్వరూ రాలేదు. సరిగ్గా చివరికి ఎవరో ఆ వానలోనే ఎవరో తెలియని మనిషి, అంటే ఆయన గుర్తుపట్టలేకపోయారు, ఆయన వచ్చి దండ ఇచ్చి వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఆయనకి దట్టింది, అంటే స్వామి ఆ రూపంలో వచ్చి ఆ దండవిచ్చి భజన చేయించారు. అంటే ప్రతి భజన ప్రతి పాట నాకు చేరుతోంది బంగారం అని చెప్పి స్వామికి ఆ విధంగా ఆయన్ని ఆశీర్వదించారు మోహన్ రావు గారికి. అదేవిధంగా ఎంతో మంది స్వామి దగ్గర ఆ విధంగా స్వామి తన భక్తుల్ని కాచుకుంటూ అందరినీ ఆయన వాళ్ళని చేసి స్వామి నామం చెప్తే చాలు. ఈరోజు స్వామి నామం చెప్పామంటే స్వామి సంకల్పం లేనిదే జరగదు.
ఆ మాట అది మాత్రం నా గొప్ప నమ్మకం. స్వామి సంకల్పం లేనిది స్వామి నామం చేయలేము. సో స్వామి దయ ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఒక పాట ఉండేదండి, మేము పిల్లలంతా స్వామి దగ్గర అయినప్పుడు దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా అని చిత్ర గారు పాడారు మొట్టమొదటిసారి, ప్లేబ్యాక్ సింగర్ చిత్ర గారు. తర్వాత పిల్లలందరూ నేర్చుకోవడం జరిగింది. ఈ పాట ఎప్పుడు పాడినప్పుడల్లా స్వామికి ఎంతో ఆనందంగా ఎంతో మురిసిపోయేవారు. ఆ పాట కూడా చాలా ఏంటో హృదయాలకు హత్తుకుంటూ ఉంటుంది. స్వామి ఎప్పుడు ఈ పాటకు చెమ్మగిల్లేవారు, స్వామి కళ్ళు ఎప్పుడు చెమ్మగిల్లేవి.

మాకు స్వామి ఎంతో అద్భుతమైన అవకాశాలు ఇవ్వడం జరిగిందన్నమాట. కొన్ని కొన్ని మీకు చెప్పుకుంటాను. అంటే స్వామి ఏ విధంగా మమ్మల్ని ప్రోత్సహించారు. మేము ముగ్గురం అరవింద్ సే వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉన్నారు, సత్యనారాయణ అంకుల్. నేను అరవింద్, మేము అరవింద్ సాయి రఘురామ్ అనమాట. మేము ముగ్గురం బుర్రకథ చేస్తుంటే స్వామి మాకు చెప్తుండేవారు ఏ విధంగా డ్యాన్స్ చేయాలి, ఏ విధంగా ఎగరాలి, ఏ విధంగా పద్యం. అంత స్వామి ఎట్లా అంటే, స్వామికి పద్యాలంటే ప్రాణం అండి. సో ఆ పద్యం చాలా పైకి పోవాలరా అంటూ మాకు ఒక మెయిన్గా ఈశ్వరమ్మ గారి కథ అండి మాకు. అంటే ఎస్టర్డే నిన్ననే చేసామన్నమాట 2009లో. అందులో అద్భుతమైన పాటలు. ఈరోజే నేను మా బుర్రకథ మాస్టర్ ఆయన మా కృష్ణ భాస్కర్ సార్ ఇంటికి వెళ్ళడం జరిగింది. పొద్దునే వెళ్ళొచ్చానమాట. అదే మేము ఆ పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆయన చెప్పాను ఇట్లా ఈరోజు సార్ కోటిలో మాట్లాడమన్నారంటే, ఆయన చెప్పారు మన స్వామికి మన ఎంత ప్రేమనిచ్చారు చెప్పు బాబు, ఎంతో ప్రేమనిచ్చారు. ఆయన కూడా ఎంతో ధన్యజీవులు. ఆయన కృష్ణ భాస్కర్ సార్ అని, ఆయన బీహెచ్ఈఎల్లో ఉంటారు. ఆయనకి అద్భుతమైన అవకాశాలు. ఆయన ఆ రోజుల్లో ఉయ్యాలోత్సవం టైంలో, అది 80-90లో దసరా టైంలో, ఆయన బుర్రకథ చెప్పేవారు స్వామి ముందు. ఆయన హాస్యంగా ఉండేవారు అనమాట. సో ఆయన అద్భుతంగా రాస్తారు. ఈశ్వరం గారి బుర్రకథలో ఒక పద్యం ఉంటుందన్నమాట, అది పాడతాను. పాలబుగ్గలవాడని ఎప్పుడు స్వామి దగ్గర పాడుతుండేవాళ్ళం. పాలబుగ్గలవాడు

ఇది చాలాసార్లు స్వామి దగ్గర పాడామన్నమాట. ఒకసారి ఇంకా మాకు గుర్తుంది, బుర్రకథ అయిపోయిన వెంటనే స్వామి దగ్గర వెళ్ళాము. స్వామిని ఒకసారి ప్రార్థించాం, స్వామి ఎప్పుడు మీరు మాతోనే ఉండాలి స్వామి అని. వెంటనే స్వామి అన్నారు, అరే మీరు నాతో ఉండడం కష్టం, నేనే ఎప్పుడు మీతో ఉంటాను అని మాకు అభయం ఇచ్చారు. అంటే ఆ మాటలో చాలా అర్థం ఉందండి. మనం స్వామితో ఉండడం కష్టం, స్వామి ఎప్పుడు మనతో ఉండి మనల్ని ఆ ఒడ్డు తీసుకెళ్ళాలి. ఆయనే నావికుడు, ఆయనే మనతో ఉండి మనం ఆ స్వామి నామం చేస్తుంటే ఆయనే మనల్ని భవసాగరం దాటించాలని మాకు అనిపించింది. ఎంతో మంచి విషయాలు చెప్తుండేవారు మాకు. షిరిడీబాబా బుర్రకథ చేసామన్నమాట. ఆ షిరిడీబాబా బుర్రకథలో అద్భుతమైన పాటలు ఏ విధంగా అయ్యాయంటే ఆ ఈవెంట్స్ చెప్తాను. షిరిడీబాబా గారు బుర్రకథ చేసిన వెంటనే ఈశ్వరమ్మ గారు చేసామన్నమాట. ఎందుకు చేశామంటే స్వామి ప్రోత్సాహమే. షిరిడీబాబా గారు బుర్రకథ అయిపోయిన వెంటనే స్వామి పిలిచారనమాట. పిలిచి, బంగారు బాగా చేశారు మీరు అని చెప్పి, మీరు మంచి కంపెనీలో ఉండాలి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని ఆ భజగోవిందం శ్లోకం చెప్పారు మాకు. మీరు మంచి కంపెనీలో ఉండాలని చెప్పి, ఐ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు. ఆ బుర్రకథ అయిపోయిన వెంటనే మీరు మంచి థాట్స్ పెట్టుకుని ఉండాలి అని చెప్పి చెప్పారనమాట. దేవగిరి అమ్మ గురించి చెప్పారు, మరి ఈశ్వరమ్మ మా అమ్మగారి గురించి చెప్పలేదే అన్నారు స్వామి ఎంతో ప్రేమతో. అంటే ఆ స్వామి ఆ సున్నిత హృదయం, ఈశ్వరమ్మ గారి మీద ప్రేమ స్వామికి. అబ్బో ఆవిడ కరుణా తల్లి, ఆవిడ స్వామికి జన్మనిచ్చారు. స్వామి వచ్చారంటే ఈరోజు మనకి ఈశ్వరమ్మ గారి వల్ల. వెంటనే స్వామి ఈశ్వరమ్మ గారి గురించి చెప్పలేదే అన్నారు. వెంటనే మా బుర్రకథ మాస్టర్ వెంటనే, స్వామి నెక్స్ట్ కథ అదే పెడతాం స్వామి అంటే తప్పకుండా చేయండి అని చెప్పి స్వామి ఆ విధంగా స్వామి ఆయన ప్రోత్సహించారు. ఒకసారి ఇంటర్వ్యూ రూమ్లో ఏమైందంటే, స్వామి కథ ఆయన రాసిన కథ స్వామికి చెప్తున్నారు, స్వామి ఈ విధంగా రాస్తున్నాను అంత మొత్తం స్వామి కథ చెప్తుంటే స్వామి అన్నారు, చాలా బాగా రాస్తున్నావు అన్నారు స్వామి. వెంటనే స్వామి, అంతా మీ దయే స్వామి, నాదేం లేదంటే అవునవును స్వామి దయే అని చెప్పి స్వామి అన్నారు, ప్రతిసారి నువ్వు రాసినప్పుడల్లా ఆయనకు చేతికి ఉంగరం ఉంటుందండి. మా బుర్రకథ మాస్టర్ గారికి, ఆయన కృష్ణభాస్కర్ సార్కి ఇక్కడ ఒక చిన్న స్వామి ఉంగరం ఉంటుంది ఒక డయల్ మెడల్తో. సో స్వామి చెప్పారు, బంగారు నువ్వు రాసినప్పుడల్లా నేను ఆ ఉంగరంలోకి వచ్చి రాయిస్తున్నాను, అందుకే పాటలు ఎంత బాగుంటున్నాయి అన్నారు స్వామి. ఆ విధంగా స్వామి ఆయన్ని కూడా ప్రోత్సహించారు. ఆయన ఒక పాట మేము ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం స్వామి దగ్గర, అందరు పిల్లలు కూడా నేర్చుకున్నారు ఈ పాటని. దోసెట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా అని ఒక పాట ఉంటుంది. ఆ పాట కాంటెక్స్ట్ ఏంటంటే, స్వామి బృందావనం నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే పుట్టపర్తి పురవాసులు 1000 కన్నులు కాచుకుని కళ్ళల్లో ఒత్తులేసుకుని ఏ విధంగా దోసెట గులాబీ పువ్వులతో వేచి ఉన్నారో ఆయన కవిగారి యొక్క అదేమంటారు, అతిశయోక్తి కాదు, ఉన్నమాటే స్వామి ఆ విధంగా ఆయన చేత రాయించారు.

0: అలా స్వామి ఆ విధంగా బ్రహ్మ రాసిన రాతను చెరిపావయ్యా, బ్రహ్మ రాతను తిరిగి రాసావయ్యా అని కరెక్ట్ గా. అవునండి, మనందరం స్వామి దిక్కుతోచని మముని అక్కున చేర్చావయ్యా స్వామి అని పాడుతుంటే స్వామి మురిసిపోతూ మాకెన్నో అవకాశాలు ఇచ్చి ఆ విధంగా ఎంతో ఇట్లాంటి అనుభవాలు మాకొకటే అండి. స్వామితో మాకు అనుభవం ఏమిటంటే పాటే.
1: ఇంతవరకు మీరు 2015 జూన్ 15వ తేదీ నాడు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు ఓం శ్రీ సాయిరాం నామజపాన్ని నిర్వహించిన సందర్భంగా స్వామివారి పూర్వ విద్యార్థి అయిన శ్రీ సాయి ప్రభాకర్ సాయి అవతారం యువతరానికి ఆదర్శం అన్న అంశంపై స్వామి తమకు ప్రసాదించిన అనుభవాలను వివరిస్తూ ఇచ్చిన ప్రసంగంలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపటి రోజు ఈ ప్రసంగం యొక్క 2వ భాగాన్ని వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.
2: ఓం శ్రీ సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాములకు నమస్కరించుకుంటూ రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్ణాటక సంగీత సరస్వతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహనీయుడు శ్రీ త్యాగరాజస్వామి. వీరు ప్రకాశం జిల్లాలోని కంబం సమీపమున గల కాకర్ల గ్రామము వారైనను వీరి పూర్వీకులు సుమారు 400 ఏళ్ల క్రితమే తంజావూర్ తమిళనాడు రాజుల యొక్క ఆస్థాన పండితులుగా ఉండేవారు. స్థానిక భాష తమిళం అయినప్పటికీ సంగీతము, సంగీత రచనలు అనగా కీర్తనలు తెలుగు భాషలోనే రాయవలనని రాజాజ్ఞ. ఇటువంటి వాతావరణంలో పెరిగిన త్యాగయ్య అతి పిన్న వయస్సులోనే తండ్రి వద్ద సంస్కృతము, తెలుగు భాషలు నేర్చుకుని చిన్న చిన్న రచనలు చేయసాగాడు. ఆ విధంగా కీర్తనలు రచిస్తూ పాడుతూ శ్రీమద్ రామాయణము యందలి 24,000 శ్లోకములకు 24,000 కీర్తనలు రచించారు. చరమదశలో సంగీత నాటకాలు కూడా రచించారు. అవి నౌకాచరితము, ప్రహ్లాద భక్త విజయము, శ్రీ సీతారామచరితము. ఈ 3 సంగీత నాటకాల్లో మొదటిది అయిన నౌకాచరితము గురించి ముచ్చటించుకుందాం. బాలకృష్ణుని పట్ల వ్యామోహముతో గోపికలు ప్రవర్తించగా వారి గర్వాన్ని భంగపరచి సంసార సాగరాన్ని దాటించే నౌక భక్తి ఒక్కటే అని తెలియజెప్పిన శ్రీ కృష్ణలీలా అమృత సంకీర్తనాలహరి ఈ నౌకాచరితం. త్యాగయ్య రచించిన సంగీత రూపకాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది నౌకాచరితం. ప్రముఖ సంగీతజ్ఞులు, శ్రీ కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు, కొణికి శ్రీ సత్యనారాయణరావు గారు, వారి బృందము ఈ సంగీత నాటకాన్ని అనేక సభలలో గానము చేసి ప్రజాబాహుళ్యాలోనికి తీసుకెళ్తున్నారు. వీరి శైలిని వినడం ఒక సదవకాశం. లీలామానుష స్వరూపముగా శ్రీ సత్యసాయి భగవానుడు కొనసాగించిన అతిమానుష మహిమా ప్రదర్శన మన అందరికీ తెలిసినదే. గత సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వీరిదే శ్రీకృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో అనేక తరంగాలు రేడియో సాయి ద్వారానే విన్నాం. మన ప్రియతమ స్వామికి దివ్యగాన నీరాజనంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్ రేడియో సాయి ద్వారా ఈ నౌకాచరితము అనే సంగీత నాటకాన్ని ఈ ఉగాది సందర్భాన మీకు సమర్పిస్తుంది. విందామా మరి సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈనాడు మీ ముందు ఒక సంగీత రూపకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు కర్ణాటక సంగీతమునకు ఆద్యుడు, సంగీత త్రిమూర్తులలో జ్యేష్ఠుడు. ఆయన ఒక ప్రబంధాన్ని రచించారు, అంటే కల్పనాగాథ. దాని పేరు నౌకాచరితం. నౌక అంటే ప్రయాణము చేసేటువంటి ఓడ. మరి ఆ మాట ఎందుకు వాడాడంటే, మనమంతా కూడా నన్ను పుట్టుట పోవుట అనేటువంటి సంసారంలో పడి కొట్టుకుంటున్నాం. కనుక మానవుడు తరించాలి అంటే భక్తి అనేటువంటి నావలో కూర్చొని సంసారం అనేటువంటి సముద్రమును దాటిపోవాలి అని భావం. ఒకనొక రోజున గోపికలందరూ కూడాను సుమారు 9 ఏళ్ల వయసు గల బాలకృష్ణమూర్తిని తీసుకుని యమునాతీరంలోనికి విహారానికి వెళుతారు. వెళ్ళి అక్కడ ఒక తెల్లటి ఓడను చూసి, మనమందరం కూడాను ఆ ఓడలో విహరిద్దామా అని సంకల్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందు ముందు చెప్పుకుంటూ పోతాం. ఆ రోజున బాలకృష్ణమూర్తి యొక్క వేణుగానం విని అందరూ కూడా ఆకర్షించబడ్డారుట. ఆ వేణుగానం ఎలా ఉందంటే, ఋషీశ్వరులకు ప్రణవనాదము, రాక్షసులకు ప్రళయనాదము, గోపికలకు ప్రేణాయనాదము. అలాంటి నాదాన్ని విని అందరూ కూడా ఇంటికి వెళ్ళి, అమ్మా యశోదమ్మ బాబుని తీసుకుని మేము వెళుతున్నాం, యమునాతీరంలో కొంచెం వివాహం చేసుకుని సరదాగా తిరిగి వస్తాం. కానీ ఆవిడ మాటలు వినలే, వచ్చేశారు తీసుకుని. వచ్చేసి ఎలా బయలుదేరారు అంటే, అందరూ కూడా చక్కగా శృంగారించుకుని మంచి మంచి బట్టలు ధరించి పుష్పాలు పెట్టుకుని హాయ్ హాయ్ అంటూ ఎలా బయలుదేరారో త్యాగరాజస్వామి వారు శృంగారించుకుని వెడలిడి అనేటువంటి కీర్తనలో వర్ణించారు. అది మనం విందాం.

అని త్యాగరాజుల వారు తాను రచించేటువంటి ప్రబంధానికి ఆ గణేష స్తోత్రం చేసి శారదాదేవిని వేడుకొని తర్వాత తనకు సమకాలీన కవులకు నమస్కరించుకొని తన గురువైనటువంటి యొక్క నారద మహర్షి వారిని స్మరించుకొని అంటున్నాడు, అయ్యా నేను రాయబోయేటువంటి ఒక్కొక్క ప్రబంధాన్ని మీకు వినిపిస్తాను. ఎవరైతే ఆ ప్రబంధాన్ని ఆశాంతం వింటారో వాళ్ళకి చక్కగా పెళ్లి గాని వాళ్ళకి పెళ్లి, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా చేకూరుతాయి అని ప్రారంభంలోనే ఫలశ్రుతి కూడా చెప్పేసేశాడు త్యాగరాజు. ఎలాగా

అని ఆ గోపికలంతా కూడాను సోటి రాగంలో పాడుకుంటూ ఎలా బయలుదేరాడో ఈ కీర్తన మనం విందాం.

ఈ ప్రకారముగా అందరూ కూడా చక్కగా ఆ బాలకృష్ణమూర్తిని కొంతమంది ముద్దు పెట్టుకున్నారు, కొంతమంది అతనితో హాస్యమాడుతున్నారు. హాయి హాయమంటూ ఆ యమునా తీరానికి బయలుదేరారు. బయలుదేరి ఆ సమయంలో మన్మధుడుట వీళ్ళందరి మీద పుష్పబాణాలు వేశాడట. వాళ్ళ సంతోషం ఇంకా ఇనుమడించిందంట. ఆ తర్వాత ఆ యమునా తీరంలోకి వెళ్ళారండి. ఆ ఇసుక తిన్నెలు, ఆ రకరకాల గులాబీ పూలు, మల్లె పూలు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, తెల్లగా ఉండేటువంటి ఇసుక, నల్లగా ఉండేటువంటి యొక్క నీటి ప్రవాహాన్ని చూసి అందరూ ఆనందపడిపోయి ఆ యమునా తీరాన్ని ఎంత అందంగా ఉందో అని ఒక కీర్తనలో పంతువడాల రాగంలో సాపుతాళంలో ఆ గోపికలు ఇలా వర్ణించారండి.

తీరాన్ని, ఆ పుష్పాలు, ఆ ఇసుకతిన్నెలు, నీటి ప్రవాహాన్ని, రకరకాల పుష్పాల చెట్లు చూచి ఎంత బాగుందర్రా అని అనుకుంటూ అనుకున్నట్ట కొంచెం ముందుకు అటు ఇటు తిరుగుతున్నారు. సరదాగా తిరుగుతూ ఉంటే దూరంగా తెల్లగా ఉన్నటువంటి యొక్క నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద ఓడ కనిపించింది. అరే ఎక్కడిది ఓడ? తెల్లగా ఉందే, దాని నిండా రత్నాలు, మణులు పదించబడ్డాయే అని అందరూ కూడా చూస్తుండగానే ఆ ఓడ నెమ్మదిగా నెమ్మదిగా ఒడ్డుకొస్తుందిట. సంతోషించారు. ఏమర్రా, మనమంతా కూడా ఆ ఓడలోకి వెళ్ళి విహరిద్దామా సరదాగా? పోదాము, కానీ ఒక సమస్య ఉందన్నారు ఒక ఆవిడ. ఏమిటా సమస్య? చిన్నపిల్లవాడున్నాడు, ఈ బాలకృష్ణమూర్తి ఆ పడవను చూసి భయపడతాడేమో అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అందిట, తీసుకెళ్దాము అన్నయ్యట. ఇంకొక ఆవిడ, వద్దు వద్దు, భయపడతాడు, రేపొద్దున ఏదన్నా నీళ్ళలో దూకితే వాళ్ళమ్మకి ఏం చెప్పాలి మనం అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అన్నయ్యట, ఇదిగో ఎందుకు ఆలస్యం చేస్తారు? ఎలాగైతే అలా అవుతుంది, పిల్లవాడు లేకుండా మనం వెళ్ళగలమా అని ఒక ఆవిడ. ఏమనమ్మా, నేనైతే పిల్లవాడు వద్దంటాను, అంతకైతే ఇంటికి పంపిద్దాం. ఇప్పుడు ఇంకా టైం ఎక్కడుంది ఇంటికి పంపడానికి అని ఒక ఆవిడ. పెద్దావిడ అందిట, మీరు ఇలాంటి ముచ్చటతోనే మీరు కాలక్షేపం చేస్తారా, లేకపోతే వ్యవహారం చూస్తారా? ఆ లేదు, ఎక్కడి, ఇప్పటికే సాయంత్రం అయిదైంది, ఎక్కడి ఎక్కడి చూద్దాం అని మనమంతా కూడా ఈ పడవ ఎలా నడపాలో అని వాళ్ళు వాళ్ళు ఇలా అనుకుంటూ ఆడవాళ్ళమందరం కలిసి మేము నడిపిస్తామండి పడవని చూడండి అని ఈ ప్రకారంగా ఎదుగుల కాంభోజరాగంలో చాగరాజస్వామి వారు ఇది కచేరీ పద్ధతిగా కాకుండా యక్షగాన పద్ధతిలో రాశాడు. ఎందుకంటే రాశాడంటే వాళ్ళ తాతగారు రాసేవారుట.

అనుకుంటున్నారుట. ఏమని? ఇదిగో పిల్లవాడిని తీసుకెళ్దాం. మళ్ళీ వద్దు, మరి వారి మెడలో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి కదా అని మనం అనుకున్నాం కదా మాటలు. ఆ పిల్లవాడు విన్నాడంటారా ఈ మాటలు? వాడి మొహం చిన్నవాడికేం తెలుస్తుంది? ఆయనకి అర్థమై ఉండే మన మాటలు. అలా అనుకుంటుండగానే బాలకృష్ణస్వామి పరమాత్మ కదండి ఆయన మహానుభావుడు అంటున్నాడు, ఓహో నేను లేకుండా పడవకి విహారం చేస్తే మీకేం సుఖం వస్తుంది అంటే ఇక్కడేమంటాడు, నేను ఒకణ్ణి కోట్లాది మంది నేను పరిపాలిస్తాను నేను అని అక్కడ త్యాగరాజస్వామి వారు ఒక ద్విపదలో మంచి సంభాషణ రాశారు. కృష్ణుడు గోపికలు, కృష్ణుడు గోపికలు ఏమంటున్నాడు, అదిగా నాయనా నువ్వు చిన్నపిల్లవాడు కదా, మరి ఆ అంత పెద్ద ఓడను నువ్వు ఎలా నడిపిస్తావు, అందుకని మేము భయపడుతున్నాం. అంటే కోచి పిచ్చివాళ్ళారా, నేను సామాన్య బాలకుని అని అనుకుంటున్నారేమో, కానే కాదు నేను సాక్షాత్తు వైకుంఠవాసుణ్ణే. మరి ఎందుకొచ్చాడు ఇక్కడికి, మన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు పాలు పెరుగు తాగుతూ అంటుంటే చెబుతున్నారు ఇప్పుడు. ఇది ఒక ద్విపద సాహిత్యం. రాగము అఠానా రాగంలో కృష్ణ పరమాత్మ ప్రారంభించాడు.

తాను లేకుండా ఆడవాళ్ళందరూ విహారానికి పోదాం అనుకున్నారు కదా, అందుకని పిచ్చివాళ్ళలారా, ప్రపంచంలో గోవులు 1000 గొల్ల నేనొకడా అన్నాడు. అంటే ఒక గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని పరిపాలిస్తూ ఉంటాడు, మేపుతూ ఉంటాడు. 100 జంతువులు ఉంటాయి, ఒక్కడేవాడు గొల్లవాడు. కనుక అలాంటి వాడు నేను. ప్రపంచమంతా కూడా దైవాధీనం జగత్సర్వం అన్నారు పెద్దలు. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంలోనే ఉంటుంది అని చెప్పడానికి అంటున్నారు గోపికలు. ఏమని? ఏమోనాయనా, నిన్ను నమ్మిందెవరు? మేమంతా స్నానం చేస్తూ ఉంటే మా చీరలు పట్టుకెళ్ళి ఆ చెట్టుకి కూర్చున్నావే, మా ఇంటికొచ్చి వెన్నపూస బాగా తిని పోనీ తింటే తిన్నాళ్లే అనుకుంటే ఆ పోతూ పోతూ నువ్వేం చేశావు తెలుసా? ఒకసారి ఆ పక్కింట్లో ఒక కొత్తగా వచ్చినటువంటి కోడలుంది, ఆ పిల్ల మూతికి పూసిపోయినావు. అత్తగారు వచ్చి చూచి కుండలో వెన్నంత ఏమైందే అని కోడల్ని చావుకొట్టింది పాపం. ఒకసారి ఏం చేశావు? దొరికావు మాకు. అందరం కలిసి నిన్ను పట్టుకుని ఇంటికి వెళ్ళాం. మీ ఇంటికి యశోదమ్మ, ఇడివో మీ పిల్లవాడు అని చెప్పే లోపుని మరి ఎలా వెళ్ళావో హఠాత్తుగా ఆవిడ ఒళ్ళో కూర్చున్నావు. అందుకు నిన్ను నమ్మిందేవో నాయన అంటుంది యశోదమ్మ అనేటప్పుడు. అదేమిటర్రా, మా పిల్లవాడి మీద మీరంతా వచ్చి నేరాలు చెప్తున్నారు. వెన తిన్నాడు, కుండలు కూడా పగలగొట్టాడు. మేం బీదవాళ్ళం కదా, ఆ కుండ మళ్ళీ మేం కొనుక్కోగలమా? ఇవన్నీ అంటున్నారట అన్న. వాడు పొద్దునుంచి ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే. అంటే ఒక ఆవిడంది, లేదు లేదు పొద్దున్నుంచి మా ఇంట్లో ఉన్నాడు. ఇంకొక ఆవిడంది, లేదు లేదు మా ఇంట్లో ఉన్నాడు ఇవాడు పొద్దున్నుంచి. అంటే ఏమిటి? పరమాత్మ సర్వాంతరి

అంటాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, ఆ శ్రీహరి ఎక్కడున్నాడని చెప్తాను, నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే ఉన్నాడు అని ఈ విషయాలన్నీ కూడాను చారాస్వామి వారు ఒక చిన్న కీర్తనలో, ఏమని నెర నమ్ముకొందుము కృష్ణ అంటే దానికి చెబుతున్నాడు జవాబు. ఏమర్రా, నా సంగతి మీకు బాగా తెలిసినట్లేదే, ఎందుకంటే పూర్వకాలంలో ఆ దేవతలు దానవులు పాలసముద్రంలో మధురం చేస్తున్నారు అమృతం కోసం. చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ కొండ మునిగిపోయిందో నేను అడుగున కుర్మావతారం ఎత్తి నన్ను కాపాడింది నేనే కదా అంటున్నాడు. ఇంకా ఆ గజేంద్రుడు మకరి పట్టుకుని వాడి యొక్క కాలుని అనేక సంవత్సరాలు వాడిని హింస పెడుతూ ఉంటే వాడు, స్వామి విష్ణుమూర్తి నాయన రక్షించు రక్షించు అని వాడు గోల పెడుతూ ఉంటే నేను వెంటనే వెళ్ళి ఆ మకర్ని సంహరించింది వాణ్ణి కాపాడింది నేనే కదా. అలాగే ఆ సోమకాసురుడు ఏం చేశాడు, వేదాలు పట్టుకెళ్ళి ఆ సముద్రంలో దాచిపెట్టాడు. నేను వెంటనే మత్స్యావతారం ధరించాను, సముద్రంలోకి వెళ్ళాను, ఆ వేదములు మళ్ళీ పట్టుకొచ్చి వేదాలను ఉద్ధరించాను, తెలుసా మీకు. అలాగే ఆ కాళీయుణ్ణి వాడు విషం కక్కుతున్నాడు యమునా తీరంలో, అనేక మంది పిల్లల్ని చంపేశాడు, ఆవుని చంపేశాడు, లేగల్ని చంపేశాడు. అటువంటి వాణ్ణి వాడి యొక్క మదం అణిచి వాడి మీద దూకి నృత్యం చేసి రక్తం కక్కించి చివరికి వారి భార్యలంతా వచ్చి మొత్తుకుంటే వాణ్ణి క్షమించి వెళ్ళిపోమ్మన్న కంచి అనగానే కొంతమంది అనుకున్నారట, ఏమిటి ఇంత పని చేశాడా ఈ బాలుడు, సరే కానివ్వండి చూద్దాం ఏమో చేశాడు అని. అప్పుడు అనుకున్నారట, ఇది పని చేద్దాం మన అందరం కూడా, ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయదు, చీకటి పడుతోంది కాబట్టి ఆడవాళ్ళం మనమే నడిపిద్దాం ఈ పడవని అని చారాస్వామి వారు అందముగా, ఓడను జరిపే ముచ్చట కనరే ఆడువారు యమునాగడ కృష్ణుని కూడి ఆడుచూ పాడుచూ అందరూ చూస్తుండగా ఆ ఓడ ఎలా నడిపారో వర్ణిస్తున్నాడు.

విశేషములు చూడ్డానికి ఆకాశములో దేవాంగనలందరూ కూడానున్ను. విమానాల్లో ఎక్కువ వచ్చేటండి. వచ్చి అనుకున్నట్ట ఎక్కడో వైకుంఠంలో ఉండే పరమాత్మ ఏమిటి, ఈ పడవేమిటి, ఈ వెళ్ళడమేమిటి, బ్రహ్మాండంగా ఉండే వ్యవహారం అని సంతోషంతో వాళ్ళంతా కూడాను పుష్పాలు కురిపించారట. పుష్పవర్షం కురిపించారు. కురిపించే వరకు వీళ్ళకేమైంది తెలిసినా అండి, వాళ్లకంటే మనమే అందంగా ఉన్నావు కదా, లేకపోతే వాళ్లు మనపైన పుష్పాలు ఎందుకు కురిపిస్తారు అని అనుకోని వాళ్ళకి బాగా గర్వం వచ్చింది. ఏమిటా గర్వం? మేము వాళ్ళకంటే అందంగా ఉన్నాం. నిజమే, మరి గర్వం అనేక రకాలుగా ఉంటుంది. ధనం ఉంటే గర్వం, అధికార గర్వం, యవ్వన గర్వం, ఇట్లా ఉంటుంది. పదవి గండం, పదవి ఉంటే గర్వం అనుకున్నట్ట మనము ఏనాడో మంచి నోము నోల్చుకున్నాం. ఏనాటి నోము ఫలమో ఏ దాన మొసగితిమో అంటాడు త్యాగరాజు. ఇక్కడ మనం ఏం పుణ్యం చేసుకున్నామో, బాలకృష్ణమూర్తితోటి ఇలా విహారం చేసేటువంటి భాగ్యం మనకు కలిగిందర్రా అని ఆ సంతోషంలో అందరూ కూడా నున్ను కొంచెం గర్వంతో కొద్దిమంది అహంకారంగా కూడా మాట్లాడారట. అన్నాటప్పుడు, అమ్మా ఎంతో అందంగా ఉన్నారు మీరు, నిజమే మరి? కాదంటారా? మరి మా మీద వాళ్ళు పూలు కురిపించారుగా. అబ్బబ్బాయ్, కాదు కాదు, నిజంగా మీరు అందంగా ఉన్నారు. ఒక పని చేయండిర్రా. ఏమిటి? ఆ తెడ్లు నీళ్ళలో పడేసేయండి, చూద్దాం పడవ ఎలా వెళ్తుందో అంటే అనుకున్నట్ట ఆకాశంలో ఉండేటువంటి యొక్క గంధర్వులంతా కూడా నన్ను చూసి ఈ సంభాషణలు విని ఆశ్చర్యపోతున్నారు. ఆ తెడ్లు పడేసేస్తే ఓడ ఎలా పోతుంది అనగానే ఒక ఆవిడ అందిట, బాలకృష్ణమూర్తి చిన్నవాడే గాని ఇంత పెద్ద ఓడను జరిపేటువంటి అవకాశం ఆయనకి ఏముంది అని త్యాగరాజ స్వామి వారు చక్కగా ఒక పద్యంలో చెబుతున్నాడు.

కాదు అని అందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. ఈ పిల్లవాడు ఆయన వల్ల అవుతుందా ఆహా అనుకున్నాడు పరమాత్మ. మీ వ్యవహారం ఇలా ఉందా అని అనుకుని అంటున్నాడు చారాస్వామి, అనుచు భావిం పమాదవుడది ఎరింగి. ఓహో సరే మంచిది,

మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆవిడ అందిట మన యొక్క అందం చూసి ఎవరో మనకు శాపం పెట్టారు, లేకపోతే ఎందుకు ఇట్లా వచ్చింది? కాదు కాదు, మనం వెళ్ళినప్పుడు పంచాంగం చూశారు ఎవరన్నా, వర్జ్యం ఉందేమో అని ఒక ఆవిడ. చాలు చాలులే, ఆ రంధ్రాలు పడ్డాయి, అవి మునిగిపోతుంది పడవ కాస్త, ఏదో మార్గం చేయండి అని ఆ యమునాదేవిని. అమ్మా యమునాదేవి, ఏమిటమ్మా ఈ పరిస్థితి? అల్లకలోలమైపోయింది. ఈ చీకటేమిటి? గాఢాంధకారం ఏమిటి? వర్షమేమిటి? రాళ్ళవాన కురిపిస్తున్నాడు పరమాత్మ. ఒక పని చేస్తాను తల్లి, మేము ఏమన్నా కాని చచ్చిపోయినా సరే పిల్లవాడిని కాపాడు, పిల్లవాడిని తీసుకెళ్లి క్షేమంగా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాలి, పొరపాటు చేశాం మేము అని ఆ యొక్క యమునాదేవిని ప్రార్థన చేస్తున్నారు ఈ రీతిగా.

అనుకున్నాట పరమాత్మ, వీళ్ల యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని హఠాత్తుగా పెద్ద గాలి, వాన, చీకటి, ఓడ తబ్బిబ్బైపోతున్నది, రంధ్రాలు పడ్డాయి అక్కడక్కడ, జళ జళ మణి మెరుపులు, ధళ ధ్వళ ధ్వనుల పిడుగులు అన్నాడు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆ గాలి, వాన, చీకటి, అయ్యయ్యో నీళ్లొస్తున్నాయి ఓళ్ళలోకి, రంధ్రాలు పడ్డాయి అని

ప్రకారముగా మేము ఒకటి అనుకున్నాము, జరిగిన ఇంకోటి. అమ్మా యమునాదేవి ఆ పిల్లవాణ్ణి కాపాడు తల్లి. మేము చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లవాడిని క్షేమంగా చేర్చాలి కదా మేము అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో దేవతలంతా వచ్చారుట. వచ్చి ఈ యొక్క వినోదాన్ని చూస్తున్నట్టు వాళ్ళందరికీ వినోదంగా ఉందిట. వాళ్ళకి అనుకున్నారట, సాక్షాత్ వైకుంఠవాసుడే పక్కన పెట్టుకుని, వైకుంఠవాసునే పక్కన పెట్టుకుని కృష్ణమూర్తిని, యమునాదేవి మమ్మల్ని కాపాడమ్మా, యమునాదేవి కాపాడుతుందా అండి అని అనుకున్నట్టు వాళ్ళు. వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు ఆ సంగతి. ఆయన ఆశ్రయిస్తే మన సంగతి చూస్తాడులే అని తెలియక వాళ్ళు ఇప్పుడేం చేయాలి అనుకుందోటి జరిగింది ఒకటి అంటూ అంటున్నారు.

పిల్లవాడు మాతో సరదాగా తిరుగుతూ హాయిగా ఉండేటువంటి చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి, మాదే తప్పు నాయనా, తప్పు మాదే మాదే అని మాకు అహంకారం తగ్గిపోతున్నది అనుకుంటూ, కాదర్రా,

స్త్రీబుద్ధి ప్రళయాంతకా అని శాస్త్రం. మా బుద్ధి తక్కువైందని లెంపలు వేసుకుంటున్నారు. వేసుకుంటున్న ఆ సమయంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఎలుకగు ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం అన్నట్టుగా ఉంది అంటున్నాడు. నాకేం తెలుసర్రా ఏం చెయ్యాలో, ఇప్పుడు మీరేమో నాకు బరుగులు కొనిపెడతాను రండి అని అంటే వచ్చా, మరిప్పుడేమో ఇలా ఇలా వచ్చింది, మరి ఇప్పుడేం చేద్దాం మనం అని అనుకుంటే చారాస్వామి వారు అంటున్నాడు ఇక్కడ, ఇది ఎలా ఉందంటే, ఒకనొక రోగి చాలా ప్రమాదంలో ఉన్నట రోగి, వెంటనే పిలిచారు డాక్టర్ గారిని. ఆ డాక్టర్ గారు కూడా వచ్చి పేషెంట్ను చూసి తాను కూడా పెద్దగా ఏడ్చాయట, అలా ఉంది మన కథ అనుకుంటున్నారు అని ఇలా బాధపడుతూ ఉంటే కొంతమంది గోపికలు అంటున్నారు, ఆలోచించారు, సాక్షాత్తు భగవంతుడే సందేహం లేదు అని ఒక వృద్ధ గోపిక, ఓ గోపికలారా, సాక్షాత్తు ఇతను దేవుడే, కృష్ణదేవుడు, లోకాధారుడు, శరణాగత వత్సలుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. ఇతని మాటల్లో ఎలాంటి మర్మం లేదు, అందరూ కూడా నన్ను వినవలసిందే, ఆయన మాట వినండి, ఆ ప్రకారం చేయండి. ప్రబంధం అంటే ఇది ఒక నవరస గ్రంథం, ఇందులో అన్ని రసాలు ఉంటాయి, ప్రేమ, మరి భయం, భయానకం, మళ్ళీ సంతోషం, ఆనందం, అన్నీ ఉంటాయి నవరసాలు. అంటున్నాడు ఆయన యొక్క మాట ఎలా విన్నారు అందరూ, దాన్ని వేదవాక్యంగా భావించారయ్యా, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు

రమణుల మదమెల్ల జరిగెను అన్నాడు త్యాగరాజు. ఎవరైతే గర్వపడతారో వాళ్ల గర్వాన్ని భంగం చేస్తాడు. సత్యభామ యొక్క గర్వభంగం చేశాడు, హనుమంతుని యొక్క గర్వాన్ని కూడా ఇలాగే భంగం చేశాడు ఒక సందర్భంలో రాముల వారు. కనుక ఎప్పుడైతే ఇది జరిగిందో అనుకున్నట్ట వాళ్ళకి సంపూర్ణంగా పరమాత్మయందు విశ్వాసం కలిగింది. పిల్లవాడిని తీసుకున్నారు, హత్తుకున్నారు. కృష్ణస్వామి యొక్క బోధ అంటే తత్వబోధ వాళ్ళకి జరిగింది. పొరపాటు చేశాం, ఎవరో చెప్పిన మాటలు విన్నాం, వచ్చేశాం, ఏం సంపాదించుకున్నాం గనక మనం అని అన్నట్ట పరమాత్మ అనుకున్నట్ట ఎప్పుడైతే గర్వం అణిగిపోయిందో ఇంకా ఎందుకు వీళ్ళని బాధపెట్టడం, పాపం అనుగ్రహిద్దాం అనుకుని కళ్ళు మూసుకోండర్రా అన్నట్ట కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఏం జరిగింది, తన యొక్క విరాట్ రూపం చూపించాడు మహానుభావుడు. వందలాది చేతులు, వందలాది తలలు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క విరాట్ రూపం చూపించాడు. ఆ విరాట్ రూపం సందర్శనం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడాను చూసి, అమ్మో ఈయన కృష్ణుడంటే ఈ బాలకృష్ణమూర్తి అంటే ఏమో అనుకున్నాం అని అన్నట్ట స్వామి అని కళ్ళు మూసుకొని చక్కగా పరమాత్మ యొక్క ధ్యానం చేశారు. పున్నాగ పరాలి రాగంలో ఈ ప్రకారంగా

ఎప్పుడైతే వాళ్ళ గర్వానికి భంగం జరిగిందో ఈ ప్రకారంగా నీ యొక్క దివ్య పాదార విందాలు మా కటాక్షించినాయనా అనగానే పరమాత్మ కరుణించి వాళ్ళన్నారు, స్వామీ

మమ్మల్ని నీ పాదముల చెంత చేర్చుకుని రక్షించు రక్షించు అంటున్నారు. అప్పుడు ఆ గోపికలను చూచి బాలకృష్ణమూర్తి, ఆ పరమ దయాకరుడు, శరణాగతవత్సలుడు, భక్తజన రక్షకుడు అని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ వాళ్ళతో అంటే,

అని కదా గీతావాక్యము. గీతలో ఏమంటున్నాడు, ఎవరైతే ఇతర చింతలు మానుకొని నన్నే ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తా. ఆ భావాన్ని చారాస్వామి వారు చక్కటి చిన్న పద్యంలో ఇలా అన్నారు.

మూసి భజింపుడు అంటున్నాడు. కళ్ళు మూసుకోండి, బాగా ఉంది, మీకు జ్ఞానం వచ్చింది, చక్కగా మీరందరూ కూడా జ్ఞానవంతులైనారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కళ్ళు మూసుకొని మరొక్కసారి నామ సంకీర్తనం చేయండిరా అన్నాడు. కన్నులు మూసి భజింపుడు పన్నుగ మీ పాలు వేల్పు ఫలమిచ్చుదయన్ అనగానే వెంటనే చాలా నమ్మకంతో, చాలా అఖండ విశ్వాసంతో, ఎలాగైతే ప్రమాదంలో ఉండేటువంటి ఒక రోగి డాక్టర్ గారు ఏం చెబితే అని చేస్తాడు, వాడు నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, అలా వీళ్ళు వెంటనే ఈ ప్రకారంగా ఒక నామ సంకీర్తనం చేశారయ్యా అంటున్నాడు.

అని ఎప్పుడైతే వాళ్ళంతా కూడా నన్ను అత్యంత విశ్వాసంతో పరమాత్మ పట్ల సాక్షాత్తు కృష్ణదేవుడే ఆ వైకుంఠవాసుడే అనే భావంతో చేసేసరికి ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటి అద్భుతం?

గురించి అందరూ కూడాను ఆ ఓడ ఎక్కడుందో ప్రారంభంలో అక్కడికే వచ్చింది, వర్షం ఆగిపోయింది, రాళవాన్ లేదు, చూచి ఒప్పుంగిరి ఆ సుధతులెల్లా అన్నాడు త్యాగరాజు. అందరూ కూడా ఇలా చూచుకున్నారు. చూచుకునగానే ఏం జరిగింది? అన్నీ పోయినాయి, ఏమీ లేదు. ఎందుకు? వాళ్ళ యొక్క గర్వాన్ని భంగం చేశాను అని. ఇది ఒక కల్పనాగాథ, అందుకే దీని పేరు ప్రబంధం. పద్య గద్య గేయ ప్రబంధం అన్నాడు త్యాగరాజు. కనుక అప్పుడేం చేశారు? అంతా కూడా యథాపూర్వంగా, అంటే ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ కోటి మన్మథాకారుణ్ణి, ఆ దివ్యమంగళ విగ్రహుణ్ణి, ఆ స్వామిని మనమంతా పూజిద్దాం రండి అని జరిగిందంతా మర్చిపోయినారుట. మర్చిపోయి ఎక్కడా కృష్ణుడు అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని చక్కగా అలంకరించి గంధం పూశారు, బొట్టు పెట్టారు, మంచి బట్టలు కట్టారు, హారతి పెట్టారు, పూజ చేశారుట. ఈ ప్రకారంగా ఎలాగా

ఆశమయంలో కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు? దేదీపమానంగా వెలుగుతూ ఉన్నాడు, ఎంతో శోభగా ఉన్నాడు. వెంటనే దేవతలంతా వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాటండి. వచ్చి అందరి మీద పుష్పాలు కురిపించాడు. అందరూ కూడా జరిగింది మర్చిపోయినారు. ఆ యొక్క చారాస్వామి వారిని అంటున్నాడు, ఆ కృష్ణమూర్తిని వాళ్ళు కూడా మెచ్చుకుంటూ, దేవతలు కూడా మెచ్చుకుంటూ, అందరు కూడా చక్కగా మంగళగానం చేసి మంగళహారతి పాడి ఎవరెళ్ళకి వాళ్ళు క్షేమంగా వెళ్ళారండి అని ఇలా మంగళహారతి పాడారు. అయ్యా పెద్దలారా, ఈ మంగళహారతి పాడిన తర్వాత మనం ఈ యొక్క ఫలశ్రుతి అంటే ఇది విన్నవారికి ఏం జరుగుతుంది అనే విషయం కూడా చెప్పుకుని దీంట్లోనే ఉన్నటువంటి వేదాంత రహస్యాలు సంగ్రహంగా క్లుప్తంగా చెబుతాను. అందరూ కూడా ఆలకించమని ప్రార్థన.

ఫలశ్రుతి. ఎవరైతే ఈ నౌకాచరితం అంటే భక్తిగాథ వింటారో, గానం చేశారో, భక్తిగా ఆలకించారో, వాళ్ళకి ఏమవుతుందిటండి?

అలాంటి వారందరికీ కూడా శృణ్వంతి విన్నవాళ్ళకి కృష్ణ ప్రసీదతి. ప్రసీదతి అంటే వాళ్లకు క్షేమం అవుతుంది, వారి ప్రసాదం. కృష్ణ ప్రసాదం అంటే ఇది మనకి, అది ప్రసీదతి.

పెద్దలారా, క్లుప్తంగా ఇప్పుడు ఈ కథలో ఏమిటి పరమాత్మ తత్వం తెలుసుకుందాం. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే వాళ్ళంతా కూడా జీవాత్మలు. అసలెవరు వాళ్ళు? రామాయణ కాలంలో వాళ్ళంతా కూడా ఋషీశ్వరులు. పరమాత్మ యొక్క ఆలింగ సౌఖ్యం కోరి వస్తే నాయన కృష్ణావతారంలో పుట్టాడన్నట్ట. ఆలింగనం ఇవ్వలేదు, ఏమీ లేదు, వాళ్ళకి మోక్షం ఇచ్చాడంతే. ఇక్కడ కృష్ణుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మయే. తెల్లగా ఉన్న ఓడ అంటే ఏమిటి? తెల్లగా ఉన్న ఓడంటే తెలుపు అనేటువంటిది భక్తికి చిహ్నం, సాత్విక భక్తి. ఇంకోటి ఉంది రాజస భక్తి, ఇంకోటి తామస భక్తి, కోపంతో భక్తి. హిరణ్యాక్షుడు, హిరణ్యకేశుడు వాళ్ళంతా కోపంతో పరమాత్మను సేవించారు. ఎక్కడరా మీ దేవుడు అంటూ వాళ్ళు ధ్యానం చేశారు. కంసుడు ఏం చేశాడు? ఎక్కడరా కృష్ణుడు? అష్టమగర్భం, అష్టమగర్భం అని ధ్యానం చేశాడట. కనుక వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కనుక అలాంటి భక్తి అనేటువంటి ఎవరైతే పడవలో కూర్చున్నారో వాళ్ళు సంసారము అనేటువంటి పుట్టుట మరణించుట, పుట్టుట పోగుట అనేటువంటి ఈ యొక్క చక్రాన్ని దాటి హాయిగా పోతారయ్యా. మరి ఓడకి చిల్లి పడింది కదా అంటే ఏంటి? ఎవరైతే భక్తి సాధన చేస్తూ ఉంటారో మధ్య మధ్య దానికి భంగాలు వస్తుంటాయి. మనం చక్కగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం, ఆ సమయంలోనే ఏ పాలవాడో పెరుగువాడో వచ్చి కేకలేస్తుంటారు, మనం డిస్టర్బ్ అవుతాం, అది చిల్లులు పడ్డం అంటే. మరి వాళ్ళు తెడ్లుతో నడిపించారు కదా, తెడ్లు ఓడ నడిపేటువంటి తెడ్లు అంటే ఏమిటంటే భక్తి సాధనలు. అందుకే వాటిని పారేయమన్నాడు, వాళ్ళు మేము పారేయమన్నారు. కనుక ఇక్కడ జరిగింది ఏమిటంటే జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయినట్ట. జీవాత్మ పరమాత్మ యొక్క కలయికే ఈ నౌకాచరితం. అదే శ్రీమద్భాగవతంలో రాసలీల రసోవై సహ పరమాత్మ రసస్వరూపుడు, ఆయనలో చేరటమేనేటువంటిదే రాసలీల. కనుక చాలా భక్తిగా పాడవలసినటువంటి ఆ రాసలీల ఘట్టాన్ని మనమంతా కూడా తెలుసుకుంటాం. తర్వాత ఈ ప్రబంధం ఆయన మామూలుగా సురటి రాగంతో ప్రారంభించరు. శృంగరించు కొని వెడలేది, అది సురటి రాగంలో పాడారు, అది తీసుకున్నారు. మళ్లీ మంగళహారతి కూడాను సురటి రాగమే ముగించాడు, అది ఒక విశేషం. తర్వాత మరి ఫలశ్రుతి ఏమంటున్నాడు? ప్రారంభంలో చెప్పాడు, ధరలో హరికుత నౌకాచరితంబును విన్నవారు వరసుత ధనములను బడసి వర్ధిల్లుదురే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? అందరికి కూడాను మోక్షమేనయ్యా విన్నవాళ్ళకి. కాదండి, మేము చిన్నవాళ్ళం కదా అంటే మీకు ఏ ఏ కోరికలు ఉన్నట్లయితే అవి తీరుతాయి, అంచెల్లో మోక్షం వస్తుంది సుమా అని చెబుతున్నాడు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్థినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అంత్యమందు మోక్షము, ఉన్నంతకాలం సౌఖ్యము, అంత్యములో మోక్షం. పెద్దలారా, మంగళం గురుదేవాయ